0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.
1: పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా.
0: As we chant and sing his glory, it is sweeter than that of the honey.
1: అమృతమే అనిపించును కానా.
0: It's the very nectar.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము భగవత్ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ ఫామ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క లీలలు కానీ, మహత్తరమైన శక్తి సామర్థ్యములు కానీ కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్.
1: కానీ భగవతత్వమును తెలుసుకునుట చాలా కష్టం.
0: యట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ద డివినిటీ.
1: సర్వత్రా ఉండిన భగవంతుడు సత్యమునందు ఉన్నాడు, అసత్యమునందు ఉన్నాడు.
0: గాడ్ హూ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ట్రూత్, సో ఆల్సో ఇన్ ఫాల్స్హుడ్.
1: ధర్మమునందు ఉన్నాడు, అధర్మమునందు ఉన్నాడు.
0: ఈస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ రైచియస్నెస్ అండ్ అన్ రైచియస్నెస్.
1: మంచి ఎందు చెడ్డ ఎందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బిన్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్వెస్టిగేటింగ్ ద డివినిటీ అండ్ హ్యాస్ బిన్ షేరింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపం కలదనియు, దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు, ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: దే హావ్ బిన్ ప్రూవింగ్ సెవెరల్ ఐడియల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ, సృష్టి వినాశము.
0: Creation, sustenance and annihilation.
1: వీటిని ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ వేదాంతి అయినా, ఏ ఇంజనీర్స్ అయినా కూడాను ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ, నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ ఫిలాసఫర్, కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకొనుటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టు పైన లేదు, కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: అదే విధముగానే డైరెక్ట్ గా భగవతత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి యొక్క మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు.
0: Therefore, the Vedas, Shastras, Itihasas, sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవులను చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you will be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: హై మౌంటైన్స్ ఆల్సో గివ్ యూ జాయ్.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: ద ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ సో వండర్ఫుల్ టు లుక్ ఎట్.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: దే ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ, ద ఎవిడెన్స్ అండ్ ద ప్రూఫ్ దేర్ ఆఫ్.
1: తారలు తిరుగుతాయి కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వములకు కొన్ని చిహ్నములే.
0: యు ఫైండ్ ద స్టార్స్ అండ్ ద ప్లానెట్స్ ఇన్ ది గెలాక్సీ ఓవర్ దేర్ షైనింగ్ ఇల్యూమినింగ్ ద సన్ అండ్ ద విండ్ బ్లోయింగ్, దే ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni endu kudanu veligeetvantedi prakashinchetvantedi vikasinchetvantedi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself in the
1: human life. Kaani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: Kanuka prapanchamulo prati vishayamunu kudanu manamu daivatvanga visarchinchi danini tagina reetiga satyanveshana salpali.
0: Therefore, we have to consider everything divine and should find out the truth.
1: Emiti ee satyanveshana?
0: What is this search for truth?
1: Ekkada unnadi ee satyam?
0: Where is this truth?
1: Sarvatra undinatvanti satyanni anveshinchatam emduku?
0: When truth is everywhere, why should you search for it?
1: Kanuka ee satyamunante kudanu nijamu aneetundi danni manam nirupistu vastunnavu.
0: However, in this truth there is another aspect, fact that can be proved.
1: Suryudu prati dinamu tūrpuna udayistunnadu padamata astamistunnadu anuntam.
0: We always say that sun rises in the east and sets in the west.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సల్పాలి.
0: హియర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ట్రూత్.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ ఎ ఫ్యాక్ట్?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాప్తమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: బేసింగ్ ఇన్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ in the west.
1: Kani parishodhana pramanamato deenini chakkaga vicharana salpinappudu idi satyam kaadu.
0: But when once you understand deep enough and investigate,
1: suryudu unnavadu oke sthalam nunde untunnadu kani kadireetvanti swabhavam ledu.
0: Sun exists where he has been, he doesn't move.
1: Bhoomi tirigatam chetane suryudu kadilinattuga tūrpuna udayinchinattu పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్
1: సెట్. ఇది సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: సన్ డజన్ మూవ్.
1: ఉన్న చోటనే ఉన్నాడు.
0: కదిలేది
1: మనమే.
0: వి ఓన్లీ
1: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమింపుతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: బికాస్ ఆఫ్ అవర్ మూమెంట్ వీఆర్ డిల్యూటెడ్ ద ఫీలింగ్ దట్ ఈస్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what Upanishads wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్న వాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: It's not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: ఇట్టి పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియె
0: later
1: లక్ష్మి,
0: లక్ష్మి గోడెస్
1: కామధేనువు, ఐరావతము, ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: అమృతం కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
0: The divine nectar, amrita, also came out of that poison.
1: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
0: Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace for
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: Human heart is a diary form, it is an ocean of milk.
1: కాని ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: దట్ ఓషన్ ఆఫ్ మిల్క్ క్షీరసాగర హ్యాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ క్షారసాగర.
1: కామక్రోధ లోభ మోహమను మాత్సల్యమైనటువంటి అన్ని కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: ద వేల్స్ ఆఫ్ డిజైర్, ద లస్ట్ అండ్ యాంగర్ హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షారసాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్, ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీరసాగర, ద ఓషన్ ఆఫ్ మిల్క్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore Chagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధమైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: Antarito poka Balaramudu, amma idariki tindi leda intilo, mani intilo perugu paalu leva, bazaarlo chikkina mattanta tinesestunnadu ani tantalu cheppadu.
1: Further Balarama complained this way, mother, don't we have the curd and the butter at home milk?
0: దైవత్వం యొక్క మాటలు కూడాను చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: ది యాక్ట్స్ ఆఫ్ ది డివినిటీ ఆర్ బియాండ్
0: అవర్ కేవలం విచిత్రం మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ మిస్టరీ,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: దే హావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న, నీ పెట్టితే నీకు రుచి ఉండదా, గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యు ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ హోమ్, వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఎమ్ ఐ ఏ చైల్డ్ టు ఈట్ మట్, ఎమ్ ఐ మిస్చివస్, ఎమ్ ఐ ఏ ఫూల్ ఆర్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్ కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవునికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికి పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental principle.
0: కాని అతని యొక్క చేష్టలన్నీను నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు యందు, ఏ విధమైనటువంటి ప్రదేశం యందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme
0: simplicity. అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యముతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts can attain divinity.
0: సంఘ జీవన బంధుత్వంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: There are many people with social relationships.
0: ఇంత మాత్రం చేత ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి
1: విత్ టోటల్ సరెండర్
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం ప్రాప్తిస్తుంది.
1: When once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external
0: objects. ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly possessions.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spirit of the soul.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: Is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: Is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని నీ వదిలిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్.
0: నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ యువర్ డ్యూటీస్ అండ్
0: కర్మలు ఆచరిస్తూ
1: డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ
0: సమాజంతో జీవిస్తూ
1: లివింగ్ ఇన్ సొసైటీ
0: సంఘజీవుడై నీవు వర్ధిల్లుతూ
1: బీయింగ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of divinity. దైవ
0: ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God, the worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass off.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love, deserve.
0: ఆనాటి గోపికలు, గోపాలులు, గోపవేపల్ల యందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: In those times there in that Vepalla, all cowherd boys and gopikas deserved that love.
0: కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: Krishnudu Repallalo unindi 5 samvatsaram varaku maatrame.
1: Krishna stayed there in Repalla till he reached
0: atte
1: 5
0: samvatsaramto koodinatundi baludu ee yokka pravartan lopala sangha viruddhamaina reetiga pravartinchalani cheptamlo artham lenatundi padamulu.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
0: has
1: failed the mouth of society
0: tarvata,
1: is ridiculous. And he didn't return to Repalla thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతుడికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: First we have to know what divinity is.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: It is the total awareness present in everyone.
0: Conscience.
1: Is the conscience present everywhere?
0: కనుకని ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make every effort to know this conscience.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అది సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవ్రీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేది ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపింపజేసేటువంటిది చిత్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్.
0: దీని ద్వారా మనకు తృప్తి.
1: Out of these two you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిశ్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ యూల్ బి బ్లెస్డ్.
0: అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వీ ఫీల్ దట్ వీ నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిచ్చెను కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ఎ డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ వేకింగ్
0: స్టేట్. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: ఎట్ వన్ టైమ్
0: సంసారం పైన విరక్తి కలిగి
1: బికాస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్ ఫ్యామిలీ.
0: కారణం ఏమనగా
1: రీజన్ బీయింగ్
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ మెయింటైన్ మేనేజ్ హిస్ లివింగ్ మెయింటైన్ ఫ్యామిలీ హీ లెఫ్ట్ హిస్ హోమ్.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: హీ ఎర్న్ సమ్ మనీ అండ్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: వెన్ హీ లెఫ్ట్ హిస్ హోమ్ హీ హ్యాడ్ ఎ సన్.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: బికాస్ ద సన్ ఇస్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ఫాదర్.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి మా పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డైడ్.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: ద ఫాదర్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్ విత్ సమ్ మనీ హీ ఎర్న్.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది.
1: ఇన్ ద మీన్ టైమ్ దేర్ ఇస్ థండర్ స్టార్మ్ అండ్ డౌన్ఫాల్.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: As he slept, he dreamt.
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: As if he was a king.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు.
1: That he occupied a golden throne.
0: సేవలు సల్పుతున్నట్టు.
1: That he was served by a number of servants.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: As if he had six children.
0: వారందరూ కూడా కుమారరాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: That they were leading a princely life of majesty and dignity.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ఎ డ్రీమ్.
0: వాన పైన పవడించాడు.
1: హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతను లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో, ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది?
1: Then he started wondering the beautiful bed on which he
0: slept.
1: What
0: maharajuga undinani aa maharaju yokka sthanam ekkada poyindi?
1: I was a king. Now what happened to that position?
0: Dasa dasilato sevagalpuchunnatundi naaku ee sevakulu ekkada poyaru?
1: I was served by number of servants. What happened to them now?
0: Ani vicharana chesadu.
1: And then he started questioning.
0: Idantha swapnamu ani nirutsahapaddadu.
1: He was disappointed because everything took place in a
0: dream. ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారు లేస్తానే ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్డ్ టు అవర్ సన్, వేర్ ఇస్ హి?
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: ద వైఫ్ రిప్లైడ్, ద చైల్డ్ డైడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: But this he was stunned.
0: ఏ మాత్రము దుఃఖం రాలేదు.
1: He didn't cry.
0: ఏ మాత్రము ఆనందం కలగలేదు.
1: He didn't have any expression.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
1: He stood like a stone.
0: భార్య పట్టి ఊహించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుందాది, ఇది కారణం ఏమిటి?
1: వైఫ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ in a very high tone, what happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started play last night when I slept there in the chowdhury.
0: శ్రీమంతుడిగా ఉంటున్నాను.
1: There in the dream I was rich.
0: నాకు ఆరు మంది కొడుకులు ఉంటున్నారు.
1: I had six sons.
0: హంసతూలిగా పాన్పైన పవడించినాను.
1: I was reclining on the
0: dasi తో సేవలు జరిపించుకున్నాను.
1: I was served by number of servants.
0: కానీ ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారు.
1: Now I don't have any of those six sons.
0: ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those six sons in the dream or for the death of the son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: They are all these sons appeared in a dream.
0: జాగ్రత్తలోని పుత్రుడు.
1: And this son in the waking
0: state. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నములోన నేనున్నాను, జాగ్రత్తలోన నేనున్నాను, నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
1: But I was there in a dream, I am here in the waking state. And
0: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
0: కనుక నేను ఆమ్నీ ప్రెసెంట్.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఆమ్నీ ప్రెసెంట్.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లేదు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
1: దట్ హి న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్.
0: సరైన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow three paths.
0: మొట్టమొదటిది తెలుసుకోవలసినది తెలుసుకోవాలి.
1: ఫస్ట్ పాత్ ఈస్ హీ షుడ్ నో వాట్ హీ సపోజ్ టు నో.
0: వదలవలసినది వదలాలి.
1: సెకండ్, హీ షుడ్ గివ్ అప్ డ్రాప్
0: దట్ చేరాలి.
1: థర్డ్, హీ షుడ్ రీచ్ దట్ గోల్.
0: నిజమైన ఆనందం లభిస్తుంది.
1: దీస్ ఆర్ ది త్రీ విచ్ ఆర్ ఇంపార్టెంట్.
0: తెలుసుకోవలసినది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ నో?
0: ఏమిటి ఈ జగత్?
1: వాట్ ఈస్ దిస్ వరల్డ్?
0: ఎంతకాలం నేను ఉండగలను?
1: హౌ లాంగ్ ఐ లివ్?
0: ఏమి అనుభవిస్తున్నాను?
1: వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్?
0: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై రైట్.
0: జగత్,
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
0: జగత్, జగత్ రావటం పోవటం జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
1: దెన్ వన్స్ వీ నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో.
0: ఇదే మన ప్రపంచం.
1: దిస్ ఇస్ ద వరల్డ్.
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
1: యూ హ్యావ్ నోన్ వెల్.
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
1: బట్ యెట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్ టు.
0: ఏమిటి మనం వదలవలసినటువంటి?
1: వాట్ షుడ్ బి గివెన్ అప్?
0: కేవలం ఈ భ్రాంతి,
1: దిస్ ఇల్యూజన్.
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: That which is not true, you consider it true and you suffer.
0: ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుందాదని, లేక నన్ను దుఃఖము పీడిస్తుందాదని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కన్నులు, ముక్కులు ఉంటున్నాయా?
1: Misery as such has no legs or eyes or nose.
0: నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు.
1: You have the legs in the head and the nose and
0: eye. You danani pattavu gaane adi ninnu pattaledu.
1: You only caught hold of the misery and not the misery.
0: Dukkhaniki ee vidhamainatundi yokka angamulu levu.
1: And this grief has no limb.
0: Kaabatti leeni angamulu neevu kalipinchi,
1: in fact
0: you know unnatundi angamulu neevu maripinchi, adi ninnu patti peedistunnattuga baadhisthunnavu.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: Baadhinchetundi ee dukkham kaadu.
1: So you don't suffer because
0: nene
1: of
0: dukkhamunu batti baadhapadutunnanu.
1: In fact you caught hold of this
0: ajnanamu.
1: This is my ignorance.
0: Ane ee ajnanaanni vadalali.
1: Therefore you should give up this ignorance.
0: Appude manaku aanandam.
1: Then you will have this.
0: Cheravalsinadi emti?
1: What should you, where should you reach?
0: Ekkada nundi puttitumo akkadike vachi cheripovali.
1: You should go back to the place of birth.
0: Ekkada putta nachatiki neguta naichamu prani kotikin.
1: It's quite natural for the living creatures to go back to the place of origin.
0: Atma nundi vacham atmaku poi cherali.
1: You have come out of atma, you should go back.
0: Deenine upanishattulu asatoma sadgamaya. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: లీడ్ అస్ ఫ్రమ్ అంట్రూత్ టు ట్రూత్.
0: సత్యము ఉండినప్పుడే అసత్యమనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ యుల్ ఫైండ్ ద అంట్రూత్ యాజ్ ఎ షాడో.
0: తమసో మా జ్యోతిర్గమయ,
1: లీడ్ అస్ టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: యూ డోంట్ ఫైండ్ ఇట్, ఇట్స్ డార్క్.
0: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: ద లైట్ అండ్ డార్క్ ఆర్ నాట్ ప్రెసెంట్ సుప్రీమ్.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: వన్ ఈస్ ది ఎక్స్ప్రెషన్, ద అదర్ ఈస్ నాట్
0: అనేటువంటి దానిని మనం తెలుసుకుని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి.
1: అండ్ దేర్ ఫోర్ యూ హ్యావ్ టు గివ్ అప్ దిస్ డార్క్నెస్.
0: వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ ఇన్ యూ దిస్ లైట్.
0: మృత్యోర్మా అమృతం గమయ,
1: లీడ్ అస్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మార్టాలిటీ.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: బర్త్ అండ్ డెత్ వైఆర్ ద మ్యాన్?
0: దేహానికి.
1: ఓన్లీ టు ద బాడీ.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యు నేవర్ హావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: ఏది చస్తుంది?
1: ఇస్ ఓన్ ది బాడీ.
0: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
1: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
1: Therefore, birth and death are associated to the body and not to the spirit.
0: కరు ఆత్మ శాశ్వతము.
1: The Atma is permanent.
0: అదియే సత్యము. అదియే నిత్యము.
1: That is eternal.
0: అదియే అమృతత్వము.
1: That is immortal.
0: ఇలాంటి దీంతో మనం ప్రవేశించాలి.
1: We should have that knowledge.
0: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
1: Then only will attain bliss.
0: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
1: You pray every

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే, ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్,
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్,
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటి వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అతి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అదియే నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టౌల్డ్ ఇట్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: ఇట్ హస్ నో అట్రిబ్యూట్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఇస్ బియాండ్ ఆల్ ది అట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: Therefore, in order to attain that permanent blissful state, we should have faith in God.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: Therefore, we should have strong faith.
1: కృష్ణుడు జన్మించాడు.
0: Krishna is born.
1: ఎక్కడ జన్మించాడు?
0: Where?
1: ఇదనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: What are his properties?
1: ఏమీ లేదు.
0: Nothing.
1: జైల్లో పుట్టాడు.
0: Is born in a jail.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: Yes, grown in Nanda.
1: మధురకు పోయి చేరాడు.
0: And reached Madhura.
1: ఇదనికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: లేదు. అతను
0: హెస్ నో ప్రాపర్టీ.
1: వాడు భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హెస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాస్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: బ్లిస్. రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యూ కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రాముకు మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫియర్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడీ.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతాయుగ.
1: కృష్ణ తత్వం అనేటువంటిది చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హీ కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునకు.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హీ డిడ్ ఎక్సెప్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ టేక్ చార్జ్.
1: తాను కిరీటం లేని రాజు.
0: హీ ఈజ్ ద కింగ్.
1: రాజనికి రాజ, మహారాజ రాజా.
0: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హీ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ కింగ్డమ్.
1: అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని, లేక ఇంకే విధంగా చెప్పని, అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్,
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్
1: అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్
1: ఇదే ఒక విధమైనటువంటి రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పైరా?
0: యశోద asked, what job you have to visit other houses in the midnight?
1: స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned. You just give up the job.
1: చెప్తున్నాడట. ఏమని?
0: కృష్ణ స్టార్టెడ్ టెలింగ్ స్మైలింగ్.
1: అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటూ వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: కొల్లభామానంత కూడి చల్లలమ్మను బోవుచుండగా, చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి, అడుగావే.
0: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్, హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టుడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ద మిల్క్?
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: ద ప్యూర్ వైట్
1: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పైయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దేర్.
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter.
1: Urantayu agadambu.
0: The whole mischief
1: goes. Okate raddu.
0: If it's fighting everywhere.
1: Urantalevu bala.
0: You are after all a tiny thought.
1: Intai. చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెట్టున్నారు.
0: సో స్మాల్, సో యంగ్, టైనీ థాట్. బట్
1: మన ఇంటి వెన్న నీకు రుచించదా?
0: డోంట్ యూ లైక్ అవర్ ఓన్ బటర్?
1: మన ఇంటి వెన్ననే నీకు రుచిస్తుంది.
0: యూ లైక్ ది బటర్?
1: తల్లి దండిస్తే అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ రిప్లై.
1: అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది,
0: సేక్రెడ్
1: స్వార్థమునేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్ లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: వేరే యూ గాట్ ది
1: సెల్ఫ్ నాకు అక్కర్లేదు.
0: దేర్ఫోర్ ఐ డోంట్ వాంట్ యువర్
1: స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను.
0: ది హార్ట్ ఆఫ్ గోపికస్ హాస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ ఐ వాంట్
1: కనుకనే ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.
1: చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
0: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్.
1: లోకులంతా కూడా నువ్వు ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
0: వాట్ గాడ్ హెస్ టోల్డ్ ఇన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
1: అప్పుడే చెప్పాడు చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో
1: శుద్ధి లేని పాత్ర ఎలా?
0: అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్, వై దిస్?
1: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
1: వై డు యు కుక్ దేని? శివ పూజ ఎలరా?
0: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్, వై దెన్ ద వర్షిప్?
1: చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు.
0: With all the purity, if you say one
1: Rama ani piliste yera ani pilustadu Bali Ramudu.
0: And if you say come on, God also replies.
1: Kanukane dukkimpa chesetundi aanandimpa chesetundi daivam okkade.
0: There is only God who confers.
1: Yamudu tane Ramudu tane.
0: And he is Yama, God of death, and Rama, God himself.
1: Andu kosamane cheppadu.
0: Oh, it's
1: Purandar Das cheppadu.
0: Purandar Das said,
1: ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
0: దేర్ఫోర్ యమ ద గాడ్ ఆఫ్ డెత్, రామ గాడ్, దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
0: కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన.
1: దేవుడు కాదు, వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
0: వేరే కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ, హీ హాడ్ నో
1: ఫెయిత్. సేమ్ వ్యక్తి,
0: ద సేమ్ పర్సన్.
1: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity. గాడ్ అపియర్డ్ యాజ్ ది గాడ్ ఆఫ్
1: డెత్. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
0: వెరెస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, నారాయణ రిపీటెడ్లీ హీ కుడ్ సీ గాడ్ హింసెల్ఫ్.
1: రాముల పైన ద్వేషమును పూని రాములతో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణునకు యముడుగా మారిపోయాడు రాముడే.
0: రావణ హూ వాజ్ వెరీ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామా, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ అ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హీ కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడుగాను దేవుడుగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు కూడా దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్
0: టైర్డ్. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చీఫ్ దే జస్ట్ హాంటెడ్ కృష్ణ.
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెం ది
0: అయ్యో పాప
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి కలవారు.
1: స్వార్థరహితులైనటువంటి
0: వారు.
1: అమాయకులైనటువంటి
0: గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతరు వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్
0: భక్త పరాధీనుడను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers madri gopikalu.
1: All gopikas were waiting all around
0: the soldier. Ni kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో.
0: కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యూ ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యు ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవద్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనటువంటి వారికి తలంపులు వేరు వేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కనుకనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: దేర్ఫోర్ కృష్ణాస్ మిరకల్స్ ఆర్ ద బేసిస్ దట్ వుడ్ టీచ్ అస్ ద డివినిటీ.
0: చెట్టు ఎక్కాడు.
1: హీ క్లైంబ్ అప్ ద ట్రీ.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిది ఒక వస్త్రము.
1: This attachment is the cloth at all.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ద స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: ఇట్ ఇస్ భాగవత దట్ టీచెస్ అస్ ద స్పిరిట్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హీ ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: చెప్పింది ఆమె.
1: She said.

0: was about to leave her body, Krishna
1: manifested. ఏమైనా సరే భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee wants.
1: తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడా భగవంతుడు భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కాని బంధువులు కాని మిత్రులు కాని ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her, all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: కృష్ణ మేనిఫెస్టెడ్.
1: రాధా, ఏం కావాలి నీ, ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, what do you want as the end approaches?
1: నాకు ఏమీ వద్దు కృష్ణ.
0: రాధ సెడ్, ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: ఒక్క తూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: లెట్ మీ లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టరైన్ వర్డ్స్ విత్ ఆల్ దోస్ స్వీట్ వర్డ్స్ సింగ్ ఓ కృష్ణ.
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద
1: నాద బ్రహ్మముగను మార్చి
0: కన్వర్టెడ్ ఇంటు ద సౌండ్ డివైన్
1: వేణువందు తిరుగమోసి
0: అండ్ పోర్ ఇట్ ఇంటు ద ఫ్లూట్
1: గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: ఏమిటి
0: టాక్ టు మీ
1: సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటావు
0: అండ్
1: ఆ నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేదసారమంతదీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ద
1: ఆ నాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
0: Since then, right on this day, he did not touch that flute.
1: ఆ రాధా యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: In fact, yes, sacrifice is given up the flute.
1: ఒక్క తూరి నీ పాటను వినిపించు.
0: She prayed, just once, let me hear you.
1: ఒకానొక సమయంలో పిల్ల రుక్మిణి
0: at one time
1: రాధాను తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి invited Radha to her residence.
1: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
0: సత్యభామ stands for all jealousy. She never invites anybody.
1: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి invited her.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: She didn't put any question where.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ అట్ వన్స్.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేం కేక్సో గీక్సో బిస్కెట్సో ఇస్తూ ఇట్లాంటివంతా ఒకటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్.
1: పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్, నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఆర్ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: Rukmini was mighty happy because
1: Radha of the swabhavam prati okati kudanu
0: offered her hot milk
1: arpitam cheyatamu taanu bhujinchatamu.
0: Radha's nature is to offer to God and later take. She
1: offers
0: to Krishna.
1: Krishna agno brahmana hrutam anta brahma arpanamga chestu vachindi.
0: Everything is offered to Brahma.
1: Cheseṭappatiki aa udu

0: పాలు త్రాగుతూ వచ్చింది.
1: After offering to God, she started drinking hot milk.
0: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
1: Krishna, who is there in the milk, got both of his feet very hot and burned.
0: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
1: Krishna slept.
0: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
1: Rukmini was just pressing his feet. He could find the blisters over there.
0: ఎక్కడి ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
1: What is this? What
0: ఏమి జరిగింది?
1: What happened?
0: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
1: Who have hurt you?
0: అని చెప్పేటప్పటికే,
1: and she asked,
0: ఇది నీ పనేను అన్నాడు.
1: Krishna said, it's only your act.
0: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా, త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా, విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు, ఆ రాధ నాకు అర్పితం చేసింది, దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
1: యూ ఇన్వైటెడ్ రాధ, యూ డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. కొంత వెరీ వెరీ హాట్
0: భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెతలు నింబులో భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
1: ఇట్ ఈస్ నాట్ కథా ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
0: కనుకనే కృష్ణ లీలలు అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి,
1: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
0: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
1: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you know the divinity.
0: Meera.
1: Meera.
0: Aame pati Maharana.
1: Maharana is her husband.
0: Kani, aameki edo, aame virodhi ainatundi yokka, Akbar Chakravarti vachi, Krishnudiki haram ichinadani, edo aapohala cheta, aame paina dvesham kaligindi ee Maharanaku.
1: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
0: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనగా స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి,
1: అండ్ వాట్ హి డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
0: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
1: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
0: అర్పితం చేసింది, కృష్ణార్పణమని తాగింది.
1: First she offered to Krishna and
0: drank. Vishamanta Krishnudu teeskunnadu.
1: All the poison is taken up by Krishna.
0: Madhuramainatundi paalu Meera kandinchadu.
1: And the sweet milk is given to Meera.
0: Chusara. Anduvalle prati manavudu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmaivatena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
1: When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking, the material that is cooked, everything else.
0: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
1: Therefore, before we dine, when once you offer to God, the padartha material becomes prasada.
0: Anati gopikalandaru kudanu,
1: gopikas in those days,
0: tama sarvasvami tam vadali petti,
1: they have given up everything up,
0: tama kartavyalu tam nirvartinchukuntu,
1: they discharge their duty,
0: krishna chintanlone jeevitanni gaduttu vacharu,
1: they spend their life thinking of krishna.
0: Vaadiki sadhuru ledu, ye degree lu pondaledu, ye university ki poledu,
1: they did not attend any university, they have no, they are not degree holders.
0: ఉపనిషత్తులు కూడా వారు పఠించలేదు.
1: దే హావ్ నాట్ గాన్ త్రూ ఉపనిషత్.
0: వారిది ఒకే ఉపనిషత్తు.
1: దే హావ్ ఓన్లీ వన్ ఉపనిషత్,
0: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: దట్స్ ఓన్లీ ది సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఒకే వేదము,
1: ఓన్లీ వన్ వేద.
0: అదే గోపాల గోపాల గోపాల,
1: వేద ఆఫ్ గోపాల.
0: ఒకే శాస్త్రము,
1: ఓన్లీ వన్ సీక్రెట్ టెక్స్ట్.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు.
1: దట్ ఇస్ ది డివైన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్లే గోపికలు.
1: గోపికస్ ప్రే టు గాడ్ దట్ వే.
0: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు, ప్రాపంచిక రీతిగా కూడాను.
1: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్. హౌఎవర్ దే ఎంజాయ్డ్ ది లైఫ్ ఇన్ జనరల్.
0: వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
1: ద యూనిటీ ఇస్ దేర్.
0: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
1: ఆల్ డివోటీస్
0: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
1: We should not have any kind of differences based on caste community.
0: పంచభూతములకు ఏ జాతి లేదు.
1: Five elements don't have any caste.
0: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
1: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
0: కనుకనే వారందరూ ఐకమత్యంతో
1: Therefore,
0: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
1: Where do you get?
0: ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ ఉండినప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
1: Where there is purity, there will be unity.
0: ఆ యూనిటీ, ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది.
1: The combination of unity and purity, there will be divinity.
0: ఆ రేపల్లకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
1: A new daughter-in-law came to that Rapalle.
0: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
1: He wanted to see Krishna somehow. ఆ
0: హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
1: She cannot express her yearning.
0: అత్తామామలకు చెప్పలేకపోయింది.
1: She cannot share with
0: her in-law. భర్త ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
1: She is afraid of her husband.
0: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
1: As per the tradition of those days, they should carry the lamp and light it from a rich man's house. It's all Krishna.
0: నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
0: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి? నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
1: బట్ మదర్ లా కమాండెడ్
0: ఆ కృష్ణుని చూడకూడదు.
1: యు షుడ్ నాట్ సీ
0: కృష్ణ. అతని భక్తులు నీవు కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బి హిస్ డివోట్.
0: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
1: దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇన్ లా.
0: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము, ఎవరి బాధలు, ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
1: ఈచ్ వన్స్ డిజైర్, ఈచ్ వన్స్ అంబిషన్, ఈచ్ వన్ యాక్షన్.
0: దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు? దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
1: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్.
0: ఈ పుష్పము కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
1: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
0: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
1: దట్ స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
0: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
1: రిలీజియన్స్
0: ఒక్కడే,
1: రిలీజియన్స్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
0: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
1: That day what happened? The mother-in-law suffered from high temperature.
0: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
1: She could not move.
0: ఇంకా తప్పినది కాదు.
1: So there's no way out.
0: సుగుణా వెళ్లి దీపం అంటించుకునిరా అనింది.
1: And she asked her daughter-in-law, Suguna, you go there and
0: lamp. అదృష్టం పండింది.
1: She was lucky.
0: నా హృదయం నిండింది.
1: I'm happy.
0: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
1: I'm extremely happy.
0: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
1: And Suguna daughter-in-law went to the residence of Yashoda.
0: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుండాలి.
1: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
0: ఆ దీపం లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంత కాలుదిపోతూ వస్తుండాలి.
1: అండ్ ద హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
0: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: యశోద ర్యాన్ ఫ్రమ్
0: ఏంటో, చర్మం యొక్క నల్లొస్తుందాది, వాసన వస్తుందాదని.
1: వాట్ ఈస్ దిస్ దట్ ద స్మెల్ హస్?
0: ఏమిటమ్మా ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
1: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
0: యశోద పైకి పలుకులు కూడా వినిపించలేదు.
1: Suguna could not hear what Yashoda was speaking.
0: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
1: She had full concentration on Krishna.
0: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుండాది.
1: As Krishna was smiling, she was also smiling.
0: కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు.
1: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
0: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు.
1: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
0: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే, అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
1: అండ్ ఎవ్రీవన్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్. ద గోపికాస్ షీ సేడ్,
0: ఆడవారి నోర్లు ఉంటాయా? ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
1: Women won't keep quiet. The news went on spreading.
0: పది మంది స్త్రీలంతా చేరినారు.
1: All ladies assembled.
0: సుగుణకు కనిపించెనంట.
1: Suguna could see.
0: సుగుణకు కనిపించెనంట.
1: Suguna could see.
0: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
1: To Suguna, Gopala appeared there in the very lamp.
0: అదియే వేలికి తగిలిన మంట.
1: It is only very flame that caught her finger
0: burned.
1: And Gopala appeared.
0: మన సుగుణకు కనిపించెనంట.
1: Our Suguna could see Krishna.
0: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
1: At the residence of Nanda, there in the light she could see Krishna.
0: ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది.
1: And everywhere, even mother-in-law was suffering from fever.
0: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
1: Whatever may happen, she
0: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క మాధ్యములు, కృష్ణుని యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
1: లైక్ దిస్ ది మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
0: అందరిలో అందరి మాదిరి ఉంటున్నారు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమనే సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం.
1: Therefore Krishna is a woman among women, a man among men, and a child among children.
0: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు.
1: So God is present in the altar of heart of everybody.
0: ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్.
0: ఉన్నది ఒక్కటే, రెండు కాదు.
1: ఇట్స్ ఓన్లీ వన్.
0: అల్లా అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామ అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
1: యు మే సే అల్లా, జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ, బట్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: మతం అంతా ఒక్కటే.
1: ఇన్ఫాక్ట్
0: అది మానవ మతము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్, ద రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు.
1: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలీజన్.
0: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
1: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్.
0: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలీజియన్.
0: ఈ విధమైన భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
1: దేర్ ఫోర్ టు డెవలప్ ద స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్, స్టూడెంట్స్ ఆర్ ది క్వాలిఫైడ్ డిజర్వింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావం ప్రపంచానికి చాటుతూ పోవాలి.
1: పబ్లిసైజ్, ప్రొపగేట్ దిస్.
0: భిన్నత్వానికి అవకాశమే ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డైవర్సిటీ.
0: ఇది నిజమైనటువంటి చదువు.
1: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ చదువును మీరు చదవాలి.
1: యూ హ్యావ్ టు లెర్న్ దిస్.
0: అయితే
1: హౌఎవర్,
0: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
1: భగవాన్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అస్ వన్ ఇంపార్టెంట్.
0: దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
1: డివోటీస్ ఆర్ మోర్ అండ్ మోర్ డే బై డే.
0: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
1: డివోటీస్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ భగవాన్ అండ్ భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ.
0: కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
1: అండ్ స్వామి ఇస్ నాట్ హావింగ్ ఎనఫ్ ఆఫ్ టైం.
0: కనుక
1: సో
0: ఎవరైనా
1: ఎనీవన్
0: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
1: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
0: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటాదో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీరుండదు.
1: దేర్ఫోర్ ఎనీవన్ కెన్ గెట్ మ్యారీడ్ ఎనీ కన్వీనియంట్ ప్లేస్ ఆఫ్ యువర్ చాయిస్. You can come here, Bhagwan will bless them. Hereafter, marriages will not be performed in Prashant.
0: Samuhi vivahal chestam santoshame.
1: However, there will be mass marriages.
0: Samuhi upanayanal chestam santoshame.
1: There will be mass upanayanas.
0: ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
1: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
0: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
1: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
1: హౌఎవర్, నో అబ్జెక్షన్ టు పర్ఫార్మ్ ది మ్యారేజ్ దేర్ ఇన్ కళ్యాణ మంటపం.
0: స్వామి ద్వారా ఈ వివాహం మాత్రము జరగడానికి వీలుండదు.
1: బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ది మ్యారేజ్.
0: చేసుకుని ఆనందంగా రాండి.
1: యూ కమ్ హియర్ ఆఫ్టర్ పర్ఫార్మ్
0: మ్యారేజ్. నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
1: భగవాన్ విల్ బ్లెస్ యూ విత్ టోటల్ లవ్.
0: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ, దేశానికి తగినటువంటి యొక్క సేవను కూడా మీరు చేస్తూ, ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
1: Therefore be householders, set an ideal to the society, serve the society and demonstrate the spirit of unity.
0: కనుక ఈనాడు గోకులాష్టమి.
1: Today is గోకులాష్టమి.
0: కృష్ణుడి పుట్టిన దినం.
1: It's the birthday of Krishna.
0: కృష్ణ ఏమిటింది?
1: What is the fun of his birth?
0: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
1: It's only the external form that's born.
0: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటి.
1: It's not the birth.
0: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
1: We have to follow the command.
0: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to follow his command.
0: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
1: కృష్ణ
0: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
1: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
0: వాణి స్వామి, స్వామి వాణి.
1: భగవాన్
0: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
1: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
0: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: గోవిందే కృష్ణ.

0: తరము కాదు. వీటి విడదీయం ఎవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Idi Nootana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nootana Samvatsaram lo enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వీ హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evari taramu kaadu.
1: It's impossible for anyone to separate them.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala nilchiyey undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Atti nilchina shashvatamainatvanti satyamainatvanti tattvamunu manamu gurtinchukovadaniki prayatninchali.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: Adi మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: దేనిని వెతుకుతున్నావు?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యువర్ సర్చింగ్ ఫార్?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
0: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: Karanam emiti?
1: What's the reason?
0: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి యొక్క రూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: ట్రూత్ ఇస్ ట్రూ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించింది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
0: Yedi manato kalisi unnado adiye manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudiki kani tanu danni vadile petti kalinaatvanti dani kosamai aneka apohara jarugutunnamu.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina, satyamaina, adbhutamaina, anandamaina, aa satyame sarvatra praki unnadi.
1: that eternal, mysterious, wonderful, mystical truth is present everywhere.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
1: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారం చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
1: In this world, there's nothing beyond the truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It's man's main responsibility to recognize truth.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: That truth is in you, with you, around you, after you.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండేటట్టు నీవు భావిస్తున్నావు.
1: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
0: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎయిదర్.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యు.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ యు.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఆఫ్టర్ యు అండ్ యు అరౌండ్ యు, అండ్ ఇఫ్ యు సర్చ్ ఫర్ ఇట్, ఇట్ ఇస్ మీనింగ్లెస్.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అని సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ, యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: ద టర్మ్ సమాధి ఇస్ నాట్ అప్రోప్రియేట్.
0: సమాధి
1: సమాధి
0: అనగా అన్నింటి ఎందు కూడాను సమంగా ఉండేటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఈక్వానిమస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇస్ సమాధి.
0: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వం అందరి ఎందు ఉంటున్నది.
1: దిస్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ యూనిఫామ్లీ ఇన్
0: కేవలం సాధన చేసిన వారి దగ్గర మాత్రమే లభించదనుకోవటం పెద్ద పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫీల్ దట్ దిస్ ఈక్వానిమిటీ ఇస్ ప్రెసెంట్ అమంగ్ దోస్ హూ ప్రాక్టీస్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్.
0: నీ తత్వాన్ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: డు యూ సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అవుట్ సైడ్?
0: నీ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: డు యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ సర్చెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఈజ్ ఎ ఫూల్.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ యందే వెతకాలి.
1: టు నో థై సెల్ఫ్ యు హావ్ టు గో ఇన్వర్డ్.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: టు మూవ్ అవుట్వర్డ్ ఇస్ ఎ మిస్టేక్.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: దట్ వాట్ యు ఆర్ సర్చింగ్ ఫార్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని

0: దీనిని దూరంగా చేసుకుంటున్నాం.
1: The sacred principle has got distanced yourself because of your search and spiritual practices.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: You don't need to search for it anywhere.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: You are searching that what is not your own identity.
0: ఇట్టి పిచ్చి మనసును కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: This madness will not take you anywhere.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: నీ ఎందు ప్రేమ ఉన్నది.
1: దేర్ ఇస్ లవ్ విదిన్.
0: కానీ ఆ ప్రేమను ఎక్కడి నుంచి నువ్వు కొని తెచ్చావు?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ గాట్ ఇట్?
0: అది ఎక్కడికి పోతున్నది?
1: ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్ ఫ్లో?
0: ఎక్కడికి రావటం పోవటం లేదు. రాకపోకలు లేనట్టు శాశ్వతండు ఆ యొక్క.
1: ఇట్ నైదర్ గెట్స్ ఇన్ నార్ లీవ్స్ యూ, నైదర్ ఎంట్రెన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుక మనం సాధన అనేటువంటిది కేవలం కాలంలో వ్యర్థం కావించుకునే నిమిత్తమే మనం చేరుతున్నామే కానీ నిజంగా సాధన చేయటం ఏంటంటే నేను నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వాడికి ఇంకా మరొక సాధన అక్కర్లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ద మూమెంట్ యూ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఐ, దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ రియాలిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: దిస్ టర్మ్ ఐ, వాట్స్ ఇట్స్ ఆరిజిన్?
0: తన యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విదిన్.
0: తానే కల్పించుకుంటున్నాడు.
1: ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్.
0: ఈ కల్పితమైనటువంటి నేనును తాను కల్పించుకుని అమితంగా భావిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ హిస్ ఓన్ ఇమాజినేషన్ అండ్ హీ మ్యాగ్నిఫైస్ ఇట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరం.
1: Therefore, it's most essential for every man to turn inward and know his true nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Tanayaka tattvamu, tanade kani parvadi kadu.
1: In fact, your nature belongs to your own self, not to any foreign person.
0: Nee selfunu neevu enduku yetukutunnavu?
1: Why do you search for your own self?
0: అది నీ యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
1: దేర్ఫోర్ ద సర్చ్ ఇన్ ద కామన్ పార్లన్స్ is a sign of madness.
0: Tan nasati endunnatvanti chottunu thanu vedakatam enduku?
1: When it's all around, why should he search for it?
0: Kanuka manam vedikeetvanti anetvanti chaala chedu margame.
1: Therefore it's wrong path, wrong procedure to search for divinity.
0: Kannulu musukoni dennu ni yojana chestunnavani anukotam adi kuda pedda parpaate.
1: Though you have written, you are thinking that you'll find some time later is also a sign of ignorance.
0: Kanuka manam satyanityamainatundi man needanu manam vedayatam avasaram ledu.
1: Therefore that which follows you doesn't need to be searched.
0: Meeru vedikeetundi okka satyamu mee ende ninchi unnadi.
1: That truth for which you have been searching for all along is in you.
0: కృష్ణ తత్వములందు అనేక విధములైనటువంటి యొక్క సాబోధనలు, అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: ఇన్ రిలేషన్ టు లార్డ్ కృష్ణ దేర్ హ్యావ్ బీన్ మెనీ పాత్స్ ఫాలోడ్, మెనీ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ప్రాక్టీసెస్.
0: కానీ అవన్నీ కూడా కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
1: ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ వెయిన్ ఫైనలీ.
0: కృష్ణుడు ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ కృష్ణ?
0: దైవం ఎక్కడున్నాడు?
1: Where is God?
0: అంతా తన యందే ఉంటున్నది.
1: In fact, everything is with him.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది పుట్టినది కాదు.
1: Love is not born.
0: అది మన నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: It emanates within you.
0: ఆ ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: Idi batta.
1: This is cloth.
0: Idi batta kaadu.
1: No.
0: Patti.
1: is cotton.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టు కట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాము.
1: What we are bothering ourselves in the name of inquiry is wrongly directed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థమవుతుందో మీకు చూపించాలి.
1: You must understand the depth of love.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది అది మనకు.
1: In fact, we love all.
0: తినే తిండిపైన,
1: the food that we partake,
0: కట్టే బట్టపైన,
1: and the clothes we wear,
0: చూచే చూపులో,
1: our looks,
0: అన్నింటి యందు ఒకటే ఉన్నది.
1: There is love indeed.
0: అయితే మనము మన చూపులు వ్యత్యాసంగా ఉంచేత,
1: because there's some difference in our looks,
0: మన భావములు వ్యత్యాసంగా ఉండటం చేత,
1: because of variety in our thoughts,
0: వేరు వేరుగా మనం భావించుకుంటున్నాము,
1: we find the duality or separateness.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటి.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality.
0: లోకంలో అనేకం కనిపిస్తుండాయి మనకు.
1: In this world we see many.
0: కాదు కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: We consider them many, but it's not correct.
0: అనేకంగా కనిపించేటువంటి అంతా కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడాను ఒకటి కనిపించదు మనకు.
1: Therefore that which is a variety, multiplicity, is not variation.
0: కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు.
1: In fact, that which is one is your true self.
0: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ది.
1: This true I, the self, is fundamental.
0: మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: The we is variation, duality.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: when you stand in front of the mirror,
0: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
1: How many images you find?
0: లేదు.
1: No?
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This fundamental principle of unity, oneness, is this I-ness.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: This tumbler is full of water.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
1: When you look in, you find your own image, reflection there.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: Your face is not separate.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: You see your own face as reflection.
0: అదే విధంగానే,
1: similarly,
0: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
1: You see your own reflection.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: విద్యార్థులారా,
1: students,
0: విద్యార్థినీయులారా,
1: boys and girls,
0: మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని.
1: What you are supposed to know is this, the point oneness, the unity, divinity.
0: ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్ని చూచిన వారు అవుతారు.
1: If you know this fundamental one divinity, you will be knowing rest.
0: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ,
1: this world may be dual,
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: బట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: యు సీ త్రీ పిక్చర్స్.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: యు సీ యువర్ ఓన్ పిక్చర్.
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: అండ్ సమ్ టైమ్స్ యు కన్సిడర్ సమ్
0: వేరుగా చూసిన బొమ్మ నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: ద పిక్చర్ ఆఫ్ యువర్ ఓన్ విచ్ యు కన్సిడర్ సెపరేట్ ఆర్ టూ నౌ.
0: కనుక ఇవన్నీ కూడాను నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ ద థాట్స్ ఇన్ యూ ఓన్లీ.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: యు కెన్ సర్టన్లీ విజువలైజ్ ద డివినిటీ అట్ వన్స్.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: వీ మేక్ సెవెరల్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ వేరీడ్.
0: అంతా ఒకే రూపమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ ఫార్మ్.
0: ఏకం సత్తి ప్రబోధావదంతి.
1: ఇట్స్ ఓన్లీ ట్రూత్ ఈజ్ వన్ విచ్ ఇస్ స్పోకెన్ రిఫర్ టు యాస్ మెనీ.
0: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ,
1: దో హీ సీస్ హింసెల్ఫ్,
0: అది భిన్నత్వంగా భావిస్తున్నావు,
1: హీ కన్సిడర్స్ యాస్ మెనీ,
0: అది ఏ మాయా.
1: దిస్ ఈజ్ ఇల్యూషన్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయా.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ విచ్ మేక్స్ వన్ లుక్ యాస్ మెనీ.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ నాట్.
0: నీ ఏకత్వమే.
1: ఇట్స్ వన్ ఓన్లీ.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: డైవర్సిటీ ఈజ్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, ఇమాజినేషన్.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: ఫర్గెట్ దిస్ ప్లూరాలిటీ.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: థింక్ ఆఫ్ ద డివైన్.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామైనా పెట్టు.
1: కాల్ ఇట్ బై ఎనీ నేమ్, గివ్ ఇట్ ఎనీ ఫార్మ్ whatsoever of your choice.
0: Kani ukarak samayamlo,
1: at one time
0: radha krishnuni chusukoni,
1: watching krishna,
0: krishnune na yokka nijamainatundi bhavamu,
1: she considered krishna as her own.
0: Kani anukundi kani mari tacharme yo krishnudu veru nenu veru.
1: But thereafter, next moment, she thought that she is separate from krishna.
0: Adi porapatu.
1: It's a mistake.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ అండ్ కృష్ణ ఆర్ వన్, నాట్ సెపరేట్.
0: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి భిన్నత్వంగా భావించుకోవటం తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: ద మిస్టేక్ లైస్ ఇన్ అవర్ థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. కృష్ణ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ఓన్లీ వన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ as divine, whatever you see.
0: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫార్ డిఫరెన్సెస్.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది.
1: When once you are feeling such as mine and thine, then naturally you are in the wrong way.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబములే కాని మరొకటి కాదు.
1: They are all just reflections because of your love. Not separate.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధమే.
1: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
1: సో కన్సిడర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
0: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
1: యు లుక్ ఇంటూ ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన యందే ఉండినటువంటి దైవత్వం,
1: డివినిటీ విదిన్ హర్,
0: పరాయి వ్యక్తులు ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే,
1: when it appears as though it is another person,
0: paraya vyaktulu kaadu,
1: then it's not true.
0: Tanam taanu marchi paraya vyaktunu daivanga bhavistunnadu.
1: One is forgetting his own self and considers the other as divine.
0: Kanuka dinine naradudu cheppadu.
1: This is what Narada said.
0: Amma Radha,
1: Radha,
0: neevu evaranukunnavu,
1: who are you?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
0: అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, resound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీవు అరచు.
1: Just go near the hill and shout oh.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: Then you will have the echo, the same sound oh.
0: కనుక ఆ సౌండ్ తందే కాని పరలు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబములే మనకు కనిపిస్తున్నాయి కానీ
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తండ్రిగా భావించుకుంటున్నారు.
1: యు కన్సిడర్ ది రిఫ్లెక్షన్స్ ఎస్ రియాలిటీ.
0: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ద ట్రూత్ ఆఫ్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అర్థం తీసుకొని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: దెన్ ఇస్ దిస్ మై ఫేస్ ఏ క్వశ్చన్ మే కమ్.
0: అయితే నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
1: వెన్ యూ సే దట్ యువర్ ఫేస్ ద వన్ దేర్ ఈస్ నాట్
0: రెండు ఒకటే.
1: బోథ్ ఆర్ వన్ యాక్చువల్లీ.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి బలపడుతుండేది నీవే.
1: ఇన్ఫాక్ట్ దిస్ వన్నెస్ ఈజ్ మిస్టేకెన్. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మిస్టేక్ ఇన్ థాట్.
0: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో అవర్ ట్రూ నేచర్.
0: నీవెవరు?
1: యూ
0: నీవే తాను.
1: ఇన్ఫాక్ట్ యు ఆర్
0: తానే నీవు.
1: ఇన్ఫాక్ట్ యు ఆర్
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: యు అండ్ హీ ఆర్ వన్.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరపడిపోతున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ మిస్టేకెన్ కన్సిడరింగ్ దిస్ యూనిటీ యాస్
0: ప్రతి విషయం నందు కూడాను ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ యు కమ్ అక్రాస్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
1: సో వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: ఎ పర్సన్ ఇస్ టేకింగ్ కౌస్ అలాంగ్ విత్ హిమ్ టు ఎ నియర్ బై ఫారెస్ట్.
0: రూట్ కు పెట్టుకుని పాట పాడుతూ ఉన్నాడు.
1: వెల్ హీ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఆన్ ఎ ఫ్లూట్ దేర్.
0: ఆ పాట పాడుతున్నంత సేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించింది.
1: యాజ్ హీ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్ హీ కుడ్ ఫైండ్ హీ కుడ్ లిసన్ టు ద వాయిస్ and he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home all the cows.
0: అమ్మ నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటే.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own resound.
0: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
1: It's not any person singing the same song as yours.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికే తల్లిని తీసుకున్నాడు.
1: నెక్స్ట్ మార్నింగ్
0: నిన్న పోయినటువంటి కొండల చాటుకు తాను పోయాడు.
1: అకంపనీడ్ బై హిస్ మదర్ హీ వెంట్ టు ద సేమ్ ఫారెస్ట్.
0: ఒక పాట పాడాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: అండ్ ఆల్సో వాయిస్ చేంజ్.
0: చూడు ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: దెన్ హీ పాయింట్స్ టు హిస్ మదర్ అండ్ సేస్ సమ్వన్ ఇస్ హెక్లింగ్ ఎట్ మీ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ.
0: అప్పుడు ఆ కుమారుడు దగ్గర తీసుకుని
1: And then mother called him close.
0: ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయట వాడు కాదు.
1: And the mother tells him, look here my dear son, that's all your reaction reflection is sound. That's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికీ నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటుంది.
1: Wherever you go, you certainly know your resound.
0: బయట వారు ఎవ్వరూ నీకు పోటీ చేయరు.
1: There's no person alien to you, different from you.
0: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her son home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: వీఆర్ మిస్టేకెన్ లైక్ వాయిస్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిఫ్లెక్షన్స్.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: Determine completely once to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
1: You have body identification. In fact, you are not the body.
0: ఈ దేహం నీవు కాదు.
1: You are not the body.
0: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటుంది.
1: It is only your own feeling of body identification.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు?
1: దిస్ ఈజ్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ ఇమాజినేషన్ వేర్ ఎల్స్ యూ ఎగ్జిస్ట్
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకెక్కడ ఉంది
1: వేర్ ఇస్ యువర్ రిఫ్లెక్షన్ దెన్
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి ఎక్కడ చూసేది కూడా మీ యొక్క ప్రతిబింబంలే కానీ వేరు కాదు
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు
1: యు ఆల్ సే సాయిబాబా
0: కానీ నేను సాయిబాబాని కాదు
1: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా
0: నేను మీరే మీరు నేనే
1: ఇన్ఫాక్ట్ స్వామి ఇస్ యు ఆర్ భగవాన్
0: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి
1: నౌ దిస్ ట్రూత్ క్లియర్లీ
0: గుర్తించుకుంటే ఇంకా భేదమనే మీకుండవు నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకెక్కడ ఉంది
1: వేర్ ఇస్ యువర్ రిఫ్లెక్షన్ దెన్
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి ఎక్కడ

0: చెంప కొట్టుకో.
1: జస్ట్ స్లాప్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
1: దెన్ హూ ఇస్ హర్ట్? స్లాప్ యువర్ సెల్ఫ్.
0: నీకే దెబ్బ తగిలింది.
1: Yes, you are hurting yourself.
0: వాడిని ఎవరినో నేను కొట్టాను అనుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఒకరిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
1: All our actions are of our own making. They don't belong to anybody.
0: మీరందరూ కూడాను పరులు కాదని భావిస్తున్నావు.
1: You consider that someone else or
0: పరులే లేరు.
1: There are no other person.
0: అంతా ఉన్నది ఒక్కరే.
1: Only one that exists.
0: మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు?
1: How do you say that you are one when there are so many around?
0: కనుక ఇవన్నీ కూడాను నీ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ యువర్ అప్రోచ్, యువర్ అవుట్లుక్ దట్ మేక్స్ యూ ఫీల్ దట్.
0: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
1: అండ్ యూ బ్రాట్ సమ్ లడ్డూస్.
0: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: అండ్ యూ సే దట్ యూ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ 5,000 లడ్డూస్ టు ఎవ్రీబడి.
0: ఆ 5,000 మందికి కూడా నువ్వు పోయావు ప్రశ్నించు.
1: యూ ఆస్క్ ఆల్ 5,000 పీపుల్.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: వాట్ హ్యావ్ యూ ఈటన్?
0: లడ్డు. నువ్వు తినది ఏమిటి? లడ్డు. ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: యు ఆస్క్ ఎవ్రీబడి, దే విల్ సే ఐ హావ్ ఈటెన్ లడ్డు. దే డోంట్ సే దట్ ఐ హావ్ ఈటెన్.
0: అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: దేర్ఫోర్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ ఈస్ అపియరింగ్ యాజ్ రిఫ్లెక్షన్.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: సో నో యువర్ ట్రూ నేచర్, యువర్ ట్రూ ఐడెంటిటీ.
0: ప్రేమతత్వము ఒకటే.
1: లవ్ ఇస్ వన్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ ఓన్లీ వన్.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కచ్చుకుంటుంది.
1: దెన్ వన్స్ యూ లుక్ ఎట్ యువర్ చైల్డ్ యూ హగ్ హర్.
0: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ సీ యువర్ సిస్టర్.
0: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
1: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
0: రెండు అనేటువంటి ఆత్మ లేవు.
1: దే ఆర్ నో టూ సెల్ఫ్.
0: ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు.
1: నో దిస్ ఓన్లీ వన్ సెల్ఫ్.
0: ఎవరికెవరు భేదములు కూడా ఉండవు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
0: ఎవరికెవరు ద్వేషములు కూడా ఉండవు.
1: యు డోంట్ హేట్ ఎనీబడి.
0: ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిట్లో ఉన్నాయని భావించు.
1: దేర్ఫోర్ కన్సిడర్ that the same self exists in everybody. There will be no differences at all when once you know the self.
0: Kanuka ee ekatvam ani matra ni gurtinchu.
1: So recognize this oneness.
0: Appude ee satyam ani gurtinchadaniki veel avutundi.
1: Then it's possible for you to know and experience the truth.
0: Pillalandaru kudanu ento premaga unnaru.
1: All children, students are full of love.
0: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
1: యు మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
0: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
1: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
0: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
1: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
0: కనుక నేనే మీరు, మీరే నేను.
1: Bhagavan belongs to you. You and Bhagavan are one.
0: Ee ekatvanni meer drudamga nammandi.
1: Strengthen this unity.
0: Rendu anetundi kare maatram kanipinchavu.
1: There is no duality at all.
0: Appude meeku ekatvam anedi gurtinchadaniki veel avutundi.
1: Then only is possible to experience this.
0: Konni aadharalu teeskunnappudu meeku kontha kaalamuniki idi meeru artham chesukuntaru.
1: When you go by certain evidences, you will be able to understand, comprehend
0: clearly. మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
1: Be patient enough.
0: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశ పడకండి.
1: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with Him.
0: కనుక ఏకత్వాన్ని నీవు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారి పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు.
1: When once you know the principle oneness of the self as the true reality, then you will know that you are divine.
0: Kavani divine ka

0: ఇవి వేరే కాదు.
1: యు ఆర్ బేసికలీ డివైన్, నథింగ్ ఎల్స్.
0: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
1: దిస్ డివైన్ యు గో యు థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
0: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు. డివైన్,
1: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: నేను మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
1: గో ఆన్ థింకింగ్ ఇంప్రూవింగ్ దిస్ ఐడియా.
0: మీరు నాకంటే మీరు వేరుగా లేరు.
1: You are not separate from Bhagavan.
0: Nenu meekante veruga lenu.
1: Bhagavan is not separate from you.
0: Nenu neevu iddaru okate.
1: In fact, you and I are one.
0: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
1: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
0: Appude meeku ee bhedam poorthi nasinchipothundi.
1: Then the differences will certainly vanish.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
1: When once you know this truth, understand the reality, you can experience.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇఫ్ ద పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండినా సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించాడు.
1: ఇట్ వాస్ త్యాగరాజు హూ సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్.

0: సంతోషమున కంటే మరొక సుఖం లేదు.
1: దేర్ నథింగ్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మానవుని సుఖములు కోరుతుంటాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ.
0: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.
1: హీ వాంట్స్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్.
0: కానీ శాంతికి మించిన సుఖం మరొకటి లేదు.
1: బట్ యెట్ దేర్ ఇస్ నో ద హ్యాపీనెస్ అదర్ దాన్ పీస్.
0: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: That's what is said by Chagaraja, that there cannot be happiness without
0: ee santoshamuna kante minchinatvanti sukham marokati ledu.
1: There is no other happiness other than your own pleasure.
0: Santoshamuna kanna swargam edi?
1: Can there be heaven more than one's own happiness?
0: Na trushthaya param vyadhi. Ee naati మానవుని ఆశలు పట్టి పీడిస్తున్నాయి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై సో మెనీ ఆఫ్ డిజైర్స్ టుడే.
0: ఈ ఆశలే మానవులకు అనేక విధములైనటువంటి రోగములు కల్పించుచున్నది.
1: దిస్ ఓవర్ అంబిషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సిక్నెస్.
0: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: డిజైర్ షుడ్ బి అండర్ సెటిల్ లిమిట్.
0: ఈనాటి వాంఛలు మితిమీరిపోవచ్చున్నది.
1: డిజైర్స్ ఆర్ ఎక్సెసివ్ టుడే.
0: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి.
1: ఫర్ దట్ రీజన్ ద డిసీజెస్ ఆర్ ఆల్సో ఎవర్ ఆన్ ద రైజ్.
0: మానవునికి కోరికల వలనే అనేక విధమైనటువంటి మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుచున్నవి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ ఆఫ్ ద డిజైర్స్ దర్ సో మెనీ ఆఫ్ మెంటల్ ఎజిటేషన్స్ దట్ లీడ్ టు ఫిజికల్ ఎయిల్మెంట్స్.
0: కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an effort to put a ceiling on our desire.

0: నచ ధర్మో. ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: Therefore, everyone must have a heart of compassion.
0: ఇది మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: This is thing to be known by everyone.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: Every letter is mantra.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: Every tree is of medicinal value.
0: ప్రతి మానవుడు కూడాను అవసరం వచ్చేటువంటి వాడి.
1: Every human has got his own value.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: He is only true individual if he recognizes this fact.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Today man has forgotten his value and also value of time.

0: Eating full all the three times a day, do you think that's all the life?
1: హాయిగా అపవళించి ఆనందముందుటే ఇది జీవితమని ఎంచినారు.
0: Do you think that the life is centers around a comfortable, happy, sound sleep?
1: పనికి రాని మాట పలుమారు ఆడుచు ఇదియే జీవితమని ఎంచినారా?
0: Do you think that life is just a gossip or a vain talk?
1: ఇందుక దేవుడి జన్మ ఇచ్చినాడు.
0: Do you think God has given this life for that purpose?
1: పుణ్య

0: ఇకనైనా మసలరయ్య.
1: అట్లీస్ట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ నౌ.
0: ఈ ప్రపంచమంతేను భగవంతుని యొక్క సృష్టియే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ గాడ్స్ క్రియేషన్.
0: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
0: ఇది ఒక సమయమునందు కానీ ఒక ప్రదేశమునందు కానీ వ్యక్తమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎట్ ఎ ప్లేస్ ఎయిదర్.
0: ఈ శక్తి సర్వత్రా ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though such power is latent all over, but man is not able to recognize the divine.
0: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
1: As he could not recognize, he denies the presence of power.
0: విద్యుత్ శక్తి తీగల యందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: Electricity runs through the wires.
0: కానీ ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరమవుతుంటుంది.
1: But you draw the light where you fix the bulb to the holder.
0: ఈ కరెంటు సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురో అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వలిల్లుతుంటుంది.
1: Though the current is present all over, yet you get the light where you fix the bulb.
0: అటుననే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకొనునో అట్టివారుల యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటాది.
1: లైక్ వైజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, బట్ యుల్ ఫైండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి మానవుడు జీవితం అంటే ఏమిటి, దీని యొక్క గమ్యం అంటే ఏమిటి, దీని లక్ష్యం అంటే ఏమిటి, దీని కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి దానిని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ ఈస్ లైఫ్, వాట్ ఇస్ ద పర్పస్, వాట్ ఇస్ ద గోల్, వాట్ ఇస్ ద ఎయిమ్.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదులుతున్నది.
1: టైమ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్ విండ్.
0: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మోమెంట్ టు మోమెంట్.
0: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
0: ఏమిటి ఈ కర్తవ్యం?
1: వాట్ ఈస్ హిస్ డ్యూటీ?
0: ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సర్టెన్ ఆస్పిరేషన్.
0: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
1: సర్టెన్ గోల్స్.
0: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
1: There are certain sacred paths.
0: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
1: But man is not struggling in this direction.
0: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
1: What is the purpose of life?
0: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
1: What is his duty in life?
0: తన యొక్క జన్మ యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret of his life?
0: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడాను తన యందు కానీ లేక వెలుపల కానీ ప్రశ్నించుకోవటం లేదు.
1: No one puts to himself such questions nor seeks answers from others either.
0: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: Therefore man has limited his life to drink and food.
0: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
1: He has limited his life to properties and pleasure.
0: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the purpose of
0: ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
1: Is not the duty of mankind.
0: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
1: Is not the goal of life.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక విధ దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Every individual should demonstrate the divine ideal.
0: ఈ ఆదర్శమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
1: Therefore man should never change his ideal. He should keep on working for that ideal throughout.
0: Kani ee naati manavudu atti pavitramainatvanti yokka margamuna praveshinchatam ledu.
1: But man is not treading along that sacred path.
0: Patti okkati kudunu manavuni yokka sankalpamunandine imili untunnavi.
1: Everything lies in the thought of man.
0: Ee sankalpamunandu undinatvanti yokka patti padamu kudunu bahirmukhamga aavirbhavistunnadi.
1: All thoughts reflect externally.
0: Reflection of the inner being.
1: It's a reflection of the inner being.
0: కనుకనే ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని యందుకును చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చును.
1: ఆల్ దీస్ థాట్స్ యూ కెన్ అండర్స్టాండ్ త్రూ ఎన్ ఎగ్జాంపుల్.
0: మనం ఒక గృహమును నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు చేసుకుని తదుపరి కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
1: బిఫోర్ యూ అండర్ టేక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ యూ డిసైడ్ వేర్ డిఫరెంట్ రూమ్స్ హావ్ గాట్ టు బి, ద వరండా, అండ్ దెన్ యూ పుట్ ఆన్ పేపర్ ది ఎంటైర్ హౌస్ ప్లాన్.
0: తన యందు పూర్వం నిర్మింపబడి తదుపరి ఆ యొక్క నిర్మింపబడినటువంటి భావమే రూపమును ధరిస్తూ ఉంటాది.
1: సో ది హౌస్ ఇస్ ఆల్రెడీ హ్యాస్ ఎ షేప్ ఇన్ మెంటలీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫిజికలీ.
0: మరికొన్ని చిన్న ఉదాహరణలు
1: అండ్ అదర్ ఎగ్జాంపుల్స్.
0: మీరు ఎవరికైనా ఒక జాబ్ను రాయాలనుకున్నప్పుడు
1: ఇఫ్ యూ వాంట్ రైట్ లెటర్,
0: ఏమి రాయాలి, ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకుని తదుపరి ఈ జాబులు ఎందు రాయగలుగుతున్నారు.
1: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
0: కనుక మొదలు సంకల్పము,
1: ఫస్ట్ థాట్.
0: రెండవది ఆచరణము,
1: ద సెకండ్ యాక్షన్.
0: సంకల్పం ఉండటంచేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
1: ద థాట్ లీడ్స్ టు యాక్షన్.
0: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Without thought you cannot act.
0: కనుకనే సంకల్పం, పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should entertain sacred thought.
0: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తికుడిని గుర్తించడం అత్యవసరం.
1: It's most essential for every individual to recognize, for all the misery, for all the lapses, sufferings, troubles and turmoils, his thoughts are responsible.
0: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
1: We consider someone is responsible for our misery.
0: తమ దుఃఖములకు నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
1: He thinks that someone is responsible for all his lapses and losses.
0: కానే కాదు.
1: No one is responsible.
0: నీ మంచి చెడ్డలకు నీవే కారణం కాని మరొకరు కాదు.
1: You are responsible for good and bad. No one else.
0: నీ బలహీనత చేత ఇతరులపై ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
1: In because of your weakness you blame others, you want to harm them, you want to hurt them.
0: Kanuka mana manchi chedalaku maname kaaranam aneetunte satyanni prati vyakti prapradhamalo gurtinchali.
1: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
0: Bhavam tad bhavati,
1: as is the feeling so is the experience.
0: Deenine upanishattilu kudanu keno upanishattiyandu chaala vivarinchi bodhisthu vachindi.
1: Kenopanishad explains it very clearly.
0: Brahmavit brahmaiva bhavati.
1: The knower of Brahman becomes Brahman.
0: Anaga denini neevu visheshistunnavo, denini neevu aashistunnavo, denini neevu chintistunnavo, aa roopam ne neevu pondutunnavo.
1: It only means that what you think of, that what you aspire for, that what you want to be, you will be that.
0: Valmiki Ramayana raigori prapradhamamlo రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి చిత్రించుకుని తదుపరి రామాయణము రాయగలిగించాడు.
1: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామ భావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామ ఇన్ హిమ్.
0: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైన తేజస్సు ప్రకాశించటము ఇది రామచిత్రం యొక్క విచిత్రమే.
1: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
0: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటాది.
1: As you think about the brilliance, a spark will enter into you.
0: ప్రహ్లాదుడు,
1: ప్రహ్లాద
0: సర్వకాల సర్వావస్థలయందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
1: At all times and all conditions he thought of Hari only.
0: హరిని ప్రేమిస్తూ వచ్చాడు.
1: He loved Hari continuously.
0: హరితో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: He developed intimate relationship with Hari.
0: హరి తప్ప అన్యము లేదని చెప్పి విశ్వసిస్తూ వచ్చాడు.
1: Yet full faith that there no one else other than Hari.
0: కనుకనే ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, బాధలకైనా ఏమాత్రము తాను వెరువక
1: Therefore he had no fear whatsoever for all the difficulties and
0: problems. దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి పవిత్ర ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: But he went on experiencing the divine, novel, evergreen, ever fresh divinity.
0: ఆకలి దప్పులు లేవు.
1: He had no thirst, no
0: అలసట అన్నది లేదు.
1: No mistake.
0: బాధ అన్నది అసలే లేదు.
1: No suffering.
0: కనుకనే చెండ అమార్కులు కూడా నువ్వు వచ్చి ఈ రాక్షస రాజునకు చెప్తున్నారు.
1: Therefore, Chanda Amarka came to the demon.

0: కన్నుల నీరు తేడు, భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarka teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating Lord's name, God's name, praising him. He didn't shed a tear. Kalukane,
0: Vishnu yokka tejasu, aa Prahladuni yokka mukham lopala tandavam aadutu vachindi.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: Dinni yat bhavam tad bhavati.
1: This is the one which
0: Brahma
1: says
0: that Brahma eva bhavati.
1: నోర్ ద బ్రహ్మ.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యూ బికమ్ క్లోజ్ అండ్ యూ బికమ్ వన్ విత్ ఇట్.
0: మానవుడు ఎవరి అంశం?
1: మ్యాన్ టుడే హూస్ పార్క్ ఈజ్ హి?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: హీ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, ది ఎటర్నల్.
0: ఓ పిచ్చి మానవుడా, నీవు పంచభూతమైన అంశము కాదు, నీవే మానవ అంశము కాదు, నీవు నాయంశమే.
1: ఓ మ్యాడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ మ్యాన్, యు ఆర్ మై స్పార్క్.
0: కొమ్ము చెట్టుకు అంశము,
1: బ్రాంచ్ ఇస్ స్పార్క్ ఆఫ్ ది ట్రీ.
0: బిడ్డ తల్లికి అంశము,
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: బట్ టుడే హి సర్వైవ్.
0: ఎట్లా బ్రతుకుతున్నాడు?
1: హౌ ఈజ్ హి లివింగ్?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: ఈజ్ హి లివింగ్ లైక్ ఎ హ్యూమన్?
0: లేదు లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: నో, ఇట్స్ అనిమల్ లైఫ్ హి ఇస్ లీడింగ్.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: ఇఫ్ యువర్ స్పార్క్ ఆఫ్ డివైన్, వై డు యు వరీ?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: వై డు యు సఫర్?
0: భగవంతుని కష్టములున్నవా?
1: డస్ గాడ్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్?
0: భగవంతునికి విచారములున్నవా?
1: డస్ హి ఎవర్ హావ్ ఎనీ? నో.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: హి ఇస్ ఇన్ ఎటర్నల్ బ్లెస్ అండ్ దట్స్ ప్రీ.
0: ఆ అంశమే నీవైనప్పుడు నీవెందుకు ఈ బాధలకు గురి అవుతున్నావు?
1: వెన్ యు ఆర్ స్పార్క్ ఆఫ్ ది డివైన్, వై డు యు సఫర్ లైక్ దట్?
0: నీవు చక్కగా నీవు విచారించుకున్నప్పుడు నేను దైవాంశంగా బ్రతకటం లేదే, ఏమి నా కర్మ, నేను దైవాంశంగా బ్రతకాలని ఒక ప్రతిజ్ఞను నీవు పూనాలి.
1: వెన్ యు ఎంక్వైర్ లైక్ దట్, యు విల్ అండర్స్టాండ్ దట్ వి ఆర్ నాట్ లీవింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్ బికాజ్ వి ఆర్ సఫరింగ్.
0: ఇంకా విదేశీయుల యొక్క తత్వము లోపల కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది టెండెన్సీ టెంపరమెంట్ ఆఫ్ ఫారినర్స్.
0: బైబిల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసము వాళ్ళు ఎందుకు కూడా ఉంటున్నది.
1: ద బైబిల్ క్లియర్లీ సేస్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఎవ్రీవేర్.
0: నిరంతరం భగవచ్చింతన చేస్తూ, దైవాన్ని స్మరిస్తూ, దైవానికి అంకితమైనటువంటి యొక్క మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్సంతా ఉట్టిపడింది.
1: Because of constant thought of God and chanting his name, the Moses had the effulgence of Jesus Christ.
0: Jesus kudanu ante.
1: So also Jesus.
0: Nirantaram kudanu. I and you are one. I and you are one. I and you are one. Ane 20 bhavam chetane nirantaramu chintistu vachadu.
1: Jesus went on thinking this way. I and you are one. Identity with the divinity.
0: Lokamulo goppa mahashastrajnudu.
1: In this world there are many scientists.
0: Pavitra hrudayudu.
1: Sacred heart.
0: Pravartana uttamamainatundi.
1: Behavior which is noble.
0: Satyanveshanalo taanu nirantaram konu nimagrudayinatundi vaadu.
1: He went on in search of truth.
0: Alanti oka shastrajnudu.
1: One scientist of that sort.
0: Nirantaram kudanu daivachintana cheyatam cheta atani yokka mukhamlo daiva tejasu uttipadindi.
1: Because of constant thought of God he could reflect God's brilliance on his face.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ డివైన్.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ కుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలము లోపల నిరంతరం కొడును అనుసరిస్తూ వచ్చాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ హిస్ గురు ప్రిసెప్టర్ థ్రూఅవుట్ ది పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ.
0: హెన్స్లో అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: హీ ఫాలోడ్ హిస్ గురు హెన్స్లో.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్లోగానే మారిపోయాడు.
1: యాజ్ హీ ఫాలోడ్ హిమ్ హీ బికేమ్ హెన్స్లో.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: ఈనాడు
0: మనం భావములు క్షణక్షణమునకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాం.
1: Today, moment to moment, we think of different people.
0: మనసులేని మానవుడుగానే జీవిస్తున్నావు.
1: So we lead life as a human without mind.
0: ఇది కాదు సరైనటువంటిది.
1: It's not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Antoni ani Italy deshamlo undetundi vaadu.
1: Antoni is an Italian.
0: అతని వయలిన్ చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి.
1: హి ఇస్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ వయలిన్.
0: ఆంటోనీ వయలిన్ అంటే చాలా విలువైనటువంటి.
1: ఆంటోనీస్ వయలిన్ హస్ ఆఫ్ వైడ్ రెప్యుటేషన్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: ఒక్కొక్క వయలిన్ దాన్ని సరిచేయడానికి, దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ, ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ దట్ వయలిన్.
0: అతని మిత్రుడు వచ్చి, ఆంటోనీ ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది?
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్, ఆంటోనీ ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ లాంగ్ టు మేక్ ఎ వయలిన్,
0: ఈ భౌతిక జీవితం, ఈ ప్రాకృతిక జీవితము జరగాలి కదా.
1: యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్, రైట్?
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకేమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్?
0: చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్,
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: He said, brother, God is all fullness.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలిన్ చేయాలి.
1: As is all totality, I should make this total.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వయలిన్ చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: If I don't bring that all fullness and totality, I'll be a traitor unto God.
0: అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: The heart of the God is
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: He's all fullness.
0: కనుకనే అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు, చేసే పనులు, పలికే పలుకులు అన్ని కూడాను పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: In order to please God, our thoughts, words and actions must be full and total.
0: కనుకనే పూర్ణ మద పూర్ణమిదం, పూర్ణ మద పూర్ణమిదం, అది పూర్ణమే ఇది పూర్ణం కావాలి.
1: దేర్ఫోర్ దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్, దేర్ఫోర్ బోత్ హావ్ గాట్ టు బి ఫుల్.
0: అప్పుడే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, రెండు పూర్ణమైపోతాయి.
1: దెన్ బోత్ బికమ్ ఫుల్.
0: కనుక ఈ రెంటి భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైన భావములు అభివృద్ధి గావించుకొని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఆ కాలంలో,
1: ఇన్ దోస్ టైమ్స్, ఫారినర్స్ హ్యావ్ హ్యాడ్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కనుకనే భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈస్ పర్ఫెక్ట్.
0: పరిపూర్ణుడైనటువంటి ఒక భగవంతుని మనం మెప్పించాలంటే మనం 1/4 లేకపోతే 3/4 లేకపోతే హాఫ్ మనం కాకూడదు.
1: వెన్ గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్, వీ కెనాట్ బి 1/4.
0: పరిపూర్ణుడే కావాలి.
1: యూ షుడ్ బి ఫుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: బికాస్ యూ ఆర్ దిస్ పార్క్.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: దిస్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: కానీ నీ ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చును, సముద్రం వాటర్.
1: యూ కెన్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ హ్యాండ్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్సే, కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ, బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్, బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు, క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమనే మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీస్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, నో వన్
0: ఎల్స్. అందువల్లనే బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు. అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, తృష్ణార్పణగా విస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ, బట్ ఇట్ ఈస్ ఫర్ తృష్ణ, దట్ ఇస్
0: ఆల్. కాదు, చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
1: వి టెల్ వన్ థింగ్ బట్ వి యాక్ట్ డిఫరెంట్.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్ సఫరింగ్.
0: అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఎక్స్‌పీరియన్సింగ్
0: గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ రీచింగ్ గోల్.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ వి ఆర్ సపోజ్డ్ టు నో.
0: ఇంతే ఇంతే.
1: దిస్ విల్ బి ది పొజిషన్.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: ద డే వెన్ మ్యాన్ రియలైజెస్ దిస్ టోటాలిటీ, then his life would be redeemed.
0: Anati gopikalakulanu ide margane anusaristhu vacharu.
1: Gopikas also proceed in the same path.
0: Paripurna hrudayam varu,
1: they have got fullness there.
0: ఏ ఒక్క దానిని కూడా వారు చింతించేటువంటి వారు.
1: దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: దే హావ్ నాట్ యాక్సెప్టెడ్ ద మెసేజ్ బ్రాట్ బై ఉద్ధవ.
0: మా కన్నుల నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తుంటుండాలి.
1: ఉద్ధవ, వి విజువలైజ్ కృష్ణ విత్ ఆర్ ఐస్ ఇన్ ఫుల్.
0: మా నాలుక నిండు కూడా కృష్ణనామం నాట్యమాడుతుండాలి.
1: వి ఆల్సో సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విత్ అవర్ టంగ్స్.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: అవర్ మైండ్ ఎక్స్పీరియన్సెస్ ద డివైన్ బ్లిస్ ఆఫ్ కృష్ణ.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా గ్రోలుతున్నాము.
1: వి లిసన్ టు ద సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ ది ఫ్లూట్ అండ్ వి లిసన్ టు
0: ది పిచ్చి మెసేజ్లు మాకెందుకు.
1: వై డు వి నీడ్ యువర్ మ్యాడ్ మెసేజ్. వి డోంట్ వాంట్.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హ్యాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: ఇంతే కాదు, ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరముల పిల్లవాడు.
1: కృష్ణ వాజ్ 6 ఇయర్స్ యంగ్.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: వై వాజ్ ప్లేయింగ్ విత్ గోపికస్.
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శిలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 6 సంవత్సరముల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెండ్రు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: కృష్ణ ఏజ్డ్ 5. When he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: ఏమిటి? మనుషులను మార్చలేదు, మనసులను మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏం ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: Kanukane neevu manishi maranakkaredu, manasu maarali.
1: Man need not change, his mind should change.
0: Manishi ante manase.
1: Man means the mind.
0: Manasu ante sankalpamule.
1: Mind is thought.
0: Kanukane motta motta sankalpalu neevu pavitramaina sankalpalu ga neevu abhivruddhi gaavinchukovali.
1: Therefore we should develop sacred thoughts.
0: Ee naati sankalpamulu swarthamu saprayojanamto nindi nividikrutamai untunnayi.
1: Today all our thoughts are full of selfishness and self interest.
0: Krishnudu kanipinchina samayam lopala,
1: at a time when Krishna is
0: Vrindavanamlo praveshinchi,
1: when he was in Vrindavan,
0: gopikalu annintini kuda nu Krishna roopakangane bhavincheetunti varu.
1: Gopikas viewed Krishna in all forms around.
0: Idi pushpame, idi latale, deeniki peru undada, leka nalukunda, kannulu unda, ivi chudagalava aneetvanti vicharane variki ledu.
1: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
0: Anni bhagavantuni yokka srishtilotivi.
1: They are all the creation of the Lord.
0: Chettu kudanu chudagalavu.
1: Trees also can see.
0: Chettu kudanu vinagalavu.
1: Trees can listen.
0: Pushpamlu kudanu vinagalavu.
1: Even flowers.
0: Pushpamlu kudanu maatadagalavu.
1: They can talk.
0: Aneetvanti vishwasam variki.
1: That faith they had.
0: Endukaniga sarvatah paanipadam tassarvatochi siromukham.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: Anduvalne ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: బికాస్ దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, గోపిక స్టెప్డ్ ఇంటూ బృందావనం.
0: అడుగుతున్నారు పుష్పాలను.
1: దే వర్ ఆస్కింగ్ ద ఫ్లవర్స్.

0: ఉల్లము దోసుకవచ్చే ఓ మలియలారా, మీ పొదల చాటున లేడుగదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకవచ్చే మీ పొదల చాటున లేడుగదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: Gopika's went on questioning these herbs all around, the dark one, the eyes without of lotus.
0: Manaku aneka rupamulu aneka namamulu aneka bhavamulu,
1: it has so many forms and so many names.
0: Gopikalku ye bhavamu ye rupamu edi oke krishna rupame oke krishna bhavame oke krishna drushtiye.
1: But Gopika's had only one consciousness, Krishna consciousness, and Krishna vision, Krishna thought.
0: Kanukane manamu ఈ డార్విన్ వల్లే మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి వాస్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హి ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ద సీక్రెట్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంత కాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హి బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin evaru Henslow evaru ani gurtinchukodaniki veel kaakapoyindi.
1: It was not possible for them to decide who is Darwin and who is Henslow.
0: Ee vidhanga form e mari poyindi.
1: Their form had changed.
0: Idi kevalam oka naastikulainatunti vaaru kaani vishwas rahitulainatunti vaaru kaani deerini gurtinchaleru.
1: This cannot be recognized by agnostics and atheists.
0: Yetla gurtinchagalaru?
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బుర్ర మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ద గటర్ బట్ నాట్ ది.
0: ఈ భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ దట్ ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్ స్పాట్.
0: హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. లంకనంతా కూడా నిప్పు పెట్టి జగజ్జీవనంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్టపగలుగా కనిపిస్తుంటుంది.
1: ఇట్ ఇస్ లైక్ బ్రాడ్ డే లైట్.
0: కానీ లంక పట్టపగలుగా అయిపోయింది. కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుంది.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డే లైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము ఈ ప్రభావము ఈ ప్రకాంతి రెండు కూడా విరజిల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ప్రాయోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter God's
0: meditation. ఈ వాదన చేత వాదే వాదే వజ్జితే వైరం వైరం పెరిగిపోతుంటాడు.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore గోపికలు
0: అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమ కాట్లేదు. కానీ వైరం కాదది.
1: దో దే వర్ హార్ష్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణావతారం.
1: ఇట్స్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ దట్ హెస్ స్ప్రెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: ప్రేమ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: It will not change.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: It shall not move.
0: మనసుకు కరిగేటువంటిది కాదు.
1: And it doesn't melt.
0: ఎప్పుడు కూడా నిత్య సత్యమే నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ద హ్యూమన్ నెస్ టుడే ఇస్ ఈక్వల్ టు అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్
0: మట్టి పాత్ర.
1: దిస్ అర్థన్ పాట్
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్ర నాశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెసెంట్
0: పాత్ర బంగారే కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ ద కంటైనర్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ బట్ పాయిజన్ ఇస్.
0: కానీ ఇది మృణ్మయమైనటువంటి యొక్క ఈ దేహము.
1: బట్ ద బాడీ ఇస్ అర్థన్ పాట్.
0: ఈ మృణ్మయమైనటువంటి దేహంలో చిన్మయమైనటువంటిది చిరంతరము ఉంటుండాలి.
1: ఇన్ దిస్ అర్థన్ పాట్ దిస్ ప్రెసెంట్ డివినిటీ ది ఎటర్నల్ ట్రూత్.
0: కనుక మనం ఈ మానవ దేహాన్ని మనం కోరాలి.
1: Therefore we should
0: మానవ దేహముతోనే మాధవత్వాన్ని మనం పొందాలి.
1: Only with this human body can reach divinity.
0: కనుక మానవత్వం అనగా ఏదో ఒక తుచ్చమైనటువంటి జీవితంగా భావించరాదు.
1: So human life is not me.
0: మానవ జీవితము జీవించదగినటువంటిది.
1: Human life,
0: ప్రేమించదగినటువంటిది.
1: You have to love it.
0: విలువైనటువంటిది.
1: It's valuable.
0: విశిష్టమైనటువంటిది.
1: It's special.
0: విశ్వసించదగినటువంటిది.
1: It has, we have to believe.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము మట్టిపాలు చేస్తున్నాం.
1: The life of faith is just brought down.
0: మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాము.
1: The life which is so precious and golden is sold out like gold.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an every attempt to know the
0: human life. మన లక్ష్యం ఏమిటి?
1: What's our goal?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: Our goal lies in going back to the place of origin.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: What's our duty?
0: తిరిగి ఆ మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: We have to go back to that original place.
0: వచ్చారు అందరూ ఇక్కడ ఉంటున్నారు.
1: Here all are present.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మెడ్రాస్ నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారు అందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: ఆల్ ఆర్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మెడ్రాస్, బొంబాయి, ఇటలీ, అమెరికా.
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: యూ కెన్ బి హియర్ ఫర్
0: తిరిగి మీ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్య లోకము అంటారు.
1: This life sojourn is also one of mithya.
0: ఇక్కడికి యాత్రికులుగా వచ్చారు.
1: You have come here as pilgrims.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: But you must definitely go back to your place.
0: ఏమిటి ఆ స్వస్థానము?
1: What is your native place?
0: ఎచ్చట నుండి వచ్చితే ఓ నచ్చటకే ప్రాణికి జీవకోటికి.
1: The living beings should go back to the places of their origin.
0: అది ఏ మన యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be
0: shown? వచ్చిన మార్గాన్ని పట్టుకుని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడి నుంచి పుట్టావో అక్కడికి నీ వెళ్ళు.
1: You go back to the place of
0: కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వి హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్
0: బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు
0: అది మన లక్ష్యము.
1: దట్స్ అవర్ గోల్.
0: ఈ మధ్య మార్గంలో అనేక రకమైనటువంటి ఉడుకు దుడుకులు వస్తుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వి షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి మాత్రమే కాదు. ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్. దే ఆర్ గుడ్ యాక్షన్స్.
0: భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: Devotion means surrendering the heart full of
0: ఎందుకు
1: pure love.
0: అక్కడ నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తోనే వచ్చావు.
1: Because while taking birth here you came with that love.
0: దానినే నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: తాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents' property or grandparents'.
0: ప్రేమ స్వరూపుడి యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own attachment.
0: మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దర్ ఇస్ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: సమస్త విచారములకును, సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: ఫర్ ఆల్ యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్, అటాచ్మెంట్, పొజిటివ్నెస్,
0: మమకారం ఉండవలసినదే.
1: కెన్ హ్యావ్ అటాచ్మెంట్,
0: అభిమానం ఉండవలసినదే.
1: పొజిటివ్నెస్
0: ఎంతవరకు? కొంత పరిమితంలో ఉంటుంది.
1: టు వాట్ ఎక్స్టెంట్? అండర్ సర్టెన్ లిమిట్.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: యు ఆర్ థర్స్టీ, యు నీడ్ వాటర్.
0: కానీ ఒక టంబ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: ఇఫ్ యు డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఈ దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలం అంత కావాలని ఎందుకు కోరటం?
1: వెన్ వన్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్ ఫర్ యు, వాట్ కెన్
0: దిస్?
1: దిస్ ఎక్సెసివ్ డిజైర్.
0: పట్టిన అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: దిస్ మార్సల్ ఫుడ్ ఇస్ ఎనఫ్.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 దినము మూట్లు తినేంత వరకు నీవు బ్రతకగలవా?
1: బట్ వై డు యు నీడ్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్? ఆర్ యు గోయింగ్ టు లివ్ టిల్ దెన్?
0: కనుక ఎంతవరకు అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ సర్టెన్ లిమిట్.
0: ఈ ఆశలను మితిమీరి పోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ లిమిట్లెస్ డిజైర్స్ వి ఆర్ రెస్ట్లెస్.
0: కనుకనే గోపికలు కాని గోపాలురు కాని వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: గోపికస్ అండ్ కౌహర్డ్ బాయ్స్ led the life of contentment.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: They had no desire.
0: వాంఛ ఒక్కటే.
1: Only one desire.
0: దైవం కావాలి.
1: They want God.
0: నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో బ్యాక్ టు మై నేటివ్
0: ప్లేస్. ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: ఐ షుడ్ రీచ్ హిమ్ హూ ఇస్ మై వెరీ లైఫ్.
0: అదే నా యొక్క జీవిత గమ్యము.
1: దట్ ఇస్ మై లైఫ్ గోల్.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ సర్.
0: వారికి బోధించినది కూడా ఇలాంటి బోధనే.
1: దిస్ సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు దెం దెన్.
0: అందువల్లనే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: ఎట్ టైమ్స్ యూఆర్ డెలూడెడ్.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి. తగిలించుకోవటం కానీ విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful, when once you are caught in, it's difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు, కానీ వేపల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ ద ఇన్హాబిటెంట్స్
0: కృష్ణుని ప్రార్థించారు.
1: దే ప్రే.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: బట్ కృష్ణ లిఫ్టెడ్ ద మౌంటైన్.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: బట్ గోపికస్ వర్ డెల్యూటెడ్.
0: బాలుండీ తెడు

0: సందేహం వచ్చింది.
1: దే డౌటెడ్ హీ ఇస్ ఎ బాయ్ అట్ ఐ నీ థాట్ బట్ హీ ఇస్ ఎ మౌంటైన్ ఇట్ ఇస్ సో బిగ్
0: చిన్న పిల్లవాడు పర్వతం చూస్తే చాలా పెద్దది దీన్ని తాను మోయగలడా తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని
1: పరిగెత్తిపోయారట. హూ కుడ్ లిఫ్ట్ అప్ ద సచ్ ఎ హెవీ మౌంటైన్.
0: యుగ యుగం నుంచి కూడా వస్తున్నారు ఈ తామస్.
1: దిస్ కైండ్ దిస్ సార్ట్ ఆఫ్ డౌటింగ్ థామసెస్ హావ్ బీన్ దేర్ ఆల్ ఓవర్ ద వేజ్.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నౌ గివ్
0: ఒక్కసారి నమ్మితమా చచ్చేంత వరకు నమ్మాలి.
1: దెన్ వన్స్ యువర్ ఫెయిత్ కంటిన్యూ ఇట్ టిల్ డెత్.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: యు కెన్ లివ్ ఆర్ డై.
0: ఎప్పుడు చూసిన బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్. ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ ఆల్ త్రూ బంప్స్ అండ్ జంప్స్
0: భగవత్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాస పెట్టిదో అట్ట ఉంటుండాలి.
1: ద ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: దాట్స్ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: వి సెలబ్రేట్ ద బర్త్డేస్ ఆఫ్ గాడ్.
0: ఈ జన్మోత్సవాల యొక్క చాచేంత వరకు నమ్మాలి.
1: దెన్ వన్స్ యువర్ ఫెయిత్ కంటిన్యూ టిల్ డెత్.
0: చావు బ్రతుకో రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: యు కెన్ లివ్ ఆర్ డై.
0: ఎప్పుడు చూసిన బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్.

0: What is the secret behind this celebration?
1: ఏ యొక్క ఆదర్శాన్ని ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి.
0: What is the principle behind every incarnation, the ideal and all the goal?
1: ప్రతి అవతారం కొరకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే.
0: From age to age, God incarnates for the establishment of
1: dharma. ధర్మం అంటే ఏమిటి?
0: What is dharma?
1: ఏదో గృహస్థుది గృహస్థ ధర్మము, వానప్రస్థుడు వానప్రస్థ ధర్మము, సన్యాసులు సన్యాసుల ధర్మము, బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మం, ఇదంతా ధర్మములు అనుకుంటున్నాం. ఇది ధర్మములే కాదు.
0: We think dharma is associated with a particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
1: Ashrama dharmamule kaani, idi nijamaina dharmamule kaadu.
0: They relate to your life stage, but they are not
1: ashrama veru dharmam veru.
0: The dharma is
1: dharayeti dharmaha annaru. Mananu dharinchinatvantide dharmamu.
0: That which is put on is
1: emiti mananu dharinchinatvantide.
0: What is that we have put on?
1: Moode.
0: Three.
1: Shariramu, manasu, vaak.
0: Three, the body, the mind and the speech.
1: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
0: The body is the hand.
1: మనస్సుకు సంకల్పం అన్నారు.
0: Mind is the thought.
1: వాక్కుకు నాలుక అన్నారు.
0: The speech is represented.
1: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
0: Unity of these three is dharma.
1: దీనిని the proper study of mankind is man.
0: This is what he said, the proper study of mankind is man.
1: Thoughts, words, action, మూడు ఒకటి కావాలి.
0: There should be unity of thoughts, words and deeds.
1: దీనికి ఏ దేశం యొక్క భేదం కాని, ఏ మతముల యొక్క భేదం కాని, ఏ ప్రాంతం యొక్క భేదం కాని, ఏ యొక్క వంశం యొక్క భేదం కాని ఏమాత్రము లేదు.
0: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రీజనల్
1: అన్ని దేశముల వారు అన్ని కాలముల వారు అందరూ కూడా దీన్ని అనుసరించవలసిందే.
0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ఆల్ టైమ్స్ షుడ్ ఫాలో దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
0: దోస్ దట్ ఫాలో దిస్ పాత్,
1: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
0: The one who earns
1: pious అనే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు,
0: the one who follows dharma,
1: ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పలై కాపాడుతుంటాడు.
0: The one who follows this path of dharma will have God following throughout continuously.
1: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
0: We have to protect such dharma.
1: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉండేటువంటి పలుకు వేరు, క్రీతో ఆచరించేది మరొకటి.
0: But today we think something, say something
1: in that. ఈ శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
0: There more body attachment today.
1: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
0: There number of differences.
1: ఈ ఉపాధి భేదము చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
0: Because of body feeling we have forgotten.
1: పరధర్మాన్ని భ్రమిస్తున్నాము.
0: We are deluded.
1: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మము స్వధర్మం అని.
0: భగవద్గీత రిఫర్ టు దీస్ టు, పరధర్మ అండ్ స్వధర్మ.
1: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
0: What is paradharma and
1: swadharmam? Atmadharmam.
0: Swadharma, the dharma.
1: Para anaga deha dharmam.
0: Para means the body.
1: Enta kalamaina inka manu deha dharmalni anusaristunnam kaani atmadharmanni eppudu anusaristunnam?
0: We only follow the dharma of the body, but we don't follow dharma of atma, the spirit.
1: Ide Mahabharata yuddhamlo kudanu.
0: This was said in Mahabharata war.
1: Yuddhamu cheyalani aashistunnadu Arjunudu.
0: Arjuna is waiting to fight.
1: కృష్ణుణ్ణి రాయబారం పంపే సమయంలో కూడా రాయబారమే అక్కర్లేదన్నాడు.
0: When Krishna is sent an emissary, he said not necessary.
1: కానీ కృష్ణుడు ప్రాకృత రీతిగా ఇరువురిని సమానం చెయ్యాలి.
0: But from worldly point,
1: యుద్ధం అనేది సంభవించినప్పుడు అనేక విధమైన నష్టములు సంభవిస్తుంటాయి.
0: During war, we are bound to suffer.
1: ఇది మంచిది కాదు యుద్ధమును నిర్మించాలి అని.
0: Better you drop this proposal.
1: కనుకొని పంపించే సమయం లోపల
0: when he sent as an emissary,
1: ఇంకా ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
0: Don't delay, better you proceed.
1: తిరిగి రాయబారం చేస్తానని పోతుండేప్పుడు తిరిగి కాళ్లు పట్టుకున్నాడు అర్జునుడు.
0: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
1: Krishna, ఎందుకు ఈ రాయబారం?
0: Krishna, what for all this?
1: ఇది ప్రయోజనం లేదు.
0: There's no use.
1: చాలిక.
0: Enough.
1: ఉత్తర దక్షిణ ద్రోములు కలియునా.
0: East and west shall never meet.
1: సిద్ధమనక కాలహరణమేక ఏలా.
0: Why don't you say we are ready to fight? Why do you waste time?
1: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
0: కృష్ణ, వై డూ వేస్ట్ టైం?
1: కురచ బుద్ధుల కౌరవుల అరబల తరిగా మనం పొత్తు కొత్తురా.
0: దోస్ నారో మైండెడ్ పీపుల్ ద కౌరవ్స్ విల్ నెవర్ కమ్ ఇన్ టు బార్గైన్ ఆర్ సెటిల్మెంట్.
1: రానే రారు.
0: దే విల్ నెవర్ కమ్.
1: కాబట్టి యుద్ధము సిద్ధము.
0: సో బి రెడీ ఫర్ వార్.
1: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు
0: బట్ హి వెంట్ దేర్,
1: మధ్యలో నిలిచాడు.
0: దేర్ హి స్టూడ్ ఎట్ ది సెంటర్.
1: చిన్నానలు వీరు, బిడ్డలు వీరు, గురువులు వీరు, మామలు, అభిమానం బయలుదేరింది.
0: There he developed the feeling of attachment because they are all his near and dear.
1: తక్షణమే గాంధీవం మొదలుపెట్టాడు.
0: He dropped his గాంధీవ the weapon.
1: కృష్ణ, చాలిక ఈ యుద్ధము.
0: కృష్ణ, ఎనఫ్.

0: బంధుమిత్రులను చంపి నేను భుజించేదేమిటి?
1: వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ బై కిల్లింగ్ దీస్ పీపుల్?
0: నాకేమి ఇంకా వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: నేను ఇంకా ఇంటికి వెళుతానన్నాడు.
1: ఐ విల్ రిటర్న్.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: బికాస్ ఆఫ్ దిస్ టిమిడిటీ దిస్ ఈస్ అవుట్ ఆఫ్
0: ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ బాండేజ్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ బంధములకంతా శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: ఫర్ ద బాండేజ్ ద బాడీ ఈస్ రెస్పాన్సిబుల్.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: బాడీ ఈస్ డిఫరెంట్ బట్ ఆత్మ ఈస్ వన్.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: టు నో సచ్ ఫీలింగ్ ఈస్ ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మము అన్నారు.
1: టు ఫాలో ద ధర్మ ద బాడీ ఈస్ పరధర్మ.
0: కనుక ఏ అవతారము ఎందు కాని దేహాన్ని కొంతవరకు తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సింది.
1: ఎనీ ఇన్కార్నేట్ ఫర్ దట్ మ్యాటర్ ద బాడీ హాస్ గాట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు మచ్.
0: దైవార్పితమైన భావంతో ఉండాలి.
1: యు షుడ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: మదీయ ధనధారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్ ద ఫ్యామిలీ ద బాడీ ద మైండ్ అండ్ ద ప్రాపర్టీ ఎవ్రీథింగ్.
0: శరణాగతి నీవే, నేను నేనే నీవు.
1: దిస్ నాట్ సరెండర్. ఐ అండ్ యు ఆర్ వన్.
0: నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
1: యు ఆర్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు.
0: ప్రత్యేకము. దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ యశోద కూడాను కోరింది.
1: యశోద ఆల్సో.
0: ఏంటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడైనప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
1: దో కృష్ణ ఇస్ హర్ సన్ బట్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నా 14 లోకాలు నోటిలో చూచింది.
1: She has seen all the 14 worlds.
0: అనేక మహత్యములంతా కూడాను దినదినము చూస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ డే షీ హస్ బీన్ వాచింగ్.
0: అయినప్పటికీ ఆ మాయ వదలలేదు.
1: Yet she is not free from delusion.
0: దేహాభిమానమే మూల కారణము.
1: The body attachment is responsible.
0: Krishna.
1: Krishna.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకున్ పోయి వెన్న పట్టెళ్ళుగా లో గుట్టున తినేదవు నీతో పుట్టెను రట్టెల్న కృష్ణ.
1: But you visit the neighboring houses. And you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
0: Goranta levu bala.
1: You're so small.
0: Urantayu agadambu okate raddul.
1: Full of mischief all over the village.
0: Yenti nu chinna pillavaadiga unnavu uranta oke alara chesi pettunnavu.
1: But you're doing mischief all over the whole village.
0: Ani chettu katti vesindata.
1: And he tied him to a post.
0: Ee vidhamainatunti okka vanni kudanu భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కాని మరొకటి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు సెట్ ఎన్ ఐడియల్ ఆఫ్ ద డివైన్ పవర్.
0: మానవాతీతమైనటువంటి తత్వం సర్వులు ఎందు ఉంటుండది.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ దిస్ డివినిటీ.
0: అయితే ఆ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంటాడు.
1: బట్ ఇట్ లైస్ ఇన్ యువర్ కెపాసిటీ.
0: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని బట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటారు.
1: ది డివినిటీ మానిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్.
0: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
1: ఇఫ్ యు వాంట్ ద ఫుల్నెస్ ఆఫ్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ ద లైట్ ఓన్లీ లవ్ ఇస్ ద వే.
0: కనుక ప్రేమ చేతనే పరమాత్మని వశము గావించుకోవాలి.
1: దేర్ఫోర్ యు కెన్ హావ్ గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: ద్వేషం చేత కానీ, అసూయ చేత కానీ, అహంకారం చేత కానీ భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
1: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
0: ఇలాంటి దుర్గుణములు, దుర్భావములు, దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ధ్రువుణ్ణి చూడండి.
1: యు సీ ధ్రువ, ప్రహ్లాద.
0: నారదుల్ని చూడండి.
1: నారద.
0: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్.
0: నిజంగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్. యు షుడ్ నెవర్ సఫర్ నౌ వారి.
0: అది వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
1: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
0: ఎప్పుడు కూడాను ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
1: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
0: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యు గెట్ దాట్?
0: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
1: వెన్ యు లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెన్ యుల్ హ్యావ్ దిస్ లైట్.
0: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
0: ఆనందము అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్
0: దివ్యత్వము లీనము కావాలి.
1: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: forgetting this duty,
0: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
1: We undertake certain actions.
0: ఏమిటి కర్మ ఇవన్నీ?
1: What acts are they?
0: పొట్టకూటి కోసం చేసే కర్మలే.
1: They're only for our living.
0: అది కావాల్సిందే.
1: They're also necessary.
0: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్టనే ఉంటుండకూడదు.
1: You should not think of this living continuously.
0: నిద్రు నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై హద్దు.

0: పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from the bed, from dawn to dusk, you spend your life only to carry your living. You just learn, study, only to carry on your
0: Gopapa
1: life.
0: Gopapa Vidyavantunni.
1: You are highly educated.
0: Pustakamul patinchitini.
1: I have gone through the books well.
0: Purtiga chuchiti sarvashastramul.
1: I studied all texts.
0: Nishtulamaina vidyalanu nechitinantunu garvamela.
1: Why do you pride yourself because your scholarship?
0: Nee hasta yugambu morchi paramatmuni. మొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకములు కదా మానవా.
1: ఓ మ్యాన్, వెన్ యూ డోంట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆఫర్ రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ ఒబేసన్స్ టు గాడ్ ఆల్ యువర్ స్కాలర్షిప్ ఇస్ వేస్ట్.
0: వల్ల నీకు వచ్చినటువంటిది,
1: వాట్ ఈస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: పండితుడు కావచ్చు,
1: యు మే బి ఎ స్కాలర్,
0: బహుమానాలు పొందవచ్చు,
1: యు మే హావ్ గిఫ్ట్స్,
0: విద్యలు కట్టవచ్చు,
1: యు మే హావ్
0: నగలు ధరించవచ్చు,
1: యు మే హావ్ జ్యువెలరీ.
0: ఎంత వరకు?
1: హౌ లాంగ్?
0: బతికినంత వరకు.
1: టు ది ఎక్స్టెంట్ యు లివ్.
0: తదుపరి అన్ని వదిలిపెట్టి పోవలసింది.
1: నేచర్ యూ హావ్ టు గివ్ అప్.
0: అది ఏ శంకర్ను కూడా బోధించింది.
1: లెట్స్ స్టార్ట్ బై శంకర.

0: కాలే నహి నహి నహి రక్షతి డుకృంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఏమరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాలు చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణిని గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకు అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవలసిందే.
1: Oh, Madcap, you're learning all this grammar composed by Pani and mathematics towards the end.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి జీవితానికి మాత్రమే అవసరము.
1: They're all related to this ephemeral world.
0: అది మనకు కావాల్సిందే.
1: They're also necessary.
0: కానీ
1: but
0: అంత్యములో చేయవలసినటువంటి దీన్ని మర్చిపోతున్నావు.
1: బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వాట్ యు హావ్ టు రిమెంబర్.
0: అంత్యము తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ది ఎండ్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దోస్ స్టిప్యులేటెడ్ పీరియడ్ 100 years, డోంట్ గో బై దట్.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదివియందో లేక ముసలియందో,
1: ఎయిదర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్,
0: ఊరనో అడవినో ఉదక మధ్యమునో,
1: ఇన్ ది టౌన్ ఆర్ ఇన్ ది ఫారెస్ట్ ఆర్ ఇన్ ది మిస్ట్ ఆఫ్ వాటర్,
0: ఎరుకలేదు.
1: యు డోంట్ నో వెన్ యు ఆర్ గోయింగ్ డౌన్.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: If you are intelligent enough, so long you are alive. In life itself, we
0: should ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సిందే నిజమే.
1: Yes, you have to live.
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: But you should never give up truth.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: You cannot escape from it any day.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know this truth and conduct ourselves.
0: సత్యాన్ని ఉద్దముని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: That truth is conveyed through Uddhava to Gopikas.
0: గోపికలార, దేహములు దేహములు అశాశ్వతములు.
1: Gopikas, bodies are temporary.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: They are not permanent.
0: మరణపు కొంప.
1: That's full of the
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: Pyrenees.
0: భవసాగర మీద గలేని కంప.
1: It cannot cross.
0: అంబుల మదనపు మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: మే నిశ్చలమని నమ్మబోకు ఓ మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: Oh mind, never think this permanent. Surrender to the feet of God.
0: ఏమిటిది దేవుడనేటువంటి శ్వాస ఇక్కడ ఉండేంత వరకే ఇది మంచి కళలతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది కిలకిల నవ్వుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ వితిన్ యూ ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
0: ఆ శ్వాస పోతానే ఎవరు అక్కడ చూడలేరు.
1: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడీ విల్ లుక్ ఎట్ యు.
0: దుర్గంధం ప్రారంభమవుతుంది.
1: దేర్ బి ఫౌల్ స్మెల్.
0: తక్షణమే ఇంకా తీసుకుని వెళ్తారు.
1: ద మూమెంట్ బాడీ హస్ టు బి రిమూవ్డ్.
0: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ?
0: శ్వాసం అనే స్వస్వరూపమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్
0: అది ఏ దైవత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ దివ్యత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ ఆత్మతత్వము.
1: దట్
0: అదే చైతన్యము.
1: దట్ ఈస్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఈస్ ఆల్ ఓవర్.
0: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు వంగకూడదు.
1: Therefore we should not be depressed or frustrated because of loss or trouble.
0: ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
1: We should face the challenge of life.
0: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము కట్టుకోకూడదు.
1: We should bear all the suffering.
0: లెక్కనే చేయకూడదు.
1: We should not be mindful of
0: that. ఇది మానవత్వం.
1: That is true human quality.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is humanness?
0: ఎంత విశాలమైనటువంటి శక్తి.
1: It is highly powerful.
0: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రవాహం.
1: Well, it is bound to be on the rise.
0: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting the
0: effects. ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
1: We have forgotten its nature.
0: ఇది మర్చకూడదు.
1: We should never forget.
0: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
1: In spite of all your education, exalted positions and the money you may amass,
0: అది ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
1: At any time you have to remember your position and your thought and your property.
0: ee naadu mana gatini manu marchipothunnam.
1: But you have forgotten our
0: gatini manu marchipothunnam.
1: Forgotten our position.
0: Mana gatini manu marchipothunnam.
1: Forgotten our
0: mana sampattini manu marchipothunnam.
1: Forgotten our potential.
0: Emi inka manu gnapakam pettukunnam.
1: What is it we remember?
0: Swarthaniki gnapakam pettukunnam. Ee swartham anetundi kaadu.
1: It's not the selfishness that matters.
0: Swa artham idi swartham.
1: Swa artha is swartha.
0: Swa ane daniki artham idi swartham. ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది స్వ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ స్వార్థ.
0: అనగా ఆత్మతత్వమే మన స్వార్థము.
1: ద నేచర్ ఆఫ్ ఆత్మ ఇస్ స్వ అర్థ.
0: దేహతత్వం కాదు మన స్వార్థము.
1: ఇట్స్ నాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత.
1: ఇట్ భగవద్గీత ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత పాస్డ్ ఆన్ టు మల్టిట్యూడ్స్.
0: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ రిలేటెడ్
0: యావత్ ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ relationship with the entire world.
0: పురాణం అనుశాసితుడు తానే. కవిం పురాణం అనుశాస్త్రుడు కానీ
1: హీ ఈజ్ ద పోయెట్, హీ ఈజ్ ద కంపోజర్, ది వన్ ఎటర్నల్ అండ్ ద కమాండర్.
0: పాత్రధారి తానే, సూత్రధారి తానే.
1: హీ ఈజ్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్.
0: కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
1: Therefore, the intimate relationship between the two is delusion.
0: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That director is this very actor, this very actor is that director, and that is full and equally full.
0: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చేయాలి.
1: Whatever we may do, we have to understand the principle of the divinity.
0: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
1: We should do everything to please God.
0: ఎట్లా ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
1: We should do it with all
0: ఏ ఒక ఫోర్సో సోర్సో కాదు.
1: It's not out of force or source.
0: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
1: We should do it with all understanding.
0: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
1: It's not out of force or compulsion.
0: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
1: You should experience selflessly.
0: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్, ది వరల్డ్ ఇస్
0: అనిత్యం అసుఖం లోకం
1: అండ్ ఇట్ ఇస్ టెంపరరీ, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, సమ్ మిజరీ
0: అన్నాడు. దానివల్లే నీవు భగవంతుని భజించాలి.
1: ఫర్ దాట్ రీజన్
0: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
1: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
1: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యు షుడ్ థింక్
0: ప్రేమ అక్కడ ఉంటుండాలి. దాని యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఇదంతా.
1: యు షుడ్ హావ్ కాన్సంట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యు ఫైండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: అది లేకపోతే ఏది లేదు.
1: Without that nothing exists.
0: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: That we should keep in view.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to have that principle of love.
0: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: Everything is present, but only the bad really spoils all the good.
0: అందువల్లనే మూర్ఖుడైపోయి, బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుడిని లేపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna wants Arjuna to get up, who was weak at the time.
0: లెమ్ము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the destiny is so strong,
0: nyayamu gelchu,
1: the justice will
0: nasinchu swarthamu,
1: selfishness
0: sada yuga dharma ide kadoyi, sada yuga dharma ide kadoyi.
1: This is the law of in all ages.
0: Kanugommika,
1: understand this.
0: Noor guru biddala tandrikaina,
1: oh, the father has understood.
0: Noor guru biddala tandrikaina antyamuna pindamidugu dikku galagarakata prarabdham adeemito.
1: Dhritarashtra has 100 sons, he will not be left even one to do
0: rabayetundi future nu చక్కగా గుర్తిస్తూ జాతకాన్ని చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మీ.
0: నేను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవ.
1: దెన్ హి సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: నీ యొక్క వచనములు నేను అనుసరిస్తాను అన్నాడు.
1: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు.
1: With all happiness,
0: manmana bhavamat bhakto majja jimam namaskuri mame vaishishi satyam te pratijane priyojime. Ippudu neevu na bhaktudam annadu.
1: Now you are my devotee.
0: Intaku puramu,
1: prior to that,
0: bandhu mitrulu pai untunnavu.
1: You think of your relations.
0: Anubandhame kani bhakti ledu.
1: It's only attachment, no devotion.
0: Bhakte gani bhakti kaadu.
1: It is only living but not devotion.
0: Ani ee vidhanga bodhisthu,
1: teaching like that,
0: pachani rajavamsamunu paadurarimpachaninchinaru.
1: A beautiful shining clan is bound to be ruined.
0: ఎవరు? కౌరవులు.
1: కౌరవస్
0: పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు.
1: ఎ బ్రిలియంట్ ప్రోగ్రెసింగ్ క్లాస్.
0: కార్చిచ్చైనాడు సూత సుతనే, స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
1: కర్ణ ఆల్సో జాయిన్ ద కంపెనీ.
0: దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు.
1: The Shakuni is there, who is always after the conflict.
0: Ragulu kone manta inta vivachuni inta.
1: Now you find the bonfire all over.
0: Inka saravarsham udappadu vishwashantiki annadu.
1: It's only the rain of arrows that is the solution.
0: Yuddham kudunu vishwashantiki.
1: The war is also for world peace.
0: Elanti varshamu,
1: what type of rain?
0: Ambula varsham kurpinchali.
1: The rain of arrows.
0: Lemmu Dhananjaya,
1: get up Arjuna.
0: Lemmu Dhananjaya,
1: get up
0: Dhananjaya.
1: Get up, he said.
0: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
1: This is the teaching of Vedanta. Arise, awake, stop.
0: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
1: Don't be in slumber of ignorance.
0: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
1: Don't stay back in the fray.
0: నాది అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
1: Don't have attachments.
0: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
1: Get up from the sleep and slumber of ignorance.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
1: Be careful, be watchful.
0: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
1: ఇస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి
1: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు
0: అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి
1: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్ ఇన్ ఎవ్రీ
0: ఉపకారం చేయండి
1: హెల్ప్ ఎవ్రీబడీ
0: ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని పెంచుకోండి
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యు ఆర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించండి
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్
0: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో మీరు మీతో దైవము ఉంటుంటాడు
1: వెన్ యు డూ లైక్ దాట్ గాడ్ విల్ బి విత్ యు
0: దైవం నీతో ఉన్నాడు
1: గాడ్ ఈజ్ విత్ యు
0: నీవు దైవములో ఉంటున్నావు
1: యు ఆర్ ఇన్ గాడ్
0: నీకు దైవంకు భిన్నం లేదు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్
0: ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము
1: దిస్ వన్నెస్ ఇస్ ది ట్రూ నేచర్
0: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి
1: యూనిఫై యువర్ మైండ్ నౌ
0: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది
1: ఇట్స్ ఓన్లీ డివైన్ థాట్ దట్ యునైట్
0: అన్య భావములు దీన్ని చేయలేవు
1: బట్ నాట్ డిఫరెన్సెస్
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి
1: చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సర్వ్ ఎవ్రీబడీ డోంట్ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ గాడ్
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున పక్షులు ఎగురునట్టు ఈ విహంగ మార్గమును అనుసరించి చెరవలెను గమ్యంబు శీఘ్రముగను.

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు కాని స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: మానవుడు జన్మనెత్తటము నిస్వార్థ సేవ నిమిత్తమై.
0: Human birth is gifted to render selfless service.
1: ఈ సెల్ఫ్లెస్ అనగా ఏమిటి? స్వార్థరహితమైన
0: selfless, what does it mean beyond self?
1: అది సెల్ఫ్ అంటే ఏమిటి?
0: What is meant by self?
1: సెల్ఫ్ అంటే కేవలం తాను.
0: Self is this one's own identity, I-ness.
1: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏ మాత్రం ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావముల యందే ఆవిర్భవిస్తున్నాయి కాని వ్యక్తులు యందు ఏ మాత్రం భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andari yendu unnatundi daivattamu divyattamu okkate aneetundi satyanni gurtinchi tana sevanu taan cheskovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annitti yendu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పనిచేసిన, నోటితో మాట్లాడిన, తలతో వ్యచారం చేసిన ఇవన్నీ కూడా ఒకే భావంతో కలిగి ఉంటాయి.
0: The work that we do with our hands and the words that we speak with our mouth,
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చు.
0: విల్ హ్యావ్ ద సేమ్ ప్రిన్సిపల్ ది లిమ్స్ మే బి డిఫరెంట్
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి ఒక్కటే
0: ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది
0: వెన్ వి రియల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫీలింగ్ ఇట్ కుడ్ బి ఏ డివైన్ సర్వీస్
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు
0: We are egoistic because of high service, great service.
1: Seva anetundi mottamota ahankarni champivestundi.
0: Service, first of all, kills this ego.
1: Ye matram kudunu manavunindu ahankaram undina adi seva anipinchukodu.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: Kanuka manamu ahankaramnu mottamota alchukottukovali.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఈగో
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు
0: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఈగోయిస్టిక్
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు
0: వెన్ వన్స్ యూ రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈగో విల్ రన్ అవే
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలన చేయాలి
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవునియందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మ స్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: Dehamulo angamulu veru veruga unnavi.
0: We have got the different limbs to our
1: body. Idi chetulu, idi kannulu, idi mukku, idi noru, idi anni vidhala kodanu bhagamuluga kanipistundi.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: Ee bhagamu anni kodanu dehamuloni bhagamule.
0: These are all parts of the human body.
1: Idi vyaktigatamainatvanti yokka bhedamulu.
0: They are only individual.
1: కాని ఈ భేదమైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైన ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడాను ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ ఇండివిజువల్?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం ఒక అంగము.
0: దిస్ ఇండివిజువల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజము దేనికి అంగము?
0: ద సొసైటీ ఇస్ అ పార్ట్ ఆఫ్.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: ఇస్ అ పార్ట్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: మానవత్వం దేనికి అంగము?
0: ది హ్యుమానిటీ ఇస్ అ పార్ట్ ఆఫ్.
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి పరమాత్మకు అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతయకుడును భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైన దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును.
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును.
0: It they might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమున, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమున అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: అట్టి ఆత్మభావం పెట్టుకుని మానవుడు సమాజంలో కాలెడాలి.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
0: దెన్ దట్ కుడ్ బి ఎ ట్రూ సర్వీస్.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిసీవర్ ఆర్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీస్.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ డ్యూయలిస్టిక్ ఫీలింగ్ గివ్స్ స్కోప్ ఫార్ ద హేట్రెడ్, జెలసీ, ఎన్వీ, ప్రైడ్ అండ్ సో ఆన్.
1: కనుక ఈ కామక్రోధ లోపములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: ఫర్ ఆల్ ది ఈవిల్ టెండెన్సీస్ లైక్ ద డిజైర్, ద యాంగర్, డిఫరెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: హర్షిత వర్గములు అన్ని కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ అరైజ్ ఫ్రమ్ విదిన్ ద మ్యాన్.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: వి ఎక్స్పీరియన్స్ విత్ అవర్ బాడీ.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: వేర్ ఎస్ ద క్వాలిటీస్ లైక్ లవ్, కంపాషన్, సింపతి, ఫర్బరెన్స్ దే జస్ట్ అరైజ్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: Tala anedi ekatvanni poovutundi.
0: The head will point out the unity, oneness.
1: Hrudayam anedi bhinnatvanni nirupistundi.
0: Where the heart proves the diversity.
1: Idi bhinnatvanni nirupinchinappudu anekatvamloni ekatvanni purikolputundi tala.
0: It is the head that provokes this idea of unity in diversity.
1: Karukone tala nivrutti. హృదయము ప్రవృత్తి.
0: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: It is only the external outlook that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయిందిగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీ వల్ల ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: You cheyagapothe inkokaru chestaru.
0: If you don't do, someone else will undertake.
1: Antai kodunu bhagavanti yokka srushtiye.
0: The whole thing is God's creation.
1: Ee srushti yendu unnatundi yokka bhedamulnu neevai neevu bhavinchukoni avritti parchukoni aneka vidhamuluga kodunu uhisthunnavu.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as their own.
1: Kalaku motta mota seva aneetundi yokka padamunaku arthanni gurtinchali.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: Manavudu ante emi?
0: What is the meaning of this word manavudu, human being?
1: Ee manava aneetundi padamunaku chakkani arthanni teeskunnappudu ee bhedamulku emaatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga,
0: manava meant
1: aakashaadi panchabhootamulanni kudunu aavirbhavinchinatundi yokka ఆత్మస్నేహ మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, ఈజ్ ద పర్సానిఫికేషన్, ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్
1: మానవుడనిగా ఈ శరీర సంబంధము కాదు.
0: నాట్ సింప్లీ ఎ ఫామ్.
1: ఆత్మకే మానవ అని పేరు.
0: ద స్పిరిట్, ఆత్మ, ఈజ్ కాల్డ్ మానవ, హ్యూమన్.
1: మానవునిగా ఆకాశాది పంచభూతములకంతా కూడాను కూలినటువంటిది ఈ మానవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ ఆల్ ద బేసిక్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ పంచభూతములను వశము గావించుకోవటం చేతనే ఇది మాస్టర్ గా తయారైంది.
0: As he has full control over the five elements, he has become a master.
1: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషులు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
0: as man has become a slave today,
1: aneka vidhamainatvanti yokka avasthalaku guri avutunnadu.
0: He has been suffering a lot.
1: Idi kevalam idi bhinnanga bhavincharadu.
0: We should not consider something different.
1: Panchabhutamulu manavuni yokka adhinamlo untunnayi.
0: In fact all the five elements are under your control.
1: ఆ విధమైనటువంటి ఆధీనము చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది
0: the first
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తి సంబంధమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: వెన్ వన్స్ వన్ రీచెస్ దిస్ స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్ వీ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: ప్రయర్ టు దిస్ ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ది కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ది బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ జనరేటర్.
1: కాబట్టి ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హైయర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హైయర్ మైండ్.
1: హైయర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హైయర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొట్ట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుకనే ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called body consciousness.
1: తర్వాత క్రమక్రమేణ అది హైయర్ మైండ్ కి పోయేటప్పటికీ
0: later as it reaches higher mind
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చు.
0: When the physical body is near you can be
1: అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటది.
0: It is at the personal level.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైనప్పుడు నువ్వు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా నువ్వు కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యూ ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: When once you try to remove your nails, you feel the current shock.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమీ బాధ కలగదు.
0: The one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore,
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason, the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక రకాల అర్థాలు పెడుతున్నారు.
0: ద మోడర్న్ యూత్ టేక్ డిఫరెంట్ మీనింగ్స్.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కటింగ్స్ లేకపోవడం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: దే థింక్ దట్ ది ఏన్షియన్స్ డిడ్ హ్యావ్ నెయిల్ కటర్ సో దే హ్యాడ్ లాంగ్ నెయిల్స్.
1: కాదు కాదు.
0: నో నో,
1: దాన్ని గొర్రుతోనైనా తీసివేయచ్చు.
0: యూ కెన్ రిమూవ్ ఇట్ అనదర్.
1: కానీ
0: బట్
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: బట్ దేర్ లైస్ ద కరెంట్ దేర్.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ will make you feel the shock the moment you touch.
1: మరి హృదయమంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: In fact, sacred thoughts have been ever on the rise within the human heart.
1: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
0: Our thoughts are divine.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ ది హెయిర్ యూ ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
1: ee heart ku lungs untundadi.
0: We have the lungs too.
1: ee lungs e thoughts kanta pradhanamainatvanti pump.
0: Lungs are mainly responsible for the thoughts.
1: Deenini doctors anta kudunu maroka reetiga bhavistuntaru.
0: Doctors consider it in a different way.
1: Deham sarvatra sancharinchetvanti raktanni aa yokka ఊపిరితిత్తు లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాజ్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా
0: త్రూ వైబ్రేషన్
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణా కూడా కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్క తూరి పంప్ కొట్టినప్పుడు అంతా కూడాను
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్
1: ఈ రక్తం అనేటువంటిది
0: ద బ్లడ్
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా ఒక్క తూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్క తూరి 12,000 మైళ్ళ ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ ది బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎంత కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదాని కూడా జాయింట్ చేస్తుంటే పోతే ఇంత 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: All the vessels in our body, if they are connected, joined together, it will run 12,000 miles.
1: Small and big.
0: Small and big.
1: ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటాయి.
0: Small and big constitute 12,000 miles.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడాను ప్రయాణం చేస్తుంది.
0: Because the pumping of the heart, the blood would go around all the 12,000 miles.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిదే ఈ యొక్క హృదయము.
0: Therefore, heart has got the current.
1: దీనివల్లనే దీన్ని ఇల్యూమినేషన్ మైండ్ అన్నారు.
0: Therefore, it's called illumination mind.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: The atmic power over there is the divine power.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: The body is out of food.
1: మనసు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడాను కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: The mind, the life and the intellect are subtle.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది. అది
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ అనేటువంటిది కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ది బాడీ ఈస్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్ఫార్మ్డ్. ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ది లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ది మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి
0: అండ్ దట్
1: విజ్ఞాన శక్తి,
0: ది స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: దిస్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీ డాక్టర్ ఆర్ ఎన్ ఇంజనీర్ ఆర్ ఎ సైంటిస్ట్.
1: ఈ దేహంలో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ట్రై టు నో ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ.
1: హార్ట్ ప్రొటెక్ట్ వాడు ఎవరున్నారు?
0: బట్ హూ కెన్ ప్రొటెక్ట్ దిస్ హార్ట్?
1: రెస్ట్
0: హూ కెన్ గివ్ రెస్ట్ టు ది హార్ట్?
1: కనుక దీనికి రెస్టే లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుస్తూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
0: యూ మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్ ద స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి

0: ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
1: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
0: ఇంతే కాదు, మన కన్నుల యందు కూడాను,
1: ఇన్ అవర్ ఐ,
0: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
1: 13 lakhs of nerves are there.
0: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
0: ఎవరు చేర్చారు?
1: Who combined there?
0: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
1: It's all God's creation.
0: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
1: God's mystery is full of wonder and mystery. Peculiar.
0: చిత్రంబులు.
1: Peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Secret of the three worlds.
0: మందిరాల విత్తంబులు.
1: That's so precious.
0: సన్మిత్రంబులు.
1: So close.
0: ముని జన వన పౌత్రంబులు.
1: And they're so dear to the angels and
0: people.
1: That is the story and the glory of God.
0: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ మ్యాన్.
0: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
1: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ సీ థౌసండ్స్ ఆఫ్
0: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
1: So the power is of the inside, not merely external vision.
0: నీ వేదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
1: You want to go to a temple.
0: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
1: You want to see God there.
0: అని దేవాలయం వరకు పోతావు.
1: You reach up to the temple.
0: దేవుని దగ్గరికి పోతావని కన్నులు మూసుకుంటావు.
1: There when you stand in front of the deity, you close your eye.
0: ఈ కన్నులు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
1: Why did you go to the temple to close your eyes after all?
0: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
1: In fact, you have gone there with intention.
0: దేవునికి విగ్రహానికి బ్రెంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
1: Then once you stand before the idol, you close your eyes. What is the inner significance?
0: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
1: You cannot see God with your physical naked eye.
0: జ్ఞాన చచ్చువులు.
1: You have got the wisdom eye.
0: కర్మచచ్చువులు క్లోజ్ చేయి, జ్ఞాన చచ్చువు అభివృద్ధి అవుతుంది.
1: Close the physical naked eye, the wisdom eye will open.
0: భజన టైం ఎందు కానీ, ధ్యాన సమయం ఎందు కానీ కన్నులు మూసుకుని ధ్యానం చేస్తారు.
1: That's the reason why we meditate with our eyes closed.
0: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
1: We have to preserve, picturize the form within.
0: బయట చిత్రమంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: All that you find outside are due to reaction, reflection and resound.
0: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
0: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ బై ద రియల్ రియాలిటీ.
0: కనుక ఇల్యుమినేషన్ మైండ్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
1: సో ఇల్యుమినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎ కరెంట్.
0: అది ఏ జ్ఞాన శక్తి.
1: దట్ ఈస్ ది జ్ఞాన శక్తి.
0: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది, అన్నమయ ప్రాణము,
1: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్,
0: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమైన ప్రాణంగా మారుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ది సటలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మైండ్, ది
0: ఇంటెలెక్ట్. దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యుమినేషన్ మైండ్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ దట్ స్టాండ్స్ ఫర్ ఇల్యుమినేషన్ మైండ్.
0: దీన్ని కారణ దేహం అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద కాన్సెప్ట్.
0: ఈ కారణ దేహమునందు ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఏ అవస్థలు కానీ ఒక్కటి మనకు తెలియదు.
1: In the causal mind, you don't have any name or form, any states of consciousness.
0: ఇది ఎట్లనగా?
1: How is it?
0: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
1: You see all until you retire.
0: అన్ని పనులు చేస్తాము.
1: You do every act.
0: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏ దీన్ని మనం చూడలేము.
1: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
0: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
1: Then where? What happens to mind?
0: అప్పుడు illumination mind అంటారు.
1: Then it is called illumination mind.
0: అది అన్నిటిని సృష్టిస్తుంది.
1: It creates everything.
0: అన్ని స్థానంలో పరిదేరుతుంది.
1: It travels anywhere.
0: అన్ని పనులు చేస్తుంది.
1: It does everything.
0: ఎట్లా చేస్తుంది అది?
1: How is it so?
0: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
1: We have dreams.
0: మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు.
1: You are in Prashant Nilaya.
0: కానీ కలలోపు నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: But in your dream you go to United States.
0: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
1: Who has gone to US?
0: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
1: Your body is very much
0: కాదు,
1: here.
0: కాదు.
1: No.
0: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
1: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
1: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో అరౌండ్ ద వరల్డ్.
0: దీనికి ఒక రూపము, నామము లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
0: అన్ని పనులు చేస్తుంది.
1: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
0: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
1: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
0: అనగా కామక్రోధ లోభ మోహ ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
1: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద లస్ట్, గ్రీడ్, యాంగర్, అవరెస్.
0: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం

0: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
1: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కన్ను తెరుస్తుంది.
0: When once we control our worldly thoughts, the illumination mind starts working. If you want to check your thoughts,
1: supermind lo manam praveshinchali.
0: You should get into that state of supermind.
1: Supermind.
0: Supermind.
1: Supermind ante emti?
0: What is supermind?
1: Superior mind.
0: It is superior mind.
1: Ee yokka manasuku atheetamainatundi.
0: It is transcendental.
1: చూడండి, ఇది ఇప్పుడు క్లాత్ అంటున్నాం.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: లేక ఒక బుక్ పెట్టుకున్నాము.
0: ఆర్ యు హావ్ ఎ బుక్.
1: ఆ బుక్ ను మనం చదువుతున్నాము.
0: యు గో త్రూ ద బుక్.
1: కానీ చదివినప్పుడు అది ఏం కనిపిస్తుంది? విషయాలంతా లోపల చేరుతుంది.
0: యాజ్ యు గో త్రూ ద బుక్ యు విల్ గెట్ ఆల్ ద మ్యాటర్.
1: కానీ
0: బట్
1: కాగితాలు మనకు అక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ పేపర్ దెన్.
1: కాగితంలో చదివినటువంటి అన్ని కూడాను నీ యొక్క మనసులో చేరిపోతుంది.
0: ఆల్ దట్ ఇస్ రెడ్ ఇస్ దేర్ ఇన్ యువర్ మైండ్ నౌ.
1: కనుకనే ఇది ఒక ఆకారం లేనటువంటిది. ఈ యొక్క సూపర్ మైండ్,
0: సూపర్ మైండ్ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనికి ఒక ఫార్మ్ లేదు.
0: ఇట్ హాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఇలాంటివి మనం చేయాలంటే ఏమి దీనికి మొట్టమొదటి ఆధారం? ఫండమెంటల్ ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ యు హావ్ గాట్ టు డూ దెన్?
1: ఫండమెంటల్ ఏంటిది? సూపర్ లవ్.
0: What fundamental thing that we have to do is to develop super love.
1: Anaga etti vaanchalu lenetundi oka prema ne deeniki pradhanamainatundi.
0: Love which is independent of all desires.
1: Kanukunedi love is God live in love annaru.
0: Therefore Bhagwan says love is God.
1: Manavudu kudunu gatukutunnadu.
0: Man is living in this world.
1: Ellavaru lechinappudu nunchi raatri parundinante varakunu prema tone jeevisthunnadu.
0: In fact man has been continuing to live.
1: Kanukunedi puramanta chinna pillalakanta cheppetundi vaanni.
0: Bhagwan used to say earlier,
1: start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: Fill the day with love, end the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: Mottamota
0: first
1: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love without physical body.
1: Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే,
0: the moment you get up in the morning,
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా,
0: don't think of activity,
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: Get up with all pure love.
1: కాని ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that pure love.
1: నేను కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము, తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నా.
0: భగవాన్ సెడ్ yesterday the thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే,
0: as the children notice parents accusing each other,
1: లేచేటప్పటికి పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other the parents, children start fighting physically.
1: కనుకనే ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
0: All they see is also important.
1: కనుకనే మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
0: So in fact at the time of birth we have got sacred thoughts.
1: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
0: The newborn child
1: ఎట్టి వాంఛలు ఉండవు.
0: No desire.
1: ఎట్టి ఆశలు ఉండవు.
0: No ambition.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
0: As the child grows older and older, desire
1: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
0: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
1: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
0: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఏ చింతనూ లేకుండా,
0: విదౌట్ ఎనీ థాట్,
1: అన్ని చింతలు మర్చిపోయి,
0: ఫర్గెటింగ్ ద రిమైనింగ్ థాట్,
1: క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్.
1: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం. త్యాగే నైకి అమృతత్వ మానసో.
0: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality.
1: Practice undale.
0: Everything requires
1: walking
0: practice.
1: Practice.
0: Walking.
1: Talking practice.
0: Talking.
1: Eating practice.
0: Eating.
1: Anni practice. Writing practice. Reading
0: writing.
1: Practice.
0: Writing, reading, you know how to practice.
1: Anni practice. Kanukane ee aadhyatmikarigani premato manam start cheyali.
0: Therefore we have to begin the spiritual path with love.
1: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
0: దాట్ ఈస్ ద కరెక్ట్.
1: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
1: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు.
0: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్ 20.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దిస్ వే లవింగ్ ఎవ్రీబడి,
1: వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
0: దిస్ విల్ బి వన్ ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ కి పోవాలి.
0: అండ్ దెన్ వీ షుడ్ రీచ్ దట్ థాట్ మైండ్.
1: ఈ థాట్స్ ఏ విధంగా వచ్చి బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
0: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
1: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
0: from this level of the thoughts mind
1: illumination mind ko
0: then reach that illumination mind
1: andulo poyetappudiki thoughts kuda undavu
0: when by the time
1: action undadu edi undadu
0: by the time you reach that illumination mind there will be no thoughts no action
1: inimunu kodunu mudda chestundi
0: the fire would make the iron also into mass
1: current
0: the current
1: ఆ విధంగానే మంచి చెడు అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
0: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈగో.
1: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఇస్ కాల్డ్ సమాధి స్టేట్.
1: సమాధి అనగా సమాధి, అదే సమాధి మనసు.
0: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
1: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కెప్ట్ ఈక్వల్.
1: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: ఇట్ డెవలప్స్ వన్నెస్, ఈక్వానిమిటీ.
1: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికి సేవ చేయండి.
0: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
1: ఎవరికి చేసినా కానీ భగవంతునికి చేసినట్టుగా భావించండి.
0: యు మే సర్వ్ ఎనీబడీ, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
1: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్ట సేవ చేసేది అనే భేదభావములకు చోటు ఇవ్వకండి.
0: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
1: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
0: నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ రిచ్, అదర్ మ్యాన్ ఇస్
1: పూర్. ఎవరు రిచ్, ఎవరు పూర్?
0: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్?
1: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
1: He who has much satisfaction is the richest man.
0: He who has much satisfaction is the richest man.
1: Evaru rich, evaru pooru. Tripthiga unnatunte vaadu rich man.
0: Who is rich, who is poor? The contented man.
1: Vaadu penchukuntu poyetunte vaadu poorest man.
0: The one with the desires more and more is the poorest man.
1: Kanaku akkada nunchi kramakramine ee vaanchana tagginchukuntu pondi.
0: And we have to cut short our desires.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Mana ee jeevithamainatunte yokka divya bhavamainatu ప్రయాణం లోపల మనం లగేజ్ అంత తగ్గించుకోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: కనుకనే దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
0: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ సమధి.
1: కోరికలు ఎంత తగ్గుతుందో
0: యాజ్ ద డిజైర్స్ ఆర్ లెసెన్డ్
1: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
0: ద సైకలాజికల్ పవర్ ఇంక్రీజెస్.
1: అన్నింటికీ చావులు ఉన్నది కానీ
0: ఎవ్రీథింగ్ హ్యాస్ డెత్.
1: కానీ మైండ్ కు చావు లేదు.
0: మైండ్ హ్యాస్ నో డెత్.
1: నో డెత్.
0: నో డెత్.
1: అన్నింటికీ అదే మూల కారణము.
0: దట్ మైండ్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
0: హావింగ్ దట్ మైండ్ విత్ ఇన్,
1: మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
0: ద వెరీ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ
1: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
0: యు కెనాట్ కాల్ ఇట్ ఎ మైండ్ ఇఫ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
1: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
0: అండ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మ్.
1: ఈ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకొని ఉత్తమమైనటువంటి యొక్క భావం చేత పెంచుకోవాలి.
0: ద మైండ్ షుడ్ డెవలప్ నోబుల్ థాట్స్ డే బై డే.
1: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
0: యూ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్స్.
1: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్స్.
1: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
0: యూ షుడ్ ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
1: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
0: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మనం తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
0: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
1: ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్
1: మనోతీతం అని అంటున్నారు.
0: ఇట్స్ బియాండ్ ద మైండ్.
1: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
0: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
0: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
1: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
0: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి
1: అటైన్డ్. మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
1: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
0: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
0: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
1: సూపర్ కాన్షియస్నెస్.
0: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
1: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
0: Divine consciousness can be attained when you take to practice.
1: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
0: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
1: దానికి కూడా అతీతమైనటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్.
1: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ఎనీ హై.
1: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
1: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
0: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
1: సాధనమైన పనులు సమకూర ధరలో ఉన్నాయి.
0: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
1: ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
2: స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్ ఎ బిగ్ బర్డ్ విత్ వింగ్స్
1: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది, ఒక అడుగైనా ముందుకు పోదు.
2: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
1: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
2: Without wings, the bird cannot fly.
1: కనుకనే ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
2: And hence, love and service are the two wings to all of us.
1: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే ఎంత దూరమైన కూడా నువ్వు ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
2: With these two wings, you can fly high like an aeroplane.
1: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
2: యూ కెన్ రీచ్ ఇన్ ఎగ్జాల్టెడ్ హైట్స్.
1: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
2: యూ కెన్ రీచ్ హైట్స్.
1: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
2: విత్ దీస్ టూ వింగ్స్ వెల్ విత్ ది స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ ఈగోలెస్నెస్ యూ కెన్ రీచ్ దట్ సూపర్ మైండ్ స్టేట్.
1: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనం నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
2: మెనీ నోబుల్ సోల్స్ హావ్ రిసార్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రీచ్ ద డెస్టినేషన్.
1: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
2: Now we are not able to sit for a couple of minutes now.
1: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
2: Ancients could sit like that for a prolonged period of time.
1: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
2: We think that this movement is because of nerves and blood.
1: ఆ illumination mind కి దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
2: When once you come to that illumination mind state, even blood also stops.
1: Blood stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
2: When you think that blood circulation stops, leads to total ruin of the body.
1: Super blood వచ్చేస్తుంది. Super blood.
2: But then comes the super blood.
1: అదే దీన్నంతా కదిలిస్తుంది. ఇంతో కదిలేటువంటి అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటారు.
2: That which comes out of the super blood is superior in quality.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వైసహ అన్నారు.
2: That's Veda that says, Rasoh Vaisaha.
1: Upanishadranta kudunu Rasoh Vaisaha annaru.
2: So also said Upanishads.
1: Rasoh Vaisaha, rasam nunchi rasame ostundi kaani neerasam raadu.
2: Out of rasa, the essence, you cannot get neerasa, the weakness.
1: Yedi chesina, yedi chuchina, yedi anubhavinchina, anta kudunu rasa swarupame.
2: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced, is full of rasa experience.
1: Parakamulo panchadara vetikechinte vaadu evadaina unnada murkudu. పానకంలో పంచదార.
2: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
1: ఆ సిరప్ చేరినంత షుగర్ తోనే.
2: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
1: షుగర్. లేకపోతే సిరపే కాదు.
2: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
1: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటిది ఉంటుండాలి.
2: దేర్ఫోర్ ది సిరప్ హస్
1: అది ఏ దివ్య శక్తి.
2: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
2: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
2: Man, we think that is weak.
1: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
2: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వీక్.
1: తెలియందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: బట్ ఇఫ్ యు నో ఆల్ ద ట్రూత్, ఫండమెంటల్ ట్రూత్, యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
2: టుడే యూ రీడ్ ఆల్ బుక్స్.
1: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
2: లెటర్స్, వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
1: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
2: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్?
1: నో, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
2: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్
1: బీయింగ్. సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
2: ఇస్ ద సౌండ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: అంతా ఇన్నర్ బీయింగ్ చేస్తారు.
2: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
2: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విత్ ఇన్, యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: మాటలు రీసౌండ్,
2: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
1: హృదయము రియల్ సౌండ్.
2: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
1: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
2: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
2: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
1: ఎంతనో కాలం వ్యర్థం చేస్తున్నాము.
2: వి ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
1: ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
2: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీస్.
1: ఈ సాధన చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ హావ్ టు డూ దట్.
1: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
2: యూ నీడ్ టు
1: ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము, ధ్యానం చేయటం ఇవన్నీ చేయాలి. కానీ
2: in fact you need to practice to
1: satyanni gurtinchukunte ye dhyanamu akkarledu.
2: Then once you know the
1: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
2: Then once you know the truth, you don't need to do any penance, you don't need to do any meditation.
1: Nati thanam na shastrana japanahi samsara sagarottare tadyanam sevanam vina. ఆ సేవలో ఉంటున్నారు.
2: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
1: కనుక నీవు జనులకు సాధన చేయి.
2: Therefore, serve everybody.
1: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
2: As you serve, you will receive the power from the recipient.
1: అది ఏ విధంగా వస్తుంది?
2: How do you get it?
1: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
2: This
1: అయస్కాంతమని.
2: This is due to magnetic power of attraction.
1: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
2: Because this magnetic power, you will be able to draw the power from another person.
1: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
2: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడాను ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
1: పవర్ ఉంటుంది.
2: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యు.
1: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
2: మ్యాగ్నెటిక్ పవర్.
1: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
2: అండ్ యు హావ్ గాట్ ది
1: లేజర్.
2: Laser power
1: ఉంటుంది. ఈ అన్ని పవర్లు కూడా మానవుని ఎందే ఉంటుంది.
2: The entire power is latent in man.
1: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
2: Man being so powerful, why should he consider himself weak?
1: స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
2: Swami, I am not able to meditate.
1: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుంది.
2: Mind is not able to concentrate for a moment.
1: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
2: It's not the meditation that's important.
1: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ,
2: in fact you are controlling the body.
1: మనసును కట్టివేస్తున్నావా?
2: You are not able to control the mind.
1: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
2: First control your mind.
1: ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది?
2: How can you control?
1: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
2: You can control your mind through love only.
1: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
2: When one there is love, there is no anger.
1: ఏ ద్వేషము రాదు.
2: Nothing whatsoever.
1: ఏ డౌట్స్ రాదు.
2: No doubts at all.
1: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా ప్రేమిస్తావు.
2: When once you have got love, you will be able to love your enemy too.
1: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
1: ఓన్లీ వన్. ఒక్కడే అయ్యుతాడు.
2: ఇస్ ఓన్లీ వన్.
1: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
2: దాట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
1: బ్లిస్ఫుల్ లైఫ్. ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
2: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్.
1: అన్నమయ కోసము,
2: ద ఫుడ్ షీట్.
1: మనోమయ కోసము,
2: మైండ్ షీట్.
1: ప్రాణమయ కోసము,
2: లైఫ్ షీట్.
1: విజ్ఞానమయ కోసము,
2: విజ్డమ్ షీట్.
1: ఆనందమయ కోసము,
2: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
1: కానీ ఈనాటి మానవుడు,
2: బట్ మ్యాన్ టుడే,
1: అన్నమయ కోసం నుంచి,
2: ఫ్రమ్ ది షీట్ ఆఫ్
1: ప్రాణం ఉంటుంది అది ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
2: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
1: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
2: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
1: కారణం ఏమిటి?
2: వై
1: అని తెలియదు.
2: హీ డజంట్ నో.
1: అంతవరకు ఇంక రోడ్డు తెలుసు.
2: హీ నోస్ ద పాత్ టిల్ దెన్.
1: అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
2: హీ హస్ నో పర్మిషన్ టిల్ దెన్.
1: కానీ అక్కడ నుంచి, మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
2: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ మైండ్, హీ షుడ్ గో టు ది స్టేట్ ఆఫ్
1: విజ్ఞానం. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
2: యూ థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్.
1: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
2: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్.
1: ఈ సైన్స్ అనేటువంటిది కేవలం మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
2: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ది మెంటల్ పవర్, సైకలాజికల్ స్ట్రెంగ్.
1: కానీ విజ్ఞానం అనగా,
2: బట్ ది విజ్డమ్,
1: అన్నిటికీ అతీతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము,
2: దిస్ విజ్డమ్,
1: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించేది.
2: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
1: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
2: ద డివైన్ కమ్స్ ఇన్ ది పిక్చర్ దేర్ అట్ ద లెవెల్
1: ఆఫ్ విజ్డమ్. అన్నింటికీ మూల కారణము సేవ.
2: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఒకానొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
2: పాండవస్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
1: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
2: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
1: ఏం బావా, అన్ని ఏర్పాట్లు అంతా జరిగినాయా అన్నాడు.
2: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
1: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
2: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
2: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
1: అయితే నాకే సేవ అన్నాడు.
2: దెన్ కృష్ణ ఆస్క్ వాట్ డ్యూటీ యూ అసైన్ టు మీ.
1: నాట్ డ్యూటీ, సేవ.
2: వాట్ సర్వీస్ యూ వుడ్ అసైన్ టు మీ.
1: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
2: Duty is a jewel.
1: Endukanaga
2: it
1: is a dual mind.
2: It is a jewel mind.
1: Seva anetundi ekatma mind.
2: Service is non jewel.
1: Kanukane naake seva kavali.
2: So what service would you give me?
1: Swami.
2: Swami.
1: Meeke seva ichedi. Meer kurchondi maa seva teeskondi annaru.
2: Swami, what service can I assign to you? You sit there and receive our services.
1: Anche. పరులతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
2: God said, I don't need to be served by anybody.
1: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
2: I don't want anybody
1: serving. నేనే సర్వులకు సేవ చేయాలి
2: అన్నాడు. I will serve everyone now.
1: అనగా దైవమే ఈ దేహములో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
2: God in human form serves everybody, that sustains the entire humanity.
1: I am servant, not master.
2: God says, I am servant, not master.
1: ఆ సత్యాన్ని మీరు దిన్నం గుర్తించండి.
2: Understand this fundamental truth.
1: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
2: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
1: ఇంతే కాదు, పూజరుగులకు ద్వారం దగ్గరనే నిలుచుకొని ఉంటాడట భగవంతుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
1: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
2: గాడ్ ఈజ్ రెడీ టు కన్ఫర్ ఎనీథింగ్ దట్ ద డివోటీ ఆస్క్స్ ఫార్.
1: కనుక భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
2: టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ హస్ బీన్ వెయిటింగ్, హి ఇస్ ఇన్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్
1: యు. ఇన్ యు, అరౌండ్ యు.
2: గాడ్ ఈజ్ బిలో యు, అబౌ యు, ఇన్ యు, అరౌండ్ యు.
1: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
2: గాడ్ వాంట్స్ యూ టు సర్వ్.
1: ఆ సేవ దేనికోసము?
2: వై?
1: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
2: ఓన్లీ టు మేక్ యూ టు డెవలప్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్వీస్.
1: నేను చేస్తున్నాను చూడండి
2: భగవాన్ డస్ ఇట్.
1: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
2: అండ్ ధర్మజ ఆస్క్డ్ వాట్ సర్వీస్ యూ వాంట్.
1: ధర్మజ అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
2: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this, all these leaves which are empty or which food is served.
1: Tinna aakulu etteseetunte vaadu evaru pothadu?
2: Who will undertake that service?
1: Adhe vidhamgane ee dehamto nenu anubhavinchina sukhamulu santoshamulu kashtamulu dukhamulu anninti kudanu teepukaram vanti teepu.
2: All our experiences, good and bad, are like sweet and hot.
1: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
2: Such leaf which is emptied finally after food is eaten,
1: అది ఎవరు ఒప్పుకోరు.
2: Nobody will take that job.
1: భగవంతుడి యొక్క తత్వము,
2: God's nature,
1: తన యందే ఉంటుంది.
2: Is within him.
1: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణ పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికీ,
2: as man grows older,
1: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
2: And he loves many other preparations.
1: Jilebi, gulab jamun, barfi, palko, ilantavanta vondukuntadu.
2: He likes so many sweets, jilebi and other sweets.
1: Vondukoni oka leta aritakulo pettukuntadu.
2: And all these sweets, delicious items, are served on the plantain.
1: Brahmarpanam, brahmahavi, brahmagnu, brahmanahrutam, brahmaiva deva gantavyam. అని ప్రార్థిస్తాడు.
2: బిఫోర్
1: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
2: బిఫోర్ స్టార్ట్ eating, he offers all the food served to God first.
1: Offer chestappudu bhagavantudu kuda jawab istunnadu.
2: God also replies.
1: Kaani aa jawab thanu vinatam ledu.
2: But he is not listening.
1: Ore pichivada,
2: oh mad cat,
1: aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta achanyam nan tituddhyam.
2: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
1: this.
2: Whether you say or not, it is I that eat food. But man today
1: is
2: not of offering prayer. All the delicious items are served on the plantain leaf. First he offers all this precious food to demons.
1: ఎవరు ఆ డెమన్స్?
2: ఆర్ ది డెమన్స్
1: కామ క్రోధ లోభ మోహము మత్సర్యము అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
2: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్, ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
1: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
2: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెం అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
1: దైవానికి అర్పితం చేయాలి.
2: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
1: అదే ఆ దైవం ఎవరు?
2: హూ ఇస్ గాడ్ నౌ?
1: అహం వైశ్వానరూపత్వ తన యందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
2: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
2: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
2: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వీ మే టేక్ టు, వీ మే సర్వ్
1: ఎనీబడీ.
2: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోల్ హార్టెడ్.
1: ప్రేమకు రూపం లేదు.
2: And this has no form.
1: Prema ko ka naam maatrame untundadi.
2: And love has only the name, that's all.
1: Kavi ee naame sarvamunu kudanu abhiruddhi varutundi.
2: And this will improve బై ఇట్ సెల్ఫ్.
1: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
2: అండ్ గోల్డ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కాయిన్.
1: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగు, ఒక చైన్, ఒక మెడల్, ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
2: బట్ దిస్ గోల్డ్ కాయిన్ కెన్ బి మెల్టెడ్. ఇట్ కెన్ బి మేడ్ ఇంటు ఎ చైన్ ఆర్ రింగ్. వాట్
1: కల్పించినటువంటి వారు ఎవరు?
2: అండ్ ఇట్ హూ గేవ్ ఇట్ దట్?
1: మనకు మనమే రూపం కల్పించుకుంటుంది.
2: అండ్ వి హావ్ గివెన్ ఇట్ ఎ ఫామ్.
1: కనుక దీనికి రూపమే లేదు.
2: ఇన్ఫాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
1: అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకొని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
2: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫామ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
1: ఎట్టి భావము లేదు.
2: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో
1: ఎట్టి రూపము లేదు.
2: గాడ్ హాస్ నో ఫామ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
2: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
1: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
2: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫామ్.
1: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
2: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫామ్.
1: తానే రక్షించేది, తానే శిక్షించేది, తానే.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
1: కానీ మనము పుట్టుకు ఒక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
2: బట్ వీ హావ్ గాట్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
1: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
2: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
1: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
1: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
2: కన్సిడర్ ద సర్వీస్ దట్ యు రెండర్ టు అదర్స్ ఇస్ సర్వీస్
1: టు గాడ్. సేవ చేసినా కానీ భగవంత సేవ అనుకో.
2: Whosoever you may serve, consider that you are serving God.
1: ఎందుకంటే ఈశ్వరు సర్వభూతానాం, అన్ని భూతముల యందు ఉంటున్నాడు దేవుడు.
2: Because God is present in all of the beings.
1: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
2: if God is of your making,
1: నీ కనిపించి దేవుడిగా ఎదురుగా వస్తాడు.
2: Well, how do you expect him to appear in the way you want?
1: ఇది ప్రత్యక్షమో అది పరోక్షమో.
2: One is direct, other is indirect.
1: ఇది బింబమో అది ప్రతిబింబమో.
2: One is object, other is reaction.
1: ఇది యాక్షన్ అది రియాక్షన్.
2: One is action, other is reaction.
1: అన్నిటి ఎందుకు ఆ విధంగా వస్తుంటాయి.
2: That's there lies the relationship.
1: ఈ రెండు లేనే లేవు.
2: In fact, there is nothing dualism here.
1: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
2: However you see the apparent one.
1: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
2: There in a theater you have the screen.
1: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
2: దేర్ ఆన్ ద స్క్రీన్ యూ ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బాన్ ఫైర్.
1: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
2: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్డ్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: లేదు.
2: నో.
1: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
2: బట్ యూ ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
1: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
2: అండ్ యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
1: అలాంటితో కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
2: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
1: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేన కూడా వెట్టుంటాదే.
2: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
1: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
2: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యూ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
2: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్.
1: ఆ ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
2: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
1: దివ్య శక్తిని
2: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
1: దివ్య శక్తి సర్వుల యందు ఉంటుంది.
2: ది డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: ఇది లేనటువంటి వ్యక్తి మనకు కనిపించడు.
2: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
1: అందరి యందు ఉంటుంది.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
1: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు.
2: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: ఇది కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
2: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
1: అందరినీ మనం ప్రేమించాలి.
2: లవ్ ఆల్.
1: అప్పుడు అందరూ నీవే.
2: In fact,
1: నీవే అందరుగా మారిపోతున్నావు.
2: In fact, you are the world. You are
1: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
2: You find the unity in diversity and plurality in this unity too.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: You are all embodiments of
1: love. మీ యందు ఉన్నదంతా ప్రేమని.
2: You are full of love.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవంతుని యొక్క ప్రేమ.
2: And this total love is the divine love.
1: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
2: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్. ఒక
1: అంశంగా వచ్చేసిస్తున్నాయి.
2: యూఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
1: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
2: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
1: కనుక మీరు నేటి నుండి
2: ఫ్రమ్ దిస్ డే
1: ఎవరికి సేవ చేసినా
2: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
1: దైవ సేవగా భావించుకొని
2: కన్సిడర్
1: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
2: be ready to do any work, any service.
1: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
2: Don't go by the body.
1: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
2: Not circumstances.
1: అందరి మనం ఏకంగా చూసుకోవాలి.
2: You should consider everybody equal.
1: అందరి యందు ఉన్నటువంటి ఒక నాశక్తియే.
2: It's only divine power in everybody.
1: నా శక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
2: And my power is
1: ఇదంతా.
2: In fact, it's all the reflection of my own.
1: Reaction.
2: It's only reaction. It's all the resound of my own.
1: You
2: should have that feeling more and more. Then you'll be able to reach that state of illumination
1: mind.
2: So first let's begin with the super mind. At this level, you are separate from others.
1: ఇది dualism లో ప్రారంభించింది.
2: And you begin with the state of dualism.
1: ఆ dualism కూడా సత్యం కాదు.
2: Dualism is never true.
1: A man with dual mind is half blind.
2: A man with dual mind is half blind.
1: ఆ half blind లో నువ్వు పోతున్నావు.
2: You are proceeding in half blinded nature.
1: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
2: And you begin with it
1: correctly. క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
2: Gradually it goes up to the higher mind.
1: ఈ higher mind కి పోయిన తర్వాత
2: after having gone there
1: nee tattvam neeku ruchippa chestundi.
2: You will know your own true nature.
1: Aa ruchippa chesin tad aa ruchini mariginatvanti neevu,
2: the more you relish the taste of the true nature,
1: kramakramina illumination mind ku vastu.
2: Slowly you come to illumination mind.
1: Ee illumination poorthi ekatvani gurtinchin tarvata over mind lo teripothu.
2: When once this unity oneness is experienced, it goes up to the over mind.
1: Adi ye nee gamyamu.
2: That is your goal.
1: అదియే నీ యొక్క సర్వము.
2: That is everything for you.
1: దాని చేరడానికి నీవు చేసేటువంటి సాధనంతా నీకు.
2: All the efforts only to reach that goal.
1: సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము.
2: Not the practices that you do with the body that
1: are important.
2: It's only exercise.
1: ఆ పిల్లలంతా చేశారు చూడండి మొన్న పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
2: You must have seen Punjab children doing lot of exercise.
1: దాని బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
2: you can improve your body.
1: Mind improvement కాదు.
2: And not the mind anymore.
1: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
2: What you need now is the improvement of the mind, not the improvement of the body.
1: Mind purity కావాలి.
2: Mind purity is important.
1: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
2: And then you can reach the illumination mind.
1: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైన వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
2: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్ సర్వీస్ రెండర్.
1: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికి స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ.
2: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్, రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
1: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
2: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ ద సేమ్ గాడ్.
1: చేస్తున్నాడు.
2: అండ్ హి జస్ట్ యాక్టింగ్ దట్ వే.
1: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్గా ఉండాలి.
2: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
1: కనుక మనం ధ్యానం చేసినా,
2: జపం
1: చేసినా, సేవలు చేసినా, అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
2: We may meditate or chant or do penance, we should
1: have oneness. ఉపనిషత్తు నతపాంసి నతీర్థానాం.
2: So Upanishad said, no pilgrimage and no penance would help you.
1: న శాస్త్రాన జపానహి.
2: Nor textual information.
1: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
2: If you start repeating God's name, holding talisman on hand, simply the beads on day.
1: Motta motta alanti practice kavali.
2: First, however, you need to practice to begin with.
1: Sajjanam sevanam vina.
2: You should serve everybody.
1: Service
2: important.
1: Poori nevu chetulatone cheyanakkaraledu.
2: Not necessarily with your hands.
1: Meeredo prapanchamlo praveshinchi danto itharu seva cheyanakkaraledu.
2: Not that you don't go to far off places to serve.
1: Oka manishi emaina vaste nevu maatalato kuda athani tripti parchu.
2: You can satisfy others with your words.
1: Ee words tho kuda tripti cheyadam kuda sevane.
2: Satisfying others with your good words is service.
1: Ogari nee annam betti aadarinchu adi kuda sevane.
2: Serve food to others, it is service.
1: Nee oka manchi maatalu cheppadanni santosha pettu.
2: Make others happy by talking good words.
1: Aa maatalu kuda mrudubadhuranga cheppu.
2: Talk softly and sweetly.
1: Appude mana sevagaru.
2: That is true service.
1: Chaala mandi kontha mandi srimantuluga undetundi vallu ayyo mem bayati poyi atta seva chesedi mem e vidhanga seva chesedi maaku avakasam ledi ani baadhapadutuntaru.
2: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you
1: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
2: You don't need to go to society.
1: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
2: You talk well with all the smile.
1: నీ చేతనైనప్పుడు నీవు ఎవరికైనా ఇంత కాసు ఇచ్చి వాళ్ళని ఉద్ధారపరిచే.
2: You can also contribute and make others happy.
1: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవనే.
2: If you help others, it is true service.
1: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి రోడ్లు తూర్చడం, పేషెంట్ చూసుకోవటం, సొంత వారిని ఎత్తు ఈవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్నవాడు చేయవచ్చును.
2: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. Those that have scope a chance, they can certainly do it.
1: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
2: They can do to the extent possible.
1: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
2: The other day, Anantapur girls,
1: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
2: Prayed to Swami, they said, Bhagavan, boys are serving food at the doorstep.
1: దాని అంతా బండ్లు మాదిరి కట్టాము.
2: In fact, we are packing food.
1: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
2: The moment boys leave this place, we don't have any work.
1: కొంత పనులు చేస్తామన్నారు.
2: However, we want to do now something more.
1: వెళ్ళండి.
2: Bhagavan said, go by all means.
1: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు అంతా ఉన్నాయి.
2: You find temples built in the old times.
1: ఆ టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
2: And all the temples are in dilapidated condition.
1: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
2: You clean those temples.
1: వాటికి వైట్ వాష్ వేయండి.
2: వైట్ వాష్ దెం.
1: క్లీనింగ్ చేసుకోండి.
2: క్లీన్ దెం.
1: ఈ విధమైన పనులు మీరు చేయండి.
2: Do that work.
1: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
2: Body is the temple of God.
1: Deho devaray prabhuto jeevo deva sanatana.
2: Body is the temple of God, the indweller is God himself.
1: Devalayam paint vestunnavani anukovaddu. నీ దేహానికి నువ్వు పెయింట్ వేసుకో.
2: డోంట్ థింక్ దట్ యు ఆర్ పెయింటింగ్ ద టెంపుల్ అవుట్ సైడ్. నో నో నో.
1: దానికి సున్నంతో పెయింట్ వేస్తే దీనికి ప్రేమతో పెయింట్ వేయి.
2: యు పెయింట్ ద ఔటర్ టెంపుల్ విత్ లైమ్. యు పెయింట్ యువర్ ఓన్ బాడీ విత్ లవ్. ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: అదే చాలు.
2: దట్స్ ఎనఫ్.
1: అదే సేవ.
2: దట్ ఇస్ టు సర్వ్.
1: నీ మాటలు కూడా నువ్వు మృదుమధురంగా మాట్లాడే.
2: టాక్ స్వీట్లీ.
1: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకో.
2: నెవర్ బి హార్ష్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
2: You cannot always oblige. You can speak obligingly.
1: మృదుమధురంగా మాట్లాడు.
2: Talk softly and sweetly.
1: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకో అనేది వాడు
2: గదిలించేది. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
1: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
2: It's not service, it's hurting.
1: కనుకనే అది అంత మాటలు మాట్లాడకూడదు.
2: నెవర్ బి హార్ష్ టు
1: అదర్స్. ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
2: నెవర్ హర్ట్ ఎనీబడీ బై యూజింగ్ హార్ష్.
1: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టొచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయొచ్చును.
2: ఫర్ ఎనీ వుండ్ యూ కెన్ పుట్ సమ్ మెడిసిన్, పుట్ సమ్ బ్యాండేజ్.
1: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
2: బట్ ద వుండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
1: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ అబ్బాయి ఎట్టున్నావు?
2: Swami always says, oh boy, how are you?
1: Anta premane.
2: It's a full of love, Swami.
1: Premato maatadu.
2: Talk with love.
1: Kaani aa prema manam abhivruddhi chesukunte vastundi.
2: Yes, you can develop love on your own.
1: Mottamote prakruti bhavanto manam premanu penchukovali.
2: You start with the feeling of the nature.
1: Tarvata adi divine prema ga maarthu.
2: Then that gets transformed into the divine love.
1: Divine love ga tayaravutundi.
2: That becomes divine love.
1: Divine love vachinappude
2: with this advent of divine,
1: divine
2: love,
1: person ga mari potao.
2: You become divine person.
1: Prapanchamanta unnadi okkate okkate okkate.
2: In fact, the whole of the world, there is only one thing that exists.
1: Alanti ekatvaniki manam unte,
2: that oneness we should attain.
1: Seva ante edo uriki chevuto chesetundi pannu seva ga bhavistunnaru.
2: Service is not merely the one that done with physical hands.
1: Chesuchu chesetundi seva kaadu.
2: It's not really so.
1: Maatanto cheyavachunu.
2: You can serve by good word.
1: Manastho cheyavachunu.
2: With the mind.
1: Bhavamto cheyavachunu.
2: With your feelings.
1: Kaani ee vidhanga sharira manasika aadhyatmika tattvato ee sevanu manam cheyali.
2: So at the physical level, mental level also you can serve.
1: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
2: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు, ఇక్కడ ఏడుస్తుంటే వాడను నువ్వు కూడా జోకొట్టు.
2: ఇఫ్ యూ ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్, యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
1: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
2: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యూ, కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
1: అది గొప్ప సేవ.
2: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
1: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
2: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
1: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
2: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక సేవలు చేసేటువంటి వాడు సేవా దళము అంటున్నారు మీరు.
2: యు సే సేవా దళ్.
1: సేవా దళ్.
2: సేవా దళ్.
1: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
2: యు ఫైండ్ మెనీ పెటల్స్.
1: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
2: ఎస్ యు హావ్ మెనీ.
1: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
2: అండ్ ద పెటల్స్ ఫేడ్ అవుట్ అండ్ డ్రాప్.
1: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేదు ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
2: Fundamental thing remains after all the petals fall down.
1: అందులోనే విత్తనములు బయలుదేరుతాయి.
2: And therefrom starts teens.
1: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
2: And that's become the foundation for the future.
1: కనుక ఈ లోక వాంఛనైనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
2: So the petals of worldly desires should drop.
1: అవి అంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
2: When once the desires, the petals drop down, the will develops.
1: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
2: We have to develop good thoughts.
1: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
2: Good thoughts lead to good action.
1: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
2: Good action takes you to satsang with company.
1: సత్కర్మలంతా మనం చేస్తాము.
2: We do everything.
1: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
2: Let us do all good actions with love.
1: With love.
2: Everything should be based on love and love alone.
1: ఎందుకంటే మానవుడు జీవించేదంత ప్రేమతోనే.
2: Because human life is sustained.
1: పుట్టిందే ప్రేమతోనే.
2: And you are born with love.
1: చచ్చేది ప్రేమతోనే.
2: You end your life with love.
1: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుండాలి.
2: So everything should be full of love for that matter.
1: ప్రేమమయమే జీవితము.
2: The human life
1: ప్రేమాధారమే జీవితము.
2: And love is the foundation.
1: ప్రేమ ప్రవర్తనే జీవితము.
2: The human conduct is love.
1: ప్రేమ ప్రవర్తనే.
2: And it is the love principle that governs life.
1: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
2: You are forgetting the essence of love.
1: లౌకికమైన భౌతికమైన ప్రాక్తమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
2: You are developing an only worldly physical love.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
2: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
1: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
2: దెన్ యూ యాక్ట్ లైక్ దిస్.
1: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి చక్కగా బోధిస్తాను.
2: యూ హ్యావ్ స్టిల్ టూ మోర్ డేస్. టుమారో అండ్ డే ఆఫ్టర్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ.
1: ప్రేమ ముదిత మనసే.

0: శ్రీ పరాత్పరుం జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా. జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు.
1: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక.
1: హ్యావింగ్ అక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వీ డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్.
0: ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగ నేటికి.
1: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవ.
1: ఓ మ్యాన్, యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ దట్ వుడ్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ డివోషన్ టు గాడ్.
0: ప్రేమస్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వశాస్త్రముల మూలము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ టెక్స్ట్.
0: సర్వ మతముల సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
0: సర్వ మార్గముల గమ్యము,
1: ద గోల్ ఆఫ్ ఆల్ పాత్.
0: సర్వసారముల సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్.
0: సత్య ధర్మ విధానమే
1: ఆర్ ది టూ, వన్ ఇస్ ట్రూత్, ద అదర్ వన్ ఇస్ రైచువస్నెస్.
0: శాంత మంత్రముల నిదానమే,
1: దట్ విచ్ ఇస్ ద పీస్
0: మంత్రము. లోకములో మానవుడు ఇతరుల దోషమును వెతుకుంటూ తన దోషమును మరచి ఇది గొప్ప మేధాశక్తిగా భావిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఇంటెలిజెంట్ బై పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్ అండ్ హైడింగ్ హిజ్ ఓన్ మిస్టేక్స్.
0: తప్పులన్ను వారు తండోపతండు.
1: Those that find out others' mistakes are not aware of their own.
0: కానీ ఈనాడు మానవుడు ఇతరుల దోషములను మాత్రమే గణిస్తూ వెళుతున్నాడే కాని తన దోషమును తాను గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
1: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
0: కారణం, మానవుడు రెండు పదార్థముల యొక్క సమ్మిళితమైన స్వరూపుడు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ మెటీరియల్స్,
0: ఆత్మ అనాత్మ.
1: వన్ ఇస్ ద సెల్ఫ్ అండ్ అదర్ వన్ ఇస్ నాన్ సెల్ఫ్.
0: శరీరము శరీరి,
1: ద బాడీ అండ్ ది ఇండ్వెలర్.
0: ఇంత మాత్రమే కాకుండా క్షత్ర క్షత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: బిసైడ్స్ ద టూ అదర్ నేమ్స్ ద క్షేత్ర అండ్ క్షేత్ర,
0: దేహము దేహి.
1: The body and the indweller.
0: Sthiramu charamu.
1: That which is steady, that which is movable.
0: Ekkada vetikinappatikini ee rendu tappa moodavadi ekkada kaanaraadu.
1: You may search anywhere, you find only these two, not the third.
0: Anatmane pravrutti, atmane nivrutti.
1: The self or the spirit is inward, that which is non-self is outward.
0: Sharirame pravrutti, shaririye nivrutti.
1: The body is outward, the indweller is inward.
0: దేహమే ప్రవృత్తి, దేహియే నివృత్తి.
1: ద బాడీ ఈజ్ అవుట్వర్డ్, ద స్పిరిట్ ప్రెసెంట్ విద్ ఇన్.
0: క్షేత్రమే ప్రవృత్తి, క్షేత్రజ్ఞుడే నివృత్తి.
1: ద క్షేత్ర ఈజ్ అవుట్వర్డ్, క్షేత్రజ్ఞ నోవా ఈజ్ ఇన్వర్డ్.
0: జడమే ప్రవృత్తి, చైతన్యమే నివృత్తి.
1: ద ఇనర్ట్ ఈజ్ అవుట్వర్డ్, దట్ అవేర్నెస్ ఈజ్ ఇన్వర్డ్.
0: కనుక సృష్టి అంతై కూడాను ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ is the combination of outward and inward. The self or the spirit is inward. That which is non-self is outward.
0: Sharirame pravrutti, sharirye nivrutti.

0: యొక్క మానవత్వము ప్రవృత్తి స్వరూపమే.
1: Therefore, human life vested with this body is outward.
0: అవతారములు కూడాను శరీరము ధరించిన తర్వాత ఇది ప్రవృత్తి యొక్క ధర్మములనే అనుసరించాలి.
1: As incarnations also take upon themselves, the body must necessarily follow outward path.
0: రాముడు మానవ అవతారం.
1: Rama has taken human form.
0: రాముడే కాదు, దశావతారములన్నీ కూడాను మానవుని యొక్క స్వరూప స్వభావములే.
1: All 10 incarnations have followed the human life.
0: అయితే కొన్ని సందర్భములు ఎందు మాత్రమే ఈ దైవత్వం అనేటువంటిది వెల్లడవుతుంది, కాని అన్ని వేళల ఎందు కూడాను మానవత్వం అనేటువంటి యొక్క ప్రవృత్తియే ప్రకటిస్తూ ఉంటుంటాడు.
1: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time.
0: రాముడు సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమయుడు కదా, తనకి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు?
1: Rama is God, omniscient, omnipotent. Why should he be deluded and pretend act like this?
0: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
1: He has to teach to the mankind, assuming the human form.
0: రాములు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
1: Rama is ready to fight with Ravana.
0: ముందు దినమే తన కుమారుడైనటువంటి అంగదుడు మరణించాడు. అంగదుడు కాదు, ఇంద్రజిత్తు.
1: On the day prior to this, Indrajit, his son, died.
0: ఈ ఇంద్రజిత్తు మరణం చేత రావణుడు తన ఒక భుజము కుడభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
1: Because of the death of Indrajit, Ravana felt as if he has
0: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
1: He is called Indrajit because he could conquer Indra himself.
0: అట్టి ఇంద్రజిత్తు మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
1: The death of Indrajit made Ravana feel so sad.
0: రెండవ దినము అమావాస్య.
1: Second day is the dark night.
0: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరూ కూడాను మరణించినారు.
1: His eldest brother and all his sons died.
0: ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
1: The only one left behind is Ravana only.
0: రెండవ దినము తెల్లవారేటప్పటికి రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
1: Next day morning, there's direct war between Rama and Ravana.
0: రామ రావణ యుద్ధము 7 దినములు రాత్రిం పగలు జరిగింది.
1: Rama Ravana war went on for 7 continuous days.
0: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
1: People died on either side.
0: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
1: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. హీ హాస్ గాట్ దిస్ వెంజెన్స్. దేర్ఫోర్ హీ కేమ్ డౌన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఆల్ ద వెపన్స్ అండ్
0: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
1: He sent the driver, the Matali, along with the chariot.
0: తల తల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
1: The chariot is descending on earth, shining.
0: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
1: All monkeys thought that it's all the mystery of the demons.
0: క్రింది దింపిన తర్వాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి, ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు.
1: As the chariot descended on earth, the charioteer Matali got down and said, Swami, this chariot is sent by Indra himself.
0: ఆ రథమును ఎక్కి రాముడు రావణునితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
1: He got into the chariot. He was ready to fight with Ravana.
0: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానము లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
1: During this war, you will find Rama taking every precaution and care.
0: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
1: We may put a question, Rama being God, why should he harm people?
0: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
1: The one who created has got authority to punish.
0: శిక్షించటము రక్షించటం కూడాను దైవము కాదు.
1: Is not God who punishes?
0: Why?

0: సద్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
1: యువర్ గుడ్ క్వాలిటీస్ విల్ గెట్ ఆల్ ప్రొటెక్షన్, ద బ్యాడ్ క్వాలిటీస్ విల్ మేక్ యూ సఫర్.
0: కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకుని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
1: Human beings think that their suffering and their pleasure are because of others. No, they are only instruments. ఈ
0: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
1: All these doubts are because of our outward wisdom.
0: దేహాభిమానము చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
1: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
0: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
1: So it's not a mistake to think so.
0: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
1: It's quite natural to feel.
0: కానీ రామునకు తాను దేవుడనే తెలుసు.
1: Rama knows pretty well that he is divine.
0: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
1: But he proceeded as per the time factor, the cause and effect.
0: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డిసిప్లిన్ వన్ షుడ్ ఫేస్ దట్ సచ్ ఎ పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్ వన్ కమిట్. ప్రతి
0: కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
1: ఎవ్రీ యాక్షన్ హస్ గాట్ ఎ కాన్సిక్వెన్స్.
0: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
1: మ్యాన్ డస్ ఆల్ యాక్షన్స్ అండ్ హీ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్ and he thinks that he is free from consequence.
0: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితం అనేటువంటిది ఏ నాటికి తప్పినది కాదు.
1: It takes time, but one cannot escape from the consequences of one's own action.
0: కనుక ఈ దుష్ట కర్మలకు మరింత తప్పినదే కాదు.
1: Furthermore, in respect of wicked action,
0: కనుక అది కాలం పండాలి.
1: The time should ripen up.
0: అప్పుడే ఈ ఫలితం కూడాను తనకు నిండుతుంది.
1: Then one has to face the results.
0: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
1: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెట్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
0: అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
1: మండోదరి ది వైఫ్ ఆఫ్ రావణ టోల్డ్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్
0: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
1: యు ఆర్ హార్మింగ్ హర్టింగ్ సీక్రెట్ విమెన్.
0: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
1: యు ఆర్ రియల్లీ హార్ట్ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్ విమెన్.
0: మంచిది కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
1: ఐదర్ ఫర్ యూ ఆర్ టు మీ ఫర్ దట్ మ్యాటర్.
0: ఏ నాటికైనా నీవు దీన్ని తప్పించుకోలేవు.
1: యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ వన్ డే ఆర్ అదర్.
0: నేను చాలా గొప్పదాననే.
1: ఐఎమ్ రియల్లీ గ్రేట్.
0: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
1: My father is an emperor of the demons.
0: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
1: And you and the husband is also an emperor.
0: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
1: My son could conquer even Indra himself.
0: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
1: With all the support of such mighty people around, still I entertain
0: this doubt. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో.
1: When what type of consequence is
0: that? జాగ్రత్తగా ఉంటుండండి.
1: Be careful.
0: స్త్రీలనగా అగ్నితో సమానము.
1: A woman is equal to fire.
0: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
1: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
0: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
1: Today you may have bad looks.
0: ఆ చెడ్డ చూపులే రేపటి నిన్ను నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
1: A very bad look will take you to bad
0: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: The bad thought will make you to resort to bad activity.
0: కర్మ ఫలితము తప్పినది కాదు.
1: You cannot escape from the consequences.
0: నేడు రేపో కాకపోయినప్పుడు నీ తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నీ తప్పించుకోలేవు.
1: Today or tomorrow or the next birth you cannot escape from the consequence.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నాడు.
1: So it's noblest to know this truth and conduct yourself.
0: కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు.
1: బట్ రావణ డిడ్ నాట్ పే హీట్ టు దీస్ వర్డ్స్.
0: కడపటికి ఏడు దినములు జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ 7 డేస్,
0: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
1: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
0: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
1: The entire space is filled by the snakes all over.
0: ఈ దృశ్యాన్ని చూచాడు రాముడు.
1: రావణ సా దిస్.
0: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
1: అండ్ ఈ సెంట్ గరుడాస్త్ర.
0: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
1: దిస్ గరుడాస్త్ర ఈగల్ స్వాలోడ్ ఆల్ ద స్నేక్స్ అరౌండ్.
0: రావణుడు చాలా సందేహించాడు.
1: రామ డౌటెడ్ దెన్.
0: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యంలో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
1: రావణ డౌటెడ్ హౌ ఇస్ ఇట్ దట్ రామ కుడ్ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వెపన్స్.
0: అదే ఒక సమయం లోపల మండోదర చెప్పింది.
1: The same thing is said by Mandodar at one time.
0: Ravana, నీవు చాలా పొరపడుతున్నావు.
1: Ravana, you are mistaken.
0: రాముడు సామాన్యుడు కాదు.
1: Rama is not ordinary one.
0: కేవలం ఒక ఆదర్శ మానవుడిగా రూపొందుతూ ఉన్నాడు.
1: He appears to be an ideal man.
0: అతను మహాశక్తివంతుడు.
1: He is powerful.
0: కేవలం కోతులను పట్టుకొని ఈ మన సముద్రం పైన వంతరి కట్టాలంటే ఈ ఎవరికైనా సాధ్యమవుతుందా?
1: Is it possible for anybody to construct a bridge?
0: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
1: Don't you understand the divinity of Rama?
0: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
1: You brought Sita.
0: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
1: Even now it's not too late.
0: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదం పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
1: మండోదరి pleaded with Ravana, listen to me, hand over Sita back to Rama, fall at his feet.
0: నా ప్రాణమైనా విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
1: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్ ఐ విల్ నెవర్ క్యాచ్.
0: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
1: అట్ ద బ్యాక్ టైమ్స్ ఆర్ అహెడ్ మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఏడవ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
1: సెవెంత్ డే హీ స్టార్టెడ్ హిట్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ ది హెడ్స్.
0: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
1: దిస్ కాల్డ్ కంఠాస్త్ర.
0: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
1: ఇట్ ఈస్ సెండ్ బై ఇంద్ర.
0: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి.
1: As one head falls on the ground, another head
0: ee vidhanga 10 talanu kodunu kinda dumpadu.
1: Like this, oh, he was beheaded totally.
0: Anaga ravanuniki 10 talanu unnava ani aneka mandi yochinchavachunu sandehinchavachunu.
1: Many may doubt, is it a fact that Ravana has 10 heads?
0: Emiti ee talalanti emiti?
1: What are these heads?
0: Chandrama manaso jataha chacho suryo ajayata mukha indrascha agnischa ani ee oka vedamunandu nirupinchinattuga ee oka 10 talalu ఆరు శాస్త్రములు నాలుగు వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు.
1: రావణ 10 హెడ్స్ సిగ్నిఫై ద నాలెడ్జ్ ఆఫ్ 4 వేదాస్ అండ్ 6 సీక్రెట్ టెక్స్ట్స్.
0: కనుకనే ఆరు శాస్త్రములు నాలుగు వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
1: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్.
0: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: He went on testing.
0: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of knowing?
0: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేని వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
1: When you don't make use of this knowledge, why should you study?
0: తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this knowledge?
0: ఆచరణలో పెట్టాలి.
1: You should practice it.
0: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
1: Few minutes earlier రుచిర్ దేశాయ్ said.
0: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు.
1: When Vibhishana said to Hanuman, I think of I chanted the name of Rama but I didn't have any kind of
0: chepadu.
1: Then he said,
0: Vibhishana,
1: Vibhishana,
0: Rama naamu chesinanta maatramana chaladu.
1: It's not enough if you chant Rama's name.
0: Rama karyamulo kuda nu palgonali.
1: You should participate in Rama's mission.
0: Appude ee Rama chintanalo unnatundi phalitam neeku dakkutundi.
1: Then only you this chanting will be fruitful.
0: Kevalam pedavalto Ram Ram Ram Ram anukunnanta maatramana chaladu. నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నీ పాల్గొను.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు అటర్ లార్డ్స్ నేమ్ విత్ యువర్ లిప్స్, విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్ యూ షుడ్ సర్వ్ గాడ్.
0: నటపాంసి నతీర్థానాం న శాస్త్రాణ జపానహీ.

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
0: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
1: యు నీడ్ టు మెడిటేట్
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డూ భజన
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని నీ జీవితమునికి సరియైన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కాని నామము తగినటువంటి సేవ కూడా పాల్గొనటం లేదు.
1: అండ్ టుడే మెనీ చాంట్ గాడ్స్ నేమ్ బట్ దే డోంట్ డూ సర్వీస్.
0: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
1: బై మియర్లీ వాచింగ్
0: దాన్ని అరిగించుకోవాలి.
1: యూ షుడ్ డైజెస్ట్ ద ఫ్రూట్.
0: జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టం అనేది గీత.
1: గీత సెడ్ జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టం.
0: జ్ఞాతుం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
1: జ్ఞాతుం మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ అన్ ఆస్పెక్ట్.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యూ
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్ టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
1: ఆఫ్టర్ ఈటింగ్
0: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దాట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరే దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రమే చాలదు, రామ కార్యంలో కూడా పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ టు విభీషణ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్ యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: లైక్వైజ్
0: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
1: రావణాసురు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
0: చదివినాడు మాత్రమే కాని ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
1: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ నాట్ ప్రాక్టీస్ వన్.
0: అది హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
1: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సంత శంభున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబులరచితి శ్రీరామ నా మనవి వినుమా సీత శిరో రత్నమే గొనుమా. శ్రీరామ నా మనవి వినుమా.
1: శ్రీరామ ప్లీజ్ లిసన్ టు మై ప్లీ.
0: సీత శిరో రత్నమే గొనుమా.
1: యాక్సెప్ట్ సీత ద నోబ్లెస్ట్.
0: సంత సంబున వీధి వీధులు దొంతిశాలలు వాడమేడలు.
1: విత్ ఆల్ ది ప్లెజర్ ఐ వాచ్ ఆల్ ద మ్యాన్షన్స్ దేర్.
0: చేసేటి జనజవర్ణను శాంతికేళి గృహంబుల రసితి శ్రీరామ నా మనవి వినుమా.
1: ఐ హావ్ సీన్ ఆల్ ద డెమన్స్ దేర్ లివింగ్ ఇన్ దోస్ మ్యాన్షన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ ఆఫ్
0: గోదా. ఇంద్రజిత్తును
1: ఫస్ట్ ఇంద్రజిత్
0: ముఖ్యమైన ప్రహస్తుని
1: ఇంపార్టెంట్ ప్రహస్త.
0: ఇలాంటివంతా కూడా వేదము చెప్తున్నారు వాళ్ళంతా.
1: దే ఆల్ చాంట్
0: వెళ్ళవారి లేచినది మొదలుకొని వేదమును పఠనం చేయటం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్
0: రాత్రి వేద పఠనం చేస్తున్నారు.
1: దే థింక్ ఆఫ్ వేద.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: దాన్ని సరియైన అనుభవంలో తెప్పించుకోలేదు.
1: బట్ దే డిడ్ంట్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్.
0: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
1: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేద.
0: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగ పెట్టలేదు.
1: బట్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఇన్ ఎ ఫ్రాగ్మెంట్.
0: ఆరు శాస్త్రములు తెలుసు.
1: హీ నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
1: విచ్
0: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో?
1: డస్ హీ నాట్ నో బై స్టడింగ్ ద శాస్త్ర దట్ ఇస్ ఎ సిన్ టు అబ్డక్ట్ ఎ వుమన్.
0: పరులను పీడించకూడదు అనేటువంటిది తెలియదా శాస్త్రంలో?
1: డస్ హీ నాట్ నో బై గోయింగ్ త్రూ ద శాస్త్ర
0: పరోపకారపుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: హీస్ ఓన్లీ ది సిన్నర్ ఇఫ్ యూ హర్ట్స్ ఎనీబడీ. ఈస్ మెరిటోరియస్ ఇఫ్ యూ హెల్ప్ ఎనీవన్.
0: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము.
1: ద మెరిట్ లైస్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
0: అపకారం చేయటమే పాపము అనింది.
1: అండ్ టు హార్మ్ అదర్స్ ఇస్ ఎ సిన్.
0: కనుకనే ఆరు శాస్త్రములు తెలిసి నాలుగు వేదములు కూడా తెలుసుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
1: దేర్ఫోర్ రామ బిహెడెడ్ హిమ్ కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ సిక్స్ శాస్త్రాస్ ఫోర్ వేదాస్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
0: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
1: హీ సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్.
0: ఎప్పుడు ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
1: ద మూమెంట్ ద అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ లాస్ట్ హీ ఫెల్ డౌన్.
0: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
1: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
0: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to know his own innate power.
0: కారణం ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు.
1: But he goes by this world, ephemeral.
0: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీన్నే మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: We go by the outward trend.
0: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making an attempt to know the spirit which is in word.
0: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
1: Though being so mighty and powerful, he leads an ordinary life and ruins and dies ultimately.
0: రామును కూడాను తాను మానవ అవతారం ధరించినప్పటికీ నేను మానవుడను కాదు అనేటువంటి సత్యం తెలుసు.
1: Though Rama has taken human form, he knows that he is not
0: అయితే శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
1: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
0: ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
1: That's all the evidence of the adherence to the truth and righteousness.
0: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
1: How to speak truth?
0: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
1: How to follow righteousness?
0: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
1: Therefore speak truth and follow righteousness.
0: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
1: There is no man today who utters truth.
0: తెల్లవారు లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
1: To carry out his living from dawn to dusk, he spends the time in uttering lies.
0: మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీరిద్దిల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ టు ఫిల్ యువర్ బెల్లీ యూ వేస్ట్ యువర్ టైమ్.
0: సత్యం వదా అంటున్నాము.
1: యు ఆర్ డ్రాపింగ్.
0: ఎవరు చెప్తున్నారు సత్యం?
1: హూ ఇస్ టెల్లింగ్ ట్రూత్?
0: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదే.
1: ఇఫ్ రియల్లీ స్పీక్ ట్రూత్ ద వరల్డ్ విల్ నాట్ బి ఇన్ ద ప్రెసెంట్ ప్లాన్.
0: నోరెత్తితే అసత్యమే.
1: ద వన్ హూ స్టార్ట్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ లైస్,
0: ఈ అసత్యం చేతనే నాలుకను అపవిత్రం గావించుకుంటున్నారు.
1: ద టంగ్ బికమ్స్ అన్సక్రెంట్.
0: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
1: ద టంగ్ హాస్ బికమ్ అన్సేక్రెడ్.
0: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇట్ టర్న్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
1: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
0: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
1: Even if it were filled by poison, it will come out.
0: కాబట్టి మన హృదయంలో అనేటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయసంతో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మననం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
1: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
0: కనుకని మొట్టమొదట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
1: Therefore, we should fill it up with the truth.
0: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
1: One way or other, the truth comes out.
0: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
1: So what is there within naturally comes out.
0: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
1: This is the cause for all very types of perversions among
0: men. చేతనైతే చేతనవుతుందని చెప్పు.
1: If you are capable, tell
0: it. కాదని చెప్పు.
1: You say you cannot.
0: కాని చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
1: But if you say I will do it and if you don't do it, it is false.
0: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
1: If you say I will practice if you don't.
0: ఇది కేవలం అసత్యం మాత్రమే కాదు.
1: Not merely lies.
0: ద్రోహం కూడాను.
1: You are a betrayer.
0: ద్రోహమే కాదు.
1: Not only that.
0: మోసము కూడాను.
1: It is cheating.
0: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
1: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
0: కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనం చెప్పాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: ధర్మం చెరా,
1: షుడ్ ఫాలో ధర్మ.
0: ధర్మాన్ని చెయ్యాలి.
1: Follow
0: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదు అంటారు.
1: యూ మే సే యూ డూ నాట్ నో వాట్ ఇస్ రైచియస్, వాట్ ఇస్ నాట్ రైచియస్. కానీ
0: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
1: When one's conscience, your witness tells you, follow its command.
0: కానీ ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యములో ముందుకు పోతున్నాడు.
1: Man proceeds keeping selfishness, self-interest in the background.
0: తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
1: Though he knows, he pretends that he doesn't
0: know. తనం తాను కించిత్ పరచుకోవటమే.
1: He is cheating himself.
0: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
1: You have been listening all along.
0: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
1: You have been listening for years.
0: ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
1: To what extent
0: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
1: How many you are practicing?
0: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
1: If we inquire, we are not
0: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
1: So many books we read.
0: ఎన్ని బోధనలు వింటున్నాము?
1: We listen to teachings.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: కనుకనే
1: So
0: మనం చేసేటువంటి చెప్పడమే కానీ చేయటం లేదు.
1: We just declare, but we don't practice.
0: అంధకారం బెల్లం హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
0: రోగ పీడుతిని బల్ రోగంబు తీరునా ఔషధ మహిమంబు అంత విన్న.
1: బై లిసనింగ్ టు ది ఎఫెక్ట్ ఆఫ్ ద మెడిసిన్ డూ యూ ఎక్స్పెక్ట్ ద సిక్ పర్సన్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద డిజీజ్?
0: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
1: డూ యూ థింక్ దట్ ద పాపర్ ఎ బెగర్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ హిస్ పావర్టీ బై లిసనింగ్ టు ఫైనాన్స్?
0: పుంజని విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా?
1: బై లిసనింగ్ టు ఎకనామిక్స్ యువర్ పాకెట్ విల్ నెవర్ బి ఫిల్డ్.
0: పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందాదా?
1: బై లిసనింగ్ టు ద మెడిసిన్ ద డిసీజ్ ఇస్ నాట్ క్యూర్డ్.
0: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
1: A poor man is suffering.
0: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపక్ష పరమాన్నం గురించి చెప్తే వాడి కడుపేమని నిండుతుందా?
1: ఇఫ్ యూ స్పీక్ ఆఫ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ వుడ్ ఎవర్ హిస్ హంగర్ బి
0: సటిస్ఫైడ్? మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
1: ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ లైక్ దట్.
0: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
1: ఇట్ ఇస్ మచ్ వర్స్ దాన్ ది అవుట్వర్డ్ ట్రెండ్.
0: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ గుడ్ వర్క్?
0: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
1: వెన్ విల్ ఇట్ కమ్ టు పొజిషన్?
0: దేశం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ కంట్రీ?
0: మనుషుల యొక్క సమూహమే దేశం.
1: ఇట్ ఇస్ ది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: మనసే మనిషి.
1: ద మైండ్.
0: మనసు గలవాడే మనిషి.
1: ద వన్ విత్ మైండ్.
0: మనసు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మైండ్?
0: సంకల్పం యొక్క చేరికే మనిషి.
1: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
1: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
0: కాబట్టి ప్రవర్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
1: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
0: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
1: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
0: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం అవుతాం.
1: Then only we deserve the title of being born a human.
0: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 64
0: ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏమి ఫలము?
1: What is the use of all this?
0: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
1: Who can make you escape from your destiny?
0: తన దగ్గర చేరనేని ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: When there are wicked thoughts in your mind, the whole life becomes a dry.
0: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
1: It becomes very dry like a stone.
0: 64 విద్యలు.
1: 64
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
1: Is that the utility of education?
0: విజ్ఞానంతో విద్య గరాణించాలి.
1: You should shine by practicing what you read.
0: కృషి కూటి కోసం చేయాలి.
1: And you should work to carry out a
0: living. కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
1: But today education is just to carry
0: out a living. అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు, ఈ యొక్క పనులు, ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: As everything is job oriented, we find it the wrong path.
0: పైన మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
1: The forest fruit may
0: come. But within
1: you find all the bad thing there, which is the consequence of your wrong activity.
0: Who is responsible?
1: Who is responsible?
0: కర్త భగవంతుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: కారణం. భగవంతుడు కాదు.
1: నో,
0: కార్య కారణములు రెండు నీవే కారణం.
1: కాజ్ అండ్ ఎఫెక్ట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: అది ఏ ఈనాడు మరణించినావని చెప్పినని ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
1: మండోదరి ఫెల్ ఆన్ ద డెడ్ బాడీ, షీ వాస్ క్రైయింగ్.
0: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
1: రావణ, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
0: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
0: నేను ఇంతకాలం నుంచి చెప్తూ వచ్చాను.
1: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
0: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
1: బట్ యు నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
0: కట్టగలిపికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
1: అల్టిమేట్లీ యు హావ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
0: చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
1: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
0: కోతులతో నా చావటము.
1: షుడ్ యు బి కిల్డ్ బై మంకీ?
0: ఎంతటి మహాపాపతము నంచావు.
1: వాట్ ఎ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
1: నోబడీ మేక్ యు ఫ్రీ ఫ్రమ్.
0: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనిపిస్తుంది.
1: దిస్ ఇస్ ఆల్ ద సిన్ యు హావ్ కమిటెడ్.
0: అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలోనైనా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
1: ఐ విల్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ కమ్ టు నో దట్ యు హావ్ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
0: కానీ విభీషణుడి దగ్గరకు వచ్చాడు.
1: విభీషణ కేమ్ క్లోజ్.
0: ఆ విభీషణ్ కూడాను కొంత క్రోధంతో నిందించింది.
1: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
0: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
1: విభీషణ,
0: నీవు ఎంతకాలం నుండి బోధిస్తున్నావు మీ సోదరునకు.
1: విభీషణ, హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్
0: ఇది మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదని ఎంతో మీరు బోధిస్తున్నారు.
1: హావ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
0: కానీ నీ బోధన అతను తలకెక్కలేదు.
1: బట్ హీ నెవర్ హర్డ్.
0: ఎట్ట ఎక్కుతుంది?
1: వై, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ ఎగునా?
1: ది హెడ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్, హౌ కెన్ దట్ బి ఎంప్టీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: అంటిల్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్
0: అతని తన అనేక చింతలతో చేరుకుని ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్
0: అది ఖాళీ చేస్తే కదా విభీషణ్ యొక్క బోధ అందులో చేరుతుంది.
1: అన్లెస్ ఇట్ మేడ్ ఎంప్టీ హీ కెన్ నాట్ రిసీవ్ స్పిరిచువల్ టీచింగ్.
0: అది చేరడానికే స్థానం లేదు.
1: దేర్ నో స్కోప్ టు అకామడేట్.
0: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
1: యూ హావ్ సచ్ ఎ హెడ్.
0: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
1: యూ హావ్ సచ్
0: ఇలాంటి దుస్థితిని నీవు అనుభవిస్తున్నావు.
1: దిస్ ఈస్ ది ఫేట్ నౌ
0: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
1: మండోదరి స్పోక్ ట్రూత్.
0: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
1: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో ది ఫీట్ ఆఫ్ సీత.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
1: ఐ హావ్ నాట్ సీన్ సీత సో లాంగ్, వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
0: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
0: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
1: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
0: కనుక ఓ రావణ,
1: ఓ రావణ,
0: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో, ఇదే నీకు చాలు, ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
1: ఓ రావణ, ఎట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ది సిన్ యూ కమిటెడ్.
0: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
1: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
0: అందుకోసమనే అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
1: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ ఇన్ ఆర్డర్ టు డై.
0: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాలి,
1: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ
0: బజార్ లో ఉంటుండాలి. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ.
1: But all his thoughts center around the streets. What is it?
0: Maraninche samayalo kunna koncha ramanaamaani smaristunte vaari chinta emaina vastundemo. Are rama rama rama ani chintinchamani cheptuntaru.
1: People say that you should chant rama's name at the end.
0: Kaani akkada kuda rama naamam raadu.
1: But he doesn't say so.
0: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
0: స్పెల్ అవుట్. మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
1: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
0: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్యస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ.
0: దానికి నీ సత్యము ధర్మమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూ.
0: మతములకు ఆధారము సత్య ధర్మములే.
1: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
0: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
1: That is only path.
0: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
1: The essence of sacred text is truth and righteousness.
0: రహస్యాలకు అన్నిటికీ నీ సత్య ధర్మములే.
1: For everything is these two are
0: సర్వ రహస్యములకు కూడా సత్య ధర్మములోని ఇమిడి
1: ఉంది. The secret of secrets lies in these two.
0: కనుక నీ సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి.
1: Therefore everyone should follow these two, truth and righteousness.
0: ఇది ఏ రామాయణములో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
1: This is the main teaching of Ramayana.
0: రావణుడు మరణించాడు.
1: Ravana died.
0: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
1: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
0: పోయిన వారు పోయారు.
1: పీపుల్ డైడ్ ఎనీ.
0: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
1: దర్ మెనీ విడోస్ వర్ క్రైయింగ్.
0: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
1: విమెన్ హూ లాస్ట్ దేర్
0: తండ్రి పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
1: అండ్ ఆర్ఫన్స్ వర్
0: క్రైయింగ్. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
1: ఎవ్రీబడీ ఇన్ లంక వర్ సఫరింగ్.
0: దీనన్నిటికీ కారణం ఏమిటి?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఒక్క చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
0: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
1: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఒక్కటుంటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
1: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
0: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
1: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్
0: అడు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
1: ఇఫ్ యు ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్
0: పాలేమో కడవడ పాలు.
1: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్
0: పాయిజన్ చిన్నది.
1: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
0: చూసావా? అదే విధంగానే
1: లైక్ వైజ్
0: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
1: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
0: లంకలో ఎంత శక్తివంతులైన రాక్షసులు ఉండినప్పటికీ కడపటికి రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
0: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
1: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్
0: చిన్న చీమలు.
1: Ants are so small.
0: Sarpam chala peddadi.
1: Serpent is big.
0: Kaani danni kuda champutayi.
1: But they will kill even
0: the serpent. Adhe vidhamane chinna okka dosame పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది.
1: ఎ స్మాల్ మిస్టేక్ విల్ లీడ్ టు ఎ వెరీ బిగ్ డేంజర్.
0: ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం తప్పేత దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా గురి అవుతున్నాం.
1: యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, యూ నెగ్లెక్ట్ ఇట్. దట్ టర్న్స్ ఇట్ ఇస్
0: చిన్నదే, విత్తనము చిన్నదే,
1: సీడ్ ఈ స్మాల్,
0: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షం అయిపోతుంది.
1: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటూ ఎ హ్యూజ్ ట్రీ.
0: కనుకనే విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి.
1: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ వుడ్ జర్మినేట్ ఇంటూ ఎ బుష్
0: మంచి పని
1: ఆర్ దట్ స్వీట్ యీల్డ్.
0: అందువసరమే ఉపనిషత్తులందు కర్మస్య అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్నమః కర్మణే తస్మైన్నమః కర్మణే, మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
1: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
0: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యూ
0: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
1: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
0: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
0: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
1: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
0: కర్కునే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
1: దేర్ఫోర్ వేదాస్ వాంట్ యు టు ఆఫర్ ఆల్ యువర్ డీడ్స్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
1: ఇది గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్,
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి.
1: ఇఫ్ యూ ఆఫర్ యువర్ డీడ్స్ టు గాడ్, దే విల్ సపోర్ట్ యూ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
1: సో ఇన్ ఆర్డర్ టు డూ గుడ్ డీడ్స్ స్పీక్ ట్రూత్.
0: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
1: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్.
0: ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
1: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
0: కానీ ఈనాడు కలి ప్రభావము
1: ఏజ్ ఆఫ్
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇస్ సచ్ ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ హియర్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ లైఫ్.
0: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
1: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యూ ఆర్ అని.
1: వాట్ రుచిర్?
0: నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డవారితో మనం దుడ్డేనే ఇచ్చి దూరం అయిపోవాలి.
1: యూ షుడ్
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: యూ షుడ్ పే ఆఫ్ అండ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ ఎ లై.
0: కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు.
1: బట్ యూ షుడ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ట్రూత్.
0: కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
1: దిస్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్ బై రావణ.
0: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: ఇఫ్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ శాస్త్ర,
0: ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇఫ్ ఈస్ అన్రైచస్,
0: తెలిసి కూడా ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ ఒబేస్ ఇట్ ఇస్ ఎ సిన్.
0: కనుకనే తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ చాంట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్.
0: తెలిసి చేయి.
1: Do it in full knowledge.
0: Chuchi mrokku, telisi trokku.
1: Watch your step and proceed.
0: Kanukane ee naadu manavudu trokkedi rayi, mokkedi rayi, kattedi rayi, kottedi rayi.
1: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
0: Kottedi deni kodutunnadu, gundu rayini kodutunnadu.
1: He chisels a boulder.
0: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
1: ఇట్ టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
0: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండలను తొక్కుతున్నావు.
1: ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యువర్
0: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
1: హి సాల్యూట్స్ టు ద వెరీ డివైన్.
0: తొక్కేదంటున్నా రాయే, తొక్కేదంటున్నా రాయే, కట్టేదంటున్నా రాయే, కొట్టేదంటున్నా రాయే.
1: ఆల్ దట్ యు చిజల్ ద ప్లేస్ వేర్ యు సిట్
0: రాయి ఒక్కటే.
1: ద ప్లేస్ దట్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
0: అదే విధంగానే ఈ వేద శాస్త్రం అనేటువంటి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
1: ద వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
0: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషం అయిపోయింది.
1: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
0: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
1: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
0: పిల్లలు కానీ పెద్దలు కానీ,
1: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
0: బయటికి పోతానే
1: ద The moment they go out,
0: ఏమైపోతుందో ఆ ప్రభావం, మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
1: The effects outside are so powerful.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
1: That is perversion of the outward path.
0: సాక్షాత్ ఇంద్రుని కూడా వశం చేసుకుంటాది.
1: It will catch hold of even Indra himself.
0: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
1: He will have all powerful bad qualities.
0: తద్వారా
1: through them,
0: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
1: Very very good boys turn bad.
0: ఇది ఎవరికి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: ఎవరికి దీని దోషము?
1: హూజ్ రెస్పాన్సిబుల్?
0: నీకే, నాకు కాదు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
1: నో వన్ ఇంపార్టెంట్.
0: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్ని బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
1: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీబడీ.
0: కనుకనే నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
1: From Swami point of view, there are none bad in this world.
0: నాకెవరు ద్రోహులే లేరు.
1: There are no betrayers.
0: నాకెవరు విరోధులే లేరు.
1: There are no enemies to me.
0: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ దేర్ఫోర్
0: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
0: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకి ఏ విధమైనటువంటి చెడ్డలు జరగడానికి వీలు కాదు.
1: When you are good, nothing bad can ever happen.
0: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
1: Doesn't matter, but yet continue to do good.
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
1: There lies the human value.
0: ఈ మానవతా విలువను పోగొట్టుకుని,
1: having lost human values,
0: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
1: no matter is it demon,
0: దేవుడైనా ఒకటే.
1: Even they are same.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాన్ని పోషించుకుంటే దేవుడు అవుతాడు.
1: సో వెన్ యు డెవలప్ హ్యూమన్ క్వాలిటీ వాల్యూ, యూ
0: మానవత్వాన్ని నాశనం చేసుకుంటే పశువు రాక్షసుగా మారిపోతాడు.
1: వన్స్ యూ లూజ్ యువర్ హ్యూమన్ వాల్యూ, యూ టర్న్ బీస్ట్.
0: కనుక ప్రతి దినము తెల్లవారు లేచింది నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, మృగం కాదు, రాక్షసుని కాదు అని సంకల్పించుకుంటూ దానికి మేలుకొల్పు చేయాలి.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, యూ ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్,
0: ఈ నాడు లోకమంతా కూడాను అసత్యమయంగా ఉంటుండాలి.
1: The whole world is
0: అధర్మమయంగా ఉంటుండాలి.
1: Full of unrighteousness.
0: కనుకనే అశాంతిమయంగా రూపొందుతుంది.
1: Therefore there is restlessness.
0: రెండు చేర్చి ఏమవుతుంది? అశాంతి.
1: Because of these two there is restlessness.
0: సత్యము ధర్మము రెండు చేర్చే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: When there is truth and righteousness there will be peace.
0: అసత్యము అధర్మము రెండు చేర్చే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: When there is falsehood and righteousness there
0: will be restlessness. ఒక చూస్తే బ్రౌన్ గా ఉంది, బీటిల్ నట్.
1: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
0: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది,
1: ది బీటిల్ లీఫ్ ఇస్
0: గ్రీన్. సున్నం చూస్తే తెల్లగా ఉంది,
1: ది లైమ్ ఇస్ వైట్.
0: మూడు చేస్తే ఎర్రగైపోతుంది.
1: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు
0: గాట్? ఈ మూడింటి యొక్క చేరికనే.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ.
0: అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి,
1: ట్రూత్ ఇస్ ప్యూర్.
0: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి,
1: రైచియస్నెస్ ఇస్
0: నిర్మలంగా ఉంటుండాలి,
1: ప్యూర్.
0: ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి,
1: ధర్మ ఇట్సెల్ఫ్
0: నిస్వార్థమైన. ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
1: ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్.
0: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
0: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
1: యూఆర్ ఫిలింగ్ విత్.
0: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
1: బికాస్ ఆఫ్ ఫాల్స్,
0: అధర్మం చేత అశాంతిని
1: నింపుకుంటున్నావు.
0: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటినీ మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైనటువంటి మోక్ష స్థితిని పొందుతాం.
1: Just as a bird flies high with a pair of wings, you go by this truth and
0: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడే సైకిల్ ఎక్కుతాడు.
1: Here in the world you will have two wheeler.
0: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
1: There is no safety if you go on one wheeler.
0: రెండు చక్రములే సత్య ధర్మములు.
1: The two wheels are satya and dharma.
0: కనుకనే ఆ సత్య ధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
0: దాన్ని ధిక్కరించాడు ఈ రావణుడు.
1: రావణ డిజోబేడ్ దీస్ టూ.
0: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
1: హి స్టడీడ్ ఏ లాట్, వాట్ ఇస్ యూజ్?
0: రాముడు కూడా చదివాడు.
1: రామ ఆల్సో స్టడీడ్.
0: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
1: వాట్ డిడ్ హి డు?
0: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
1: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ డైజెషన్ దట్ యూ విల్ హావ్ ఆల్ ది ఎనర్జీ.
0: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
1: రావణ
0: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
1: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
0: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ద పర్ఫెక్ట్ మైండ్.
0: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ యు
0: ఫైండ్. కడుపు జడిపోతే దేహమంతా జరిగినట్టే.
1: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ద హోల్ బాడీ
0: కేంద్రము. అది ఏ కేంద్రము?
1: దట్ ఈస్ ద సెంటర్.
0: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పడుతున్నాయి.
1: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్.
0: క్వాలిటీ సెంటర్ ను చక్కగా చేయి.
1: సో ప్యూరిఫై ద సెంటర్.
0: అప్పుడే నీ యొక్క జీవితం కూడాను శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మననం చేయాలి.
1: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
0: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
1: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది సన్స్ ఆఫ్
0: దశరథుని కుమారులు.
1: ఆఫ్ ఎంపరర్ దశరథ.
0: ఎవరు దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశపు రాజు కాదు.
1: ఈజ్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
0: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐదు పది చేరినటువంటి రథం ఈ దేహమే.
1: ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
0: దీనినే అయోధ్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
0: అయోధ్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ అయోధ్య?
0: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
1: నాట్ ది నేమ్ ఆఫ్ ది సిటీ.
0: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
1: ఏ ప్లేస్ ఇంటూ విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
0: మన హృదయము,
1: దట్స్ అవర్ హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
1: ది హార్ట్ ఈస్ అయోధ్య.
0: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
1: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
0: ఈ దేహమునకు సత్వరజో తమో గుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
1: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
0: కౌసల్య,
1: పైయస్ క్వాలిటీ.
0: తామసికము సుమిత్ర.
1: దిస్ ఎమోషన్ ఈజ్ సుమిత్ర.
0: రాజసికము కైక.
1: రాజసిక్ ఈజ్ కైక.
0: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
1: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
0: వారే మూడు పత్నులు.
1: త్రీ వైవ్స్.
0: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
1: as these three are wives,
0: dharmartha kama moksham anetundi naluguru biddalu puttaru.
1: They have four objects.
0: Dharmartha kama moksham ive naluguru kudaru. Rama lakshmana bharata shatrughna.
1: Rama lakshmana bharata shatrughna stand for dharma righteousness, artha the wealth, kama desire,
0: dharma
1: liberation.
0: Prajnanam nasistundi.
1: Dharma is always after spiritual.
0: Prajnanam anaga evaru? Prajnaname Sita.
1: That prajnana is Sita.
0: Ramulu prajnanam ane Sitanu varinchadu.
1: Rama is after the spiritual awareness.
0: Ee prajnanam anetundi Sitanu
1: this Sita spiritual awareness
0: తీసుకొని
1: taking her
0: కేవలము అజ్ఞానం అనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
1: He is in the forest of ignorance.
0: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
1: there in this forest of ignorance
0: దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానం అపహరించాడు.
1: There you find Ravana the wicked one.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
1: as he has taken away the spiritual
0: వివేకము అవివేకం అనేటువంటి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
1: There the discriminate indiscriminate qualities of
0: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకం అనేటువంటి వాలిని సంహరించాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ he killed the valley of indiscriminate.
0: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ, దేర్ ఇస్ అన్ ఓషన్.
0: ఈ సంసారం అనే సాగరం లోపల
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
0: దాటాలి,
1: వన్ షుడ్ క్రాస్.
0: హియర్ దట్ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
1: దేర్ ఇస్ ద హనుమాన్ ద కరేజ్.
0: ధైర్యము,
1: ఆ
0: ధైర్య సాహసం చేత, సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు.
1: విత్ కరేజ్ అండ్ వేలర్ ఆఫ్ హనుమాన్ హీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్.
0: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమో గుణములు మూడు అడ్డు వచ్చాయి.
1: హావింగ్ క్రాస్
0: రజోగుణమే రావణాసురుడు,
1: రజో
0: సమోగుణమే కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ
0: సాత్వికుడే విభీషణుడు.
1: సాత్విక్ పైస్ క్వాలిటీస్ విభీషణ.
0: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణం సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
1: ఈ కిల్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైయస్ ఆస్పెక్ట్.
0: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు.
1: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
0: బ్రహ్మ జ్ఞానం అనుభవ జ్ఞానంగా మారాలి.
1: అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద నాలెడ్జ్. అది ఏ
0: నిజమైన విద్య?
1: దట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్.
0: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
1: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్ ప్రాక్టికల్.
0: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమో గుణములు.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: సాత్వికం అనేటువంటిది కూడా ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
1: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్ సర్టన్
0: లిమిట్. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికం అనేటువంటిది కూడా రజోగుణంగానే మారిపోతుండాలి.
1: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్. ఈవెన్ పైస్ క్వాలిటీ
0: సహవాసములు పట్టింది.
1: And it will be in the company of the two other two emotions and the dullness.
0: కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
1: దేర్ఫోర్ పైయస్ క్వాలిటీ విభీషణ,
0: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
1: అట్ ద రైట్ టైమ్ ఈజ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ.
0: అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
1: వెయిట్ ఫర్ ద ప్రాపరియట్ టైం.
0: కాచి కాచి మనం ఉంటుండాలి.
1: హట్ వెయిట్ అండ్ వెయిట్.
0: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసమో.
1: వై షుడ్ వి వెయిట్?
0: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో.
1: టు హ్యావ్ దట్ గుడ్ డెస్టినీ, దట్ సాంక్టిటీ, వి హావ్ టు వెయిట్.
0: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటుండాలి.
1: సో హెట్ వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
0: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
1: మెనీ ఆఫ్ యు నో రామకృష్ణ పరమహంస.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ వెయిట్స్.
0: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యూ, ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
0: నామాలు అక్షరాలు కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: అదే కలకత్తా లోపల లాలా లజపతి రాయి, బాలగంగాధర తిలక్,
1: విపిన్ చంద్ర పాల్,
0: అనేక మంది, అరవింద్ ఘోష్, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నుంచి పోయినాయి?
1: డూ యూ ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోట్.
0: చదువు కారణము
1: ఈజ్ ఎడ్యుకేషన్.
0: కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సీక్రెట్ ఫీలింగ్ ఈజ్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంతా ఎంత నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know? You say that, I believe that what I know.
0: నేను చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నీవు?
1: What is you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: I feel the mind is...
0: నీ మనసు నువ్వు చూచావా?
1: I have seen your mind.
0: ఎట్లా నమ్ముతున్నావు నీవు?
1: How do you believe it?
0: నీ మనసుకు రూపముందా?
1: Mind has it any form?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: You say, I'm very happy.
0: ఆనందానికి రూపమేమిటి?
1: Happiness, what is it?
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: How do you believe it?
0: నీ యొక్క అనుభూతియే.
1: Is your experience?
0: విశ్వాసమే.
1: That is
0: the... అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: So each one has got his own faith.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి గర్చుకోవాలి.
1: The faith you develop in the sacred way.
0: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికి
1: సో రావణ విత్ ఆల్ హిస్
0: ఎడ్యుకేషన్ ఆత్మవిశ్వాసం లేదు.
1: He has no faith in the self.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
1: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
0: పాపం అంటే భయం లేదు.
1: హీ ఇస్ నాట్ అఫ్రైడ్
0: ఆఫ్ దైవం అంటే ప్రీతి లేదు.
1: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్ గాడ్. సో హీ డిడ్ పెనెన్స్.
0: ఏమి తపస్సది?
1: వాట్ పెనెన్స్?
0: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
1: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
0: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ట కావాలి.
1: హావింగ్ అండర్ టేకింగ్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
0: ఈ ప్రతిష్ట కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ?
0: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
1: హెస్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ రైచియస్ కాండక్ట్.
0: కనుక రామాయణం అంతా కూడాను
1: ఎంటైర్ రామాయణ
0: సత్య ధర్మముల చేత, అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్,
0: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతుంది.
1: ఎ ఫైట్ బిట్వీన్ ట్రూత్
0: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
1: రైచియస్ అండ్ అన్ రైచియస్,
0: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
1: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇది మహాభారత యుద్ధము.
1: దిస్ ఇస్ ద
0: వార్. ఇది రామ రావణ యుద్ధము.
1: దిస్ ఇస్ రామ రావణ వార్.
0: కనుక నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్
0: అవర్ హార్ట్. ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
1: The noble one who will find a solution to this war, his life would be redeemed.
0: కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి.
1: So we should be victorious, we should win.
0: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to live in Ramarajya.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop heart in this sacred path.
0: రేపటి దినము
1: tomorrow
0: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
1: వి షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సటిలిటీస్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ టుమారో కరోనేషన్ ఆఫ్ రామ, ద కరోనేషన్ ఆఫ్ రామ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.

0: పడ తొడగిరి పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల ముఖములలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే
1: ద సన్ అపియర్డ్ సెరీన్లీ పీస్ఫుల్ ద డే స్టార్టెడ్ టు గెట్ షార్టర్ అండ్ ద చిల్ విండ్ బ్లూ ఫియర్స్లీ ద ఫీల్డ్స్ వర్ రైప్ విత్ గోల్డెన్ క్రాప్ ద ఫార్మర్స్ రిజాయిస్డ్ ఇన్ సింగింగ్ The birds of flowers blossomed on the banks of rivers like garlands. Farmers were bringing home the newly harvested grain and hailed the arrival of the sweet festival of Sankranti.
0: Dushanambulu veru durambuga netti Dushanambulu veru దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనుల వలనే భూమి స్వర్గమగును ఇట్టి జనుల వలనే భూమి స్వర్గమగును
1: వి హావ్ టు బ్రష్ అసైడ్ కీప్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆల్ దట్ ద క్రిటిసిజం అండ్ ఆల్ ద బ్లేమ్ అండ్ వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్

0: equality, equanimity, and those people with such an intellect will make this earth the very paradise.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: గడచిన 4 దినముల నుండి ప్రశాంతి లేయము ప్రత్యేకమైన ఒక ప్రపంచంగా గోచరిస్తూ వచ్చింది.
0: ఫర్ ద లాస్ట్ 4 డేస్ ప్రశాంతి నిలయం హ్యాస్ వర్న్ ఏ న్యూ లుక్, ఏ న్యూ వరల్డ్ ఆల్ టుగెదర్.
1: ప్రశాంతి నిలయం క్యాంపస్ కానీ, అనంతపురం క్యాంపస్ కానీ, బెంగళూరు క్యాంపస్ కానీ, ప్రైమరీ స్కూలు, హైయర్ సెకండరీ స్కూలు సంస్థలు కానీ, ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అన్ని రంగములు ఎందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు.
0: Students of all institutions, be that of Prashanthi Nilayam campus, Ananthapur campus, Bangalore campus, higher secondary school, the primary school, every student struggle hard with all the sincerity, steadfastness and work all along.
1: Kevalam vidyarthulu maatrame kaaku adhyapakulu kudanu yavvanulu modalukoni vruddhula varaku kudanu ento shraminchi ground lo దీనికి సహాయం చేస్తూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ స్టూడెంట్స్, టీచర్స్ యంగ్ అండ్ ఓల్డ్ సీనియర్స్, దే ఆల్సో వర్క్ దేర్ ఆన్ ద గ్రౌండ్.
1: ఈ విధమైనటువంటి ఐకమత్యము, ప్రేమ, భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సంస్థలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకూడను కానరాదు.
0: Such principles of unity, love, devotion and sincerity, the institutions with such qualities are present nowhere in the world.
1: Itti samasthalu jagattulo vyapinchina jagattu yokka samasyale pariharam avutundi.
0: If such institutions increase more and more day by day, there will be no problems in this world.
1: Vidyarthulu, విద్యార్థినియులు, అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యను కావిస్తూ వచ్చారు.
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్ హావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్.
1: కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగములు ఎందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్ ఫీల్డ్, students have demonstrated their talents in various fields also.
1: Awareness is life ani annintiyandu paripurnanga gurtinchinatunte nijamainatunte jeevitham ani.
0: The true life lies in the awareness of life, the total understanding.
1: Aatalu ende kaaka paatalu ende kaaka ee yokka bandu nadaswaramu ityadi aneka vidyalu endukudanu మా యొక్క విద్యార్థులు ఎంతనో అభివృద్ధిగాంచి జగత్తునకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
0: Our students made everybody happy, not only in the academic field but also in areas of music and also in nadaswaram which you have witnessed. They made everybody happy.
1: ఈ లయన్స్ డాన్స్ లోపల కేవలము చిన్న క్లాసు విద్యార్థులు మాత్రమే కాదు, ఎంఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను ఇందులో ప్రవేశించి చాలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కల్పించి ప్రజలకు ఆనందాన్ని అందించారు.
0: యు మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ద లయన్ డాన్స్ పార్టిసిపేటెడ్ బై సీనియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎంఏ, ఎంబీఏ, ఎంటెక్ అండ్ సో ఆన్.
1: ఇంతే కాక అనంతపురం విద్యార్థినులు స్వామి యొక్క పుట్టిన పండుగ కని, కాన్వకేషన్ ఫంక్షన్ కని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకోవాలని వాళ్లు కేవలం పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలం వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకుని వచ్చి ఈనాడు కూడాను తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు.
0: గర్ల్స్ ఫ్రమ్ ద అనంతపూర్ క్యాంపస్ దే హవ్ అండర్గోన్ ట్రైనింగ్ అండర్ ఎక్స్పర్ట్స్ అండ్ దే హవ్ లెర్న్ దిస్ నాదస్వరం పర్టికులర్లీ టు బి ప్లేడ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ భగవాన్స్ బర్త్డే అండ్ కాన్వోకేషన్ అండ్ దిస్ మార్నింగ్ ఆల్సో
1: ఈ ఆటలు పాటలు అన్ని కూడాను తమ తృప్తి నిమిత్తమై కాదు, స్వామిని తృప్తిపరచాలి, స్వామిని ఆనందపరచాలి అనేటువంటి ఒక అగాధమైనటువంటి ఒక ప్రేమోత్సాహంతో దీనిలో పాల్గొన్నారు.
0: The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please Him, they have done all these activities.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క కష్టములకైనను ఓర్చి సహించి భరించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వచ్చారు.
0: They could bear all the difficulties and problems on their way and could proceed.
1: ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నేను.
0: God manifests in the way you estimate, in the way you imagine Him to be.
1: వారి వారి సంకల్పమును పురస్కరించుకొనియే నా యొక్క సంకల్పం కూడాను అభివృద్ధి అవుతూ వస్తుంది.
0: Basing on your thoughts, Bhagavan responds and reacts.
1: ఈనాటి లోకము లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు.
0: You find many people, the youngsters and elders, who are victorious from different parts with all the determination.
1: కాని ఇంతకాలమైనప్పటికీ ఏ వ్యక్తి అయినా కూడాను మనస్సు పదార్థము అనేటువంటి రెండింటి యొక్క తారతమ్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind.
1: ప్రతి మానవుని యొక్క జీవితం కూడాను తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ మనస్సు పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపంతోనే కాలం గడుపుతున్నారు.
0: Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter.
1: కాని ఈనాటి కూడాను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాట్ ఈజ్ మైండ్ అని ప్రశ్న వేస్తే ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
0: And if you ask anyone what is matter, he will say, what does not matter. What is mind, he doesn't say, doesn't matter.
1: దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు అని వాదిస్తారు.
0: And he goes on arguing that he doesn't get anything out of that.
1: What is matter అని పెట్టే then does mind అంటారు.
0: And if you ask what is matter, he doesn't say, he says, does not mind.
1: దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు.
0: He says he doesn't need to know.
1: ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి.
0: What man has to know today is this differentiation, distinction between the mind and matter.
1: మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
0: Man who does not know the mind is a fool.
1: కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మానీయుడు.
0: So the one who knows the nature of the mind is noble.
1: అయితే ఈ మనసు యొక్క స్వరూపం ఏమిటి?
0: Then what is the form of the mind?
1: ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from it has originated?
1: దీని యొక్క క్రియలు ఏమిటి?
0: What is its nature?
1: దీని యొక్క మహత్వం ఏమిటి?
0: What is mystery behind
1: it? విచారణ చేస్తే
0: if we inquire,
1: ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి.
0: ఆత్మ ద స్పిరిట్ హ్యాస్ త్రీ పవర్స్.
1: ఒకటి మనస్సు.
0: One is the mind.
1: రెండవది బుద్ధి.
0: Second intellect.
1: మూడవది సంకల్పము.
0: The third one is the will.
1: మనోబుద్ధులు సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్ ఇంటెలెక్ట్ అండ్ ద విల్.
1: కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు.
0: Therefore the mind has originated out of this self.
1: ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు.
0: ద వాస్ట్నెస్ ఆఫ్ ద మైండ్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: దీనిని సంస్కృతం నందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించిన ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ఫిలాసఫీ దట్ బై మియర్ విల్ ఇట్ కెన్ గో టు ఎనీ ఫార్ ఆఫ్ దిస్
1: సర్వత్రా క్షణంలో వ్యాపించిపోతుంది.
0: ఇన్ ఎ మోమెంట్స్ ఆఫ్ టైమ్ ఇట్ వుడ్ బి సో
1: ఈ మనస్సు యొక్క శక్తిని ఎవరు కూడా గుర్తించలేరు విచారించలేరు.
0: ద పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బై ఎనీబడీ.
1: దీనిని వర్ణించుటకు భాషనే చాలదు.
0: అండ్ ద లాంగ్వేజ్ విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్
1: కనుకనే మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు.
0: ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ నాట్ డిసైడెడ్
1: మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
0: వితౌట్ ద పవర్ ఆఫ్ ద మైండ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీ టైనీ టాస్క్.
1: అయితే మనస్సు అంటే ఏ విధంగా ఉన్నది?
0: Then how is the mind?
1: ఈ మనస్సుకు రూపం లేదు.
0: Mind has no form.
1: మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి.
0: Mind works only with the help of the atmic power.
1: కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి.
0: Therefore it is the inner self that operates through the mind and functions in the outer world.
1: ఈ మనో యొక్క వికారమును మనో యొక్క వికాసమును గుర్తించాలన్నా కొన్ని సంవత్సరములైనా కూడా చాలదు.
0: ఫ్యూ ఆఫ్ ఇయర్స్ ఆర్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద నేచర్.
1: కొన్ని యుగములు కూడా వీలు కాదు.
0: ఈవెన్ ఏజెస్ ఆల్సో వుడ్ నాట్ బి ఆడిక్వేట్.
1: రెండవది బుద్ధి.
0: ద సెకండ్ ఇస్ ఇంటెలెక్ట్.
1: ఇది ప్రకాశవంతమైనటువంటిది.
0: ఇంటెలెక్ట్ ఇల్యూమిన్స్.
1: ఇది వికాసవంతమైనటువంటిది.
0: అండ్ ఇట్ బ్లాసమ్స్.
1: ఇవి కేవలం విచారకరమైనటువంటిది.
0: ఇట్ ఇన్వెస్టిగేట్స్.
1: విచారణ చేసినమే ఈ బుద్ధి యొక్క సత్యం.
0: Intellect discriminates, it is its quality.
1: ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడా స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి.
0: ఇట్ ఇస్ ది ఇంటెలెక్ట్ దట్ డిస్క్రిమినేట్స్ ఇన్ ద జనరల్ ఇన్ ద ఫండమెంటల్ వే నాట్ అలాంగ్ ది ఇండివిజువల్ డైరెక్షన్.
1: ఇంకా సంకల్పము.
0: అండ్ దెన్ ద విల్.
1: ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది.
0: ద థాట్స్ ఆఫ్ ది యెస్టర్డేస్ వి ఫైండ్ బై దెం బీయింగ్ fruitful in now and also would bear fruit in future.
1: సంస్కారవంతమైనటువంటిది.
0: And it is one of culture in
1: the fine. సంస్కారం అనగా ఏమిటి?
0: What do you mean by
1: that? చెడును దూరం చేసి మంచిని పోషించడమే.
0: The refinement or culture meant removing all that is bad.
1: నిత్య జీవితంలో మనం ఏ కర్మలు ఆచరిస్తున్నామో ఆ కర్మల యొక్క దోషములను నిర్మూలం గావించి దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము.
0: All the human activity must be free from all adulteration or pollution. Make it pure and crystal clear.
1: Samskaram ante oka pedda shramato koodinatundi kaadu.
0: This cultural refinement is not straightforward.
1: Ee vidhanga manobuddhulu yokka samskrutini varninchavalanna ye grandhamulu kudanu saadhyam kaadu.
0: It's not possible for any book to narrate in full the power of the mind and intellect.
1: Kaani ee naati sankalpam naaku ee manassu buddhi ఈ సంస్కారములు మూడింటిని గురించి చక్కగా ఈనాటి నుంచి పిల్లలకు బోధించాలనే ఆశ కలుగుతుండాలి.
0: భగవాన్ వాంట్స్ us టు నో అండ్ హీ ఈజ్ విల్లింగ్ టు టీచ్ us ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మైండ్ ది ఇంటెలెక్ట్ అండ్ ద థాట్.
1: రిలేషన్షిప్ పవర్స్
0: ద పవర్స్ ద మైండ్ ఇంటెలెక్ట్ అండ్ ద థాట్.
1: కనుక మొట్టమొదటి ప్రతి మానవుడు కూడాను మనస్సు మ్యాటర్
0: టు బిగిన్ విత్
1: పదార్థము.
0: టు బిగిన్ విత్ ద మైండ్ అండ్ మ్యాటర్.
1: పదార్థం లేకుండా మనసు లేదు. మనసు లేకుండా పదార్థం లేదు.
0: వితౌట్ మ్యాటర్ మైండ్ కెనాట్ ఎగ్జిస్ట్. వితౌట్ ద మైండ్ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఈ గులాబీ పుష్పము
1: ఇది ఒక పదార్థము.
0: దిస్ ద రోజ్ ఫ్లవర్ దిస్ మ్యాటర్.
1: అయితే ఇది పదార్థం లేకుండా నేను గులాబీ పుష్పమని మనసు ప్రవేశించదు.
0: వితౌట్ దిస్ మ్యాటర్ ద రోజ్ ఫ్లవర్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ హెడ్.
1: మనసే లేకుండా పోతే ఈ యొక్క గులాబీ పుష్పం అనేటువంటిది కంటికి కనిపించదు.
0: వితౌట్ ద మైండ్ యూ కెనాట్ సీ దిస్ రోజ్ ఫ్లవర్.
1: ఈ మనస్సు ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థములు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అని.
0: దిస్ మైండ్ క్యారీస్ విత్ ఇట్ త్రీ ఇంపార్టెంట్ ఫీచర్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: కనుక మనస్సు యొక్క ప్రభావము చాలా గొప్పది.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ వెరీ మైటీ.
1: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైన కూడా గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: నో మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించినటువంటి వాడే మానవుడు.
0: He is a true man if you know the effects of the nature of the mind.
1: ఏదో సంకల్పముల యొక్క ప్రభావమే మనసు యొక్క స్వరూపం అనుకుంటారు.
0: You think that mind is the combination of thoughts.
1: కానీ ఆ సంకల్పములు ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
0: Where from the thought has arisen.
1: కాబట్టి సంకల్పములు కూడాను ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది.
0: The thought also has a foundation.
1: అది కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తుంది.
0: The thought arises out of the self.
1: అది చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది.
0: And it's the one that comes out of this awareness, చైతన్య.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంటుంది.
0: In everyone there is this principle of vijnana that blossoms.
1: కానీ కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి విద్యను మేము అభ్యసించామని గర్విస్తుంటారు.
0: ఇన్ఫాక్ట్ సమ్ పీపుల్ are proud of their own learning, their textual learning, which they have learned from elders.
1: ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు.
0: Acquisition of such skills will never make you educated.
1: ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి.
0: A truly educated man must know what is to be known, what is to be recognized.
1: ఆత్మీయ జ్ఞానమును గుర్తించలేనటువంటి వాడు ఎన్ని విద్యలు నేర్చుకోకూడను మూర్ఖుడే.
0: Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a fool.
1: విద్యావంతుడే ఉంటుంటాడు.
0: We have an educated man.
1: అతని దగ్గరికి పోయి మీరు ఒక ప్రశ్న వేయండి.
0: If you go and put a question,
1: అయ్యా మీరెవరు అని ప్రశ్నించండి.
0: If you ask him, sir, who are you?
1: అంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ దీనికి సరైన జవాబు చెప్పలేడు.
0: In spite of all of his high education, he will not give you correct answer.
1: Aya, na peru nenu Ramashastri garu untadu.
0: He will say, my name is Ramashastri.
1: Ramashastri ni dehani pettinatundi kani niu kade.
0: Ramashastri's name given to you, but not your true self.
1: Mari meer evaru ani rendo thari prashninchandi.
0: If you ask him again, then who are you?
1: Nenu oka panditudanu untadu.
0: And he replies, I am a scholar.
1: అది కూడా సరైన జవాబు కాదు.
0: ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్.
1: పాండిత్యము నీ యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కాని నీవు కాదు అంటాడు.
0: స్కాలర్షిప్ ఇస్ ద వన్ దట్ యు హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. యు ఆర్ నాట్ ది ట్రూ.
1: మరి మూడో ప్రశ్న వేయండి, మీరు ఎవరని?
0: ఇఫ్ యు ఆస్క్ హిమ్ ఫర్ థర్డ్ టైమ్, హూ ఆర్ యూ?
1: అయ్యా నేను ఇండియన్, నేను అమెరికన్, నేను బ్రిటిష్ వాడి అని దేశం యొక్క పేర్లు ఉచ్చరిస్తాడు.
0: అండ్ హీ గివ్స్ ఆన్సర్స్ లైక్ దిస్, ఐఎమ్ ఇండియన్ అమెరికన్, రిఫరింగ్ టు హిస్ నేటివిటీ.
1: నీవెవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు, వృత్తి పేరు, దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు, కానీ తానెవరు అనేటువంటిది తనకే మాత్రమే గుర్తించుకోవటం లేదు.
0: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ హూ ఆర్ యూ, హీ రిఫర్స్ టు హిస్ నేమ్ దట్ ఈస్ గివెన్, ద ప్రొఫెషన్ అండ్ హిస్ నేటివ్.
1: కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకున్నాక కేవలం దేహతత్వాన్ని, విద్యాతత్వాన్ని, వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి ఎందుకున్నాడు.
0: ద రీజన్ ఈస్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. He has got the knowledge of his body, the profession and the place he belongs to.
1: Atma gnanam lenetunti vaadu deha gnanam tho enta varaku jeevinchagaladu.
0: Without this knowledge of the self, how long can you live? By merely knowing the body.
1: Vidyanu abhyasinchinatundi dehame.
0: It is the body that has learned.
1: Vidyanu poshinchinatundi dehame.
0: The body sustains the knowledge.
1: Ee vidhanga chuste ivanni nee chethilo unnatundi oka parikaramade.
0: They are of your own making, they are your own instruments.
1: Nee parikaramulu neeva leka parikaramulaku aadhinainatundi vaadu neeva?
0: In fact, are you the instrument or are you the holder of the instrument?
1: Kaabatti ee parikaramulanta kudanu nee oka swadhinamulo undinatundi panimutlu.
0: These are all the instruments that are under your control.
1: You are the master.
0: You are the master.
1: Andukosamani Vedam cheptundadi, master the mind, be a master mind.
0: So Vedanta says, master the mind, be a master mind.
1: Kanaka neevu ee yokka deenikatta neevu master kavali.
0: So you should be a master for all these.
1: Ee vidhanga vicharana poorthi chesin tarvata mari neevu adagandi evarandi meeru ani.
0: After thorough inquiry, now put this question, who are you?
1: Appudu ayana cheppagaladu.
0: Then he can give the answer.
1: Ayya, దేహాభిమానం చేత నేను అనేక విధమైనటువంటి అజ్ఞానంలో పాల్పడి దేహం యొక్క వృత్తులు, దేహం యొక్క పేర్లు, దేహం యొక్క పరిస్థితులు, కాలం యొక్క దీన్ని నేను చెప్తూ వచ్చాను. కానీ కాలాతీతమైనటువంటి వాడు, దేహాతీతమైనటువంటి వాడు, విద్యాతీతమైనటువంటి వాడు ఆత్మ, అదే నేను అంటాడు.
0: సో లాంగ్ ఐ హావ్ బీన్ రిఫరింగ్ టు మై నేమ్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ద ప్లేస్ ఐ బిలాంగ్ టు. Associated the passage of time. Now I realize that I am beyond the time and the body.
1: దేహమును, విద్యను, సంస్కృతిని సర్వం కూడాను తాను ఆడిస్తూ ఉంటుండాలి.
0: If you have the knowledge of the self, you know that is the foundation for all the rest of the aspects of
1: కాని నాయకుణ్ణి మర్చిపోతున్నాడు.
0: But he is forgetting the very master.
1: నాట్యాన్ని చూచి భ్రమిస్తున్నాడు.
0: He is deluded by the dance.
1: ఈ నాట్యం ఆడేది దేహమే.
0: And the body that dances.
1: దేహాన్ని చలింప చేసేటువంటి ఆత్మ.
0: It is the self that makes the body move.
1: కనుక నీ దేహాభిమానము నీవు అభివృద్ధి పరచుకొని,
0: I have developed a body
1: attachment. ఈ దేశంలో నీవు దేశం యొక్క పేరు కానీ, విద్య యొక్క ప్రభావాన్ని కానీ నీవు వర్ణిస్తూ వస్తున్నావు.
0: I go by the name of my country and the profession and the knowledge I acquire.
1: ఇవి ఏది కూడాను శాశ్వతమైనటువంటి కాదు.
0: None of them are permanent.
1: ఇవన్నీ కూడాను క్షుద్రమైనటువంటివి.
0: After all, they're so low.
1: క్షణంలో నశించిపోయేటువంటివి.
0: They vanish in a moment of time.
1: నీవు సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: సత్యమే నీ పేరు.
0: Your name is truth.
1: అది ఆత్మ.
0: That దట్ ఈస్ ద సెల్ఫ్.
1: కనుకనే నీవు ఆత్మాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మజ్ఞానమును ప్రచారం చేసుకుంటూ నీవు దేహాభిమానమును తగ్గించుకుంటూ రావాలి.
0: టోటలీ రిలయింగ్ ఆన్ ది సెల్ఫ్ ఆర్ ఆత్మ, డెవలపింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, దేహాభిమానం
1: ఉండేంత వరకు కూడాను ఆత్మజ్ఞానమైనటువంటి అణు మాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
0: So long there is dehabhimana, body attachment, you will not have atmajnana.
1: Yeno konni grandamu nunchi charinatundi quotations teeskoni neevu jawabulu cheppavachunu.
0: You may give the reply basing on information from textual knowledge.
1: Ee quotations anta kodanu kevalamu sarainatundi kaadu.
0: The quotations are not correct anyway.
1: Idi daily jarigeetundi okka magiclu.
0: It's all the gimmicks and the magics of the daily routine.
1: Idi neevu kaadu.
0: That's not your true self.
1: నీవు క్రమక్రమేణా అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
0: యూఆర్ ద వెరీ మాస్టర్, ద పవర్, ద సెంటర్ ఆఫ్ ఆల్.
1: ఆత్మశక్తిని అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: యూ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పవర్ ఆఫ్ ఆత్మా, ద సెల్ఫ్.
1: మొట్టమొదట నీవు మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుని రా.
0: టు బిగిన్ విత్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద మైండ్ ఈజ్.
1: ఈ మనస్సు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని కాదు.
0: The effects of the mind cannot be decided in a way.
1: Manushi ende putti, manushi ende perigi, manasunande jeevinchi, manasunande antyamagunu aanandam.
0: It is the bliss that is born in man, sustained in man, and ultimately annihilated.
1: Karmalanniyu manasu. కర్మలన్నీ మనసు.
0: ఆల్ యాక్షన్స్ రిలేట్ టు ద
1: మైండ్. కష్టములు అది ఒక మనసు.
0: డిఫికల్టీస్ ఆల్సో.
1: జీవించుట ఒక మనసు.
0: డికే.
1: చెడుపు మనసు.
0: ద ఫెయిల్యూర్.
1: ఇవన్నీ కూడా మనసు యొక్క ప్రభావములే.
0: దే ఆర్ ఆల్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు నిర్ణయించలేరు.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
1: కనుక మనసు యొక్క ప్రభావమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should know the effect and the influence.
1: మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడే మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది.
0: When once you know the impact of the mind, you can also know the nature of the matter.
1: నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారం కాగలవు?
0: If you cannot control your senses, how can you be the master of others?
1: నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు.
0: If you control your senses, you can be the master of the
1: rest. మొట్టమొదట నీ మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు.
0: So first know the effects of the mind.
1: పుట్టుట ఒక మనసు.
0: The birth.
1: భూమి నుండిట మనసు.
0: Life.
1: సంసారం ఒక మనసు.
0: Family.
1: చావు మనసు.
0: Death.
1: బాల్యమంతయు మనసు. వార్ధక్యం ఒక మనసు. జీవించుట ఒక మనసు. చెడుపు మనసు. కర్మలన్నీ మనసు.
0: కష్టములు
1: ఒక మనసు. సంతసం ఒక మనసు. చింత మనసు.
0: And the mystery. They're all the effects and the manifestations of the mind.
1: మనసు యొక్క ప్రభావములే.
0: The whole thing is nothing but the reflection of the mind.
1: ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకుని
0: with that powerful mind in you,
1: నీవు అల్పునిగా భావించుకుని
0: you consider yourself low,
1: అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు.
0: You are simply egoistic because of the fraction of the knowledge you have.
1: అది ఏ పెద్ద మూర్ఖత్వము.
0: It is the sign of
1: ఇంతకంటే మూర్ఖుడు మరొకటి జగత్
0: there is no other greater fool than you.
1: నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు.
0: యూ థింక్ యూ నో ఆల్.
1: కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు.
0: సమ్ టైమ్స్ యూ నెగ్లెక్ట్ అదర్స్.
1: ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నావు.
0: యూ డోంట్ నో దిస్ నాలెడ్జ్ ఆఫ్
1: ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ పోతున్నావు.
0: యూ గోన్ నోయింగ్.
1: అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత కష్టముల చేత కృంగిపోతున్నాడు.
0: దట్స్ ద రీజన్ వై మ్యాన్ హస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ మిజరీ అండ్ సాడ్నెస్ అండ్ ఫెయిల్.
1: మానవుని యొక్క సుఖముకు దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ప్రైమార్డియల్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్?
1: ఈ సుఖదుఖములకు మూల కారణం నీవే.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద ప్లెజర్.
1: దీనికి మరొకరు కారణం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీ సత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత.
0: Because you don't know your own self.
1: నీ సుఖదుఖాలను నీవు పెంచుకుంటూ వస్తున్నావు.
0: You go by your pleasure and the pain in life.
1: నీ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖదుఖములను నీ వెంట రావడానికి వీల్లేదు.
0: When once you know your true self, you'll not be affected
1: by pleasure. నిన్ను తాకడం సాధ్యం కాదు. నిన్ను తాకడం కూడా సాధ్యం.
0: No one can touch you anyway.
1: కనుకనే సుఖదుఖములకు మూల కారణము నీవే.
0: ఫర్ ఆల్ యువర్ ప్లెజర్ అండ్ పెయిన్ యు ఆర్
1: వారు వీరు వీరు వారని అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ఆదర్శంగా తీసుకుని చెప్పుకుంటున్నారు.
0: యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్ దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్.
1: ఇది మరింత పాపం.
0: ఇట్ ఈస్ ఎ సిన్.
1: నా కష్టములకు వాడు కారణము, నా దుఃఖములకు వీడు కారణము అని అనుకుంటున్నాము.
0: యు థింక్ దట్ సో అండ్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెయిన్ అండ్ మిజరీ.
1: చాలా పాపము.
0: ఇట్ ఈస్ ఎ సిన్.
1: ఎవరు నీ కష్టములకు కారకులు కాదు.
0: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఎవరు నీ దుఃఖములకు కారకులు కాదు.
0: నో వన్ ఇస్ ద కాజ్ ఫర్ యువర్
1: మిజరీ. నీవే కారకుడు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ పెయిన్.
1: కనుక నీకు నీవే రెస్పాన్సిబుల్, కానీ బరువుల పైన వేసుకోవటం మరింత పాపం.
0: యు హావ్ టు టేక్, యు హావ్ టు ఓన్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, కెనాట్ బ్లేమ్ అదర్.
1: కారణం,
0: the reason,
1: నీ యందు సరైనటువంటి నీతి భావం లేకుండా ఉంటుండాలి.
0: యు డోంట్ హావ్ మొరాలిటీ విత్ ఇన్ యు.
1: అనగా చక్కని నడత,
0: మీనింగ్ ప్రాపర్ కాండక్ట్.
1: ఈ నడత వల్లనే, ఈనాటి నడతనే రేపు సంస్కృతి అవుతుంది.
0: ద ప్రెసెంట్ డే కాండక్ట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ కల్చర్, సంస్కృతి.
1: నేటి సంస్కృతమే రేపటి స్వభావం అవుతుంది.
0: అండ్ ది వెరీ కల్చర్ దట్ యు అక్వైర్ టుడే విల్ మేక్ యువర్ స్వభావ.
1: నేటి స్వభావమే రేపటి గమ్యం అవుతుంది.
0: అండ్ ద వెరీ హ్యాబిట్, స్వభావ విల్ బి ది గమ్య ద గో.
1: నీ సంస్కృతమునకు, నీ భావమునకు, నీ గమ్యమునకు, నీ సంకల్పమునే మూల కారణం.
0: దేర్ ఫోర్ ఫర్ యువర్ కల్చర్ ద ఫీలింగ్ అండ్ ద గోల్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక నీ గమ్యం ఎట్టిదంటే నీ యొక్క కర్మ ఎట్టిదో గమ్యం అట్టిది.
0: యాజ్ ఈజ్ యువర్ పాత్ సో ఈజ్ ద గోల్.
1: కనుకనే నీతిని మొట్టమొట్ట మనం గుర్తించాలి.
0: Therefore you have to know the morality in the beginning.
1: ఆ నీతి యొక్క ప్రభావమే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కర్మ యొక్క సిద్ధాంతము.
0: అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ ఆల్ ది మోరల్ ప్రిన్సిపల్స్ దట్ యు అడ్హియర్ టు,
1: ఈ కర్మ యొక్క సిద్ధాంతం అన్ని కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ విల్ హావ్ ద మైండ్ యాజ్ దేర్ ఆరిజిన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనస్సు మన వెంటనే ఉన్నది.
0: Mind is with you.
1: మనసు లేకుండా మనిషి కాదు.
0: నో హ్యూమన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మైండ్.
1: కానీ మనిషి అయినటువంటి మానవుడు మనసును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: అండ్ దిస్ హ్యూమన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద మైండ్ విచ్ ఈస్ ఇన్ హిమ్, విత్ హిమ్.
1: నీవు మనసును గుర్తించుకోలేకుండా నేను మానవుడని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
0: వితౌట్ నోయింగ్ ద మైండ్ హౌ కెన్ యూ కాల్ యువర్
1: చెప్పే అధికారం కూడా లేదు.
0: యూ హావ్ నో అథారిటీ టు డిక్లేర్ యువర్
1: ఏనాడు మనసును గుర్తిస్తావో అప్పుడే నీవు మానవుడని చెప్పడానికి వీలవుతుంది.
0: దట్ డే వెన్ యూ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: ఇది సరైనటువంటి వేదాంతం యొక్క సారము.
0: దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: కనుక వేదాంతం అనగా సర్వ వేదముల యొక్క అంత్యమే వేదాంతము.
0: Vedanta means the purpose, the goal of all Vedas.
1: దానిని ఆత్మజ్ఞానము అన్నారు.
0: That is the knowledge of the self.
1: ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని మర్చిపోయి దేహజ్ఞానాన్ని పెంచుకుంటూ నేను ఇది అది అని వాదించుకోవటము, ఇది కేవలం మూర్ఖత్వం కాదా?
0: We go by only the knowledge of the body and we go on arguing with others. Is it not a sign of a fool?
1: ఈ ఆత్మ అనేటువంటిదే కంట్రోల్ రూమ్.
0: And this ఆత్మా, the self, is the control room.
1: ఆ కంట్రోలర్ రూమ్ నువ్వు స్వాధీనం చేసుకో.
0: యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కంట్రోల్ రూమ్.
1: అన్ని ఇంద్రియములు కూడా నువ్వు క్షణంలో నీకు కంట్రోల్ అయిపోతాయి.
0: ఆల్ ద సెన్సెస్ విల్ బి అండర్ యువర్ చెక్ కంట్రోల్.
1: ఇంటిలో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూముల్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
0: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ది మెయిన్ స్విచ్, వెల్ దేర్ విల్ బి నో లైట్ ఎనీవేర్ ఇన్ అదర్ రూమ్.
1: మెయిన్ స్విచ్ ని ఆన్ చేస్తే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలుగుతాయి.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ యూల్ హ్యావ్ ద లైట్ ఇన్ ఆల్ ద రూమ్.
1: కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది నీ ఆత్మ.
0: So atma, the self, is the main switch.
1: Nee yokka choopu, nee yokka maatalu, nee yokka palakulu, nee yokka sevanamu, nee yokka panulu, ivanni kudunu roomullo unnatundi switch ivantivi.
0: Therefore your looks, your words and your listening, audition, they amount to bulbs. Idi
1: neeku neevu kalpitam gaavinchukunnatundi.
0: And these are of your own making.
1: Ippudu oka pedda బిల్డింగ్ కట్టుకున్నావు.
0: యూ హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఇది బెడ్రూము.
0: దిస్ ఇస్ ద బెడ్రూమ్.
1: ఇది బాత్రూము.
0: దిస్ ఇస్ ద బాత్రూమ్.
1: ఇది స్టోర్ రూమ్.
0: స్టోర్ రూమ్.
1: ఇది కిచెన్ రూమ్.
0: ఇస్ ద కిచెన్.
1: ఇవన్నీ ఈ రకంగా పేర్లు వేరే వేరే పెట్టుకున్నావు.
0: అండ్ యూ హావ్ కేటగరైజ్డ్ దెమ్ యాస్ డిఫరెంట్ రూమ్స్ ఫర్ పర్పస్. ఎవరు
1: పెట్టుకున్నటువంటిది?
0: హూ మేడ్ దెమ్ సెల్ఫ్?
1: నీవు పెట్టుకున్నటువంటివి.
0: దే ఆర్ ఆఫ్ యువర్ ఓన్
1: మేకింగ్. నీవు నిర్ణయించుకున్నటువంటివి.
0: దట్స్ యువర్ డిసిషన్.
1: ఇది బాత్రూమ్ కు ఒక రూమ్ గోడ అడ్డం ఉంది.
0: అండ్ దేర్ ఇస్ ఎ వాల్ సెపరేటింగ్ ద బాత్రూమ్ ఫ్రమ్ ద రెస్ట్.
1: బెడ్రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: దేర్ లైస్ ఎ వాల్ దేర్ నియర్ బెడ్రూమ్.
1: డ్రాయింగ్ రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: సో ఆల్సో ద డ్రాయింగ్ రూమ్.
1: డైనింగ్ హాల్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: ద డైనింగ్ హాల్ ఆల్సో హ్యాస్ ఎ వాల్.
1: గోడల వల్లనే ఇన్ని రూములుగా రూపొందింప చేసుకుంటున్నావు.
0: ఓన్లీ ద వాల్స్ సెపరేట్ ద బిల్డింగ్ ఇన్ టు డిఫరెంట్ రూమ్.
1: వాల్స్ అంతా కొట్టి వేసేసేస్తే ఒక విశాలమైన హాల్ గా తయారవుతుంది.
0: ఇఫ్ యూ రిమూవ్ వాల్స్ యుల్ ఫైండ్ ఎ వెరీ బిగ్ హాల్ దేర్.
1: కనుకనే ఈ యొక్క పద్ధతులు నీవు సరైనటువంటి విచారణ చేయకుండా ఈ వాళ్ళను పెంచుకుంటూ పోతున్నావు.
0: యు డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ యు గో ఆన్ బిల్డింగ్ వాల్స్.
1: ఈ రూములు ఇంతంత వాల్సే ప్రధానమైనటువంటిగా తీసుకుంటున్నావు.
0: అండ్ యు గో బై దీస్ వాల్స్ ఇన్ ద రూమ్స్ దేర్ ఆర్.
1: కాదు కాదు.
0: నో.
1: విశాలత్వాన్ని పొందాలి.
0: హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది ఏ అనంతమైనటువంటిది.
0: దాట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అట్టి అనంతమైనటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని విసర్జించగా
0: యు హావ్ ఫర్గాటన్ దట్ ఇన్ఫినిట్ నెక్టార్ అల్పమైన సెల్ఫ్.
1: అల్పమైన స్వల్పమైన దేహాభిమానమును పెంచుకుంటున్నావు.
0: అండ్ యు హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సో లో సో
1: కనుక మనము అనేక జన్మల నుంచి ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఓవర్
1: ఈ జన్మలో క్రమక్రమేణ కొంత తగ్గించుకుంటూ పోవాలి.
0: అట్లీస్ట్ దిస్ లైఫ్ టైమ్ యు కట్ షార్ట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఏమిటి ఈ దేహం?
0: What is this body?
1: ఎంత నాది అంటున్నావు?
0: And you claim it as your own. How long?
1: ఈ దేహం ఉండేంత వరకే.
0: So long you live.
1: తర్వాత ఎవరిదో?
0: Later.
1: ఏ పేరు వస్తుందో?
0: What name it would get?
1: కాబట్టి నీ ఎందుకు దీనికి నాది అంటున్నావు?
0: Then how do you claim that it belongs to you?
1: కొంతవరకు ప్రపంచ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఈ నేను అనేటువంటి ఒక ఉపయోగపడుతుంది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అండ్ ద కాంటాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ షుడ్ హావ్ ఎ నేమ్.
1: దీంట్లో నేను నాది ఈ రెండే ఉంటుండే.
0: హియర్ వి ఫైండ్ టు ఐ అండ్ మైన్.
1: నేను అనేటువంటిది ఆత్మ.
0: ఐ ఇస్ ద సెల్ఫ్ ఆత్మ.
1: నాది అనేటువంటిది మ్యాటర్.
0: నాది మైన్ ఇస్ మ్యాటర్.
1: ఈ ఆత్మ యొక్క తత్వమే మనస్సు.
0: Therefore, the nature of Atma is the mind.
1: మనసు యొక్క ప్రభావమే ఈ పదార్థము.
0: The effect of the mind is
1: కాబట్టి మనసు పదార్థం యొక్క ప్రభావాన్ని మొట్టమొట్టమొదట గుర్తించుకున్నప్పుడు సర్వము ఒక్కటైపోతుంది.
0: Therefore, when once you know the nature of the mind and of the matter, everything else will be known.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు లాంగ్ లైఫ్ దీర్ఘకాలం జీవించగలిసినటువంటి వారు.
0: You have got long life ahead of you.
1: కనుక ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూసుకుందామనుకుని పోవటం తాత్సారం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ వెయిట్ ఫార్ ది అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
0: ఇట్స్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యూ షుడ్ బి కేర్ఫుల్.
1: ఈ వయసు లోపల మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు చిక్కదు దక్కదు.
0: వెన్ వన్స్ యూ వేస్ట్ దిస్ టైమ్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్.
1: కనుక ఈ వయసును చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏజ్.
1: ఈ వయసునంటే మనం తెలుసుకోవాల్సినవన్నీ చక్కగా తెలుసుకోవాలి.
0: యూ హావ్ టు నో ఆల్ దట్ యు ఆర్ సపోజ్ టు నో అట్ దిస్ ఏజ్.
1: లేకపోతే ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు?
0: వెన్ ఆర్ యూ గోయింగ్ టు లర్న్?
1: మసలలేవు, కన మసగలు, మోమును మడతల పడిక తల నరిచే కదా. ముసలికోతి అని పరివా పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తైతే తైతే తై బొమ్మ, దీని తమాష దూర తోలు బొమ్మ.
0: There will be cataract in the eye, arthritis, you cannot move about. What is it you want to learn? Later, it is impossible. People call you a monkey.
1: Andamu, prayamu, undani chikkaku roranna.
0: Oh man, don't pride yourself because of your beauty. And you...
1: Mundunnadira tondaraloni musulitanammanu musulla pandaga.
0: There lies the festival of the old age at the very doorstep.
1: Appudu ninnu evaru chustaru?
0: Then who will look at you?
1: అప్పుడు నిన్ను నీవు చూసుకోగలవా?
0: కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్?
1: సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: సర్వ సహాయాన్ని నీవు ఆశించాలి.
0: యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సంబడీ ఎల్స్.
1: కనుక నీవు ఉండినంత వరకు ఎవరి సహాయం లేకుండా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫార్ యూఆర్ హియర్ నౌ, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ అచీవ్.
1: కనుక ఏ క్షణం లోపల ఈ దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పడానికి వీలు కాదు.
0: అట్ వాట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ బాడీ నోబడీ కెన్ సే.
1: కనుక బాడీ అభిమానాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
0: సో డోంట్ హ్యావ్ టూ మచ్ బాడీ.
1: అయితే పరాధీనం కాకుండా క్షేమంగా ఉండడానికి తగిన ప్రోషన్ చేసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. జస్ట్ క్యారీ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
1: డూ యువర్ డ్యూటీ. నీ దేహాన్ని పరాధీనం కాకుండా చూసుకో.
0: సీ దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మెయింటైన్ యువర్ సెల్ఫ్.
1: నీ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
0: హ్యావ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
1: నీవెవరు?
0: Who are you?
1: నేను అనేటువంటిది ఆత్మ. ఆత్మ స్వాధీనంలో పెట్టాలి.
0: అండ్ దట్ వెరీ ఐ ఇస్ ద సెల్ఫ్. యూ షుడ్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఐ ఒక్కటే.
0: ది ఐ ఇస్ కామన్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: రామయ్య ఎవరు ఉంటే నేను అని ఒకరు లేస్తాడు.
0: ఇఫ్ యూ సే రామయ్య, వన్ విల్ సే ఐ.
1: అనిల్ కుమార్ ఎవరంటే ఈయన అని లేస్తాడు.
0: ఇఫ్ యూ సే అనిల్ కుమార్, దిస్ పర్సన్ విల్ గెట్
1: అప్. ఈ ఎవరు ఉంటే ఆయన లేస్తాడు.
0: హూ ఇస్ దేర్, హీ విల్ గెట్ అప్ దేర్.
1: శాస్త్రి గారు ఎవరంటే ఆయన లేస్తాడు.
0: హూ ఇస్ శాస్త్రి? హీ
1: నేను నేను నేను అని అంటున్నాడు.
0: సో దిస్ ఐ ఇస్
1: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
0: సో ఈచ్ వన్ స్టార్ట్ రిప్లైంగ్ ఐ అండ్ దిస్ ఐ ఇస్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఐ అనేటువంటిది ఫండమెంటల్.
0: దిస్ ఐ ఇస్ ఫండమెంటల్.
1: ఐ నుంచినే వచ్చినటువంటి సర్వ ఐలు కూడాను.
0: It is out of this eye the remaining things followed.
1: మీకు తెలుసు ఉంటుంది, ఇన్ని ద్వీపాలు ఇక్కడ వెలుగుతూ ఉన్నాయి.
0: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్ బర్నింగ్.
1: అదే రీతిగా దీపావళి రోజు ఒక దీపం నుంచి అనేక దీపాలు అంటించుకుంటూ పోతుంటాం.
0: సేమ్ థింగ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ దీపావళి వెన్ యూ లైట్ సో మెనీ ల్యాంప్స్ దేర్.
1: కానీ ఇన్ని దీపాలు వెలగడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని నిప్పులు పీయాలి అని అనుకుంటాం.
0: హౌ మెనీ టైమ్స్ యూ షుడ్ లైట్ ఎవ్రీ ల్యాంప్, హౌ మచ్ టైమ్ యూ షుడ్ స్పెండ్.
1: అంటే ఎందుకు ఒకే కరెంట్?
0: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ బల్బ్స్.
1: ఆ కరెంట్ అనేటువంటి ఇంజిన్ నించిపోతే ఈ బల్బ్స్ అంతా నించిపోతాయి.
0: వెన్ దేర్ పవర్ కట్ ఆర్ ఫెయిల్యూర్ యూ డోంట్ గెట్ ఎనీ లైట్.
1: కనుకనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా ఒక బల్బు వంటి వాడే.
0: సో ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ బల్బ్.
1: కానీ భగవంతుడే దీనికి తగినటువంటి ఒక జనరేటర్.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద జనరేటర్.
1: ఇది ఏ జనరేటర్?
0: గాడ్ ఇస్ జనరేటర్.
1: రేటర్ అంటే
0: జనరేటర్.
1: అదే జనరేటర్.
0: దట్ ఇస్ జనరేటర్.
1: జనులంతా కూడా నువ్వు ప్రకాశింపజేసేటువంటిది
0: జనరేటర్, మేకింగ్ దట్ పీపుల్ షైన్ జనరేటర్.
1: ఆ జనరేటర్ ను నీవు చూసుకోకుండా బల్బులు మాత్రమే పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఏంటి?
0: యూ ఫర్గెట్ దిస్ జనరేటర్ అండ్ గో బై ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్.
1: కనుక ఎవరైనా వచ్చి ఎవరయ్యా మీరు అని అడిగితే సరైన జవాబు చెప్పాలి.
0: సో ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు హూ ఆర్ యూ, యూ షుడ్ గివ్ ప్రాపర్ రిప్లై.
1: వాట్ ఈజ్ మైండ్ అంటే నా మైండ్ అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ వాట్ ఇస్ ద మైండ్, యూ షుడ్ సే ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇట్ ఈజ్ నాట్ మ్యాటర్.
0: ఇట్ నాట్ ద మ్యాటర్
1: అని చెప్పకూడదు.
0: యూ షుడ్ నాట్ సే సో.
1: అదే విధంగానే నీ మనసు అంటే ఏమిటంటే అది ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: దెన్ వాట్ ఇస్ మైండ్? ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే.
0: ఇంటెలెక్ట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ సెన్సెస్ అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్సో సెన్సెస్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్. అన్ని
1: దీని అంశాలే.
0: దేర్ ఆల్ ద స్పార్క్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అంశమునకంతా ఒక్కటే ఆధారం.
0: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: మైసూర్పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానం అంటుంటే చక్కెర ఒక్కటే. చక్కెర తీసేస్తే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: యూ హావ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్, బట్ వితౌట్ షుగర్ నో స్వీట్.
1: అదే విధంగానే గాడ్ ఈజ్ డివైన్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ డివైన్ మాస్టర్.
1: డివైన్ అనేటువంటి షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు, ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీ వండుకో తింటున్నావు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ ద షుగర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ స్వీట్స్ ప్లెంటిఫుల్లీ.
1: కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి.
0: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫండమెంటల్ రైట్.
1: ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికి మనసే.
0: ద ఫండమెంటల్ రైట్ రిలేట్స్ టు ద మైండ్.
1: ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది.
0: బికాజ్ ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: మనసు అనేటువంటిది మంకీ మైండ్ అనుకుంటారు, చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ మైండ్ ఇస్ మంకీ మైండ్, ఇట్ యువర్ మిస్టేక్.
1: నీవు మంకీగా ఉన్నప్పుడు అది నీకు మంకీ మైండ్ గా కనిపిస్తుంది.
0: సిన్స్ యు ఆర్ మంకీ, ది మైండ్ ఆల్సో టర్న్స్ ఇన్ టు ఎ మంకీ.
1: కానీ నీవు మ్యాన్ గా వచ్చినప్పుడు దట్ ఇస్ నాట్ మంకీ మైండ్.
0: ఈవెన్ వన్స్ యు బిహేవ్ యాజ్ ఎ మ్యాన్, ద మైండ్ కెన్ నాట్ బి మ్యాన్
1: కైండ్.
0: ఓ దెన్ ఇట్ బికమ్స్ మ్యాన్ కైండ్.
1: ఆ మ్యాన్ కైండ్ గా మారిపోతుంది.
0: అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ
1: మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్ ని సంపాదించుకోవాలి.
0: అండ్ యు షుడ్ బి
1: మంకీ మైండ్ ని పెంచుకోకూడదు.
0: ఇట్ షుడ్ బి ఆఫ్టర్ మ్యాన్.
1: మ్యాన్ గా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ ఎ మ్యాన్.
1: నీవు మంకీగా కాకూడదు.
0: నెవర్ బిహేవ్ లైక్ ఎ మంకీ.
1: ఆ విధంగా ఉంటున్నప్పుడే నీవు నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ ఓన్లీ యు విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి దాని కూడా ఏమిటండి మీ మనసు ఎట్టు పడుతుందా అంటే ఇదంతా ఒక కోతి వాదిరి పోతుందండి అంటారు.
0: అండ్ ఇఫ్ ఎనీ ఆస్క్ వాట్ అబౌట్ యువర్ మైండ్, యూ విల్ సే దట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ.
1: కోతే ఎంతో మేలు.
0: ఇన్ ఫ్యాక్ట్ మంకీస్ మచ్ బెటర్.
1: ఆ కోతి రామాజ్ఞ శిరసా వహించి లంకను దాటి సముద్రాన్ని దాటి సీత యొక్క దీన్ని ముద్రికను తీసుకుని వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ మంకీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ, కుడ్ గో ఓవర్ టు లంక క్రాసింగ్ దట్ మైటీ ఓషన్.
1: అప్పుడు కోతి చెప్పిందట, వరే పిచ్చివాడా మానవుడా, నేను కోతి కోతి కోతి నేను నన్ను హాస్యం చేస్తున్నావు, నీకంటే కోతి మరొకడున్నాడా?
0: And then this monkey goes on replying, oh man, you started making fun of me.
1: You daiva karyamlo em palgonnavu?
0: What is your role in this divine program?
1: Nen daiva karyamlo palgonnanu.
0: I participated in the divine activity.
1: Kabatti nen ramajnana sirsa vahinchanu.
0: I followed the command of Rama.
1: Ramana daga deenudiga unnanu.
0: I was so humble in front
1: of Ramana daga deenudiga unnanu.
0: But in front of Ramana I was mighty.
1: Chettadan daga deenudai nilchali.
0: Therefore in front of a bad you should be courageous. Manchi daga deenudai
1: nilchali.
0: In front of the mighty one you should be so humble.
1: అని కోతి మనకు బుద్ధి చెప్తుంది.
0: And that is the lesson by that monkey.
1: కాబట్టి మనం కోతులు కాకూడదు.
0: So we should never be a monkey.
1: ఆ కోతికి ఒక తోక ఉంటున్నప్పుడు కోతి అయిపోయింది.
0: And that monkey is monkey.
1: ఆ తోక లేని కోతులే మీరందరూ.
0: And we are all monkeys without tails.
1: టెయిల్ లేకుండా ఉండేంత మాత్రం మానవుడు అనుకోకూడదు.
0: బికాజ్ వీ డోంట్ హ్యావ్ టెయిల్స్ వీ కాంట్ కాల్ అవర్ సెల్ఫ్.
1: టెయిల్ పోయింది కానీ దాని గుణములంతా మనలో ఉన్నాయి.
0: దో టెయిల్ ఇస్ మిస్సింగ్ ద క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
1: కనుకనమే ఆ గుణములు పూర్తి విమోచన గావించి పవిత్రమైన మార్గంలో ప్రవేశించి ఆత్మతత్వాన్ని లక్ష్యంలో ఉంచుకుని
0: అండ్ కీపింగ్ దిస్ నాలెడ్జ్
1: అంశమే నేను యొక్క తత్వాన్ని పెంచుకుని
0: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ ద స్పార్క్
1: ఈ మనస్సు బుద్ధి సంస్కారము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం కోరుతూ రావాలి
0: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద హార్మనీ ఇన్ ద యూనిటీ బిట్వీన్ ద మైండ్ ద మ్యాటర్ అండ్ ద థాట్
1: సంస్కారం కూడా చాలా విచిత్రమైనటువంటిది
0: ద కల్చర్ ఇస్ ఆల్సో వెరీ పిక్యూలియర్ మిస్టీరియస్
1: నేను చిన్న మాటలతో చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం కావటం లేదు
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే యెట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్
1: ఈ సంస్కారం అనేటువంటిది నేటి చేసింది రేపటితో పోదు
0: అండ్ దిస్ ఆఫ్టర్ ఆల్ ఇట్ డజంట్
1: కొన్ని జన్మల వరకు వెంటాడుతూ ఉంటుంటుంది
0: అండ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ త్రూఅవుట్ యువర్ లైఫ్
1: ఎక్కడ పోయినా మన వెంట నీడ మాదిరి వస్తుంటుంది
0: ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో
1: కనుక నీ సంస్కారం చాలా గొప్పది
0: అండ్ దేర్ ఫోర్ దిస్ కైండ్ ఆఫ్
1: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు
0: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ సంస్కార కల్చర్
1: ఆ సంస్కారమును మనము అలక్ష్యంగా భావించుకోకూడదు
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్
1: మీలో ఆ సంస్కారం లేదు
0: యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
1: రిఫైన్మెంట్ సంస్కరించుకునేటువంటి శక్తి ఉంది
0: బట్ యూ హావ్ గాట్ దట్ పవర్
1: కానీ సంస్కరింపలేక చేసుకోలేకపోతున్నావు
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పాలిష్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్
1: కానీ సంస్కరింప చేసుకోవాలి
0: యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్
1: ఆ సంస్కారం చేసుకున్నప్పుడే సరైనటువంటి యొక్క సంస్కృతిలో మీరు ప్రవేశిస్తారు
0: అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ మేక్ యూ కల్చర్డ్
1: కనుకనే భారతీయ సంస్కృతి అంటే ఏమి మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ అఫ్లూయెంట్ సో పవర్ఫుల్
1: మహాబంగారం వంటి వంటిది
0: ఇట్ ఈస్ గోల్డ్
1: అపరంజి
0: ఇట్ షైన్స్
1: మరణం ఏమాత్రము ఇందులో కానరాదు
0: అండ్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ
1: అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనం ఈనాడు వ్యక్తం చేసుకుంటున్నాం
0: ద షైనింగ్ culture of Bharat is forgotten today
1: పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం
0: we have forgotten to respect elders
1: గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం
0: we are not humble in front of my
1: తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాం
0: and in fact we are not loving respecting your parents
1: దేని మర్చిపోంది
0: what is that you have not forgotten
1: చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి
0: but you only retain that what is
1: that
0: how long
1: ఇది కేవలము నీ తల ఉండినంత వరకే ఇది సంస్కృతి
0: అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ దిస్ నాలెడ్జ్ సో లాంగ్ ది హెడ్ ఎగ్జిస్ట్
1: తర్వాత ఏ మాత్రమూ మనం వెంట రాదు
0: దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ నెవర్ ఫాలో
1: ఏ మానవుడికైనా
0: ఫర్ ఎనీ మ్యాన్
1: ఎప్పటికైనా
0: ఎనీ టైం
1: కట్టగడిపటికి మానవుడు పోయే సమయం లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు
0: ఫర్ ఎనీ మ్యాన్ at any point of time nothing will follow him as he departs from this world it is
1: samskara
0: only the consequence
1: of
0: anukuntunna
1: samskaram ni ventane raadu
0: it is only samskara that follows you not the samsara of the family it will never follow
1: kanukune neeku samskarame ni venta vachedi
0: therefore the samskara that follows
1: atti venta vacheyatundi samskaranni sampadinchukokunda
0: without acquiring it possessing it
1: ఎక్కడ తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని కట్టుకొని
0: and in fact you are after this momentary ephemeral family
1: ఇది సత్యం నిత్యమని భావించి
0: and you consider it eternal
1: అనేక రకమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నారు
0: and you are highly restless in every way
1: చాలా పొరపడుతున్నారు
0: you are mistaken
1: ఇన్ని చదువులు చదివి
0: with all this knowledge
1: చదువులన్నీ చదివి
0: having all education
1: చాలా వివేకి అయి
0: being so intelligent
1: మగిడి తన్నరి కూడా మందమతుడు
0: a fool does not know his true self
1: ఎవడు తాను
0: who is
1: తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటం
0: and the one who does not know the true self
1: మగిడి తన్నడు కూడా మందమతుడు
0: and the fool does not know
1: ఎంత చదువు చదివి
0: with all knowledge
1: ఏ నీతి ఉన్నను
0: he may be anyway
1: హీనుని గుణము మానలేడు
0: a mean fellow will never give up his bad quality
1: తరచు చదువు చదువా
0: with all the knowledge
1: తర్కవాదమే కాని
0: only argumentation
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు
0: he will not have total knowledge
1: చదువు చదివి చదివి
0: having education
1: చావంగ నేటికి
0: after all you
1: చావులేని చదువు చదువవలేదు
0: you should study so as to be immortal
1: అది ఆత్మతత్వం చావులేదు
0: and that the knowledge of the self is immortal
1: అట్టి ఆత్మ చదువును చదివినప్పుడే మనము నిత్య సత్యమైనటువంటి స్వరూపాలుగా ఉంటాం
0: వెన్ వన్స్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ యూ విల్ బి ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్
1: నిద్ర నుండి లేచి
0: రైట్ ఫ్రమ్ ద టైమ్
1: మన నిద్ర పోయేడు దాకా
0: అంటిల్ యూ రిటైర్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: ఫర్ యువర్ లివింగ్ యూ హ్యావ్ నో లిమిట్
1: ఏజ్ జీవితంబు
0: అండ్ యూ స్పెండ్ యువర్ లైఫ్
1: నిత్య ధారబోసి
0: అండ్ యూ స్పెండ్ టైమ్
1: అరవింద దళాచుని విస్మరించి
0: అండ్ యూ ఫర్గెట్ గాడ్
1: ఏ పెద్ద సుఖము పొందితే
0: వాట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ యూ హ్యావ్
1: ప్రీతికి తెలుపు విద్యార్థి
0: ఓ స్టూడెంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ యూ హ్యావ్ ప్రీతికి
1: తెలుపు చెప్పు చూస్తాం
0: యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ప్లెజర్ యూ హ్యావ్
1: ఎవరు చెప్పలేదు
0: నో వన్ కెన్ ఆన్సర్
1: దాన్ని విస్మరించి దీన్ని విశ్వసించి ఏమి సంపాదించావు నీవు
0: యూ ఫర్గెట్ గాడ్ విస్మరించి బట్ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్ విశ్వసించి వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్
1: పోయినాను దేశాలంతా చుట్టి వచ్చాను
0: యూ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్
1: కోట్ల కొద్దీ సంపాదించాను
0: యూ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ వెల్త్
1: తెచ్చావు
0: యూ బ్రాట్ ఇట్
1: ఎవరికి వస్తుంది అది
0: హూ విల్ గెట్ ఇట్
1: పోయే సమయంలో మై వెంట ఒక కాసైనా రాదు.
0: యాజ్ యు లీవ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యు కెనాట్ టేక్ ఇట్
1: కాయిన్. ఇంత చుట్టినావు నీవు, చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: యు ఎంటర్ ది వరల్డ్, వాట్ ఇస్ ది యూజ్?
1: కేవలము మ్యాప్ లో చూచి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ సంథింగ్ లైక్ క్లెయిమింగ్ దట్ యు హావ్ గాన్ రౌండ్ ది వరల్డ్ బై లుకింగ్ ఎట్ ది మ్యాప్.
1: మ్యాప్ ను చూచి ఇది ఇంగ్లాండ్, ఇది అమెరికా, ఇది జపాన్, ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రం నీవు పూజ చూచినట్టు అవుతుందా?
0: యు కెన్ పాయింట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ మ్యాప్, బట్ దట్ డజంట్ మీన్
1: ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
0: నో,
1: ఒక స్పూన్ ఉంటుంది,
0: హియర్ లైక్స్ ఎ స్పూన్,
1: ఆ స్పూన్ పచ్చడిలో చేరుతుంది, పచ్చడి.
0: You take the spoon to collect chutney.
1: Sambar lo chertundi.
0: And also sambar.
1: Rasam lo chertundi.
0: Rasam.
1: Payasam lo chertundi.
0: Also rice pudding.
1: Annittlono idi praveshistundi.
0: And the spoon will get into any preparation
1: delicacy.
0: But the spoon does not taste.
1: Attade neevu anni desalu chuttunnavu.
0: You go around all the world.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూస్?
1: అన్ని గ్రంథాలు చదువుతున్నావు.
0: యు రీడ్ ఆల్ బుక్స్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది రిజల్ట్?
1: గంధమే నీలో లేదు.
0: And there's no gandha, the essence in you.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్, ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: నో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు బిగిన్ విత్.
1: మీ ప్రేమను మీరు పెంచుకోండి.
0: గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమను 10 మందికి పంచండి.
0: అండ్ షేర్ ద లవ్ విత్ ద రెస్ట్.
1: పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి.
0: అండ్ సీ దట్ కన్సిడర్ ద హోల్ వరల్డ్.
1: ఏ విధమైన దుఃఖములు ఉండవు.
0: అండ్ దేర్ విల్ బి నో మిజరీ, సాడ్నెస్.
1: కానీ ఇవన్నీ కూడా మన మనసు ద్వారానే ఏర్పడతాయి.
0: ఆల్ దిస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మనస్తత్వాన్ని గుర్తించండి.
0: సో నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడే మీకు ధన్యులైపోతారు.
0: దెన్ యుల్ బి రిడీమ్డ్.
1: ఆటలు ఆడినారు.
0: యు ప్లేడ్ వెల్.
1: ప్రైజులు పొందారు.
0: యు గాట్ ప్రైజెస్.
1: గొప్ప చాకచక్యాన్ని చూపించారు.
0: అండ్ యు హావ్ ఎక్స్‌ప్రెస్ యువర్ స్కిల్స్.
1: ఇదంతా ప్రపంచ సంబంధమైనటువంటి అవసరమే.
0: దట్స్ ఆల్ నెసెసరీ ఫర్ స్పోర్ట్స్
1: అండ్ గేమ్స్. ఈ హుమనసుకంపి హేమతారక విద్య.
0: అండ్ దిస్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పరమనసుకంపి బ్రహ్మ విద్య.
0: అండ్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్యను చూడాలి, పరవిద్యను చూడాలి.
0: అండ్ యు నీడ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పరవిద్య రైట్ లెగ్.
0: The spiritual knowledge is the right leg.
1: Left leg.
0: And the secular knowledge is the left leg.
1: Left and right, left and right, left and right. Marching.
0: Oh, if you have got the secular knowledge, the spiritual knowledge, it is something like right, left, that is marching.
1: Marching is happening. How is marching jarugutundadi?
0: Marching is happening. How
1: left,
0: is it?
1: Right, left, right, left, right.
0: In marching, you find these two steps, left, right, left, right.
1: Left, yadamadi.
0: The left side.
1: The left.
0: And the left has got to be left.
1: Right, always right.
0: And the right step is always right. Always right.
1: ఇంకా ఒకటి మీరు సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే లౌకికమైనటువంటి విషయాల్లో కూడా చక్కని ఆదర్శవంతమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ నోబుల్ ఐడియల్స్ విచ్ యూ కెన్ నో.
1: దానికి రైట్ హ్యాండ్ అని దీన్ని ఉపయోగపెడుతున్నాము.
0: అండ్ వీ మేక్ యూజ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఫర్ ఎవ్రీ టాస్క్.
1: కానీ రైట్ హ్యాండ్ ఎందుకోసం దీన్ని ఉపయోగపడుతున్నావు?
0: వై డూ యూ మేక్ యూజ్ ద రైట్ హ్యాండ్?
1: రైట్ పనులంతా చేయాలి.
0: డూ రైట్ థింగ్స్.
1: పది మంది మెప్పించాలి.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: దైవాన్ని ఆనందపరచాలి.
0: అండ్ మేక్ భగవాన్ హ్యాపీ.
1: అప్పుడే నీ రైట్ హ్యాండ్ చాలా సద్వినియోగం అవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ రైట్ హ్యాండ్ హ్యాస్ డిజర్వ్డ్ ఇట్స్ ప్లేస్.
1: లెఫ్ట్ ఏమవుతుంది?
0: లెఫ్ట్ వాట్ విల్ హ్యాపెన్?
1: ఎప్పటికీ లెఫ్ట్.
0: ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ లెఫ్ట్ హ్యాండ్ మంచి పని చేయదు.
0: లెఫ్ట్ హ్యాండ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గుడ్ పర్పసెస్.
1: గలీజంతా క్లీన్ చేస్తుంది.
0: ఇట్ క్లెన్సెస్ డర్ట్.
1: లెఫ్ట్ ఎప్పుడు వెనక్కి పోతుంది, రైట్ ఎప్పుడు ముందుకు వస్తుంది.
0: లెఫ్ట్ గోస్ బిహైండ్ ద రైట్ గోస్ టు ద ఫ్రంట్.
1: చక్కగా గుర్తించుకోండి మీరు.
0: నో క్లియర్లీ వెల్.
1: కనుకనే రెండింటి ఎందుకు పనులు కూడా వేరు వేరే ఉంటాయి.
0: జాబ్స్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: కనుక ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: మనం లెఫ్ట్ ని ఎప్పుడైనా లెఫ్ట్ చేసుకోవాల్సింది.
0: ద లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ సమ్ డే రాదర్.
1: రైట్ ని ఎప్పుడు దాన్ని పాటించవలసింది.
0: ద రైట్ హ్యాస్ గాట్ టు బి అడ్హియర్డ్.
1: రైట్ ని మనం సాధించవలసింది.
0: అండ్ ఇస్ ద రైట్ దట్ హ్యాస్ టు బి అచీవ్డ్.
1: అది ఏ మన జీవితం యొక్క లక్ష్యము.
0: అండ్ దట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
1: అది ఏ మన ఏం?
0: And that should be our
1: fundamental truth nu kirtinchali.
0: And we have to know the fundamental truth.
1: Adi nenu aneetvantidi.
0: That fundamental truth is this principle of I.
1: Nenu anedi meelo untundali.
0: That I is in you.
1: Danni gurtinchuko.
0: Know this.
1: Danni etta gurtinchali?
0: How do you know?
1: Mind dwarane gurtinchali.
0: It's the mind that helps you to know.
1: Endukante mind ee yokka aatma yokka pratibimbame.
0: Because mind is the reflection of the self.
1: Ee aatma yokka pratibimbanni manu visarjinchi
0: we forget that.
1: Laukikamaina క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి.
0: వి మే గెట్ ఇన్ టు ద వరల్డ్ బట్ ఇస్ మూమెంటరీ అండ్ ఫ్లీటింగ్, బట్ యెట్ వి షుడ్ అచీవ్ ద గోల్.
1: విభజించవలసింది, వేరే వేరే విభజించాలి.
0: అండ్ వి హావ్ టు క్లాసిఫై.
1: దానినే బుద్ధి అన్నారు.
0: అండ్ దిస్ క్లాసిఫికేషన్ అది
1: డిస్క్రిమినేషన్ పవర్ అన్నారు.
0: అండ్ దట్ ఈస్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: ఒక చిన్న ఒక ముసంబి మనం తీసుకుందామంటే,
0: అండ్ ఇఫ్ యు గాట్ ద ఆరెంజ్ ఫ్రూట్,
1: దాని పైనంతా ఒలుస్తావు.
0: యు రిమూవ్ ఆల్ ద స్కిన్,
1: ఒలిచిన పిప్పినంతా పారవేస్తావు.
0: అండ్ యు రిమూవ్ ద హోల్
1: లోపల జ్యూస్ను మాత్రమే తీసుకుంటావు.
0: అండ్ యు యాక్సెప్ట్ ద
1: జ్యూస్. ఇది బుద్ధి యొక్క లక్ష్యం.
0: అండ్ దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
1: చెడ్డను పారవేస్తారు.
0: యు రిమూవ్ ద బ్యాడ్,
1: మంచిని స్వీకరిస్తావు.
0: అండ్ యు యాక్సెప్ట్ గుడ్.
1: కనుక నేను రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి, రుచిహీనమైనటువంటిది పారవేయాలి.
0: యాక్సెప్ట్ దట్ ఇస్ టేస్ట్ఫుల్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ నాట్ సో.
1: కేవలం మానవుడే కాదు,
0: నాట్ ఓన్లీ హ్యూమన్,
1: మీరు ఎక్కడైనా చూచుంటారు కోతులు కూడా ఆ పని చేస్తాయి.
0: మంకీస్ ఆల్సో డిస్క్రిమినేట్.
1: ఒక అరటి పండు దానికి విసిరివేయి,
0: ఇఫ్ యు త్రో ఏ ప్లాంట్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్
1: ఒలుస్తుంది,
0: ఇట్ రిమూవ్స్ ఇట్స్ పీలింగ్స్,
1: కోతి లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది.
0: అండ్ ఇట్ జస్ట్ ఈట్స్ ద ఫ్రూట్ ఇన్ సైడ్.
1: నీవు కోతేనా?
0: అండ్ ఆర్ యు ఆల్సో సింప్లీ ఏ మంకీ లైక్ దట్?
1: నీవు అదే పని చేస్తున్నావే.
0: యు డు ద సేమ్ థింగ్.
1: కాబట్టి నీవు కోతి కాదు,
0: యు ఆర్ నాట్ ఏ మంకీ,
1: నీవు మ్యాన్ కైండ్.
0: You belong to mankind.
1: నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి.
0: The other activity you do is
1: నీవు చేసే పనులు పశువులు కూడా చేస్తున్నాయి.
0: Also animals.
1: అది కాదు.
0: That's not great.
1: పశువుకైనా ఒక స్వార్థం లేదు.
0: The animals have no selfishness.
1: మొట్టమొట్ట పంటలో ప్రవేశిస్తాయి.
0: And they get into the fields.
1: పంటలో ప్రవేశించి నాలుగు అందిందంతా తింటుంది.
0: And it just gazes on the grass.
1: గబ గబ గబ గబ తింటేసేస్తుంది.
0: And it goes on eating the grass.
1: తిరిగి స్వస్థానానికి పోయి చేరుతుంది.
0: And it goes to its place.
1: స్వస్థానానికి చేరిన తర్వాత తిరిగి తీసుకొని నెమరు వేసి తిరిగి మింగుతుంది.
0: All that it has eaten before is mastigated once again.
1: కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి.
0: So as we go around the world, we have don't to accept all
1: this time.
0: Good. Don't waste time.
1: ఈ టైం నంతా కూడా నువ్వు పవిత్రమైన దానికి ఉపయోగించు.
0: We should sanctify our time.
1: అక్కడ ఏ మాత్రమూ కూడా నిదానం చేయవద్దు.
0: Don't delay to do.
1: మంచిని చక్కగా తినేసేయి, తినేసేయి.
0: And you eat, accept all that is
1: good. తర్వాత నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత తిండి నెమరు వేసుకుంటూ రావాలి.
0: And as you go back to your place, the room, you should bring back to memory.
1: అప్పుడే జీవశక్తి నీలో ఆవిర్భవిస్తుంది.
0: And there lies the divinity which you can experience.
1: నిజమైనటువంటి దేహశక్తిని అందిస్తుంది.
0: And that will give you all the physical power, దేహశక్తి.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఎంతో విజ్ఞానం ఉంటుండాలి.
0: Birds and animals
1: ఎంతో ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: And they have got their awareness.
1: కానీ ఎంతో సుజ్ఞానం ఉంటుండాలి.
0: They too have got spiritual.
1: కానీ ఇంత చదువులు చదివి కూడాను ప్రజల లోపల ఈ సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు ఏమాత్రం లేకుండా పోతున్నాయి.
0: బట్ పీపుల్ విత్ ఆల్ దే హై ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: కనుకనే ఆ సుజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సాధించండి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అక్వైర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: చాలా మంది విద్యార్థులంతా కూడాను పరమ మూర్ఖులుగా మారిపోతున్నారు.
0: మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ఫూల్స్.
1: ఎందుకంటే నాలో దీంట్లో మంచి ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: బికాస్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హై
1: కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చాయి.
0: ఐ గాట్ వెరీ హై మార్క్స్.
1: మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: మ్యాథమెటిక్స్ ఐ గాట్ హై స్కోర్.
1: 5 out of 5 వచ్చింది.
0: ఐ గాట్ 5 out of 5
1: అనుకుంటారు.
0: యూ థింక్ సో?
1: ఏమిటి 5 out of 5?
0: వాట్ ఇస్ 5 out of 5?
1: ఈ భౌతిక విద్యలో నేర్చుకునేది అక్కడ పోయి కక్కావు.
0: ఆల్ ద వరల్డ్ నాలెడ్జ్ యూ జస్ట్ వామిటెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్.
1: కానీ అందులో మాత్రమే వచ్చావు.
0: దట్స్ ఆల్.
1: ఫండమెంటల్ ఎంతవరకు టచ్ చేశావు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ గాన్ టు ద ఫండమెంటల్?
1: ఆధ్యాత్మికంలో ఏం పాస్ చేశావు?
0: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ హావ్ యూ పాస్?
1: దీంట్లో ఫస్ట్ క్లాస్.
0: హియర్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ క్లాస్.
1: దాంట్లో లాస్ట్ క్లాస్.
0: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ క్లాస్.
1: దీంట్లో ఒక విధమైనటువంటి ఫస్ట్ ప్రైజ్.
0: అండ్ యూ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్.
1: దాంట్లో లాస్ట్ ప్రైజ్.
0: లాస్ట్ ప్రైజ్ ఇన్ స్పిరిచువల్.
1: దీంట్లో మార్క్స్.
0: హియర్ మార్క్స్.
1: దాంట్లో రిమార్క్స్.
0: దేర్ యూ గెట్ రిమార్క్స్.
1: కాబట్టి ఆ రిమార్క్స్ మనం చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ రిమార్క్స్ ఎనీవేర్.
1: దాంట్లో కూడా మనం మార్క్స్ తెచ్చుకోవాలి.
0: యూ షుడ్ గెట్ మార్క్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
1: పట్టుదల కావాలి.
0: దట్ డిటర్మినేషన్ నెసెసరీ.
1: ఆ నమ్మకం రావాలి.
0: దట్ ఫెయిత్ ఇస్ నెసెసరీ.
1: కనుకని ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవన్నాడు పురందర్దాస్.
0: అండ్ సో ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ మేనిఫెస్ట్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేట్ అండ్ యాజ్ పర్ యువర్ థాట్.
1: దైవం రెండూ చేస్తాడు.
0: గాడ్ డస్ బోత్.
1: కీడు చేస్తాడు, మేడు చేస్తాడు.
0: హార్మ్ ఇన్ ద హెల్ప్.
1: అది ఏ పురందర్దాస్ కూడా చెప్పాడు.
0: దట్స్ వాట్ ఇస్ సెడ్ బై పురందర్దాస్.
1: రామా,
0: రామా,
1: నీ నామాన్ని స్మరించుకుంటూ
0: ఐ చాంట్ యువర్ నేమ్.
1: ఎన్నో విధములుగా కూడాను తరింపజేసినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నాను.
0: And though I chant your name, I am not able to know the nature of the self or the spirit.
1: నీవు నన్ను రక్షించే సమయంలో రాముడవు.
0: As you protect me, you are Rama, God.
1: శిక్షించే సమయంలో యముడవు.
0: As you punish me, you are Yama.
1: నీవే రాముడు, నీవే.
0: You are Rama, God, the Yama, God of death. You are both.
1: కంసునికి రాములే, కృష్ణుడే యముడిగా పోయినాడు.
0: And to Kamsa, Krishna appeared as Yama, the God of death.
1: కానీ కంస దూతలుగా నిలిచుంటాడంత రాములుగా నిలిచాడు.
0: Whereas for the rest they could see the divine.
1: కనుక మనం ఏ ఒక్కదాని కూడాను దేవుడు వేరు, కీడు చేసిన వాడు, మేడు చేసిన వాడు అని అనుకోకండి.
0: We should never think God punishes you or rewards you.
1: కీడు చేస్తాడు, మేలు చేస్తాడు.
0: He rewards you and he punishes you.
1: ప్రహ్లాదునికి మేలు చేశాడు.
0: And in fact he rewarded
1: ప్రహ్లాదుని. కీడు చేశాడు.
0: And he punished
1: హిరణ్యకశిపుని దృష్టిలో యముడు.
0: సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హిరణ్యకశిప ఇస్ యమ.
1: అదే యముడే ప్రహ్లాదం దృష్టిలో నారాయణుడు.
0: అండ్ ది సేమ్ యమ ఇన్ ది సైట్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ నారాయణ.
1: కాబట్టి ఒకరికి నరుడు, ఒకరికి నిన్నోటి నారాయణుడు.
0: సో టు వన్ నారాయణ నారాయణ
1: యముడు, ఒకరికి నారాయణుడు.
0: అండ్ సో ది యమ అండ్ నారాయణ అంటూ,
1: కాబట్టి యముడికి నారాయణుడికి వ్యత్యాసం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యమ అండ్ నారాయణ.
1: హెల్ప్ చేసినప్పుడు నారాయణుడు అవుతాడు.
0: అట్ టైమ్స్ ఆఫ్ హెల్ప్
1: హర్ట్ చేసినప్పుడు యముడు అవుతాడు.
0: యాజ్ యు ఆర్ హర్ట్
1: హి హర్ట్ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై షుడ్ హి పనిష్ యు?
1: చెడ్డని హర్ట్ చేస్తున్నాడు.
0: అండ్ హి పనిషెస్ యు బికాజ్ ఆఫ్
1: హెల్ప్ చేస్తున్నాడు.
0: సో బికాజ్ హి
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: దీనిని వ్యాసుడు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
1: బై వ్యాస. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: That's what he said, the help ever, hurt never in the statement of Vyasa.
1: Bhagavantuni manasam noppincheste vaadikante inga yamadoota marakudu ledu.
0: And in fact, if you hurt God, there can never be worse person.
1: Bhagavantuni vimarsiste vaadikante yamudu marakudu ledu.
0: And if you criticize God, there cannot be worse than that yama.
1: Bhagavantuniki dooramaipithe vaadikante inga narakam marakudu ledu.
0: If you distance from God, there cannot be much worse than the hell.
1: Anukuntaru devunu.

0: ఎందుకోసం?
1: వై?
0: మీ యొక్క తీరిక చేసిన ఉపకారానికి తగిన కృతజ్ఞత.
1: బికాస్ ది ఇన్స్టిట్యూట్ హెస్ హెల్ప్ యూ.
0: ఎక్కడే కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ డబ్బు పెట్టండి, ఒక్కదేని కూడా సైడ్ సీటు కూడా ఇవ్వరు.
1: ఇన్ఫాక్ట్ యూ కెనాట్ గెట్ అడ్మిషన్ వితౌట్ మనీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్.
0: ఆ మెయిన్ ద్వారంలో కూడా ప్రవేశపెట్టరు.
1: దే వోంట్ పర్మిట్ యూ టు గెట్ ఇన్ టు ద మెయిన్ గేట్.
0: అంతా డబ్బు డబ్బు డబ్బు.
1: మనీ మనీ ఎవ్రీవేర్.
0: మనీ మనీ మనీ.
1: మనీ ఈజ్ నీడెడ్ ఎవ్రీవేర్.
0: ఏం ప్రయోజనం మనీ? Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: We have to develop morality.
0: ఇంత ప్రేమను పెంచి,
1: with all the love,
0: ఇన్ని విధాలు మీకు ఇది చేసినప్పుడు,
1: giving you all help,
0: ఈ కృతజ్ఞత రక్తంలో ప్రతి బొట్టు లోపల కూడా నిలిచిపోవాలి.
1: Every drop of blood should be full of gratitude.
0: ఈనాటి చదువులు ఎట్లా ఉన్నాయంటే,
1: and how is the present position?
0: Common sense, general knowledge, zero.
1: The common sense, general knowledge are a big zero today.
0: కానీ పాఠాల లోపల మాత్రం మంచి హీరోస్.
1: బట్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్ దే ఆర్ హీరోస్.
0: అడిగిన ప్రశ్నకంతా జవాబు చెప్తారు.
1: అండ్ దే విల్ రిప్లై ఎనీ క్వశ్చన్ యూ పుట్.
0: దాంట్లో హీరోలు కానీ ఈ జనరల్ నాలెడ్జ్ ఇస్ జీరో.
1: బట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ యూఆర్ ఇస్ జీరో.
0: ఏం చేయాలి వారికి అనేటువంటి తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్. యు షుడ్ నాట్ స్టాప్.
0: ప్రతి పిల్లవాడి యొక్క విషయం కూడాను, ప్రతి ట్రైనర్ యొక్క విషయం కూడాను స్వామి స్వయంగా చూస్తూ వచ్చాడు.
1: స్వామి అటెండ్స్ పర్సనలీ ఆన్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ట్రైనర్.
0: మీరు అనుకుంటారు స్వామి ఎక్కడో ఉన్నాడే దీనికి తెలియదు అనుకుంటారు.
1: యు థింక్ స్వామి మూవ్స్ అబౌట్, హి డజంట్ నో దిస్.
0: కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో వక్కువై ఉన్నాడు.
1: భగవాన్ ఈజ్ హియర్ ఇక్కడ, భగవాన్ ఈజ్ దేర్ అక్కడ, భగవాన్ ఈజ్ ఎవ్రీవేర్ ఎక్కడ.
0: డబ్బు కోసం వరీనే చేయవద్దు.
1: నెవర్ వరీ ఫర్ మనీ.
0: మన కృతజ్ఞతను నిలుపుకోవాలి.
1: బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
0: ఆ గ్రాట్యుట్యూడ్ మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ప్రతి వచ్చినటువంటి వారి కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాను.
1: Everyone is satisfied by Bhagavan.
0: మీరు చేసే పనులు అన్నింటి యొక్క నష్టము కష్టమంతా నేనే భరిస్తుంటాను.
1: భగవాన్ బేర్స్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
0: దీన్ని గుర్తించుకోలేనిటువంటి వారు మీ తత్వాన్ని మీరు ఏ విధంగా
1: గుర్తించుకోవాలి?
0: అందరూ ఎంతో శ్రమించి,
1: ఆల్ హావ్ స్ట్రెయిన్డ్.
0: టీచర్స్ చాలా శ్రమ పడ్డారు.
1: టీచర్స్ ఆల్సో హావ్ స్ట్రెయిన్డ్ అలాట్.
0: యంగ్ టీచర్సే కాదు,
1: నాట్ ఓన్లీ యంగ్ టీచర్స్,
0: వృద్ధులైనటువంటి టీచర్స్ కూడాను,
1: ఆల్సో సీనియర్ టీచర్స్,
0: రిటైర్డ్ అయిపోయి కూడాను తిరిగి మన కాలేజ్ లో పనిచేస్తున్నారు.
1: దే ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్.
0: వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ రెండర్డ్ హెల్ప్.
0: ఎవరికి తగింది వాళ్ళ శక్తి?
1: ది పీపుల్ డు నాట్ నో దేర్ పవర్.
0: అందరూ చేశారు.
1: ఆల్ వర్క్డ్.
0: కనుక మనము మీరు ఎప్పుడు కూడాను యూనిటీగా ఉంటుంటే ఎంతైనా మనం డివినిటీని సంపాదించుకోవచ్చు.
1: విత్ యూనిటీ యు కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ డివినిటీ ఒకటి ఉంటే ఇంకన్నీ మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: విత్ డివినిటీ ద రెస్ట్ విల్ ఫాలో.
0: కనుక మీరందరూ శ్రమించి పనిచేశారు.
1: యూ స్ట్రెయిన్డ్ అలాట్.
0: తగినటువంటి కృషి చేశారు.
1: యూ ఆల్సో ఎక్సలెంట్.
0: ఇంత విజయాన్ని సాధించారు.
1: అండ్ యువర్
0: ఈ విజయానికి మూల కారణం ఎవరంటే నీ ఒకటి కాదు, అందరూ ఒకటే.
1: ఫర్ ద సక్సెస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మాదిరి ఇంకొక ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడ కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఈక్వల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ ఎనీవే.
0: ఎంత అన్యోన్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత ప్రేమతో ఉంటుంటారు.
1: ద ఫ్రెండ్లీనెస్, ద కోఆర్డినేషన్, ద హార్మనీ, ద కోఆపరేషన్,
0: అన్నింటికీ మూల కారణము ఈ ఒక్కటే, ఇదొక్కటే.
1: భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్.
0: ఈ యూనిటీ కంటే కూడా దీని నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క యూనిటీకి.
1: దిస్ యూనిటీ ఈజ్ బ్రాట్ ఫోర్త్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ విదిన్.
0: కోర్టైనా కూడా నేను ఎక్కడ లెక్క చేయను.
1: భగవాన్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
0: పిల్లలు బాగుపడాలి, దేశానికి ఆదర్శాన్ని అందించాలి.
1: ఆల్ బాయ్స్ షుడ్ బి గుడ్, దే షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
0: కానీ ఇంత అనుభవించి కూడాను కొంతమంది కృతజ్ఞత లేకుండా పోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్ విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్.
0: వాళ్ళ కర్మ అంతే.
1: దట్ ఈస్ దేర్ డెస్టినీ.
0: నష్టం రాసిన రాధకన్న కలదాను ఊరేండు చింతిల్లినన్.
1: ఈవెన్ యూ వరీ ఫర్ 100 ఇయర్స్ యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ.
0: కనుకనే వాళ్ళ కర్మ అంతే.
1: దే హావ్ టు ఫేస్ దేర్ ఫేట్.
0: మీ ప్రాప్తి ఇంతే.
1: దాట్ ఇస్ ఓన్లీ యువర్ డిజర్వ్డ్నెస్.
0: కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పేరును నిలబెట్టడానికి తగిన కృషి చేయండి.
1: యూ మే గో ఎనీవేర్, కీప్ అప్ ది గుడ్ నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: ఏది కావాల్సిన నేను సిద్ధంగా ఉన్నాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
0: కానీ కీర్తిని, ఇన్స్టిట్యూట్ కీర్తిని నిలబెట్టాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో కీప్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
0: వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఈ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆనందిస్తూ ఉంటారు.
1: మెనీ పీపుల్ హావ్ బీన్ విజిటింగ్ దిస్ ప్లేస్, ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఇన్స్టిట్యూట్.
0: అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా, చాలా ఆడబిడ్డలు కూడా ఎంతో శ్రమ పడి వచ్చారు.
1: గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్, దే ఆల్సో ఎక్సర్టెడ్ స్ట్రెయిన్ అ లాట్.
0: నిజంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి వారిది గొప్ప అదృష్టము.
1: అండ్ ఇన్ఫాక్ట్ దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి ఆర్ వెరీ లక్కీ.
0: ప్రొద్దున సాయంకాలం, ప్రొద్దున సాయంకాలం స్వామి దర్శనానికి రావటం, స్వామి సంభాషణ తీసుకోవటం, స్వామి స్పర్శలు కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి దే ఆర్ లక్కీ ఎనఫ్ టు హావ్ భగవాన్స్ దర్శన్ మార్నింగ్ ఈవినింగ్.
0: అనంతపురంలో ఉండేటువంటి స్త్రీలకు ఏదీ లేదు పాపం.

0: Girls from Anantapur don't have these chances.
1: నేను 12 సంవత్సరాలు అయిపోయింది అనంతపురం పోక.
0: భగవాన్ విజిటెడ్ అనంతపూర్ 12 ఇయర్స్ బ్యాక్.
1: కానీ నేను పోకపోయినప్పటికి వారు స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించుకుని వారు శ్రద్ధగా భక్తిగా పనిచేస్తుంది.
0: Though భగవాన్ హాస్ నాట్ గాన్ దేర్, దే ఆర్ ఫీలింగ్ హిస్ ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ వర్కింగ్.
1: కాబట్టి వారి యొక్క భక్తి ప్రపత్తులు త్వరలో ఉండే వారికి కూడా విజయాన్ని సాధిస్తారు.
0: అండ్ వెరీ సూన్ దే ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ విత్ దేర్ సిన్సియరిటీ అండ్ డివోషన్.
1: అనంతపురం పోయి
0: భగవాన్
1: త్వరలోనే అనంతపురం పోయి
0: భగవాన్ విల్ బి విజిటింగ్ అనంతపూర్ వెరీ షార్ట్లీ.
1: ఇంతకాలము వారు నిరాశతో నిస్పృహతో ఉండినటువంటి వారిని
0: దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్ టిల్ నౌ,
1: ఆనందాన్ని పరిచి వస్తారు.
0: భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక మొట్టమొదట మనం వేచి ఉండాలి.
0: ఫస్ట్ యూ హావ్ టు వెయిట్.
1: ప్రతి కర్మకుడు ఒక ఫలితం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ యాక్షన్.
1: కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
0: అండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది రివార్డ్.
1: త్వరలోనే పవిత్రమైనటువంటి ఫలితం కూడా వస్తుంది.
0: వెరీ సూన్ యూ విల్ హావ్ సీక్రెట్ రిజల్ట్.
1: ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం ఏర్పడుతుంది.
0: అండ్ భారత్ విల్ హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆస్పీషియస్ పీరియడ్.
1: అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
0: మెనీ పీపుల్ ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఏ నిమిషంలో వార్ వస్తుందో,
0: వార్ మైట్ కమ్ ఎనీ టైం.
1: ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతుందో.
0: వెన్ దేర్ విల్ బి వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్.
1: ఏది జరగదు.
0: నథింగ్ విల్ హ్యాపెన్.
1: భారతదేశము పవిత్రమైన దేశము, ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటుంది.
0: భారత్ ఈజ్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్.
1: చిన్న చిన్నవన్నీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి.
0: స్మాల్ థింగ్స్.
1: నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు.
0: దేర్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్యామిలీస్.
1: ఇన్ని కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకపోదు.
0: భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ దేర్ బి
1: కానీ వార్ అనేటువంటిది లేదు.
0: బట్ దేర్ బి నో వార్ ఎట్ ఆల్.
1: వారు వీరు వారు అందరు కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు.
0: ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాజ్ వన్ ఫ్యామిలీ.
1: మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్త సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి.
0: ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.
0: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: మనం లోకాన్ని బట్టే మనం జీవిస్తున్నాము.
0: యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: లోకమే లేకపోతే నీవెవరు?
0: వితౌట్ దిస్ వరల్డ్ హూ ఆర్ యూ దెన్?
1: నీవే లేకపోతే లోకం ఎక్కడ?
0: వితౌట్ దిస్ వరల్డ్ విత్ దెన్ వెరీ
1: థింగ్.
0: వితౌట్ యూ దేర్ ఇస్ నో వరల్డ్.
1: సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్.
1: కాబట్టి భగవత్ నామస్మరణ చేసుకుంటూ
0: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: లోక క్షేమాన్ని ఆశిస్తూ
0: ఆల్వేస్ ప్రే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: క్షేమాన్ని నీవు పాల్గొని
0: అండ్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్
1: సేవల్లో కూడాను దీర్ఘస్థాయి సేవలు చేయండి.
0: అండ్ యూ ఆల్సో టేక్ అప్ సర్టన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్.
1: భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములు యందు, సర్వ ప్రాణులు యందు, సర్వ జీవులు యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వీ ఫైండ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ సచ్చిదానంద బీయింగ్ ప్రెజెంట్ ఓవర్ దేర్.
0: కానీ ప్రతి మానవుని యందు కూడాను సత్యం శివం సుందరం ఈ మూడు కూడాను ఉండినప్పటికీ మానవుడు తన యొక్క సత్యాన్ని, తన యొక్క శివత్వాన్ని, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెజెంట్ ఓవర్ దేర్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈస్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: ట్రూత్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: గుడ్నెస్ అనగా ఇది నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: గుడ్నెస్ ఈస్ ద ట్రూ డివినిటీ.
0: కారణం ఏమనగా గుడ్నెస్ ఏ గాడ్నెస్.
1: ద రీజన్ ఈస్ గుడ్నెస్ ఈస్ గాడ్నెస్.
0: కనుక ఈ సుందరమైనటువంటి ఒక తత్వాన్ని, ఈ సత్యమైనటువంటి తత్వాన్ని, ఈ పవిత్రమైనటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: He studies Quran.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: He reads sacred texts.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: He reads
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: Though he goes through all important texts, Gita, Ramayana, Quran and Bible, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములు కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred texts.
0: Brahma Sutramu Bhagavad-gītanu kūdanu ārādam chestunnādu.
1: He worships Brahma Sutra and Bhagavad-gītā.
0: Ivannīnu kevalamu palachari majjiga vantivē.
1: That is all diluted buttermilk.
0: Aiti.
1: However.
0: Ī āchanana rūpamainatuṇṭi yokka prēma tattvame chakkaga kānchi chikkanainatuṇṭi yokka తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదలి నీవు మజ్జిగను త్రాగటం, ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ బట్ యు డ్రింక్ దిస్ డైల్యూటెడ్ బటర్ మిల్క్, వాట్స్ ది యూజ్?
0: ఆచరణే మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ అ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు.
1: ఇట్ ఈస్ ది డాగ్ దట్ లిక్స్ వాటర్ దో దేర్ ఇస్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్ ఓవర్ దేర్ ఇట్ లిక్స్. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఈనాటి మానవునకు సమస్త సౌభాగ్యములు ఉంటున్నవి.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevilamu manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu parikara anetunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగంలోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వి ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్ but he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamani pilivochuna leka pasuttam ani cheppavochuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: daachukune atvanti yokka doshattamu abhiruddhi parchukune atvanti yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి యొక్క క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయేది.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: కనుకనే ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని పూజలు సలిపినప్పటికీ ఇవన్నీ కూడా కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకు ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరీ
0: యాక్షన్స్. ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును,
1: and he loses his all his
0: tana kungala gauravam dagdam seyunu,
1: all his respect would be burned.
0: Tana varala kedaseyunu,
1: and he will be separated from his
0: home. Jannaku lobhambu valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kudanu tyagam aneetundi manavuni yandu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nandu bharatiya sampradayam nandu nakarmana naprajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, is only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హాస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హి విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హి విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ లేత వయస్సునందు
0: మీరు
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలు చదువుతున్నారు,
0: ఎన్నో
1: పరీక్షల్లో పాల్గొంటున్నారు.
0: యు ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సెవెరల్ యాక్టివిటీస్.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం. అంతా అనిత్యం.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతులతోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamando.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age, or prime of youth.
1: Urano, adavino.
0: Either in the city or in the forest.
1: Udaka madhyambuno.
0: In the midst of water.
1: Yeppudo vidachedi erukaledu.
0: When one dies, no one knows.
1: Maraname, nischayamu. Buddhimantudaina. దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యువర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేయింగ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపెన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that they will be returned.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up some day.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నాము అదే విధంగా దాన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff.
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యు కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవాల్సినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యు హావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అదే మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaina kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమోనో భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: it is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles dooram untundali.
0: It is 10 miles long distance.
1: Bus ekkite ee 5 rupayalu kharchu avutundani nadchukoni povatani prayatinchadu peddanna.
0: The elder brother thought if he were to travel by bus he may have to spend 5 rupees.
1: Tellavaru jamanne lechadu edo rendu guddalu oka bag lo pettukunnadu.
0: Early morning he got up, packed two pairs of his clothing.
1: తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother,
1: ఒక చిన్న ద్వీపమును అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగ్ లో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: With the help of that oil lamp, he packed two pairs of clothing.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపోయాడు.
0: The younger brother is a greedy person. He has put off the lamp.
1: Oil kharchu avutundo emo ani.
0: Because the oil may be consumed.
1: Tirigi oka ardha gantaku anna tirigi venikku vachadu.
0: The elder brother returned in half an hour's time.
1: Intlo 3 mile nadichi poyadu.
0: He walked on the way
1: 3 mile. 3 mile nadichi vachadu.
0: And he returned all the 3 miles.
1: 6 mile ayipoyindi.
0: 6 miles total.
1: Talupu tattadu.
0: He tapped the door.
1: Evaru talupu tattedi annadu. చిన్న తమ్ముడు.
0: యంగర్ బ్రదర్ ఆస్క్, హూ ఆర్ యూ, హూ ఇస్ టాపింగ్ ద డోర్.
1: నేను అన్నంద్రా
0: అన్నాడు. ఐఎమ్ యువర్ ఎల్డర్ బ్రదర్.
1: ఎందుకు వచ్చావు అన్నాడు.
0: వై హావ్ యూ కమ్.
1: నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: యంగర్ బ్రదర్ సెడ్,
1: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్లిన తక్షణమే నేను ఈ దీపం మారిపేశాను.
0: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you left.
1: కానీ నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళ లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు నిశ్చుచ్చుకోలేదా?
0: But brother, no, you walk 3 miles long and return 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
1: క్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: క్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వర్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు,
0: దెన్ బ్రదర్,
1: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
0: హి సెడ్, ఓ బ్రదర్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్.
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: ఐ బండిల్ ద స్లిప్పర్స్, నౌ ఐఎమ్ క్యారీయింగ్ ఇన్ మై ఆర్మ్స్ నౌ.
1: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: This is the miserliness. Why does he
1: mean? Tanu sukhapadanaatvanti yokka ee dandandamidu enduku?
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: Porukaina sukhan nandinchali.
0: At least make others happy.
1: Tanaina sukhapadali.
0: At least you should be happy.
1: Ee rendu lenaatvanti yokka sukham em prayojanam?
0: With neither, what is the use of all this money?
1: Meeru vidyanni abhyasistunnaru.
0: Likewise, you study today.
1: Ee vidyanni abhyasinchinatvanti udyogam nimittam kaadu.
0: You should study not for the job's sake.
1: Mana samajam lopala, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
1: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువును ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ by getting a degree.
1: ఇది కేవలం డిగ్రీ అనేటువంటిది బిచ్చాపాత్ర.
0: డిగ్రీ ఇస్ ఏ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బెగ్ చేస్తున్నావు.
0: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగ్గింగ్ బౌల్ యూ గో స్టెప్
1: మన చదువు
0: ఎవ్రీ ఆఫీస్.
1: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్.
1: స్వయం కృషి జరగాలి.
0: You should be self-reliant.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: You should serve your village in the way that's required, needed.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: We should grow the vegetables in our villages.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజీ అంతా కూడా కట్టించి చెప్పాలి.
0: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: There are many poor people in our village.
1: వాళ్ళకు పరిశుద్ధమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించాలి.
0: We should also tell them.
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: And we should see that, tell them that they should not be afflicted by disease.
1: చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: We should teach them all that we have learned.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: This is the real help to others.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యు షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే,
0: టుడే ద మూమెంట్ వీ రిసీవ్ హై డిగ్రీ,
1: ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పోయి బుక్ చేస్తాం మన రిజిస్టర్.
0: వీ రిజిస్టర్ అవర్ సెల్స్ దేర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
1: కానీ అది కొంత ఎక్కువైపోతే విదేశాలకు అప్లై చేస్తాం.
0: ఫర్దర్ వీ ఆల్సో అప్లై టు ఫైండ్ జాబ్స్ ఎల్సెవేర్ అబ్రాడ్.
1: చదువుల యొక్క లక్షణమే కాదు.
0: దిస్ ఇస్ నో ట్రూ.
1: మన గ్రామాన్ని మనం పోషించాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ విలేజ్.
1: నీవు పుట్టిండేది నీ గ్రామంలో.
0: యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ విలేజ్.
1: నీ పెరిగినది నీ గ్రామంలో.
0: యు హావ్ గ్రోన్ ఇన్
1: దిస్ విలేజ్. నీ చదివినది నీ గ్రామంలో.
0: యు హావ్ స్టడీడ్ హియర్.
1: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
0: ఇట్ ఇస్ ద విలేజ్ దట్ గేవ్ యు ఆల్ దిస్ అబిలిటీస్.
1: కనుక నీవు చదివిన సమస్త శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
0: దేర్ఫోర్ త్రూ సొసైటీ యు గాట్ ఆల్ యువర్
1: కెపాసిటీ. కనుక నీకు సొసైటీకి నీవు కృతజ్ఞతలు అందించనక్కర్లేదా?
0: షుడ్ యు నాట్ షో గ్రాటిట్యూడ్ టు యువర్ విలేజ్ అండ్ సొసైటీ?
1: చదువులోనే మనం సమస్త సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వి గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వి
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వి షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గోన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: బట్ హౌ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: అందరూ అన్నదమ్ములే.
0: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ వీ షుడ్ లివ్ టుగెదర్ ఇన్ బ్రదర్హుడ్ ఇన్ కోఆపరేషన్.
1: ఐక్యమత్యము చాలా అవసరము.
0: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఇస్ practice unity is the path to progress.
1: ఓకే ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: దిస్ యూనిటీ ఇస్ నాట్ కన్ఫైన్ టు సేయింగ్ హలో.
1: కలిసి పని చేయాలి.
0: వీ షుడ్ వర్క్ టుగెదర్.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: అండ్ ఇఫ్ వి వర్క్ టుగెదర్ విల్ ఎర్న్ మెరిట్.
1: కనుక విద్యార్థులు ఈనాడు విశాల భావం రావాలి.
0: స్టూడెంట్ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్.
1: హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: వేర్ ఇస్ దిస్ బాడీ?
1: కానీ
0: ఎడమ బాడీ
1: హృదయం. హృదయం కాదు అది, గుండెకాయ.
0: ఇట్ ఈస్ ఎ సింపుల్ ఫిజికల్ హార్ట్ వాట్ యు సే దట్.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: ఫిజికల్ హార్ట్ ఇస్ ద మెయిన్ స్విచ్ టు అవర్ బాడీ.
1: అది స్విచ్ బోర్డ్.
0: ఇట్ ఇస్ ఎ స్విచ్ బోర్డ్.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ హార్ట్.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: ద స్పిరిచువల్ హార్ట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: ఇట్ హెస్ నో లిమిట్. ఇట్ హెస్ నో బౌండరీ.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: దిస్ హృదయ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే సర్వతః పాణిపాదం తస్సర్వతో శిరోముఖం.
0: దేర్ఫోర్ ఇట్ ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్ అరౌండ్.
1: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ దట్ యు ఫైండ్ టు ఆల్ దోస్ యువర్ హార్ట్ రీచెస్ దే ఆర్ యువర్ రిలేషన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
0: విత్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యు షుడ్ అచీవ్ యూనిటీ.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: ది స్టడీస్ ఆర్ నాట్ ఫర్ ఎ లివింగ్.
1: చదువు సంస్కారం కోసం.
0: యు స్టడీ సో యాజ్ టు గెట్ కల్చర్.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యు డెవలప్ యువర్ కల్చర్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
1: ప్రార్థన చేస్తున్నారు ధర్మో రక్షతి రక్షిత.
0: యు ఆల్ ప్రే ఇఫ్ యు ప్రొటెక్ట్.
1: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ, ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ ద సొసైటీ కండక్ట్స్ ఒక్కొక్క
1: విలేజ్ కూడా మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: ఇఫ్ ఎవ్రీ విలేజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ ద హోల్ టౌన్ విల్ డెవలప్.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: ఐదర్ కల్చర్ ఆఫ్ భారత్ ఆర్ ఫారెన్ కల్చర్ ఫర్ దట్ మ్యాటర్ is noticed more in villages.
1: Pallallo undinatvanti oka dharmamu, pallalavarlo undinatvanti oka nyayamu, pallalavarlo undinatvanti oka sahanamu, pallalavarlo undinatvanti oka prema pattanallo ledu.
0: Dharma, justice, understanding, tolerance are the values which are present more in villages than cities.
1: Samuplopala court tayaraipoyinayi.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka enninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatvanti yokka aa pattanallo jarigetvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: కానీ పల్లెల్లోని కొంచెం నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: ద ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ మోర్ ఇన్ విలేజెస్.
1: కనుక ఇంకా పల్లెలు ఎందుకు కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్ ఇన్
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ ద ట్రైబల్స్.
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in town.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: They only follow our culture and protect it.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do having
1: మన కల్చర్ అంతా కాల్చి వేస్తున్నాము.
0: We are burning our
1: culture. మన నీతి నిజాయితీనంతా మంట పెడుతున్నాము.
0: We are really burning our
1: మానవత్వాన్ని మంటగడుతున్నాము.
0: We are burning the human quality.
1: ఇది మానవుడు.
0: What is this human quality?
1: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములైపోయింది.
0: Man is born lakhs and lakhs of years ago. కానీ
1: మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం.
0: When do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో.
0: We passed through so many lives.
1: ఎన్ని జన్మలు రాబోతుందో.
0: How many more in store?
1: మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man, the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయబెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmika.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: ఇంకా మీ చదువులు ఎందుకోసం?
0: Then why do you need study?
1: ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Why should you study?
1: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
0: Why should you study all this useless stuff?
1: చదువులు.
0: It's all rotten stuff.
1: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
0: You should study such that as to help
1: మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
0: We should learn so as to uphold the human
1: quality. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
0: We should develop inter relationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
1: విలేజెస్ రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ద్వేషం లేకుండా ఎట్టబోతుంది?
0: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్
1: ఎల్సెవర్. నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్
1: ఎక్కడో బయట దేశం వారంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్ట మొట్ట నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావాల్సినన్ని కలహాలు.
0: వి గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యు సే దట్ అదర్స్
1: ఆర్ యూ
0: రెస్పాన్సిబుల్? హూ ఆర్ యూ?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యు హావ్? వాట్ పవర్ యు హావ్?
1: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
1: నీ మానవత్వాన్ని నీవు పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: And everywhere we think of money.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is it you do with it?
1: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain education activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit dug deep.
1: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అపోల్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధములు.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం చెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్
1: లేక నీ కంఠం కోస్తామని అంటారు కంఠం కోసుకోను సత్యాన్ని వదలను
0: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్
1: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి
0: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్
1: ఎన్ని విధమైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ తనకు దైవముంది సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్
1: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ ప్రొటెక్టెడ్ హిమ్ అండ్ హి గాట్ ఆల్ దట్ హి లాస్ట్
1: ఈ సత్యములకు ఎరువు ఏమిటి
0: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు వుడ్ ఆఫర్ టు ట్రూత్
1: అదే ప్రేమ
0: లవ్ ఈస్ ద మెన్యూర్
1: కనుకనే ప్రేమను మనం పెంచుకోవాలి
0: సో హావ్ టు డెవలప్ లవ్
1: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు
0: యు షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్
1: నా ఫ్యామిలీ అండ్ అంతవరకు పరిమితం కాకూడదు
0: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
1: నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యములో వైకుతో
0: if you restrict yourself I and mine
1: you would have to undali
0: then why should you be here
1: ee society lo enduku undali
0: why should be in society
1: society lo unnanduku society ni yokka kshemaani kuda korali
0: being in the society desire the welfare
1: society lo untundi nenu na family ettante em nu enta oka pratyekamainatundi antu jabbu ochinatundi vaadiga aipothavu
0: being in the society if you confine limit yourself to your family it appears as if you are suffering from a disease severe disease
1: కనుకనే అందరితోనూ కూడాలి
0: యూ షుడ్ బి ఇన్ విత్ అదర్స్
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి
0: యూ షుడ్ డెవలప్ యూనిటీ
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ ఇట్స్
1: ఎ బ్యాడ్ డిసీజ్
0: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్ బిగ్ డిసీజ్
1: అందరూ ఉండాలి
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు
0: ద అదర్స్ ఆల్సో సేమ్
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు
0: ద ఫీలింగ్స్ ఆర్
1: సేమ్ ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాలను పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మములను పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో హస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరే భావి భారతోద్ధారకులు
0: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
0: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
1: లీడర్స్
0: లీడర్స్ లీడర్స్
1: కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద లాంగ్ వే
1: ఎంత ఉంది తెలుసినా
0: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్
1: ఈనాటి కలి ప్రభావం
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి
1: కాదు అందువల్లనే ఈనాడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ
1: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్
1: సత్యమే పరిగెత్తిపోయింది
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే
1: అంతా అసత్యమే
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్
1: ధర్మమే పరిగెత్తిపోయింది
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్
1: కానీ ఉన్నదంతా అధర్మమే
0: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైచెస్నెస్
1: మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి
0: వి హావ్ టు ప్యూరిఫై
1: ఎట్ల చేయాలి
0: హౌ
1: మనం ఆచరించాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే నోటితో చెప్పడం కాదు
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సే
1: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే
1: హృదయంలో ఉన్నది మాటతో మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే వాట్ వి సే వి షుడ్ యాక్ట్
1: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే
0: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
1: ఈ సత్య ధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు మీరు విషయార్థులైపోతారు
0: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్ బట్ వి ఆర్ విషయార్థి ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్
1: జ్ఞానమనంతం బ్రహ్మ

0: ఒక చిన్న విషయము, మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions, you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను ఎక్కువ
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes. None to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: గ్రాండ్ పేరెంట్స్ అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: grandfather. వీరు ఇన్ని విధమైనటువంటి అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నిలిచినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సచ్ ఎ చైల్డ్ ఈజ్ హియర్. Today he has come up to that position as to speak in
0: Sanskrit. Maripinchi.
1: He has forgotten all his
0: dreams.
1: He has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిదే తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent. That one would
0: అది నేను చేస్తున్నాను, మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్, యూ షుడ్ హెల్ప్ దెమ్.
0: అవుట్ సైడ్
1: అవుట్ సైడ్ యు నో,
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయితే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పద్ధతి పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not be.
0: శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here, and he wants you to do.
0: Education anta free ainappatikini ilanti pillalakanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship
0: fees kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ఎక్కడే గారు నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ, వాట్స్
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకి చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకేం గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ బెగింగ్ ఆన్ ది స్ట్రీట్ యూ షుడ్ కాల్ హిమ్ టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
0: ఒకానొక సమయంలో
1: హెల్ప్ హిమ్ టు క్యారీ హిస్
0: లిట్. ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్.
0: అంటే దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నేచురలీ ఐడియల్.

0: ఇచ్చేసాడు.
1: దెన్ హి పర్చేజ్ ఎ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్
0: పూర్ మ్యాన్. తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలు కూడా ఆ విధంగా చెయ్యాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్
0: దట్. జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్ సో యాస్ టు క్యారీ అవుట్ దేర్ లివింగ్.
0: వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అవర్ బ్రదర్స్.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: ఆల్ బిలాంగ్ టు వన్ ఇన్స్టిట్యూట్.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop
0: aa aapyathanu meer vishalam gavinchukovali.
1: You should have that affection.
0: Hrudayanni kuda nu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthulu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani
1: either for ego
0: aadambaraliki kaani
1: or show
0: ee maatram avakasam.
1: We should never give scope to them.
0: Amita premaku manamu అవకాశాలు ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్.
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: అందర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ది షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: Inkoka aina address rasi ichcheetundi vaadu.
1: Another person used to write addresses on
0: envelope. Address rasi ichchinappudu edo oka centimeter emo antadani filling
1: filling
0: alanti vichche naalugu kaasulu ichchevaadu daani kuda thanks ani cheppi God bless you ane vaadu.
1: After writing the address on the envelopes, he passes on telling God bless you.
0: Anta manchi hrudayam kaliginatundi vaadu.
1: Good hearted.
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు
1: it's not the education
0: man alone. Education ఏంటి ఉంటుందని చెప్పు.
1: What is there in education?
0: Churchill మీకు అందరికీ తెలుసును.
1: You know Churchill, prime minister Churchill.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: He didn't study.
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: He joined military but he has progressed.
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: He also received Nobel prize.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: His son was an ordinary soldier in
0: army. ఈ విధంగా కూడాను గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ. అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunno mee roommate gaane untunte vaadiki edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students
0: vaadiki eppudu marchipoyinatundi dukkhaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: Aa dukkhanni marchipoyetundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Mello chain vechamala enta aanandam vachindi talli dannulu kudunu marchipoyadu paapa.
1: Because Bhagavan presented him a golden chain now.
0: Alanti meer chupinchali dani kosamane nenu chestunnanu.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: Meer kudunu talachatamu cheppatamu cheyatamu ee moodunti nini ekatvamto chestadu.
1: Whatever Bhagavan says he does.
0: Kanukane naaku cheppadaniki kuda adhikaram untundi.
1: So Bhagavan has every right to say.
0: Kanukane the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Meerandaru kudanu manushyuliga meeru bratakandi.
1: Lead the life of a human being.
0: Pasuviluga bratakakandi.
1: Not the life of an animal.
0: Rakshasuliga bratakakandi.
1: Not the life of a demon.
0: Kathinyamaina hrudayalu penchukokandi.
1: Not stone hearted.
0: Karigi pravahinchetundi hrudayaluga meerlo undali.
1: Your heart should melt and flow.

0: దీపకశ్చంద్ర రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలయందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకములయందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: డ్యూరింగ్ ద డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఇస్ ఆల్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కాని హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: ద థీవ్స్ ఇన్ ది వికెడ్ పీపుల్ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది డార్క్నెస్ డ్యూరింగ్ ది నైట్ టైం.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: దే మూవ్ అబౌట్ ఇన్ ది డార్క్.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: టు డూ వాట్ ఎవర్ దే లైక్, ద డార్క్నెస్ విల్ హెల్ప్ దెమ్ టు డూ.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: దేర్ఫోర్ ద వన్ విత్ బ్యాడ్ థాట్స్ విల్ బి ఇన్ ద డార్క్.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: ద వన్ విత్ నోబుల్ అండ్ పైయస్ థాట్స్ విత్ గుడ్ యాక్షన్స్
0: వెన్నెలను చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: ద హ్యూమన్ హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ పీస్ అండ్ షుడ్ బి కూల్ అండ్ షుడ్ బి ప్రాపర్.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో, ఆనందిస్తుంటారు.
1: Children feel will feel very happy watching the full moonlight.
0: Kavuru ee oka challani vennal lopala tamalo aa hrudayam nundi aavirbhavincheetundi sadbhavamunu kavitvulaga annutu untaru.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: Kanuka moonlight anaga poornima dinamu manavuni oka hrudayam kudanu poornimamainatuntiga untundi.
1: On that full moon day, the human heart also would be full.
0: Manavuni manasuku poorna chendunaku undinatvanti sannidhi sambandha bandhavyanni kudanu manam chakkaga vicharinchali.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chetcho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: కనుక చంద్రుని యొక్క వెన్నెల లోపల మానవుని యొక్క మనసు కూడాను చల్లగా సద్భావములతో, సత్సంకల్పములతో అభివృద్ధి ఉంటుంది.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: కనుక పూర్ణిమము అనేటువంటిది చీకటిని పోగొట్టి అజ్ఞానమును దూరం చేసి భయమును కూడాను దూరం చేసి శాంతిని, భద్రతను, ఆనందాన్ని, సత్సంకల్పాలను అభివృద్ధి పరుస్తుంది.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: ఇంక పగటి వేళయందు సూర్యుడు అందరికి వెలుగును అందిస్తుంటాడు.
1: During the daytime, it's the sun who gives us light.
0: ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు.
1: Without the sun, there is no universe.
0: సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Sun is the very God to this planet Earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun, there is no creation.
0: పంటలు లేవు.
1: There is no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుందాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: దేర్ఫోర్ సన్ ఇస్ ద వెరీ గాడ్ టు దిస్ ఎర్త్.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్,
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్లైట్.
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: దిస్ ఇస్ అ గ్యాస్.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ఉంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ది ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్,
0: ఇది
1: మెయింటైన్డ్.
0: చాలా బాగా తెలుస్తుంది.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: దేర్ఫోర్ ద మూన్ ఇన్ ది నైట్ అండ్ ద సన్ దట్ గివ్స్ us all the light in the day. 31.
0: త్రిలోకే, ఈ మూడు లోకములు యందు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: ద వన్ దట్ గివ్స్ us brilliance in all the three worlds is ధర్మ.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ధృయతే ఇతి ధర్మః, ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో, అప్హోల్డ్. ఓ దట్
1: అప్హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: Ayokka pranam samanamainatundi dharma me lekapothe jeevitame ledu.
1: Without this dharma, which is the very life force, there cannot be any life.
0: Okkoka vastuvulaku okkoka dharmam untundali.
1: ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఎ ధర్మ.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: వాట్ ఈస్ ఇట్స్ ధర్మ?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: ద ఫైర్ కెన్ బర్న్, ఇట్ ఈస్ ఇట్స్ ధర్మ.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's coal.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadaname itundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer coal, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatvanti dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకనే జిహ్వే ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way, O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరుచుకుంటున్నాం అసత్యం చేత.
1: ద టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: హౌ షుడ్ వి టెల్?

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యం కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాల? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft.
0: ఇదే సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods of time.
0: మూడు కాలములు యందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There's second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒక్కటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలు కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీ శాలు లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలు కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది, ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow. That is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజం.
1: Therefore that comes in between and passes off.
0: అప్పటికప్పుడు కనిపించేటువంటిది నిజం.
1: That what you see for the moment is
0: ఎప్పుడూ కనిపించేటువంటిది సత్యం.
1: That which is seen for all the times is truth.
0: ఇంకా వేదాంతములో ఈ సత్యమును కూడాను ఋతం అన్నారు.
1: In Veda, Satya is called Rutam.
0: ఈ ఋతం అనేటువంటిది ఏమిటి?
1: What is this Rutam?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Not merely the object, it carries with
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుంటుంది.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది ఋతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: The combination of these two would lead to Rutam.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: So the human dharma wants you to speak truth.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: That is the true human quality.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of righteousness.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: However, you don't see the heart.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది, ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది విల్ స్టాండ్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్, రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ ఋతం.
1: దాట్ ఈస్ ఋతం.
0: కనుక మానవత్వం యొక్క దివ్యమైన విలువలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది డివైన్ హ్యూమన్ వాల్యూస్?
0: దీనిని మూడు పదములతో చెప్తూ వచ్చాము.
1: These are said in three words.
0: Preeti, Bheeti, Neeti.
1: One is Preeti, next is Bheeti, the third one is Neeti.
0: Preeti, Daiva Preeti.
1: Preeti, Daiva Preeti, the love of God.
0: Ee Daiva Preeti aneetundi undinappudu shantamu satyamu rendu kudunu manalo aavirbhavistayi.
1: When there is love of God, you will have all the peace and truth.
0: భీతి, పాప భీతి.
1: భీతి, పాప భీతి, ఫియర్
0: ఆఫ్ సిన్. ఈ పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: వెన్ దర్ ఫియర్ ఆఫ్ సిన్ దర్ విల్ బి లవ్.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: అండ్ యుల్ ఆల్సో రిమైన్ పీస్ఫుల్.
0: నీతి,
1: నీతి, మొరాలిటీ.
0: ఏంటది? సంఘనీతి.
1: ఇట్ ఇస్ ది మొరాలిటీ ఆఫ్ సొసైటీ.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దేర్ యు ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందు కూడాను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness,
0: peace, and love. ఈ అన్నిటిని ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యు కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: So love wherever it is, it will direct you towards God.
0: కనుకనే ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవత విలువ ప్రీతియే.
1: The human value in this world.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవము సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఈశ్వరుడు ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు.
1: God is present in all.
0: దీనిని పురస్కరించుకునియే, love is God. Live in love.
1: Therefore, Swami says, love is God, live in love.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: Jesus, తల్లి యొక్క అనుమతి తీసుకుని,
1: has taken permission from
0: పర్వతం యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for three boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for three boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రము నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: I'm ready to accept the guilt or mistake, but I would not utter a
0: lie. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: See that I would tread along the path of truth.
0: ఇది మొట్టమొదటి కోరిక.
1: That the first boon.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ, నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good, jealous people are there.
0: అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: సుఖంగా ఉండేటువంటి వారిని చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: feel envious. ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: That are the qualities of mean people.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: That's not true human heart.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: Even animals don't have that jealousy.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్.
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: యువర్ బ్లిస్ ఇస్ మై బ్లిస్.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: యువర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, సో యామ్ ఐ.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు.
0: You are full and I am also full.
1: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
0: This should merge in that.
1: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
0: I would not part with anybody who is not full.
1: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
0: Because God is total.
1: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
0: To that wholesome full God I should surrender.
1: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
0: He wanted these three boons to be granted.
1: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
0: There was a gathering of three Arabian kings.
1: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
0: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
1: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
0: The second Arabian king said, this child will certainly love God.
1: మూడో వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
0: He said, this is nothing like love nor the child, he is God.
1: అది ఏ? The one you think you are.
0: The one you think you are.
1: అది ఏ మొట్టమొదటి చెప్పేటువంటిది? దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
0: There are three levels in the divinity.
1: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
0: I am the messenger,
1: I am the messenger of God.
0: He said, I am the messenger of God.
1: Second, I am the son of God.
0: Second level, I am the son of God.
1: Third, I and my father are one.
0: Third state, I and my father are one.
1: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
0: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
1: Others think you are.
0: The second one, the one others think you are.
1: The one others think you are.
0: The one others think you are.
1: Anaga emti, nee manasu yokka tattvam.
0: It is nature of your mind.
1: The third, I and my father are one.
0: The third state, I and my father are one.
1: Ante, naaku moodu swaroopalu untunnayi.
0: I have three forms.
1: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
0: The three forms, one relates to the body, the second the mind and the spirit.
1: Manam iddaru okkate.
0: In the realm of the spirit, both are one.
1: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
0: This is stated by Hanuman to Sri Rama.
1: Rama,
0: Rama,
1: దేహరీతిగా నేను నీ సేవకుడను.
0: From the body point, I am your servant.
1: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
0: Mentally, I submit myself to you. I am your spark.
1: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
0: From the standpoint of spirit, you and I are one.
1: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట కర్మ మార్గము. Messenger, anaga karmanu acharinchali.
0: So the first path is the path of action as the messenger.
1: Ee karmanu acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmalu acharinchali.
0: As you do action, you should do it wholeheartedly.
1: Inka rendavadi,
0: the second,
1: worship.
0: Worship.
1: Aadhyatmika margamlo praveshinchatamu.
0: That you move in the spiritual
1: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం.
0: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
1: ఇంకా మూడవది wisdom.
0: Third one,
1: జ్ఞాన మార్గము.
0: Wisdom, path of wisdom.
1: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడా W's గా వచ్చేసాయి.
0: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
1: ఈ work, worship and wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు wisdom తో అంత్యం కావాలి.
0: In these three,
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
0: Where is God?
1: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
0: One student said this in Telugu, who spoke few minutes ago.
1: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటి భగవంతుడు సర్వంతర్యామేని.
0: Everyone knows that God is everywhere. Innocent people also
1: కానీ
0: know that.
1: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
0: But intellectuals today entertain all doubts.
1: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
0: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
1: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
0: Milk is brought in a container.
1: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
0: Where
1: is God?
0: Where is God?
1: పాలును తీసుకుని వచ్చాడు.
0: He brought the milk.
1: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
0: Boy, where is the butter in milk?
1: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
0: There is butter, but I don't see.
1: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
0: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
1: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
0: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
1: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
0: బట్ హౌ డు యు సీ ఇట్?
1: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
0: యు హావ్ టు ప్రాసెస్ ఇట్.
1: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
0: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
1: Kanka nee hrudayame patra,
0: your heart is the container.
1: Nee premane indulo paalu,
0: the love is milk there.
1: Ee premanu anetundi danni bhagavantuniki arpitam anetundi em nee madanam,
0: offering to God is churning.
1: Appude sakshatkaram anetundi swaroopam bayil deertundi.
0: Then you will have the manifestation.
1: సర్వత్ర ఉంటుండాది భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా ఉన్నది పాల్లో వెన్న.
0: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద మిల్క్.
1: కనిపించదు.
0: యు డోంట్ సీ.
1: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
0: దెన్ హౌ డు యు
1: సీ? దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
0: వెన్ యు అప్లై యువర్ సెల్ఫ్ అండ్
1: ప్రాసెస్. అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాది, ఎక్కడ ఉంటుండాది అని సందేహించవచ్చు.
0: యు మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద బల్బ్.
1: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్.
1: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
0: Light in what direction does
1: అన్ని
0: it go?
1: వైపులా చూస్తుండాలి.
0: It watches along all directions.
1: సర్వత్రా వెతుకుతుండాలి.
0: It searches all over.
1: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
0: God is like light.
1: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
0: He watches all.
1: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
0: భగవాన్ వాచెస్ దోస్ దట్ స్లీప్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్.
1: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి.
0: హీ ఆల్సో వాచెస్ దోస్ దట్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్.
1: చింతలు వేరుగా ఉండవచ్చును, కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
0: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
0: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
1: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
0: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
1: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపల ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
0: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ in the temple built by Rani Rasamani.
1: Chakkaga cheptunnadu bhagavad vishayanni.
0: Paramhamsa is teaching all divine.
1: Kani Rani Rasamani vinnattugane tala oopputu undadi.
0: Rasamani is just nodding her head, pretending as if she is listening.
1: Kani
0: to
1: Kani ee vishayam Ramakrishnaku telusunu baga.
0: But Paramhamsa knows pretty well.
1: Lechadu kurchi nunchi.
0: He got up from the chair.
1: Aa kurchunnatundi Rani Rasamani okka tooru chempala paina kottadu.
0: He slapped her at one moment.
1: Andariki aashchiryamesi.
0: Everybody were taken by surprise.
1: Ee idu pichivadu ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమిటి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
1: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
0: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
1: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
0: All should listen to in all sincerity.
1: నిన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
0: What all they listen, they must practice.
1: కానీ
0: బట్
1: నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారణ చేసుకుంటున్నావా?
0: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫేర్.
1: నీవు అట్టు కోర్టు విషయం విచారం చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారం చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
0: Then you want to think of tomorrow's court litigation.
1: అనగా ఈ యొక్క వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్. మెనీ పీపుల్ అటెండ్.
1: ఏం చేశారు ఏమిటో ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
1: ఏ యోచన చేసుకుంటూ ఉంటారు.
0: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
1: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
0: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్ దే డోంట్ బి హియర్.
1: సమావేశంలో పాల్గొంటారా, దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
0: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
1: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
0: దిస్ ఈస్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్ ఫ్యాక్ట్.
1: కలుపునే మానవుని యొక్క ధర్మం అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
0: సో హ్యూమన్ ధర్మ ఇస్
1: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ టు
1: భూర్భువ సువః. ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
0: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
1: ఏమిటి ఈ ముల్లోకములు?
0: వాట్ ఆర్ దే?
1: దేహరీతిగా చేసేటువంటి కర్మలు యందు,
0: all the actions that you do with the body, మనసు
1: గాతాలు చేయటువంటి తలపులు యందు,
0: all the thoughts in the realm of the mind,
1: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు,
0: all the things
1: మూడింటి యందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
0: In the atomic bliss, the mental thought and the body action,
1: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
0: Atomic bliss is eternal bliss.
1: పరమ సుఖదం
0: supreme.
1: కేవలం జ్ఞానమూర్తి
0: is the one of wisdom.
1: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
0: This wisdom is one of the
1: ఈ ఆనందమునకును, మానసిక ఆనందమునకు, దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
0: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
1: త్రిలోకములకు వెలుగును అందించేటువంటిది ధర్మము.
0: So it's only dharma that illumines all the three
1: worlds. మూడు దైవాధీనం.
0: All are under the control of God.
1: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
0: Now there is fourth factor, human effort.
1: సుపుత్రే కులదీపగా. మంచి పుత్రుడు కులమునకే వెలుగు అందిస్తుంటాడు.
0: A good son is the light to the entire family.
1: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
0: Who is this good son?
1: Good son means God's son.
0: Good son means God's son.
1: Good అనేటువంటిది G O O D, good.
0: The spelling G O O D.
1: మిథ్యలోకే వనేస్తతి అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
0: The whole world is illusion, but Brahman is all
1: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
0: This illusion is 10.
1: G-O-O-D. ఈ రెండు లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
0: Now in this G-O-O-D, remove this illusion, zero.
1: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
0: And therefore 10 is God.
1: కాబట్టి గాడ్ సన్ నే గుడ్ సన్.
0: Therefore God's son is good son.
1: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
0: They should have divine faith.
1: దైవ కర్మలు.
0: Divine action.
1: దైవ చింతనలు.
0: Divine thought.
1: దైవ ప్రవర్తనలు.
0: Divine behavior.
1: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
0: He is the one, the good
1: Su,
0: son.
1: అనగా మంచి.
0: Su means good.
1: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
0: One should follow the command of the parents.
1: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
0: Receives the grace.
1: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
0: Make them happy.
1: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
0: Expressing gratitude for all
1: their help. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
0: The one who satisfies them is good.
1: అంతేకాదు సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
0: Not only that, the one who gets good name in society is good son.
1: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
0: When do you become good son?
1: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
0: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్, ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్. మలయ
1: వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
0: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
1: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
0: The moment one has a son, they start distributing sugar or sweets.
1: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
0: Why do you distribute sweets? Now I have a son is the reply.
1: ఎలాంటి కొడుకు ముందుకు చూడు నువ్వు.
0: What type of a son? Watch and wait.
1: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
1: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
0: That day when the son gets good name in society, you should celebrate.
1: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be instantly happy on coming to know the birth of his son.
1: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
0: Father will be very happy and delighted on coming to know the name of his son.
1: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
0: When all praise his son, the father will be happy.
1: అదే దైవానికి కూడాను గొప్ప ఆనందం.
0: God also will be happy.
1: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
0: You should get a good name everywhere.
1: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
0: Such a good son is the light to the family.
1: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
0: There are three forms of light you get.
1: ఇంటిలో వేసినటువంటి బల్బు,
0: the bulb at home,
1: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
0: Gives the light confined to the room.
1: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
0: the moon in the night,
1: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
0: It spreads light all over but it is dim.
1: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
0: బట్ ది సన్లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
1: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
0: Therefore the light at home is selfishness.
1: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
0: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
1: పరార్థం,
0: పరార్థం.
1: సన్లైట్ యథార్థం.
0: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
1: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
0: యథార్థ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
0: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
1: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
1: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
0: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
1: సూర్యుడి వల్లనే సర్వస్థం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
1: కనుక
0: సో
1: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
0: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ బికాజ్ ఆఫ్ మూన్ ఇన్ ది నైట్.
1: కులం వెలుగు సత్పుత్రుడు.
0: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ది ఫ్యామిలీ.
1: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ ఎడ్యుకేషన్
1: తీసుకున్నంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ ఆక్యుపై పొజిషన్ కెనాట్ బి గుడ్ సన్.
1: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి.
0: ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: మేనర్స్.
0: గుడ్ మేనర్స్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డివోషన్.
0: గుడ్ డివోషన్.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: దట్స్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
1: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
1: ద్వైతము,
0: డ్యూయలిజం,
1: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
0: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
1: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
1: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
0: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
1: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
0: బట్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: షుగర్ కేన్ ఉంటుండాలి.
0: ఏరి షుగర్ కేన్
1: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
0: ఇట్ సో మెనీ బెండ్.
1: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
0: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
1: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటం కలపటము, ఇది అద్వైతం అన్నారు.
0: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత, నాన్ డ్యూయలిజం.
1: కనుకనే షుగర్ జ్యూస్, మన షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
0: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
1: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
0: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
1: రెండవ రుచి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
1: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
0: రామానుజ ఎంక్వైర్ థరోలీ
1: లేదు. ఈ షుగర్ జ్యూస్ ఎంతకాలం పెట్టుకునే అవుతుంది?
0: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్.
1: ఇది ఎంతకాలము ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ వోంట్ సస్టైన్ లాంగ్.
1: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
0: Therefore, sugarcane juice is converted into sugar.
1: షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
0: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
1: కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
0: Therefore, sugar is qualified non-dualism, sugarcane juice is
1: విశిష్టమైన అద్వైతము.
0: And that is special qualified.
1: ఎప్పటికీ ఉంటుంటాది.
0: It remains all the time.
1: దేంట్లో అయినా ఉపయోగం చేసుకోవచ్చు.
0: You can mix it with any.
1: ఇంకా ద్వైతము,
0: dualism,
1: మధ్వాచార్యులు.
0: Dualism is proposed by Madhvacharya.
1: Advaitamu Shankaracharyalu.
0: Non-dualism Shankara.
1: Vishishta Advaitamu Ramanujacharyalu.
0: Qualified non-dualism Ramanuja.
1: Dvaitamu Madhvacharyalu.
0: Dualism is of
1: Madhvacharyalu. Yeman cheppadu.
0: What did he say?
1: Bhagavantuda.
0: Oh God.
1: Nenu sugar ga nenu kaadu.
0: I don't want to come here as sugar.
1: Naaku sugar juice sakkaraledu.
0: I don't want sugar cane juice.
1: Nenu sugar nu sugar juice nu tineetvanti chimaga nenu puttali.
0: I should be born as an ant that would certainly enjoy the sugar cane juice
1: sugar
0: and the sugar.
1: Sugar taste telidu.
0: The sugar does not know the taste of the sugar.
1: Kaani sugar nu tineetundi variki sugar taste telustu.
0: But those that eat the sugar knows the sweetness of the sugar.
1: Kaani neevu prema swaroopuduga unnavu.
0: You are the embodiment of love.
1: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
0: ఐ షుడ్ నాట్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
0: యు ఆర్ గాడ్ అండ్ ఐ ఇండివిడ్యువల్. వి షుడ్ బి సెపరేట్.
1: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
0: వెన్ ది ఇండివిడ్యువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
1: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నా.
0: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
1: ఇట్సెల్ఫ్. అనగా రెండు.
0: దిస్ ఇస్ డ్యుయలిజం. టూ ఆర్
1: జీవుడు దేవుడు,
0: ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
1: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
0: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
1: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
0: They go by all the three levels, dualism, qualified
1: or non-dualist.
0: All the three are one, actually speaking.
1: Sugar juice అద్వైతము.
0: Sugarcane juice is non-dual.
1: Sugar ద్వైతము.
0: Sugar is dual.
1: Sugar తినేటువంటి వాడు ద్వైతము.
0: The one who eats is dual.
1: అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతం ఒక్కటే. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
0: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్
1: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
1: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్, ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
1: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
0: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీవన్ డివినిటీ ఇస్ వన్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
1: కానీ కరెంట్ ఒక్కటి.
0: బట్ కరెంట్ ఈస్ వన్.
1: అదే దివ్య శక్తి.
0: దట్ ఈస్ డివైన్.
1: ఆ దివ్య శక్తి నీ యందు, నా యందు, అందరి యందు ఉంటుండాలి.
0: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
1: ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై?
1: ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
0: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
1: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
0: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
1: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
0: No mistake with the current, there is only difference in bulb.
1: అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
0: God is same uniform in all.
1: హృదయం యొక్క కెపాసిటీ డిమ్ గా ఉంది, ఇంకోటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
0: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
1: ఆర్ బ్రైట్ యొక్క డిఫరెన్స్.
0: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
1: నిరంతరము సర్వదా సమకాలేషు సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
0: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యు విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
1: బల్బులు మార్చుకో.
0: చేంజ్ ద బల్బ్.
1: వోల్టేజ్ మార్చుకో.
0: చేంజ్ ద వోల్టేజ్.
1: కరెంట్ ను మార్చవద్దు.
0: డోంట్ చేంజ్ ద కరెంట్.
1: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
0: When the bulb of your heart is dim, develop
1: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
0: Develop your love, increase it.
1: ప్రేమ పెరిగే కొలది కూడాను లైట్ అండ్ బ్రైట్ ఫాలైదైపోతుంది.
0: When you expand your love, it becomes light and bright.
1: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
0: Here is just as
1: ఈ కర్రను నిప్పుల వేస్తే ఏమైపోతుంది?
0: When you put it in fire, what will happen?
1: కర్ర అదృశ్యమైపోతుంది.
0: It will vanish.
1: కానీ బొగ్గుగా తయారవుతుంది.
0: But it becomes cold.
1: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
0: The stick is not there, but
1: కర్రను ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
0: When you touch the stick, no dirt would adhere to you. But when
1: you get it cold, తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
0: How to make this coal look bright and white?
1: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగా చేయాలని సోప్ వేసి తిక్కుతారు.
0: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
1: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లక కాదు.
0: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
1: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లక తెల్లక కాదు.
0: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ది కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
1: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
0: వాట్ షుడ్ యు నో?
1: ఈ కోల్ ఏ విధంగా అయింది?
0: How could it become cold?
1: ఎందువల్ల ఈ కోల్ అయింది?
0: Why?
1: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్పం సంపర్కం చేత కోల్ అయింది.
0: Because of the association of the fire, it became cold.
1: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
0: Put it in fire bag.
1: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగలిపటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
0: Allow it to burn and continuously, even the coal becomes white bright.
1: కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
0: As it is half burnt, it is cold.
1: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
0: If it is fully burnt, it becomes light.
1: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
0: When it is part time devotion, it is cold.
1: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది. బ్రైట్ గా ఉంటుంది.
0: When it is full time, it is light and bright.
1: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
0: Put it in the fire.
1: ఆ ప్రేమలోనే పడేసి.
0: Put it in love.
1: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, ఉఫ్ అంటే ఊడిపోతుంది.
0: Allow it to burn continuously, it becomes so light, it can be blown easily.
1: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
0: When once you drop it, it falls on the ground.
1: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉప్పు అంటే పైకి పోతుంది.
0: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it out.
1: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
0: If it is light, it can reach height.
1: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
0: More of the weight, it comes down.
1: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
0: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
1: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
0: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
1: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
0: Therefore, we should cut down our desires gradually.
1: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you cut down your desires.
1: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
0: First, we should cut off all these bad qualities like attachment, ego, and jealousy. Why?
1: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
0: There are three enemies: the desire, anger, and greed.
1: Desire భక్తిని నాశనం చేస్తుంది.
0: It is the desire that kills devotion.
1: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
0: Anger kills wisdom.
1: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
0: Greed kills our action, activity.
1: కర్మ ఉపాసన జ్ఞానము మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
0: Therefore, the work, worship, and wisdom are killed by these three.
1: క్రోధము వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
0: It's only greed that burns.
1: విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: You don't have discrimination.
1: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
0: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
1: ఎక్కడ ఎట్ట మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
0: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్, హౌ టు టాక్, వెన్ టు టాక్.
1: ఈ కోపం మనకు రాకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
1: లోభము అసలు కంటే ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
1: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్
1: త్రీ. ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
0: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
1: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడా అగ్నిలో వేసి తప్పికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
0: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
1: లిక్విడ్ గా తయారవుతుంది.
0: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
1: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
0: When iron comes down to the level of liquid, why not you? So you should never be angry.
1: లోభము అసలు కంటే ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
1: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.

0: Therefore, we should kill our bad quality.
1: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
0: There is no use in meditating.
1: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
0: Many meditate.
1: ఏమి మెడిటేషన్? అది
0: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
1: అలంకార మెడిటేషన్.
0: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
1: కూర్చుంటారు, ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
0: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
1: ఆ కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను మిథ్యమే కానీ సత్యములు కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
1: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
0: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
1: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
1: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్
0: యూ షుడ్
1: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
0: వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్.
1: కనుక ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటి మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
0: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
1: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ చేయాలి.
0: బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్.
1: కరెక్ట్. చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
0: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
1: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
0: టు డూ బ్యాడ్ యు డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
1: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో కిందికి వచ్చి పడిపోతుంది.
0: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
1: ఇంద ఉన్నటువంటి రాయిని పైకి కొండు పై పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది.
0: But to lift a boulder from the bottom and keep
1: it up, నువ్వు ప్రయత్నం చేయనక్కర్లేదు, నెట్టితే చాలు, కింద పడిపోతుంది.
0: You don't need to try to be bad.
1: Just అందరికి బాగా తెలుసును,
0: you know pretty well.
1: పెద్ద లోడుగా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనుప లారీ కూడా నువ్వు ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
0: The lorry or a bus with full load as it climbs up the mountain, it makes sound.
1: Chaala baadha kalugutundi.
0: To move upward it suffers.
1: Down kavalante easy ga ipothundi.
0: In order to fall,
1: kabatti easy daniki manam prayatnam cheyakoddu.
0: Don't make an effort.
1: Kashtamaina sare, look up.
0: It may be difficult, look up always.
1: Low aim is crime.
0: Low aim is crime.
1: Kaluka crime kaakoddu. Look up.
0: Always look up.
1: Unnata drushtini manam penchukovali.
0: Always look up.
1: అది ఏ నిజమైనటువంటి సాధన?
0: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
1: ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎంత ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
1: ఈ సందేహాలు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
0: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
1: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
0: In fact, bad qualities are within you.
1: Nilo aa durgunalu pettukovatam chethane anni durgunangane kanipistunnayi.
0: Because of bad qualities within you, everything appears bad.
1: Elanti color glasses so alanti drishyame nee kanipistundi.
0: As is the color of the glasses, so is the vision.
1: Daivam sarvatra untunnadu.
0: God is present everywhere.
1: Nee daivamu.
0: You are God.
1: Kaani neelo unnadi nee kanipinchatam ledhu.
0: But you don't see within.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: స్వార్థం పైన పడిపోయావు.
0: బికాజ్ యువర్ సెల్ఫిష్.
1: స్వార్థంలో మునిగావు.
0: యువర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్.
1: కనుక దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: కనుక మన హ్యాబిట్స్ ఎంత ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
1: హ్యావ్? సుపుత్ర.
0: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్
1: టు. మంచి మనిషిగా ఉండాలి.
0: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
1: పెద్దల్ని చూసి గౌరవించాలి.
0: Respect.
1: వినయ విధేయతను అందించాలి.
0: యూ షుడ్ బి హంబుల్.
1: గురువులను కూడా గౌరవించాలి.
0: రెస్పెక్ట్ యువర్
1: తల్లిదండ్రులను పూజించాలి.
0: యూ షుడ్ వర్షిప్ వారి
1: మార్గం శిరసా వహించాలి.
0: యూ షుడ్ ఫాలో దేర్ కమాండ్.
1: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
0: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: సుమిత్రుడుగా ఉన్నాడు, అనగా అందరితో మైత్రి.
0: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
1: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
0: అండ్ ది ఫ్రెటర్నిటీ ఇస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
1: కనుకనే ప్రజలందరి తప్ప కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
0: హి మెయింటైన్డ్ పీస్
1: ప్రజాక్షేమమైన తలక్షేమంగా భావించాడు.
0: అండ్ హిస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్.
1: కనుకనే ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
0: టుడే వి ప్రే దట్ ది హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: చేస్తున్నాం ప్రార్థన,
0: వి ప్రే.
1: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
0: But within you feel let anything happen to the world, I should be happy.
1: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
0: This is not the sense of the prayer.
1: సర్వులు కూడాను బాగుండాలి.
0: Everybody
1: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
0: That's way you should pray.
1: ఎందుకోసం?
0: Why?
1: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
0: I'm a member in the society.
1: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
0: Unless society is good, you can't be good.
1: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: ఎవరైనా ఎట్టైనా పోనీ నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ది వరల్డ్.
1: ఇది స్వార్థము.
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
0: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది సిన్.
1: ఇందాలి స్వార్థం.

0: వరకు
1: యు మే హావ్ లిటిల్,
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయిన దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సేడ్,
0: నామరతన దన పయో పయో రే మైనే నామరతన దన పయో. నామరత్నం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్, అతనే దైవము. సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్, ద నేమ్ ఆఫ్ గాడ్, దట్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసేసి.
1: మీరా ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా నువ్వు మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హీ ఫెల్ట్ సాడ్.
0: అయ్యో, నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది?
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: చెప్పేసేసింది.
1: షీ సెడ్,
0: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానము. అక్కడికి వెళ్ళి మనసా.
1: Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central
0: ఎక్కడ
1: point.
0: ఎక్కడ పోయినా నీకు శాంతి లేదు.
1: You won't find peace anywhere.
0: Ganga Yamuna, Ganga Satkarma, Yamuna Satpravartana. ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: Ganga Yamuna stand for good action and good behavior and good thought.
0: ఆ రెండు ఎక్కడ ఉన్నాయి?
1: Our

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యు డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: ఉచ్ఛ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అది breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: రెండింటిని నిలిపేటువంటి ఒక భూమధ్య స్థానమే అదే సుషుమ్నా నాడి.
0: The central point on the forehead is this sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that kumbhaka.
1: యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దీస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పాత్స్. ఇవి కూడాను అక్కర్లేదు. ఇవి కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దీస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్, ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్, ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్, ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్. దట్ ఈజ్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: What man aspires is not happiness.
0: దుఃఖము కాదు.
1: Nor misery.
0: సుఖము దుఃఖము రెండింటి యొక్క ఏకత్వంతో కూడిన నిజతత్వమునందు ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే నిజమైన మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: సుఖదుఃఖములు రెండు కూడాను సరి అయినటువంటివి కాదు.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: అవి మానవుడు అందుకో తగినటువంటివి కాదు.
1: They are not to be achieved nor expected.
0: సుఖమని ఆనందించుతూ ఉండగా దుఃఖము ప్రవేశిస్తుంది.
1: The moment one starts enjoying, there appears the sadness.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: As one grieves for the loss, he gets joy thereafter.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖ దుఃఖముల రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖము మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధములైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi ye manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka సూత్రము.
1: ఇన్ ఆల్ ది నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్, ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మ నివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: దేర్ఫోర్ దట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ అల్టిమేట్లీ ఈజ్ ఓన్లీ ది స్టేట్ ఆఫ్ సాడ్నెస్ ఆర్ మిజరీ.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్సుతో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్సుతో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్ ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు లేత హృదయులైనటువంటి యొక్క యువకులు ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా ఇక్కడను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్ బీ దట్ ఆఫ్ ఎనీ కంట్రీ దే ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్.
0: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈ సర్ట్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
0: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్ ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: యువకులు వృద్ధులు మధ్య వయస్కులు కలిసి అనేక రకమైనటువంటి ఒక విషయాలను విమర్శించుకుంటూ వచ్చారు.
1: In fact you have been deliberating on various subjects. The youngsters, the middle aged and old all mixed and discussed in depth.
0: కాని ఈ విచారణలో తేలినటువంటిది ఏమిటి?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidhamulainatundi oka gnanamunu abhyasinchinappatikini enni reetila kudanu banavudu sadhanalu salipinappatikini prema aneetundi bhavamu manavuni hrudayam nandu lekundina ivanni kudunu vyarthamule.
1: One may have knowledge to a great extent. One might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatundi prema tattvamu adiye nijamainatundi yokka bhakti prabhavam.
1: Therefore what man has to recognize today is this love which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kaani kattukunna bharyabhartalu kaani పుట్టిన బిడ్డలు కాని అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కాని దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్ ద లైఫ్ పార్ట్నర్స్ ద చిల్డ్రన్ దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ దే వాంట్ టు బి రిచ్ బట్ దే డూ నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamto mana jeevitam anetundi jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetundi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: దైవం లభ్యమైనా సర్వము మనకు లభ్యమే.
1: When once you have God with you, everything will be at your doorstep.
0: దైవమే లభ్యము కాకుండినా సర్వము మనకు వ్యర్థమే.
1: When you don't experience God, everything will be in vain.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know this truth.
0: ధనము ధనమే ప్రధానం అని చెప్పినని ధనం పైన ఆశపడి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు.
1: They consider money as most important. They want to be rich enough. They want MR's wealth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమకై పాటుపడండి.
1: Let us struggle to earn this love.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: Let us make every attempt to achieve this love.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you are to get it, it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుచున్నటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్, యూ విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తుంటాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evarani telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagavan said yesterday.
0: Ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarana nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాల నుండి,
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి,
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మన కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: విల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి ఒక సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీనిని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలము చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్, యూ గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నోసెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: When once you have milk, you can
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ హ్యావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యూ వాంట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఇటర్నల్ పాత్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఇటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటెన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
0: ధ్యానంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానంలో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను,
1: all the spiritual practices,
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary, none of them are permanent.
0: కనుక ఈ టెంపరీ అయినటువంటి ఒక సాధనలు చేసి,
1: the temporary spiritual practices,
0: టెంపరీ ఫలితాన్ని పొంది,
1: yield temporary results,
0: టెంపరీ జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: And to lead a temporary life is nothing great about it.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చేయాలి.
1: Therefore we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: సతతం ధ్యానమః, సతతం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: We have to think of God all the time.
0: సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: We should think of God everywhere, all the time.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: And in fact we have to be in meditation in all states at all, everywhere.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో,
1: just as breathing process takes place naturally,
0: అదే విధంగా మన జీవితం అంతా కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం, సోహం, సోహం, ఇది ఏ మనం సాధించవలసినటువంటిది.
1: What we have to achieve is the secret behind this soham principle.
0: వచ్చింది మనం, సోహం వచ్చింది.
1: In fact we have got,
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: This soham, where from we got it?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: This soham is derived out of koham.
0: కోహం అనగా నేనెవరు.
1: Koham means who am I?
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: To that you get this answer, soham.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకు కూడాను ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ బి ఫ్రక్టిఫైడ్.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: టుడే వీఆర్ బిల్డింగ్ అవర్ మ్యాన్షన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ వాటర్ బబుల్స్.
0: ఏ క్షణంలో విరిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో,
1: అట్ వాట్ మూమెంట్ ఇట్ వుడ్ కొలాప్స్ వీ డు నాట్ నో.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పొడుగు వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: Therefore, human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial.
0: ఈ నాటి మానవుని యొక్క జీవితం అంతా ఇప్పుడు కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: The human life today is just changing in a moment of time.
0: దీనిని శంకరుల వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: harati nimishat kala sarvam,
1: because of youth and wealth, because the whole time would
0: chanamlo chari potundadi,
1: it drops out in a moment,
0: chanamlo kadili potundadi,
1: and it passes off in a moment.
0: Edi manaku shastranga nilchatam ledu,
1: nothing remains with us permanently.
0: Ilanti shastranga lenetundi danni pe aadharam enduku cheskovatam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: Shastram entundi mana aatmane.
1: So that which is permanent is our self atma.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: This self or the spirit atma is brahma.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: This nature of divinity is called బృహత్.
0: ఈ బృహత్తు నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్ విచ్ ఇస్ కాల్డ్ అహం.
0: అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దిస్ అహం ఇస్ ట్రూత్ అండ్ ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు నో దిస్ principle and the nature of aham, which is truth and eternal.
0: Atma, aham, ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni motta motta gurtinchali.
1: We have to know the underlying unity in these three: atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
1: These three are synonyms, but they convey the same meaning.
0: Kanukane brahma tattvam anetundi శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈస్ ఆల్వేస్ విత్ అస్, ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు వెళ్ళినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అదొక్కటే.
1: యూ మే బీ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ are in the state of a deep sleep, but this principle of brahman will be with you.
0: Kanukane nirantaramu mana venta undinatundi aa brahma tattvam okkate.
1: It is only this principle of brahman which is always with you.
0: Aa brahmane manavattamto koodinatundi divyattvam.
1: And that this principle of brahma is the divinity present in humanity.
0: Aa divyattvam anetundi niyende untunnadi.
1: The divinity is within you.
0: Neeve aa brahma tattvam.
1: You are Brahma.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: It's not beyond you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: So when man is in search of God, he should know that God is not
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం?
1: Why should you search for him when God is everywhere?
0: కానీ ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, అండ్ దస్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డిజైర్స్ దట్ వీ హ్యావ్ ఆర్ మీన్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఫిజికల్, ద సెక్యులర్ అండ్ ద వరల్డ్లీ.
0: కానీ ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
1: బట్ టుడే మ్యాన్ ఈజ్ లీడింగ్ హిజ్ లైఫ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్, వెల్ దేర్ కెనాట్ బి
0: స్వార్థ. స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుండాలి.
1: The human life is totally ruined because of selfishness and self-interest.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుండాలి.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: Idi help anetundi kaadu society ki.
1: It is not a
0: hurt, hurt, hurt.
1: It is not a help, but it is a hurt.
0: Meer apagaram chestunnaru.
1: You are harming, you are hurting.
0: Society anetundi peru cheta nee pavitramaitundi bhavamulanta kudunu masigalputunnaru.
1: In the name of society and the help that you have been thinking, deluding, in fact you are harming them.
0: Evaru society?
1: What is this society?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంత మూడవది,
1: అండ్ ది ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ.
1: This individual is
0: association
1: I.
0: A.
1: Association A.
0: Spirituality ne yes.
1: The spirituality yes.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: The harmony of these three principles is సాయి, SAI.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: Therefore man should keep in view divinity.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే
1: then once you know your true nature,
0: ee samajam ante emiti ani artham avutundi.
1: You can understand what this society is.
0: Ee samajam ante artham cheskunnappude,
1: when you understand society, ee
0: samajamlo unnatundi samasti swaroopudaina daivatvanni gurtinchukovadaniki veel avutundi.
1: Then you can understand the cosmic principle of divinity.
0: Kanukani taanu modala munchi kudanu chinna pillalaku vidyani garipinchi ప్రైమరీ స్కూల్ లోపల వాళ్ళకు తగినటువంటి ఉత్తీర్ణులు గావించి వాటి ఉత్తమమైనటువంటి భావాలు పెంచాలని.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాంటెడ్ టు స్టార్ట్ ప్రైమరీ స్కూల్స్ సో దట్ దీస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ నోబుల్ ఐడియాస్.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్.
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: విత్ దిస్ ఇండివిజువాలిటీ వీ కెన్ జాయిన్ దిస్ అసోసియేషన్ సొసైటీ.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: ఫస్ట్ నో యువర్ నేచర్.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: నో థై సెల్ఫ్.
0: అప్పుడే ఇదెంత ఏమిటి అని అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద రెస్ట్.
0: కనుక మొట్టమొదటి మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దీస్ ప్రిన్సిపల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ స్పిరిచువాలిటీ ఈజీలీ.
0: కానీ ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ certain worldly paths and pursuits and make every attempt to find out that eternal truth.
0: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
1: To start with, the body requires food.
0: ఇదే ఫుడ్.
1: This is the food.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Head for God.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: So we should have proper food.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్ ఫుడ్.
0: పవిత్రమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్.
0: అదే సాత్విక ఆహారం.
1: దట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్.
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని మనం సంపాదించుకునేటువంటివి, ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో గ్రీన్,
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్.
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: Because of this alcohol, the senses turn weak.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: So for spiritual practice, alcohol will certainly an obstacle.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: He should reach the state of forgetfulness in a natural way, not by consuming alcohol.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త, ఫర్గెట్ ఫుల్నెస్ ఇస్ నేచురల్.
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ నేచురల్ వే.
0: దీనిని నాథుడు చెప్పాడు, ఎల్లప్ పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫాలో దిస్ ఆర్టిఫిషియల్ పాత్.
0: ఈ యొక్క మత్తు, మాంసము ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: ఎ హ్యూమన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ మీట్ ఈటింగ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
0: ఈ ఆహారం ఎందు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: సచ్ మెడిసిన్స్ షుడ్ నాట్ బి యూస్డ్.
0: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు సఫర్, బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దోస్ ఇంటాక్సికేట్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్
0: లవ్, ఎందరో ఎంతో సాధన చేస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: చాలా మంది పాలు, పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ కన్సిడర్ ద మిల్క్ అండ్ కర్డ్ యాజ్ పయస్ and accept
0: this. అది కూడా సాత్వికం కానే కాదు.
1: That is also certainly not pious.
0: అందులో కూడా కొంత మత్తు పదార్థం అంతా ఉంటుంటాయి.
1: There also we find certain this intoxicating nature.
0: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
1: And we have to take it in a limited quantity.
0: పెరుగు దాని ఇష్టమొచ్చినట్టుగా భుజించకూడదు.
1: Because it's curd, you cannot take it unlimited way.
0: కనుకనే మితంగా ఉండాలి.
1: Everything should be under limits.
0: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడా ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
1: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వెన్ యూఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
0: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
1: వీ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ స్టేజ్ దట్ వెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్ సమ్ మోర్.
0: ఫుల్ గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ వీ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
0: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
1: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
0: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్.
0: ధ్యానము ధ్యానము ధ్యానమని ధ్యానంలో కూర్చుంటున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
0: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
1: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
1: వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాసెస్ టెక్నిక్?
0: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
1: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుంది.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
0: ఇది కేవలం సాధన కింద చేరదు.
1: ఇట్ కెనాట్ బి ది స్పిరిచువల్ పార్ట్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
1: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
0: కనుకనే మనము ఈ యొక్క సాధన అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పార్ట్.
0: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
1: వైల్ వీ టేక్ ఎ పాత్ వీ సిట్ స్టడీ.
0: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
1: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం కదలాలి.
1: వీ హ్యావ్ టు మూవ్.
0: మనసు కూడా చలించాలి.
1: ద మైండ్ ఆల్సో నేచురల్ మూవ్.
0: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ వేవర్స్ నేచురలీ వీ షుడ్ రీచ్ ఎ స్టేట్ దట్ విచ్ ఇస్ స్టడీ.
0: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
1: సో స్టడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
0: అది ఏ నిజమైన ధ్యానం?
1: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
0: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
0: ఇవి కెమక్కెమైనా కూడా చేస్తూ పోతే కొంతకాలం నాకు అంత వ్యర్థమైపోతుంది.
1: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
0: కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
0: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
1: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
0: Anityamainatvanti padarthamulu kaadu memu.
1: And we are not
0: nitya satyamainatvanti oka padarthamulu.
1: I am eternal
0: ani ee chalincheetvanti danto chalinchinatvanti oka aatma tattvanni manam gurtinchalani prayatninchali.
1: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
0: Ee naadu aneka mandi aneka rakamainatvanti sadhanalu chestunnaru.
1: Many people follow spiritual paths.
0: కాని ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
1: They work for some time only.
0: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
1: Later, we'll be lost without any result.
0: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
1: Therefore, we should never follow such paths which are temporary.
0: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవటానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never think that God is outside and start installing him
0: in our heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
1: We should know the fundamental truth that God is in you.
0: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
1: In fact, one has to visualize the God within.
0: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
1: Not only he visualizes God within, he will help others to see.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: all our spiritual practices today
0: drama kattulu vale ganipistuntunnayi.
1: They are like just like drama enactment.
0: Idi drama ku maatrame panikostayi gaani ee kattulu
1: they are just for dramatic
0: sampadaniki paniki raavu.
1: It is for dramatic purposes, not for permanent value.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we should make every attempt to kill this illusion.
0: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
0: దీనికి అనేక రకమైన మార్గములున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
0: ధ్యానం అనగా
1: మెడిటేషన్ మెన్
0: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కండక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. That which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
0: కాని ఈనాడు ఎమోషనల్ గా పోతున్నారు.
1: ఎమోషనల్
0: గా వస్తున్నారు.
1: We are proceeding along the emotional lines.
0: కనుక దీనికి సమాంతరమైనటువంటి కాకుండా ఉండాలి.
1: We should be away from such emotional line.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు తెలుసో తెలియకనో తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిదిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ దాట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ట్రూ.
0: కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యు వాంట్ టు నో ద రైట్ మెడిటేషన్ ప్రే టు భగవాన్ ఆస్క్ హిమ్.
0: ఏది మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఏ సాధనలు అక్కర్లేదు.
1: నో స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎసెన్షియల్.
0: చెప్పినటువంటి రీతిగానే మీరు నడుచుకోండి.
1: జస్ట్ కండక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: క్షణం లోపలే మీకు
1: వీఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ది ఎమోషనల్ లైన్స్.
0: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి. అది
1: we should be away from such emotional line.
0: prema swarupulara
1: embodiments of love.
0: meeku teliso teliyakuno

0: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్, నాట్ అచీవ్డ్.
0: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
1: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
0: ఈ సాధన లోపల సరైనటువంటి సాధన కాదు ఇది.
1: దీస్ స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
1: వీ గో బై ఎ ఫార్మ్.
0: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారంను పెంచుకుంటున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
0: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
1: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్.
0: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేసి ఏం ప్రయోజనము?
1: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్ స్టేట్?
0: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
1: ఐ సే ఐ మెడిటేటింగ్.
0: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
1: హౌ డు యూ నో దట్ యు ఆర్ మెడిటేటింగ్?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్ కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు.
1: నో.
0: కనుక నీవు మర్చినటువంటిదే ధ్యానం.
1: యు షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: That which makes you forget yourself in
0: meditation.
1: When you transcend yourself, that meditation.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఇంక్రీజెస్ యువర్ సాంక్టిటీ ఇస్ మెడిటేషన్.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఫిల్స్ యూ విత్ ఎటర్నిటీ ఇస్ మెడిటేషన్.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: వితౌట్ ది రిసీవింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నిటీ ఇంటు అస్, వి ఆర్ జస్ట్ పాసింగ్ బై దాట్ విచ్ ఇస్ మొమెంటరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: Let us develop this sacred love.
0: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: Many follow gurus and other teachers.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
1: That is not true.
0: నీ హృదయంలో ఉన్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: Have one feeling which should be changeless.
0: ఏ మార్పులు కూడాను మనకు సంభవించకూడదు.
1: There should not be any change whatsoever.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: If you concentrate on one, that should remain permanent.
0: దీనిని ఒకానొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: The same thing was stated by Buddha at one time.
0: ఒకనాడు,
1: one day,
0: తనను తాను మర్చిపోయాడు.
1: He has forgotten himself.
0: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
1: Having lost himself, he has become one with the unity.
0: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
1: He was just moving about.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
1: And this was noticed by Ananda.
0: చూచి, ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
1: He said, oh brother, why are you moving about like this?
0: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
1: And then he could remind himself.
0: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ మూవింగ్ రెస్ట్లెస్లీ బికాస్ మై మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ ఫ్లీటింగ్ ఎఫిమరలీ మొమెంటరీ వరల్డ్లీ.
0: మనసులో నేను ఏమాత్రం తలంచకూడదు.
1: సో ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది మైండ్.
0: ఉన్నది ఒక్కటే మనసు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మైండ్.
0: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
1: వీ మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ లైవ్స్ బట్ మైండ్ ఈజ్ సేమ్.
0: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: మైండ్ విల్ నెవర్ చేంజ్.
0: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
1: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: చూచాడు.
1: హి జస్ట్ వాచ్డ్.
0: ఒక్కతూరి హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
1: హి థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
1: అండ్ దేర్ హి కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: నిర్వాణం పొందాడు.
1: అండ్ దెన్ హి అటైన్డ్ లిబరేషన్.
0: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం,
1: ద రీజన్ బిహైండ్ దిస్ నిర్వాణ,
0: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
1: బికాస్ హీ హస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
0: మనస్సునే స్మరించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
0: మనసే అన్ని విధములుగా కలతలు పెట్టించేది.
1: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ఎజిటేషన్.
0: మన ఏవో మనుష్యానం కారణం బంధమోచేహో.
1: మైండ్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక ఈ మనసును మాత్రం తలచకూడదు.
1: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
0: మనసును మరచి,
1: one should forget the mind.
0: మనసును విడిచి,
1: and one should give it up.
0: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
1: and he should think of divinity.
0: దివ్యత్వంలో లీనం కావాలి.
1: And he should merge in divinity.
0: అది నిజమైనటువంటి నిర్వాణము.
1: And that is true state of liberation.
0: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
1: Ananda noticed this.
0: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
1: And he too conducted himself like that.
0: కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
1: And within a moment of time, now the Ananda could also attain.
0: దేహాలు ఏమిటి వెళ్ళి?
1: What is this body?
0: ఈ పంచభౌతికమైన దేహాలు.
1: It is full of senses.
0: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
1: And they are just artificial.
0: నిత్య సత్యమైనటువంటివి కాదు.
1: They are not eternal and permanent.

0: అలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటి సత్యం ఎట్లవుతుంది?
1: వై షుడ్ వి ఫాలో దిస్ బాడీ అండ్ హౌ కెన్ వీ నో ద అల్టిమేట్ ట్రూత్?
0: దేహభ్రాంతిని మనం మోచాలి.
1: సో వీ షుడ్ కట్ షార్ట్,
0: దేహాభిమానం త్యజించాలి.
1: వీ హావ్ టు సాక్రిఫైస్ దిస్ బాడీ అటాచ్మెంట్,
0: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ బి అటాచ్డ్ టు ద స్పిరిట్.
0: అదే నిజమైనటువంటి ధ్యానం.
1: That is true meditation.
0: అదే నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: That is true sacrifice.
0: అదే నిజమైనటువంటి యొక్క యోగము.
1: That is true yoga.
0: అదే నిజమైనటువంటి యొక్క భోగము.
1: And that is real pleasure, bhoga.
0: ఆ భోగమే ఆనందము.
1: And that bhoga, pleasure is ananda, bliss.
0: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
1: It is not worldly pleasure.
0: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
1: Everything is contained there.
0: కనుకనే సత్యం బ్రూయాత్.
1: Speak truth.
0: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
1: And speak softly in an acceptable
0: way. Satyam apriyam.
1: Never speak untruth, that which is not acceptable.
0: Appude nee yokka nirvanam neeku labhyam avutundi.
1: Then you can think of liberation.
0: Kalukane liberation kavalanukuntunnaru chaala mandi.
1: Many people want this liberation.
0: Liberation kevalamu tatkalikanga labhyam ayyetundi kaadu.
1: Liberation is not that cheap.
0: Manasunu marchipothu povali.
1: And we should forget the mind.
0: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా అవర్ మైండ్.
0: నిజమైనటువంటి నిర్వాణం.
1: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
0: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్ట అవుతుంది?
1: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
0: మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
1: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదనుకుంటారు.
1: యు హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
0: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
1: గ్రాడ్యువల్లీ యు విల్ నోటీస్ ఇట్.
0: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
1: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
0: అప్పుడే మీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
1: దెన్ యు విల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టేట్.
0: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
1: And in fact, they started with the position of I to begin with.
0: Tarvata we nunchi vacharu.
1: And then they thought of we.
0: Tarvata all anetundi vachindi.
1: And then they could know all the rest.
0: Kada mottamoti I anetundi pettukokoddu.
1: So we should not keep this
0: I ni tejinchali.
1: We have to sacrifice this I.
0: Appude nijamainatundi aanandam kalugutundi.
1: Then you will have true bliss.
0: Joy joy joy annadu ee buddhudu.
1: Buddha said of joy joy.
0: జాయ్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది జాయ్?
0: జే ఓ వై జాయ్. జే అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జే?
0: ఏమిటో అర్థం కాలేదు తనకు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ ఓ.
0: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ వై ఎయిదర్.
0: జే ఓ వై. జే అనగా సర్వము.
1: జే దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఓ అనగా సమస్తము.
1: ఓ ఈస్ కంప్లీట్నెస్.
0: వై నిర్వాణము.
1: వై నిర్వాణ లిబరేషన్.
0: జేవో వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
1: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్ జేఓ వై.
0: కనుకనే ప్రతి అక్షరం కూడా ఎన్నో అర్థాలు ఉంటున్నాయి.
1: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
1: The true spiritual practice wants us to know the inner meaning of all this.
0: తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుందని దానిపై మీరు ప్రయాణం చేయకూడదు.
1: It might appear that mind is steady for some time, but we should not think
0: ఉంటుంది కొంత కాలం వరకు ఉంటుంది.
1: It might remain steady for some time.
0: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
1: And mind will make you suffer.
0: ఒక్క చింతను కూడా చేయనివ్వదు.
1: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: ఏ సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
1: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
0: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
1: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు అండర్స్టాండ్.
0: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
0: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
1: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాశి గురు పూర్ణిమ.
1: టుమారో ఈస్ గురు పౌర్ణమి.
0: ఈ గురు పౌర్ణమి దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
0: ఈ గురు పౌర్ణిమ గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
1: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
0: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
0: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
1: అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
1: కీపింగ్ ప్రిసెప్టర్
0: దివ్యత్వంగా దాన్ని మార్చుకొని
1: అండ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ది
0: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
1: అండ్ దెన్ వీ హ్యావ్ టు మెల్ట్ అండ్ మర్జ్ ఇన్ ది అల్టిమేట్ రియాలిటీ.
0: కనుక
1: సో
0: రేపటి దినము
1: టుమారో
0: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.
1: తపాంసి తీర్థానం శాస్త్రాన్ని జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
2: ఇట్ ఈస్ నాట్ ఎనీ తపస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ ఆఫ్ విజిట్ టు పిల్గ్రిమ్ సెంటర్స్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద స్కాలర్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టరింగ్ all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service, and service to your fellow beings alone, that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma sarukulara.
2: Embodiments of the divine Atma.
1: Manavudu sukham nasinchutunnadu.
2: Every individual aspires for a state of happiness and comfort.
1: Aithe vastavamainatuvanti sukham emito gurtinchukoneatuvanti vyaktulu chala takkuvaga unnaru.
2: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: Bhautika sukham, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరి అయిన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
2: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence confirming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent, which of these is lasting?
1: Niyamuga sukamulu moodu vidhamuluga unnadi.
2: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati tatvika sukamu.
2: The first could be called sattvika.
1: రెండవది రాజసిక సుఖం.
2: ద సెకండ్ రాజసిక.
1: మూడవది తామసిక సుఖం.
2: ద థర్డ్ ఇస్ తామసిక.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రథమంలో విషమయంగా ఉంటుంటుంది.
2: నౌ ద ఫస్ట్ ఆఫ్ దీస్, ద సాత్విక వెరైటీ ఆఫ్ కంఫర్ట్ ఆర్ జాయ్, అట్ ద బిగినింగ్ ఇట్ అపియర్స్ టు బి లైక్ పాయిజన్.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
2: బట్ గ్రాడ్యువల్లీ this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: Satvika sukamunaku prarambhamulo konni vidhamainatundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addu thundutayi.
2: In the initial stages, when you are trying to go on this satvik path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you have to encounter.
1: Ini క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
2: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
2: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: Tamamu, damamu, uparati, titicha, ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo samapadavalsi vastundi.
2: In the initial stages, man has to undergo what are called sama, dama, titicha and the like of such other rituals.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
2: Now gradually, as you have managed to get all these into your stride, you'll be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
2: Now, it's a common thing that in our day-to-day life, we tend to learn the art of driving.
1: కానీ ఒక సైకిల్ కానీ లేక మోటార్ కానీ ఇంకే విధమైనటువంటి వాహనములు కానీ మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది.
2: Now, it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages, we know that this art of driving tends to be very difficult.
1: కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
2: It may also subject us to a great sense of difficulty.
1: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
2: We may also come to be injured or hurt.
1: కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
2: But then, it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిదే సాత్వికమైనటువంటి సాధన.
2: This sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you are bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga vishayamulato sambandhamainatundi.
2: Now the second of these, the rajasik sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manastattvam prarambhamulo chaala aanandamuganu ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
2: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనం భోజనము కూర్చున్నప్పుడు భోంచడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దేన్ని మనం భోజిస్తాము.
2: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kamakkamina adi oka vidhamainatundi visuvugaanu oka vidhamaina kashtangaanu oka vidhamaina bharangaanu maarutu vastundi.
2: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టమని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము. అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది.
2: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ఆరంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
2: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ రాజసిక సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యు లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యు ఇంటు ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యు లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
2: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
2: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
2: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
2: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కృంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది.
2: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: కనుక ఈ రాజసికమున కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది.
2: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
1: ఇంకా తామసికమనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కానీ అంతమునందు కాని ఆత్మతత్వం అనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
2: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either in the beginning or towards the end. All the while, right from the beginning till the end, you are engrossed in activities primarily motivated by a selfish idea.
1: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
2: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
2: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
1: Aithe ee sattvika margamunandu sattvika sukamunandu rendu vidhamaitundi samskaram untunnavi.
2: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
1: Doshapanaya samskaram oni okati.
2: One is called doshapanaya samskara.
1: Rendavadi గుణాధార సంస్కారము.
2: ద సెకండ్ ఇస్ కాల్డ్ గుణాధార సంస్కారం.
1: ఈ గుణాధార సంస్కారం అనేటువంటిది ఏమిటంటే ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
2: నౌ టాకింగ్ ఆఫ్ ద సెకండ్ ఆఫ్ దీస్ ద గుణాధార సంస్కార, ఎన్ ఎగ్జాంపుల్ కుడ్ బి గివెన్ దస్. యు సో ఎ సీడ్, ఇట్ బికమ్స్ ఎ సాప్లింగ్. యు ఆర్ ఆఫ్ కోర్స్ టెన్నింగ్ ఇట్ అండ్ గివింగ్ ఇట్ వాటర్ అండ్ సస్టెనెన్స్. You are having a fence around it and see to it that this seed ultimately becomes
1: anaga,
2: a useful plant.
1: Oka naamamu anetunte beejamunu hrudayamulo naati.
2: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: Prema ani jalamunu posi.
2: You are tending it with the water of prema or love.
1: Nammakamu anetunte eruvunu challi.
2: Faith is a manure that you are going to give to this sapling.
1: Discipline in the kanchanu katti.
2: And discipline is the fence around this.
1: Ee naamamu anetunte vrutchamunu balaparchukotamu.
2: You are trying to strengthen this seed, this name.
1: Ee vidhamainatunte gunamulu cherinappude ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షంగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
2: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: అనగా మానవుని కేవలం ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
2: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: రెండవది దోషాపనయన సంస్కారం.
2: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
1: ఇది వేరొక శ్రమలకు ఏమాత్రము అవకాశం ఉండదు.
2: Now here there is no room whatsoever for others.
1: అద్దము ప్రతిబింబం చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
2: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
1: మన హృదయమునేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తోను శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము సహంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
2: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికి దోషాపనయన సంస్కారం అంటారు.
2: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown out.
1: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
2: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
2: That is, the end result is through our karmas or activities, we are in a position to purify and cleanse our heart.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం కావించటమే.
2: సో ఆల్ అవర్ కర్మస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్ దిస్ ఎండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్.
1: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
2: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ ఎ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనర్స్.
1: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
2: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
1: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
2: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
1: Dakshakudanaga emtante oka vidhamainaatvanti konni padarthamulanu utpatti gavinchi tadwara jagattunaku anukoolamulanu aanandamulanu chekurchinatvanti vidhanamulanu andinchetvanti vyakti.
2: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
1: Anaga srimantulu lokamulo aneka mandi untuntaru.
2: Like for example, there are any number of wealthy people in this world.
1: Veellandaru kudanu aneka industries anta kuda sthapinchi ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
2: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితమును సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
2: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
1: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
2: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెన్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
1: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
2: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
1: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
2: Now we certainly have wealth of varying denominations.
1: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తి లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
2: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
1: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
2: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
1: దీనిని భగవద్గీత యందు యోగ క్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
2: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material possessions.
1: Abhivruddhi gavinchukunnatundi yokka vastuvulanu kani utpatti gavinchukunnatundi sampadanu kani rakshana lekapothe adi kevalam parulapalai poyi kevalam durvinyogam aipothundi.
2: So what you normally get through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
1: కాని ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
2: Now, the third category of individuals, the Sikshakas. We of course have room for Dakshaka, have room for Rakshaka. But the Sikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two. And these are the teachers.
1: Kanuka jagattunaku tadartham yokka utpatti darulu, jagattunaku rakshinchetvanti yokka police, military aneetvanti yokka stamatta, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడా రాణించదు.
2: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: కనుక విద్యనే లేకపోతే శిక్షణ శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
2: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
1: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
2: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
1: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
2: సో ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ దక్షకస్ ద వెల్దీ వన్,
1: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
2: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్,
1: వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
2: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
2: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly not. These three could be considered to be like a tripod.
1: Three legs.
2: A stand having just three legs.
1: Three legs undinanta matramuna manam dani paina kurcholemu.
2: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
1: Dini paina ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలా అతికించాలి.
2: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
2: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
2: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and sikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
2: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mahavani Kuruvi cheppadu nalugu rakamlainatundi garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhirudhi cheyalannadu.
2: Mahavani Kuruvi was just now telling us that during the course of these 3 years we must try and perfect four different types of garlands.
1: Okati education vidya vidhanamu,
2: first is the system of education,
1: rendavadi vaidya vidhanamu,
2: second is the way you assist on the medical field,
1: moodavadi service vidhanamu,
2: third is the service activities,
1: nalugavadi individual sadhanalu,
2: fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu nalugu haramulu kaadu.
2: Now these four cannot be looked upon as four different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
2: All these four together make up one single garland. They are like the four different strings coming together and meeting at a point. You should not look upon them as four different
1: garlands. ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
2: The women folk generally have such ornaments. Pearls being essentially the same, which make up different rows, and they come down one below the other. But actually, they all have a common link at the back.
1: అది విధంగానే మన హెల్త్, ఎడ్యుకేషన్, ఇండివిజువల్ సాధన, సమాజ సాధన, ఇవన్నీ కూడా ఒకదాంతో చేరి ఉంటుండాలి.
2: In the same manner, what you are now categorizing as four different types should all come to a common meeting point.
1: ఇది ఎట్లనగా భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
2: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
2: The first one is called the Vishada Yoga.
1: Rendavadi Sankhya Yogamu.
2: Second is the Sankhya Yoga.
1: Moodavadi Karma Yogamu.
2: Third is the Karma Yoga.
1: Ee vidhanga Vishada Yogamu, Sankhya Yogamu, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
2: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
1: యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమే అని.
2: What actually does this word yoga mean? It talks about a wholesome, total love.
1: కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గార్డ్లేండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
2: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
1: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
2: Now, it's quite likely though that at times and at points we are confronted with questions and doubts.
1: ఈ విధమైనటువంటి సాధనలు చేస్తూ యోగ తత్వములో, ప్రేమ తత్వములో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
2: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and confusion also sets in.
1: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
2: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దాట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దాట్ రియల్.
1: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
2: Now man is given to undertake karma of three denominations.
1: మొదటిది అకర్మ.
2: First is called akarma.
1: రెండోది సకర్మ.
2: Second is called sakarma.
1: మూడోది నిష్కామ కర్మ.
2: Third is called నిష్కామ కర్మ.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
2: The first one, akarma, is one where an individual is given to laziness of the worst order. He doesn't do anything by himself or by others.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
2: Then the second one is sakarma, where he has a noble thought that he has to do it's something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
1: మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కాని చెడ్డది కాని తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ.
2: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
1: మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము.
2: Now we try to slice a loaf of bread.
1: కానీ కోసేది ఏమిటి? కత్తి.
2: Now what is it that's slicing it? It's this knife.
1: కానీ ఆ కత్తి స్వశక్తితో తాను కొయ్యగలుగుతున్నదే?
2: The knife by itself, is it able to slice through the bread?
1: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
2: No, an individual has to get hold of the knife and it is an individual who is working through the knife.
1: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
2: So in the same manner, we are like the pointed, sharp-edged knife.
1: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
2: This is in the hands, it's an instrument in the hands of God.
1: కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
2: So it is he who is wielding this knife of the body, and it is he who is undertaking all the
1: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
2: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
1: Aite ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
2: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
1: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamainatundi.
2: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
1: Aithe motta motta manamu kartavya karmalu manu prarambhinchali.
2: Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
1: responsibility. Oka chinna udaharanam,
2: a small example for this.
1: Oka sanyasi pavithyamainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
2: One sanyasi at one time was taking a dip in the holy waters of
1: Jamuna. Pravaham anetundi వర్షాకాలం ఒకటి చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
2: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
1: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
2: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటున్నాడు పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక తూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
2: Now this sannyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him, and through pain he let it go.
1: కాని ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసం పోయినాడు, తిరిగి కుట్టింది.
2: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
1: ఈ విధంగా ఐదు ఆరు పర్యాయాలు దానిని పట్టి గట్టుకు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
2: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
1: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు.
2: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting, it's a poisonous insect, so don't do anything by way of doing again something against it.
1: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్, దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దాన్ని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
2: Then the first sannyasin replied, oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life, still it is not letting go its nature, which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it and put it on the shore of the bank.
1: చెడ్డవాడు కదాని అతని స్వభావాన్ని మనం ధిక్కరించడానికి పోకూడదు. అతను చెడ్డవాడు కావచ్చును, నీవు మంచివాడు అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు.
2: Merely pointing out the other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
1: అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
2: Now a particular individual could be wicked and evil, and he could undertake acts which are not desirable.
1: నువ్వు మంచివాడని నువ్వు భావిస్తున్నావు.
2: Now you are treating yourself as a good one.
1: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
2: నా యూ హూస్ బేసికలీ గుడ్ మస్ట్ ట్రై టు డూ థింగ్స్ విచ్ ఆర్ గుడ్. యూ షుడ్ నాట్ మిక్స్ విత్ అదర్ వన్ హూస్ బ్యాడ్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ హీస్ డూయింగ్.
1: మానవుడు కర్తవ్య కర్మ నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
2: నా మ్యాన్ హాస్ బీన్ బోర్న్ సో దట్ హీ కెన్ డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ హిస్ డ్యూటీస్.
1: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
2: What do you mean by these two words, duty and responsibility?
1: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
2: Today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
1: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
2: What is the progress that we have achieved?
1: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్?
2: Is it the progress pertaining to our daily existence?
1: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్?
2: Or comforts pertaining to the body?
1: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్?
2: Or in terms of a broadened vision?
1: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్?
2: Or in terms of the aspect of love?
1: మనకే అర్థం కావటం లేదు.
2: We ourselves are not in a position to understand.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి?
2: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ ప్రోగ్రెస్ అంత కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
2: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
2: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు.
2: బికాస్ ద పర్సన్ వుడ్ గో వాకింగ్ ఇట్ వుడ్ టేక్ హిమ్ 1 month, బట్ ఈచ్ సెకండ్ హీ వుడ్ కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విశ్వేశ్వర అండ్ హీ వుడ్ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ హిమ్ అండ్ దస్ అండర్టేక్ హిస్ పిల్గ్రిమేజ్.
1: అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది.
2: బట్ టుడే ఇన్ మోడర్న్ టైమ్స్ వి ఫైండ్ దట్ అవర్ జర్నీ టెండ్స్ టు బి వెరీ కంఫర్టబుల్.
1: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
2: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
1: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
2: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
1: Mana bhakti bhavam kudanu 3/4 ghantalone vellipothavu.
2: So this element of devotion in us is also now equated to just 45 minutes.
1: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam valla ee daiva bhavam hrudayamlo chala natukoni poyetundi.
2: Formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
1: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
2: But today mode of transport has become one of convenience.
1: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
2: That's why the world also has become a smaller place to live in.
1: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడేయమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలే ఢిల్లీ స్టార్ట్ అవుతుంది.
2: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
2: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
1: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
2: Can we possibly call all this progress?
1: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
2: Certainly not. We can't call all this progress.
1: నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి.
2: We should broaden and enlarge our vision.
1: ఈనాడు మనం చేసేటువంటి పనుల లోపల చేతులతో పనిచేసి నడుమంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి.
2: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
1: కాని ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
2: But today's system of education doesn't give an individual this sense of participating.
1: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమును పురికొల్పటం లేదు.
2: Nor does it give you a way of purifying yourself, the inner self.
1: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
2: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
1: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పటం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది. అది కానీ ఈ అర్థము యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
2: ఇట్ మెయిన్లీ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యూ సో మచ్ యాజ్ హౌ టు ట్రాన్స్లేట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుందాది కానీ గుణమును పెంచటం లేదు.
2: టుడే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ గివ్స్ యూ ఎ గ్రేట్ డిగ్రీ ఆఫ్ క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ బట్ డజంట్ డు ఎనీథింగ్ బై వే ఆఫ్ అపోల్డింగ్.
1: ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుందాది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
2: ఇట్ డజంట్ డూ మచ్ ఫర్ యువర్ క్యారెక్టర్. టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ ఇస్ మోర్ మెకానికల్
3: doesn't have much of innate strength to it.
1: కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి ఏడంతస్తుల మేడ పైన కూర్చొని కరెంటు పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి.
3: Now today's system again refined, gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
1: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
3: A stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
1: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
3: Can we call this real progress?
1: కాదు కాదు.
3: Certainly not.
1: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతాను.
3: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
1: Kuliyunuku aanandamunu chittamunuku sukamunu manasunuku shantini chekurcheetunte oka margamu nijamainatunte margamu.
3: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should see.
1: Kanuka okke daivattamainatunte aham aneka roopamullo aneka perlato aneka sthayilato aneka vidhamainatunte anubhootini anukuntundi.
3: Now this entity called I, the supreme I, is one, and that is God. He manifests himself in different beings, so that we have different names and forms.
1: ఇది అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
3: Now this aspect, the true nature I, this is అహం బ్రహ్మాస్మి. Now when it becomes one with one's chitta or intelligence,
1: ఈ స్వప్నావస్థ ఎందుకున్నటువంటి ఒక సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
3: This pertains to one's gross existence. Now when it gets into this dream state, the subtle one, you talk of mind there.
1: ఇది కారణ దేహములో పోయినప్పుడు ఇది బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
3: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
1: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను, కారణ దేహంలో ధరించినప్పుడు బుద్ధిగాను, నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
3: సో వీ హ్యావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి, ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
1: Idi emantaru deeniki peru handkerchief antaru.
3: Now here is an example. We talk of this as a handkerchief.
1: Ee handkerchief lo undinatvanti emiti anu vicharisthe manam pratte.
3: Now when you ask this question, what is it in this piece of handkerchief? It is cotton.
1: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
3: At the time you ask the same question, you identify it as a piece of cloth.
1: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్యే.
3: What is it in this piece of cloth? It's cotton again.
1: అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
3: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
1: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
3: This is what has also been proclaimed in the Bhagavad Gita when Krishna says that it is me and me alone and I who manifests himself in different ways in a diverse set of being.
1: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
3: But man is not in a position to understand where he has come from, what his destination is.
1: దీనినే భాగవతం కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టాము అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
3: So we find this truth upheld in the Bhagavata. Man has to go to the place from where he has come. This is the truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
3: An illustration for this.
1: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
3: Now we have a river flowing.
1: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
3: Where have you got this water from?
1: ఇది వర్షం నుంచి వచ్చింది.
3: Now this water has been brought from rain.
1: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
3: Where did you get this rain in the first
1: మేఘం నుంచి వచ్చింది.
3: From clouds.
1: ఈ మేఘం ఎక్కడ నుంచి వచ్చింది?
3: What about the clouds themselves?
1: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
3: The clouds again have their origin on the oceans.
1: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కురిచి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టెకట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
3: So you have this link in this manner. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
1: Nadi naam sagaro gatihi.
3: So we find this water, it has its place of origin at one point, its destination.
1: Nadi emina pravahistunte dana daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashniste jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురుతో ప్రవహిస్తుపోతుండాలి.
3: The rivers are directed towards ocean. Now you ask a question, oh river, where are you flowing? It won't even wait to answer this question of yours. Because it's all eagerness, all enthusiasm to reach the destination proper.
1: తన లక్ష్యం అంతా స్వస్థానం పైన ఉంటుండాలి.
3: All its aim is set on its destination, which is the ocean.
1: మట్టి, జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
3: Now then let's take the example or ideal of this mud or clay.
1: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
3: Now out of this clay you have made a pot.
1: ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది?
3: Where did you get this pot from?
1: మట్టి నుంచి వచ్చింది.
3: From clay.
1: ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాం.
3: Now you are using this pot in different ways.
1: కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది.
3: After a while the pot has broken down.
1: ఇది ముక్కలు ముక్కలు అయిపోతుంది.
3: It has again become into bits and
1: pieces. కట్టక ఇక్కడ చేరుతుంది, మట్టికే చేరుతుంది.
3: Where has it gone ultimately back into clay?
1: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
3: So this pot which has come from clay in the first place has gone back to clay.
1: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
3: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హెస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
1: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్ననే మనం వేసుకోవటం లేదు.
3: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
1: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావమునే అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
3: Now this is a question which should be uppermost and the answer should be, we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
1: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
3: Now to a friend of ours we have written a registered letter.
1: దానిపైన అడ్రస్ వేశాము.
3: And we have written the address on the top.
1: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
3: And we have posted it.
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
3: Now because the address has been written on it, it's bound to reach the addressee.
1: అట్లు కాకుండా మనం జాబు మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
3: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
1: Maybe two address aina veyali, lekapothe from address aina veyali.
3: Now at least you should have written the address, if not the two address, at least the from address on it.
1: Two address, from address, rendu veyakapothe ekkada chestundi, waste paper basket lo poi cheripothundi.
3: Now you have written neither the two address nor the from address.
1: Address vesamo.
3: And we have written the address on the top.
1: Adi post box lo vestamo.
3: And we have posted it.
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
3: Now because the address has been written on it,

0: It's not this limited number which is your family. The entire universe, the world around you is your family.
1: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వము లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో విత్ దిస్ అవుట్లుక్ ట్రై అండ్ డూ సంథింగ్ పాజిటివ్ ఫర్ ద సొసైటీ.
1: కనుకని మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి.
0: సో యూ మస్ట్ ట్రై అండ్ బీ ఇన్స్పైర్డ్ బై దిస్ ఫీలింగ్ that when you're taking care of an individual, you're really taking care of the world as such.
1: Manaku prakkalopalni pedda samudram kanipistundadu manaku.
0: Now by our side we see a huge big ocean.
1: Ee samudram anta ekkadi nunchi vachayi? Moodu samudram untunnayi.
0: Now where have these ocean waters come from? There are three types now.
1: Turpu samudram, Bangala gatham.
0: Now we have these three of these seas. First is the Bengal, Bay of Bengal.
1: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
0: ఆన్ ది వెస్ట్ వి హావ్ ది అరేబియన్ సీ.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
0: ది మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ది ఇండియన్ ఓషన్.
1: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
0: సో ఇన్ ది సేమ్ మేనర్ నౌ వాట్ యు హావ్ ఆన్ ది ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
1: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
0: What you have on the west is the jiva tattva.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
0: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian ocean.
1: దీనిని అసి తత్తు త్వం అసి, అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
0: So this is what is called tattvam asi. It is this east which is bridging the gulf between tat and tvam.
1: కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటిని కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
0: సో ది నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
1: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this.
1: కనుక సత్యసాయి సమస్తలనేటువంటిది విశాలం విశాలం విశాలం. ఇది మన ప్రోగ్రెస్. ఇంతే కానీ నేరవుగా ఉండటం కాదు మన ప్రోగ్రెస్. అధికంగా చదవటం కాదు మన ప్రోగ్రెస్. నీటుగా డ్రెస్సులు వేయటం కాదు మన ప్రోగ్రెస్. సుఖంగా కారులో తిరగటం కాదు మన ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ ఏంటి? హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్.
0: సో ది వర్డ్ ప్రోగ్రెస్ హాస్ గాట్ ఎ డిఫరెంట్ కనోటేషన్ ఆల్ టుగెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ సొసైటీ ఆర్గనైజేషన్. ది వర్డ్ ప్రోగ్రెస్ డస్ నాట్ స్టాండ్ ఫర్ యువర్ మెటీరియల్ కంఫర్ట్, డస్ నాట్ స్టాండ్ ఫర్ కంఫర్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద లైఫ్. యువర్ ప్రోగ్రెస్ కన్సిస్ట్ ఇన్ యువర్ ట్రైయింగ్ టు డెవలప్ a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
1: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
0: And try and build up this point of view where you can
1: సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
0: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
1: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యారెంట్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
0: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
1: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
0: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
1: వర్షాకాలంలో గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
0: ఆన్ అదర్ హ్యాండ్ డ్యూరింగ్ మాన్సూన్ టైమ్ రెయినీ సీజన్స్ యూ ఫైండ్ ద లైఫ్ గివింగ్ రివర్స్ గష్ అవుట్ అండ్ ఫ్లో ఫౌట్ ఇన్ అబండెన్స్ అండ్ జాయిన్ ది ఓషన్.
1: పెరగటం లేదు.
0: బట్ దెన్ యూ ఫైండ్ ద ఓషన్ వాటర్ డస్ నాట్ ఇంక్రీజ్.
1: కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
1: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకుని ఇట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the like to the
1: deen yokka antaratham emiti.
0: What is the inner meaning of this?
1: Manavuni hrudaya samudram lopala aneka chintalu anetunte dust nu cherchukokunda tachchame danni purchi veyali, danni paikaku baitaku nettali.
0: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
1: Inte kaadu, tana yokka kadupu lopala అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
0: And then again you find that in the ocean depths we have creatures which are very harmful.
1: అంతే కాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
0: But at the same time it also nourishes and sustains and secures

0: precious gems and pearls.
1: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతూ ఉండాలి.
0: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
1: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
0: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, make secure the precious pearls within.
1: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ కీప్ ది సద్గుణాస్ ది గుడ్ ట్రైట్స్ డీప్ విత్ ఇన్ యు, రిమూవ్ ద డర్ట్ అవుట్ సైడ్ అండ్ రిమూవ్ దెమ్ ఆఫ్.
1: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటాయి.
0: దెన్ అగైన్ వి ఫైండ్ వేవ్స్ అటాప్ ద ఓషన్ సర్ఫేస్ గివింగ్ యు స్టేట్ ఆఫ్ ఎజిటేషన్, బట్ డీప్ విత్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ అండ్ సెరీన్.
1: మనకు బయభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
0: సో ఆల్సో అవుట్వర్డ్లీ పర్టైనింగ్ టు అవర్ ఫిజికల్ అండ్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ వీ మే బి సబ్జెక్టెడ్ టు గ్రీఫ్, డిస్ట్రెస్ అండ్ ద లైక్, but we should ever remain calm, unruffled and serene deep within.
1: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ which will confer on you the state of equanimity where you remain unruffled, where you remain calm and take everything as they come.
1: Individual sadhana anaga mana pratyekinchinatte japamulo dhyanamulo uleka pathanamulo edo okati koni chestu mana yokka divyatvanni kodanu konta vicharana chestu ravali.
0: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed like japa, dhyana or reading from the scriptures and the like.
1: తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
1: తనకు తాను మంచి పడి ఇతరులను మంచి చేయడానికి పూనుకోవాలి.
0: He should prosper first, then he can make take care of others.
1: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
0: So man's life is something precious.
1: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: And this precious life should be diverted for a good cause.
1: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
0: And the greatest of feelings one could have is that of service to others.
1: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
0: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
1: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
0: Try and broaden your vision.
1: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది.
0: Reach the stage where you talk of expansion love.
1: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: There should be no room whatsoever for a narrow and contracted vision.
1: కనుక ఈ దేహం అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
0: సో ఇన్ దిస్ బాడీ, this aspect of your existence where you keep asking about your own self,
1: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
0: This could be called the ghatakasa. Now where you have all your thoughts coming in the way is called the jalakasa.
1: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
0: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called jatrakasa.
1: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This third one, jatrakasa, is also called dharakasa.
1: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
0: Over and above this, you have got the chidakasa where you are a mere witness.
1: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
0: And then you have the mahadakasa where you have no thought of any nature whatsoever.
1: Kanuka manamu aham aneetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheripovali.
0: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
1: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
0: నౌ దిస్ మహదాకాశ ఇస్ ద స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
1: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
0: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
1: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
0: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve where you'll have a serenity descending on you. That is the Chidakasa stage. And then you come to the ultimate step, that is the Madhakasa, where you have nothing to do whatsoever.
1: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
0: Now some people talk about the Kundalini Shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
1: ఈ దర్శన శక్తులు ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరవ దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడవ దర్శనంలో మధ్య అయిపోతాం.
0: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you'll be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging into God.
1: ఒక సాధన యందు ఈ ఏడు దర్శనాలు ఆరు దర్శనాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
0: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
1: ఏ పని చేసినా దైవ భావంతో మనం చేయాలి.
0: Whatever we do is for God.
1: శబరి చక్కని ఆదర్శం.
0: It is for God. Take the example of Savari in this context.
1: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
0: She has not studied anything.
1: ఎట్టి వేదమును తెలియదు.
0: She has not studied any Vedas.
1: ఎట్టి శాస్త్రమును తెలియదు.
0: Now she is well versed in
1: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
0: In the thickness of a jungle, she overheard the rishis talking about Sri Rama having come to the forest area.
1: With his wife. అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
0: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
1: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండుపైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
0: She goes about it and then she feels, if Sri Rama were to come, he'll have to have a place to sit on. So he starts cleaning
1: about. అరే ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం.
0: So she starts clearing a bowl and then she feels, oh, if Sri Rama were to come, he could ask me, is there anything for me to eat?
1: Anaga nirantaram kuda ramachintanlone pandu cheruthundali, ramachintanlone road clean chestundali, ramachintanlone gundanta nayam chestundali, ramachintanlone pogalanta perikivestu anta ramachintane sarvam ramamayam anetundi deeniga undatam chetane ramulu ravatam sevarini anugrahinchatam jarigindi.
0: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
1: కనుక మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామూలు గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది.
0: So as Marvin Kruve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
1: దీని ఉపనిషత్తులు సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది.
0: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
0: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
0: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
1: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
0: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
1: In some area lo manam pani chestunnamu, ee vedavaniki pani chestunnamu, ee ai specialist anta vachesi ai camp lo pani chestunnamu ani ee rakamga manam pettuko, evvariki chesina నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం.
0: దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్. సో కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ ఫీలింగ్. యూ మైట్ బి వర్కింగ్ ఇన్ ద స్లమ్ ఏరియా, యూ మైట్ బి గివింగ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ బై ద స్పెషలిస్ట్, ఆర్ యూ మైట్ బి డూయింగ్ ఎనీథింగ్ బై వే ఆఫ్ ది సేవ యాక్టివిటీస్. బీ కన్విన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ సచ్ మానిఫోల్డ్.
1: మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
0: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ టుడే.
1: సత్యసాయి సంస్థల యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
0: Now this feeling which permeates the Satsai organization is the most laudable aspects of our organization. This is what makes it unique in terms of all that goes
1: on. సమయంలో ఎవరే అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
0: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ వీ షుడ్ నాట్ బి
1: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
1: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
0: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హు ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
1: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
0: నౌ యూ హ్యావ్ క్రోస్, ఎనీ నెంబర్ ఆఫ్ దెమ్, డస్ ఎనీబడి మేక్ ఎన్ ఎఫర్ట్ టు కేజ్ ఎ క్రో?
1: కాదు, మనం ఈ చిలుకను మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారెట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
1: చాలా అందంగా ఉంటుంటది.
0: బికాజ్ ద ప్యారెట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
1: చాలా ప్రీతిగా ఉంటుంది.
0: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు అ లాట్.
1: చాలా మంచిది కూడాను.
0: ఇట్స్ ఎ గుడ్ వన్.
1: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
1: మంచిదానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
0: సో యూ ఫైండ్ దట్ ప్యారెట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
1: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
0: Just because a crow has not been caged, does anybody say the crow is greater of the two?
1: అదే విధంగా మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనాలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful
1: idol.
0: It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: Manakkudanu aneka nindalu nishturamulu kashtamulu vachinappude mana yokka samastha yokka pavitramaina idi vyapti avutundi.
0: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
1: పవిత్రమైన భావంతో విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ట్ లో పని 1000 మంది ఆఫీస్ బేరస్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
0: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this country.
1: ఒక్క బొంబాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరస్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చు.
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
0: సో ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ట్రై అండ్ ఫర్దర్ అండ్ డెవలప్ అండ్ బిల్డ్ ఆన్ దీస్ యాక్టివిటీస్ సో దట్ ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్ దిస్ 1000 వుడ్ బికమ్ 3000.
1: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
0: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
1: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం.
0: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number. You must try and make a case for the quality part too.
1: Kanuka, ee Mumbai pattanam lopala, madati nunchi kudanu, chala goppaga sevalu chestunnaru unnaru. Enno vidhamainatundi yokka aadarshanni kudanu veeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులకు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ and they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength, strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: యు విల్ నౌ హియర్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 27th August 1996 ఆన్ ది ఒకేజన్ ఆఫ్ ఓణం.
1: సత్యం మాతా

దయాసఖి శాంతిపుత్రి క్షమం పుత్ర సత్యం మాత పితాజ్ఞానం ధర్మో భ్రాత దయా సఖీ

0: సడయతే జనబాంధవ సడయతే జడబాంధవ. సత్యం మాత ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హ్యావ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత. నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఇస్ ట్రూత్.
0: పితా జ్ఞానం, జ్ఞానమనగా కేవలము అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కాని ఒకటియే జ్ఞానము, అది ఏ మన యొక్క తండ్రి.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యువలిజం, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ అవర్ ఫాదర్.
0: ధర్మో భ్రాత. ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: దయాసఖి, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సిస్టర్, సిస్టర్, సిస్టర్, కంపాషన్.
0: శాంతం పత్ని,
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమాపుత్ర,
1: ఫర్ బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ. ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకును సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: ది ఫస్ట్ యాక్షన్ లైస్ ఇన్ అలవింగ్ దిస్ లవ్, ద రివర్ ఆఫ్ లవ్, టు ఫ్లో ఫార్వర్డ్ అమంగ్ ది నైబర్హుడ్.
0: ప్రతి మానవుండును

0: మెలగుచునుండితే మేలు యగును.
1: వన్ డస్ నాట్ లివ్ ఫర్ వన్ ఓన్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దర్ఫోర్ వన్ హ్యాస్ టు లీడ్ లైఫ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ ఫర్ అదర్స్ దిస్ ఇస్ సీక్రెట్ ఫీలింగ్ ఇన్
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితంబగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్ ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంకమగు ప్రేమను నిలిపి హృదిని
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు ఇంతకన్ననూ

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆత్మానంద నిమిత్తము, ఆత్మాన్వేషణ నిమిత్తము, ఆత్మ సంయోగ నిమిత్తము, ఆత్మ సందర్శన నిమిత్తము మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ and is always in eternal search of the self and to be one with the self and to have the experience and vision of the self.
1: చర్యలయందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము, పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: Man struggles so hard to attain the divinity and to enjoy the sanctity or the sacredness of the divinity.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship, friendship,
1: ఆత్మనివేదనం,
0: surrender.
1: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సరిపుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: You can never attain the divinity by following these pursuits.
1: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: All the spiritual paths will help you to give up that which is not Atman.
1: Anatma duramainappudu Atma sarvatrane untundi.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
1: Kappukunna nimurunu manamu teesiveste nippu manaku prakashistune untundi.
0: When once the ash is blown out, you will see the fire.
1: Nee samasta sarada sadanalu kudanu అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
0: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ ఫాలోడ్ టు గివ్ అప్ దిస్ వరల్డ్లీ థాట్ అండ్ ఫీలింగ్.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: యాజ్ క్లౌడ్స్ పాస్ ఆఫ్ యు ఫైండ్ ద సన్ షైనింగ్.
1: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు మేక్ ఎనీ ఎఫర్ట్ టు ఎంజాయ్ ది సన్ షైన్.
1: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
1: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
1: అనాత్మ సంయోగం నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and just unite with the Spirit.
1: కనుక ఆత్మ సంయోగము, అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: ఇట్స్ యూనియన్ విత్ ది స్పిరిట్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ ది వరల్డ్ ఆర్ ది ఎయిమ్స్ ఆఫ్ దీస్ పాత్స్.
1: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతా చ

0: త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ.
1: A devotee.
0: Twameva mata cha pita twameva.
1: Praises Lord. He takes him God as father and mother.
0: ఈ ప్రార్థనలు ఏది కూడా నువ్వు సరైనటువంటిది కాదు.
1: None of these prayers are true.
0: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తల్లి.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
0: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
1: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
1: What are the consequences, rewards of this?
0: భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
1: On the other hand, they bring a kind of dichotomy, bifurcation between you.
0: మాతాచ పితాత్వమేవ, నీవే తల్లి, నీవే తండ్రి, నేను వేరే.
1: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
0: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
1: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
0: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
1: A father can never be a son and a son can never be a father.
0: Father is father, son is son.
1: Father is father, son is son.
0: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
1: Both can never be one.
0: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
1: Therefore, when we pray, O God, that you are mother, that you are my father, they are all the prayers of innocence.
0: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
1: I am you and you are me only. That is the true prayer that should be offered.
0: తత్వం అసి.
1: తత్వమసి, దట్ ద వాట్.
0: నీవే నేను.
1: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
0: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
1: We are never bound by this sort of relationship.
0: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
1: The kind of relationship that we say దైవంతో
0: కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
1: Why should we develop this worldly relationship with God?
0: సర్వుని యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: God is same in everyone.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చే శిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
1: When you are present in everyone, what is the fun of calling?

0: that you are my mother, you are my father.
1: Adiye Bhagavad Mamatma Sarvabhutatma.
0: It's only God present in all living creatures.
1: నీయందు వారియందు వీరియందు అందరియందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: The same principle of Atma, the spirit, is present
1: దీనికి
0: in everybody.
1: కులము మతము ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: There are no differences whatsoever. There is no differences based on caste and religion.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడాను ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్, ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఫర్ కమ్యూనిటీ, గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: Basing on this Veda says only one thing that exists, but we consider different.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many, everything is one.
1: అతనొక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి యందు తానే ఉంటున్నది.
0: He is in everyone.
1: అన్ని రూపములు తానే.
0: All forms are his.
1: అన్ని నామములు తానే.
0: All names are his.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదరాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: We may say so many names while offering prayers, but there is only one God.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion, Brahma is there, you can never know the Brahman.
1: బ్రహ్మను దూరం చేస్తే బ్రహ్మ మనమే అయిపోతాం.
0: Then once you are free from this delusion, you become the divine.
1: అహం బ్రహ్మాస్మి,
0: I am Brahman.
1: నేనే బ్రహ్మ,
0: I am బ్రహ్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి విశ్వాసము భక్తుల్లో అభివృద్ధి కావాలి.
0: A devotee should develop that such a type of strong faith.
1: శరీరములు భిన్నంగా ఉన్నాయి.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: So we have varied feelings and thoughts.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There's lot of difference between person to person.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: Likewise there's wide gulf of difference between mind to mind.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
0: How can you experience this unity?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: There may be differences so far at the body level, but the mind
1: should be one. Brahmamayame.
0: The whole universe is full of Brahman.
1: Scientists will tell you.
0: Scientists say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it is a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: ఎవరు పురుషో చక్కగా యోచించాలి.
0: Enquire clearly who are fools here.
1: నిజంగా సైంటిస్ట్ ఏ ఫూలిష్.
0: Truly speaking, scientists are foolish.
1: ఎక్కనగా ఈ జగత్ అంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిదే.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడాను ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడాను ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వ దైవ ధరం తాం శాంతం, సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss, existence, awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడాను భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తం నందు.
0: This in పురుష సూక్త.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: Since this truth has not been cognized since ancient times, a human has come down to the level of an animal.
1: చెప్పడం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంటాడు.
0: He says something, thinks differently, and his action is altogether opposite.
1: ఇది కాదు మానవత్వము.
0: It is not human quality.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words and action ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడే మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we can call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపుడు భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు.
0: What is inner significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పదియే ఉంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10,000 అయింది.
0: Another zero 10,000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will
1: have
0: total millions.
1: కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is viluva.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: Kanukane ee world kante kuda aa yokka hero nunchine value anta vastundadi.
0: Therefore this world is zero gets the light from the hero one.
1: Daivam okkadu undinappude annintiki ni vilu vastundadi.
0: When there is God everything will have its own.
1: Daivam lekapothe jagatte ledu.
0: Without God there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ ద కాజ్.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఈస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్ హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటామిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఇస్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు?
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade Prahladudu cheppadu.
0: This is declared by Prahlada then itself.
1: Hiranyakashipuni kumarudu Prahladudu.
0: Prahlada is the son of Hiranyakashipu.
1: Prahladuni kumarudu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వెర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: ద లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్
1: జనసేవనే జనార్దన సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana in
1: those times. Virochana kumarudu ainatunte yokka ee bali chakravarti kudanu chesadu.
0: The same thing is followed by Emperor Bali.
1: Kanukane manam nerchukovalsinatundi emiti?
0: So what should we learn?
1: Anekamandi buddhuru daggara cheri
0: మెనీ అసెంబ్లీ.
1: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
0: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ us.
1: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
0: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైచ్యూస్,
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow them.
1: నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నాకంటే ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: హౌఎవర్
1: నీ దృష్టి వేరుగా ఉంటుండాలి.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా నువ్వు మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో,
1: పశ్యన్నపిచా నపశ్యతి మూఢో. మూఢో, మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎట్లా నీవు చెప్పగలవు?
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డూ యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సడన్లీ యు
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది వేదం చెప్పింది. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆలి వీడి అడవికి ఏగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి,
0: we have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం?
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్, యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: త్యాగములో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ,
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి, మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: I don't want anything.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: I just 3 foot steps.
1: బలి చక్రవర్తి అన్నాడు, ఏమిటిది ఈ మూడు అడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యూ కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్?
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి అన్నాడు.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ 3.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు. ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఇస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి, ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్, ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రమో ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: Is there any other greater sin than to go back by the promise given?
1: Ichchanu.
0: Yes, I made a promise.
1: Dinni tappadaniki veelu kaadu.
0: I will never go back.
1: Guruvaina sare, evaraina sare.
0: Let him be the teacher or anyone for that matter.
1: Guruvunaina nenu tyagam chestanu gaani aadina maata nenu tappanu.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: Daanam chesadu.
0: He offered.
1: Atti satya swaroopudu bali chakravarti.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: హి నెవర్ ట్రాన్స్గ్రెస్ ది వెరీ వర్డ్ దట్ హి గివ్.
1: అందువలననే
0: సో
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయములందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి is imprinted in the hearts of the people of Kerala.
1: సత్యమని ఆధారిస్తున్నాం.
0: Therefore we respect only truth.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth nothing has any value.
1: సత్యం

0: without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappa.
0: These four values are the pillars.
1: Ee nalugu viluvalanu manam gurtinchali.
0: We have to recognize
1: Satya,
0: these values.
1: Dharma prema shantulu.
0: We have to know these values.
1: Iviye bhagavat yokka swarupalu, iviye manavuni yokka viluvalu.
0: These are the human values. They are totally divine.
1: Satyam, truth is God.
0: Truth is God.
1: Dharmam, dharma. Ramo vigrahavan dharmaha. Daivastha roopame dharmam.
0: Rama is the very embodiment of dharma.
1: Shanti.
0: Peace.
1: Ee shanti ekkada undi?
0: Where is it present?
1: Shanti ekkada bayata ledu.
0: It's not present in the
1: outer world. Bayata prapanchamlo antaduku peace undi. No peace.
0: In the outer world you find pieces, but not peace.
1: Shanti jagatke oka saubhagyamainatundi oka mutyam antini.
0: This peace is the aabharanam antini. It's an ornament to the world.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: Chusara satya dharma prema,
0: the love.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe pranamae ledu.
0: Without love there is no life at all.
1: Tatti manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranamga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Aithe duradrushtavashattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today, unfortunately,
1: bharya bhartala prema, talli biddala prema, anna tammula prema, akka tellendru prema, mitrula prema, bandhula prema, ee vidhanga premanu aa vidhanga panchukuntunnaru.
0: Unfortunately the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళ్లతో తుంచివేయి.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ఎ ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ పంచుకుంటున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్, ద ఫాదర్, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్.

0: గెస్ట్ ఇస్ గాడ్ ఆల్ ఆర్ డివైన్
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడ్
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్
1: నువ్వే గాడ్ నీవే ఫ్రెండ్
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్
1: అందువల్లనే కట్టగలిపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది
0: therefore when it's a matter of self surrender there comes the question of friendship
1: కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం ఆత్మనివేదనకు ముందుగా స్నేహం స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి
0: and therefore is the friendship that precedes this surrender
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ అదే బ్రదర్
0: therefore in order to surrender the friendship
1: అదే మైత్రి
0: that is friendship
1: what is మైత్రి
0: మైత్రి
1: సత్వరజో తమో గుణము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై that is త్రీ
0: the harmony of three attributes sattva rajas tamo guna maitri the three aspects
1: kanukane nee mitratvanni pondali
0: so we should develop friendship
1: you are my friend god is my friend ee worldly friends anta pocket lo money chustaru
0: worldly friends will be mindful of the
1: father
0: money in your pocket
1: position chustaru
0: and the position of your
1: father position sariga untundadi
0: the position is fine
1: తన పాకెట్ లో మనీ ఉంటుండాలి
0: హలో
1: హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు
0: యూ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ విల్ టెల్ యూ హలో
1: పాకెట్ లో రూపాయి నోట్ కూడా లేదు
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ
1: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు
0: ఫాదర్ రిటైర్డ్
1: గుడ్ బై కూడా చెప్పడు
0: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై
1: ఎక్కడ ఫ్రెండ్స్ ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్
1: వీళ్ళు ఆర్ రిజమైన్ ఫ్రెండ్స్
0: ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్
1: నాట్ God is real friend.
0: God is the only
1: real friend. He is always with you, in you, around you, above you, below you.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Aa friend eppatiki nee podu.
0: That friend will never be away from you.
1: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
0: All relations will come up to the doorstep or to the cremation ground.
1: Bandhamanchi ninbayani aapad bandhu bhagavanname mera.
0: But only God
1: is bandhu okkade bhagavantudu
0: God is only the refuge of the forlorn who will be with you
1: nee ekkada vellina venta vastunnadu
0: you may go anywhere he will
1: ventane kaadu venta janta inta kanta untundi vestunnadu
0: he is always with you in you above you around you and he is after you
1: alanti friendship ni manam sampadinchukovali
0: we should acquire such a sort of a friendship with God
1: kanukane bali chakravarti daivamunu oka vidhamainati yokka preetiga bhavinchi అద్భుతం గావించుకున్నాడు
0: ఎంపరర్ బలి కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ హిస్ ఇంటిమేట్ ఫ్రెండ్ సరెండర్డ్ హింసెల్ఫ్
1: తన కనుక వస్తు వాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దేర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్
1: దానం చేయవచ్చు
0: ఆఫరింగ్ ల్యాండ్
1: అన్నము దానం చేయవచ్చు
0: ఫుడ్
1: వస్త్రం దానం చేయవచ్చు
0: అండ్ క్లోత్
1: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు
0: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్
1: బలి చక్రవర్తి అట్లా చేయలేదు తనను దానం చేసుకు
0: But Emperor Bali offered himself.
1: Tanantane daram chesukunnadu.
0: He has offered his own self.
1: Adi nijamainatundi goppa viluva.
0: That is the greatest value.
1: Edo moodu adugulu ichalani kaadu.
0: Not the three footsteps.
1: Tanane ichadu.
0: He offered himself.
1: Madiya dhanadharadi sarva bhara samarpitaha

0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the plucking of the flower?
1: Market lo phalam tisukochi arpisama ante aa phalamu ye chettu puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane
0: so
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: వక్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ,
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యూ సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: పత్రము బిళ్ళ పత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఇస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్ ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: వాటర్,
1: ఏ గ్యాంజెస్ వాటరు, ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు అది కాదు. తోయము ఆనంద బాష్పాలని కర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్ ప్రియ
1: వృక్షంలోనూ పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం, పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ది మైండ్ ఇస్ ది ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ది బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బల చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడా పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తెలుసు.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో,
0: ఎట్ వన్ టైమ్,
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టూ వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ వీక్.
1: పురోహితుడిని పోయి పోరాడు.
0: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్,
1: స్వామి
0: స్వామి,
1: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
0: హౌ ఆమ్ ఐ టు
1: ఒక మార్గం బోధించమన్నాడు.
0: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్, టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
0: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
0: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
0: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
0: హీ వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు, రండి దయచేయండి, మీకేం కావాలి అని కోరాడు.
0: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
0: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్ తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్, యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
0: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్ ఐ ఆస్క్
1: ఆ క్యారెక్టర్ తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు
0: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్
1: యాగ్యం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వడమే నీ కర్తవ్యం
0: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్స్ ఆస్క్ ఫర్
1: కనుక నేను అడిగాను ఇచ్చేస్తావా ఇవ్వవా
0: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్
1: ఇచ్చానని దారబోసాడు
0: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్
1: ఒక 5 నిమిషాల లోపలే
0: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాద్ నుండి ఒక జ్యోతి బయలుదేరిపోయింది
0: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాద్
0: ప్రహ్లాద సా దట్ లైట్
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు
0: హి ఆస్క్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
0: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద
0: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్
0: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్
1: ఇంతకాలం నీలో నేనుండినాను
0: సో లాంగ్ ఐ మీ విత్ యూ
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను
0: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు
0: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్
1: నేను వెళ్లిపోతున్నాను అన్నాడు
0: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు
0: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫామ్ ఎ రేడియంట్ ఫామ్
1: చూచాడు ప్రహ్లాద్
0: ప్రహ్లాద వాచ్డ్
1: ఎవరు మీరు రాజా
0: హి సెడ్ ఓ కింగ్ హూ
1: ఆర్ యు ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే
0: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు
0: ఐ ఆమ్ యువర్ రెప్యుటేషన్
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను
0: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్ వెన్ వన్
1: క్యారెక్టర్ పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్లిపోతున్నాను
0: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్
1: తర్వాత కొంతసేపు నిలిచాడు
0: హి స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్
1: మరి కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది
0: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్
1: చేతులు ముట్టుకాడు చేర్చాడు తల్లి మీరెవరు
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్ మదర్ హూ ఆర్ యూ
1: ప్రహ్లాద
0: ప్రహ్లాద
1: క్యారెక్టర్ కీర్తి పోయింది ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని
0: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ ఐఎమ్ ద కింగ్డమ్
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్లిపోతున్నాను అన్నాడు
0: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్ దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు
0: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు
0: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్
1: చూశారు ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి
0: therefore wherever there is character
1: అందుకోసమే
0: భగవంతుని
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు
0: సో గాడ్ హస్ గాట్ ఆల్ దిస్
1: ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి
0: therefore god has all the attributes the wealth the righteousness the name and fame the prosperity and the wisdom
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ ఆరు కూడాను అంతర్ధానమైపోతాయి
0: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో
1: ఏమిటి మన ఐశ్వర్యము
0: వాట్ ఈస్ మై వెల్త్
1: జ్ఞానైశ్వర్యము
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఐశ్వర్యము
1: సత్యైశ్వర్యము
0: ద వెల్త్
1: ధర్మైశ్వర్యము
0: వెల్త్ ఆఫ్ రైచియస్నెస్
1: ఐశ్వర్యం అంతా ఈ విధంగా ఉంటాయి
0: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు
0: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్
1: ఆ విధంగా ఇంద్రుడు సాధించిన తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు
0: It was only at that time Prahlada married.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడు అనే కుమారుడు పుట్టాడు.
0: Then he had a son by name Virochana.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
0: In spiritual parlance, the character has got inner significance.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
0: This character must be offered to God and none else.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
0: Because God is selfless.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
0: God does not expect anything in
1: return. స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
0: God is the only one who is selfless whereas in this world everyone has got selfishness
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది
0: mother loves because of body relationship blood relation
1: తండ్రైన కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు
0: father loves because of body connection relationship
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు
0: but
2: God has no
1: heart
2: such relationship.
1: To heart, love to love.
2: It is only connection heart to heart, love to love.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా నువ్వు ఆశించేటువంటి వాడు కాదు.
2: He has no trace of selfishness whatsoever.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
2: So we have to offer ourselves to such God.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలి చక్రవర్తి చాటుతూ పోయాడు.
2: Therefore, Emperor Bali propagated these eternal true principles.
1: మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఇంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పలా ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffer.
1: Raivani gurumgavinchinatundi talli talliya kaad.
2: Can she be a mother who betrayed God? No.
1: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leena chedinchavachchu.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: Inka tandri,
2: then father.
1: Hiranyakaspudu,
2: ఫాదర్ హిరణ్యకశిపుడు,
1: నిరంతరం కూడా నువ్వు ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా నువ్వు త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు,
2: దెన్ ప్రిసెప్టర్,
1: అది బలి చక్రవర్తి.
2: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
2: మీరా కంటెంపరీ, కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: Rana has driven her out of this palace.
1: Patiye daivam,
2: the husband is God.
1: Patiye na gati,
2: and he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
2: How can I leave him?
1: Idi sandeham vachindi.
2: She doubted.
1: Dwarakaku poye munduga idi ee vidhanga pariharam kavali.
2: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatulu okkarni pampinchindi తులసిదాస్ దగ్గరికి.
2: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
2: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి,
2: స్వామి,
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
2: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
2: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మములో ఎన్ని జన్మములో ఎన్ని జన్మముల నుంచినో భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
2: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైఫ్, వన్ ఆఫ్టర్ ద అదర్,
1: మెనీ మెనీ లైఫ్,
2: మెనీ మెనీ లైఫ్.
1: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈస్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైఫ్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
1: ఆ వార్తను వినింది.
2: షీ హర్డ్.

0: దట్ దిస్ మైండ్
1: ఏ ప్రయాణకు పోదామని, ఆ ప్రయాణకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమునా తీర్ చల్లో రేమున్,
0: షీ హాస్ నాట్ గాన్ టు
1: ఇలా సింగళ. రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఇడా అండ్ పింగళ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ది టూ సేక్రెడ్ రివర్స్.
1: యమునా నిర్మల పాని,
0: ద ప్యూర్ వాటర్స్ ఆఫ్ ది సేక్రెడ్ రివర్స్.

0: ఓ మైండ్ గో టు దట్ ఏరియా ఆఫ్ గంగా అండ్ యమున ద షోర్స్ అలాంగ్ దట్
1: మోరమకుట పీతాంబర సుగి కుండల రజత శరీర చల్లో రే మన్ హే మన్ చల్లో రే మన్ గంగా జమున తీర్
0: ఓ మన్
1: గంగా జమున ఈ రెండింటికి తీరం అదే ప్రయాగ.
0: ద ప్రయాగ ఇస్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ గంగా జమున. ఓ మైన్
1: ఇది రేచకము, ఇది పూరకము, ఇది కుంభకము. రేచక పూరక కుంభం యొక్క స్థానమే ప్రయాగ స్థానము.
0: ద ప్లేస్ ఆఫ్ ప్రయాగ ఇస్ ద ప్లేస్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద బ్రెత్ దేర్.
1: అలాంటి రీతిగా త్యాగం చేసింది మీరా.
0: దాట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ మీరా.
1: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గంలో ఎవరు చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koorinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetulo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoodu.
0: Doesn't matter even if there is fire on hand burning all around.
1: Divi bhumi bhumi divi kuda maarinappatikini daivani maarchakoodadu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni maatramu nirantaram gattiga untundala.
0: Under any circumstances hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatunte raksha.
0: That faith will protect you.
1: Idariki pothunnadu కుమారుడు.
0: ద సన్ ఇస్ గోయింగ్ ఫర్ వార్.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: అండ్ హీ డిడ్ నమస్కార్ టు సుభద్ర.
1: కానీ ఆమె ఏమిస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: అట్ ద టైమ్ అర్జున వాజ్ నాట్ ప్రెసెంట్ దేర్, హీ వాజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉంటుండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన నీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: నీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటిందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు పోలే వేణురుకుతూ చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్ది పలుపుచు గెలిచి రమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక. ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిధంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుంటురామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి. పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: అలాంటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాల కోసం పాటు పడుతూ వచ్చారు.
1: In those days that he people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahladun kudunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanaati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli daggariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Siras paina cheyi unchindi.
1: She laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayunaki veeraraccha shambarasura veera jampaga chanu vela bhargava sutakidda bhavyaraccha matru dasitvambu manpanarugu vena వినత పుత్రున కిడ్డ విమల రక్ష. అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందు దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఎస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికి లేదు.
1: హెర్క్యులెస్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ.
0: అంత బలమైనటువంటి వాడు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము.
1: వెన్ యూ కన్సిడర్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సో
0: స్ట్రాంగ్, భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది హోల్
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి రిమూవ్డ్.
0: ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురును సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము.
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, విజయబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahmavit brahmaiva bhavati. Neeve brahma aipothavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: ఆల్ ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ సీక్రెట్ రిచువల్స్ దట్ వి అండర్టేక్ ఓన్లీ గివ్ అస్ సాటిస్ఫాక్షన్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: ద మైండ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat chit ananda.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన బినా సుఖ శాంతి నై.

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness in everything. The Brahman becomes the nature, and the nature is Brahman, that is eternal witness.
1: చరిత్రకు పూర్వము దివ్యజ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు కలుపుతూ వచ్చారు.
0: In the earlier period of human history, saints and sages have gone through the Ved with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: ప్రపంచములో ఉన్నది రెండే వస్తువు.
0: In the world, there are only two objects.
1: ఒకటి పదార్థము, రెండవది పరార్థము.
0: One is the matter, the other one is spiritual.
1: కాని పదమునకు అర్థములను ప్రబోధించి జగత్తులో వ్యాప్తి గావించి ఏకత్వంలోని అనేకత్వాన్ని నిరూపణ గురించి సాధినటువంటిది పాణిని జ్ఞాన సంబంధం.
0: All that relating to the matter, the meaning of all the words and unity in diversity are all contained in the grammar written by the saint Pani.
1: పదార్థం యొక్క స్వరూపముని అంతరార్థముగా విశ్వసించి ఆ పదార్థ స్వరూప జ్ఞానమును లోకములకు ప్రపోచం ప్రభాచం చేసినటువంటి మహనీయులు ఆనాథ.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Kanadi.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిష్టిక.
0: The darshana propounded by the saint Kanada is vaisheshika.
1: ఈ వైశిష్టిక దర్శనములకు కాణాదుడే మూల కారణం.
0: It is the saint Kanada who propounded this darshana by name vaisheshika.

0: అనగా పదార్థ విజ్ఞానమును ప్రపంచమునకు చాటి పదార్థము అశాశ్వతమనియు పరార్థము శాశ్వతమనియు జగత్తునకు నిరూపించడానికి ఈ వైశేషిక దర్శనమును అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక and the nature of the permanence of the spiritual is taught by the
0: ee prapanchamulandagala samasta vidyalu kudanu vedanu nundi aavirbhavinchadu
1: all forms of education in the world came out of veda
0: ee sarva vidyalu kudanu bhautikamaina jagattunu anubhavimpajese kurtivi
1: all this worldly knowledge will help you to experience the world
0: kani anati maharshulu ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ
1: వచ్చారు. తపశ్శక్తిచేత
0: అభౌతికమైన సత్యములను హస్తగతము భావించుకున్నటువంటి వారు
1: great people in those times through deep penance could understand the spiritual content.
0: పదార్థ జ్ఞానములో పరిశీలన కలిపినప్పుడు ఈ భిన్న రూపాన్ని మాత్రమే మనకు గోచరింపజేస్తారు.
1: Then we investigate the matter, we find different forms.
0: అంతరాత్మ భావమునందు దీనిని ఆచరణ కలిపినప్పుడు ఆలోచన కలిపినప్పుడు పరిశీలన కలిపినప్పుడు అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వము ఒక్కటే అని
1: స్పష్టమవుతుంది. కొండలన్నీ
0: బండలు
1: భూమి
0: అంతయమే వృక్షములన్నీ కాష్టమయమే మానవులందరూ మాంసమే
1: The entire human body is of flesh.
0: ఆకారములు రూపనామములు వస్తువు యొక్క విశిష్టతలు ఈ విధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: We can certainly prove based on the name and the form the significance of the various parts.
0: అంతరాత్మను పరిశీలన చేసినప్పుడు అన్నింటి యందు ఉండేటువంటివి పంచభూతములు.
1: When we inquire deeply, we'll find the five elements.
0: ఈ పంచభూతముల యొక్క వికార స్వరూపములే ఈ వృక్షములు ఈ కొండలు ఈ భూమి ఈ మనుష్య స్వరూపములు సమస్త ప్రాణికోటిలు కూడా పంచభూతముల యొక్క అంతరార్థములే.
1: The five elements expressed externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైనటువంటి యొక్క దృష్టి భేదములే కానీ అలౌకికమైనటువంటి యొక్క ఆత్మభేదములు కావని ఈ వైశేషిక పీఠము ప్రబోధిస్తుంది.
1: The teaching of this Vaisheshika Darshana is the physical objects differ externally, but actually speaking, truly,
0: ఒక అణువులకు మరొక అణువులకు భేదములు నిరూపింపచేసినటువంటి దానికే ఒక విధమైనటువంటి విశేషము ఉంది.
1: The difference between one atom and another atom is special, vishesha.
0: విశేషమును నిరూపింపు చేసినటువంటిదే వైశేషికము అని పేరు.
1: దట్ స్పెషాలిటీ ఈస్ క్రూడ్ ఎక్స్ప్లెయిన్ బై దిస్ వైశేషిక.
0: విశేషము విశేషములుగా ఒక విధమైన కృతి యొక్క అంతర్భావం.
1: వాట్ ఈస్ స్పెషల్ హియర్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: సమస్త పదార్థముల యందు విశిష్టత అయినటువంటి యొక్క ఆధారభూతమును ఆధారం చేసుకుని
1: ది స్పెషల్ సిగ్నిఫికెన్స్ లైఫ్ Basing on the basis
0: for all objects, విశేషమును నిరూపింపచేసినటువంటిదే వైశేషిక.
1: The Vaisheshika proves the speciality here.
0: ప్రపంచమంతయుడును అణుమయమే.
1: The entire the world is made up of atoms.
0: ఒక అణువునకు మరొక అణువునకు ఎంతనో భేదం కనిపిస్తుంది.
1: Between one atom and another atom, there's a lot of difference.
0: ఈ ప్రపంచము సత్య స్వరూపమని కూడాను నిరూపించుతూ వచ్చింది వైశేషిక దర్శనం.
1: Vaisheshika Darshana also proves the fact, the reality, the
0: ప్రకృతి పదార్థము కూడాను సత్యమే అని నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ అండ్ ద నేచర్ ఆర్
0: స్వరూపములు మారినప్పటికీ
1: ఫార్మ్స్ మే చేంజ్
0: పదార్థము మారినది కాదు అని కూడా నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ డజంట్ చేంజ్
0: మట్టితో కుమ్మరి కుండను చేశాడు.
1: అవుట్ ఆఫ్ మడ్ ది పాట్స్ ఆర్ మేడ్
0: కుండలు పగిలిపోయినవి
1: పాట్స్ ఆర్ బ్రోకన్
0: ముక్కలైనవి
1: బ్రోకన్ పీస్
0: ఇంకా మట్టిగా మారినవి
1: ఇట్ హస్ బికమ్ మడ్
0: కుండలు మారినవే కానీ ముక్కలు మారినవే కానీ మట్టి మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: దిస్ వైశేషిక హస్ ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్ పాట్స్ హావ్ చేంజ్డ్ పీసెస్ హావ్ చేంజ్డ్ ద మ్యాటర్ హాస్ నాట్ చేంజ్డ్.
0: ఇది వెండి టంబ్లర్.
1: దిస్ ఇస్ సిల్వర్ టంబ్లర్.
0: ఈ వెండి టంబ్లర్ను కరిగించి వెండి తట్టగా తీసుకోవచ్చు.
1: యూ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఫిట్ ప్లేస్.
0: వెండి తట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు.
1: యూ కెన్ మేక్ కెన్ మెల్ట్ దిస్ టంబ్లర్ అండ్ మేక్ ఇట్ ఇంటు
0: ఈ విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు.
1: టూ ఫార్మ్స్ చేంజ్ సిల్వర్ డస్ నాట్.
0: కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు ముందు సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటి
1: వైశేషిక దర్శనార్థం.
0: పంచభూతముల యొక్క తత్వం కూడాను
1: ద నేచర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్
0: ఏనాడు కూడాను మారునది కాదు.
1: విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
0: పంచభూతములు భగవత్ అంశము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక శబ్దములు ఎందు వివిధమైనటువంటి శబ్దములు ఉండవచ్చు.
1: దెన్ ది లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సౌండ్.
0: ఆధార శబ్దము మాత్రము ఏనాటికి నీవు మారుము ఉంటాయి.
1: ద ప్రైమల్ సౌండ్ బేసిస్ డజంట్ చేంజ్.
0: ఒక హార్మోనియం మనం వాయిస్తూ ఉండవచ్చు.
1: యు మే ప్లే ఆన్ హార్మోనియం.
0: ఈ హార్మోనియం కు దాని ఈ గాలి వేస్తుంటారు.
1: యు అప్లై ద ఎయిర్ యాజ్ యు ప్లే.
0: గాలి ఒక్కటే.
1: ద ఎయిర్ ఇస్ వన్.
0: కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారి గమ ప గాలి.
1: When you press the reed, you get the sound
0: sa-ri-ga-ma-pa-da-ni.
1: You get these sounds,
0: sa-ri-ga-ma-pa-da-ni.
1: You get all seven.
0: ఈ సప్త స్వరములు మారవచ్చును.
1: These seven sounds may change.
0: కాని గాలి మాత్రమే.
1: The air does not.
0: ఈ సప్త స్వరములకు ఒక్క గాలియే ఆధారము.
1: For all the seven sounds, air is the basis.
0: ఆ గాలియే ఓంకారము.
1: Air is ఓంకార.
0: ఈ స్వరములే వికారములు.
1: And other sounds are aberrations.
0: ఇన్ని వికారములు కూడాను ఒక ఓంకారం నుండి ఆవిర్భవించినట్టు.
1: All these sounds came out of ఓం.
0: పదార్థము మారినా పదార్థము మారదని.
1: The matter may change but not the being.
0: ఈ జగత్తు నందు పదార్థము ప్రకృతి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: And that in this world the matter and nature are permanent.
0: నిరూపిస్తూ వచ్చింది ఈ వైశేషిక.
1: వైశేషిక దర్శన ప్రూవ్ దిస్ బేసిక్ ఫ్యాక్ట్.
0: దీనికి కొన్ని ఆధారములు కూడా తీసుకున్నది.
1: It has taken certain basis.
0: ఈ ఆధారములు కూడాను
1: ప్రాకృతమైన
0: ఆధారముగానే
1: తీసుకుంది. ఇట్ ఇస్ టేకింగ్ ద సెక్యులర్ ఫిజికల్ బేసిస్.
0: లోకములో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు.
1: ఇన్ ద వరల్డ్ మెన్ అండ్ విమెన్.
0: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది
1: వైశేషిక దర్శన. హ్యాస్ ప్రూవ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ వన్నెస్. Though men and women differ by sex.
0: పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైన దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు.
1: And today in the world we consider men more than women.
0: కానీ వైశేషికులు ఇద్దరు ఇరువురు సమానమే అని.
1: But వైశేషిక దర్శన established equality.
0: పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడాను ఎట్టి కార్యం నందు కూడాను విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు
1: చేశారు. వైశేషిక దర్శన ప్రూఫ్ దట్ మ్యాన్ కెనాట్ అచీవ్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ కెనాట్ అకంప్లిష్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణమేంటి?
1: వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ పొజిషన్?
0: ఈ అల్ప భేదములను పెంచుకొని
1: వి డెవలప్ మీన్ ఫీలింగ్
0: ఆత్మతత్వాన్ని విస్మరించి
1: వి ఫర్గెట్ ద ట్రూ సెల్ఫ్.
0: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
1: వి టర్న్ దిస్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ అండ్ దేర్ఫోర్ ద ప్రెసెంట్ పొజిషన్ సొసైటీ ఇస్ నాట్ ఈజీ.
0: మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్?
0: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ పీస్.
0: సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ వాంట్స్ టు డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
0: కానీ ప్రతి మానవుడు కూడా నేను ఈ సమాజంలో చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్తున్నాను.
1: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
0: ee prapanchamunku nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee jawabu raavatam ledu.
1: If everyone questions this way, what help I did to society and the world, no reply.
0: Prapanchaniki neevu emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
1: If you have done any good to the world, and the world will do good to you in turn.
0: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
1: కలుగుతుంది.
0: ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికలు చక్కగా వివరణ చేస్తుంది.
1: ఈ వైశేషిక has explained clearly the pain and pleasure that we experience from the world out of you. ఇది ఇన్నర్ థింగ్.
0: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికం అని కూడా పేరు వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ది స్పెషాలిటీస్ ఇట్ ఇస్ కాల్డ్ వైశేషిక.
0: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నది అని ప్రశ్నించుకుంటున్నామే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను.
1: వి క్వశ్చన్ వాట్ ఈస్ ది హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ హ్యాస్ గివెన్.
0: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నామే కానీ ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోవటం.
1: వాట్ గుడ్ దట్ వరల్డ్ హ్యాస్ డన్ టు మీ బట్ వీ డోంట్ క్వశ్చన్ ద గుడ్ వీ హావ్ డన్ టు ద వరల్డ్.
0: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలు అప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
1: వైశేషిక poses such questions to the world, derive answers and started teaching to the world.
0: కనుక
1: సో
0: మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటి గను మానవత్వానికి సంబంధించినటువంటి గను విచారించి మనం చెయ్యాలి.
1: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
0: Paramanuvulu yendu maatramaitiki shakti untundi.
1: In the microcosm, there is mighty power.
0: Ee bhedamulanu manam puraskarinchukoni cheyachuvallo kada undinatundi antarathani gurinchali.
1: We should also understand the inner significance that lies in difference.
0: Inte kaadu.
1: Not only this.
0: Ee bhedamulu
1: the difference
0: bhoota bhavishyat vartamana kaalamulku satya swaroopani nirupinchetundi yokka దివ్య జ్యోతిని కూడా ఈ యొక్క వైశేషికులు అందిస్తూ
1: ది డిఫరెన్సెస్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ ద ట్రూ ఫామ్ ఆర్ ఆల్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై వైశేషిక.
0: ఈ కాల భాగ్యమైనదే సత్యమని కూడా నిరూపిస్తూ వచ్చి
1: ఇట్ ఆల్సో ప్రూవ్స్ ద ట్రూత్.
0: కనుక ఈ త్రికాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు.
1: ద చేంజెస్ ట్రూత్ హౌ డు యూ గెట్ ద డిఫరెన్స్.
0: దీన్ని శుక్ల యజుర్వేదం లోపల కూడా చక్కని ఆదర్శం చేతి యొక్క అనుభూతిని అందిస్తూ వచ్చి
1: ద సేమ్ ఫ్యాక్ట్ also gives many experiences in that book Shukla Yajurveda.
0: ee vedamulu yokka sutramulanu ee yokka vaisheshikamu chakkaga parishilinchanki
1: the vedic principles are very well investigated.
0: O manavuda,
1: O man,
0: andaru okka kooti pullalame,
1: we all belong to the same.
0: Andaru okka maata pillalame,
1: we are all the children of the same father.
0: అందరూ ఒక తీపి పువ్వులమే.
1: We are all the flowers of the same tree.
0: అందరూ ఒక జాతి పౌరులమే.
1: We all belong to the same race.
0: అందరము మానవులమే.
1: We are all human beings.
0: ఎందుకు ఈ భేదములు?
1: What are these differences?
0: ఎందుకు ఈ ద్వేషములు?
1: Why should they be hatred?
0: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ మరణం కాదు నాయన అని ప్రబోధించాడు.
1: He taught you are hating yourself, not anyone.
0: ఒక్క గూటి పువ్వులమే.
1: We belong to the same.
0: ఏమిటి ఆ గూటి?
1: What is that?
0: దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
1: His body the house is present to everyone.
0: ఆ గూటిలో ఉండినటువంటి పువ్వులే ఈ జీవుడు.
1: Where the bird is present in that house, the individual.
0: అందుకోసమనే పూర్వకాలంలో పాడేటటువంటి పలుకవే బంగారు చిలుక అని ఆ చిలుకను ఏకమనే పంజరంలో పెట్టి పంచుతున్నారని.
1: In those days they used this song. This bird is an individual present in a golden cage.
0: కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి గూడు పంజరం.
1: The body is a sort of a cage.
0: అనేక పర్యాలు చెప్పారని.
1: Tom said many times.
0: ఈ దేశం అనేటువంటి పంచభౌతికం.
1: The body has got all the five elements.
0: ఇందులో క్షణములకు నీటి నూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబో.
1: Moment to moment it emits foul smell, not a aroma or scent.
0: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పిట్ట?
1: In this cage, how long the bird
0: flies?
1: So long it acquires wings, it safeguards.
0: రెక్కలు రాగానే కూడుకుంటూ సిద్ధం చేసి వెళ్ళిపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ అక్వైర్స్ వింగ్స్ ఇట్ రన్స్ అవే.
0: కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ కూడును ఆధారం చేసుకుంటున్నాం.
1: దేర్ఫోర్ అంటిల్ వి గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ వి షుడ్ హావ్ ది హౌస్ ఆఫ్ ద బాడీ.
0: ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక రెక్కలు రాగానే కూడుకుడును చిన్న చిన్నం చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించుకోతున్నాం.
1: ద మూమెంట్ వి డెవలప్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్ వి షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద బాడీ.
0: కనుకనే ఈ దేహమే ఒక గూడు.
1: బాడీ ఇస్ ద కేజ్.
0: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుంది.
1: దిస్ ఇస్ ప్రెజెంట్ టు ఎవ్రీవన్.
0: కనుకనే ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటి కానీ అన్ని కూడా గూడే.
1: బాడీ ఇస్ ఎ హౌస్. ఇట్ మే బి డిఫరెంట్ బట్ ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: యు టేక్ ఇంటు అకౌంట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: గూడు యొక్క గువ్వలమే మనము.
1: వి బిలాంగ్ టు ద సేమ్ హౌస్.
0: ఒక్క తల్లి పిల్లలమే.
1: వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ మదర్.
0: ఏమిటి ఆ తల్లి?
1: విజెట్ మదర్.
0: భూమాత.
1: ద మదర్ అర్త్.
0: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించిన ప్రతి వాడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ అర్త్.
0: ప్రతి దేహం కూడాను మట్టిమయమే.
1: ఎవ్రీ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మట్.
0: పుట్టినటువంటి బిడ్డను కూడాను భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు తెలుపు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని మనకి ముట్టింది కాదు. దేహమే మట్టిమయమే.
1: ద న్యూలీ బోర్న్ చైల్డ్ ఆఫ్టర్ గివెన్ ఎ గుడ్ బాత్ అండ్ మేడ్ టు స్లీప్ ఇన్ ద క్రేడిల్ అండ్ గివెన్ ఎ స్వింగ్ యు ఫైండ్ ద మట్ కలెక్టెడ్ ఇన్ ద పామ్ బికాజ్ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ద మట్.
0: మట్టి నుండి వచ్చినటువంటి ఈ దేహము మట్టిలోనే
1: బాడీ కేమ్ టు ద మట్ అండ్ గోస్ బ్యాక్ ఇన్ ద మట్.
0: ప్రతి మానవుడు కూడాను రాజు మొదలుకునేటువంటి వరకు కానీ లేక కూటి భేదం మొదలుకొని కోటీశ్వరుడు వరకు కానీ మట్టి నుండి వచ్చినటువంటి వాడే.
1: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born of the
0: lokamulo nappudunu sayankalam ayyetappudu aa chethu chusthe matti untadi. Ee vidya ekkada poyi aadutundi? Ee mattini manu muttindi kaadu. Ee kemi matti mayyadu.

0: లోహములు మట్టి నుండి వచ్చినటువంటివి.
1: ఆల్ మెటల్స్ కేమ్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ దీనికి విలువలు మాత్రం వివిధ రూపంలో మనం అందిస్తున్నాము.
1: వాల్యూస్ డీపర్.
0: మాణిక్యం కూడాను మట్టి నుండే పుట్టింది, కానీ చెట్టు నుండి కాయలేదు.
1: జెమ్ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ ఎర్త్, నాట్ అవుట్ ఆఫ్ ట్రీ.
0: ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే అందరము ఒక్క తల్లి పిల్లలని.
1: When we recognize this truth, we'll understand that we are the children of the same mother.
0: మానవుడ ఒక్కటి పువ్వులమే.
1: ఓ మ్యాన్,
0: ఒక్కటే పువ్వులు వేరు వేరు.
1: ఓ మ్యాన్, వి ఆర్ ది ఫ్లవర్స్ ఆఫ్ ది సేమ్ క్రీపర్. క్రీపర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ తీగనే హృదయము.
1: క్రీపర్ ఇస్ ద హార్ట్.
0: ఈ హృదయం అందరి ఎందు కూడా ఉంటుండాలి.
1: దిస్ హార్ట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క హృదయం నుండి మరొక హృదయానికి సంబంధం ఉంటుండాలి.
1: ఎ హార్ట్ ఇస్ రిలేటెడ్ టు అనదర్ హార్ట్.
0: కనుక ఈ హృదయముకు హృదయముకు సంబంధం ఉన్నటువంటి మరో పుష్పమే ఈ పుష్పము.
1: దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్.
0: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
1: We are the flowers born out of the same creeper.
0: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
1: We are the citizens of the same
0: race. మనమంతా ఒకే జాతి.
1: The human society.
0: మానవ జాతి.
1: That is the tribe, race of human society.
0: ఎట్టివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా?
1: Will anyone take him that he belongs to?
0: రాక్షస జాతి అనుకుంటాడా?
1: Does he belong to anyone?
0: పక్షి జాతి అనుకుంటాడా?
1: Or bird?
0: నేను మానవ జాతి.
1: I belong to the race of human society.
0: మానవ జాతిలో పుట్టినటువంటి వివిధమైనటువంటి రూపములే.
1: We are born in this human society.
0: సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందమనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములనేటువంటి అలలు వస్తున్నాయి.
1: Just as the waves emerge out of the ocean, the different forms, Sachidananda, come out of God.
0: కనుక మనకు ఎందుకు ఈ ద్వేషం?
1: Why should we have hatred?
0: ద్వేషము నిర్మూలము కావించినటువంటిది.
1: That which removes it.
0: వేదమును నిర్మూలము కావించినటువంటి.
1: That which kills hatred.
0: ఏకత్వాన్ని ప్రకటించి దివ్యత్వాన్ని ఆనందముగా అందించినటువంటిది.
1: ఎక్స్ప్రెసింగ్ ద నేచర్ ఆఫ్ ద బాడీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇస్
0: వైశేషికమే.
1: ఇదే
0: ఇందులో ఉండేటువంటి పెద్ద విశేషం.
1: దిస్ ఇస్ స్పెషాలిటీ ఇన్ వైశేషిక.
0: అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తూ ఉంటారు.
1: Many people begin to teach about this vaisheshika darshan.
0: Granda parichayam tho nechukunnatundi vicharam chesi andistunnaru kani.
1: That's all out of bookish knowledge.
0: Nitya satyamainatundi anubhutilo undinatundi vicharalu andinchi prajala yokka hrudayaniki adukune kattuga ananda parichayatuga prabodhinchinatundi vyaktulu ee naadu karuvaipoyaru.
1: Today we do not have individuals who will explain the daily examples from the daily routine that have been
0: printed in our heart. ఈ భౌతిక లౌకికములకు అతీతమైన స్థితిని పొందారు.
1: But the same sentient have gone beyond the sense of the world.
0: వాళ్ళంతా కూడా కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు.
1: They stepped into super mind.
0: ఆ సూపర్ మైండ్ లో నుంచి చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు అల్పశక్తులుగానే ఉంటాయి.
1: From when we view from super mind, all of
0: these below. ఈ నేర్చిన సర్వ విద్యలు కూడా అల్ప విద్యలే.
1: All forms of education
0: అనిత్య విద్యలే. అప్రమాణమైనటువంటి విద్యలే.
1: They do not have any standard.
0: ప్రమాణాలు లేవు ఇక్కడ.
1: They have no proofs here.
0: ఏమిటి దీనికి ప్రమాణము?
1: What is the standard?
0: ఇష్టమొచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణము.
1: You say as you like is the standard.
0: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయినాయి.
1: As it has no measure, therefore the entire nature is beyond the
0: భాషలో చూచినప్పటికీ
1: reviewing any language,
0: శబ్దము యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చినాయి.
1: The meanings of the word satya, truth, or interpretation.
0: పదముల యొక్క స్వరూపములు కూడా అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి.
1: The manifestation of the Lord expressed differently.
0: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారణ చేయాలనుకున్నప్పుడు
1: క్లియర్లీ సో హస్ టు బి అండర్స్టూడ్.
0: పుట్ అంటారు ఈ పదము.
1: We say this word P-U-T, put.
0: కానీ అదే రీతిగా P-U-T, but అంటారు.
1: But the same thing P-U-T, but.
0: దీని ఎందుకు put అనకూడదు?
1: Why don't we say put?
0: దీనికి ఏ ప్రమాణము?
1: What is the standard here? Nothing more, sir.
0: Walk.
1: Walk.
0: W-A-L-K.
1: W-A-L-K.
0: L ని మర్చిపోతారు, walk అంటారు. Walk అని ఎందుకు?
1: L is silent. Why don't we say walk?
0: కనుకనే పదము యొక్క అర్థములను ప్రమాణము లేనిటువంటి స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ది వర్డ్ ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్ హావ్ నాట్ బీన్ కన్వేడ్ ప్రాపర్లీ, వీ కుడ్ నాట్ గో ట్రాన్సెండ్ టు స్పిరిచువల్ లెవెల్.
0: పదార్థమును గురించినటువంటి ఈ పాణీ వ్యాకరణం,
1: ద గ్రామర్ ఆఫ్ ద పాణీ రిలేట్ టు మ్యాటర్.
0: శబ్దమును గురించి బోధించినటువంటిది ఈ విధమైన వైశేషిక గ్రంథం.
1: ద వైశేషిక స్పీక్స్ ఆఫ్ ద సౌండ్.
0: కనుక ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారం చేయాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ది సార్ట్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: ప్రపంచములందు అనేక

0: మనం చూస్తున్నాం.
1: World will see so many things.
0: కొన్ని మంచిగాను కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం.
1: We consider few good and others bad.
0: ఈ మంచి చెడ్డలు,
1: good and bad,
0: కాల మార్పు చేత సంభవించినటువంటివి.
1: They happen because of the change in time.
0: అంతే కాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేదు.
1: Only that in this world nothing bad.
0: అయితే నేను మానవుడను అనేటువంటి ఒక దేహభ్రాంతి ఉండినంత వరకు కూడా ఈ మంచి చెడ్డలను మనం పాటించాలి.
1: However, we have body identification, we have to observe good and bad.
0: ee rati manavudu
1: man today
0: viveka heerudu kavatam chetane
1: as he lost discrimination
0: vairagyam paramaipothundadu.
1: The renunciation is lost.
0: Kevalamu atmagnanam lekapotam chetane
1: because of the absence of the knowledge
0: shariramu bharamavutundadu.
1: The body becomes a burden.
0: ప్రేమ తత్వం లేకపోవడం చేతనే
1: బికాజ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్
0: మనస్సు భారం అవుతుంది.
1: ద మైండ్ హస్ బికమ్ ఎ బర్డెన్.
0: మనోభారమునకు విశాలమైన ప్రేమ తత్వం లేకపోవటమే.
1: ద మైండ్ హస్ బికమ్ ఎ బర్డెన్ బికాజ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్.
0: శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే.
1: ద బాడీ హస్ బికమ్ ఎ బర్డెన్ బికాజ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
0: వివేక విజ్ఞానము లేకపోవటము లేక వైరాగ్యం లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే.
1: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
0: So prati manavudu kudanu vicharana.
1: So every person think of inquiry.
0: Discrimination. Ee vicharana prati manavuniki atyavasaram.
1: This discrimination is needed for every human being.
0: Edi satyam, edi aadharamu, edi aadheyam.
1: What is the truth? What is the basis? What is the one support?
0: Ikkada manamu కొన్ని విధమైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: హియర్ వి హావ్ టు టేక్ సర్టన్ ఐడియా.
0: నిమిత్త కారణము ఉపాధార కారణము అని చెప్పుకుంటుంది.
1: వన్ ఇస్ నిమిత్త, ద అదర్ వన్ ఇస్ ఉపాధార.
0: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
1: గాడ్ హెస్ క్రియేటెడ్ ద మడ్ అండ్ వాటర్.
0: ఇది మూలాధారం.
1: దిస్ ఈస్ ది చీఫ్ బేసిస్.
0: ఈ రెండింటినీ ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
1: The potter will take this as basic box.
0: Kundanu chattanu mookattu chestunnaru.
1: And then he prepares the pot and the clay.
0: Ee kumbari kevalamu oka nimitta maatrude.
1: The potter is just an instrument.
0: Matti meere lekapothe kundalu ee reethiga cheyagalaru.
1: Without mud and water, how do you expect the pot?
0: Kanuka manavuni yandu sarva srishti kulanu aadharamaina moolaadharame.
1: Therefore the entire thing
0: మూలాధారమును ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రైమల్ బేసిస్
0: ప్రతిని పుట్టించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద థాట్.
0: ఈ ప్రతిని మానవుడు పుట్టించలేదు.
1: గాడ్ హెస్ నాట్ గివెన్ బర్త్ టు కాటన్.
0: ఈ ప్రతి బీజమును మానవుడు సృష్టించలేదు.
1: హి హస్ నాట్ క్రియేటెడ్ కాటన్.
0: ఈ ప్రతి నుండి నూలు తీసి
1: టేకింగ్ యాన్ అవుట్ ఆఫ్
0: నూలు నుండి ఒక వస్త్రం వేసి
1: అవుట్ ఆఫ్ ది యాన్
0: వస్త్రం నుంచి తాను వివిధమైన యొక్క దుస్తులుగా ధరిస్తూ వస్తున్నాడు.
1: క్లాత్ ఇస్ మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్లే.
0: ఆధారం ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ద బేసిస్?
0: అది ఏ భగవత్ సృష్టి?
1: దట్ ఈస్ గాడ్స్ క్రియేషన్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడా,
1: ఆల్ సైంటిస్ట్ టుడే,
0: ఏ పెద్ద పెద్ద గ్రామంలో మెడ్రాసు, బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో,
1: ఇన్ దిస్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో వాటర్ లైక్ బాంబే అండ్ మెడ్రాస్,
0: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తియ్యని నీరుగా మార్చుకుంటామని సైంటిస్టు ప్రచారంలో బోధన చేస్తున్నారు. What ఖర్చు పెట్టున్నారు?
1: Scientists spend crores and crores with the assumption that they can convert salty portion
0: water. శక్తి వల్లను,
1: because of their power,
0: విజ్ఞాన శక్తి వల్లను,
1: scientific power,
0: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
1: The saline water can be made into drinking water.
0: కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంతవరకు?
1: How much should you exert?
0: నిజంగా ఉప్పు నీరే లేకపోతే తియ్యని నీరుగా ఏ రీతిగా మార్చగలరు?
1: Without saline water, how do you expect drinking water?
0: ఇది తియ్యని నీరుగా మార్చగలుగుతున్నారా?
1: Are you able to convert
0: lead
1: water?
0: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
1: Certainly not. There's little change. Salt is salt.
0: ఒక టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే,
1: if you want to make a tumbler full of water,
0: ఒక టంబ్లర్ 40 naya paisal విలువ అవుతా ఉండాలి.
1: This tumbler has got the value of 40 naya paisa.
0: ఈ 40 naya paisal ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని,
1: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ సాల్టిష్,
0: కేవలం బయట ఉప్పు నీరు మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
1: మియర్లీ టు కన్వర్ట్ ది సాల్ట్ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్ ఇస్ ఇట్
0: మార్చుకోవాల్సి మీకు ఇవి కాదు.
1: నాట్ దట్ వీ నీడ్ టు చేంజ్.
0: బయట తెల్లని దుస్తులు,
1: వైట్నెస్ అవుట్ సైడ్,
0: లోపల నల్లటి హృదయం,
1: ఇన్ సైడ్ డార్క్ హార్ట్.
0: మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి.
1: వాట్ వీ షుడ్ డూ హియర్ ఇస్ కన్వర్ట్ ఇన్ టు వైట్ హార్ట్.
0: ఇంకా కొంతమంది సైంటిస్ట్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేస్తే వాటర్ అవుతుంది అంటున్నారు.
1: సమదర సైంటిస్ట్ సే హైడ్రోజన్ ఆక్సిజన్ టుగెదర్
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపితే వాటర్ అవుతుంది.
1: ట్రూ, హైడ్రోజన్ ఆక్సిజన్ టుగెదర్
0: హైడ్రోజన్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి సంపాదించారు మీరు?
1: Where did you get this hydrogen oxygen?
0: అది ఏ భగవత్ సృష్టి?
1: That is God's creation.
0: అది ఆధారమనే కూడదాన్ని తీసుకుని కొన్ని ఆధేయాలు మీరు మార్చుకుంటున్నారు.
1: Basing on the support you have
0: ఈ నాటి మానవుడు భగవంతుని యొక్క దివ్యతత్వము దివ్యశక్తులైన ఆధారాన్ని విస్మరిస్తున్నాడు కృతజ్ఞుడు.
1: Man has become ungrateful, wretched because he has forgotten the basic.
0: ఇన్ని పరికరములను ప్రపంచానికి అందించాడే భగవంతుడిని ఏమైనా కించితేనే మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము?
1: Are we showing least of gratitude for all the equipment given by God?
0: కేవలము కృతజ్ఞత బుద్ధితో
1: ఉండేటువంటి. We are all ungrateful.
0: ఒక కర్చీఫ్ కింద పడిపోతే
1: కర్చీఫ్ ఇస్ డ్రాప్డ్,
0: ఎవరైనా ఎత్తిస్తే థ్యాంక్స్ సార్ అంటారు.
1: If anyone give you back, you say thanks sir.
0: నా కర్చీఫ్ నాకు అందించినందుకే నీవు థ్యాంక్స్ అంటే,
1: when you return back my kerchief, if you say thanks,
0: భగవంతుడు తన శక్తులంతా కూడా నువ్వు జీవునికి అందిస్తున్నప్పుడు ఇది ఎంత కృతజ్ఞత చూపించాలి?
1: When God has given all his power, how much of gratitude should you show?
0: కనుక సమస్త సృష్టి ఎందుకున్నటువంటి సమస్త శక్తులు కూడాను,
1: all the powers in the entire universe,
0: ఆధారమైన శక్తులు కనుకనే ఇది శాశ్వతము.
1: The main basis is permanent.
0: జీవుడు శాశ్వతము,
1: ఇండివిజువల్ ఇస్
0: పదార్థము శాశ్వతము,
1: గాడ్ ఇస్ పర్మనెంట్,
0: ప్రకృతి శాశ్వతము,
1: నేచర్ ఇస్ పర్మనెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: మూడింటి యందు ఉండేటువంటి మూమూర్తుడైనటువంటి త్రిమూర్తి స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: అందుకనే జీవ ఈశ్వర ప్రకృతి, జీవేశ్వర ప్రకృతి.
1: Therefore the nature is the individual God in the nature, జీవేశ్వర ప్రకృతి.
0: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ,
1: టీచింగ్ ద డివైన్ బేసిస్,
0: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
1: ఏకీంద్రవంతమని
0: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
1: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్,
0: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఆటమ్.
0: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రం లేదు, ఒక చేరిక లేదు.
1: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ,
0: భిన్నంగానే ఉంటుంది.
1: దే ఆర్ డిఫరెంట్.
0: చాలా మంది సైంటిస్ట్స్,
1: many scientists know this.
0: Delhi lo radio waves anta vastunnayi.
1: You get radio waves from Delhi.
0: Madras nunchi radio waves akashavani vaa shabdam vastunnayi.
1: You also listen to the radio from Madras.
0: Anni desamulu nundi kuda nu ee shabda tarangamulu anta vastunnayi.
1: From all countries you get sound waves.
0: Kaani ee tarangamulu yokka divyamenti yokka nimamu ee reetilo undi.
1: How do you find the sound waves in the world?
0: Okka tarangamulo maroka tarangam cherukandi.
1: One wave doesn't join another.
0: తరంగము ప్రత్యేకించినటువంటి తరంగములు కానీ వస్తున్నాయి.
1: All waves remain apart.
0: అయితే అన్ని తరంగములు కూడా మూట కట్టినట్టుగా ఉన్నాయి.
1: But it appears as though the waves are together. There's no difference.
0: కలియటము లేదు.
1: There's no
0: confusion. కావటం లేదు.
1: They don't confuse.
0: ఈ శక్తి ఎవరు ఇచ్చినటువంటి శక్తి?
1: Who gave that capacity?
0: ఎవరు చేయగలరు?
1: Who can do that?
0: ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: Not possible to
0: anyone. కేవలము దైవ చిత్రములు మహా విచిత్రమైనటువంటివి.
1: God's creation are mysterious.
0: Pavala dalatege kempi kariyaro. Purandardas said.
1: Purandardas said.
0: O manavuda.
1: O man.
0: Bhagavantudu chilukanu srishtinchadu.
1: God has created parrot.
0: Pachchani rangu errani mukku ichi enta andanga srishtinchadu.
1: It is green body and red beak now.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దట్?
0: కుంచె తీసుకుని పెయింట్ తీసుకుని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
1: ఇఫ్ యు టేక్ ఎ బ్రష్ అండ్ పెయింట్ ఇట్, ఇట్ విల్ నాట్ బి బ్యూటిఫుల్.
0: అది కేవలం ఆర్ట్ గానే కనిపిస్తుంది, కానీ ఆర్ట్ గా కనిపించదే.
1: ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ట్ బట్ నాట్ ద హార్ట్.
0: ఇదే వెలిగే చిత్రబంధవను వరిదవల్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
1: What kind of beautiful colors that he painted to peacock?
0: Yavaraina ee vidhanga paint veyagalra?
1: Can anyone paint so?
0: Paint vestare kaale adi paint gaane kanipistundi.
1: They paint but it appears as a paint.
0: Kaani inta sahajamaina swaroopanni bhagavantu yetchinchadu.
1: What natural form that God has given?
0: Idi ee yokka scientist yokka shakti samarthyam.
1: Whose capacity the scientist is this?
0: Idi kaadu kaadu.
1: Certainly na
0: aluvuto anishtistune unnaru.
1: We create everything.
0: కానీ ఆ అణువుతోనే వాడు అంతమైపోతున్నాడు.
1: He's only out of the atom, he can put to end himself.
0: ఈ సృష్టించినటువంటి దివ్య శక్తికి ఏమాత్రం కూడా హాని లేదు.
1: This original natural power has no harm.
0: ఏ యొక్క యంత్రమును సైంటిస్ట్ సృష్టించాడో,
1: The machines create a scientist.
0: ఆ యంత్రం దీనిని చూసి తానే భయపడిపోతున్నాడు.
1: He's very much afraid of the machinery.
0: అది కఠిన పాషాణ హృదయుడైనటువంటి చర్చిల్ కొన్ని ఒకనాడు చెప్పాడు.
1: Churchill, the stone-hearted one, also said at one time,
0: మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు.
1: Man is knowing everything.
0: కానీ తనని తాను తెలుసుకోవటం
1: లేదు. He's not knowing his own self.
0: దీనిని ప్రహ్లాదు కూడా చెప్పాడు.
1: Also said by Prahlad.
0: లోకములను

0: వాడావు?
1: Father, you have conquered all the world in a moment of time.
0: India lokamu chittamun geluvaneravu.
1: You could not conquer the world of senses in the heart.
0: నీవు ధరించినటువంటి ఇంద్రియాన్ని నీవు చేయించుకోలేకపోతున్నావు.
1: యు కుడ్ నాట్ కాంకర్ యువర్ ఓన్ సెన్స్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు నీవు ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు.
1: యు ఎంజాయ్ డిలైట్ విత్
0: ఇట్. నావి నావి అని ఓనర్షిప్ గా నీవు అహంకార పడుతున్నావు.
1: యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ఓనర్షిప్.
0: నీవు జయించలేకుండా స్లేవ్ అయిపోయినావు.
1: బట్ యు బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: ఆ ఇంద్రియానికి దాసుడైపోయినావు.
1: యు బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: నీకు ఏమి అధికారం?
1: వాట్ అథారిటీ యు హావ్?
0: నీవు అధికారివే.
1: You are no authority.
0: భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాలనే నీవు జయించలేనటువంటి వాడు.
1: ద వన్ హూ కెనాట్ కాంకర్ ద ఫిజికల్ వరల్డ్.
0: ఇంద్రియాలను నీవు ఏ రీతిగా సాధించావు?
1: హౌ కెన్ యూ అకాంప్లిష్ అదర్ థింగ్స్?
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులు నెట్టు పట్టగలరు.
1: ద వన్ హూ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ద ఇన్నర్ ఎనిమీస్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు క్యాచ్ అవుట్?
0: ఇంకా వీడు బయట శత్రువు ఎట్లా తెలుసుకుంటారు?
1: హీస్ కాట్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కాంకర్ ఔటర్ ఎనిమీస్?
0: అసాధ్యము,
1: ఇంపాసిబుల్.
0: కనుకనే నీవు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో
1: ప్రవేశించి
0: అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు, విచారములకు, కష్టములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ సఫర్స్, గ్రీవ్స్ బికాజ్ హి ఇస్ నాట్ ఏబుల్ టు హావ్ ఎ కంట్రోల్.
0: కష్టములు దేని వల్ల వస్తున్నాయి?
1: హౌ డస్ హి ఫేస్ ఆల్ దిస్?
0: దుఃఖములు దేని వల్ల సభిస్తున్నాయి?
1: How does he suffer?
0: విచారమే చేసుకోవట్లేదు.
1: He doesn't think why.
0: ఏదో నా కర్మ నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
1: He just thinks it is an act of destiny.
0: ఇది కానే కాదు.
1: Certainly not.
0: మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటి లేనే లేదు.
1: There's nothing that you cannot achieve with a human effort.
0: గాలినైనా కట్టకట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
1: You can bundle the air and catch hold in palm.
0: ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు.
1: The entire sky can be broken into pieces and thrown off.
0: సముద్రాన్ని ఒక్క తూరి గ్లాస్ ఆఫ్ నీళ్లు వలె త్రాగవచ్చు.
1: The entire ocean can be drunk in a tumbler glass.
0: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
1: The fire also can be caught on palm.
0: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
1: But he is not able to win over the mind.
0: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
1: The one who has got a control over the mind is manishi man.
0: మనసును సాధించగా నేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషే కానీ అసలైన మనిషి కాదు.
1: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
0: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
1: So many say,
0: manishi,
1: manishi.
0: ఇది తిప్పితే సినిమా.
1: If you read in the reverse order,
0: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
1: He has become a manishi, human being.
0: మనిషిగా తయారు కావటం.
1: He is not a true man.
0: కనుకనే
1: సో
0: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
1: వి షుడ్ బి ట్రూ హ్యూమన్.
0: నిజమైన మనిషి మనసుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకున్న వాడు కావాలి.
1: ట్రూ హ్యూమన్ బీయింగ్ ద వన్ విత్ మైండ్ విత్ కంట్రోల్.
0: కనుక వైశేషికమనేటువంటిది,
1: వైశేషిక
0: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతా కూడా చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
1: The secrets, mysteries of nature are explained clearly in detail.
0: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
1: The entire world is full of
0: అఖండమంతా అణువులోనే ఉంటుంది.
1: The entire infinity is
0: present in పెద్ద వృక్షం.
1: The big tree is in a small seed.
0: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
1: But you don't see this tree.
0: వృక్షంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో,
1: as a part in a seed,
0: ఏ కొమ్మలు, ఏ రొమ్మలు, ఏ ఆకులు, ఏ పువ్వులు, ఏ కాయలు, ఏ ఫలములంతా ఉన్నాయో అవన్నీ విత్తనంలోనే ఉంటాయి.
1: The branches, flowers and the fruits all come out of the seed.
0: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షములు ఎక్కడ వస్తాయి?
1: When they are not present in the seed, how do you get them in it?
0: కనుకనే బీజం మాం సర్వభూతానాం.
1: So God said, I am the seed.
0: బీజం నుంచి ఈ విశ్వం అనే వృక్షము ఆవిర్భవించింది.
1: Out of the seed, the entire universe tree has come.
0: కనుకనే అణువునందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
1: Therefore, the divine power is present in that.
0: ఈ ఘనమునందే ఉంటుంది అది అణువైన శక్తి.
1: In this macrocosm is the present the power of the microcosm.
0: ఇంత పెద్ద చిన్న విత్తనం ఉండాలి.
1: And in the entire tree is present small seed again.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన నిత్యమైన శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షడ్దర్శన.
1: షడ్దర్శన taught this sacred eternal permanent truth.
0: న్యాయము మానవునికి ప్రాణం.
1: న్యాయ the main basis is life.
0: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చింది.
1: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఎస్ లైఫ్.
0: ప్రాణమున్నటువంటి మానవుడు,
1: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్,
0: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
1: వైశేషిక టాట్ దట్ హి షుడ్ రికగ్నైజ్
0: ప్రాణాన్ని,
1: ద
0: లైఫ్ తర్వాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది.
1: లైఫ్ అండ్ ద వరల్డ్ ఆర్ థాట్.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Kanada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1990.

0: బ్రహ్మాండమంతయు నిండి ఉన్నవాని ఆలయంబనవచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This world, ప్రపంచ, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku pancha pranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి, ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
1: The five are prana, apana, udana, samana, vyana.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనది ఉన్నదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ ఇస్ యూనిఫామ్, దట్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్, ఇమ్మోర్టల్ ఈజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్, బ్రహ్మతత్వ.
0: బ్రహ్మ అనగా దీని అర్థం ఏమిటి?
1: బ్రహ్మ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్?
0: పంచభూత, పంచ ప్రాణం, పంచకోశతో జీవించినటువంటిది.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ద లైఫ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ బ్రెస్, ద ఫైవ్ సెన్షియల్ షీట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
0: పాన అపాన వ్యాన ఉదాన సమాన.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti prapanchamunu kevalamu oka manavudu oka aakaramuga bhavinchi practistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee roopanamamulu shashtamayi kaadu.
1: The name and form are not permanent.
0: సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క పూర్ణ బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఈజ్ ద టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్.
0: ఇది బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలే దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము.
1: ఫర్గెటింగ్ దట్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ బ్రహ్మన్, వీ కన్సిడర్ ఎస్ ఎ టైనీ లిటిల్ క్రీచర్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ అడోరింగ్ ఇట్.
0: కనుక మనము బ్రహ్మాండమనే మనము పూజించాలి.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: బ్రహ్మాండమే భగవస్వరూపము.
1: This universe is the very form of God.
0: కానీ ఇందులో కూడా అండపిండ బ్రహ్మాండములను కూడా కూడి ఉన్నవి.
1: Here also we find the three essential components అండపిండ బ్రహ్మాండ.
0: అండమనగా కేవలము పదార్థములతో ప్రాణులతో కూడినటువంటి ఒక తత్వము.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gadhamanandu janminchi ta janmamunu satakam gavinchukune nimittam.
1: Pinda represents having been born. One should find its fulfillment at the end.
0: Ivanni kudunu brahmandamulo ekamayyatuntivi.
1: These two get unified in brahmanda, the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
1: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ ఇస్ ది ఫౌండేషన్.
0: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
1: వితౌట్ దిస్ లవ్ దేర్ నో ప్రకృతి ఆర్ నేచర్.
0: ప్రపంచమే లేదు.
1: దేర్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచము చేకూర్చుతుంది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ which is uniformly distributed in these five elements.
0: Kanuka ee prema tattvamunu manamu marachi ennintini manam poojinchinappudini upayogam undadu.
1: Forgetting the principle of love, you may follow any mode of worship, it would be all in vain.
0: Kanuka prapanchamanaga kevalamu bhootamulato vastuvulato vahanamulato koodinatundi kaadu.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ee panchabhutamule manavuni yokka tattvamunu prapancham yokka shaktini kaapaadutu vachundi.
1: The five elements express their power in the human life and the world by and large.
0: Indulo ye okati lekapoyinaru sarvam kodanu manaku shunyame.
1: Even one among them is missing, everything would be empty.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: యు వాచ్ విత్ యువర్ ఐస్.
0: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: ఇఫ్ యూ డోంట్ సీ you cannot decide any particular person or any particular object.
0: Kalvi panchabhutamulu kodanu prapanchamunu nilupistunnavi.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: Kani manavulu kevalamu ee goppa tattvamunu marchi alpa tattvamunu chechukoni aanandaniki paatapadutunnaru.
1: But man has forgotten this gigantic magnificent principle, గో బై ది లోయర్ ఫీలింగ్ అండ్ లోయర్ లెవెల్స్ ఆఫ్ కాంప్రిహెన్షన్.
0: ప్రాణతత్వము,
1: ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్ గిఫ్ట్?
0: కేవలము ప్రాణం మనుష్య రూపము.
1: దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: మనుష్య రూపం నరజన్మ దుర్లభం.
1: అండ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మనుష్య రూపమే దైవతత్వము.
1: అండ్ ద హ్యూమన్ రిప్రజెంట్స్ ద డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్.
0: కానీ ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్, ద డిజైర్, ద కామ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీబడి.
0: భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: భార్యను భార్యగా, పుత్రులను పుత్రులుగా, బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే, వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ ద రిలేషన్స్.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీఈస్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు, పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బాన్ టు యూ ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు, శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు,
1: ఫ్రెండ్స్,
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హి కన్సిడర్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్ అండ్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా, దేని ఎందుకు చూసినా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాదపాదం, తత్సర్వత శిరోముఖం, సర్వత స్థుతిమధ్యోకి, సర్వమా ఉత్తిష్ఠతి.
1: All feet are his, all ears are his, all eyes are his, he is present all over.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: Others may not watch, but God is a witness.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: Others may not hear, but God listens.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: But this truth is not recognized.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ?
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
0: ఆ శబ్దమే తన వినికిడి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సౌండ్ ఈజ్ హిస్ ఆడిషన్.
0: కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లైట్.
0: ఆ కాంతియే ప్రకాశము.
1: దట్ వెరీ లైట్ ఈజ్ ది ఎఫల్జెన్స్.
0: ఆ ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: అండ్ ద రేడియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విజన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రం మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
0: అది
1: ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు, తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు, లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్, లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు, భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మర్ వన్
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే
1: ఇన్ ఫ్యాక్ట్ ది టోటాలిటీ రిప్రజెంట్స్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్
0: సర్వం కల్విదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti iskoni kontha okati Ramudu, kodu Krishnudu, kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు
1: అండ్ ద హోల్ థింగ్ ఈజ్ ప్రాసెస్డ్ సంస్కృతి సో దట్ ఇట్ వుడ్ టేక్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: అన్ని కలిసి తిరిగి మట్టియే
1: ఫైనల్ అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ క్లే ఓన్లీ
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది
1: ఇట్ ఈస్ ది సేమ్ క్లే విచ్ ఈస్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ మే వేరీ బట్ ది మిల్క్ ఇస్ వన్
0: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే
1: అండ్ దేర్ ఆర్ సెవెరల్ బీయింగ్స్ అండ్ అనిమల్స్ బట్ ద బీయింగ్ ఇస్ వన్
0: కనుక మనం ఏకత్వాన్ని గుర్తించుకోలేక అనేకత్వంలో పడి మనకు అజ్ఞానంలో మునిగిపోతున్నాం
1: వీ హావ్ ఫర్గాటన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ వీ గో బై ప్లూరాలిటీ అండ్ మల్టిప్లిసిటీ అండ్ దేర్ ఫోర్ వీఆర్ డెల్యూటెడ్
0: పెద్దలారా భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నరేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
0: సర్వత పాదం
1: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత స్థుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ in a particular way the divine form
0: roopam lekunda bhagavantu ledu
1: in fact you cannot visualize god with a form
0: naamam lekunda roopam ledu
1: without name there cannot be a form
0: naama roopam cheyinade bhagavatattu
1: therefore god represents the name and form
0: ee prapancham anetundi kevalamu oka peru
1: prapancha world is merely a name
0: ee prapancham lo unnatundi oka parikaramu anni kuda nu prema swarupamu
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపమైన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: Manamu bhagavantuni inta cheap ga chusukotavalle bhagavantunu manam anta cheap ga chustunnadu.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: Purna tattvanto nee koodi bhagavantuni prajichu.
1: Think of God as totality, holistic.
0: Bhagavantunu purna aanandamunu andistuntadu.
1: God also confers the total law.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కున్నటువంటి వాడు కాదు
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు ఏదీ లేదు
1: There's nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటేనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటేనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపివి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము,
1: grief,
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము,
1: happiness,
0: నీ యొక్క కల్పన.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: People attribute different ideologies to God and therefore they suffer.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్వ ప్రభావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా, వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది.
1: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు.
1: దుర్యోధన దుశ్శాసన దే కన్సిడర్ యాజ్ ఎనిమీస్ అండ్ దేర్ఫోర్ దే వెంట్ ఆన్ కాజింగ్ గ్రీఫ్ టు ద్రౌపది.
0: కానీ ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు,
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్,
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: Went on telling to his brother,
0: వీడిని భరించే,
1: I cannot bear any longer.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: Just with one shot I can kill them all.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: You have succumbed to duality because of this weakness.
0: వీరిని చంపలేరా?
1: You could not kill them.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వారిని చంపేవారు.
1: The one who misbehaves like that must be killed.
0: కాని భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: But God has not killed.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: It is most essential to think of God this way, that everything is His, that everything is His will, that everything is His manifestation.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: All things happen for our own good.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: They are all for my ultimate good only.
0: కనుక ఈ విధంగా అన్నింటినీ మంచిగా మనం భావించి,
1: we should consider all of them for our own good.
0: అది మంచి అని భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: We should not observe differences that some are good.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు, వ్రతములు, వ్రతములు ఇలా చేస్తున్నాం.
1: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: You may be miserable today, but tomorrow you will be different.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all through.
0: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినా కూడా తథాస్తు తథాస్తు తథాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యూ విల్ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties and are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యూ మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాస్ డివైన్.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ వీడు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు కష్టమునకు బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించకూడదు అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీస్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ఆల్సో ఎ డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే మాయను చేరటం చేతని.
1: అండ్ దిస్ హ్యూమన్ డెల్యూషన్ ఈస్ బికాస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విత్ దట్ వాట్
0: మానవ అని అన్నాను.
1: ది త్రీ లెటర్స్ మానవ.
0: నా అనగా
1: నా మీన్స్
0: కాదు,
1: డినయల్ నో.
0: మా అనగా మాయా.
1: మా మీన్స్ మాయా, డెల్యూషన్.
0: మానవ మానవ అనగా మాయను కాదు అని తెలుసుకోవాలి.
1: మానవ మీన్స్ దట్ యు ఆర్ నాట్ మాయా, యు ఆర్ నాట్ డెల్యూషన్.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయలు లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు మానవుడి యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుడి యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: అక్కడ రౌద్రం చూపుతుంటాడు.
1: There you find his ferocious
0: ప్రేమ చూపుతుంటాడు.
1: And you find all his heroic
0: ఆనందం చూపుతుంటాడు.
1: And you find him
0: ఆహ్లాదం చూపుతుంటాడు.
1: You find his laughter.
0: కట్టు కడపటికి వాడు మానవుడి.
1: Whatever it is, ultimately is only a human being.
0: ఇవన్నీ భ్రమించుకున్నటువంటి భ్రమరే.
1: All the rest is merely illusion.
0: ఊహించుకున్నటువంటి ఊహరే.
1: All your imaginations.
0: కనుక ఏ విధమైనటువంటి దీని గురు భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Chagaraju kudanu ade vidhamga bhavistu vacharu.
1: Chagaraju also had similar feeling.
0: Nee mahimanu pogadane evariki taramu vasudaina divyasudaina punindudaina evariki kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురుపి అయిన కుబ్జావజ్య వక్రములను పోగొట్టినావు.
1: ది బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
0: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తన రచించావు.
1: అండ్ ద్రౌపది షౌటెడ్ క్రైడ్ కృష్ణ రెస్పాండెడ్.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కానీ చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore, the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సర్చ్ చేసుకో.
1: Therefore, correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడు గుణములను దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెయ్యి. ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
1: If there is any element of hatred, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: If you are attracted by anybody, understand,
0: he's only attracted. మోహించేటువంటి భగవంతుడే.
1: And in fact, the one that attracts everyone is God himself.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: You can love all.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: And the very son is your own form.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నువ్వు నావే.
1: In fact, all forms are his.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి గుణములను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరూ ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనమే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరూ ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కాని భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిల్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములైనవి ఎక్కడ చూసినా నువ్వు పంచభూతములే కానీ మరొకటి ఆరోగ్యానికి ద్వేషము.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఎవరు ప్రేమ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ దట్ లవ్ యు.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.

0: సో వేర్ ఎవర్ యూ ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
1: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కాని పంచభూతము ఎప్పుడు కూడా ప్రారంభంతో తెలియదు.
0: సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
1: ప్రేమ స్వరూపులారు,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ అందరి ప్రేమను,
0: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
1: ఈశ్వరు యొక్క స్వరూపము
0: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
1: ఇది బ్రహ్మ యొక్క ఆకారం.
0: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
1: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
0: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
1: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
0: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
1: కనుక సర్వము బ్రహ్మమయమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
1: దైవ స్వరూపమే.
0: ఇట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: స్వరూపమే.
0: ఇట్ ద ఫార్మ్ ఆఫ్ అర్త్.
1: ఆనంద స్వరూపమే.
0: ఇట్ వన్ ఆఫ్ బ్లెస్.
1: కనుకని నిత్యానందం, పరమ ప్రేమ స్వరూపం,
0: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
1: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
0: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలం మన యొక్క కర్మనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
1: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
0: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
1: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
1: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
0: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
1: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
0: నెవర్ డినై గాడ్.
1: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
1: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
0: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క అంశతత్వం అనేటువంటి యొక్క ఈ పక్షి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ఇష్టమైనటువంటి దేహమును ఆధారము చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో ఉన్నది.
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Egaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu pothundi pachi.
1: The bird if it makes an attempt to fly it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it it cannot move even an inch.
0: Kanukani ee manavattam aneetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee sanatana dharma aneetundi kevalamu manavunito paatune taanu needaga jantapachiga taanu aavirbhavistu vachindi.
1: This sanatana dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi sanatana matamu.
1: The sanatana religion is something which is acceptable to all humanity.
0: Manavatvanni vikasimpajeseetundi sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ee sanatana dharmamunu sarvulu kudunu aacharinchi sarveshwaraniki aaniki paathulu kavalani uddeshamato tane ee samaveshanni manamu cherukunnam.
1: With the intention that all people should accept this sanatana dharma and all people should be promoted in their desire, this congregation has
0: been. Aithe nenu manavudanu aneetundi bhavam undinanta varaku kudanu ee manavatvaniki sambandhinchinatundi yokka nibandhanalu shasanamulu manam kontha varaku aacharinchakatam. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: yenadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aanade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku neevenni grandhamulu chadivinappatiki kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kudanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot
0: have the vision. Anekamandi grandhamulu chadutu chadutu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటి వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the
0: text. కంఠశోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాల్లో నిర్ణయించే యొక్క విషయాలను చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing it, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోనిటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చును.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్య సాయి సంస్థల యందు brotherhood of man, fatherhood of God అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాము.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: Sai ka santati ainatundi ee brothers andaru kodanu oke marganni avalambinchali.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontha mandi paschatyalu memu aada maga rendu kalisi mem bhajan chestuntamu, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదలు నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్ దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ఇక్కడ కొన్ని మన పాత పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు భారతీయులు కాని విదేశీయులు కాని కొన్ని అనవసరమైనటువంటి పద్ధతులు మనం త్యజించాలి.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: దిస్ ఇస్ ద స్పిరిచువల్ పాత్.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడమని మహావీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అర్జునుడే ఈ మనసును నేను అరికట్టుకోలేను అంటున్నాడు.
1: ది గ్రేట్ హీరో అర్జున టోల్డ్ కృష్ణ, ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై మైండ్.
0: కనుక ఈ మనస్సు ఒక పిచ్చికోతి వంటిది.
1: యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వీ విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. అంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the Mahila Vibhag.
0: ఇది సేవా దళము.
1: The middle finger is the సేవా
0: దళము. ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముంటుంది ఇక్కడ?
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: Here in all our organizations to think that each component can be individual and independent is not possible.
0: ivanni kudanu oka samudramlo chernatundi nadulu vantiviga untundali.
1: They should be like the many rivers which go on joining.
0: Samudramlo cheraka puramu veru veru roopanamamu dharinchi untuntadi nadu.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది మంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: misconceptions. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chesukuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test dwara povali.
1: We should accept selection and not election.
0: Evarikevaru variki varu potadukoni variki vari kalahamulu penchukoni vibhagamulu cheta aneka rakamainatunte vishayanni tarkinchukotaniki prayatninchakoddu.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: Prema swaroopulara nijamuga satya sai samasthalu yendu ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: కుట్టెడు బియ్యంలో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good
0: grains. సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చు.
1: సిన్స్ వీఆర్ ఆల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సమ్ ఇన్ ది లార్జ్ నంబర్ విల్ బి మేకింగ్ సమ్
0: అంత మాత్రం చేత సంస్థలకు ఏమాత్రం కూడా దెబ్బ తగలదు.
1: బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఆర్గనైజేషన్ సచ్ ఇస్ నాట్ గోయింగ్ టు
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond
0: ee annintiki kodunu mee premane moola karanam.
1: For all these things it is your love.
0: Oka chinna udaharanam,
1: there is one small example.
0: Sahana bhavatu sahano bhavantu ani aneka vidhamuluga kodunu vedam uchcharistu untundali kaani aa sahanam aneetundidi purvam nunchi kodunu పేర్లతో మాత్రమే తీరిపోతుందాది కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ది వేదాస్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ పేషెంట్స్ అండ్ ఫర్ బేరెన్స్ దాట్ వాజ్ ఓన్లీ టాకింగ్ బట్ టుడే ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ షోయింగ్ వాట్ ట్రూ ఫర్ బేరెన్స్ అండ్ పేషెంట్స్ క్యాన్ బి.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కంటిది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడా ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలములు కూడా ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడా వారు వాంఛించటం లేదు.
1: They are not wanting to have any.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడా భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకుని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సమస్త ఎందుకు కాని ఏ యొక్క సమావేశంలో ఎందుకు కాని లభించేది.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka aneka samasthalu yendu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktulu varaku kuda enni rakamainatundi sevalu chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satya sai samasthalu yendu maatrame untundani.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: Bharat Deshamunandu konni nelalaku pooramu paschima godavari turpu godavari jillalalo goppa lakshaladi prajalu cheyeetunte pushkaralani jariginayi.
1: In this country a few months ago many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu Krishna pushkaralu kudanu vannamunane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: Purushulu andulo chesinatvanti sevalu chuchinatvanti kannulike artham avutundi kani maatadetundi murkulike ematram kuda artham kadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: Akkada undinatvanti yokka aa ashuddhamunu ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడా ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తున్నదని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకుని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava seva ani రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కాని సత్యసాయి సంస్థలు ఏంది, ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుంది.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
0: Prema God. Swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ వితౌట్ సింకింగ్ ఆర్ వితౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
0: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala manam ee yokka aashayalanu nirupistu raavali.
1: Everyone should establish these decisions in practice.
0: Kontaru konni konni samayamunandu mana nibandhanalu ullanginchi pothuntaru.
1: Some people on some occasions they transgress.
0: Leka mana yokka aashayalu kani మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనముతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఈస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: It is with love that all of us should participate in these programs.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: There is no strength stronger than the strength of prema. There is no wealth higher than the wealth of prema.
0: దివ్యాత్మ స్వరూపులారా ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: Divyatma Swarupas, importantly, all those who join the Satya Sai organizations should live an humble life without ego.
0: Nenu state president nanu kani leka district president nanu kani samiti adhyakshudu nanu kani ee matram kuda nu garvanni akkada pradarshinchakoddu.
1: One should not exhibit pride that he is the president of the state or that he is the president of the district.
0: Ee ahankaram undinanta varaku kuda nu adhikari kane kaadu kanuka ilanti ahankaram undinatunte varini ee adhikaram nunchi tappinchadam manchidi.
1: Such of those who have such pride should be removed from that position of authority.
0: Neevu kevalam sevakudiga neevu tayaru kavali kani nayakudiga neevu tayaru kaakudu.
1: You should make yourself into a servant and not a leader.
0: Kinkarudainatunti vaade shankaruduga maaragaladu.
1: It's only one who is a kinkara can transform.
0: Kanaka motta motta manalo undinatunti ahankaraanni kramakramena tagginchukovadaniki prayatnam cheyali.
1: Gradually the first thing to do is to remove the ego that is present in us.
0: Inka rendavadi asuya.
1: The second one is jealousy.
0: Okaru manchini chuchi leka okaru peru pratishthalanu chuchi marokaru kallu erraga chesukuntuntaru.
1: Looking at the good of another person or looking at the reputation which another person gets, people feel jealous.
0: Ee asuya chedda rogam.
1: This jealousy is a great disease.
0: Ee rogam valane manavatvanni thanu kolipothuntadu.
1: One loses his human qualities by this disease.
0: Divyamaina manavatvanni danavatvanga marchukuntadu.
1: The divine and sacred human nature is changed by him into a demonic nature.
0: Kanuka ee asuya anetunte oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
1: We should not allow this demon of jealousy to enter us.
0: Inga aadambaramu.
1: Now comes the exhibitionism.
0: Vaaru edo chakkaraga chakra pongala chesi pettaru bhajanaku nenu ipodu laddu cheyali ani aadambaranga pokoddu.
1: This exhibitionism consists in feeling that one bhajan mandali has made laddus today and I should make an equal sweet.
0: Inka kontha mandi edo maroka vyakti oka goppa aadambaranga chesinte antakante inka goppa aadambaranga cheyalani dhanamunu vyayam chestuntadu.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు అర్మవుతాం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి, ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చం ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
0: చిన్న ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వాళ్ళంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్లు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డో నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రెసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్, దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
0: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బి ఇన్ ది ఈస్ట్, వన్ విల్ బి ఇన్ ది వెస్ట్, సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
0: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthinilayam, so you must conduct your programs.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasool chesukuneetundi yokka tappu marganni anusaristunnaru.
1: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swarupulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru e maatramo angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kadapati vishayam emantundiga ee samaveshamlo manamu nootanamainatundi oka paddhatini kudanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
0: deshamlo ento mandi deenulu dikkulenatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: from the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
0: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: Which God is there higher than the parents.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్
0: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
1: యు ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవమేది జగదీతపము కన్నా సత్యశీలం వేది.
1: Where is the God which is higher than the father and mother?
0: Daya kante ekkuva dharmam edi.
1: Where is the dharma which is on a higher pedestal than the
0: Sujana sangati kanna chuda labham edi. Sujana sangati kanna chuda labham edi.
1: More than good company, what is there which is better and more profitable?
0: Krodambu kanna shatrutvam edi. Krodambu kanna shatrutvam edi.
1: Where is the greater enemy than anger?
0: Runamu kantenu narnaku rogam edi.
1: What is the disease which is worse than being indebted?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది.
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్.
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది. అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakal avutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkoka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజారు బజారులోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళని అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్ సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: This will not result in good. This will result in harm.
0: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
1: Whom we are giving such food and whom we are protecting a second person.
0: Ilante aadambaramulu lekukunda mana samasta yendu sodaratvanni pavitramainatundi oka daivatvanni kodanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashistunnanu.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
0: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ।

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్ బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్ వైజ్ ఇస్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇట్ విల్ పుట్ రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దెర్ ఇస్ ఫైర్ బిహైండ్ అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దెర్ ఈస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యే ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: All this apparent world comprises the five elements.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: పంచభూతముల యొక్క వికాసమే ఈ ప్రపంచం.
1: The full blossoming of the five elements is this world.
0: దీనికి విశ్వము అని కూడాను మరొక పేరు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ విశ్వము యూనివర్స్.
0: వి ప్లస్ ష ప్లస్ హూ ఇది విశ్వం.
1: వి ప్లస్ ష ప్లస్ హూ ఇస్ విశ్వము.
0: అనగా అనేక రూపములతో అనేక అంగములతో అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ వేరీడ్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ విత్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: దీనినే పురుష సూక్తమునందు సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సులతో సహస్ర పాదములతో సహస్ర అస్త్రములతో సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్ ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ మైటీ ఫామ్, మ్యాగ్నిఫిసెంట్ ఫామ్.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటియగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: Sukshmanandu sukshma swarupani dharinchuntadu.
1: He is subtle. He is very subtle. Smallest of the small.
0: Ghanamanandu ghana swarupudai untadu.
1: And is the biggest of the big.
0: Ee sukshma ghanamulaku rendu kudanu aakaramanandu bhedamule kaani anantamainti yokka shakti andu ekatvame.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: So also fire, the fire god.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: There in the space you find శబ్ద బ్రహ్మం sound.
0: కనుక ఈ పంచభూతమును కూడాను భగవత్ స్వరూపములే.
1: Therefore all the five elements are the divine forms.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనము కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name, these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ ఉత్తాయన మహా అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called Prabhava.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది కృత కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a constant conflict between good and bad.
0: Dharma dharmamulaku garshana jarugutune untadi.
1: There is a fight between the righteous and unrighteous.
0: Idi tappinadi kaadu.
1: One cannot escape.
0: Oka vaipana kauravulu maroka vaipana pandavulu. Okati dharmamu rendavadi adharmamu. ఈ రెండింటికి నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: కౌరవస్ అండ్ పాండవస్ దే ఫాట్, దట్స్ ఎ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గుడ్.
0: కానీ ఈ ఇరువురు ఎందున్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: దేర్ ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: కౌరవస్ హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫస్ట్ ఐ.
0: నెక్స్ట్ వరల్డ్ అన్నారు.
1: నెక్స్ట్ పొజిషన్ ఇస్ గివెన్ టు ద వరల్డ్.
0: లాస్ట్ గాడ్ అన్నారు.
1: అండ్ దే కెప్ట్ గాడ్ ఇన్ ద లాస్ట్.
0: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
1: దిస్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గివెన్ బై కౌరవ.
0: నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అది
1: కౌరవస్ అండ్ పాండవస్ దే ఫాట్, దట్స్ ఎ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ బిట్వీన్ ద గుడ్.
0: కానీ ఈ ఇరువురు ఎందున్నటువంటి యొక్క మనోభావములు ప్రత్యేకంగా

0: God.
1: They kept God in the first place.
0: Next the world.
1: Next world.
0: Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్, మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమనే భారతీయ సంస్కృతి యందు, సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition and culture of Andhra, it's called Prabhava.
0: Shukla, Rajotpatti, ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తూ వచ్చారు.
1: Names of various years are the names of God only.
0: ఇతను ఎట్టి దానికి నీ సంబంధించినటువంటి వాడు కాదు.
1: He is not related to any specifically.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: And he has another name now.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: He is called అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఏమిటి?
1: What do you mean by that?
0: ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానాన్ని ఈ ప్రమాణములకు ఏమాత్రం కూడా చిక్కనటువంటి వాడు.
1: It only means he is beyond your comprehension.
0: ప్రమాణములు మూడు రకమైనటువంటివిగా ఉన్నాయి.
1: ప్రత్యక్ష
0: ప్రమాణము,
1: one direct evidence,
0: అనుమాన ప్రమాణము,
1: the second benefit of doubt.
0: ఇంతే కాదు,
1: not only this,
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్,
0: పరోక్షంగా కూడా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి యొక్క కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all
0: the sweets. అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరి, ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become fools.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu veredi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadgunaganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దేర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇస్ అన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్.
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్.
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్.
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore, divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకుని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దేర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.

0: If you just expose a mirror to the sun, you'll see the reflection. Its periphery is so wide, extending to so thousands of miles. You find such a mighty sun reflected in a small mirror. దక్షిణామూర్తి
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుక యూనివర్సల్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
0: సో యూనివర్స్ ఆర్ వరల్డ్, వాట్ యు కాల్ ఇస్ ప్రెజెంట్ విత్ ఇన్
1: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
0: దిస్ వాట్ ఇస్ విత్ ఇన్ యూ, యు ఆర్ ఏబుల్ టు సీ అవుట్ సైడ్.
1: బయట ఏ మాత్రం కూడాను లేదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్ ప్రెజెంట్ అవుట్
1: సైడ్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే మాత్రమే మక్కువ అయి ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యు మే సీ యు ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
1: ఎక్కడైనా నీ వెతుకు,
0: యు సర్చ్ ఎనీవేర్,
1: ఒక్కటే,
0: ఓన్లీ వన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ పంచభూతములు ఒక్కటే?
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
1: దాన్ని మొన్నటి దినం చెప్పాను, అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
0: Advaita non-dualism is of three types.
1: Bhava advaitamu.
0: One is the feeling level.
1: Karma advaitamu.
0: The level of the action.
1: Vastu advaitamu.
0: And then the material level.
1: Yemuti advaitam okate kada moodu vidhamuluga enduku untundadi?
0: When non-dualism is just one principle, how do you consider it?
1: Aithe ee prakruti yandu manam nitya jeevithamlo anubhavistunnamu.
0: But however we experience in every day.
1: Bhava advaitam.
0: One, non-dualism at the level of feeling.
1: Emiti.
0: What is this?
1: This is butta.
0: This is cloth. This is cloth.
1: This is not cloth.
0: This is not cloth.
1: This is a bundle of threads.
0: This is a bundle of threads.
1: Not threads.
0: Not threads.
1: This is cotton.
0: This is cotton.
1: Kabatti cotton, thread, cloth, moodu okkate.
0: Therefore, cotton, thread and cloth are one and the same.
1: Viniyogamu. దీని రూపనామములు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
0: ఇట్స్ యూటిలిటీ అండ్ ద నేమ్ ఆఫ్ ఫార్మ్ డిఫర్.
1: ప్రత్యేక దారం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
1: దారం లేక వస్త్రం కాలేదు.
0: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
1: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
0: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
1: ఇది ఏ భావము?
0: దిస్ ఇస్ ద ఫీలింగ్.
1: ప్రతి ఒక భావము.
0: కాటన్ ఇస్ ఎ ఫీలింగ్.
1: దారము ఒక భావము.
0: సో ఆల్సో ద థ్రెడ్.
1: వస్త్రము ఒక భావము.
0: ద క్లాత్ ఇస్ ఆల్సో.
1: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
0: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
1: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
0: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్. ఇది
1: రెండులాగా భావించడానికి వీలు కాదు.
0: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
1: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
0: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
1: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
1: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
1: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
1: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
0: ఎనీ సర్వీస్ రెండర్డ్,
1: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
0: When once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one.
1: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
0: Supposing you offer food to God.
1: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
0: Even before it's offered, it is food.
1: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
0: The moment it is offered, it becomes prasad.
1: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
0: Supposing you offered a fruit.
1: పెట్టక మునుపు అది ఫలములు.
0: Prior to that, it never fruit.
1: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
0: The moment it is offered, it becomes prasad.
1: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు.
0: పులిహోర.
1: భోజనం పెట్టావు.
0: భోజనం.
1: ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
0: They are all offered to God.
1: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
0: ప్రయర్ టు దట్ యూ మే కీప్ సో మెనీ డిషెస్.
1: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
0: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
1: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే.
0: సో వాట్ ఆల్ దట్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
1: రెండు అనేటువంటిది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Only one.
1: No, not two, only one.
0: Not two, only one.
1: Unnadi okkate okkati.
0: Only one, not two.
1: Adi kriyadvaitam.
0: That is non-dualism at the level of action.
1: Inka.
0: Then.
1: Moodavadi.
0: Third one.
1: Padarthadvaitam.
0: Material non-dualism.
1: Idi emiti?
0: What is this?
1: ఈ దేహములో,
0: ఇన్ దిస్ బాడీ,
1: ఈ దేహములో,
0: హియర్,
1: ఆ దేహములు అన్నింటి యందు కూడాను,
0: అండ్ దోస్ బాడీస్
1: ఆర్ పంచభూతములే,
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్,
1: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే,
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్,
1: ఇవి ఏ పదార్థాద్వైతములు,
0: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యుయలిజం.
1: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
1: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ డిజైర్
1: ఎందుకు కోరాలి?
0: దెన్ వై షుడ్ యూ ఆస్క్ ఫర్ ఇట్?
1: నీ ఎందున్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి ఎందుకు కూడా ఉంటున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ.
1: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీ ఎందుకు ఆశించాలి?
0: దెన్ వై డు ఎక్స్పెక్ట్ అదర్స్?
1: అది ఏ ద్వైతము?
0: దట్ ఈస్ డ్యూయలిజం.
1: అరే నా ఎందు ఉన్నటువంటి పంచభూతములే తన ఎందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
0: The five elements in me are present in the other man also, I should ask for it. Both are same.
1: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
0: So I don't want any other thing.
1: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
0: I don't want any other person.
1: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
0: I don't want any object.
1: ఏకం ఏవ అద్వితీయం, ఇది ఒక్కటి.
0: Only one, not two.
1: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
0: One manifests into many.
1: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
0: వన్ మేనిఫెస్ట్ ఇన్ టూ మెనీ.
1: ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
0: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యువెల్స్.
1: కనుకనే ఈ భగవత్ తత్వం అనేటువంటిది పంచభూతములు సర్వులు యందు ఉండేటువంటివి.
0: దేర్ఫోర్ ది డివినిటీ, ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఇందులో భేదమే లేదు.
0: సో దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
1: ఏ పదార్థాద్వైతము,
0: దిస్ ఇస్ నాన్ డ్యూయలిజం అట్ ద మెటీరియల్ లెవెల్.
1: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
0: వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ అండ్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్,
1: మనసు
0: రిడీమ్ హిస్ లైఫ్.
1: ద్వైతం ఉంచుకొని,
0: కీపింగ్ డ్యూయలిస్టిక్ మైండ్,
1: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు,
0: అండ్ లీడ్స్ లైఫ్ ఇన్ నాన్ డ్యూయలిజం,
1: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ హిస్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు,
0: దర్ ఈస్ ఎ రిచ్ మ్యాన్.
1: ఆ శ్రీమంతుడికి ఏమీ పని లేదు ఇంకా.
0: హి హస్ నో అదర్ వర్క్ టు డూ.
1: లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటం.
0: హి హస్ నో అదర్ వర్క్ టు డూ అదర్ దాన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్.
1: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఈటింగ్ హి వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
0: ఏ స్పెషల్ డాక్టర్ వాస్ బ్రాట్.
1: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
0: హి జస్ట్ ఆస్క్డ్ వాట్ మెడిసిన్ ఇస్ టు బి టేకెన్.
1: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టరు అతను చెప్పాడు.
0: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
1: శ్రీమంతుడా,
0: ఓ రిచ్ మ్యాన్,
1: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
1: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
1: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
0: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
1: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
0: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
1: దానివల్ల అజీర్ణం అయిపోయింది.
0: దేర్ఫోర్ ఇట్ లెడ్ టు ఇండైజెషన్. చిన్న
1: శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ,
0: యువర్ పవర్ ఆఫ్ డైజెషన్ ఇస్ లెస్.
1: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసేసింది.
0: హియర్ అరైజెస్ ఇండైజెషన్.
1: కనుక దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
0: సో ఐ విల్ ప్రిస్క్రైబ్ గుడ్ మెడిసిన్.
1: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ ఎ బాల్ ఆఫ్
1: సాల్ట్. ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
0: యు ఫైండ్ ది సాల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాల్స్ ఎర్లియర్.
1: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్న.
0: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
1: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చు.
0: దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్ కెన్ ఫాలో దిస్ ప్రిస్క్రిప్షన్.
1: ఆ విధంగా త్రాగుతూ త్రాగుతూ త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు.
0: And that rich man suffering of indigestion was chewing this salt.
1: అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.
0: After some time he got complete relief.
1: ఆ సమయానికే అతనికి బర్త్డే వచ్చింది.
0: అట్ దట్ టైమ్ హి వాస్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే.
1: నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికీ నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు.
0: యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఇండైజెషన్ ఎనీ లాంగర్, యాజ్ టుడే హ్యాపెన్స్ మై బర్త్డే, లెట్ మీ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్, హి డిసైడెడ్.
1: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు.
0: సో హి విజిటెడ్ ఎవ్రీ షాప్, స్వీట్ షాప్.
1: అయ్యా, నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో అది చూడాలా.
0: I want to test which
1: అన్నాడు. కొంచెం కిల్లుకొని నోట్లో వేసుకున్నాడు.
0: And he picked little and
1: tasted.
0: And it is fully salted.
1: ఇది నాకు సరిలేదని ఒకటి దాచి ఐదు ఆరు అంగళ్ళంతా దాటిపోయాడు.
0: He went on searching for a good sweet in all of the five sweet shops.
1: ఇతని యొక్క పరిస్థితి ఆరో అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
0: దట్ ద సిక్స్త్ షాప్ కీపర్ కుడ్ అండర్స్టాండ్ హిస్ పొజిషన్.
1: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
0: అండ్ హీ వెంట్ టు ద సిక్స్త్ షాప్ అండ్ సెడ్ లెట్ మీ టేస్ట్. ఆ మిఠాయి అంగడి
1: చెప్పాడు మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది అది కొడాయి ట్యాప్, అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
0: ద షాప్ కీపర్ సెడ్ దేర్ లైస్ ద ట్యాప్ ఇన్ ఫ్రంట్ హియర్ గో అండ్ వాష్ యువర్ మౌత్ దెన్ ఐ విల్ గివ్ యు ది స్వీట్.
1: అక్కడ పోయాడు, ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు, ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు, క్లీన్ గా వచ్చాడు.
0: అండ్ లైక్ వైజ్ హి వెంట్ దేర్ క్లీన్ హిస్ మౌత్ అండ్ క్లీన్
1: చూచాడు, తీయగా ఉంది, ఆ ఈ లడ్డు బాగా ఉంది.
0: దెన్ హి టేస్టెడ్ లడ్డు సో స్వీట్ దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్.
1: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు,
0: దెన్ ద షాప్ కీపర్
1: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది.
0: ద షాప్ కీపర్ సెడ్ హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈనాడు
0: టుడే
1: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
0: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్.
1: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దినాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
0: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ and they don't relish any sweet.
1: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
0: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
1: ఈ తప్పు పదార్థముందా?
0: Does the mistake lie in the matter?
1: కాదు కాదు.
0: No.
1: మనలో ఉన్నటువంటి రోగదోషము.
0: The mistake lies with us.
1: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
0: A diabetic patient attended a marriage.
1: అంతా మ్యారేజ్ లో అందరూ భోజనానికి కూర్చున్నారు.
0: All sat there for
1: తీసుకొచ్చేంత లడ్డు లడ్డు జిలేబీ జిలేబీ జిలేబీ అని పంచుకుంటూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబీ స్వీట్స్.
1: అందులో కొంతమంది ఐదారు మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
0: 5 to 6 పీపుల్ సెడ్ వీ డోంట్ వాంట్ స్వీట్స్.
1: కానీ వారికి తినాలనే ఆశనే.
0: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
1: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వాడిలో.
0: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
1: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
0: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
1: అదే విధంగానే
0: లైక్ వై
1: ఈ జగత్తునందు
0: ఇన్ దిస్ వరల్డ్
1: ఆస్తికులు నాస్తికులు
0: ఎథీస్ట్
1: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు.
0: సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
1: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు.
0: సో తీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలీజ్ దే లైక్ ఇట్.
1: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి, ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
0: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
1: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరే ఒకరేది కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
0: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
1: అన్ని మంచిగానే కనిపిస్తాయి,
0: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్,
1: మంచి మధురంగానే ఉంటాయి,
0: ఎవ్రీథింగ్ ఇస్ సో
1: స్వీట్. కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
0: దే మూమెంట్
1: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
0: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
1: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
0: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
1: ఏమిటి
0: వాట్ ఇస్
1: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
0: ద డిజైర్ ఆఫ్ వరల్డ్
1: ఈ ప్రకృతి వాంఛలనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించనో ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
0: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
1: ఆధ్యాత్మికం పైన అన్ని రకములైనటువంటి అపోహలు పడిపోతారు.
0: ద స్పిరిచువాలిటీ లీవ్స్ యూ దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
1: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
1: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, అది కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: చదువు తక్కువనా?
0: Is it that you don't have
1: భావం తక్కువనా?
0: Or feeling?
1: రావణాసుడు 24 విద్యలు చదివాడు, శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు అన్ని ఉంటున్నాయి.
0: Yes, everything else.
1: కానీ
0: బట్
1: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హీ బికేమ్ స్లేవ్.
1: ఆశకు దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా.
0: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
1: Anasyam bunu dasumu lokulella. లోకమంతా అతనికి దాసుడు పొందుతుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ హిమ్. ఎవ్రీబడి విల్ బికమ్ హిస్ స్లేవ్.
1: ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు.
0: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్.
1: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
0: బి ఎ స్లేవ్ టు గాడ్, దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యు.
1: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దానివల్ల మూడు చెప్పాడు.
0: Three things are pointed out.
1: Vedantamunandu chakkani ratnala vanti mootalu, ratnala vanti maatalu.
0: There are precious words which are gems, valuable gems.
1: Jagattunu nammavaddu.
0: Never believe this word.
1: Daivamunu maruvavaddu.
0: Never forget God.
1: Maranamunu maruvavaddu.
0: And never forget death.
1: ఈ మూడు కూడా ఉంటుంటాయి.
0: These three are essential.
1: దైవాన్ని మరువవద్దు.
0: Never forget God.
1: లోకాన్ని నమ్మవద్దు.
0: Never believe this word.
1: మరణానికి భయపడవద్దు.
0: And never be afraid of death.
1: అది తప్పింది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్ దేర్.
1: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
0: దీస్ త్రీ యు షుడ్ హావ్.
1: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
0: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
1: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
0: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
1: దైవాన్ని విడువవద్దు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: మరణమునకు భయపడవద్దు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: భయపడితే వదులుతుంది అది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్,
1: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
0: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
1: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
0: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
1: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడను ఏ ప్రదేశం నుందో ఏ స్థానం నుందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
0: If we just limit divinity to a particular place and situation, it
1: sarvatra untundadi bhagavat tattvam.
0: Divinity is present.
1: Adi leni sthaname ledu.
0: There's no place without him.
1: Adi kaani roopame ledu.
0: There's no form without him.
1: Adi kaani padarthame ledu.
0: There's no material without him.
1: Kanaka chetana achetanamlandu kuda untundadi.
0: It's present in mobile and immobile.
1: Lokamulo scientist anta prati okati anuvu.
0: Scientists call it everything is of, made up of atoms.
1: Atoms అంటారు.
0: Atoms they say.
1: కానీ లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
0: That the whole world is full of these atoms.
1: ఈ చెక్క ఉందంటే ఇది అంతా కూడా అణు ప్రభావమే.
0: The wood is also full of atoms.
1: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
0: So also the speaker.
1: అంతా అణు యొక్క శక్తులు చేరికనే.
0: Everything is atomic power combination.
1: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
0: So they all call it an atom.
1: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
0: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ యాజ్ పవర్.
1: వాళ్ళంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
0: స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ పవర్.
1: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
0: దే కాల్ ఇట్ ఎనర్జీ.
1: కాబట్టి పేరు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద నేమ్.
1: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్.
1: రూపం లేని అణువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ విదౌట్ ఎ ఫామ్.
1: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
0: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
1: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
1: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
0: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్
1: ఫార్మ్స్. మన దేహం ఉంది.
0: We have a body.
1: కాళ్ళు ఉన్నాయి.
0: లెగ్స్.
1: చేతులు ఉన్నాయి.
0: హ్యాండ్స్.
1: రేళ్లు ఉన్నాయి.
0: ఫింగర్స్. నోస్.
1: కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి.
0: మౌత్.
1: కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
0: ఆల్ టుగెదర్ మేక్ ఏ బాడీ.
1: ఇందులో ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
0: వీ కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
1: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
0: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
1: కొండలంతా ఒక రాయమయము.
0: The whole mountain is made up of rock.
1: Bhoomanta mrunmayamu.
0: The earth is made up of mud.
1: Chamananta kashtamayamu.
0: Tree is made up of wood.
1: Dehamanta maamsamayamu.
0: Body is made up of
1: anta kudanu okoka dani panchabhootamulu yokka mayame.
0: So everything is combination of the five elements.
1: Shilamayamu parvatamu.
0: The mountain is made up of rock.
1: Kashtamayamu adavulu.
0: And the forest.
1: Shilamayamu samudramu.
0: And ocean is of water.
1: Bhoomi.
0: And earth is of mud.
1: Maamsamayamu dehamu.
0: Human body is of
1: anta panchabhootamulu yokka prabhuvame.
0: So everything is a combination of the five elements.
1: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్.
1: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫామ్.
1: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
0: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్
1: ఫామ్. ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
0: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
1: అవతారము ప్రత్యేకమైన రూపములతో రాదు.
0: Incarnation doesn't come separate.
1: ఎందుకోసము?
0: Why?
1: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
1: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
0: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
1: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
0: It's only man who has forgotten his responsibility.
1: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
0: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
1: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
1: కనుకని ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవుని సంరక్షించాలి.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
1: కనుకనే దైవం మానుష రూపేణా అన్న.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
0: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు, దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
0: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ అట్ యూ, యు విల్ సర్టెన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ అవే.
1: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేంటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ ఎ హీప్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యు విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
1: కనుకని ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
0: హియర్ వి హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
1: జ్ఞానదేవుడు,
0: వన్ ఇస్ జ్ఞానదేవ,
1: ఇంకొకడు భక్తి దేవుడు,
0: అనదర్ ఇస్ భక్తి దేవ.
1: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
1: జ్ఞానదేవుడు, భక్తి దేవుడు.
0: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
1: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది.
0: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
1: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
0: భక్తి దేవ, జ్ఞానదేవ,
1: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదే.
0: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
1: జ్ఞానదేవుడు చెప్పాడు.
0: జ్ఞానదేవ సెడ్
1: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
0: లెట్ us be in search of wells if there are available anywhere. దూరం
1: పోయేటప్పుడు పాత బావి ఒకటి కనిపించింది.
0: దే కుడ్ సీ ఎ వెల్ విచ్ ఇస్ ఇన్
1: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
0: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
1: అప్పుడు జ్ఞానదేవుడు,
0: జ్ఞానదేవ,
1: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చును జ్ఞానదేవుడు.
0: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన, ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
1: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
0: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
1: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
0: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
1: జ్ఞానదేవత కైవల్యం.
0: Because wisdom is only path to liberation.
1: Advaita darshanam gnanam.
0: The non-dualism is real wisdom.
1: Kada akkada ye matram kuda idi ledu.
0: So there's no difference
1: whatsoever. Ee roopanaina dharinchavachchu.
0: He can assume any form.
1: Kaani bhakti devudu.
0: But this bhakti deva.
1: Inka lopaliki poledu.
0: He couldn't get into the well.
1: Athaniki aa shakti ledu.
0: He is not in possession of that
1: power. Bhagattuna kuchunnadu.
0: He sat along this
1: gate. Daivanni premistu premistu premistu smarinchadu.
0: He just chanted the name of God with intense
1: heart. Kontha smarinchinappudiki neerantha tana kaala krindanta vachindi.
0: After some time he could notice water collecting under his feet.
1: Ee kallaga unnadani kannu darichi chusinappudiki adugunnunnatundi bhavalo unna neerantha pongi tana daggariki vachinayi.
0: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
1: Gnanamu anetundi tana aakaranni maarchukovalsi vastundi.
0: That jnana, wisdom will help you to change your form.
1: Bhakti deni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettostundi.
0: Whereas for the devotion, direct your love, everything will come to you.
1: Bhakti ki minchinatvantidi marokati lene ledu.
0: There is no other thing beyond this devotion.
1: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
0: Bhakti deva wrote a letter to jnana deva.
1: Eman rasadu?
0: What did he write?
1: Emi rasadu?
0: What he wrote?
1: Oka tellati oka kaayitamu chutti కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
0: హీ రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, ఐడ్ పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్ అండ్ సెంట్ టు జ్ఞానదేవుడు.
1: జ్ఞానదేవుడు చూచాడు.
0: జ్ఞానదేవ రెడ్ ఇట్.
1: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
0: ఇఫ్ దర్ లెటర్,
1: ఓ ప్రియమైన సోదరా, ఇట్ని నమస్కారంతో తమ్ముడు అని మొదటి ఎండ్ చూడొచ్చును.
0: వన్ కెన్ సీ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఇఫ్ ద లెటర్ ఇస్ రిటన్.
1: అక్షరాలే లేవు దాంట్లో.
0: దేర్ ఆర్ నో లెటర్స్ దేర్ అట్ ఆల్.
1: కనిపించలేదు.
0: దే కుడ్ సీ.
1: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
0: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
1: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
0: సో జ్ఞానదేవ వింట్ ఆన్ రైటింగ్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్
1: లైఫ్ అంతా పరిశోధనతోనే పోయింది
0: ద లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలన ఎప్పుడు జరిగేది
0: వెర్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెన్ యూ
1: ఎక్స్పీరియన్స్ ఈనాటి సైంటిస్ట్ అంతా ఇదే గతే పడుతున్నారు
0: దిస్ ఈస్ ద సిచ్యువేషన్
1: ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ నో ఎక్స్పీరియన్స్
0: ద సైంటిస్ట్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంటేషన్ ప్రాసెస్ నో ఎక్స్పీరియన్స్
1: ఈ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటిది
0: వాట్ ఇస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్
1: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది
0: yesterday's look new today
1: ఈనాడు రేపటికి కొత్తగా కనిపిస్తుంది
0: and today's will be new tomorrow
1: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది
0: later it will be old stuff
1: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత
0: this is all the old and new
1: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు
0: నో యూజ్ అవుట్
1: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము
0: path of devotion is easier than wisdom
1: gnanam chaala kashtamainatundi
0: wisdom is very tough
1: idu andarki praaptincheetundi kaadu
0: it's not given to everybody
1: bhakti bhagavat naamasmaran chetanu aa premaavesham chetanu prema yokka bhavam chetane sarvam kudunu tana vasam cheskogaladu
0: with the joy and ecstasy repeating god's name you can capture everything in this world students
1: mee endunnatundi premanu
0: kada
1: margam pattinchukokunda
0: see that it won't go in the wrong way
1: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా
0: డోంట్ మేక్ ఇట్ చీప్
1: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా
0: సీ దట్ యూ ఓంట్ యాక్ట్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ
1: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా
0: డోంట్ యాక్ట్ అగేన్స్ట్ ద విషెస్ ఆఫ్
1: సర్వ సమాజమునకు సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి
0: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడీ
1: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు
0: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నారు
0: మీరా వాస్ సింగింగ్ సింగ్ గిరిధర గోపాల
1: కానీ మహారాణా కోపం వచ్చింది
0: రాణా వాస్ వెరీ యాంగ్రీ
1: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు
0: షీ ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ హిస్
1: ఇంట్రెస్ట్ ఎప్పుడు చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామంనే చింతిస్తూ ఉంటుంది
0: అట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణస్ నేమ్
1: ఆ కోపం చేత భరించుకోలేక
0: out of furious anger
1: tana koppu batti bayataki eerchi talupu vesesadu mandiraniki
0: she caught hold of her hair and she was driven out of the temple
1: tatchane konchu shock vachindi paapam
0: immediately she was shocked
1: ayyo krishna ninnu vadali povatama nenetta sadhyam avutundi nenu undaleni ninnu vadali ani kontha baadha padindi
0: she felt so sad saying krishna can I leave you I can't go
1: bhagavantudu sarvatra undetunte vaadu
0: god is everywhere
1: krishna amara dil tumara mandir
0: my heart is your temple
1: ee temple kaadu
0: not this temple
1: ee temple maharana kattadu
0: this temple is built by maharana
1: neeve kattavu na hrudayam ane temple
0: whereas the temple of my heart is built by you
1: permanent
0: that temple you built is permanent
1: danni na nu vadaladaniki veelu kaadu
0: you cannot give up my
1: kaabatti na yokka temple ade
0: so that's my temple

0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాణకు నీకు టికెట్ బుక్ పోస్ట్ చేసుకోవద్దు, లేకపోతే టికెట్ పెట్టి రిజర్వేషన్ చేసుకోవద్దు. టికెట్
0: డోంట్ పర్చేస్ యూ టికెట్ అండ్ రిజర్వ్ యూర్ టికెట్ టు ప్రయాగ.
1: గంగా జమునా
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ గంగా.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు, ఒక ముక్కుతో తీసుకోవటం, ఒక ముక్కుతో వదలటము, ఇదే ఈడ పింగళ అన్నారు.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడ పింగళ, they are
1: the center of prayaga. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is prayaga.
1: Ganga bhakti.
0: Ganga is devotion.
1: Yamuna nanamu karma.
0: Yamuna is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి,
1: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
1: గంగా యమున తీర్ చెల్లో రేమన్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమున నిర్మల పాని. ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్.
1: అంతేకాదు శీతల చెల్లో రేమన్ గంగా యమున తీర్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లో రేమన్ చెల్లో రేమన్ గంగా జమున తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: అక్కడికి వెళ్ళు నీవు.
0: Go there.
1: మరొక చోటుకు నీకు వెళ్ళవద్దు.
0: Don't go anywhere.
1: అది కూడా ఎక్కడ ఉంది?
0: Where is it?
1: నీలోనే ఉంది.
0: It is within you.
1: బయట ప్రపంచం కాదు.
0: It's not the
1: బయట ప్రదేశం కాదు.
0: Outer place.
1: దైవమంతా కూడాను నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
0: God is in your heart.
1: అయితే
0: however
1: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబా జిలేబీ బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్
1: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్, it will not help you. It should come to your experience.
1: కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కనుకనే
1: గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుంది.
0: ద ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడెక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలు పొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, O Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be born as a bee.
1: Neevu cheyanta varaku తిరుగుతు నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తుని నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుకుపోతాను.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Vruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: నీవేగిన వృక్షం అయితే నేను క్రీపర్ అయిపోవాలి. ఎట్లా? నీకు చుట్టుకునే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యూఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ, ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యూఆర్ అన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ యాజ్ ఎన్ ఓషన్ లెట్ మీ బి రివర్ అండ్ మర్జ్ ఇన్ యు.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్ ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా
0: ఇఫ్ యు ఆర్ ఇన్ఫినిట్ స్కై
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: లెట్ మీ షైన్ దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము, నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దాట్ ఇన్ఫినిట్ స్కై లెట్ మీ బి దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ అండ్
1: యువర్ జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్, కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ ట్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం, ఇదే ముఖ్యమైనటువంటి మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యము నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య ఐ షుడ్ బి హియరింగ్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నీను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య ఐ షుడ్ మర్జ్ ఇన్ యూ.
1: ఇదే పంచమ పురుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము.
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ
1: పరమ భక్తి అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్, దట్ ఇస్ సుప్రీమ్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్
1: డివోషన్. ఇన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యూ స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హ్యావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president. If you forget God,
1: even
0: hero becomes zero.
1: Paripothuntai.
0: They change now and then.
1: Kani neevu aa yokka parama tattvanni matram vadalakoodadu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaliki povadaniki prayatname cheyipoyadu.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: ఏమి తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ చేయటం లేదా.
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: లెవెల్ ఆఫ్ ద డిఫరెన్స్.
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన ఉంటుంది?
0: స్పెషాలిటీ
1: విశిష్టత ఉంటుండాలి.
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి?
0: What is the sanctity behind
1: it? Everything
0: is
1: what is the purpose of life? And question వేసుకుంటే కానా పీనా సోనా మరణ, ఇది నాలుగు అర్థాలు.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying.
0: And dying.
1: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికి దోమలకు వస్తుండాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధ్వమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
1: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: And you should enjoy God's love.
1: భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
0: You should also enjoy.
1: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond bliss.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: in this barren land bereft of love,
1: ప్రేమాంకురమును పెంపొంద
0: and we sow the seeds of love,
1: ప్రేమావేశముతో
0: with all the feeling of love,
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే మురళి గానము సేయగదే.
0: With
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద. ఏవో చెట్లు నాటం కాదు, ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాట కూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
0: వీ షుడ్ నాట్ సో ఎనీ ప్లాంటేషన్స్ ఆఫ్ బుషీ ప్లాంట్స్ ఆర్ ఎంటర్డ్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగా
0: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్
1: రెయిన్ ఫాల్ లవ్ డ్రాప్స్ రావాలి
0: దేర్ షుడ్ బి లవ్ డ్రాప్స్ ఇన్ దిస్ రెయిన్ ఫాల్
1: ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానము చేయగది
0: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ
1: ఈ గానం ఎవరితో చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు
0: హౌ ఆర్ యూ ప్లేయింగ్ ఆన్ యువర్ ఫ్లూట్
1: ఈ గానం చేసేది మురళి
0: ఇట్ ఈస్ ద ఫ్లూట్ ఆన్ విచ్ యూ ప్లే
1: ఆ మురళి అనేటువంటిది ఏమిటి
0: వాట్ ఈస్ దట్ మురళి
1: 9 తొర్రలు ఉండేటువంటి మురళి
0: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ 9 హోల్స్
1: మన దేహమునకు 9 తొర్రలు ఉన్నాయి
0: అవర్ బాడీ హ్యాస్ 9 హోల్స్
1: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది
0: This body of flute is fully packed with the desires.
1: కనుకనే స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంత మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: అది
0: desire.
1: అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: that. ప్రతి తొర్ర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: And you will also find the touch of the fingers of the Lord.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: And this flute will be on the lips of God.
1: ఆ భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: So we should shape ourselves into two.
1: పావుకోళ్ళు పాదరక్షలు
0: వన్ స్లిప్పర్స్
1: రెండవది మురళి
0: సెకండ్ ఫ్లూట్
1: ఇందులో ఏది నాకు కావాలి
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్
1: పావు రక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువు అంతా మోసుకోవచ్చు
0: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లిప్పర్స్
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు ముండ్లకు చెత్తకు పాములకు అన్నిటికీ భరించుకోవాలని
0: And the slippers should bear everything around.
1: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు
0: ఓన్లీ స్లిప్పర్స్ షుడ్ బేర్ యువర్ వెయిట్
1: ఇది మహా కష్టం
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో
0: వాట్స్ ద వే
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం
0: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్ అండ్
1: టవల్ని ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది
0: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్
1: కాబట్టి టవల్ ని గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు
0: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్
1: చాలా సులభం
0: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము
0: టు క్లింగ్ ఆన్ టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్ నథింగ్ వదలటమే
1: చాలా సులభమైనటువంటిది
0: డ్రాప్ ఇట్ డౌన్ ఇట్ ఇస్ సో ఈజీ
1: అది ఏ వైరాగ్యము అన్నారు
0: దట్ ఈస్ రెనన్సియేషన్
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్
1: నా కొడుకు నా బిడ్డ నా భార్య నా తల్లి నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా
0: వీ గోన్ క్లెయిమింగ్ మై వైఫ్ మై సన్ మై డాటర్
1: ఈ పదములోనే కనిపిస్తుంది అది నీది కాదని
0: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్
1: నా కొడుకు కొడుకు నాది కాదు నా కాదు కొడుకు కొడుకు నాది కాదు
0: నా మైన్ సన్ నో నా మీన్స్ నో నెగేషన్
1: నా తల్లి తల్లి నాది కాదు
0: నా నో
1: ఈ నా అర్థాన్ని తెలుసుకుంటే ఎంతైనా అవుతారు
0: సో ఇఫ్ యు నో ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి
0: బట్ వి షుడ్ నో
1: నాదిగా కాదు
0: నా మీన్స్ నో
1: నా ఇల్లు ఇల్లు నాది కాదు
0: నా ఇల్లు దిస్ నాట్ మై హౌస్
1: పదమునందే ఉంటుంది అది అర్థము
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్
1: కనుకనే మొట్టమొదటి నాది నాది నాది నాది దీనిని వేదాంతం నేతి నేతి నేతి నేతి నేతి నేతి అన్నారు
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఈస్
1: వెన్న కరిగించి చేసినటువంటి నెయ్యి కాదు
0: ఇట్ ఈస్ నాట్ నేతి
1: కాదు
0: నెగేషన్ నో
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ హ్యావ్ దట్ ఫెయిత్
1: భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా సుఖ

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటకు తప్పదు.
1: వన్ మైట్ బి ఫూలిష్ టు ఎనీ ఎక్స్టెంట్ ఈస్ బౌండ్ టు బి రెస్పెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ రెసిడెన్స్.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులు ప్రేమించక తప్పదు.
1: ఎనీ ఫూల్ ఫర్ దట్ మ్యాటర్ విల్ హ్యావ్ టు లవ్ హిజ్ ఓన్ పేరెంట్స్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొని లేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనేను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అటాచ్మెంట్. దో ది సన్ ఇస్ ఫూల్ యట్ ద లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభు. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: ద హెడ్ ఆఫ్ ది విలేజ్ మే బి ఎ ఫూల్ విదౌట్ ఎనీ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, యట్ విలేజర్స్ రెస్పెక్ట్ హిమ్.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: The reason is, he is in authority.
0: అధికారమునకు గౌరవమిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: The respect is because of the position he holds.
0: గ్రామమునకు అధికారి.
1: He is the head of the village.
0: స్థానమునకు గౌరవాన్ని ఇస్తుంటారు.
1: He is respected for his position.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమును కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit, atmic vidya, is respected everywhere.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది.
1: The knowledge of the spirit is much more respected.
0: అది వేద కాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మ జ్ఞాన తత్వము.
1: This knowledge of the spirit has been there since Vedic times, Brahmajnana.
0: Adiye Grift aneetvanti oka German nayakudu ee veda tattvanni gurinchi anekanga prabodhisthu vachadu.
1: The same thing is taught by the German leader Grift to everybody.
0: Veda is the first word by spoken by man, and
1: he said
0: Veda is the first word.
1: Grift said Veda is the first word spoken by man.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఇస్ ది ఫస్ట్ వర్డ్ స్పోకెన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్, జర్మన్, ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ వేర్ హి స్పెంట్ ఇన్ లోన్లీనెస్ అండ్ గాన్ త్రూ ద వేదాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్.
0: అనేక మంది భారతీయులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లోపల ICS చదవడానికి ప్రవేశించారు.
1: దోస్ డేస్ భారతీయర్స్ ఎంటర్ గాట్ అడ్మిషన్ ఇన్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ టు సెక్యూర్ ICS.
0: వారందరినీ పురస్కరించుకుని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇన్ టు ICS కోర్స్.
0: ఇండియా వాట్ ఇట్ కెన్, అంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ వేర్ హీ స్పెంట్ ఇన్ లోన్.

0: అనే ఒక పుస్తకం రాశాడు.
1: He has written a book containing the information that what India would give them.
0: Teach us.
1: What it would teach.
0: ఏం చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: What is that it teaches us?
0: సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి 4 pillars ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకు అన్నాడు.
1: For this mansion of Bharatiya culture, there are 4 pillars. One, speak truth. Second, follow righteousness. Mother is God. Fourth one, father is God.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే.
1: All dharmas, they are all the different limbs, components of Veda.
0: ఈ సంస్కృతి యొక్క ప్రభావమును పురస్కరించుకొని విల్సన్ అనేటువంటి జర్మన్ మ్యాన్ చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: Basing on all these qualities, Wilson German narrated it in different
0: ways. పరాశర మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణం యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు.
1: He also translated epics into English.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మ పురాణం యొక్క ప్రభావమును కూడాను చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 inches ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this, that there in a village by name Parthi, the one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: యావత్ ప్రపంచమని ఆకర్షింపజేసేటువంటి ఒక బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: కనుక ఈ విధమైనటువంటి నాడీ గ్రంథములంతా కూడాను పరాశర మహర్షి అనేక విధములైనటువంటి ఒక భారతీయ యొక్క భవిష్యత్తును గురించి వ్రాస్తూ వచ్చాడు.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bonson అని ఆయన మను చక్రవర్తి రాసినటువంటి ఒక ధర్మశాస్త్రమును గొప్పగా తర్జుమా చేస్తూ మనుస్ లా అనేటువంటి బుక్ రాస్తూ వచ్చాడు.
1: Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu.
0: ఈ యొక్క మను శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ యొక్క కాలమునందు కాని ఏ దేశమునందు కూడా లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు.
1: It is clearly decided all those things contained in this Manu's composition are not present anywhere.
0: కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది.
1: The culture of Bharat could encompass the entire world because of its strength.
0: కనుకనే వ్యాసుడు ఎన్న భారతే తన్న భారత అన్నాడు. అనగా భారతమునో లేనటువంటివి ఏ దేశములో కూడా లేవు అన్నాడు.
1: That's what Vyasa said. What is not there in Bharat is not present anywhere.
0: సర్వము భారతమునందే ఉంటున్నవి.
1: Everything is present in Bharat.
0: కనుక ఇట్టి భారతదేశం యొక్క సంస్కృతి తత్వాన్ని ఈనాడు భారతీయులే విస్మరిస్తూ వచ్చున్నారు.
1: Such mighty culture of Bharat is forgotten by Bharatiyas.
0: కనుక భారతీయుల యొక్క సంప్రాప్తి గాని దురదృష్టము కాని అదృష్టము కాని వారి వారి సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: Therefore, they deserve misfortune or bad luck depend on their thoughts.
0: అదృష్టం అన్నాను నిన్న.
1: Yesterday we thought of adrushta.
0: Adrushtam anaga drushtiki kanipinchinatvanti adrushtamu ani.
1: Adrushta which is not seen with the eye.
0: Ee adrushtam anetvanti ekka manaku praaptistundali.
1: How do you deserve this adrushta?
0: Sankalpamulaneetvanti beejamulu naati karmalaneetvanti phalamunu pondutunnam.
1: You sow the seeds of thought and reap the fruits of action.
0: Karma anetvanti beejamulu naati మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ యాక్షన్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ రీప్ ది ఫ్రూట్స్
0: శీలం అనే బీజములు నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ రీప్ ది ఫ్రూట్స్.
0: కనుక అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలం పైన ఆధారపడి ఉన్నది.
1: సో అదృష్ట డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్.
0: శీల

0: అభ్యాసం పైన ఆధారపడి ఉన్నది.
1: ద క్యారెక్టర్ డిపెండ్స్ ఆన్
0: అభ్యాసం కర్మ పైన ఆధారపడి ఉన్నది.
1: హ్యాబిట్ డిపెండ్స్ ఆన్
0: కర్మ సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: యాక్షన్ ఇన్ టర్న్ డిపెండ్స్
0: కనుకనే అదృష్టమునకు మన సత్సంకల్పములే మూలాధారము.
1: సో ఫర్ అదృష్ట ద గుడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: దురదృష్టమునకు ఏది కారణం?
1: వాట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్
0: థాట్స్? దుస్సంకల్పములనేటువంటి బీజములు నాటి దురభ్యాసం అనేటువంటి ఫలము పొందించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ దెన్ వి గెట్ ది బ్యాడ్ యాక్షన్స్ దేర్ ఆఫ్.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలమును పండించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కల్టివేట్ బ్యాడ్ క్యారెక్టర్.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ లక్.
0: కనుక అదృష్ట దురదృష్టములు రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ థాట్స్.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: దేర్ఫోర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫూల్?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఈస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రము విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: బట్ దే హావ్ నాట్ టేకెన్ దెమ్ టు ప్రాక్టీస్.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: దే నో క్లియర్లీ వాట్ ఇస్ ట్రూ.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: బట్ యెట్ దే ఆల్వేస్ స్పోక్
0: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: Divyatvanni vismarinchi lokatattvanni anusarinchetundi kuda murkhatvame.
1: It's also foolishness where knowing fully the divinity one forgets and follows the worldly way.
0: Itti murkhatvam anetundi maha adhikamaipoyindi.
1: This foolishness is on the rise more and more today.
0: Kanukane divya bhavamulu ee naadu manavuni endu aavirbhavinchali.
1: Therefore divine thought should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవమనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వుల యందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వుల యందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధములా ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ హిస్ డివైన్ లవ్ ఇన్ ఎవ్రీబడి, సో ఆల్సో ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది లవ్ ఇస్ సేక్రెడ్, మోస్ట్ సేక్రెడ్.
0: అనంతో వై ప్రేమ, అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ ఇన్ఫినిట్.
0: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇట్స్ బియాండ్ ఆల్ మెజర్.
0: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
1: We have to take the principle of love as divinity.
0: ఎంతటి బలవంతుడైనను, ఎంతటి మేధాశక్తి కలవాడైనను, ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని అద్దెకు పుచ్చుకున్నది కాని కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కాని అప్పు తీసుకున్నది కాని కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: Prema sarvatra paripurnamai undatundi.
1: Love is present in full measure everywhere.
0: Ee naadu itti premanu vyapara rangamulo praveshapetti vastunnaru.
1: That love is made into business today.
0: Kanuka atti premanu namu prema purvakanga kudanu manam andukovali.
1: Therefore you have to receive love through love.
0: Adi e manavuni yokka pradhanamainatundi yokka lakshyam.
1: That is the main aim, goal of human.
0: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: we acquire various forms of knowledge.
0: శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many powers.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచెస్ దిస్ ప్రిన్సిపల్ యాస్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యూ కెన్ క్వశ్చన్ ఎనీబడి వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: విదౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second, water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form is it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ ది కంటైనర్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ అండ్ దెన్ వీ థింక్ ఆఫ్ లవ్ దట్ వే.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: వాచెస్ ఓన్లీ ది కంటైనర్ బట్ నాట్ ది కంటైన్డ్.
0: అనగా ప్రవృత్తి మార్గాన్నే ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: హీ గోస్ బై ది అవుట్వర్డ్ టెండెన్సీ బట్ నాట్ ది ఇన్వర్డ్ ఫార్మ్.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపము చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: వీ థింక్ దట్ మెడిటేషన్ ది చాంటింగ్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
0: భక్తిని కూడా నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: దేర్ ఆర్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
1: Among all the 9 parts of devotion, what is the penultimate?
0: Sneham.
1: Friendship.
0: Sneham jarigina tarvatane aatmanivedana jarugutundi.
1: When once there is friendship, it would lead to surrender.
0: Anta varaku matram arpitam kaadu.
1: Till then you cannot surrender.
0: Ee naadu arpitam anaga emiti?
1: Today what is meant by surrender?
0: Andinchatam kaadu. Tanadi taanu ichukovatame.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏమిటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము అదే స్నేహం.
1: Two bodies in one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకూడను ఒక్క భావమే ఆవిర్భవించాలి.
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనసు, ఆత్మతత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: alantide arpitam aneetvantidi,
1: that is surrender.
0: Appude ee yokka divyatvam manaku praaptistundi.
1: Then only you receive attained divinity.
0: Nenu nene neevu neevu anukunnanta varaku kudanu idi praaptinchadu.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: Mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha annadu. ప్రతి ఒక్కరి ఎందుకు నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ది డివైన్ స్పార్క్.
0: మమై వాంసు సర్వభూత సర్వభూతములు ఎందుకు మమై వాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది?
1: వెన్ యూ డోంట్ ఫాలో హౌ డు యూ కాల్ ఇట్ డివోషన్?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఫాలో యాజ్ పర్ గాడ్స్ కమాండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
1: దట్ ఈస్ ది ట్రూ పాత్.
0: ఎందుకనగా
1: వై
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్ ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయమునకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదల్రి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: ఇంక్వైర్ వన్స్.

0: కొండలో రాతిపైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్?
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హి మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్?
0: ఎంత కళాకారుడవు నీవు దేవుడా?
1: గాడ్, యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళ దాల తెగే కెంపిట్టెరియారో. పచ్చని చినుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: ద ప్యారెట్ హస్ గాట్ ద నోస్ ద బీక్ విచ్ ఇస్ రెడ్.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు, ఇది
1: నో,
0: ఇది కేవలము నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వములు కూడా జరుగుతుంటాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురందదాస్

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశం అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: ఓ గాడ్, సో లాంగ్ యు ఆర్ దేర్ హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్? నో,
0: అంతా నీవే చేస్తున్నావు.
1: యు డూ ఎవ్రీథింగ్.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యూ కరెక్ట్ మీ, యూ పనిష్ మీ, యూ ప్రొటెక్ట్ మీ.
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి, కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: When you have every right on me, how can I be poor?
0: నేను బీదవాడినైతే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: When I am yours, you have got all the right.
0: నేను నీవాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: Since I am yours, you have got every right on me.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you'll be respected until you are in position.
0: పదవుల పోయిన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధి నిలిచినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he'll be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమున్న,
1: orange sky,
0: పట్టణమున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: మట్టేటబడి
0: ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభీష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కాని అతనే దయ్యము, కాని దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీవు లోకవాంఛనంతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ్యా, the demon.
0: కనుక నీ దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటరే వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the taps.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిల్ అప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటరే వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the taps. తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అన్ని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణొచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కాని దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చలించటం చేత రావణునికి రాముడే యముడయ్యపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్ థాట్ అండ్ వికెడ్ యాక్షన్, రామా గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ది నేమ్ అండ్ ద ఫామ్, ది వెరీ గాడ్ అపియర్డ్ యాజ్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: వెరస్ ఉగ్రసేన, కృష్ణ
0: దైవం వేరు, యముడు వేరు కాదు.
1: Therefore God and Yama are not different.
0: Anta nee yokka bhavulu puraskarinchukone vastuntayi.
1: Everything is based on your feeling.
0: Kabatti dushtatvamunaku adrushtatvamunaku idiye moola karanamulu.
1: Therefore this is the main reason for that which is apparent, which is not apparent.
0: Kanaka motta motta manu adrushtulu kavali.
1: So we should deserve that adrushta.
0: Adrushtam kavalanunte chakkani seelavantamainatti gunam kaligali. Atti gunavantude chakkani karmalu aacharistadu.
1: The one with virtues will do good action.
0: Yetti karmalu సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ టు ప్లీజ్ గాడ్.
0: ఏ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: హి కన్సిడర్స్ ఆల్ యాస్ డివైన్ యాక్షన్.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: హి విల్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: హి విల్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
1: బ్యాడ్ థాట్స్ విల్ నాట్ అప్రోచ్ హిమ్.
0: కనుక
1: సో
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ఈ ICS చదివేకపోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: Max Muller gave very good teaching to those students who have gone there for IES, ICS.
0: Teach ayina tarvata
1: became a teacher.
0: Oka IAS officer, ICS officer Max Muller ni chuttaanikani vellaadu.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాలు.
0: చక్కని భారతదేశం నందు కూడాను లేరు అంత చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: హిస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములను కూడాను రాస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐ యామ్ టు బి బోర్న్ హి వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడాను తలపైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హి థాట్ ఇట్స్ ఎ ఫార్చ్యూన్ టు హావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్లాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెన్ దేర్ టు విజిట్ మాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: భగవద్గీత యందు ఉండినటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్తం తణో రణీయాంశమ స్మరజ్య సర్వస్వ దాతారం చిత్తరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ భగవద్గీత.
0: చూచాడు ఈ కార్డు.
1: హి సా దిస్ విజిటింగ్ కార్డ్.
0: కార్డు ఏమిటి?
1: వాట్ ఈస్ దేర్?
0: ఎవరు ఈ యొక్క వ్యక్తి పేరు? ఏం పేరు?
1: వాట్స్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్?
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అక్కడ ఉన్న సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ది సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్, చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మాక్స్ ముల్లర్.
1: మాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు.
1: హి మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడ నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: హి ఆస్క్ వేర్ యు కమ్ ఫ్రమ్. హి సెడ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐ యామ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హి జస్ట్ ఆస్క్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: అబ్బే వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హి సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హి వాస్ స్టన్డ్.
0: ఏమిటి, భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదముల్నే విమర్శిస్తున్నాడా? టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
0: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పూజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హూ డ్రింక్ ద వాటర్, హూ బ్రీత్ ది సేమ్ ఎయిర్, హూ టేక్ ది సేమ్ ఫుడ్ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మాక్స్ ముల్లర్.
1: మాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదు అన్న.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీ మోర్.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్?
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిర్హంకారి స్వశాంతి మధగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్
0: దేర్. చెప్పడము, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు హావ్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ వారితో చేరితే గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ యు డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: మన చింత మంచి పవిత్రమైన వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్.
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్తు యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ద లాడర్ దట్ విల్ యూ దట్ విల్ టేక్
0: ఈ పవిత్రమైనటువంటి వస్తువులు నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: సో లాంగ్ యూ హ్యావ్ దీస్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
1: This is what Sita said to Rama there in the forest.
0: Rama,
1: neevu
0: tapasaveshamunu dharinchavu.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యంలో సంచరిస్తున్నావు.
1: యు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించావు.
1: యు హావ్ గివెన్ అప్ ది కింగ్డమ్ ఆఫ్ ఆల్ కన్వీనియన్స్.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కర్లేదని త్యాగం చేశావు.
1: దో యు హావ్ రైట్ యు హావ్ నాట్ ఎక్సర్సైజ్.
0: అమృతత్వ మానసు త్యాగేనికి అమృతత్వం ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: యు హావ్ కమ్ హియర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యూ క్యారీ ద బౌ విత్ యూ?
0: ఈ యొక్క అస్త్రములు నీ వెంట ఉండకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్త్రములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వైలెంట్.
0: ఏమి హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి?
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వైలెన్స్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్ వే.
0: తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్ ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్?
0: ఏమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put to you?
0: నీ ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతిలో పైన ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోర్లు చివురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోతి జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుకని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ ఎనీవే ఇన్ ద
0: విసిన్. మంచివి మనం దగ్గర పెట్టుకోవాలి.
1: యు షుడ్ గుడ్ ఆన్.
0: కంఠములో మంచిది ధరించాలి.
1: యు షుడ్ పుట్ ఆన్ గుడ్ థింగ్స్.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ఇస్ ఓన్ ది ట్రూత్ దట్స్ రియల్ జ్యూవెల్.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: ఇస్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
0: ఇంకా హస్తస్య భూషణం దానం అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ యూ షుడ్ ఆల్సో వేర్ ద రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్ట్.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: గడ్డి నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు?
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీవు భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై
0: ఫైర్, నీవు భుజించటము,
1: దెన్ ఓన్లీ యూ
0: ఈ సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్డ్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్,
0: బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్డ్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 rupees.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 rupees.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its value. కాబట్టి
0: సంస్కరింప చేయటం చేత విలువ కూడా నువ్వు పెరిగిపోయింది.
1: Because polishing refinement value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధము అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్మెంట్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వి ఈట్ షుడ్ బి
0: ప్యూర్. అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, cook it and then eat later.
0: Way of life.
1: This is the way of life.
0: అప్పు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the bad is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many.
0: ఇది ఒక తట్ట.
1: This is a
0: ఇది ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగ పెట్టుకోలేము.
1: But if it remains a silver you can't use.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: హ్యామర్
0: తో అన్ని విధాల దాన్ని హింసించి
1: you should hammer it.
0: అగ్నిలో వేసి
1: put it in fire. అన్ని
0: సంస్కరింపచేసిన చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్గా మనకు తయారైంది.
1: If you refine it, process it, then it will transform into a plate.
0: ఇది ఒక బట్ట.
1: This is a cloth.
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది?
1: How does it take?
0: మొట్టమొదట పత్తిగా వచ్చింది.
1: First it was
0: పత్తి నుంచి చక్కని దారంగా తీశాము.
1: And you draw thread.
0: ఈ దారమును నేసినాము.
1: And it way.
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
1: Then cloth.
0: అప్పుడే ఇది way of life. దీని వినియోగించుకోవడానికి వీలైంది.
1: This cloth represents the way of life.
0: కనుకని పనికిరానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్
0: సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
1: దాట్ ఈస్ భారత
0: దాని కూడా సంస్కారం సంస్కారం సంస్కారం.
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్.
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కొని లోపల పోతున్నాం.
1: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్.
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
1: As you move about outward you have to wash your feet because of so many poisonous insects there.
0: కనుకనే పరిశుద్ధం చేసుకోవాలి.
1: So you have to purify, clean.
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాన్ని ఔపానం అని చేస్తారు.
1: Many Brahmins they have got a practice.
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
1: They will have water on
0: తట్ట చుట్టూ చుట్టేస్తారు.
1: They will just go it round the plate.
0: పానాయ నమః, అపానాయ నమః, గానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తుంటారు.
1: They utter the name of five life principles.
0: ఎందుకోసం చుట్టూ వేశారు?
1: Why should take it round?
0: అనగా ఇది కూడా ఒక సంస్కారము.
1: This is also culture.
0: వండిన వంట లోపల
1: there in the food
0: వడ్డించినటువంటి తట్ట లోపల
1: and there in the plate
0: ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
1: The food served there on the plate well you may find the ants getting into the
0: plate. చుట్టు నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు.
1: On the other hand if you keep water around the plate ants can approach.
0: చిన్న చిన్న విషయాలు కూడాను భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: In these subtle matters the culture of Bharat has got many explanations.
0: Meaningless words is సంస్కృతిలో లేనే లేదు.
1: In Sanskrit there are no meaningless words.
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు.
1: But the people who don't know the meaning they use it in a meaningless way.
0: వాడు తెలియనట్టుగా ఉండడు.
1: A first ignorant person will not remain innocent.
0: ఇలా మాట్లాడతాడు.
1: He talks as if he knows.
0: కత్వము.
1: That is foolishness.
0: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము.
1: To talk
0: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు.
1: When you don't know make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవన్నీ ఉంటున్నాయి.
1: ఇన్ డివినిటీ దేర్ ఆర్ సో మెనీ సటిల్ పాయింట్స్.
0: ఏదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఇమిడి ఉంటుండాలి.
1: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్.
0: వాక్ అనే ఒక శబ్దం.
1: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నేమ్ వాక్.
0: వాక్
1: వాక్
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము.
1: దిస్ ఇస్ వన్ వర్డ్.
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ.
0: పదము అనేటువంటిది ఒక పదమే. అన్ని పదార్థములే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: ఈ పదార్థములో ఏముంటుండాలి అర్థము?
1: వాట్ ఇస్ ది మీనింగ్ దేర్?
0: పదములకు అర్థమే పదార్థము.
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము. ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్.
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము.
1: ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ రోజ్ ఫ్లవర్ దిస్ ఫ్లవర్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: కర్చీఫ్ అనేటువంటి పదమునకు ఇది అర్థము.
1: ఫర్ ది వర్డ్ కర్చీఫ్ దిస్ ఈస్ ది మీనింగ్.
0: ఈ పదమునకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు.
1: యాజ్ ఇట్ షోస్ ద మీనింగ్ ఇట్స్ కాల్డ్ పదార్థ.
0: పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థం అన్నారు.
1: దట్ విచ్ ప్రూవ్స్ ద మీనింగ్ అర్థ టు ద పద ద వర్డ్ ఇస్ పదార్థ.
0: కనుక ఈ సంస్కృతి భావం నందు
1: సో ఇన్ కల్చర్
0: ఇంకా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి.
1: దర్ ఆర్ మెనీ పెక్యూలియర్ థింగ్స్.
0: ఒకటి ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
1: In spiritual parlance, there's a very good word.
0: Aksharam annadu.
1: We say akshara.
0: Ee aksharam ante emiti?
1: What do you mean by that?
0: Idu oka kevalam oka vratalo undirukunte aksharam ga paavustundi.
1: Is it that you write? That which is written, akshara, the letter.
0: Letter adi.
1: The letter.
0: Aksharam anaga letter adi.
1: Aksharam means letter.
0: అయితే
1: however
0: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ అక్షర
0: స్వరూపుడు
1: పర్మనెంట్. గాడ్ ఇస్ పర్మనెంట్.
0: కాదు, ఈ యొక్క పర్మనెంట్ లో కూడా టెంపరీ కూడా చేరి ఉంటుంది.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ, దీంట్లో కూడా పర్మనెంట్ కూడా చేరి ఉంటుంది.
1: ఈవెన్ ఇన్ ది ఎఫీమరల్ దేర్ ఇస్ పర్మనెంట్,
0: శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుంది.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ,
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటి ఉంటుంది.
1: ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి,
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం,
1: అక్షరం,
0: ఆక్షరం,
1: ఆక్షరం.
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆమ్ ఇన్స్పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్
0: అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: ఆ శాశ్వతము.
1: ఆ ఇస్ పర్మనెంట్,
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది ఆత్మ, నశించినటువంటిది పరమాత్మ.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్ ఇస్ డివినిటీ.
0: ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్, అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకు కూడాను ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుంది.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యు హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగు అడుగులకు భారతీయ సంస్కృతి అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు కూడా భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: చూపు చూపుకు కూడా మధ్యలో ఉన్నట్టు భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: ఎట్ వన్ టైం ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రోకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక,
1: ఓ గాడ్
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు,
1: many poets,
0: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు,
1: how long distant is present God from the devotee.
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి,
1: you know many intellectuals,
0: తెలివితక్కువ మేధావులు,
1: they're foolish intellectuals.
0: వాడన్నాడు ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం,
1: వాట్ సార్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇది.
0: ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికో రాడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.

0: ప్రమాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయట.
1: ఇఫ్ యూ ప్రే దట్ గాడ్ షుడ్ బి విత్ యూ లిసన్ టు ది సౌండ్.
0: ఓ భగవంతుడా, నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: ఎనీ వాట్ యూ ఫీల్ లైక్ దిస్, ఓ గాడ్ డోంట్ యూ సీ మై మిజరీ, డోంట్ యూ సీ మై సఫరింగ్, హీ విల్ బి ఫైండింగ్ ది ఐస్.
0: నా రోగం నీకు వినిపెట్టడం లేదా,
1: డోంట్ యూ లిసన్ టు మై,
0: నా ప్రార్థన నీకు వినటం లేదా,
1: డోంట్ యూ లిసన్ టు మై సఫరింగ్.
0: ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే ఉంటాయట.
1: ద వన్ హూ ప్రేస్ సో హీ విల్ ఫైండ్ ది ఇయర్.
0: తోచి తిరోముఖం, అన్నింటి ఎందు కూడా నువ్వు తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: యూ విల్ ఫైండ్ ది ఫేస్. ఒరే
0: పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా,
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ,
0: నీ వీ పెనుకులనే వస్తున్నానరా నీ వెంట,
1: ఐ ఫాలో యూ స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్ బిహైండ్ అండ్ వాచ్
0: వెనక లేడు,
1: ఈజ్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హీ సెడ్.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హీ సెడ్ ఐ యామ్ బిహైండ్.
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హీ రిటర్న్.
0: బాబా
1: బాబా,
0: మీరు ఇంత పెద్దవారు కదా,
1: యూ సచ్ ఎ బిగ్ మ్యాన్,
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా,
1: వై షుడ్ బి లై.
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్.
0: నా వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్.
0: నేను చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావెంట్ సీన్ యు.
0: ఒరే సైతాన్.
1: హీ సెడ్ ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్.
0: ఇదేరా నీ బుద్ధి,
1: ఈజ్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్?
0: కాదు కాదు, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్.
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్ ఐ టు టర్న్.
0: తాను వెనక తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హీ టర్న్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్, ఇట్ కీప్స్ హైలీ మీనింగ్ఫుల్.
0: అర్థం చేసుకోలేరు.
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించొద్దు.
1: సో డోంట్
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికి సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటుంది.
1: అపియర్ టు బి ఆర్డినరీ హ్యూమన్.
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితంగా ఉంచు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

సాయిరామ్ డియర్ లిసనర్స్, డు బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర హ్యావ్ స్పెసిఫిక్ ఫార్మ్స్? వాట్ డస్ దిస్ హోలీ ట్రినిటీ యాక్చువల్లీ రిప్రజెంట్? భగవాన్ బాబా స్పీక్స్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద హోలీ ట్రినిటీ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు ద డివైన్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ అ డిస్కోర్స్ దట్ భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 16th of May 2000 during the summer course in Indian culture and spirituality in Vrindavan, Bangalore.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamula cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: This is the word of Sai, which is full of truth.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: embodiments of love, boys and girls,
0: అనంతమైన ఈ జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసముతో రక్తములతో కూడినటువంటి ఈ దేహము నందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది.
1: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: హావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
0: ప్రతి అవతారమున కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: Every incarnation has a mother and a father.
0: Kani Brahma Vishnu Maheshwarulaku tallidandrulu evaru?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: Ee satyanni evaru gurtinchukoledu.
1: No one can know the truth behind this.
0: Ye shastra upanishadulu kuda no deenni vallinchaledu.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథము కూడా దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: They move from top to toe in every human body in the form of attributes.
0: Guna pravartana chetane మానవ దేహమును ఆశ్రయించి ఈ దేహము నుండి సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
1: These three are in the body in the form of attributes manifest and express out by way of their conduct and perform actions thereby.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand the divinity in him.
0: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: He is not able to understand his human quality to begin with. How do you expect him to know the divinity?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: These three are in the body in the form of attributes manifest and express out by way of their conduct and perform actions thereby.

0: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ద క్వాలిటీస్ అట్రిబ్యూట్స్.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: భగవంతుడు సర్వభూత నిధేయుడు.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: సర్వభూత అంతరాత్మ
0: ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్.
1: అయితే ఈ ఆత్మకు శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
0: Shrutis, the texts have given a name to this indwelling spirit in every body.
1: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
0: In fact, every body has got the heart.
1: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
0: The heart present in every body, the Veda calls it as Atma, the spirit.
1: ఇట్టి ఆత్మ అనే హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది మనస్సు.
0: Mind is born to this spirit.
1: కనుక ఈ మనసునే విష్ణు స్వరూపుడు అన్నారు.
0: విష్ణు సింబలైజెస్ ద మైండ్.
1: విశ్వం విష్ణుమయం జగత్.
0: ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
1: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
0: ద మైండ్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్స్ సో ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: What is the origin for this mind?
1: ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
0: It is born out of Atma.
1: ఆత్మకి ఈశ్వర అని పేరు.
0: ఆత్మ, the spirit is called ఈశ్వరా.
1: కనుక అట్ ఈశ్వరత్వము ప్రతి వ్యక్తి ఎందుకును ఉంటున్నది.
0: This ఈశ్వరహుడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవరీ
1: సర్వభూతానాం.
0: ఈశ్వర ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రియేషన్.
1: సర్వభూతముని యందు ఉండేటువంటిది ఈశ్వరత్వమే.
0: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: ఈశ్వరత్వం అనేటువంటి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి మైండ్ అనే విష్ణువు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆఫ్ దట్ ఈశ్వరహుడ్ ద ఆత్మ ద మైండ్ విష్ణు ఇస్ బోర్న్.
1: విష్ణువు యొక్క నాభి నుండి కమలము నుండి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ comes out of the navel and the lotus of Vishnu.
1: Vishnu yokka nabhi kamalam nundi udbhavinchinatundi vaadu Brahma.
0: Brahma is born out of the navel and the lotus of Vishnu.
1: Ee Brahmane vak swaroopudu.
0: Brahma is the presiding deity of the faculty of speech.
1: Kanukone itanni varnistu vacharu.
0: That's how the narration goes.
1: Shabda brahmamai.
0: The sound.
1: చరాచరమై.
0: ద మోటిలిటీ.
1: జ్యోతిర్మయి.
0: లైట్.
1: వాంగ్మయి.
0: ద స్పీచ్.
1: నిత్యానందమయి.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరాత్పరమయి.
0: ద సుప్రీం.
1: మాయామయి.
0: ఆఫ్ ఇల్యూజన్. ద వన్ ఆఫ్ వెల్త్.
1: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
0: దీస్ రిలేట్ టు బ్రహ్మన్.
1: శబ్ద బ్రహ్మమయి.
0: To begin with, Shabda Brahmai, the sound.
1: Anaga vak swaroopude Brahma.
0: Brahma represents the very speech or the thought.
1: Mano swaroopude Vishnuvu.
0: Vishnu represents the mind.
1: Atma swaroopude Shivudu.
0: Shiva is Atma or the spirit.
1: Atma, Manasu, Vaku. Ee moodinti yokka avinabhava sambandhame divyatvamainatundi atmatattvam.
0: The divinity has got the combination of these three principles. One, the spirit, the Atma. The second, the mind. And the third, the faculty of speech-making.
1: Avinabhava sambandhamu, anyonyasriyamu.
0: They are interdependent and intimately related.
1: Kabatti gunaswarupude, prati manavuni yandu kudanu, Brahma, Vishnu, Maheshwarulu, tava jeevitanni gadaputu vastunnaru.
0: Likewise, the Trinity, Brahma, Vishnu, Maheshwara, express manifest by way of attributes.
1: Manava aakarame vari aakaramudu.
0: In fact, they do have the form like that of a human.
1: Variki pratyekamaina aakaramulu levu.
0: They don't have separate form as such.
1: Aatmaki etti aakaramu.
0: What are the form of the spirit?
1: Idi ye chaitanya swarupamu.
0: This is one of the awareness.
1: Consciousness.
0: That is one of consciousness.
1: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
0: దిస్ కాన్షియస్నెస్ రిప్రజెంటింగ్ ఈశ్వరత్వ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
0: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమనేటెడ్.
1: అది
0: That is the mind.

0: ఆ మైండ్ నుంచి వాక్ స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్ స్వరూపుడైనాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ఇస్ బోర్న్ దిస్ టాక్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనేక పర్యాయాలు నేను కూడా చెప్తుంటాను. ది వన్ యూ థింక్ యు ఆర్,
1: భగవాన్ టెల్స్ us repeatedly, ది వన్ యూ థింక్ యు ఆర్,
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్,
0: ది వన్ యు రియలీ ఆర్,
1: ది వన్ యు రియలీ ఆర్.
0: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
1: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ద టాక్ ఆర్ స్పీచ్.
0: విష్ణు అనేటువంటిది మనోస్వరూపుడు.
1: విష్ణు స్టాండ్స్ ఫర్ ద మైండ్.
0: విష్ణుకు ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం కూడాను మనసుకుంటున్నది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇస్ ది
0: విష్ణు సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
1: విష్ణు రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
0: మనసు కూడాను అంతే.
1: సో ఆల్సో ద మైండ్.
0: మనోమూలం విధం జగత్.
1: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: ఏ క్షణమైందైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడా ఈ మూడు కూడా లొంగునవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫామ్.
0: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
1: యూ కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫామ్.
0: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కాబట్టి ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
1: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫామ్ యాజ్ సచ్.
0: ఇంకా వాక్
1: దెన్ ద స్పీచ్.
0: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
1: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
0: సౌండ్. దీనికి కూడా ఒక పరిమితం లేదు.
1: సౌండ్ హాజ్ నో లిమిట్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితులైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్ ఆల్ బౌండరీస్.
0: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
1: దీస్ త్రీ ఆర్ సో ఇన్ఫినిట్ బట్ యెట్ దే ఆర్ బోర్న్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్. మహత్తరమైనటువంటి యొక్క ఈ శక్తులు అణుశక్తి అయినటువంటి దేహమునందు లీనమై ఉన్నవి.
1: బీయింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైన్యూటెస్ట్ ఫామ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కానీ ఈ అణువైనటువంటి యొక్క దివ్యశక్తులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటున్నాయి.
1: ద డివైన్ పవర్ సో మైన్యూట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
1: యు కెనాట్ సీ ద కాస్మాస్.
0: చూస్తున్నకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారవుతారు.
1: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్ యు కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
0: హృదయమే ఈశ్వరుడు.
1: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కానీ దురాలోచనలకు కానీ దుర్బుద్ధులకు కానీ అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఈశ్వర విల్ నెవర్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ థాట్స్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
0: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
1: That divinity, Godhead, is misused by man.
0: హృదయం అనేటువంటి ఉండి కూడాను హృదయరహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
1: He has the heart, but his behavior is heartless.
0: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మభావంతోనే జీవించాలి.
1: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
0: ఎట్టి సంకల్పములు లేనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్ ట్రాన్సెండ్స్ థాట్.
0: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
1: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
0: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
0: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
1: ది వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ మొటిలిటీ.
0: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
1: ఫుల్ ఇల్యూజివ్.
0: శ్రీమయంతో చేరినటువంటి వాక్కు.
1: ది వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్.
0: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి.
1: వెన్ వి కన్సిడర్ వర్డ్స్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ బ్రహ్మన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ యు అటాచ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: బ్రహ్మ. ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడా మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింప చేయాలి.
1: జస్ట్ ఎస్ బ్రహ్మ takes the control of the mind and the word, we should also have total control and value highly the thought flow and the word. We should have very good words to begin with.
0: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
1: సో స్వీట్ అండ్ సాఫ్ట్.
0: అతి చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
1: సో కూల్ అండ్ స్వీట్.
0: ఇది ఏ బ్రహ్మ వాక్కు.
1: దట్స్ వాట్స్ కాల్డ్ ద వాక్ ఆఫ్ ద
0: బ్రహ్మ. హృదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
1: దిస్ ఈస్ ద రిజల్ట్ వెన్ వీ ఫీల్ గాడ్ బ్రహ్మన్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇంకా విష్ణు.
1: దెన్ కమ్స్ విష్ణు.
0: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించి ఉన్నాడు?
1: వాట్ ఫార్మ్ హ్యాస్ హీ?
0: మనోస్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
1: విష్ణు హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
1: ఇన్ వాట్ వే, ఇన్ వాట్ శాంక్టిటీ షుడ్ వి హోల్డ్ అవర్ మైండ్.
0: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
1: మైండ్ ఈజ్ సో యూస్ఫుల్ యు నో.
0: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైజ్.
0: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
1: You will find Vishnu smiling always, enjoying supreme peace.
0: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
1: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
0: విష్ణువును సందర్శించాలని.
1: And Vishnu protects.
0: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్ళారు.
1: And four sages have gone to see Vishnu.
0: విష్ణువు చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
1: ఇట్స్ అవర్ ట్రెడిషన్ దట్ వన్ షుడ్ అప్రోచ్ విష్ణు ఇన్ రెస్పెక్ట్ఫుల్ వే.
0: విజయ, సనక, సనందన ఈ నలుగురు కూడాను వెళ్ళారు.
1: ద ఫోర్ జయ, విజయ, సనక, సనందన
0: వీళ్ళందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
1: దే వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీస్.
0: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్ళినారు. విష్ణు సందర్శనం
1: దే వెంట్ టు సీ ది లార్డ్ విష్ణు.
0: అనగా వారి ఎట్టి గుణములు లేవు.
1: నో
0: ఎట్టి మానాభిమానములు లేవు.
1: నో అటాచ్మెంట్.
0: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
1: దే ఆర్ చేంజ్లెస్ అండర్ ఎనీ
0: సర్కంస్టాన్సెస్. నలుగురు కూడాను విష్ణు సందర్శనం కోసం వెళ్ళారు.
1: ఆల్ ఫోర్ కిడ్స్ హావ్ గాన్ టు సీ విష్ణు.
0: పవిత్రమైన మనస్సు సందర్శనం కోసం వెళ్ళారు.
1: హియర్ వి షుడ్ నో దే హావ్ గాట్ ది సెకండ్ మైండ్. మంచి
0: మనసు కలవాడే మహావిష్ణువు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మహావిష్ణు.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఈజ్ మానవ, హ్యూమన్ బీయింగ్.
0: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
1: హూ హ్యాస్ సచ్ ఎ గుడ్ మైండ్?
0: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉండటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
1: సిన్స్ విష్ణు హ్యాస్ గాట్ దట్ సాఫ్ట్ అండ్ కూల్ అండ్ స్వీట్ మైండ్,
0: ఇక్కడ ఉన్నట్టుగా వాలంటీర్స్ మాదిరి అక్కడ కూడా ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు.
1: జస్ట్ యాజ్ వి హావ్ వాలంటీర్స్ హియర్, దేర్ ఆర్ టూ వాలంటీర్స్ దేర్ అట్ ద బోర్డ్ ఆఫ్ విష్ణు.
0: ఆ వాలంటీర్స్ అడ్డు చేశారు.
1: The volunteers objected.
0: భగవంతుని దగ్గరికి వెళ్లే సమయంలో మీరు ఈ విధంగా వెళ్ళడానికి వీలు కాదు.
1: When we want to see God, well, you can't object us like that.
0: అని వారితో వాదనలు ప్రారంభించారు.
1: They argued with the volunteers.
0: భగవంతుడు నిర్మలుడు, నిశ్చలుడు, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
1: God is pure, unsullied, attributeless. Well, you should also be like that so as to deserve.
0: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
1: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
0: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
1: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
0: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
1: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
0: కానీ ఏమైనా శపించుకోని.
1: యూ కర్స్ ఇన్ ది
0: వే. విష్ణు సందర్శనం మాకు కావాలి.
1: మీ
0: శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ అస్.
0: వెళ్ళి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
1: దే హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ గుడ్ మైండ్.
0: అప్పుడు ఓ మనసా, అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
1: అండ్ దే అడ్రస్ విష్ణు దిస్ వే, ఓ మైండ్
0: మాకతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ టు అస్?
0: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
1: We should see you anyway.
0: అన్య కోరికలు మా యందు లేవు.
1: We don't have any.
0: అన్య అభిష్టములు మా యందు లేవు.
1: We don't have any desire.
0: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
1: But we should see you. There
0: మీ దర్శనమే మా యొక్క ఆహారము.
1: That's our very basic food.
0: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
1: Conversation is శ్వాస, the breath.
0: కొనుకొని మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
1: We should certainly earn the gift of your darshan and conversation.
0: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి
1: The sages who came there in the form of kids were blessed. And then he called
0: Dwarapalakulara
1: and told them,
0: meeru ee vidhanga shapinchadaniki మార్గం లేదు.
1: వాలంటీర్స్
0: కనుకనే వారు కూడా మిమ్మల్ని శపించారు.
1: అండ్ దే టు కర్స్ యు,
0: మీరు కూడా రాక్షసుగా జన్మించాలి.
1: యు ఆల్సో గోయింగ్ టు బి బోర్న్ ఎస్ డెమన్స్.
0: అయితే మీరు ప్రార్థన చేత, నా యొక్క అనుగ్రహం చేత మీరు త్వరలోపల మీరు తిరిగి నా సన్నిధికి వచ్చేటువంటి మార్గం ఉన్నది.
1: However, by constant incessant prayer and by my mercy, you come back to me.
0: శిష్యుల యొక్క శాపాన్ని ఏ మాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
1: The curse given cannot be changed.
0: శిష్యులు మానస సంచారులు.
1: And in fact, Vishnu dwells in our mind.
0: మనస్సు అనగా విష్ణు యొక్క హృదయంలో ఉండేవాడు.
1: And Vishnu symbolizes the very mind.
0: మనో సంచారులు అనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
1: The mind moves all over, that is Vishnu aspect.
0: మనస్ సంచారి.
1: Oh, you move in the minds of sages.
0: మేము రాక్షసులుగా పుడితే మీకు దూరం అయిపోతాం కదా అన్నారు.
1: If we are born as demons, if we are born as demons, we will be distanced from you.
0: వాళ్ళు వచ్చారు.
1: They felt so sad about it.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
1: బికాస్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది కర్స్ గివెన్ టు యూ, యూ విల్ లివ్ యాస్ డెమన్స్ ఫర్ 9 ఇయర్స్.
0: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
1: ఇఫ్ యూ కెనాట్ బేర్ ది పాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మీ బై మెడిటేటింగ్ ప్రేయింగ్ టు మీ ఫర్ 3 ఇయర్స్, ఇన్ అబ్సల్యూట్ రైవల్రీ యు విల్ కమ్ టు మీ.
0: దైవం యొక్క ఆరాధనలే.
1: అండ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఈజ్ వర్షిప్.
0: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
1: As you think of me constantly, you can live for 9 years.
0: నన్ను దూషించడం చేత 3 యొక్క జన్మం లోపలే కడతేరవచ్చును.
1: Constantly criticizing me all through, you can reach me in 3 years
0: time. భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
1: We don't want praise or blame, we want proximity.
0: దూషణ అయినా సరే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
1: Doesn't matter even if for to be blamed, but we blame you constantly and come to you.
0: సర్వత్ర హరిదూషణం.
1: At all the time, every place, we blame you, God.
0: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటము.
1: ఎనీ మ్యాటర్ డజంట్ మ్యాటర్ హౌ సిల్లీ ఇట్ ఇస్, వి బ్లేమ్ గాడ్.
0: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
1: బై బ్లేమింగ్ గాడ్ కన్స్టెంట్లీ దే ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కర్సెస్ గివెన్ బై దోస్ సేజెస్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
1: What are the changes you find because of praise and blame?
0: ఏమీ మార్పు లేదు.
1: No change.
0: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
1: Sometimes you also blame God.
0: Chitta chora Yesoda ke baal, Navanita chora Gopal. Chitta chorudu antaru.
1: You say, oh God, you have stolen my mind.
0: Adi dushana kada?
1: Is it not a blame?
0: Adhe matamto chepte, hey gadidonga antaru.
1: And if you are to say in a harsh way, you are a big thief.
0: Gadidonga ante Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani.
1: But if you say so, you are a big thief, the devotees of Vishnu will fight with you.
0: కాని అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోదకే నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
1: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh the son of Yashoda, you are a big thief, you also join in chorus, then everything will go now.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
1: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
0: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ది కర్స్.
0: కనుకనే ఈ జయ విజయులు కూడాను 3 జన్మముల లోపల కడతీర్చుకున్నారు.
1: సో జయ విజయ టుక్ 3 బర్త్స్.
0: అది కూడాను మనసు యొక్క
1: ప్రభావం.
0: విష్ణు అనగా మనోస్వరూపుడే.
1: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: శంఖ చక్ర గదాధారి కాదు.
1: Not the one having the wheel and the
0: gun. మరి పిక్చర్ వాళ్ళంతా దీన్నంత ధరిస్తూ వచ్చారు.
1: That is all the imagination of the painter.
0: మనోస్వరూపుడే విష్ణువు.
1: విష్ణు రిప్రజెంట్స్ ద మైండ్.
0: అందుకోసమే నేను అప్పుడప్పుడు అంటుంటాను.
1: భగవాన్ టెల్స్ us time and again.
0: నేను డైమండ్ రింగ్ ఇచ్చినప్పుడు డై మైండ్ అంటుంటాను.
1: Then భగవాన్ gives the beautiful gift of diamond,
0: he says,
1: it means let the mind be annihilated, withdrawn.
0: అనగా ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి,
1: you should have
0: దైవత్వంతో ఉండేటువంటి మనసు నీకు ప్రాప్తించుగాక అని.
1: You should sacrifice the human mind and attain the divine mind.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
1: Therefore the mind present in every human being represents Vishnu.
0: ప్రతి మానవుని యందు కూడా నువ్వు ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
1: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
0: కనుక మన యొక్క వర్డ్స్ అంటే కూడా దురుపయోగం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ అవర్ వర్డ్స్.
0: దీనికి ప్రాచీన పురుషులందరూ కూడా మౌనము అని వహిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
1: బై టాకింగ్ టూ మచ్ ఎక్సెసివ్ టాక్ యూ మే బి టెంప్టెడ్ టు స్పీక్ లైస్.
0: అధిక భాషల చేత పరులను నొప్పించిన వారమవుతామో ఏమో.
1: టూ మచ్ ఆఫ్ టాక్ సమ్ టైమ్స్ మే హర్ట్ అదర్స్.
0: అధిక మాటల చేత ఉద్రేకం ఆవిర్భవించి ఆ ఉద్రేకం చేత తప్పు పదములు ప్రారంభమవుతాయో ఏమో.
1: బై టాకింగ్ టూ మచ్ ఇట్ మైట్ లీడ్ టు అజిటేషన్స్ అండ్ మిస్ డీడ్స్.
0: కనుక మౌనం వహిస్తామన్నారు.
1: దేర్ఫోర్ దే అబ్జర్వ్డ్ డీప్ సైలెన్స్.
0: మౌనం అనగా ఏమి? వాగ్బంధన మౌనం కాదు.
1: నాట్ మియర్లీ కీపింగ్ ది లిప్స్ టైట్. ఇట్ నాట్ మియర్లీ విత్ హోల్డింగ్ ద థాట్.
0: సంకల్పంలే లేకుండా ఉండాలి.
1: వన్ షుడ్ బి థాట్లెస్.
0: అది ఆనాటి మహర్షులు అనేక రకంగా తిరిగారు.
1: That's how they moved about in
0: those days. మనస్సు అనగా ఏమిటి? సంకల్పముల యొక్క స్వరూపమే మనస్సు.
1: How do we take it today? The mind is bundle of thoughts.
0: ఇది ఏమిటి?
1: What is this?
0: బట్ట.
1: This is a cloth.
0: ఇది బట్ట కాదు.
1: Not so.
0: Bundle of thoughts.
1: It's bundle of threads.
0: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
0: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేయాలంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
1: సో ద థ్రెడ్స్ internally woven constitute the cloth. If you want to remove the cloth, you should remove the threads one by one.
0: కనుకొ మన యందుండినటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore the thoughts within us has come out manifest by their words, we should cut short our
0: speech. కనుకొనే less luggage more comfort make travel a pleasure అన్నారు.
1: And hence Bhagavan says less luggage more comfort make travel a pleasure.
0: మనము తక్కువ మాట్లాడాలి.
1: We should talk less.
0: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
1: దెన్ యు కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బ్రహ్మ అనగా వాకే.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
0: విష్ణు అనగా మనస్సే.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఈశ్వరుడు అనగా హృదయమే.
1: ఈశ్వర ఇస్ హార్ట్.
0: హృదయము ఉన్నది మనకు.
1: We have the heart.
0: మనసు ఉన్నది.
1: We have the mind.
0: వాక్కు ఉన్నది.
1: And we have speech.
0: నీవే విష్ణు బ్రహ్మ స్వరూపాన్ని.
1: They represent the trinity of Godhead.
0: ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ మ్యాన్,
0: త్రిమూర్తి స్వరూపుడే.
1: రిప్రజెంట్ దిస్ ట్రీ.
0: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ త్రిగుణము,
0: త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఐడ్ గాడ్, అండ్ విచ్ హస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈశ్వర హాస్ త్రీ ఐస్.
0: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హాస్ త్రీ ఐస్.
0: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
1: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ది థర్డ్ ఐ ఆర్ నాట్. ఇట్స్ నాట్ సో.
0: పాస్ట్ జరిగిపోయిన దాన్ని నువ్వు చూడగలవు.
1: పాస్ట్ యు కెన్ నో.
0: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
1: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్.
0: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
1: ఫ్యూచర్ యు కెనాట్ సీ.
0: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
1: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
0: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
1: ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఎప్పుడు చూసినా గాని ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్.
1: ఇస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్
0: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
1: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
0: వాట్ అబౌట్ మై ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్ ను చింతిస్తుంటాడు.
1: హి ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఈ ఫ్యూచర్ ను, పాస్ట్ ను చింతించడం చేత ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు.
1: ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ ద ప్రెజెంట్.
0: కానీ ప్రెజెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
1: ద ప్రెజెంట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్.
0: ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
1: ద ప్రెజెంట్ విల్ గివ్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్.
0: కాబట్టి ఫ్యూచర్, పాస్ట్ రెండు కూడా ప్రెజెంట్ లోనే ఉంటున్నాయి.
1: ద ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ సత్యాన్ని మానవులు ఎవరూ గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది
0: ఫ్యూచర్ ఎంత వస్తుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నువ్వు ప్రెజెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ప్రెజెంట్.
0: ఆ ప్రెజెంట్ నీవు చాలా ఆనందంగా యూజిస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
1: ఇఫ్ యు ఎంజాయ్ ద ప్రెజెంట్ జాయ్ఫుల్లీ యు విల్ హావ్ ద రిజల్ట్ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్.
1: ద ప్రెజెంట్ ట్రీ ఇస్ నథింగ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ద పాస్ట్.
0: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
1: ప్రెజెంట్ ఈస్ ద సీడ్ దట్ స్ప్రౌట్స్ అప్ ఇన్ టు ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ పాస్ట్ అనేటువంటి ట్రీ ప్రెసెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
1: సో ది ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్, ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెసెంట్.
0: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
1: వెల్, హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్?
0: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది.
1: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్.
0: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
1: ద సీడ్ జర్మినేట్స్,
0: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
1: గ్రోస్ ఇన్ ద జైజాంటిక్ ట్రీ.
0: కాబట్టి ఫ్యూచర్ అంతా కూడాను ప్రెసెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
1: ద ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెసెంట్.
0: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
0: ప్రెసెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
1: ఇన్ ద ప్రెసెంట్ యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
0: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచి మనసును కలిగి ఉంటుండు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హావ్ ఎ గుడ్ మైండ్.
0: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడ నుంచి వచ్చినటువంటి వాడు?
1: బ్రహ్మ వేర్ డస్ హి కమ్?
0: వాక్ శబ్ద స్వరూపుడు.
1: హి ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
0: ఆ వాక్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
0: విష్ణు నుంచినే వచ్చింది.
1: హి కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
0: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండినే బ్రహ్మ ఆవిర్భవించాడు.
1: హి ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
1: అండ్ వెన్ యు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు యు విల్ హావ్ ప్యూర్ టాక్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ యు రిప్రజెంట్ ద ట్రినిటీ.
0: త్రిమూర్తాత్మక స్వరూపులే.
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
0: త్రిగుణ స్వరూపులే.
1: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ది అట్రిబ్యూట్
0: స్వరూపులే.
1: అండ్ యు రిప్రజెంట్ దట్.
0: నేత్ర స్వరూపులే.
1: యు రిప్రజెంట్
0: సింబలైజ్ స్వరూపులే.
1: అండ్ యు సింబలైజ్ ది
0: త్రిదళం త్రిదళాకారం.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
0: ఒకానొక సమయం లోపల చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ. పార్వతి
0: ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వరా, దినదినం ఊరూరు తిరుపమెత్తుట గాని ఇంటి పట్టున కూటి కిరువలేదే.
1: పార్వతి క్వశ్చన్ శివ, యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యు డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ.
0: దినదినము ఊరు తిరుగుచుండుట గాని ఇంటి పట్టున కూటి కిరువలేదే.
1: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్
0: కొలలో తిరగవలే కాని తలదాచుకుని దోశడు కొంపలేదే.
1: And you move about everywhere, we don't have residence to reside.
0: ఇట్టి నీకా ప్రభు నేను ఎట్టు చేతువని.
1: How can I live with you with such a life?
0: ఒక ఇల్లు లేదు.
1: I don't have residence.
0: ఒక షీట్ అయినా లేదు.
1: I don't have anything.
0: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక షీట్ లేదు.
1: Well, we cannot protect ourselves against rain.
0: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు.
1: And many sages come to see you.
0: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడాను ఏదైనా ఒక చిన్న షెడ్ కట్టేస్తే లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నారు.
1: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీన్.
0: అనగా గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
1: గృహలక్ష్మి, ది హౌస్ వైఫ్, నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
0: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
1: ఇట్ ఇస్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
0: ఇల్లు కట్టాలి అన్నాడు.
1: Yes, house has to be built.
0: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర సే
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే, ఎలుకలు మనకన్నా ముందు చేరు.
1: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
0: ఎలుకల రావిడికి ఏగని ఒక పిల్లి.
1: In order to arrest the rats getting in, we need a cat.
0: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
1: And we need milk.
0: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
1: And then we need
0: a... ఎందుకు ఇవంత మనకు?
1: We need a servant maid.
0: పిల్లే మనకు వద్దు అన్నాడు.
1: Why is all this paraphernalia? Better we don't have a house at all.
0: ఈమె కావాలని ఆయన వద్దని.
1: And she wants it and he doesn't want it.
0: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
1: That is the argument.
0: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంటాయి.
1: This is true in every family. Husband says yes, wife says no.
0: కట్టగడబడికి ఈశ్వర వాక్యం సిద్ధించుతుంది.
1: Finally, decision of Ishwara prevails.
0: కట్టగడబడి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
1: పార్వతి, however, in a cool way question.
0: ఈశ్వర, మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
1: Why are you so determined? Why do you speak like that?
0: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడలు ఉంటుందని.
1: After all, the house is not for me, for the sages and saints that come to see you.
0: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
1: In fact, it gives a sort of a shelter to everybody.
0: అప్పుడు ఆయన చెప్పాడు.
1: Then he says,
0: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
1: Even if you want to begin this project, that auspicious moment is not there right now.
0: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
1: You may construct a very big mansion, but the fire god will burn you.
0: అది నాకు తెలుసు ఫ్యూచర్.
1: I know the future.
0: నీకేమీ తెలియదు.
1: You do not know.
0: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
1: So remain silent, shut your mouth and sit down.
0: ఇప్పుడు ఆమె చెప్పింది.
1: Then she says,
0: ఈశ్వరా,
1: ఈశ్వరా,
0: సర్వశక్తులు మీలో ఉంటున్నవి.
1: యు హావ్ ఆల్ కెపాసిటీ.
0: సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
1: ఆల్ దైటీస్ ఆర్ ఇన్ యు.
0: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
1: ఫైర్ ఇస్ ఆల్సో అండర్ యువర్ కంట్రోల్.
0: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్.
0: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏం చేయలేదు కదా.
1: ఇఫ్ యు డు వెల్ instruct order fire when you cannot act.
0: ఇంకా వహిస్తుంది కానీ దీనికి ఉల్లంఘించిపోదు.
1: ఫైర్ గాడ్ ఒబేస్ యువర్ కమాండ్ విల్ నాట్ క్లౌడ్ యు.
0: కొంత ఆర్డర్ వేయండి అని
1: పాస్ సమ్ ఆర్డర్ టు ద ఫైర్ గాడ్
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్
0: సరే ఇంకేం చేసేది ఆడవారికి ఒక నెరవేరాల అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు బి ఫుల్ఫిల్డ్ ఎనీవే. హి
0: అయితే అగ్ని దగ్గరికి పోయి వాడి దగ్గర ఒక మాట తీసుకుని వస్తాను అంతవరకు ఉండు అన్నాడు.
1: And he said, just remain for some time, I'll get a promise from the fire god. And whatever Ishwara says will happen. Then she started
0: concerned.
1: However, she said one thing.
0: Ishwara, నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చిందంటే నాకు చాలా అవమానం అవుతుంది.
1: The house I built cannot be burned by fire god. I can't bear it.
0: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరక వాయించండి.
1: If fire god is not prepared to accept my proposal, I want you to play on dhamaruka, your instrument. Why fire god? I'll burn the house that I
0: built.
1: I don't give that any scope for fire god.
0: అచ్చారు ఈ విధంగా ప్రామిస్ చేసుకున్నారు.
1: And that was the promise contract between them.
0: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
1: Ishwara went to agni.
0: అగ్ని నమస్కరించి ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి.
1: The fire god asked, oh lord, why have you come?
0: అగ్ని ఏమిటి.
1: What is your command?
0: అని అడిగింది.
1: And asked,
0: నాకేమి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
1: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
0: నీ గండం అధికంగా ఉంటుండాలి.
1: వెల్ యూ మైట్ ఆబ్జెక్ట్.
0: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
1: సీ దట్ యూ డోంట్ గో స్టాండింగ్ ఇన్ అవర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
0: అగ్ని మాట ఇచ్చింది.
1: ఫైర్ గాడ్ ప్రామిస్డ్.
0: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
1: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రార్థించింది టు ఈశ్వర.
0: నేను ఎన్ని దినముల నుంచినప్పుడు మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
1: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
0: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నుంచినో నేను ఆశించున్నాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
0: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
1: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ, లార్డ్ శివ
0: శివతాండవంలో డబరకం వాయించాడు.
1: దేర్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
0: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
1: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
0: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు తాండవ కేళి సల్పేనే.
1: It was the time of Lord Shiva. He was just enjoying
0: himself. Tandava keni salpe kundalendra kankanudu chaluga damarakam chepatti janam janam janam janatakayantu. Tandava keni salpe ne.
1: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
0: Sikamulo munneti kanya. శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిఘ నిఘ మెరియా తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
0: కట్ట కనపడికి
1: అల్టిమేట్లీ
0: కాల్చివేసింది ఇల్లు.
1: Yes, she had set her house on
0: fire. వచ్చి చూచాడు.
1: ఈశ్వర కేమిన్ సో
0: మంటలు మండుతున్నాయి.
1: అండ్ ఈ సో ద బోన్ ఫైర్.
0: పార్వతి ఏమిటి ఇది విచిత్రము.
1: వాట్ దిస్ మిస్ టుడే.
0: వాడు నేను కాల్చినందుకు మాట ఇచ్చాడు కదా.
1: Well, I gave the promise earlier.
0: మరి ఎందుకు మీరు డమరక వాయించారు అనింది.
1: Then she asked, why did you play that instrument డమరక.
0: నేను సంకల్పించుకున్నాను ఇల్లు ఉండకూడదని. కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాండవం ఆడాను.
1: హి సెడ్ మై ఒరిజినల్ విల్ వాజ్ నాట్ టు హావ్ ద హౌస్. ఐ జస్ట్ వాంటెడ్ టు సాటిస్ఫై యు.
0: డబరక మర్చిపోయి వాయించాను.
1: అండ్ దేర్ఫోర్ ఐ జస్ట్ ప్లేడ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ హావింగ్ ఫర్గాటన్ ద ప్రామిస్ మీ.
0: ఈశ్వర సంకల్పం అనేటువంటిది ఎన్ని విధములైనటువంటి అడ్డులు వచ్చినా కానీ అది నెరవేరకుండా పోదు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ ప్రివైల్ వాట్ ఎవర్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: కనుక హృదయ స్థాయిలో ఉండేటువంటి ఒక తత్వము ఎప్పటికూడా ఫలిస్తుంది.
1: ద ప్రిన్సిపల్ ప్రెజెంట్ ఇన్ ద హార్ట్ విల్ సటిస్ఫై.
0: మంచిదైనప్పుడు పవిత్రమైనప్పుడు ఫలితం కూడా మంచిదే అవుతుంది.
1: ఇన్ ద హార్ట్ ఇస్ సేక్రెడ్, ద రిజల్ట్స్ ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
0: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: హార్ట్ షుడ్ బి సేక్రెడ్ ఆల్ త్రూ.
0: అది ఏ శివతత్వము?
1: దట్ ద నేచర్ ఆఫ్
0: శివ మహస్సు,
1: దట్ మిస్టరీ ఆఫ్ శివ.
0: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హార్ట్ షుడ్ బి సో ఆస్పిషియస్, ఇట్ హస్ గాట్ టు బి సేక్రెడ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: వాట్ ఈస్ టు బి సెట్ టుడే ఈస్ టు కీప్ యువర్ హార్ట్ ప్యూర్.
0: దూషించడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తూలనాటం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ దట్ మైట్ లీడ్ యూ టు క్రిటిసైజ్, అక్యూజ్, యూజ్ హార్ష్ వర్డ్స్.
0: శివస్వరూపము,
1: దట్ ప్యూర్ హార్ట్,
0: ఆ శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
1: అండ్ దట్స్ ద మైండ్.
0: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: They think mind is different in the modern concept.
0: Monkey mind kaadu, mankind.
1: It is not the monkey mind, it's mankind.
0: Mankind.
1: Mankind.
0: Kabatti adi Vishnu swaroopame.
1: Mankind, the mind represents
0: mind to koodinatvanti mind.
1: And it's comprised of mind.
0: Kanuka mana manasunu pavitramaina karunato nimpali.
1: And our mind should be filled with sacred compassion.
0: ఆనందంతో నింపాలి.
1: ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లెస్.
0: ప్రేమతో నింపాలి.
1: ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: సత్యంతో నింపాలి.
1: ఇట్స్ వండర్ఫుల్.
0: ఈ విధంగా మనం చేసినప్పుడే ఈ మైండ్ విష్ణు స్వరూపాన్ని పొందుతుంది.
1: వెరీ ప్యూర్, ఇట్స్ ఫుల్లీ ప్యూర్ లవ్ అండ్ బ్లెస్. ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: బ్రహ్మ స్వరూపమును,
1: ఇట్స్ వన్ బ్రహ్మ.
0: సత్యవాక్కుతో.
1: బ్రహ్మ స్టాండ్స్ ఫర్ ట్రూత్ఫుల్ టాక్.
0: సత్యం కంటే మించింది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: సత్యమునందుండి సర్వము సృష్టించి,
1: రైట్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ట్రూత్ హి క్రియేటెడ్.
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్య మహిమ లేని స్థలం ఏది కనుగొన్నా,
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ హియర్ దట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ ట్రూత్?
0: సత్యమే చూడరయ్యా.
1: ఇట్స్ ఎ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: సత్యమే బ్రహ్మ స్వరూపము.
1: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
0: అది ఏ వాక్కే బ్రహ్మస్వరూపము.
1: అండ్ దిస్ వెరీ వర్డ్
0: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివస్వరూపము.
1: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్, దే రిప్రజెంట్ ద వాల్యూస్, దే అట్రిబ్యూట్స్.
0: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
0: ఎలాంటి గుణములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
0: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యూ దేర్ ఇస్
0: జేలమునందు కూడా ఉంటుంది. రుద్రము భద్రము ఎండిటి అందు కూడా ఉంటుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
0: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హి ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
0: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హి హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మార్కండి ఏనుకు, నాయన నీవు 16 సంవత్సరాలు సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
0: కానీ అది మార్కండేయునికి తెలియదు, తల్లిదండ్రులకు తెలుసును.
1: మార్కండే ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ ఇస్ పేర్.
0: 15 సంవత్సరం అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ దేర్ సన్ ఫర్ 15 ఇయర్స్.
0: 16 సంవత్సరం ప్రారంభమవుతుంది.
1: 16th year ఇస్ అబౌట్
0: అమ్మ ఒక తట్టు ఏడుస్తుండాలి, నాన్న ఒక తట్టు ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్.
0: మార్కండే ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా?
1: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని,
1: పేరెంట్స్ కాల్ హిమ్ సో,
0: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: దిస్ ద లాస్ట్ డే, యూఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
0: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్
0: రహస్యం అంతా గుర్తించుకున్నాడు.
1: ఈ
0: క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
1: I don't want to waste this single moment left.
0: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాలు అంతా కూడా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
0: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
0: ఈశ్వరు దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.
0: ఈశగ్రీన సన్నరేశ పరేశ బిరేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
1: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
0: Appudu kaalam teeripoyindi, yamudu vachadu.
1: At the right point, the dot of time, god of death yama came and he said,
0: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
1: Yama also will not act.
0: Itariki etta vesedi ippudu?
1: Well, how am I to rope?
0: Ishwarudu ee Markandeyudu iddaru kuda nu sirasulu cheripoyinayi.
1: Ishwara and Markandeya are together now.
0: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండేయ కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
0: కానీ టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఈస్ పాసింగ్
0: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
0: పాశం.
1: అండ్ హి స్ప్రెడ్ ద నోస్.
0: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: And the noose has tied up the neck of Shiva.
0: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
1: There manifested Ishwara.
0: ఓ యమ, నాకును పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు?
1: ఓ యమ, యు హావ్ కమ్ టు దట్ లెవెల్ యాస్ టు టేక్ మీ ఆల్సో.
0: అండ్
1: హి కర్స్డ్ హిమ్.
0: చిరంజీవిగా ఉండమని చెప్పని మార్కండేయునికి వరం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హి బ్లెస్డ్ మార్కండేయ.
0: కథ యొక్క అర్థం ఏమనగా, మార్కండేయుడు పట్టుపట్టి ఈశ్వరుని యొక్క ప్రాప్తంలో తాను లీనమైపోవటం చేతనే భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించు వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్. యాజ్ ఇస్ ది ఫీలింగ్
0: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు కుక్
0: ఎలాంటి
1: తిండో
0: అలాంటి ఫలితం వస్తుంటది.
1: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God
0: blesses you. Yelanchi kadapadi samayamlo kani.
1: At any point of time,
0: there is no doubt.
1: There's no doubt about it.
0: Karuka ee satyanni meer gurtinchi hrudayanni pavitramaina margamlo pravesha pettandi.
1: Know this truth fundamentally and make your heart.
0: Ee ishwarudu.
1: My heart is Ishwara.
0: Na mind is Vishnu.
1: My mind is Vishnu.
0: Na vakye Brahma.
1: My walk is Brahma.
0: Ani ee mooditini poorthiga nammi.
1: Have full faith in the three.
0: Aa mooditini sadhiyog parichukuntu randi.
1: Make proper use of these three.
0: Meeku sadgati tappaka kalugutundi.
1: You will have good results positively.
0: Anni vidala daivamtone meer reenam avutaru.
1: And you will ultimately merge in God.
0: Kanuka
1: so
0: prati okati manavudu chesetundi manchi cheddala karmalu chetane ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
0: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
0: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
0: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి వచ్చింది.
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్
0: ఈ విధంగా మీకు తెలియనటువంటి యొక్క రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్
0: దైవతత్వం లోపల కొట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా.
1: యూ డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యూ వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: కాలాయన మహా
1: గాడ్ ఇస్
0: కాల కాలాయన మహా కాలదప్ప నాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. గాడ్ కంట్రోల్స్ టైమ్.
0: కనుక ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు మంచి మనస్సు మంచి హృదయము కలిగి ఉంటుంది.
1: వీ షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్స్ సీక్రెట్ వర్డ్స్ ప్రేమ ప్రధానమైన మైండ్ అండ్ గుడ్ హార్ట్ అండ్ లవ్ షుడ్ బి ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.

చక్కెర కంటే తీపి, దతిసారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము

0: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద బటర్, టేస్టియర్ దెన్ ద నెక్టర్. ఇట్ ఈస్ ద వెరీ నెక్టర్.
1: సంతోష్,
0: చాంట్ ద నేమ్, ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ కృష్ణ, విచ్ ఇస్ ఆల్ ద స్వీట్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రాచీన కాలం నుండి కృష్ణతత్వం అనేటువంటిది ఆబాల వృద్ధుల వరకు కూడాను అతి మధురమైనటువంటి పేరు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యంగ్ అండ్ ఓల్డ్ లైక్ రిలిస్ట్ ద నేమ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ విచ్ ఇస్ నెక్టరాయన్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్నులు గావిస్తూ వచ్చింది.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ద బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.
1: గోపపాలులతో చేరి బలరామకృష్ణులు ఇరువురు కూడాను యమునా తీరమునందు గోవులను తీసుకుని ఆటలాడుతూ వచ్చారు.
0: అలాంగ్ విత్ కౌహర్డ్ బాయ్స్ బలరామకృష్ణ వర్ గేజింగ్ ది కౌస్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్ యమునా.
1: గోపబాలురు కృష్ణుని యొక్క ఆటపాటల్లో ఆనందములో మునిగి గోవులు యొక్క తత్వమనే మర్చిపోయారు.
0: The cowherds there, spending the time in the company of Krishna, have forgotten themselves, not even aware of the existence of cows around.
1: కొంత సేపటికి చలిది భుజించి కొంత విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు.
0: They were resting after partaking their food for some time.
1: ఈ లోపల తీవ్రమైనటువంటి వేడి నలుదిశలో కూడా వ్యాపిస్తూ వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ద హాట్ ఎయిర్ స్టార్టెడ్ బ్లోయింగ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్.
1: ఎక్కడ చూసినా కూడా మంటలు,
0: దేర్ ఫ్లేమ్స్ అబ్లేజ్ ఆల్ అరౌండ్.
1: చూచుటకే సాధ్యము కానటువంటి యొక్క జ్వాలలు,
0: ద ఫ్లేమ్స్ కాన్ బి ఈవెన్ వాచ్డ్.
1: గోపబాలులు చూచారు.
0: Cowherds notice this.
1: Krishna, ee mantalanu neevu tappa anyulu challachaleru.
0: Cowherds said, Krishna, you only can extinguish the flame, the fire. None can ever do it.
1: Ee teevramaina vedi valla pasuvulu kodunu bharinchukolaleka nalutisalu kodunu parigettu vachayi.
0: Cows started running hither and there, being not able to bear the severe heat.
1: ఎవరూ తన యొక్క గోవులను పట్టడానికి వీలు కాలేకపోయింది.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కౌస్.
1: ఈ వేడి క్షణక్షణమునకు కూడాను అధికమవుతూ వచ్చింది.
0: ద హీట్ వెంట్ ఆన్ రైజింగ్ మోర్ అండ్ మోర్.
1: ఇంకా గోపాలకు వేరొక మార్గం కనిపించలేదు.
0: కౌహర్డ్స్ డిన్ ఫైండ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్.
1: అందరూ పరిగెత్తి వచ్చి, కృష్ణ కృష్ణ కృష్ణ, నీవే వీటిని కాపాడాలి, రక్షించాలి, మమ్మల్ని క్షమించము అని కోరారు.
0: ఆల్ కౌహర్డ్స్ అప్రోచ్ కృష్ణ అండ్ దే సాట్ హిస్ పార్డన్ అండ్ సెడ్ దట్ హీ వాస్ ద ఓన్లీ రిఫ్యూజ్ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు పక్కన నవ్వి, గోపబాలురారా, ఇంతకాలం నాతో తిరిగి ఆడి పాడి ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఇంత మాత్రం మీకు ఒక విధమైనటువంటి అనుభవం లేకపోయిందా?
0: Krishna smilingly said to those cowherd boys, you have been moving with me, smiling, playing, singing, but could you not experience this much of fraction?
1: Kamsulu pampetvanti dutala valla aneka paryayamulu varini hatamarchi meeku aanandam andistu vacharu.
0: I gave you all the delight by killing the messengers of Kamsa.
1: Ippudu ee govuru yokka avasthanu chuchi మీరు భరించలేకపోతున్నారు.
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద కౌస్ నౌ.
1: ఎక్కడ వెళ్ళినవో ఈ గోవులు, ఏ విధంగా ఉన్నవో ఏమి గోవులు, గుర్తించుకోలేకపోతున్నారు.
0: You were not able to notice where they have gone, where they have ran about all around in the vicinity.
1: Andarni dagara pelchi
0: he called them
1: close. Gopabarara vicharinchakandi,
0: he said, oh boys, do not worry.
1: Korina phalam ichi kalpavrucham unda perati pushpamunakai priti ela.
0: When there is a wish fulfilling tree there in the backyard, why are you after other weeds?
1: Adigina parichu kamadhenuve unda ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: When there is wish fulfilling cow there, why do you buy another cow?
1: మిండిడి కాంతితో మేలు పర్వతం ఉండా వెండి బంగారుకై వెతుకునేలా.
0: When there is Meru mountain full of gold, why do you want to buy silver and gold?
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడు మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండగా ఈ చిన్న ఆపత్తునకై మీరు ఎందుకు ఇంత భ్రమిస్తున్నారు?
0: When Krishna is always with you, in you, above you, below you, around you, why are you worried about all these problems?
1: ఒక్కతూరి కన్నులు మూసుకొని నన్ను స్మరించండి.
0: You close your eyes and think of me at once.
1: కృష్ణుని ఆజ్ఞను నడుచుకునేటువంటి వారు గోపబాలు.
0: Those boys followed the command of Krishna in toto.
1: తక్షణమే అందరూ కన్నులు మూసుకున్నారు.
0: They closed their eyes immediately.
1: కృష్ణ కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వచ్చారు.
0: They were chanting the name of Krishna repeatedly.
1: ఒక్క క్షణమైన తర్వాత,
0: within a moment of time,
1: గోపబాలురా మీ నేత్రములు తెరచండి.
0: He wanted the cowherd boys to keep their eyes open.
1: చూడండి మీ గోవులు ఎక్కడ ఉన్నావో.
0: Find out where your cows are.
1: తెరిచి చూచేటప్పటికీ,
0: when they watched,
1: అగ్ని చల్లారింది.
0: The fire was extinguished.
1: Tama tama govulu tama chentaku vachinayi.
0: They could see their own cows.
1: Ee drishyanu chuchi ee gopuru gopapalulu aanandamuto munigi deenni bharinchukoleka takshaname andaru kannulu musukunnaru.
0: They closed their eyes immediately.
1: Krishna Krishna Krishna ani smaristu vacharu.
0: They were chanting the name of Krishna repeatedly.
1: Okka chanamaina tarvata,
0: within a moment.

0: అలా అని వెళ్ళారు.
1: The cowherd boys were extremely happy, very much excited to find their own cows over there. By the grace of Krishna, they immediately ran to their residences and started narrating what all that happened to their parents.
0: ఇత్యాది విచిత్రమైన చిక్తులు ఎక్కడ చూసినప్పుడు కనిపిస్తూనే వచ్చాయి.
1: Such mysteries are noticed everywhere.
0: కేవలం భారతదేశంలోంది మాత్రమే కాదు.
1: Not merely in Bharat alone.
0: రష్యా యందు కూడాను,
1: country Russia,
0: అక్కడ కూడాను ఇట్టి విచిత్రమైనటువంటి శక్తులు ప్రదర్శిస్తూ వచ్చాయి.
1: Many miracles and mysteries were noticed.
0: Wolf Messenger అనేటువంటి అతను,
1: Wolf Messenger,
0: 1899 లోపల,
1: ఇన్ ది ఇయర్ 1899
0: సెప్టెంబర్ 10 రష్యాలో జన్మించాడు.
1: He was born there in Russia.
0: జన్మించినప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడి తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: Right from the time of his birth, his face was just shining with all the brilliance.
0: చిన్న పిల్లవాడు తనకు తెలియకనే చేతులు త్రిప్పటం,
1: and that boy started just moving his hands,
0: navukotamu,
1: started smiling within himself,
0: edo maatadukotamu,
1: talking within himself.
0: Ee vidhamaina chitra vichitramainaatvanti okka cheshtalanni chestu vachadu.
1: He was acting in a mysterious way, an understandable way.
0: Tallidandru chaala aashcharyapadi ee chitranni gurtinchukolalekapothunnaru.
1: The parents were mystified because they could not know the significance.
0: Ee vidhanga okka samacharam gadichindi.
1: One year passed like this.
0: రెండవ సంవత్సరము పలుకులు పలుకుతున్నాడు.
1: Second year he started speaking.
0: తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు.
1: He was talking within himself.
0: తల గోక్కుంటున్నాడు.
1: Scratching his head.
0: నవ్వుకుంటున్నాడు.
1: He was smiling with him.
0: ఇక్కడ పరిగెత్తడం అక్కడ పరిగెత్తడం ఎవరితోనో మాట్లాడినట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: He started running about all around and he was pretending as if he was talking to
0: someone. తల్లిదండ్రులు ఈ చిత్రమును గుర్తించుకోలేకపోయారు.
1: Parents could not understand this mystery.
0: ఈ పిచ్చి పిల్లవాడ ఏంటి?
1: They were thinking that the boy might be mad.
0: Endukosam ee vidhanga chestunnadu?
1: Why is he acting so?
0: Evarto maatladutunnadu?
1: With whom he is?
0: Evarini chusi navutunnadu?
1: With whom has he been laughing?
0: Ee vidhanga tamalo taamu ento aashcharyapadukuntu aanandanni pondutu tirigi kontha bhayanni kuda pondutu vacharu.
1: They were very much surprised, they were much delighted, at the same time they were fear stricken.
0: Ee vidhanga ne jarugutu undaga,
1: as things went on like this,
0: 1806 దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకుని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు.
1: A hefty personality, he just stood in front of the residence.
0: ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి.
1: He called that boy to come close.
0: Messing, messing, messing, come on, come on, అన్నాడు.
1: This gigantic person called him, "Messing, come close to me, come on."
0: దగ్గరికి పిలుచుకొని,
1: he called him to come close to him.
0: నాయన,
1: boy,
0: నిన్ను నీ తల్లిదండ్రులు పిచ్చివాడనుకొని,
1: your parents are thinking that you are mad.
0: ఎక్కడో ఒక పిచ్చాసుపత్రిలో చేర్చడమో లేక ఏదో బాలుల యొక్క స్కూల్లో చేర్చడమో ఈ విధమైనటువంటి క్రియలకు సిద్ధంగా ఉంటున్నారు.
1: Your parents are prepared to admit you in the mental hospital. They want to admit you to school.
0: నీవు ఎక్కడా నీవు వెళ్ళవద్దు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీ పిచ్చి తెలిసిన వారికే తెలుస్తుంది, కానీ పిచ్చి వారికి ఏం తెలుస్తుంది?
1: నాలెడ్జ్ పీపుల్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్, నాట్ టు ది ఇగ్నోరెంట్.
0: ఆధ్యాత్మిక పిచ్చి.
1: దిస్ ఇస్ స్పిరిచువల్ మ్యాడ్నెస్.
0: ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుపడుతుంది.
1: ఇఫ్ ఆల్ ఆర్ స్పిరిచువల్ మ్యాడ్, ద హోల్ కంట్రీ వుడ్ ప్రోగ్రెస్.
0: కనుక నీవు సామాన్యమైనటువంటి బడుల్లో నీవు చేరవద్దు.
1: Don't get yourself admitted to ordinary schools.
0: లౌకికమైన భౌతికమైన ఈ విద్యాలు నీకు ఏమాత్రము అంటదు.
1: The formal secular knowledge will never impress you.
0: ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో.
1: It is only spiritual education which you have got
0: to
1: learn.
0: నేను చెప్పే నిమిత్తమే నేను వచ్చాను.
1: I have come here only to teach you.
0: అప్పుడు ఆ పిల్లవాడు మిస్సింగ్ చెప్పాడు, తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
1: Then missing said, oh grandfather, where do you come from?
0: నేను చెప్తాను తర్వాత.
1: He said, I'll tell you later.
0: నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడ నేను

0: నుంచి నేను వచ్చాను.
1: I have come from that place actually, which is not known to you.
0: ఈ మాటలు మాత్రమే నీవు మరవద్దు.
1: Never forget this.
0: ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు.
1: Learn only the spiritual knowledge.
0: ఈ ఐహికమైన భౌతికమైన లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు.
1: Don't get into this worldly, ephemeral, secular, momentary knowledge.
0: నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది.
1: Now you are a boy.
0: ఇది పరిపక్వం అయ్యేంత వరకు కూడాను నీవెవరితోనా సంబంధం పెట్టుకోవద్దు.
1: Until you mature, grown up, don't have any kind of association with anybody.
0: ఇదిగో నేను ఇంక వెళ్ళి వస్తున్నాను అన్నాడు. అక్కడ నుంచి అంతర్ధానమయ్యాడు.
1: Then he said, I'll go back. And there he vanished.
0: చూచాడు ఈ మెషిన్.
1: This machine started watching.
0: ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు?
1: Actual place. Where from he has come, where he has gone back to.
0: నేను అంతేన వచ్చాను, తిరిగి నేను అక్కడికే వెళ్తానా? తనలో తానంతా విచారం చేస్తూ వచ్చాడు.
1: He went on investigating himself, telling that same thing would happen to him, that he would go back to the same place.
0: వెళ్ళాడు ఇటు అటు పరిగెత్తాడు, లోపలికి వెళ్ళాడు, బయట వచ్చాడు, ఎగిరాడు, దుమికాడు, ఏమేమో చేస్తూ వచ్చాడు.
1: He ran in different directions. He was jumping in search of him.
0: ఇది నా చేత కానిటువంటి పని.
1: అండ్ హీ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ అల్టిమేట్లీ.
0: ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పాపరుడు నేను చేయలేడు.
1: ఇట్ వాస్ పాసిబుల్ టు దట్ నోబుల్ సోల్ టు డూ ఇట్ అండ్ నాట్ ఫర్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ లైక్ మీ.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చాడు.
1: అండ్ హీ వాస్ గ్రోయింగ్ డే బై డే.
0: తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు.
1: పేరెంట్స్ డిడ్ సెండ్ హిమ్ అవుట్ ఎనీవేర్.
0: కానీ లోపలనే కాపాడుతూ వచ్చారు.
1: అండ్ దే కెప్ట్ హిమ్ ఎట్ హోమ్.
0: 1909 ఫిబ్రవరి 9
1: ఫిబ్రవరి 9
0: చూచాడు.
1: హి సా.
0: నేను ఎక్కడికైనా వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో సమ్వేర్.
0: ఈ ఇంట్లో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ స్టే హియర్.
0: ఇది లౌకికమైనవన్నీ విద్యలని నేర్పుతున్నది.
1: అండ్ దిస్ teaches me the material knowledge.
0: ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమార్థికమైనటువంటి విద్య నేర్చమన్నాడు.
1: బట్ ద నోబుల్ సోల్ వాంటెడ్ మీ టు ఎక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: లోపలికి వెళ్ళాడు.
1: హి హస్ గాన్ ఇన్.
0: ఎక్కడ ఏమి కాసు కనిపించలేదు.
1: అండ్ హి డిడ్ ఫైండ్ ఎనీ మనీ దేర్.
0: ఒక అర పైన 8 అణాలు ఉండినాయి.
1: ఆన్ ఎ పర్టికులర్ ర్యాక్ హీ కుడ్ ఫైండ్ 8 NS.
0: ఆ 8 అణాలు తీసుకున్నాడు.
1: అండ్ హి టుక్ దోస్ 8 NS.
0: బయలుదేరాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ మూవింగ్.
0: ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడ పోతున్నాడో, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు.
1: హీ డస్ నాట్ నో వేర్ హీస్ గోయింగ్, వేర్ హీ షుడ్ ఎగ్జాక్ట్లీ గో.
0: క్రమక్రమేణా ఈ 8 అణాలతో పనే ప్రపంచమంతా చుట్టాడు.
1: విత్ హీస్ 8 NS హీ కుడ్ గో రౌండ్ ద వరల్డ్.
0: ఎవరు అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు.
1: నో వన్ క్వశ్చన్డ్ హిమ్.
0: ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వాళ్ళు లేరు.
1: నో వన్ ఆస్క్ ఫర్ ద టికెట్.
0: ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వారు లేరు.
1: నో వన్ ఆస్క్ ఫర్ మనీ.
0: ఎవరు అతని చెంతకే రాలేదు.
1: నో వన్ కేమ్ క్లోజ్ టు హిమ్.
0: ఈ విధంగా తిరిగి
1: హి వాండర్డ్, మూవ్డ్.
0: కట్టగలపటికి 10 సంవత్సరం తిరిగాడు.
1: హి వెంట్ రౌండ్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్.
0: అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది.
1: అండ్ హి వాస్ ఏజ్ 19.
0: 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇన్ టు దిస్ కంట్రీ ఇండియా.
0: ఇండియాలో ప్రవేశించి,
1: హావింగ్ కమ్ ఇన్ టు ఇండియా,
0: కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్ లో కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ టు రీచ్ అనంతపుర్ ఫ్రమ్ కడప. హీ సాట్ దేర్ ఇన్ ద ట్రైన్.
0: ఇది వస్తూ కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్.
1: ద ట్రైన్ స్టాప్ దేర్ నియర్ కమలాపురం స్టేషన్.
0: అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను.
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ దేర్ అట్ ద టైమ్ ఇన్ కమలాపురం.
0: ఏమి చదువు?
1: వాట్ స్టడీస్?
0: పిచ్చి చదువు.
1: జస్ట్
0: 3-4 క్లాసులు చదువుతున్నాం అంతే.
1: జస్ట్ స్టడీంగ్ 3rd class.
0: దాంట్లో రమేష్, రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు.
1: అండ్ దేర్ టూ ఫ్రెండ్స్ సిట్టింగ్ వన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ హిస్ డెస్క్.
0: ఈ రమేష్ చాలా రిచ్ బాయ్.
1: రమేష్ ఇస్ ఎ రిచ్ బాయ్.
0: అతని తండ్రి సిరిస్ దార్.
1: హిస్ ఫాదర్ ఇస్ సిరిస్ దార్.
0: సిరిస్ దార్ అంటే సిరిస్ దార్ అప్పుడు పేరు సిరిస్ దార్ అంటే
1: రెవెన్యూ డిపార్ట్మెంట్ సిరిస్ దార్.
0: అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని సాయంకాల సమయం లోపల స్టేషన్ వైపును వెళ్లేటువంటి వారం.
1: అండ్ in the evening time they used to go close to the station
0: aadhyatmika vishayale chintistu vacheetunte varamu
1: and they talk about the spiritual matters
0: appudu edo oka dinamika rendu train lo oka train lo ప్రయాణం చేసేటువంటివి
1: ఎవ్రీ డే అలాంగ్ ద రూట్ వన్ ఆర్ టూ
0: ట్రైన్
1: టచ్ ది స్టేషన్
0: ఎక్కువ లేదు
1: నాట్ మెనీ ట్రైన్స్ వెన్ బై
0: మేము ముగ్గురు నడిచాము
1: ఆల్ ది త్రీ
0: స్టేషన్ కు ప్రక్కలోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాము
1: ఆల్ ది త్రీ సాట్ దేర్ ఆన్ ఎ బోల్డర్
0: వారంతా ఏదో ప్రశ్నలు వేయటము నేను జవాబు చెప్పటము ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము
1: అండ్ ది టూ అదర్ బాయ్స్ వర్ పుట్టింగ్ క్వశ్చన్స్ టు భగవాన్ అండ్ భగవాన్ వాస్ క్లారిఫైయింగ్ దేర్ డౌట్స్
0: ఈ కడప నుంచి అనంతపోయేటువంటి ట్రైన్ లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెషిన్
1: దిస్ మిస్సింగ్ నోటీస్ త్రూ ద విండో యాజ్ యూ ట్రావెలింగ్ ఫ్రమ్ కడప టువర్డ్స్ అనంతపూర్
0: ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు
1: The moment the train started to open the door,
0: dumkadu.
1: He jumped out of the train.
0: Paddadu.
1: And he fell down.
0: Ayyo paapam kaalu virigindeyemo ani na venta unnatundi ee Rameshwaram vallu chaala baadha paddaru.
1: The two other boys felt so sad because he might have sustained a fracture as he jumped out of the train.
0: Kaaledu. Evari kosam vastunnaru? నా కోసం వస్తున్నాడు
1: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్
0: ప్రమాదము జరగదు నిర్వుకుండండి అన్నాను
1: భగవాన్ సెడ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్ ఫర్ హూమ్ ఈజ్ హి కమింగ్ హి ఇస్ కమింగ్ టు సీ మీ నథింగ్ విల్ హ్యాపెన్
0: నడిచాడు ఒక బ్యాగ్ తీసుకోలేదు ఏమీ తీసుకోలేదు మా వెంట వస్తున్నాడు
1: అండ్ హి వాస్ అకంపనింగ్ దీస్ త్రీ ఫాలోయింగ్ దీస్ త్రీ బాయ్స్
0: అయితే మాకు దగ్గర రాలేదు
1: But he didn't come very near to them.
0: పదడుగులు దూరంలో కూర్చున్నాడు.
1: He sat 10 feet away from them.
0: కంటిదారా కారుస్తూ
1: shedding tears.
0: నన్ను చూస్తూ ఉన్నాడు.
1: He was watching Bharat.
0: రెప్ప కూడాను వేయలేదు.
1: Well, he didn't just a wing.
0: ఈ దృశ్యాన్ని రమేను రమేష్ రాము చూచారు.
1: And the two other boys Ramesh noticed this scene.
0: అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు.
1: And the boys were afraid of foreigners.
0: ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోయి మిలిటరీలో చేరుస్తారు కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు
1: ఇన్ దోస్ డేస్ బాయ్స్ వర్ అఫ్రైడ్ టు సీ వైట్ పీపుల్ బికాజ్ దే వర్ అండర్ ద ఫాల్స్ ఒపీనియన్ దట్ దే విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఆర్మీ
0: ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు
1: దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ బికాజ్ దే వుడ్ బి దే హావ్ టు జాయిన్ ది మిలిటరీ
0: కానీ ఆ మెషిన్ వచ్చి దగ్గర దగ్గర వస్తూ వచ్చాడు
1: బట్ దిస్ మిస్సింగ్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్
0: రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి
1: రమేష్ ran immediately
0: తండ్రి దగ్గరికి వెళ్లి
1: he went to his mother
0: నాన్న నువ్వు జీప్ తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు
1: and he told his father you should come here immediately
0: నువ్వు మొట్టమొదటి రాజును మన ఇంటికి చేర్చుకో
1: సీ దట్ రాజు విల్ బి బ్యాక్ టు అస్
0: ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికని వచ్చారు
1: దేర్ సమ్వన్ హస్ కమ్ హియర్ టు టేక్ రాజు అవే ఫ్రమ్ అస్
0: ఒక తెల్లటి దొర
1: ఈజ్ ఎ వైట్ మ్యాన్
0: అతను స్వామి వైపునే చూస్తున్నాడు
1: అండ్ హి హస్ బీన్ వాచింగ్ రాజు
0: కనుక రాజును చూస్తూనే ఉన్నాడు
1: అండ్ హి హస్ బీన్ వాచింగ్ హిమ్ ఇంటెన్స్లీ
0: అని చెప్పి తండ్రితో చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే
1: అండ్ సో సేయింగ్ హి మేడ్ హిస్ ఫాదర్ టు కమ్ టు దట్ స్పాట్ ఇన్ హిస్ జీప్
0: ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకున్నాడు
1: అండ్ దెన్ ఫాదర్ మేడ్ రాజు భగవాన్ సిట్ దేర్ ఇన్ హిస్ కార్
0: రాజు నిన్ను తిరిగి నేను ఇంటికి చేరుస్తాను
1: అండ్ హి సెడ్ ఐ విల్ సర్టన్లీ టేక్ యు టు యువర్
0: మొట్టమొదటి మా ఇంటికి రా
1: అండ్ యు ఫస్ట్ యు కమ్ టు అవర్ రెసిడెన్స్
0: వాళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు
1: అండ్ హి టుక్ భగవాన్ టు హిస్ హోమ్
0: తీసుకుని పోతే ఆ జీప్ పోయిన చోట అంతా తాను వచ్చాడు మెస్సింగ్
1: ద మెస్సింగ్ ఫాలోడ్ ద జీప్ త్రూ అవుట్
0: వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చేశాడు డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు
1: అండ్ హీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హౌస్ డే అండ్ నైట్
0: తర్వాత నేను కనిపించినప్పుడంతా నవ్వటము పిలిచటము చాలా ఆనందంగా తను నన్ను చూచి ఏదేదో చెప్పుకోవటం జరిగింది
1: వెన్ ఎవర్ హీ హాడ్ అన్ ఒకేషన్ టు సీ భగవాన్ ఓవర్ దేర్ హీ యూస్ టు స్మైల్ అండ్ టాక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ జంప్ ఇన్ జాయ్ ఇన్ ఎక్స్టసీ
0: కానీ ఇది సరైన కాదు బ్రిటిష్ వాళ్ళకు మనం ఏం చెప్పడానికి వీలు లేదు కనుకనే తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టైమ్ యాజ్ హీ హ్యాపెన్ టు బి ద ఫారెన్ రూల్ ఇట్ వాస్ బోల్టెడ్ ఫ్రమ్ హిస్
0: ఇంటికి పంపించారు చెప్పి పంపించారు
1: అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ రెసిడెన్స్
0: అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్ గా ఉండేటువంటి వాడు
1: అట్ దట్ టైమ్ శేషం రాజు వాస్ ది టీచర్ దేర్
0: చూడండి ఒక దొరగారు వచ్చి అబ్బాయిని తీసి రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు మేము మా ఇంటిలో దాచిపెట్టుకున్నాము మీరేమి భయపడకండి నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు
1: మెసేజ్ వాజ్ సెంట్ టు శేషమరాజు సార్ హియర్ ఇస్ ఎ వైట్ మ్యాన్ బ్రిటిషర్ కేమ్ ఓవర్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రాజు భగవాన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అవే అలాంగ్ విత్ హిమ్ బట్ రైట్ నౌ హీస్ విత్ అస్
0: చూచాడు 3 దినములు అయిన తర్వాత తిరిగి ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు.
1: He waited and waited for 3 days and left to some other place.
0: ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్ తో డోర్ పైన రాసేశాడు.
1: He scribbled few lines on the door.
0: ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతులు.
1: The residents of this house are very lucky, fortunate.
0: ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు.
1: They have this boy here.
0: ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు.
1: They have been serving this boy.
0: నాకు ఇంతనే ప్రాప్తి.
1: I deserved only this much, right?
0: అని వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి.
1: And he said thanks to them.
0: తాను వెళ్లిపోయాడు.
1: And he returned.
0: వెళ్లిపోయినటువంటి వాడు తిరిగి రష్యా చేరాడు.
1: And he reached Russia.
0: రష్యా చేరిన తర్వాత,
1: హావింగ్ గోన్ దేర్,
0: మరి ఒక 20 సంవత్సరం తర్వాత మరి ఇండియాకు వచ్చేసాడు.
1: ఆఫ్టర్ 20 ఇయర్స్ హీ విజిటెడ్ ఇండియా అగైన్.
0: కిర్లిన్ అనేటువంటి ఒక కెమెరా తీసుకుని వచ్చేసాడు.
1: హీ బ్రాట్ ఎ కెమెరా, కిర్లిన్ కెమెరా.
0: దాన్ని తీసుకుని వచ్చాడు.
1: హీ బ్రాట్ దట్ కెమెరా, స్పెషల్.
0: ఇక్కడే దాన్ని ఉపయోగ పెట్టుకునేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ నెవర్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ కెమెరా.
0: దాంట్లో ఔరా అనేటువంటిది, అనగా ఒక మనిషి చుట్టూ కూడాను ఒక తేజస్సు వస్తుంది.
1: ద కిర్లిన్ ఫోటోగ్రఫీ వుడ్ కవర్ ద ఔరా అరౌండ్ యువర్ హెడ్.
0: సాత్వికమైనటువంటి దీనికి మంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సు వెనుక వైపున వస్తుంటుంది.
1: ఇఫ్ వన్ ఇస్ పైయస్ ఇన్ హిస్ నేచర్ ద ఔరా కలర్ వుడ్ బి బ్రైట్ అరౌండ్.
0: తమో గుణమైనటువంటి వారికి నల్లటి ఔరా వచ్చేస్తుంటారు.
1: మ్యాన్ విత్ ఇనర్షియా వి హ్యావ్ హిస్ ఔరా బ్లాక్ ఇన్ కలర్.
0: తమో గుణం వాడికి వచ్చేసింది, ఇంకా రజో గుణం వాడికి ఎర్రటి ఔరా వచ్చింది.
1: ద వన్ విత్ ఎమోషనల్ టెంపరమెంట్ విల్ హావ్ రెడ్ ఔరా.
0: ఈ కమలాపురమే వచ్చాడు. ఈ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏమిటని ఎన్క్వైరీ చేసుకున్నాడు.
1: హి కేమ్ బ్యాక్ టు కమలాపురం అండ్ ఎంక్వైరింగ్ వేర్ రాజు వాస్.
0: అప్పటికి నేను మారిపోయినాను, రాజు కాదు.
1: బై దట్ టైమ్ హీ ఇస్ నో మోర్ రాజు.
0: అతను ఇప్పుడు గురువు అయినాడు మా హిందువులకంతా.
1: నౌ He is preceptor, a guru himself.
0: అతని పేరు సత్యము.
1: His name is Satyam.
0: కాబట్టి సత్యసాయి బాబా అని పేరు పెట్టినారు.
1: His present name is సత్యసాయి బాబా.
0: ఇప్పుడు పుట్టపర్తి లేక బెంగళూరులోనే ఉంటాడు అని చెప్పారు.
1: Right now he may be there in Puttaparthi or Bangalore.
0: తాను అక్కడ నుంచి బయలుదేరాడు బెంగళూరుకి.
1: He started from there. Towards Bangalore.
0: బెంగళూరు బయలుదేరే రైలు వచ్చేటప్పటికి అక్కడ క్రౌడ్ అంతా కాచుకొని ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఎ బిగ్ క్రౌడ్ వాస్ వెయిటింగ్.
0: ఏమిటి ఈ గుంపు అంటే, సత్యసాయి బాబాకి దర్శనం కోసం వచ్చామన్నారు.
1: ద క్రౌడ్ రెస్పాండెడ్ దే ఆర్ ఆల్ దేర్ టు హ్యావ్ దర్శన భగవాన్.
0: చెప్పేటప్పటికి ఇదేనేమో సత్యసాయి బాబా అని చెప్పిందని అక్కడనే నిలుచుకున్నాడు.
1: హీ స్టూడ్ దేర్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
0: నేను అప్పుడు వచ్చి జనం లోపల తిరుగుతూ ఉండినాను.
1: భగవాన్ వాస్ మూవింగ్ అమిడ్స్ట్ ద క్రౌడ్.
0: చూచాడు బెర్లిన్.
1: అండ్ దిస్ మిస్సింగ్ సా హిమ్.
0: ఈ అబ్బాయి ఆనాడు చూచినది.
1: హీ కుడ్ ఐడెంటిఫై దట్ హీ సా ద సేమ్ పర్సన్ 20 ఇయర్స్.
0: ఇంకను ప్రకాశిస్తూనే ఉన్నది.
1: అండ్ ది స్టిల్ యూ ఫైండ్ ద బ్రిలియంట్.
0: మెత్తగా మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర వెళ్లాడు.
1: ఫస్ట్ హీ వెంట్ టు ది కాలేజీ ప్రిన్సిపల్.
0: కాలేజీ ప్రిన్సిపల్ పేరు నరేంద్ర అని అతని అప్పుడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజీ అట్ ద టైమ్ వాస్ నరేంద్ర.
0: అతను చాలా గొప్పవాడు.
1: ఇస్ వెరీ గ్రేట్ మ్యాన్.
0: సంస్కృతం కూడా చదివినటువంటి వాడు.
1: హీ నోస్ సంస్కృత్.
0: పిల్లలకు చాలా చక్కగా బోధించేటువంటి వాడు.
1: అండ్ వాస్ ఎ వెరీ గుడ్ టీచర్.
0: అతను డాక్టర్. తండ్రి పేరు దామోదర్.
1: అండ్ హీ హ్యాపెన్స్ టు బి సన్ ఆఫ్ దామోదర్.
0: అతను జడ్జి.
1: దామోదర్ వాస్ ద జడ్జ్.
0: వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు.
1: Both of them were there.
0: Cheppadu ee pillavaadiki nannu oka thuru choopinchandi annadu.
1: And he requested both of them, let me have darshan of this boy.
0: Tarvata camera open chesi.
1: And he opened the camera.
0: Itanu neeku sariyainatvanti deento meeku kanipinchatam ledhu.
1: You are not able to see the reality, he said.
0: Itanu sakshat bhagavantude.
1: He is God himself.
0: Meeru gurtinchukolekapothunnaru.
1: You are not able to know.
0: సామాన్యమైన రూపాన్ని మీరు చూస్తున్నారు.
1: యూ గో బై ది ఆర్డినరీ ఫామ్.
0: ఔరాలో చూడండి మీరు బాగా.
1: యూ వాచ్ ది ఆరా.
0: దాన్ని తీశాడు. నేను నగర సంకీర్తన పోతే అక్కడికి వచ్చి దర్శనమిస్తున్నాను పైన నుంచి.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది నగర సంకీర్తన ఇట్ వాస్ దట్ టైమ్ వెన్ భగవాన్ వాస్ గివింగ్ దర్శన్ టు ది క్రౌడ్.
0: కింద నుంచి కెమెరా ఒత్తాడు.
1: అండ్ హీ క్లిక్డ్ ది కెమెరా.
0: ఏమిటో అన్ని లైట్ లైట్ లైట్ లైట్ అవుతుంటూ అతని దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: అండ్ హీ కుడ్ ఫైండ్ డిఫరెంట్ కలర్స్ రౌండ్ ది ఆరా.
0: ఆ ఫోటో చూపించాడు.
1: అండ్ హి షోన్ ద ఫోటో.
0: నా మొహం చుట్టూ కూడాను పెద్ద తేజస్సు.
1: అరౌండ్ ది ఫేస్ ఆఫ్ భగవాన్ దేర్ ఇస్ ఎ బ్రిలియన్స్ రేడియన్స్.
0: నా దేహం పూర్తి కూడాను ఒక పవిత్రమైనటువంటి వైట్ లైట్ వచ్చేసేసి,
1: ద హోల్ బాడీ ఇస్ హైలీ ఎఫల్జెంట్.
0: నా బాడీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
1: నథింగ్ ఎల్స్ వాజ్ నోటీస్డ్ అదర్ దాన్
0: ది బాడీలో ప్రతి ఫింగర్, ప్రతి నెయిలు, ప్రతి ఇది అన్ని కనిపిస్తూ వచ్చాయి.
1: ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ కాగ్నైజబుల్.
0: నరేంద్ర ఈ ఫోటో తీసుకున్నాడు.
1: నరేంద్ర కలెక్టెడ్ దట్ ఫోటో.
0: తీసుకుని ఇలాంటి ఫోటోలు మా భారతదేశంలో చిక్కవు.
1: He said, it's not possible to have such photos here in India.
0: ఇది నాకు కావాలి అని ఆశించాడు.
1: And he wanted that photograph.
0: ఫోటోగ్రాఫ్ ఇస్తాను కానీ కెమెరా నేను ఇవ్వను అన్నాడు.
1: He said, I'll give the photo but not the camera.
0: దీంతో నేను ఇంకా ఎంతో అనుభవించవలసినటువంటి ఉన్నాయి.
1: I need some work to be done with this camera.
0: మొట్టమొదట ఆ బాబాతో నన్ను చేర్చండి చాలు నాకు.
1: And he said, just carry this photo, Bhagwan, that is enough, he said.
0: సాయంకాలం ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, క్లాస్ మీటింగ్ అని.
1: And it was a meeting of his class students there.
0: అప్పుడు నేను కూర్చున్నాను.
1: Bhagwan also was present at that time.
0: అతను వచ్చాడు. ఈ క్లాస్ టీచర్స్, ఈ మాస్టర్స్ ఎవరిని చూడటం లేదు.
1: And he missing also came over there. He didn't watch anybody.
0: నేను కూర్చున్నాను, ఏం చేస్తున్నానని అటు ఇటు చూడటము, ఆ జనాల లోపల చూడటము, ఈ రకంగా జరుగుతుండాలి.
1: He has concentrated his attention on Bhagwan only, where he was moving, what he was doing.
0: కట్టగడపటికి నన్ను చూచారు.
1: Finally he saw Bhagwan.
0: My dear, my dear, my dear అని దగ్గరికి నడుచుకుంటూ దోచుకుంటూ వచ్చేసి,
1: he went on shouting, my dear, and started coming closer and closer to Bhagwan.
0: You are my everything.
1: And he said, you are my everything.
0: I am your instrument.
1: I am your instrument.
0: You are my everything.
1: You are my everything.
0: You are my everything. You are my everything. You are my everything.
1: He went on repeating this, you are my everything, you are my everything, you are my everything.
0: ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ దిస్ టు ఎనీబడీ టిల్ నౌ.
0: కనుకనే ఈ విధంగా చెప్పుకుంటూ తాను అక్కడే ఉంటుండి 10 దినములు అక్కడే ఉన్నాడు.
1: మిస్సింగ్ స్టేడ్ దేర్ ఫర్ 10 డేస్.
0: తనకు అన్ని చూపవలసినవన్నీ చూపినాను, చెప్పవలసినవన్నీ చెప్పినాను.
1: భగవాన్ టాట్ హిమ్ అండ్ స్పోక్ టు హిమ్ మెనీ టైమ్స్.
0: ఇది సామాన్యమైనటువంటి మానవత్వంతో గోచరిస్తుండాలి.
1: ఇట్ అపియర్స్ టు బి ఎ నార్మల్ హ్యూమన్ లైఫ్.
0: దైవం మానుష రూపేణ, దైవం దైవ రూపంలో ఎప్పుడు కూడా రాడు.
1: గాడ్ అపియర్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ,
0: మానవాకారం తందే వస్తుంటాడు.
1: హీ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ.
0: ఇది మా శాస్త్రం నందు కూడా ఇది ఈ పద్ధతి ఉంటుండాలి.
1: దిస్ హాస్ బీన్ ది డిక్టమ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: దానిపైన ఒక పెద్ద పుస్తకం రాశాడు.
1: అండ్ హీ హాస్ రిటన్ ఎ బుక్.
0: అది రాసి గోకాకు ఇచ్చాడు.
1: అండ్ హావింగ్ రిటన్ దట్ బుక్ హీ ప్రెజెంటెడ్ టు గోకాక్.
0: గోకాకు ఇంగ్లీష్ తెలుసు కానీ ఈ ఫ్రెంచ్ అంత బాగా తెలియదు.
1: గోకాక్ నోస్ ఇంగ్లీష్ థరలీ బట్ నాట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్.
0: దానిపైన ఈ రష్యన్ లాంగ్వేజ్ అసలే తెలియదు.
1: అండ్ రష్యన్ లాంగ్వేజ్ హాస్ నో నాలెడ్జ్ అట్ ఆల్.
0: ఏదో పెట్టుకున్నాడు దగ్గర, కట్టగడపటికి అందరితోన వచ్చిన వారి దగ్గర అందరికీ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ తాను నేర్చుకుంటూ వచ్చాడు.
1: హౌఎవర్ హీ స్టార్టెడ్ పికింగ్ అప్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ఆల్ ద విజిటర్స్ విచ్ హ్యాపెన్ టు బి దేర్.
0: కొన్ని దినములు అయిన తర్వాత తాను ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించుకోకుండా వెళ్ళాడు.
1: పీపుల్ డిడ్ నాట్ నో వేర్ దిస్ మిస్సింగ్ హ్యాస్ గాన్ లేటర్.
0: రష్యా నుంచి నరేంద్రకు లెటర్ వచ్చింది.
1: ప్రిన్సిపల్ నరేంద్ర రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ రష్యా.
0: యువర్ టీచర్ ఫర్ గాడ్.
1: అండ్ హీ సెడ్ యు ఆర్ ది టీచర్ ఆఫ్ గాడ్.
0: నీవెంత అదృష్టవంతుడు,
1: యూఆర్ వెరీ లక్కీ
0: అని చెప్పి అక్కడి నుంచి స్వామి విషయాలంతా నాకు తెలుపుతుండమని చెప్పి చెప్పాడు.
1: అండ్ హీ రిక్వెస్ట్ నరేంద్ర టు టెల్ హిమ్ వాట్ ఆల్ దట్ హీ నోస్ అబౌట్ భగవాన్.
0: ఒక దినము,
1: వన్ డే,
0: నేను నరేంద్ర ఇద్దరే కూర్చున్నాం.
1: వన్ డే దేర్ ఆర్ ఓన్లీ టూ సీటెడ్ దేర్, భగవాన్ అండ్ నరేంద్ర.
0: ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను చెప్తూ వచ్చాను.
1: హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, భగవాన్ వాజ్ క్లారిఫైయింగ్ హిస్ డౌట్స్.
0: ఆ సమయంలో టక్కన అక్కడ వచ్చి దిగాడు.
1: At that moment, Missing arrived there.
0: ఎట్ట వచ్చాడు, ఏమొచ్చాడు అని చూస్తే టికెట్ లేదు, ఏమి లేదు.
1: హౌ హీ కేమ్ దేర్ ఇస్ ఎ మిస్టరీ, బికాస్ హీ డిడ్ హావ్ ఎనీ టికెట్.
0: వచ్చాడు, నన్ను చూచాడు, తర్వాత మాయమైపోయాడు.
1: ఇమీడియట్లీ అపియర్డ్ దేర్ సా భగవాన్ అండ్ డిసపియర్డ్.
0: ఇది అందరికీ గోచరమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ అబ్జర్వ్డ్ బై ఎవరీవన్.
0: చెప్పితే అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్.
0: దైవత్వం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది.
1: డివినిటీ ఈజ్ హిడెన్ ట్రూత్
0: అని చెప్పి అప్పటి నుంచి ఈ కృష్ణుని యొక్క తత్వం అంతా నేర్పుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ వాజ్ టాట్.
0: తర్వాత
1: లేటర్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ గోపబాలునంతా చేరి కృష్ణునితో యమునా తీరం లోపల చెట్టు కొమ్మ ఆట అని అంటాడు. ఆ ఆటలు ఆడుతున్నారు.
1: The cowherd boys along with Krishna, they were just playing the game along the shores of Yamuna. The branches of the tree. They go on jumping from one tree to another tree.
0: ఆ విధమైన ఆటలు ఆడుతుంటే
1: while they were playing so,
0: కొంతమంది చాలా అలసిపోయారు.
1: Some were very much tired.
0: ఆ సమయం లోపల
1: at that time,
0: వామనమూర్తి అనగా పేరు వామన.
1: His name is Vamana.
0: భరద్వాజ మహర్షి
1: ద సేజ్
0: వాళ్ళిద్దరూ ప్రయాణమై పోతున్నారు. అప్పుడు
1: దే వర్ పాసింగ్ బై
0: ఆ యమునా తీరంలోకి వచ్చి
1: దే కేమ్ టు దట్ షోర్ ఆఫ్ యమునా.
0: గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్ గా ఉండేటువంటి స్థానము, ఎక్కడ నుంచి మనం స్నానం చేయవచ్చు అని అడుగుతూ వచ్చారు.
1: దే వర్ ఆస్కింగ్ ద కవర్డ్ బాయ్స్ వాట్ ఈస్ ద సేఫ్ జోన్ టు హ్యావ్ దేర్ బాత్, విచ్ ప్లేస్ ఈస్ so deep, so shallow.
0: చెట్టు పై ఉన్నటువంటి కృష్ణుడు ఒక్క తూరు దుంకాడు.
1: And Krishna was on the branch of a tree, jumped at once.
0: దుంకిన తక్షణమే బలరాముడు కూడా దుంకాడు.
1: Immediately Balram followed him.
0: కన్నులు మూసుకున్నారు.
1: They closed their eyes.
0: యోచన చేశారు.
1: And they were thinking.
0: వీరు సాక్షాత్ జీవాత్మ పరమాత్మలు.
1: They could identify that one is the individual soul, other is the cosmic spirit.
0: Divinity is the divine powers.
1: They could know the divinity, the divine power behind.
0: అని చెప్పి అప్పుడు రెండు చేతులు జోడ్చి
1: భరద్వాజుడు
0: కృష్ణుని అడుగుతున్నాడు, నాయన ఎక్కడ నోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు.
1: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ భరద్వాజ స్టార్టెడ్ ఆస్కింగ్ కృష్ణ విచ్ ఈస్ ఎ సేఫ్ జోన్ వేర్ ద షాలో వాటర్.
0: నేను చూపుతాను రామలింగం అని చెప్పి తానే దుమికాడు అక్కడ నీటిలో.
1: And Krishna himself jumped into water.
0: కృష్ణునికి ఇంతవరకు నీరు వచ్చినాయి.
1: And it was just
0: ఇది సేఫ్టీ ప్లేస్ అన్నాడు.
1: This is the safe zone, said Krishna.
0: మీ తక్షణమే స్నానం చేయండి.
1: You have your bath right now.
0: వెన్నతో చేసినటువంటి భోజనం మీకు తయారు చేస్తాము.
1: And we'll make the food made up of the butter.
0: మీకు ఆహారం అంతా కూడా సిద్ధం చేస్తాము.
1: We'll make the food ready.
0: మీరిద్దరు స్నానం చేసి రండి.
1: Both of you finish your bath and come.
0: అన్నారు.
1: They said so.
0: అనేటప్పటికీ
1: after that,
0: కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు.
1: కృష్ణ డిడ్ంట్ బ్రింగ్ ఎనీథింగ్.
0: ఆనాడు టిఫిన్ క్యారియర్ వెనకాలి ఇలాంటివంతా లేవు.
1: దేర్ వర్ నో టిఫిన్ క్యారియర్స్ ఇన్ దోస్ డేస్.
0: రండి ఇక్కడ అన్నాడు.
1: And he wanted them to come.
0: ఒక మూట విప్పాడు.
1: He opened the bun pack.
0: అంటే ఒక గమ గమ గమ వాసన వస్తుండాలి.
1: And it's full of very good smell.
0: మంచి వాసన.
1: Good smell.
0: పాలతో వండినటువంటి అన్నము.
1: It's one food made out of this milk.
0: దానిపైన ఒక చిన్న తట్ట.
1: And there's a plate above.
0: ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నాడు.
1: And food is served to both and he wanted
0: ఈ
1: both of
0: them. ఉన్నారు చూడండి కోతి పిల్లలు, వీళ్ళు వారి వైపున వీడి వైపున చూసి చాలా తమాషా చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది.
1: The other boys like monkeys started staring at these two plates and the food served to them. Where from the plates have come and the food?
0: Maharishulu, vaari daggara em maatladedi?
1: They are sages. They can't dare to open their lips.
0: Kanaka ooriko unnaru.
1: They remained silent.
0: Vaaru teesukunnaru, sandhyavandanam chesukunnaru, poojincharu.
1: After saying some prayers, they started eating their food.
0: Nayana Krishna.
1: Krishna.
0: Ee vanta evaru vandaru?
1: Who cooked?
0: ఎవరు? మా అమ్మ యశోద.
1: హి సెడ్ మై మదర్ యశోద.
0: ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు, దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడూ భుజించలేదు అన్నారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ సెడ్ ద ఫుడ్ ఈస్ వెరీ డెలీషియస్ ద టైప్ ఆఫ్ విచ్ వీ హావ్ నాట్ టేస్టెడ్ సో ఫార్.
0: తిరిగి భోజనం చేశారు, ఆ యమునా నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చిన తాగుపోతున్నారు.
1: ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ ది హ్యాడ్ దట్ వాటర్ from Yamuna, quenched their thirst and started moving from there.
0: ee yokka chitra chitritram nanta kodanu brahma gari pettunnadu.
1: Brahma was watching what all that has been happening.
0: Ivanni ekkada nunchi vastunnayi?
1: Where from these things coming?
0: Aa yokka camera man ekkada nunchi vachadu?
1: Where from this camera man came?
0: Ee bhojanam anta ekkada nunchi vachindi?
1: Where from this food came?
0: Kanaka itani pattali.
1: This person should be caught now.
0: Rendavo dinamu గోపబాలులందరూ కూడాను తమ ఇంటిలో ఉన్నటువంటి గోవులంతా తోలుకొని అడకు వచ్చారు.
1: ఆన్ ద ఫాలోయింగ్ డే ఆల్ ద కౌహెడ్ బాయ్స్ టుక్ ఆల్ ద కౌస్ టు ద నియర్ బై ఫారెస్ట్.
0: ఇక్కడ బలరామకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యంలో బయట పెట్టాలని అదని చుట్టూ తిరిగారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ టైమ్ టు నో ది పవర్ ఆఫ్ బలరామకృష్ణ సో దే వెంట్ రౌండ్ దెమ్.
0: వీళ్ళంతా ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు.
1: ద బాయ్స్ వర్ ప్లేయింగ్.
0: వాళ్ళకు గోవుల పైన చింత లేదు.
2: దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద కౌస్.
0: కృష్ణుడి పైనే వారి చింత అంతా.
2: దే వర్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ.
0: కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఎగురుతూ దుమ్ముతూ దీంట్లో మునిగిపోయారు.
2: దే వర్ కన్వర్సింగ్ విత్ కృష్ణ, ప్లేయింగ్ విత్ హిమ్, సింగింగ్ విత్ హిమ్.
0: బ్రహ్మ ఆవులను, దూడలను, బిగులను, ఆ గోపా బాలను అందరినీ దాచిపెట్టేశాడు.
2: In the meantime, what Brahma did was, he has taken away all these cows and the calves and also
0: cowherd boy.
2: There is not even single cow. Not even one cowherd boy around.
0: ఇదంతా కనిపెట్టాడు కృష్ణుడు.
2: All this was noticed by
0: Brahma. చేసినటువంటి పని.
2: This is the act of Brahma.
0: అని చెప్పి,
2: so saying,
0: ఒక గోపవారుణ్ణి పిలిచి,
2: he called one boy to come close to him.
0: చూడు, నీవు కూడాను కనిపించకుండా పో.
2: See, you also run away so that nobody would know you.
0: నేనన్నా సర్వల్ని సృష్టిస్తానని అంతమంది గోపబాలను, అంతమంది గోపులను, అంత గోప దూడలను అన్నింటినీ సృష్టించాడు కృష్ణుడు.
2: కృష్ణ క్రియేటెడ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ నంబర్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ ద కౌస్.
0: ఎవరెవరి కోవు, ఎవరెవరి దూడలు, ఎవరెవరి అన్ని వాళ్ళకి సృష్టించిచ్చాడు.
2: అండ్ ఈచ్ వన్ హ్యాడ్ హిస్ ఓన్ కౌ దట్ బిలాంగ్స్
0: ఒక దినము రెండు దినములు కాదు.
2: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ.
0: వన్ ఇయర్
2: సంవత్సరము. It went on for one full year.
0: One year anta kudanu intiki povatamu, govulu aa bucket lo chuttukamu, pettinavanta tinatamu, tirigi raavatamu, taam kudadu telavar lestane boncheyatamu, pillalu kuda raavatu, ee vidhanga jarugutu vachindi.
2: This happened for one full year. Right in the morning the cows would be taken to the forest, followed by boys, they would be returning in the evening. The routine went on.
0: Kaani aa tallidarulu kuda tama putrulle anukuntunnaru, kaani ee maya putrulu ani cheppin telusaledu.
2: Parents also did not know what had happened. They were thinking that they are their own children.
0: Idantha jarigina tarvata,
2: after all this had happened,
0: Brahmaku siggu vachindi.
2: Brahma felt ashamed of it.
0: Enni dinamulu chesina kaani naa cheta kaadu inka.
2: It's not possible for me any longer.
0: దైవ లీలలు ఎంత విచిత్రమైనటువంటివి.
2: The will and the mystery of God is so peculiar. అప్పుడే
0: భాగవతం లోపల చిత్రంబులు,
2: they are peculiar.
0: త్రైలోక పవిత్రంబులు,
2: sacred to all three worlds.
0: మునిజనాల విత్తంబులు,
2: they are very dear.
0: సన్మిత్రంబులు,
2: they are so close.
0: మునిజన వన పౌత్రంబులు,
2: that will be appreciated by saints.
0: చరిత్రంబులు అన్నాడు.
2: That is the leela and the will, the story of Vishnu.
0: అని చెప్పి రెండవ దినం బ్రహ్మనే వచ్చి,
2: next day Brahma came.
0: కృష్ణ నేను ఓడిపోయాను.
2: Krishna, I lost in this.
0: ఇదిగో మీ పిల్లలు, మీ గోవులు అన్నిటి తిరిగి తెచ్చిచ్చాడు.
2: Here are your boys, here are the cows and the calves. I am returning them to you.
0: ఆ గోవులు వచ్చినప్పటికీ ఈ గోవులంతా అర్థధారమైపోయాయి.
2: By the time they came, the existing ones disappeared.
0: ఈ విధంగా కృష్ణ లీలలు బాల్యము నుండి కూడా శక్తివంతమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క దృశ్యమును చూపుతూ వచ్చినటువంటి వాడు.
2: Right from the childhood, the mystery of Krishna, the leelas of Krishna were mysterious, incomprehensible, ununderstandable.
0: ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేను.
2: భగవాన్ నెవర్ టెల్స్ ఎనీబడీ, బట్ వీఆర్ లక్కీ టు హియర్ ఫ్రమ్ హిమ్ రైట్ నౌ ఎన్ ఎక్స్పీరియన్స్.
0: నేను ఈ ప్రశాంతి అయిన తర్వాత,
2: ఆఫ్టర్ దిస్ ప్రశాంతి వాస్ దేర్,
0: ఇటువైపు రూమ్ లో వచ్చి నేను భుజించలేను.
2: Bhagwan used to move towards this wing and partake food.
0: నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహం అమ్మ అక్కడికి వచ్చేటువంటిది.
2: It was at that time as Bhagwan takes his food, the mother also used to be there.
0: కూర్చునేది.
2: She used to sit.
0: స్వామి ఇంకా కొంచెం తినండి, తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది.
2: Mother always used to force him, you are so lean and thin, why don't you eat more?
0: నేను ఎవరితోనైనా యుద్ధం చేయాలనా, నేను ఫ్యాట్ కావాలా, చీచి అది నాకు వద్దు, ఇష్టం లేదు అనేది.
2: అండ్ భగవాన్ యూస్ టు టెల్ మదర్, వై షుడ్ ఐ ఈట్ మోర్, ఐ డోంట్ వాంట్ పుట్ ఆన్ వెయిట్.
0: ఒక దినము,
2: వన్ డే,
0: ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు.
2: భగవాన్ వాస్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్.
0: ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని.
2: వై హావ్ దే ఇన్వైటెడ్ హిమ్ టు పాయిజన్ భగవాన్.
0: దినదినానికి పెరిగిపోతుండేది మహత్తరము.
2: ద నేమ్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ ప్రశాంతి నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు?
2: ఇన్ ఎ స్మాల్ హామ్లెట్ లైక్ దిస్, హౌ డు ఎక్స్పెక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ మందిర్స్?
0: ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు.
2: అండ్ దే వర్ థింకింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్లేన్.
0: అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టము.
2: భగవాన్ రిలీజ్ టు వడాస్ ఇన్ దోస్ డేస్.
0: అల్చంద వడలు చాలా ఇష్టము.
2: Vadas made up of special grain by name alachanda.
0: Alachandal vadalu chesi,
2: and vadas were made.
0: Aa vadalopala payasam karipi,
2: and they mixed the poison in those vadas.
0: Naaku pettaru.
2: And those were served.
0: Nenu poyesamelone cheppanu.
2: భగవాన్ సెడ్ ఆన్ ది వే ఇట్ సెల్ఫ్
0: గృహమ్మాయితో చెప్పాను, ఈశ్వరమ్మతో చెప్పాను.
2: హి టోల్డ్ మదర్ ఈశ్వరమ్మ,
0: చెప్పి నువ్వేం భయపడవద్దు,
2: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
0: నేను సుబ్బమ్మ కూడా చెప్పాను,
2: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ ఆల్సో,
0: చూసుకుంటారు,
2: జస్ట్ వెయిట్,
0: నువ్వేం భయపడవద్దు అన్నారు,
2: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది థింగ్.
0: సరే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది.
2: ఆఫ్టర్ దట్ ద హోల్ బాడీ టర్న్ బ్లూ అండ్ ద ఫోమ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్, సలైవా స్టార్ట్ కమింగ్ అవుట్.
0: నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను.
2: అండ్ భగవాన్ టోల్ ఈశ్వరమ్మ జస్ట్ టర్న్ ది హ్యాండ్.
0: ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు, ఇటు తిప్పింది ఆమె.
2: అండ్ షీ వెంట్ ఆన్ మూవింగ్ హర్ ఓన్ హ్యాండ్.
0: తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది
2: ఆమె. దేర్ అపియర్డ్ విభూతి ఇన్ హర్ హ్యాండ్.
0: చాలా భయపడిపోయింది.
2: షీ వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ మోమెంట్.
0: ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి?
2: స్వామి కెన్ క్రియేట్ విభూతి బై వేవ్ హిస్ హ్యాండ్.
0: కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము.
2: భగవాన్ కన్ఫర్డ్ దట్ పవర్ అట్ దట్ మోమెంట్ టు హర్.
0: దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
2: అండ్ దట్ విభూతి వాస్ పుట్ దేర్ ఇన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వాస్ గివెన్
0: అయిపోయింది.
2: అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెక్టిఫైడ్.
0: మేము పూర్వము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం.
2: ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ దెన్ పాత మందిర్ యూస్ టు గో టు చిత్రావతి.
0: చిత్రావతి పోతుంటున్నప్పుడు చిత్రావతి పోయేది పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు.
2: ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హిమ్.
0: అప్పుడు ఈ స్టూడెంట్స్ లేరు,
2: దేర్ వర్ నో స్టూడెంట్,
0: గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు.
2: అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్
0: వచ్చేది. మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి.
2: దే కలెక్ట్ ది శాండ్ ఎట్ వన్ ప్లేస్,
0: ఒక కుప్ప మాదిరి చేసుకోండి.
2: అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ హీప్.
0: ఆ కుప్పలో మీకు ఏది కావాలో వెతుక్కోండి అని.
2: వాట్ ఎవర్ యూ వాంట్ యూ సర్చ్ ఫర్ అండ్ యూ విల్ గెట్ ఇట్ దేర్.
0: ఒకరు పెన్సిల్ కావాలనేవాడు,
2: వన్ వాంటెడ్
0: ఒక పెన్ను కావాలనేవాడు,
2: అదర్ పెన్,
0: ఇంకోటి లడ్డు కావాలనేవాడు,
2: వన్ పర్సన్ వాంటెడ్.
0: ఈ విధంగా అన్ని వారి బాల్యము వారికి తెలియదు కాబట్టి ఇలాంటివంతా కోరుతూ వచ్చారు.
2: ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
0: అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి.
2: దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది శాండ్.
0: ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ వెనుక్కు రావాలి పాత మందిరానికి.
2: అండ్ దే హావ్ టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిర్, పాత మందిర్.
0: స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ, ఆమె బిడ్డ, ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసును. అన్నిదా శరణం నాస్తే బుక్ కూడా రాసింది ఆమె.
2: దేర్ వర్ టూ అట్ దట్ టైమ్, కుమారమ్మ హూ రోట్ దట్ బుక్ అన్నిదా శరణం నాస్తి,
0: సుశీలమ్మ, వాళ్ళిద్దరు పరిగెత్తి వచ్చేసేసినారు.
2: అండ్ దే ర్యాన్ టు ది పాత మందిర్.
0: ఏమిటి, స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా?
2: బికాస్ దే వాంటెడ్ టు గివ్ హారతి బై ది టైమ్.
0: అక్కడ ఎవరూ లేరు, మందిరం అంతా లాక్ చేశాము.
2: హోల్ మందిర్ వాజ్ లాక్డ్
0: అని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు.
2: దే కేమ్ రన్నింగ్ ఆల్ ది డిస్టెన్స్.
0: పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగి చేశాను,
2: భగవాన్ సిగ్నల్ సుబ్బమ్మ ఆల్రెడీ,
0: వాళ్ళని వెనుక నెట్టేసేయి,
2: బ్రష్ దెమ్, పుట్ దెమ్ అసైడ్,
0: నీవు ముందు పో సుబ్బమ్మ,
2: యు ప్రొసీడ్
0: చెప్పింది ఆమె. మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను.
2: షి సెడ్ యు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ గో.
0: వాళ్ళకి ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి భావాలు,
2: దే హావ్ దట్ వరల్డ్లీ ఫీలింగ్స్.
0: మేమిద్దరూ ముత్తైదులము, మేము పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ విడోనే ఈమె ఎట్లా హారతిస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు.
2: ది టూ సిస్టర్స్ ఫీలింగ్ లైక్ దిస్, బోత్ ఆఫ్ అస్ ఆర్ హౌస్ వైఫ్స్ అండ్ వీ షుడ్ గివ్ హారతి బట్ నాట్ ఎ విడో.
0: సుబ్బమ్మ అక్కడ పోయింది,
2: సుబ్బమ్మ వెళ్ళింది,
0: హారతి అంతా కలిపింది.
2: అండ్ షీ మేడ్,
0: కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది.
2: And there was a big serpent near the doorstep.
0: నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను.
2: That for that reason Swami sent Subbamma there.
0: సుబ్బమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.
2: Subbamma is highly careful.
0: అక్కడ వెళ్ళింది, చూచింది.
2: She saw that serpent.
0: చూచేసి ఆ సర్పాన్ని సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర, సాయి నాగేశ్వర అని పిలిచింది.
2: And she went on calling సాయి నాగేశ్వర.
0: ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు.
2: ఇన్ ద మీన్ టైమ్ ది టూ కేమ్ రన్నింగ్.
0: లోపల మేమందరం వచ్చేసేసినాం.
2: అండ్ ఆల్ అదర్స్ రీచ్ ద స్పాట్.
0: అప్పుడు ఈమె ధైర్యం చేసి, అన్నిట్లోనూ భగవంతుడున్నాడు, స్వామి చెప్తున్నాడు, ప్రతి జీవిలో కూడా భగవంతుడే, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె.
2: షీ పిక్డ్ అప్ ది కరేజ్ బికాస్ భగవాన్ సేస్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్. కాట్ హోల్డ్ ఆఫ్ ది సర్పెంట్,
0: పట్టకూడదు,
2: వి షుడ్ నాట్
0: కిల్, చంపకూడదు,
2: వి షుడ్ నాట్ కిల్,
0: పట్టి దూరం ఎక్కడైనా ఇచ్చేయాలని పోయింది.
2: అండ్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ది సర్పెంట్ అండ్ షీ వాంటెడ్ టు డ్రాప్ సమ్వేర్.
0: పట్టేటప్పటికి చెయ్యి అంతా చుట్టుకుంది అది.
2: అండ్ ది సర్పెంట్ కాయిల్డ్ రౌండ్ హర్ ఫేస్ హ్యాండ్.
0: ఈ లోపల నేను వచ్చాను.
2: ఇన్ ది మీన్ టైమ్ భగవాన్
0: ఏం, సుబ్బమ్మ పాములు ఆట ఆడుతున్నావా అని తమాషగా చెప్పాను.
2: భగవాన్ సెడ్ మేడ్ ఫన్ ఆఫ్ హర్, వాట్ సుబమ్మ యు ఆర్ ప్లేయింగ్ విత్ సర్పెంట్స్.
0: నన్ను ముందుగా పంపించారు వాళ్ళిద్దరిని కాపాడటం కోసమని, నన్ను ఒక సూత్రధారిగా పెట్టారు.
2: And Subhama said, you have sent me first. You asked those two ladies wait there to protect them.
0: I know. And
2: Bhagavan made Subhama do many acts.
0: Karanam Subhama ante chala punyatpuraru.
2: Karanam Subhama is a virtuous lady.
0: Maha adrushtavantaralu.
2: She is highly lucky one.
0: Modati munchi sevalu chestu vachindi.
2: She has been serving Swami.
0: Naake kaadu. నా కోసం వచ్చినటువంటి భక్తులందరి కూడా వంటలు వండటము, వారికి వండి పెట్టుకోవటం.
2: షీ సర్వ్డ్ ఆల్ డివోటీస్, షీ కుక్డ్ ఫర్ దెమ్.
0: బంధువులందరూ ఆమెకు విరోధమైనారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ టర్న్డ్ అగైన్స్ట్ హర్.
0: ఆమె చెప్పింది, నాకెవరూ నాకు అక్కర్లేదు.
2: షీ సెడ్, ఐ డోంట్ వాంట్
0: ఎనీ. నాకు ఒక సాయిబాబు ఉంటే నాకు చాలు.
2: ఇఫ్ ఐ సాయిబాబా వన్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: సాయిబాబు ఏమి చెప్తే ఆ పని చేస్తాను నేను.
2: ఐ విల్ ఫాలో హిస్ కమాండ్ స్క్రూపులస్లీ. షీ సెడ్,
0: అంత దృఢమైనటువంటి విశ్వాసం.
2: షీ హాడ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఒక దినం కూర్చొని,
2: వన్ డే వైల్ సిట్టింగ్,
0: సుబ్బమ్మ,
2: సుబ్బమ్మ,
0: నీవు నీ భర్తను చూడాలని ఆశ ఉందా అని అడిగాను.
2: డూ యూ వాంట్ టు సీ యువర్ హస్బెండ్?
0: నేను అప్పుడప్పుడు ఇలాంటి జోక్లు అంతా ఇచ్చేటువంటి వాడిని.
2: స్వామి, ఇట్స్ జోక్ లైక్ దట్ నౌ అండ్ దెన్.
0: చీ, నాకు అలాంటి ఆశనే లేదు స్వామి.
2: షీ సెడ్, ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్, నో డిజైర్.
0: పోయినటువంటి వారితో నాకేం పని ఉంది?
2: హావింగ్ హీ లెఫ్ట్,
0: వాళ్ళు ప్రాప్తి లేదు వెళ్ళిపోయినారు.
2: అండ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్,
0: నాకు ప్రాప్తి ఉంది, నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను.
2: ఐఎమ్ లక్కీ వన్, దేర్ఫోర్ ఐఎమ్ సర్వింగ్ యూ నౌ.
0: నేను ఒకతూరు నువ్వు చూడాలంటుంటే ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను.
2: భగవాన్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సీ హిమ్, వెల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ నౌ.
0: కొంచెం అట్లా బయటికి పో అన్నాను.
2: జస్ట్ గో అవుట్ ఫర్ ఎ మినిట్.
0: బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకుని ఉంది ఆమె పాపం.
2: అండ్ దేర్ నోటీస్ ద ట్రీ డ్రమ్ స్టిక్.
0: ఆ చెట్టు కింద పోయేటప్పటికి ఆ నారాయణరావు సిగరెట్ కాలుస్తున్నాడు.
2: వెన్ హి వెంట్ దేర్ షి ఫౌండ్ నారాయణరావు స్మోకింగ్.
0: చూచింది ఈ దృశ్యం.
2: షీ సా దట్ సీన్.
0: ఆయన ప్రత్యక్షంగా చూచింది.
2: షీ సా డైరెక్ట్లీ.
0: చూచి సంతోషించడమే కాకుండా తిట్టింది కూడాను.
2: షీ వాజ్ హ్యాపీ, అట్ ది సేమ్ టైం అక్యూజ్డ్ హిమ్.
0: చచ్చి కూడాను ఈ యొక్క దురభ్యాసంలో వదలలేదు.
2: ఈవెన్ ఆఫ్టర్ డెత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ యువర్ వైసెస్.
0: ఇక్కడ కూడా సిగరెట్ తాగుతున్నాడే.
2: యూఆర్ స్టిల్ స్మోకింగ్.
0: నేను ఈ దృశ్యం చూడను.
2: ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ సీన్
0: అని వచ్చేసేసింది.
2: అండ్ షీ రిటర్న్.
0: అతనికి ఇద్దరు భార్యలు.
2: అండ్ హీ హాస్ టూ వైవ్స్,
0: సుబ్బమ్మ, కరణం కమలమ్మ అని.
2: సుబ్బమ్మ అండ్ కరణం కమలమ్మ.
0: కమలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిరంలోనే ఉంటుండాలి.
2: కమలమ్మ ఈస్ హియర్ రైట్ నౌ ఇన్ అవర్ మందిర్.
0: అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి.
2: భగవాన్ సార్, కమలమ్మ యు గో అండ్ సీ.
0: నేను ఆ రూపే నేను చూడను.
2: ఐ డోంట్ వాంట్ టు గో దేర్ ఎట్ ఆల్ అండ్ సీ.
0: స్వామి దగ్గర వచ్చి చేరిపోయినాను.
2: వీఆర్ హియర్ విత్
0: నాకు ఈ రూపాలంతా నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ దీస్ ఫార్మ్స్.
0: ఒక్కతూరి పోయి చూచిరా అన్నాను.
2: ఈ సెడ్ జస్ట్ వన్స్ యు గో అండ్ సీ.
0: ఆమె పోయి చూసేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు.
2: బై టైమ్ దిస్ లేడీ వెంట్ సా, షీ సా హర్ హస్బెండ్.
0: ఈ విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలంతా కూడా వీళ్ళకి కనిపించాయి.
2: దే కుడ్ సీ ఆల్ ద సీన్ ఆఫ్ ది రిలేటింగ్ టు దిస్ నారాయణ రావు, వాట్ హీ వాస్ డూయింగ్ వైల్ హీ వాస్ అలైవ్.
0: ఈ విధంగా కృష్ణావతారంలో కూడా ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ కూడా తిరిగి చూపటం.
2: లార్డ్ కృష్ణ ఆల్సో డిడ్ సేమ్ థింగ్, దోస్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఎర్లియర్ వర్ మేడ్ టు హ్యాపెన్ అగైన్.
0: గోవర్ధన గిరి పర్వతం ఎత్తినప్పుడు గోవర్ధన యొక్క ఉత్సవం జరుపుకున్నారు.
2: When Govardhan mountain was lifted, it was a matter of celebration.
0: ఆ ఉత్సవాలు జరుపుకునేటప్పుడు దీనికప్పుడు కేవలము గోపికలందరూ పెండిక అనేటువంటి వాళ్ళంతా కూడాను ఒక విధమైన వరలక్ష్మి వ్రతము అని వేస్ట్ చేసుకునేవాళ్ళు.
2: At that time of the festival, the unmarried girls
0: will
2: observe వరలక్ష్మి వ్రతం.
0: వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి
2: వరలక్ష్మి వ్రతం ఇస్ పర్ఫార్మ్.
0: ఈ వరలక్ష్మి వ్రతము గోవర్ధన గిరి దగ్గరికి పోయి చేసుకునేటువంటి వాళ్ళు.
2: They perform this వరలక్ష్మి వ్రత very close to this Govardhana mountain.
0: అప్పుడు లోపల కూడాను రాధ చాలా గొప్ప భక్తురాలు.
2: రాధ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆ భక్తురాలను హింసించుకుంటూ వచ్చారు చాలా మంది.
2: మెనీ పీపుల్ టెస్టెడ్ హర్ పుట్ టు సఫరింగ్.
0: ఎందుకంటే అప్పుడు కూడా నాస్తికులు లేకుండా పోలేదు.
2: ఎథీస్ వర్ ఆల్సో దేర్ అట్ దట్ టైమ్.
0: నాస్తికులు, యాస్తికులు, ఆస్తిక నాస్తికులు, నాస్తికులు ఆనాడు నేడు ఏనాటికైనా ఉన్నారు.
2: థీస్, ఎథీస్ అండ్ ఎథీస్, థీస్, థీస్టిక్ ఎథీస్ వర్ దేర్ దెన్ అండ్ నౌ.
0: అప్పుడు ఈ రాధను ఒక ఇంటిలో వేసి బీగం వేశారు.
2: రాధ వాజ్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
0: దానినే నేను ఒక డ్రామా కూడా రాసి పిల్లలకు నేర్పించాను.
2: భగవాన్ కంపోజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రామా అండ్ టాట్ టు అవర్ స్టూడెంట్స్.
0: కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వస్తే ఇంక చూస్తానే, ఇంక కృష్ణుడు వెంట పరిగెత్తిపోతుంది ఈమె.
2: యాజ్ కృష్ణ కమ్స్, రాధ రన్స్ ఆఫ్టర్ హిమ్.
0: కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోతుంది.
2: ది న్యూస్ విల్ గో అరౌండ్ ద విలేజ్.
0: ఆ కృష్ణకు రాధ ఒక కుటుంబం యొక్క గౌరవమే పాడైపోతుంది.
2: అండ్ ద రెప్యూట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ రాధ విల్ బి స్పాయిల్డ్
0: అనే ఉద్దేశంతో ఆమెను తలుపు వేసి పెట్టేశారు.
2: విత్ దట్ ఐడియా షీ వాస్ కెప్ట్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
0: లోపల నుంచి ఏడుస్తూ పాడుతూ ఉంటుండాలి.
2: రాధ వాస్ క్రయింగ్ ఇన్ సైడ్ అండ్ స్టార్టెడ్ సింగింగ్.
0: అప్పుడు వినిపించింది కృష్ణునికి.
2: కృష్ణ హర్డ్ దిస్.
0: వచ్చేసి తలుపు తెరిచేసి కొట్టి తీసేసేసాడు.
2: అండ్ హి జస్ట్ ఓపెన్ ద డోర్.
0: భక్తును చూచి, ఇది మీరు చేయవలసినటువంటి పని,
2: ఇస్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ టు
0: మీ భక్తి లేకపోయినప్పటికీ పర్వాలేదు, భక్తులను ఈ విధంగా పాడు చేయటము మీరు మహాపాపులు అని చెప్పిన
2: తర్వాత, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డివోషన్ దట్స్ వన్ థింగ్, ఇస్ దిస్ నాట్ ద వే హౌ యూ షుడ్ మేక్ ఎ డివోటీ సఫర్ లైక్ దట్.
0: చాలా అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి
2: అండ్ హి గేవ్ హిమ్ ఎ బిగ్ టాక్.
0: రుక్మిణి సత్యభామతో పాటు తీసుకుని పోయాడు.
2: అండ్ హి టుక్ రాధ అలాంగ్ విత్ రుక్మిణి సత్యభామ.
0: అక్కడ పోయేటప్పటికీ
2: దే వెంట్,
0: ఒక్క కోరిక కోరింది పాపం రాధ.
2: రాధ హ్యాడ్ వన్ డిజైర్,
0: నాకు ఇంకేమి వద్దు స్వామి,
2: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ స్వామి,
0: నీ మురళిని ఒక్కతూరి వాయించండి నేను వింటాను చాలు,
2: ఐ వాంట్ టు లిసన్ టు యువర్ ఫ్లూట్ ద
0: మెలడీ. ఆనాటి నుండి కృష్ణుడు మురళిని ఇంకా పట్టుకోవటం లేదు.
2: అండ్ హీ హాస్ నాట్ పిక్డ్ అప్ ద ఫ్లూట్ దేర్ ఆఫ్టర్.
0: ఆమె అక్కడ పోతానే పాదాలపైన పడి
2: షీ ఫెల్ దేర్, ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.

0: Sing for us, O Krishna, such that our parched hearts are completely lifted in joy. Speak to us all your nectarine words.
1: Gopalu antatisi.
0: Drawing the milk out of the udder.
1: Nadamandu tirugabosi.
0: And it's just put there in the flute there.
1: Anaga nadam.
0: It's just put there in that flute.
1: ఈ విధంగా పాట పాడమని కోరింది పాపం.
0: అండ్ షీ వాంటెడ్ కృష్ణ టు సింగ్ దట్ వే.
1: కృష్ణుడు ఒక పాట పాడాడు.
0: కృష్ణ సాంగ్ ఎ సాంగ్.
1: పాట పాడేటప్పటికి వినింది.
0: షీ హర్డ్.
1: ప్రాణం విడిచింది.
0: షీ బ్రీద్ హర్ లాస్ట్.
1: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
0: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పికప్ దట్ ఫ్లూట్ అగైన్.
1: అట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్కరి త్యాగం చేసుకుంటూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ అదర్ ఫర్ ద బీయింగ్స్ దెన్.
1: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
0: హీ సాక్రిఫైస్ దిస్ ఫ్లూట్ ఫర్ హర్.
1: ఆ గానంను త్యాగం చేశాడు.
0: అండ్ దెన్ ద మెలడీ టు
1: నాదమందు తిరిగిపోసి
0: అండ్ ఇట్ వాస్
1: గానరూపముగా మార్చి పాట పాడు మా కృష్ణ పరుకు తేనె
0: నలుకున్నట్టు. యు ఫిల్ ఇట్ అప్ ది హోల్ ఫ్లూట్ అండ్ సింగ్ ద గ్లోరీ అండ్ ద మెలడీ సో దట్ అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్.
1: ఇంకా అంతటితో కృష్ణుడు పాట పాడటం మానివేశాడు.
0: అండ్ దెన్ కృష్ణ డిడ్ సింగ్ అగైన్.
1: రామాలు సినిమాలు ఇంకా కావాల్సిన పాటలంతా వేస్తుంటారు.
0: And today we find so many other songs.
1: Kani katta kadapati paata Krishnudu idokkate cheppindindi.
0: In fact this was the last song of Krishna.
1: Krishnudu aneka rakamainatvanti oka leelalu cheptu vachadu.
0: There are many leelas associated.
1: Leela manusha vigrahudu Krishnudu.
0: And he is very personification of leela.
1: ఇలాంటి లీలామారుడైనటువంటి కృష్ణ తత్వాన్ని ఎవరు ఎన్ని వరకు వర్ణించినా వర్ణించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎక్స్టోల్ ఆర్ నరేట్.
1: ఇది అనంతమైనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఫాథమ్లెస్ డెప్త్, అన్ఇమాజినబుల్.
1: అప్రమాణమైనటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్.
1: దీనికి ఒక ప్రమాణమే లేవు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్.
1: అలాంటి దైవం యొక్క తత్వములు ఎన్నో కృష్ణ లీలలో మీరు చూస్తూ వచ్చారు.
0: యూ మస్ట్ హావ్ నోటీస్ నంబర్ ఆఫ్ ది లీలాస్, మిరకిల్స్ ఆఫ్
1: కృష్ణ. కొన్ని కల్పితమైనటువంటివంతా కూడా చేస్తూ వచ్చారు డ్రామాల్లో.
0: ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ జస్ట్.
1: కానీ కొన్ని సత్యమైనటువంటి కూడా చూపుతూ వచ్చారు.
0: దేర్ సమ్ ఆర్ జెన్యూన్, సమ్ ఆర్ నాట్.
1: కానీ కృష్ణ తత్వం పూర్తి ప్రేమతత్వమే తప్ప అన్య తత్వాలు అక్కడ కనిపించవు.
0: బట్ ద నేచర్ ఆఫ్ కృష్ణ ఈజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి కృష్ణ లీలలు ఆనాడు కృష్ణుడు తయారు చేసి అన్ని విధాల జగత్తును కంతా కూడాను చూపించుకుంటూ పోయాడు.
0: దిస్ ఈస్ ద లీలా, ద విల్ ఆఫ్ కృష్ణ విచ్ హస్ బిన్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ద్వాపర యుగమునందు మాత్రమే దైవత్వాన్ని ఎక్కువ విశ్వసిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ద్వాపర యుగమునందే స్త్రీల వల్ల దైవత్వం పబ్లిక్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ హస్ బిన్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్ మోర్.
1: స్త్రీల యొక్క తత్వము భావం యొక్క తత్వమే.
0: అండ్ ద నేచురల్ ఉమెన్ గోస్ బై ద ఫీలింగ్.
1: దైవం యొక్క చరిత్రను బయట పెట్టినటువంటి వారు స్త్రీలే.
0: ఓన్లీ ఉమెన్ హూ హాస్ బ్రాట్ అవుట్ ద డివినిటీ టు ద వరల్డ్.
1: అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: గాయత్రి యజ్ఞం చేస్తున్నారు. గాయత్రి యజ్ఞం,
0: దే వర్ డూయింగ్ గాయత్రి యజ్ఞ.
1: యజ్ఞం చేస్తూ ఉండగానే
0: యాజ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్
1: కృష్ణుడు పిలిచాడు గోపవారును.
0: కృష్ణ కాల్డ్ బాయ్స్.
1: అక్కడికి వెళ్లి యజ్ఞం చేస్తున్నారు, మాకు ఆకలి అవుతా ఉంది, భోజనం తీసుకుని రండి అన్నారు.
0: గాయత్రి యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ వెర్ వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, గో టు దట్ ఆల్టర్ అండ్ బ్రింగ్ ఫుడ్.
1: మొట్టమొదట ఋత్వికులను అడగమన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఆస్క్ దోస్ ప్రీస్ట్ ఋత్విక్.
1: ఋత్వికుల దగ్గరికి పోయి అమ్మా అయ్యా గోపాలుడు బలరాముడు ఇద్దరు వచ్చారు, నడుచుకొని వచ్చారు, ఆకలిగా ఉందట, మీరు కొంచెం అన్నం పెడతారా అన్నాడు.
0: అండ్ ది బాయ్స్ వెంట్ టు ఋత్విక్స్ ప్రీస్ట్ అండ్ సెడ్ ఇదేం
1: చత్రమా చావిడనుకున్నారా, మా యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత దైవార్పితమైన తర్వాత మేము భుజించిన తర్వాత మిగిలినప్పుడు వాళ్ళకి ఇస్తాం అన్నారు.
0: దిస్ రిచువల్ విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ద రిమైనింగ్ ఫుడ్ విల్ బి గివెన్ టు యూ.
1: తిరిగి పోయి అమ్మల్ని అడగండి అన్నాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ ఆస్క్ విమెన్ దేర్.
1: వెనక వైపున పోయి
0: they went through the back door.
1: అమ్మలంతా వంటలు వండుతున్నారు.
0: And women were cooking.
1: బొబ్బట్లు చేస్తున్నారు.
0: They were preparing బొబ్బట్లు sweet.
1: అమ్మా కృష్ణుడు చాలా ఆకలి అంటున్నాడు, కృష్ణ బలరాములు కాచుకొని ఉన్నారు, మాకు ఇంత భోజనం పెడతారా అన్నారు.
0: They said, here, look here.
1: ఇంతటి భాగ్యమా, ఇంతటి భాగ్యమా అని అన్ని విరిపిరిపిరి ప్యాకులు చేశారు, మూటలు కట్టేశారు, తన దగ్గర తామే తీసుకుని వెళ్ళినారు.
0: The women were extremely happy to notice it. They brought all the sweets there and made a pack and they started carrying.
1: ఒక్కొక్క గోపికలంతా కూడా చెప్పారు, మరి ఇక్కడ వచ్చిన తర్వాత భర్తలు చేరుస్తారో చేరో.
0: Whether it will be passed on to the family members or not.
1: వారికి ఇంకా నైవేద్యం కాకముందు కృష్ణుడికి పెట్టడము ఇది తప్పు కదా.
0: Before the cooked food is offered to God. Is
1: a Brahmin or Krishna? అతను గొల్లవాడు.
0: And here are the Ritviks who are Brahmins and is a cowherd boy, Krishna.
1: అతనికి ముందు రెట్టు పెట్టడం.
0: How can you offer?
1: అని కొంతమంది ఆడవాళ్ళు అడ్డు చేశారు.
0: There were some women who objected.
1: ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు.
0: The other people didn't.
1: దేవుడు దేవుడు దేవుడు దేవుడు.
0: Krishna is God himself.
1: గోపాలుడు దేవుడు.
0: Gopala is God.
1: అంత తీసుకుని వచ్చేశారు. నడుచుకొని వచ్చేశారు. వాళ్ళకంతా వడ్డిచ్చారు బలరామకృష్ణులకు. బాగా భుజించారు.
0: They served food to Balaram Krishna. They ate well.
1: తిరిగి వీళ్ళంతా కాలం అతీతమైన తర్వాత ఇంటికి పోయి చేరారు.
0: And at some time they returned home.
1: అప్పుడు భర్తలు ఎక్కడ పోయింటి మీరు ఇంతవరకు.
0: Then husband started asking, where have you gone?
1: మాకు లేకుండా భోజనము గొల్లపిల్లవాడికి పెట్టాలనిపోయారా?
0: Obviously you have not served food to us and you have gone there to serve food to Krishna.
1: అని చాలా చీవాట్లు పెట్టారు.
0: And they just scolded them.
1: మరి కొంతసేపు అయిన తర్వాత ధ్యానంలో కూర్చున్నారు.
0: They sat in meditation.
1: చీ, మేము చేసింది తప్పు. రైట్.
0: We have committed a mistake. What you have done is right.
1: అని చెప్పి తిరిగి స్నానాలు చేసి
0: and they had their bath.
1: ఆ మిగిలినటువంటి ప్రసాదాలను మాకు పెట్టమని చెప్పి అడిగారు.
0: And they wanted the remaining food to be served to them as prasadam.
1: ఈ అవతారం నందు కాని దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ ది టైమ్ ఆఫ్ ఎనీ ఇన్కార్నేషన్ డివినిటీ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్.
1: దైవం దగ్గర కూడా లాక్కొని పోయేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ది ఉమెన్ హూ డ్రాస్ ది మ్యాన్ టువర్డ్స్ గాడ్.
1: స్త్రీలలో భక్తి ఉండటం చేతనే పురుషులు కూడా అంతో ఇంతో భక్తి లోపల ప్రవేశిస్తుంటారు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ ది ఉమెన్ ది మ్యాన్ ఆల్సో కుడ్ హ్యావ్ డివోషన్.
1: కనుక స్త్రీలే లేకపోతే మగవారికి భక్తి రాదు అక్కడ.
0: When there is no woman, the man cannot be devoted.
1: ఆడవారు లేనిది అడవి అన్నారు.
0: A house without a woman is
1: adavi. మగవారు లేనిది మఠము అన్నారు.
0: The place without a man is matha.
1: కనుకనే మీరు స్త్రీలే భక్తికి చాలా మూలకారకులు.
0: So women are very important centers of devotion.
1: కనుకనే దైవమును నిలిచాలనే ప్రపంచంలో దైవత్వం ప్రాప్తి కావాలంటే కూడా స్త్రీలే మొట్టమొదటి మార్గము.
0: ఫర్ ది డివోషన్ టు స్ప్రెడ్ అండ్ ఫర్ ది డివోషన్ టు బి సెంటర్డ్ విమెన్ ఆర్ మెయిన్ పీపుల్.
1: కనుక స్త్రీని భక్తి అన్నారు.
0: Woman symbolizes devotion.
1: పురుషుణ్ణి జ్ఞానము అన్నారు.
0: మ్యాన్ స్టాండ్స్ ఫర్ విజ్డమ్.
1: జ్ఞానము అనేటువంటిది కేవలము వాక్య సద్దే.
0: అండ్ విజ్డమ్ ఇస్ వెర్బల్.
1: కానీ భక్తి అనేటువంటిది ప్రవర్తన యొక్క పవిత్రమే.
0: డివోషన్ స్పీక్స్ ఆఫ్ సీక్రెట్నెస్ ఆఫ్ కాండక్ట్.
1: ఈ స్త్రీలు అనేటువంటి వారు అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు.
0: విమెన్ కెన్ గెట్ ఇన్ టు ది ప్యాలెస్, ఇన్ టు ది ఇంటీరియర్ ప్లేస్ ఆఫ్ ది ప్యాలెస్.
1: మగవారికి దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశం, కానీ తర్వాత వాళ్ళని పెడితే వదలరు.
0: మెన్ కెన్ ఎంటర్ దర్బార్ హాల్, ద సెంట్రల్ హాల్ ఆఫ్ ది ప్యాలెస్.
1: కనుకనే జ్ఞానంకి అంతే ఉండేది.
0: జ్ఞాన కెన్ రీచ్ టు దట్ ఎక్స్టెంట్.
1: జ్ఞానం దైవస్థానానికి మాత్రమే చేరుస్తుంది.
0: జ్ఞాన విల్ టేక్ యూ టు ద ప్లేస్.
1: భక్తి దైవం యొక్క హృదయంలో కూడా చేర్చిపోతుంది.
0: వేరస్ డివోషన్ విల్ టేక్ యూ టు ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే భక్తికి అంత గొప్ప విలువనిచ్చారు.
0: డివోషన్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఇట్టి భక్తిని ఆనాటి నుంచి గోపికలు జగత్తునకు వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ హ్యాస్ బీన్ టాట్ అండ్ షేర్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై దిస్ గోపికాస్.
1: దైవ ప్రార్థనలకంతా కూడా వాళ్లే మూల కారణము.
0: దే ఆర్ ది మెయిన్ పీపుల్ హూ ప్రే టు గాడ్.
1: ఎక్కడికి పోయినా హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ కతిరంజిధా అని భావించారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నథింగ్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అదర్ దెన్ ది నేమ్ ఆఫ్ గాడ్ హరినామ.
1: హరినామే స్మరించండి.
0: Think of Harinama, chant his name.
1: ప్రజలకందరికి బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ గోపికాస్.
1: ఈ పుట్టపర్తి గ్రామంలో కూడా మొట్టమొదట
0: ఇన్ దిస్ పుట్టపర్తి విలేజ్ ఇన్ ద బిగినింగ్
1: సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ
0: కరణం సుబ్బమ్మ
1: ఆమె ఇల్లు లేనంత వరకు ఎవరు కానీ భగవత్ యొక్క చింతనే చేయలేదు.
0: నో వన్ థాట్ ఆఫ్ గాడ్ ఎక్సెప్టింగ్ హర్.
1: ఒక్కొక్క తూరి
0: సమ్ టైమ్స్
1: నా దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తున్నారని చూసేటువంటిది గృహమమ్మాయి.
0: The mother noticed many big officers coming to visit Bhagwan.
1: Police does veskonu sthe chalu bhayapadedi.
0: If anyone police officer comes there, the mother Eeshwaramma was afraid of that person.
1: Mettiga Subbamma intiki vachesedi.
0: And she used to come to Subbamma's house.
1: Subbamma, police vallu vachinaru, vallu emaina swami tho maatladtaru emo, meeru akkada ponikokonda chudandi, ponikokonda chudandi ani cheppedi papa.
0: She used to pray to Subbamma, some police officer has come here, see that he will not have a chance to speak to Bhagwan.
1: Amma, vaaru kuda bhaktule kada.
0: అండ్ సుబ్బమ్మ ఇస్ టు రెస్పాండ్
1: స్వామి కోసం అందరూ వస్తారు
0: ఫర్ స్వామి ఆల్ విల్ కమ్ హియర్
1: నువ్వు ఈ యొక్క బాధ భేదము పెట్టుకోవద్దు
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ లైక్
1: స్వామి ఎవరు కూడా ముట్టలేరు
0: నన్ కెన్ టచ్ స్వామి
1: కాబట్టి స్వామి జోలికి ఎవరు రారు
0: నన్ కెన్ ఇంటర్ఫియర్
1: అని చెప్తే ఈమె చాలా సుబ్బమ్మని కూడా కోప్పడేటువంటిది
0: అండ్ ఇన్ఫాక్ట్ ఈశ్వర్ మా స్కూల్
1: నీ ఇంట్లో ఉండటం వల్ల స్వామి నీ ఇంట్లోకే వస్తున్నారు పోలీసులు అంతాను
0: బికాస్ స్వామి స్టేయింగ్ అట్ యువర్ రెసిడెన్స్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ దేర్
1: కాబట్టి ఇక్కడ చేర్చొద్దండి
0: సీ దట్ నో పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: మెడ్రాస్ నుంచి
0: ఫ్రమ్ మెడ్రాస్
1: ఐజీపీ రంగనాయకం అని ఒకరు వచ్చాడు
0: ఐజీపీ రంగనాయకం కేమ్ హియర్
1: మెడ్రాస్ తీసుకుని పోవాలని వచ్చారు
0: అండ్ హీ వాంటెడ్ టు టేక్ స్వామి టు మెడ్రాస్
1: ఓమమ్మ ఇంకా ఒకే ఏడుపు
0: మదర్ స్టార్టెడ్ క్రయింగ్ బికాస్ షీ డిడ్ వాంట్ హిమ్
1: అది మొట్టమొదటి మెడ్రాస్ పోవటము
0: ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ విజిట్ టు మెడ్రాస్
1: అది ఏదో పెద్ద గ్రామం అట
0: ఇట్స్ వెరీ బిగ్ ప్లేస్
1: అది ఏదో పెద్ద దూరం అట ఆ దేశము
0: ఇట్ ఇస్ ఫార్ ఆఫ్ ప్లేస్
1: మెడ్రాస్ దేశానికి స్వామిని తీసుకుపోతున్నారట
0: అండ్ భగవాన్ ఇస్ టేకెన్ టు దిస్ కంట్రీ
1: నేను అంటే పడుకుంటా నేను పోనివను
0: సెడ్ ఐ డోంట్ అలౌ హిమ్ టు గో
1: స్వామి మీరు పోకూడదు అని ఊరికి ఏడ్చింది
0: షీ వెంట్ ఆన్ క్రయింగ్ స్వామి బెటర్ యూ డోంట్ గో
1: ఎక్కడికి నేను పోకూడదన్నావు
0: హి సెడ్ వాట్ ఇస్ ది ప్లేస్ దట్ యు డోంట్ వాంట్ టు గో
1: అంటే ఎక్కడో ఉందట
0: ఇట్ ఇస్ మెడ్రాస్
1: అది ఏ దేశమో ఏమో అప్పుడు పుట్టపర్తికి మెడ్రాస్ అంటే ఏదో ఏదే దేశం
0: అట్ దట్ టైమ్ టు పుట్టపర్తి మెడ్రాస్ ఇస్ ఎ ఫారిన్ కంట్రీ
1: ఆ విధంగా భావించేటువంటి వాడు
0: దట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్
1: దెన్ అప్పుడు నుంచి చాలా బాధపడుతూ వచ్చేటువంటి
0: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్
1: కానీ ఇదంతా ఏది కారణము
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్
1: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా
0: హర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ ఇస్ ది మెయిన్ కాజ్
1: స్వామి ఎక్కడ తీసిపోతారు ఏమో
0: స్వామి మే బి టేకెన్ ఎనీవేర్
1: తర్వాత మొట్టమొదట ఇక్కడ మందిరం పూర్తి కట్టడానికి ఆమె మూల కారణం
0: ఇన్ఫాక్ట్ షీ వాస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మందిర్
1: సాటమ్మ వచ్చి స్వామి ఈ పల్లె లోపల మేమందరూ రాలేము పోలేము కారు రావు ఏమి రావు చిన్న ఎద్దుబండి కూడా రావు
0: Sakama came and said, it's not possible for everybody to reach this village. Cars cannot reach here.
1: Even a bullock cart cannot reach here.
0: We have to drop all our vehicles there and walk all the
1: Swami,
0: distance.
1: Swami, you come to Bengaluru. We will build a great building.
0: Swami, you come to Bangalore. We will construct a very big building for you.
1: We will build a palace. We
0: will give you the palace.
1: ఏం చెప్పా నాకు ఆ ప్యాలెస్ లెక్కర్లేదు
0: భగవాన్ సార్ ఐ డోంట్ వాంట్
1: భవనాలు నాకు అక్కర్లేదు
0: ఐ డోంట్ వాంట్ బిల్డింగ్స్
1: నాకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలు
0: వన్ స్మాల్ రూమ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ
1: అని నేను చెప్పినా కూడా వాళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు
0: దే డిడ్ పే హీడ్ టు హిస్ వర్డ్స్
1: కట్ట గడపడికి ఆ ఏడుపు వల్లనే నేను పుట్టబట్టి వదలకోకుండా నేను వదలను ఆమెకు మాట ఇచ్చాను
0: భగవాన్ మేడ్ ఎ ప్రామిస్ టు మదర్ దట్ హీ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్ పుట్టబర్తి
1: ఆమె చిన్న ఒక ఉదాహరణ చెప్పింది
0: He gave a small example.
1: Swami, mokka ekkada puttundo akkadane daniki paadi gatti eru vesi neelu postunte goppa vruksham avutundi.
0: She gave a small example where the seed germinates, sprouts up. It has to be watered, it has to be manured on the spot only.
1: Inko chotu, inko chotu perigi, inko chotu. Ee vidhanga perigi perigi pedutunte adi vruddham abhivruddhi raadu.
0: If we go on shifting this little plant sapling from one place to another, it won't grow.
1: Kaluka meeru puttina gramamlone undandi, goppaga abhivruddhi vastundi annaru.
0: You stay here in your birthplace, it will progress.
1: నేను ఆమెకు కూడా మాట ఇచ్చి ఇక్కడే ఉంటాను నేను పోయి వస్తూ ఉంటాను అని చెప్పాను
0: భగవాన్ గేవ్ హర్ ఎ ప్రామిస్ ఐ విల్ సెటిల్ హియర్ ఇన్ బిట్వీన్ ఐ గో అండ్ కమ్ బ్యాక్
1: భక్తి ప్రపత్తులకంతా కూడా ఆడవారికి ఉన్నంత భక్తి ప్రపత్తి మరొక మగవారికి లేదు
0: సిన్సెరిటీ అండ్ ద డివోషన్ ఉమెన్ కమ్స్ ఫస్ట్
1: కనుక స్త్రీల లోపల గొప్ప వివేకం ఉంటుండాలి
0: అండ్ విమెన్ ఆర్ ఇంటెలిజెంట్
1: విజ్ఞానం ఉంటుండాలి
0: ప్రజ్ఞానం ఉంటుండాలి
1: సుజ్ఞానం ఉంటుండాలి
0: గుడ్ నాలెడ్జ్
1: సర్వజ్ఞానం వారి ఎందే ఉంటున్నాయి
0: అండ్ ఇన్ఫాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దే హావ్
1: కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి
0: డోంట్ కన్సిడర్ విమెన్ రాదర్ లో ఆర్ చీప్
1: కానీ కొన్ని కొన్ని బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి
0: దే టూ హ్యావ్ weaknesses
1: ఆ బలహీనతలు వాళ్ళే వాళ్ళు సర్చ్ చేసుకోగలరు
0: దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్
1: కానీ ఎవరిని మనము చులకన చేయకూడదు
0: వీ షుడ్ నాట్ టేక్ ఎనీవన్
1: ఎవరిని మనకు చులకనగా మాట్లాడకూడదు
0: వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీబడి ఆర్ వ్యూ దెమ్ లో
1: ఈనాడు వారికి వచ్చింది రేపటిన మనకేం వస్తుందో
0: టుడే దే మే బి ఇన్ దిస్ సిచ్యుయేషన్ టుమారో వాట్ ఇస్ ద క్షేమంగా ఉండాలని
1: లోకక్షేమం మహాభిహం అన్నారు
0: వీ షుడ్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్
1: కనుకొని మొట్టమొదటి అందరు కూడా క్షేమంగా ఉంటున్నాయి
0: అండ్ ఇన్ఫాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దే హావ్
1: కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి
0: డోంట్ కన్సిడర్ విమెన్ రాదర్ లో ఆర్ చీప్
1: కానీ కొన్ని కొన్ని బలహీన

0: ఈ అందరి క్షేమం నిమిత్తమే భగవద్గీతలో కూడాను ఈ విధమైన బోధన చేస్తూ వచ్చింది.
1: ఇట్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఎయిమింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: సర్వుల యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి.
1: వీ షుడ్ ప్రే ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్.
0: ఏకోహం బహుశ్యాం, ఒకడే సర్వుల యందు ఉంటున్నాడు.
1: ఓన్లీ వన్ గాడ్ హూ హాస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: కనుకనే భగవంతుడు సర్వస్వరూపుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: కనుక కృష్ణుని యొక్క తత్వము ఎన్ని రకములైనటువంటి యొక్క ద్వాపరయుగంలో ప్రజలకంతా కూడాను మహాతత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ ఏజ్ ద్వాపర.
0: ద్వారకకు ఒక చిన్న తమాష మీకు చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ విల్లింగ్ టు టెల్ సంథింగ్ దట్ హ్యాపెన్ దేర్ ఇన్ ద్వారక.
0: కృష్ణుడు మధురలో ఉన్నాడు. మధురలో ఉన్నాడు.
1: కృష్ణ వాస్ స్టేయింగ్ దేర్ మధుర.
0: ఈ కంసుని యొక్క భార్య ఎక్కడ పోయినా తప్పింది గది.
1: And Kamsa's attempts didn't stop.
0: దూతలను పంపటము, వీరిని హింసించడం, వారిని హింసించడం, ఈ విధంగా చాలా బాధలు పెడుతూ వచ్చాడు.
1: Kamsa went on putting people to suffering.
0: ఒకనాడు కృష్ణుడు కంసుని చంపిన తర్వాత,
1: after Krishna killed Kamsa,
0: కంసుని భార్యలు ఇద్దరు ఉంటున్నారు.
1: Kamsa had two wives.
0: వీరిద్దరు కూడాను ఒక మహారాజ కుమార్తెలు.
1: They are the daughters of a king.
0: కానీ అక్కడ ఆయన కృష్ణుడి పైన దండెత్తి వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కేమ్ ఓవర్ దట్ టు విన్ టు కాంకర్ కృష్ణ.
0: ఈ విధంగా దండెత్తి వచ్చేటప్పటికి ఏం చెయ్యాలి? వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు గోపికలు.
1: The Gopikas were feeling very bad.
0: గోపల్లె అంతా కూడా వేపల్లె అంతా కూడా బాధపడుతున్నారు.
1: ఆల్ ఇన్ సైడ్
0: ఎన్ని దినాలు మేము ఈ అవస్థను పడాలి?
1: హౌ లాంగ్ షుడ్ వీ సఫర్?
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: నా యొక్క శక్తి సామర్థ్యం ఒక్కతూరి మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ ఇట్ వన్స్ మై మిస్టరే మై కెపాసిటీ.
0: రాత్రికి మీరందరూ కూడా వేపల్లెలో పండుకోండి.
1: టు నైట్ యూ స్లీప్ దేర్ ఇన్ వేపల్లె.
0: రేపు తెల్లవారికి ఎక్కడ ఉంటారో మీరు చూసుకోండి అన్నారు.
1: నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్.
0: వేపల్లెలో చక్కగా తన్మయత్తులైపోయి నిద్రపోయినారు.
1: వేపల్లె దే వర్ ఆల్ ఫాస్ట్ స్లీప్.
0: తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉన్నారు.
1: నెక్స్ట్ మార్నింగ్ విన్ దే గాట్ అప్ దే ఫౌండ్
0: వేపల్లె ఎక్కడ ఉంటుండేది?
1: వేర్ ఇస్ ద్వారకా, వేర్ ఇస్ వేపల్లె?
0: 1000 మైల్ దూరం ఉంటుండాలి.
1: 1000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్.
0: ఇక్కడ రాత్రి పడుకున్న వాడు తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ హియర్, నెక్స్ట్ మార్నింగ్ దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ దేర్.
0: ఆ విధంగా గ్రామాలు గ్రామాల్లోనే మారుస్తూ వచ్చాడు.
1: లైక్ దిస్ హీ వెంట్ ఆన్ షిఫ్టింగ్ విలేజ్ టు విలేజ్.
0: ఇంతటి దైవత్వము మరొక దీంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కనుకనే దైవత్వాన్ని మీరు చులకనగా మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ ది డివినిటీ.
0: ఏమైనా చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఎక్కడైనా వెళ్ళగలడు.
1: హీ కెన్ గో ఎనీవేర్.
0: ఏమైనా మార్చగలడు.
1: హీ కెన్ చేంజ్ ఎనీథింగ్.
0: కాబట్టి దీనికి ఏమాత్రము సందేహమే పడనక్కర్లేదు.
1: నెవర్ డౌట్ ది డివినిటీ.
0: ఈ డౌట్స్ ఏ మనల్ని ముంచి వేస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ డౌట్స్ దట్ విల్ స్పాయిల్ us.
0: కనుకనే దేనికి మీరు డౌట్స్ పడకుండా
1: నెవర్ డౌట్
0: అన్ని గాఢమైన విశ్వాసంతో
1: డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: దాన్ని విశ్వసించి దాన్ని మీరు ఫాలో చేస్తూ రండి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ ఫాలో ది డివైన్.
0: దైవత్వాన్ని అనుసరించడం వల్ల మనకి ఎప్పుడు కూడా నిజమైనటువంటి ధర్మమే ఏర్పడుతుంది. కానీ మరొకటి మనకు పరికరాదు.
1: బై ఫాలోయింగ్ గాడ్ ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రాపర్.
0: లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు.
1: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. లెట్ ద హోల్ హ్యుమానిటీ బి ప్రాస్పరస్.
0: కనుక దైవత్వాన్ని మాత్రం మీరు పూర్ణంగా విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం

0: Radio Sai Now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమిలలు.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yokka jagattanandu manavude anintiki nee moola karanamu.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma dullabham, manava janmamu atyanta dullabham ainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanu, jagatnu marchavalanu, jagatlo abhivruddhi gaadinchavalanu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్, ద ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదలి ఉండలేదు. సుఖదుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటి అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: Kani manavudu aakaramnu maatrame gurtinchi aalochana maatrame gurtinchaka pravartinchukunu cheta manavatvanni marchipothunnadu.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu aneetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lokala unnatvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudaniga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైనటువంటి విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరైనటువంటి గత కాదు.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి యొక్క జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore, it's absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life, there is hidden, mysterious, mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: Motta motta gnanam ante emito telusukovali.
2: In the first instance, we should know what jnana is.
1: Jnanam anaga aneka mandi grandhamulato chadivinatvanti okka vishayam jnanam anukuntaru. Kaadu kaadu.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: Kani manavu nundi aavirbhavinchi aanandinchi aacharinchi anyulaku bodhinchi thanu tirigi bodhimpabadatame nijamainatundi manavattu.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality అనగా మీరందరికీ చక్కగా తెలుసును. హ్యూమన్ అనగా మానవత్వంతో చేరినటువంటిది. దాని యొక్క క్వాలిటీ అనగా దాని యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి.
2: You know what human quality is? The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి వెలువడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: This is human quality. Will find its origin right from the navel, from the base of the human, the center of your being, not from the text, not that is heard nor said.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Meeru Kerala nunchi vachi ikkada vachi edo gnananni telusukovalani prajnana vijnana sugnanamulu yokka arthamulu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge anetvantidi kevalamu action tho vachinatvantidi kaadu.
2: Knowledge is not to be simply pretended or acted.
1: Knowledge energy gaanu maarutundi, energy gaanu maarutundi.
2: This knowledge can be transformed into energy. At times it becomes even allergy.
1: Kani ee knowledge ni ye vidhanga manam polchukovali aneetunte vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga aacharinchi palakali.
2: This knowledge should motivate everyone to practice the human value.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
1: కానీ ఇది అంతే కూడాను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: దీస్ ఆర్ ఆల్ due to three important factors: reaction, reflection and resound.
1: Resound. ee sound anetvanti manamu lopara nunchi puttinchukoni vacheetvanti yokka sound.
2: The sound in reality is within, where it arises, originates.
1: Reflection manamu yochinchi danini aacharanalo petti మౌనంతో అనుభవించేటువంటి విషయం రిఫ్లెక్షన్.
2: రిఫ్లెక్షన్ ఇస్ వన్ దట్ ఈస్ పాండర్డ్ ఓవర్, వెల్ థాట్ ఆఫ్, ప్రాక్టిస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ రియాక్షన్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: As is the action, so is the reaction.
1: Reflection deeni yokka pratibimbanga untundali.
2: Reflection is the one out of this reaction.
1: Resound anetvantidi deeni yokka pradhanamaina kartavyam.
2: The resound stands for the main obligation or responsibility.
1: Resound, reflection, reaction ee moodu kudanu మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: దేర్ఫోర్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
2: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ అండ్ లెర్న్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుంచి చేరినటువంటిది.
2: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
1: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది.
2: At the same time, reaction gets transformed into reflection.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: The harmony and the unification of these three is ingrained in human life.
1: కన మానవుడనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యర్థం చేసేటువంటి వాడు కాదు.
2: A human being is not merely meant to express, vocalize and waste time.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటిది కాదు.
2: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore, we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచిత సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
2: Oh man, why do you pride yourself that you have gone through all books, that you are highly resourceful, knowledgeable? Why are you egoistic?
1: నీ హస్త యుగము మోచి పరమాత్మని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
2: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ఈ నాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: It is necessary you should cultivate new habits, the new ways of life from today, recognize their value.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: In this world today, as you notice, there are so many changes.
1: కానీ అవి అన్ని కూడా ప్రధానం కాదు.
2: All these changes that you come across are not that important.
1: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ద వన్స్ ఓన్ సెంటర్ ఆఫ్ లైఫ్ ద బీయింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ షేరింగ్ విత్ అదర్స్.
1: సత్యమును పఠించి తిని సత్యము చూచి సర్వశాస్త్రములు నిష్ఠులమైన విద్యలను నేర్చితనంచును గర్వమేడ. ఈ ప్రస్తుత యుగమునందు నేర్చినటువంటి విద్యలు అన్నీ కూడాను కేవలము అవిద్యల కిందనే చేస్తాయి కానీ నిజమైనటువంటి విద్యలు కాదు.
2: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ నోన్ సో మచ్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కంటైన్డ్ ఇన్ నంబర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బుక్స్? నో నో నో. వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్? All the textual information, bookish knowledge is avidya.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
2: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది, కాని విద్య అభివృద్ధి కాదు.
2: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఇది రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
1: విద్య
2: విద్య
1: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
2: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: Therefore, భగవాన్ says that experience is necessary.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
2: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని ఎందు సర్వ విధములా శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈజ్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: The knowledge and experience of current cannot be had by reading the books or speaking about it.
1: Wire lo current anta vastuntadi.
2: You also find the flow of current outside.
1: Ee current dwara manam ekkada vastundante muttute kuda chalu shock kodutundi.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: కనుక దీనికి యోచిస్తే కూడా చాలు, ఆ ఎనర్జీ అంత గొప్ప పవర్ఫుల్ గా ఉంటుంటుంది.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: మానవుని యొక్క స్వరూపం అంతా కూడా ఎనర్జీగానే ఉంటుంది.
2: The whole human form is full of energy.
1: తాను చేయనది, తాను చెప్పునది, తాను నడుచుకున్నది, తాను చదువునది, తాను రాయనది అంతా కూడా ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: All the reading, writing, walking, talking, all that is said, all that has been thought of are all due to energy only.
1: కరుగు ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: Energy has no specific form.
1: ఆ ఎనర్జీ మానవుని నకశిఖ పర్యంతము సంచరిస్తూనే ఉంటుంది.
2: This energy moves about, flows from top to toe.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
2: It is only the same energy that flows right from the toe to the hair on the top.
1: Kaluka ee energy ani edo ok sthanam nandu maatrame untundi prasarimpa chesetundi kaadu.
2: Energy is never localized.
1: Puramu oka vyakti emiyu telinatundi yokka ajnaniga undinatundi vaadu.
2: Earlier there was a totally ignorant person.
1: Kaani kramakramena ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
2: లేటర్ హీ హస్ డెవలప్ దిస్ ఇన్నేట్ ఎనర్జీ అండ్ అల్టిమేట్లీ బికేమ్ గ్రేట్.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: దేర్ఫోర్ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను కలిపేటువంటి వారే.
2: All of you study.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students you also serve.
1: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్, బట్ యువర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు, కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యూ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్, నో, యూ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను మీ స్వతశక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ హ్యాస్ డెవలప్డ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ డిపెండెన్స్.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: దేర్ఫోర్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing nothing help from outside.
1: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యూ డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాల కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యూ థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్, బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ సేక్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: సెల్ఫ్ రియలైజేషన్,
2: సెల్ఫ్ రియలైజేషన్,
1: సెల్ఫ్ ఎక్స్పీరియన్స్,
2: ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్,
1: అంతా కూడాను సెల్ఫ్ కిందనే ఉంటుండాలి.
2: ఆర్ ఆల్ రిలేటెడ్ టు యువర్ బీయింగ్ ద సెల్ఫ్.
1: కనుక మీరు క్రమక్రమేణ ఈ రెండు దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి, అవన్నీ కూడాను మున్ముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యు విల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ టు టీచ్ అస్ ఇన్ ఎ వే దట్ వీ క్యాన్ అండర్స్టాండ్.
1: కనుక మీరు ఇంకా ముందుకు తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి.
2: దే ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూఆర్ సపోజ్ టు నో ఇన్ ఫ్యూచర్.
1: సేవాదళం అనగా కేవలము దళము,
2: సేవాదళము దళ, ద పెట్రోల్.
1: ఈ దళము లోపల అనేక రకములైనటువంటి యొక్క కళలంతా ఉన్నాయి.
2: దళ ద పెట్రోల్ హ్యాస్ గాట్ సో మెనీ ఫేసెస్, ఫ్యాసెట్స్.
1: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ the beauty of the petal and faces that would spread all over around.
1: Kaani oka vitram naatinaamante aa vitram peddayipoyi pedda chakkani andamaina flower ga roopanduthundi.
2: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
1: Kaani mottamota idi vitramu ee maatramu andaanni andinchadu.
2: ఇనిషియలీ ద సీడ్ ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్.
1: అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మన మానవుల్ని ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: దో ద సీడ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ ఇనిషియలీ, యాజ్ ఇట్ గ్రోస్ జర్మినేట్స్ అండ్ ఫ్లవర్స్, ద బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ విల్ బి స్టాండింగ్ యాజ్ ఎ టెస్టిమనీ.
1: ఆ ఫ్లవర్ లోపల అనేక దళములంతా ఉన్నాయి.
2: ద ఫ్లవర్ హ్యాస్ సో మెనీ పెటల్స్, దళాస్.
1: ఈ దళములు ఉన్నంత వరకే ఇది ఫ్లవర్ గా కనిపిస్తుంది.
2: ద ఫ్లవర్ రిమైన్ సో లాంగ్ దేర్ ఆర్ దళాస్.
1: ఈ దళములు రాలిపోయినా ఫ్లవరే కాదు.
2: వెన్ దళాస్ ఆర్ పెటల్స్ డ్రాప్ డౌన్, ద ఫ్లవర్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక మొట్టమొదట దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
2: Therefore, we have to mold and shape ourselves into flowers.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: వాచ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ దెన్ ఎంజాయ్.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ముకున్న చెప్పగలడు.
2: ద రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ విల్ బి ఇండికేటెడ్ టు యూ బై ముకుందన్, ద స్టేట్ ప్రెసిడెంట్.
1: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరిస్తుంటాను.
2: భగవాన్ విల్ రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్స్ లేటర్.
0: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా, అడ్రెసింగ్ ద సాయి యూత్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ ద 11th of April 2005.

0: Sai Ram, dear listeners, in today's age, there is considerable terrorism that is rampant everywhere. But Baba declares that the real terrorists hide within us in the form of anger and jealousy. In today's discourse, Bhagwan emphasizes the need for all of us to eliminate the vices within us and to develop noble qualities. Only by doing so can world peace be achieved. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 19th of January 2002 in Whitefield, Bangalore, during the first anniversary of the Sri Satya Sai Institute of Higher Medical Sciences.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, పూర్ణుడైరణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానముల్ ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: నిలవగలడా?
1: బీయింగ్ ఎ స్కాలర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు విన్ ఓవర్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ యాజ్ ఎ వారియర్ విత్ ఆల్ ద కరేజ్ వన్ కెన్ బి విక్టోరియస్ బీయింగ్ ఎ కింగ్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ నైస్లీ One can indulge in acts of charity of golden cows. One can even count the number of the living beings. But yet, to control the senses, the body, and to turn inward, and to maintain the state of equanimity, is not possible.
0: Parama Pavanamaina Bharatavaniyandu Sahanamannade మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధురభావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమిద్ది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఏమందు భారత పాలనంబు.

0: గుర్తించే నిమిత్తమై అనేక విధములైన ప్రయత్నములు సలుపుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు అటైన్ ది స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ టోటాలిటీ.
0: అట్టి పరిపూర్ణత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు ఆచరించేటువంటి ఆచరణకి సంపూర్ణము అని చెప్పారు, అనగా పూర్ణమైనటువంటిది అని. దీనిని సంస్కృతి అని కూడా చెప్పారు.
1: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ ద ప్రాసెస్ అడాప్టెడ్ ఈస్ టోటల్ అండ్ ఇట్స్ పర్ఫెక్షన్.
0: కనుక మానవుడు తన సంస్కృతిని, తన పవిత్రతను, తన శీల సంపత్తిని కాపాడుకునే నిమిత్తమై అనేక పవిత్రమైన కార్యముల్లో పాల్గొనవలసి వస్తుంది.
1: Man has to undertake sacred tasks to uphold the culture and also his character.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavuniki pradhanamainatvanti oka jeevitamu premane.
1: The life centers round love.
0: Aa prema ente manam jeevinchali.
1: We have to carry on life surgeon with love.
0: Aa premane daivamu.
1: Love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులకు చిక్కి తన జీవితమునే అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
1: Man has lost this sacred love, having been totally indulged in hatred and also pomp and show and jealousy. He has developed of late the demonic temperament and ruined his own life.
0: జాతి

0: వీరసుతుడా.
1: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ కాండక్ట్ మొరాలిటీ. ద నేషన్ విల్ లూజ్ ఇట్స్ గ్లోరీ, యూనిక్నెస్ ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ. ఇట్ ఈస్ దట్ నేషన్ దట్ హోల్డ్స్ ఆన్ టు ఇట్స్ క్యారెక్టర్.
0: ఈనాటి మానవుని యొక్క నీతి అన్నటువంటిది ఏమాత్రం కూడా మనకు గోచరించటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ మొరాలిటీ.
0: ఆ నీతియే లేకుండా ఇతను మానవ జాతియే కాడు.
1: Without this morality, he cannot claim to have belonged to humanity.
0: కనుక మానవునిగా మనం బ్రతకవలనన్న నీతిని ప్రధానమైనటువంటి జ్యోతిగా మనం వెలిగించుకోవాలి.
1: If you want to live as a human being, you should have this light of morality.
0: కనుక ఈనాటి మానవత్వానికి ప్రధానమైనటువంటి యొక్క ఆరోగ్యము నీతియే.
1: The main health of man depends on the character, the morality.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క భౌతిక జగత్తునకు ఈ దేహమే ప్రధానమైన లక్ష్యాన్ని పూనుకోకూడదు.
1: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
0: దీనికి మనసు ఆత్మ అనేటువంటిది రెండు కూడాను ప్రత్యేకించి ఉన్నది.
1: The man besides this body has two more components, the mind and the spirit.
0: కానీ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ భౌతిక దేహానికి మన ప్రధానమైన లక్ష్యాన్ని ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దిస్ బాడీ అలోన్.
0: మన యొక్క నీతిని ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు గో బై ద స్టాండర్డ్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఆ నీతి నిమిత్తమై మనం బ్రతుకుతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ దట్ వీఆర్ లివింగ్ హియర్ to hold on, to cling on to this morality.
0: ప్రపంచమంతయి కూడాను వెతికి చూచినప్పటికీ మనసు పదార్థము ఈ రెండు తప్ప మరొకటి మూడవది లేదు.
1: The whole world is a combination of two, the mind and the matter.
0: కనుకని మ్యాటర్ అండ్ మైండ్ ఈ రెండింటిని చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: So we need to make an honest attempt to know the relationship between the matter and the mind.
0: ఏమిటి ఈ మనసు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించి గుర్తించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ రికగ్నైజ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: వాట్ ఈజ్ మైండ్ అనగా ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: ఇఫ్ వి పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈజ్ మైండ్, ది ఆన్సర్ ఇస్ ఇట్ డస్ నాట్ మ్యాటర్.
0: వాట్ ఈజ్ మ్యాటర్ అంటే

0: డోంట్ మైండ్ అంటాడు.
1: ఇఫ్ యు సే వాట్ ఇస్ మ్యాటర్ దే సే డోంట్ మైండ్.
0: ఇది ఆ మానవుడు తెలుసుకోవటము.
1: ఇస్ దట్ వాట్ యు నో?
0: మ్యాటర్ అంటే ఏమిటో తెలుసుకోకుండా ఉన్నప్పుడు తన మానవత్వాన్ని ఏ రీతిగా పూర్తిగా చేయగలడు?
1: ఇఫ్ హి డస్ నాట్ నో ద నేచర్ ఆఫ్ మ్యాటర్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో హిస్ ట్రూ నేచర్?
0: కనుక మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ షుడ్ నో ద మ్యాన్ హుడ్ ఆర్ ద హ్యూమన్నెస్.
0: పంచభూతములను కలిగినటువంటి యొక్క దేహమే ఈ మానవత్వానికి ప్రధానమైన భావించరాదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద మెయిన్ వన్ కంపోజ్డ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ ఇంగ్రీడియంట్స్ కన్స్టిట్యూయెంట్స్.
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారము
1: అండ్ రిఫైన్మెంట్.
0: ఈ మూడు కూడా ఆత్మ యొక్క అంశములే.
1: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ఆత్మ.
0: దీనినే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: This in Bhagavad Gita it is said, the entire humanity is the, just the spark of the divine.
0: Manasu anetundi aatma yokka amsame.
1: Mind is the part of the spirit.
0: Kevalam bundle of desires ani manam bhavincharadu.
1: We should not consider mind as the bundle of desires.
0: Idi chaala parapaatu.
1: It's a mistaken view.
0: Bhautikamaina jagattunaku, bhautikamaina jeevatunaku idi bundle of desires ani cheppavachchu.
1: From the worldly parlance we can say mind is the bundle of desire.
0: Kani bundle of divinity.
1: But it truly speaking is the bundle of divinity.
0: Ee divinity ni manam pondalanante em kavali?
1: To attain divinity what do you require?
0: Mottam manavattamulo oka aikamatyam atyavasaranga sadinchali.
1: In the first instance to begin with we should achieve unity among us.
0: Aikamatyame manava samskruti.
1: In unity lies our culture.
0: Deeni yokka kriya roopame manavuni yokka pradhanamaina karma aadarshamu.
1: The unity must be expressed in our activity.
0: కనుక ఐకమత్యం అనేటువంటిది ఉండినప్పుడే మానవుడు ఎంతైనా గొప్ప సనాన్ని సాధించగలడు.
1: విత్ ది యూనిటీ ఎగ్జిస్టింగ్ హీ కెన్ అచీవ్ ఎనీ లాట్.
0: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కానీ ఐకమత్యాన్ని జయించలేదు.
1: మ్యాన్ హ్యాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఈజ్ యెట్ టు అటైన్ యూనిటీ.
0: ప్రతి దానికి కూడాను భిన్నత్వము భిన్నత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ ఫైండ్ డైవర్సిటీ.
0: నేను ఆసుపత్రి కట్టించానని ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
1: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ హ్యాస్ బిల్ట్ దిస్ హాస్పిటల్ టు రెండర్ సర్వీస్ టు ద రెసిడెంట్స్ ఇన్ ద స్టేట్.
0: నేను వీరి కోసం వారి కోసం అనేటువంటి దీనికోసం నేను సాధించలేదు. నేషన్ కోసం నేను దీన్ని కట్టాను.
1: భగవాన్ హ్యాస్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ వాట్స్ ఎవర్. దిస్ ఈజ్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: నపుణ్యం నపాపం నసౌఖ్యం నదుఃఖం నమేధాన యజ్ఞం సమస్తే నమస్తే నమస్తే అన్నాడు చెప్పు. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore man should make an attempt to know the divinity by recognizing the unity in diversity.
0: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
1: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే
1: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ
0: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకములో అప్పుడు భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు గో బై ది ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: ముఖ్యంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హెల్త్ యాజ్ వెల్త్.
0: నిజమే ఆరోగ్యం మూలం ఉత్తమం, అది ఉత్తమమైనటువంటిది.
1: ఎస్ హెల్త్ ఈస్ ట్రూలీ ఎసెన్షియల్.
0: ఆనందాన్ని నీవు సాధిస్తే ఆరోగ్యం క్షణంలో నీవు పొందగలవు.
1: వెన్ వన్స్ ఇఫ్ యు ఆర్ బ్లిస్ఫుల్ యు కెన్ బి హెల్దీ.
0: కనుక మానవత్వం లోపల ఆనందం అనేటువంటి దైవం నుంచినే మనం పొందాలి.
1: ది స్టేట్ ఆఫ్ బ్లిస్ కుడ్ బి హ్యాడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: ఏదో ధనం నుంచి, పదవి నుంచి, అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చునని భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యూ కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: ఈ అధికారం నుంచి మనకు ఆనందం చిక్కదు.
1: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ బై ఆక్యుపాయింగ్.
0: ఈ ఆనందం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: You can be blissful by observing unity in diversity.
0: దాని నుంచినే మనం ఆనందం పొందవచ్చును.
1: Out of that only you can attain bliss.
0: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ ఎన్ని సౌకర్యములు చేసినా ఎందుకని? ఇవంతే కూడా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ రియల్లీ నాట్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ వాట్ ఫర్ ఆల్ దీస్ హాస్పిటల్స్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్.
0: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ పెరాడక్ మెడిసిన్ కానీ ఇంకా నర్సెస్ కానీ పిల్లలు కానీ ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
1: డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ టెక్నీషియన్స్ దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
0: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
1: దిస్ యూనిటీ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
0: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్ నర్సెస్ పారామెడికల్ తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
1: డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ అండ్ టెక్నీషియన్స్ దే ఫీల్ దట్ దే బిలాంగ్ టు
0: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: యూనిటీ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దానివల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
1: దట్ విల్ టేక్ ది హ్యూమన్ లైఫ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: కానీ మా హాస్పిటల్ ధనాశతో కానీ మరో వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
1: ది హాస్పిటల్ డజంట్ స్ట్రగుల్ ఫార్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం నందు ఆరోగ్యము ఆనందము అన్నము జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్ ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది? ప్రధానము.
1: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఐకమత్యమే ప్రధానము.
1: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: దానివల్ల ఇంట్రెస్ట్ మన యందు అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ వి డెవలప్ ఇంట్రెస్ట్.
0: దానివల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
1: దేర్ బై యు విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్.
0: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
1: Our hospital is not a business center.
0: Prapanchamlo ye hospital chusinappudiki business center ga roopanthutundayi.
1: All over the world all hospitals are business
0: centers. Adiye ee naadu bharat deshamlo abhiruddhainatundi paapamu.
1: And that is the worst of the sins that we find day by day.
0: Intakante maroka paapam marokati ledu.
1: There cannot be greater sin than this.
0: Repadinam neeku maatram aarogyam chedipovochunu kada.
1: You may lose your health tomorrow.
0: Nee ee reethiga nee saadhinchukogalavu.
1: Well, how can you have a cure?
0: Kada aarogyamto పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఔషధాన్ని అందించాలి.
1: Therefore the one who aspires health should be blissful and share.
0: వారి దగ్గర ఏమాత్రం కూడా నువ్వు ధనమును ఆశించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్.
0: ధనమును నీవు ఆశిస్తే నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్ ఆల్ యువర్ సాక్రిఫైస్ ఇస్ ఎ వేస్ట్.
0: కనుక ఈ యొక్క మరి నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడం చాలా తప్పు.
1: Therefore it's a big mistake to start a hospital for money.
0: Veer enta jealousy pondinappudiki nenu ee pavithramaina karyanni nenu maanukonu.
1: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
0: Ee jealousy valla naaku vachinatundi em phalithamu?
1: What is that jealousy would affect?
0: Idi naa yokka utsaahamunaku marinta abhiruthi ganchutundi.
1: The jealousy will encourage him further and further.
0: Vaari jealousy vaarine naasanam jeevistundi.
1: And your jealousy will ruin you.
0: Dushanambu himsa durambuga netti prema bhavamulanu pempu chesi.
1: You have to give up the hatred and jealousy and develop love.
0: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అదే శాంతి యగును అదే భద్రత యగును.
1: Therefore if you develop the spirit of unity and love that ensures the safety and security.
0: కనుక మనం ఏ మాత్రం కూడాను ఎవరిపైన కూడాను ఏ రంగమునందు కూడాను ఈ jealousy పెట్టుకోకూడదు.
1: Therefore we should not be jealous of anybody.
0: అసూయ అనేటువంటిది కేవలము ఒక దుర్గుణము.
1: Jealousy envy is a bad quality.
0: అనసూయకు ముగ్గురు కొడుకులు.
1: Anasuya, the one without jealousy, has three sons.
0: Vare Brahma, Vishnu, Maheshwarlu.
1: The three sons of that lady who is not jealous.
0: Asuyaku muguru kodukulu.
1: The mother of jealousy has three sons.
0: Adi e kamamu krodhamu dveshamu.
1: The three sons are kama, the desire.
0: Asuya, Anasuya, iddaru kodulu sisters.
1: Therefore the jealousy,
0: Asuya
1: and hatred are sisters.
0: కనుకనే మనము అనసూయ అనేటువంటి దాన్ని మనము ప్రధానంగా తీసుకోవాలి. అప్పుడే దైవత్వం అనేటువంటిది ఒక త్రిమూర్తులు కూడా మన స్వాధీనమైపోతారు. అనసూయని మనకు తల్లిగా తీసుకుంటే
1: if you take jealousy
0: ద్వేషము అసూయ దుర్మార్గం అనేటువంటి గుణంలో అభివృద్ధి అవుతాయి.
1: నేచురలీ ద బ్యాడ్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్ అండ్ ఎన్వీ.
0: ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ నీవు పాల్గొనాలి.
1: యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: మంచిదానికి నీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: ఫర్ ఆల్ గుడ్ యాక్టివిటీ యూ షుడ్ ఎక్స్టెండ్ ఆల్ కోఆపరేషన్.
0: కనుకని నేను ఇట్టి కార్యంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయను.
1: భగవాన్ విల్ నెవర్ గో బ్యాక్వర్డ్ ఎట్ ఎనీ టైం.
0: చాలా మంది బీదలు, దిక్కులేని ఇంటివారు, దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యం చెడగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
1: యూ ఫైండ్ మెనీ పూర్ పీపుల్, ద ఫోర్లోర్న్, ద టోటలీ నెగ్లెక్టెడ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్
0: వాళ్ళని హాస్పిటల్ మెయిన్ గేట్ వరకు కూడా రానివారు.
1: దే కెనాట్ హ్యావ్ ఈవెన్ అప్రోచ్ ద మెయిన్.
0: ఇంతకంటే పాపం మరొకటి ఉందా?
1: Do you think that it's a problem at all?
0: కనుకని ఇట్టి వారికి తగినటువంటి ఒక ఫ్రీ ప్రతి మానవుడికి కూడాను ఔషధం అందేటట్టు నేను చేయాలని ఆశ.
1: Bhagavan decided to extend the cure to all these people forlorn, the neglected, poorer sections.
0: Intiye kaadu aarogyam anetundi maroka vaipuna,
1: and health maintenance.
0: Kaani aanandamuna kudunu oka vidhamaitundi jalam chaala avasaram,
1: and for this bliss also it is essential.
0: Na plan endukante chaala peddadiga pothundadi.
1: Bhagavan's plan is so high and vast.
0: Enta peddadiga poyinappudiki idi alpamainatundi kaadu.
1: It is not so no low at any time.
0: Idi vijayanni podinippa chestundi,
1: and it's bound to be victorious and successful.
0: Mana Bharat deshamlo manchi karyaniki ponukunte edi manaku takku ledu.
1: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
0: మంచి కార్యం చేసే వ్యక్తులు మన కంటికి కనిపించడం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఇండివిజువల్స్ హూ డూ.
0: మంచి కార్యానికి నీ పూనుకో, తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
1: స్టార్ట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్ టాస్క్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
1: రామ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత, హీ వెంట్ టు లంక.
0: సీత ప్రజ్ఞాన స్వరూపిణి,
1: అండ్ సీత ఇస్ వెరీ ఎంబాడిమెంట్.
0: ఈ ప్రజ్ఞానం సాధించాలని చెప్పి రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికి ప్రకృతి దీనికి సహాయం చేసింది.
1: రామ ద వన్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత, ద స్పిరిచువల్ అవేర్నెస్.
0: కోతులు సహాయం చేశాయి, ముడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
1: ఆల్ మంకీస్, ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
0: కనుకనే మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
1: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
0: రేపు రేపు అనేటువంటి రేపటి దిక్కు మనం యోచించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి గోస్ ఆన్ పోస్ట్‌పోనింగ్, దట్స్ నాట్ గుడ్.
0: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
1: The today's action will give you refinement tomorrow.
0: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
1: And this culture that you have today will lead you to sacredness.
0: నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
1: అండ్ ది సీక్రెట్నెస్ విల్ ఎర్న్ ఆల్ ద నీడెడ్.
0: అది ఏ మహాభాగ్యము.
1: అండ్ దాట్ ఈస్ ది.
0: కనుక మంచి కార్యం చేయడానికి మనం పూనుకోవాలి.
1: సో వీ షుడ్ డిసైడ్ టు డూ గుడ్ యాక్టివిటీ.
0: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయం నందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సీక్రెట్ మోమెంట్.
0: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
1: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
0: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
1: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్?
0: ఏ రీతిగా తన ప్రాణాన్ని నిలుపుకోగలరు?
1: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్?
0: కనుకనే వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీరు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ వాస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రెయిన్ అండ్ స్పాయిల్ దేర్ హెల్త్.
0: కనుకనే ఎంత నష్టమైనా సరియే, ఎంత కష్టమైనా సరియే, మెడ్రాస్ కంతా కూడా మంచి నీరు అందించాలని నేను కల్పించుకుంటున్నాను.
1: లెట్ ఇట్ బి వెరీ డిఫికల్ట్, లెట్ ఇట్ బి స్టూపెండస్ మగ్నిఫిసెంట్ టాస్క్. భగవాన్ హ్యాస్ డిసైడెడ్ టు సప్లై డ్రింకింగ్ వాటర్.
0: ఈ కృష్ణా నీరు, కృష్ణా నీరు, గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ ఆఫ్ కృష్ణా వాటర్, గోదావరి వాటర్ దట్ హెస్ బిన్ వేస్టెడ్ హెస్ గెట్ ఇన్ టు ఓషన్.
0: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుంది.
1: యూ ఫైండ్ ద వాటర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ రాయలసీమ.
0: ఈ రాయలసీమ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు.
1: People say that Rayal Sima is a backward part.
0: Back anaga B-A-C-K, back.
1: B-A-C-K, back.
0: B, Ballari.
1: B, Ballari.
0: A, Ananthapuram.
1: A, Ananthapuram.
0: C, Kadapa.
1: C, Kadapa.
0: K, Karnool.
1: K, Karnool, backward.
0: ఈ నాలుగు జిల్లాలకు కూడా పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నాను.
1: Bhagavan decided to supply water to all these four districts.
0: కనుక ఇది తప్పక నెరవేరుతుంది.
1: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: దీనికి సందేహమే లేదు.
1: డోంట్ డౌట్ ఇట్.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డు.
0: కానీ ఈనాటి మానవునికు ఫెయిత్ అనేది లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: తనపైన తనకే నమ్మకం లేదు.
1: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇతరులను ఏ రీతిగా నమ్మగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్?
0: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని ఎందు.
1: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు?
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ హౌ కెన్ యూ కంటిన్యూ టు లివ్ హియర్?
0: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ విత్ ఫెయిత్.
0: కనుకనే అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్ హుడ్.
0: కనుకనే దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ విత్ ఎవ్రీబడి అండ్ ఎంకరేజ్ సేక్రెడ్ టాస్క్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఆ దుర్లభం అనేటువంటి దేంతో నీవు సాధించగలవు?
1: హౌ డు యు నో ఇట్స్ రేర్?
0: పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో పాల్గొను.
1: By participating in the service activities.
0: హస్తములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యూ నో వై హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: అన్నం భుజించుటక.
1: ఓన్లీ టు పార్టేక్ ఫుడ్?
0: కాదు కాదు.
1: నో,
0: పరులకు త్యాగం చేసే నిమిత్తమే హస్తాన్ని పొందాలి.
1: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు యూ బై గాడ్ టు సర్వ్ అదర్స్.
0: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అన్నయ్య మింగుటక.
1: ఇస్ ఓన్ సింప్లీ టు స్వాలో?
0: కాదు కాదు.
1: నో,
0: దైవ స్మరణకు ఈ యొక్క టంగ్ను మనం ప్రయత్నంపై పూర్వకంగా సాధించాలి.
1: టంగ్ ఇస్ గివెన్ బై గాడ్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకని మనకిచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి.
1: ఆల్ ద సెన్సెస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ప్రాపర్లీ యూస్డ్.
0: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ.
1: దట్స్ వాట్ యాక్షన్ అండర్ టేకెన్ బై బుద్ధ.
0: ఎంతో చదివాడు.
1: He studied a lot.
0: ఎంత చదువులో చదివాడు.
1: He studied.
0: ఎంత మందిలో పెద్దలను దర్శించాడు.
1: He met many noble souls.
0: వారి బోధనలంతా విన్నాడు.
1: He listened to their teachings. కట్టకట్టుడికి
0: మనసు విసుగెత్తింది.
1: And he was disgusted finally.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రముగా ఎంచుకోకుండా ఎన్ని చదువు చదివితే ఏం ప్రయోజనము?
1: Finally he thought this without making use of proper use of five senses, what for is this learning and scholarship?
0: కనుకని కన్నులతో మంచి దృష్టిని చూడాలి.
1: So with all the eyes have good vision.
0: చేతులతో మంచి పనులు చేయాలి.
1: With all these hands do.
0: చెవులతో మంచి విషయాన్ని వినాలి.
1: Listen to good things.
0: నోటితో మంచి పలుకులు పలకాలి.
1: And talk well, sweetly and softly.
0: అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If you don't do that, what for all the senses given?
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: See no evil, see what is good.
1: See no evil, see what is
0: think
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what
0: this
1: is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకని ఈ పంచేంద్రియములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై ద సెన్సెస్ వి షుడ్ డెఫినెట్లీ టేక్ పార్ట్ ఇన్ ది సోషల్ సర్వీస్.
0: భావం తద్భవతి అని.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద కాన్సిక్వెన్స్.
0: మనం ఎప్పుడు చూసినా బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్ పోతుంటే బికమ్ బ్యాడ్. నీవు కూడా పెట్టావు.
1: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
0: Yes, dayam cheyadaniki shakti lekapoyinappudu manchi palukunu paluku.
1: If you cannot do any charity, at least talk well, please.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: Aa palukulu kudanu ee naadu manchivu kaakunda untundadi.
1: Such words are proper.
0: Kattinamainatundi palukulu.
1: The words are so hard.
0: హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు.
1: And words that we use.
0: మనిషిని హింసించే పలుకులు.
1: And we hurt them, harm them.
0: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది?
1: And how do you expect to be healthy by having?
0: కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందంగా ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: If you want to have a total complete healthy health, you should have the five senses.
0: కోటీశ్వరుడు కానీ కోటి పేద కానీ,
1: millionaire or a pauper,
0: ధనం ఉండొచ్చు ధనం లేకపోవచ్చు,
1: may have money or not,
0: కానీ మాట ఉంది,
1: but you can
0: పలుకు ఉంది, చెవులు ఉంది, హృదయం ఉంది, దీంతో నీవు మంచి పనులు చేయి.
1: And do all good actions.
0: దీని వల్లనే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: Then only you can work for the liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి మానవుని ఎందు కూడా ఉండినటువంటి యొక్క దయ.
1: His compassion is present in him.
0: దానికోసమని వారి హృదయాన్ని దయాని పెట్టారు.
1: For that reason it's called హృదయ.
0: హృదయ.
1: హృదయ, the one of compassion.
0: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
1: The హృదయ, the heart is full of compassion.
0: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటు.
1: But our heart is full of harsh feelings, harsh sentiments.
0: కాదు కాదు.
1: No.
0: కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి. ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
1: The kindness, compassionate heart will transform the mind.
0: మానవుడు దుర్గుణుడు కాదు, దురాచార సంపన్నుడు కాదు, దుశ్చర్యలో ప్రవేశించేవాడు కాదు, సద్గుణము సదాచారము సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు.
1: అండ్ మ్యాన్ హ్యాస్ గాట్ యాంపుల్ స్కోప్ టు గ్రో వెల్ ఇన్ ద
0: కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ది
0: దుర్లభం. ఇక్కడ
1: వాట్ ఈస్ రియాలిటీ హియర్?
0: మానవుడు నిరంతరం కూడా అన్యాయము, అక్రమము, అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మ ఇంకెందుకు?
1: What for his life if he spends life in sojourn full of injustice?
0: నీవు చదివిన చదువు సాత్వికంగా భావించుకునే నిమిత్తమై 10 మందికి ఉపయోగించు.
1: Therefore you should make use of your studies.
0: నీవు సంపాదించినటువంటి శక్తిని 10 మందికి ఉపయోగించు.
1: And the money that you earn should be used for the benefit of others.
0: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If it is not beneficial to the community, what for is your money?
0: కనుకని ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
1: Don't think of money alone.
0: మనీ కూడా కావాల్సిందే.
1: It is also essential to.
0: ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
1: Many build hospitals spending crores of money.
0: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
1: You should never expect profits more than the investment.
0: నువ్వు చేసినావు, చేసిన దానికి వచ్చే సద్వినియోగపరచుకో.
1: In fact you did something, make proper use of it.
0: ఈ కాలంలో అర్ధ భాగము నీవు సద్వినియోగానికి, దానానికి, ధర్మానికి అంకితం చేయి.
1: 50% you should make use of it for the benefit of the
0: community. ఒక్క పేషెంట్ కైనా కూడా నువ్వు ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
1: You are not giving free medicine even to one patient.
0: ఈనాడు మెడిసిన్స్ కూడా నువ్వు ఎంత వెల ఎక్కువ అయిపోయినాయి.
1: The medicines are very costly today.
0: మీకు నమ్ముతారో నమ్మరో కానీ,
1: believe it or not,
0: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి
1: పుట్టపర్తి
0: 10 సంవత్సరాలు అయింది.
1: 10 ఇయర్స్ పాస్ట్.
0: 70,000 మంది పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
1: 70,000 పేషెంట్స్ ఆర్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
0: ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది.
1: 1 year is completed here in Bangalore.
0: కానీ ఓపెన్ హార్ట్ బైపాస్ లు కూడా ఎన్నో వేలు జరిపినాము.
1: థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ హావ్ బీన్ కండక్టెడ్ హియర్.
0: ఈ విధంగా దీనికి ఖర్చు కింద తీసుకుంటే
1: if you go by the expenditure,
0: నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండదు.
1: 100 crores are required per month.
0: ఎవరికి దీని విషయం తెలియదు.
1: No one knows exactly what's happening.
0: ఎందుకంటే ఒక ఫ్రీగా తీసుకుని పోతున్నారు మందు.
1: Because you receive free treatment.
0: దాని వెల వారికి తెలియటం లేదు.
1: They don't know the cost of medicine.
0: కానీ దానికి సరైనటువంటి విలువని వేస్తే 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది.
1: Its value amount to hundreds of crores.
0: Hundreds of crores కాదు, thousands of crores అయినా పర్వాలేదు, నేను ఈ కార్యాన్ని సాధించాలి.
1: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
0: కనుక త్వరలోపలే ఈ హాస్పిటల్ అభివృద్ధి పొంది వేద ప్రజలకంతా కూడా తగినట్టు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
0: ఆ త్యాగే నైకే అమృతత్వ మానసు, ఆ త్యాగమే అమృతత్వాన్ని పొందగలుగుతుంది.
1: And it is a sacrifice that will make your life immortal.
0: ఇదే విధమైనటువంటి హాస్పిటల్,
1: the same hospital,
0: బొంబాయిలో కట్టాలని,
1: దానికి
0: తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని.
1: ఇదిగో
0: మన చీఫ్ మినిస్టర్, బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
1: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద డయస్.
0: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుండాలి.
1: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
0: ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్.
1: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్ ఆల్ ఓవర్ ద సిటీ.
0: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుండాలి.
1: దట్స్ ద రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
0: Health is wealth.
1: Health is wealth.
0: Health బాగుండినప్పుడే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you are healthy, you can achieve anything.
0: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to do his own job, work.
0: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
1: Human life is not to amass money, wealth.
0: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
1: What did you take behind?
0: ఎవరు తీసుకుని పోడు.
1: You can't take anything.
0: మనం పోయే సమయంలో ఒక నయా పైసాయినా చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
1: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఏ సింగిల్ పైసా.
0: పిటికడు మట్టి కూడా తీసుకుని పోవటం లేదు.
1: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్.
0: నిజంగా మట్టి కూడా మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి కూడా రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ దిస్ వరల్డ్, దెర్ విల్ బి నో శాండ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మనం ఏది తీసుకుని పోము.
1: యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ యూ.
0: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
1: What you carry with you is the merit and the sin.
0: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
1: What you do good will follow you.
0: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెడతావు.
1: Sin will follow you.
0: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
1: Never be sinful, be meritorious.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: The merit lies in helping others. The sin is
0: help ever hurt never.
1: Help ever hurt never.
0: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
1: To the extent possible help others.
0: కనుక ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినటువంటి వాడు కూడా సహాయపడాలి.
1: Every human being should proceed in this.
0: మన శక్తి కొరది మనం దానం చేయాలి.
1: To the extent possible help others.
0: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
1: This will certainly will follow you. It will never diminish.
0: ఈ దానమే లేదు.
1: There is no charity today.
0: కఠినమైనటువంటి హృదయం తయారైంది.
1: He is stone hearted.
0: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
1: Your heart should be full of love.
0: ఆ ప్రేమను నింపుకుంటే జీవితం అంతా ప్రేమమయంగా మారుతుంది.
1: When your heart is full of love, the whole life will be one of love.
0: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
1: Therefore our heart should be filled by love.
0: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి లేక పేషెంట్ల గురించి దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
1: సో డు నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడం మా కర్తవ్యము.
1: Is our duty to admit all patients.
0: This is our duty.
1: Is our duty.
0: Duty is God. Work is worship.
1: Duty is God. Work is worship.
0: Kaga na duty tho nen chestunnanu.
1: Bhagavan takes
0: it. Idi okare prodbalam kani ore force kani e maatramu ledhu.
1: Is not done because of force from outside.
0: Idi na source.
1: It is Bhagavan's source, not force.
0: Kaga nenu prema purukanga chestunnanu.
1: Bhagavan does it wholeheartedly with love.
0: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని
1: జర్నలిస్ట్
0: నాకు పేపర్తో వచ్చేది ఏమీ లేదు. నా పేపర్ నా హృదయమే నా పేపర్.
1: భగవాన్ హార్ట్
0: నా హృదయం నుంచి అంత ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: అండ్ ద పేపర్ భగవాన్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
1: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
0: ఎవరికైనా సరే నేను అందరికీ పంచుతాను.
1: ఇస్ రెడీ టు షేర్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్ టు
0: నేను అందరి వాడను.
1: హి బిలాంగ్స్ టు
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే.
1: ఆల్ లవ్
0: నాకు అందరిపైన ప్రేమనే.
1: ఆల్ లవ్స్ ఎవ్రీవన్.
0: కానీ ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సన్నిహిత
1: Love is only connection, love to love.
0: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు.
1: And there should be some limit for this jealousy.
0: అమెరికా ప్రెసిడెంట్
1: the president of America
0: టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
1: And he said that terrorist should be killed.
0: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
1: Who is the terrorist? No, first of all.
0: Jealousy, క్రోధము ఈ రెండు కూడాను
1: జెలసీలు. Jealousy and anger are the terroristic tendencies.
0: కనుకనే ప్రతి మానవుడి ఎందుకు యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
1: Therefore every man has this anger and jealousy.
0: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
1: Therefore every man must kill the terroristic tendency.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then the country
0: గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
1: You don't kill these traits but you kill people.
0: మనుషులను చంపకూడదు.
1: You should not kill.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
1: We have to kill the bad qualities within us.
0: పవిత్రమైన దానిని పోషించాలి.
1: And we have to foster good quality.
0: కనుకనే మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
1: So terrorist is in you.
0: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ నీవే చంపాలి.
1: And you have to kill your own terrorist within.
0: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
1: If you don't do that you are a part of terrorism.
0: ఈ జెలసి క్రోధము రెండింటి కూడా చంపండి.
1: Jealousy and anger should be killed.
0: ఇదే నా యొక్క కోరిక.
1: That's what Bhagavan wants.
0: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపి దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటుంది. ఈ సువిచ్ఛమైనటువంటి దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైనటువంటి దేశంగా మన భారతదేశం రూపొందాలి.
1: భారత్ విల్ బీ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
0: మనం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: షుడ్ బి ఇండివిజువల్స్ హూ విల్ డెవలప్ సెక్యూరిటీ క్వాలిటీస్ విద్ ఇన్ us.
0: ప్రతి మానవుని ఎందుకు ఈ ఇద్దరు అనేటువంటి జెలసీలు ఉన్నారు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దీస్ టూ.
0: ఆ రెండింటినీ మనం సంహరించి పవిత్రమైనటువంటి ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
1: We have to kill these bad qualities and develop kindness and compassion.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man without love in this world.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ప్రేమ ఉన్నది.
1: There is love in every.
0: అంత విశాలమైన అంత పవిత్రమైన అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
1: విత్ ద వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ వై డూ బిహేవ్ లైక్ దిస్.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
1: యూ బీ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింపు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to make our country ideal so that the rest of the world will follow us. So saying, Bhagavan blessing everyone brings his divine discourse to a close.

మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను,

వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము

0: వజ్రముఖటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దేర్ ఆర్ మెనీ మెనీ వికెడ్ పీపుల్ దేర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: షడాంగ దర్శనములు, దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధమైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshanas was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితంలో దారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసమనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస, అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను, నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్.
0: వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ
0: మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస.
0: ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, కర్మకాండ.
0: సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి.
1: All principles of righteousness are in the field of action.
0: కాని ధర్మము కర్మమయమైనటువంటిదనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అసాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ ధర్మ యూ షుడ్ ఇన్వెస్ట్.
0: కర్మ జిజ్ఞాస కాక ధర్మ జిజ్ఞాసుడు కాలేదు.
1: వితౌట్ ఎంక్వైరీ ఆఫ్ ది యాక్షన్ యూ కెనాట్ ఎంక్వైర్ ఆఫ్టర్ రైచియస్నెస్.
0: ధర్మ జిజ్ఞాసుడు కాక బ్రహ్మ జిజ్ఞాసుడు కాలేదు.
1: ఇఫ్ యూ ఆర్ నాట్ ఆఫ్టర్ దిస్ రైచియస్నెస్ యూ కెన్ నాట్ బి ఆఫ్టర్.
0: నువ్వు లేక పిండి పుట్టునా చెట్టునా?
1: వితౌట్ ఫ్లవర్ డూ యూ గెట్ ద ఫ్రూట్?
0: కాయి లేక ఫలము కలుగునా జగతిలో?
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: అటులనే కర్మ లేక భక్తి కలుగునా జగతిలో?
1: Similarly in this world, without action, do you expect devotion?
0: భక్తి లేక జ్ఞాన పదము కలుగునా?
1: Without devotion, do you get the fulfillment of
0: జ్ఞాన? కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాసుల వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness,
0: Deenaki,
1: and the Brahman.
0: Jaimini Maharshi, Tanayokka Swanubhavuto, Parishodhanla Salipi, Parishinan Dwara, Tanayokka Manasama Santrupti Parichukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma Jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: కనుక జైమిని మహర్షి దీనికి కర్మ జిజ్ఞాసు యందు చక్కని ఉదాహరణలు అందిస్తూ వచ్చాడు.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: మనము నిత్య జీవితంలో గృహస్థ ధర్మమునందు కొన్ని వంటలను మనము చేసుకుంటుంటాం.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: ఒక పచ్చడి మనము చేయాలనుకుంటే దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి.
1: If you want to prepare chutney, you should have some material.
0: ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: You need chilies, tamarind, salt and coconut.
0: ఈ పదార్థములన్నీ కూడాను ప్రోగు చేసి
1: collecting all the material,
0: మూడింటిని కలిపి
1: mixing them,
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపం అవుతుంది.
1: When you grind it, you'll get chutney.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: This is కర్మ జిజ్ఞాస.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములను కూడాను మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: It's not possible to eat chilies.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: You don't eat salt.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: We don't eat tamarind.
0: మూడింటిని సమభాగములతో దీన్ని సరైనటువంటి రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: They should be mixed in proper proportions. Then you can eat as chutney.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: Therefore, the inquiry of action is preparation of chutney.
0: చేసినంత మాత్రం చాలదు.
1: Is not enough if you prepare.
0: ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్, యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము,
1: while tasting you know the
0: ఆ దోషాన్ని నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is బ్రహ్మ జిజ్ఞాస.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: performing one's own responsibility,
0: aacharinchinatundi karmalanu anusthanamlo unchukoni,
1: practicing all these actions,
0: ee anusthanamlandu ye yokka lopam unnade anetundi dani gurtinchi,
1: understanding what is something that goes wrong,
0: teerchukotame brahma jignasa.
1: Rectification of the mistakes is brahma jignasa.
0: Manamu puttinamu,
1: we are born,
0: panchabhutamula cheta koodinamu,
1: we are in combination of five elements,
0: panchakoshamula cheta cherinamu,
1: we are in the company,
0: పంచాత్మను అనుభవిస్తున్నాం.
1: We are experiencing the five.
0: అనుభవించినప్పుడు
1: when we experience,
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience,
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there is no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మతత్వము?
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మతత్వంలో చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma Jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాన్ దీస్ త్రీ స్టెప్స్ ఆర్ దేర్. యాక్షన్ కర్మ జిజ్ఞాస, రైచువస్నెస్ ధర్మ జిజ్ఞాస, అండ్ బ్రహ్మ జిజ్ఞాస.
0: కర్మ యొక్క కాండములు చక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫో అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము,
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే,
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుంది.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి,
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై,
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు.
1: బట్ యట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్ నేచర్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితం గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: Yavaraina oka vyaktini meer evaraiya ani prashninchandi chuttam.
1: You put a question to anybody, who are you?
0: Nenu palani Ramayya, palani Krishnayya, palani Rangayya ani cheptuntaru.
1: He will say, I'm so and so, Ramayya, Krishnayya, Rangayya.
0: Ee Ramayya, Krishnayya, Rangayya evaridi? దేహాన్ని పురస్కరించుకుని తనం తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: హి సేస్ రామయ్య కృష్ణయ్య రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హి ఇంట్రొడ్యూస్డ్ హింసెల్ఫ్. సో
0: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
1: ఈవన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సర్ టెల్.
0: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతును అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్ లాయర్ బిజినెస్ మెన్ ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హి డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తుల గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: Then if you ask him again who are you, he will say, I'm Indian, American, Canadian, African, basing on the country to which he belongs.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తులను గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కానీ తనం తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ అండ్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్, బట్ హీస్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: Today you may be a businessman.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: Later you may undertake different job.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
1: Professions are not permanent.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: The country is not permanent.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: If you can't live in one country, you go to another country.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, true self.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము కాలము వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం అది ఏ సత్యం.
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క సంకల్పాన్ని విస్మరించి,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: స్వస్వరూపాన్ని దూరము గావించుకొని,
1: away from the true form,
0: భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క వీటిని ఆధారం చేసుకుని,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus,
0: ప్రతి మానవునకు,
1: for every individual,
0: నేను నాది ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చండాలుడు మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకు ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు?
1: ఆల్ అటర్ దీస్ టు ఐ అండ్ మైన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్ ఉమెన్ మ్యాన్ అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్
0: నేను
1: ఐ
0: ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థం.
1: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆత్మ ట్రూ సెల్ఫ్
0: నాది ఈ దేహమునకు సంబంధించినటువంటి అర్థం.
1: Mind relates to the body.
0: Karuka nenu aneetundi satyamaina nityamaina atmaku sambandhinchinatundi.
1: So I relates to all that eternal.
0: Adi dehi.
1: That is dehi indwelling.
0: Nadi aneetundi dehamu.
1: Mind is body.
0: Deham aneetundi yokka gadi lopala, deham aneetundi yokka deeni lopala, ratham lopala dehi aneetundi vaadu kurchunnadu.
1: In this body there is a chariot, there is this charioteer, dehi.
0: Dehi aneetunti yokka goodulo undinappudu dehi deham aneetuntiga goodu tayaravutundi.
1: When the indweller is there, the body will be the house.
0: Intilo nee undinanta maatramana illu nenu cheppukuntava?
1: Just because you are in the house, can you claim ownership?
0: Idi illu antave kaani nene illu ani evaru cheppaleru.
1: You say this is my house, you don't say I am the house.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు. ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యు లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్. వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: వైల్ ట్రావెలింగ్ ఇన్ కార్ కెన్ యు సే దట్ యు ఆర్ ద కార్?
0: నా కారు.
1: దిస్ మై కార్.
0: అదే రీతిగా దేహమనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
1: Similarly, the body that is a chariot, you are the charioteer.
0: Meeku ee dehamunaku emaatram kodaru sambandham ledhu.
1: There is no relationship whatsoever between you.
0: Rathamu oka vaipuna vadali nee inkoka karyam cheskovachu.
1: You can leave the chariot and take another.
0: Intini vadali nee paradeshamunaku prayanam kavachu.
1: You can leave your house and go to a foreign country.
0: Kanuka ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ అవర్ బాడీ దేర్ సో మెనీ లింబ్స్.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: దట్ ప్రెజెంట్ ది ఐస్, ది ఇయర్, ది నోస్, ది మౌత్ అండ్ లెగ్స్.
0: ఇవన్నీ చేరినదే దేహం. కానీ
1: ది బాడీ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: వి కెనాట్ సెపరేట్ అవుట్ ఐ.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరు.
1: వీ కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ది ఇయర్.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: ద ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ద ఈగో.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మ is intellect.
0: అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: It is present in the senses.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: Because of the promptings of the self, the different limbs work.
0: చక్కని ఉదాహరణము.
1: A good example.
0: కారు లోపల,
1: in a car,
0: స్టీరింగ్ ఉంటుండాలి.
1: There is steering.
0: క్లచ్ ఉంటుండాలి.
1: There is clutch.
0: బ్రేక్ ఉంటుండాలి.
1: బ్రేక్.
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి.
1: దట్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఈ హారన్ ఉంటుండాలి.
1: దట్ ఇస్ హారన్ టు.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: డూ దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్?
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హారన్ దానిపాటికి అది వాగుతుందా?
1: ఇఫ్ యు గో ఇన్ ఎ కార్, డూ యూ ఎక్స్పెక్ట్ ది హార్న్?
0: స్టీరింగ్ దానిపాటికి అది తిరుగుతుందా?
1: డస్ ది స్టీరింగ్ వర్క్ ఇట్సెల్ఫ్?
0: డ్రైవర్ ఉన్నాడు అక్కడ.
1: దేర్ ఇస్ డ్రైవర్ దేర్.
0: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నింటినీ కూడా నువ్వు వెళ్తాను పని చేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్, ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణము.
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్.
0: కారు లోపల,
1: ఇన్ ఎ కార్,
0: స్టీరింగ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్టీరింగ్.
0: క్లచ్ ఉంటుండాలి.

0: ఆత్మ.
1: ద డ్రైవర్ ఇస్ ఆత్మ.
0: ఏకమనే ఏక రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూస్తూ చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: ద ఇన్వెలర్ ద టూ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండేటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: సో లాంగ్ ద డ్రైవర్ ఈస్ ఇన్ ద బాడీ, ఆల్ లింబ్స్ డూ దేర్ యాక్షన్.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: ద మూమెంట్ డ్రైవర్ గెట్ అవే ఫ్రమ్ ద బాడీ,
0: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ,
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ దేర్,
0: చూడగలుగుతున్నాయా,
1: ఆర్ ఏబుల్ టు సీ,
0: అదే చెవులు ఉంటున్నాయి వినగలుగుతున్నాయా,
1: వెరీ సేమ్ ఇయర్స్ ఆర్ దేర్,
0: అదే నోరు నాలుక ఉంటుండాది,
1: ద సేమ్ మౌత్ అండ్ టంగ్ ఆర్ దేర్, డూ దే స్పీక్,
0: అదే చేతులు ఉంటున్నాయి పనులు చేయగలుగుతున్నాయా,
1: సేమ్ హ్యాండ్స్ ఆర్ దేర్, డూ దే యాక్టివ్,
0: ఏ మాత్రము చేయటం లేదు,
1: నథింగ్
0: వాట్ సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి,
1: ఆల్ లింబ్స్ కమ్ టు స్టాండ్ స్టిల్,
0: జడమైపోయినాయి,
1: దే బికమ్ ఇనర్ట్.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
1: సో వాట్ ఇస్ ఇట్ దట్ డస్ దిస్ సీయింగ్ లిసనింగ్ టాకింగ్?
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్, ద ఓనర్, ద ఆత్మ దట్ డస్ ఆల్ దిస్ యాక్టివిటీ.
0: అతను ఈ దేహంలో ఉండినంత వరకు అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: Ah, Sivam ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam.
1: The moment Sivam gets out of this body, it is Sivam the dead body.
0: Kanuka evaru unte Sivamu, evaru lekapothe Sivam.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: Atma tattvam aneetundi ee dehamunandu sarvaangamulu chetanu pani chestunnanta varaku idi Sivame.
1: So long there is Atma that making the limbs work, it is Sivam.
0: Kana
1: so
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When you inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్,
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamulu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi yokka mananamulu cheyatamu,
1: recapitulate again,
0: karukane mananam cheyatamu chetane mananatrana sammilitaha iti mantraha annaru,
1: as it
0: adhe mananam,
1: the recapitulation is the mind,
0: inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thoughts.
0: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
1: The nature of the mind is to think.
0: మననము చేయటమే మనసు యొక్క గుణము.
1: The quality of the mind is to recapitulate.
0: ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: The mind functions with the help of
0: బుద్ధి,
1: intellect.
0: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: It is also instrument of ఆత్మ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: ఇట్ డిస్క్రిమినేట్స్ దాట్ విచ్ ఇస్ టెంపరీ అండ్ పర్మనెంట్.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: ఇట్ డిసైడ్స్ వాట్ ఈస్ ట్రూ అండ్ ఫాల్స్.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: ఇంటెలెక్ట్ హ్యాస్ త్రీ ఫ్యాకల్టీస్, డిస్క్రిషన్, డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: దెన్ వాట్ డూ యూ మీన్ బై రిఫైన్మెంట్?
0: పునర్జన్మములకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితములో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మములకు అవి తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth. కనుక
0: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంత్యకాలములో ఆధారణ అన్నారు.
1: So what you do, this smarana, the chanting Lord's name, is that comes as refuge later. కరుణ
0: జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి.
1: Therefore in lifetime we should do good.
0: జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
1: In our lifetime we should tread on sacred path. భగవత్
0: చింతనము చేస్తూ రావాలి.
1: We should think of the Lord.
0: ఇవన్నీ చేయటం వల్లనే,
1: because of all this,
0: అంతిమలో కూడాను అవి మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
1: At the end they come to our mind.
0: దేయోహి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకుని అంత్యం లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్

0: దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
1: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
0: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు జీవితకాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
0: Throughout your lifetime you do japa.
1: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
0: It has become a practice.
1: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
0: Towards the end also you start moving your fingers.
1: ఎవరితోనైనా నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
0: While talking with others also you start moving your fingers. It has come out of practice.
1: ఇంకా కొంతమంది
0: some others
1: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
0: They have got the habit of using snuff.
1: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నే ముక్కు దగ్గరికి పోతుంటారు.
0: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
1: యో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద
1: నాస్ట్రిల్స్. అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైన నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
0: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, the good habits too will be with us.
1: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
0: So we should cultivate good habits.
1: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
0: Through these good habits we'll have good birth.
1: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
0: This దర్శన పూర్వమీమాంస taught many sacred paths basing on the
1: ఈ కర్మకాండ జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. నామకరణము, అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడాను చెవులు కుట్టటము, ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
0: We experience all this by way of rituals right from birth till the end.
1: ఇవన్నీ వేదవిహితమైన కర్మలు.
0: They are all prescribed by Veda.
1: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
0: Jaimini inquired clearly what is main and what is not.
1: Dehame ashashvitamu.
0: Body is temporary.
1: Kani ashashvitamainatundi deham aacharinchinatundi yokka karmalanni nu shashvitam kagalava?
0: But do the actions performed by the temporary body, can they ever be permanent?
1: Kaadu, kaadu.
0: No.
1: Kani.
0: But?
1: Ee karma kayamainatundi edo karmalu aacharistune povali.
0: But the body has to indulge in some activity.
1: Ee shashvitamulu kaakapoyinappudikini.
0: Though they are not permanent.
1: Manas samskaram nimittamai.
0: Because of the refinement of the mind.
1: ఈ కాయము కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
0: Through this body we should experience all actions.
1: ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే
0: when the body
1: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
0: When the body does good actions you will have good results.
1: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
0: So it's not great to do any good action.
1: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
0: What are we doing now?
1: స్నానం చేయాలి.
0: We should take bath.
1: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
0: వై డూ యూ హావ్ బాత్?
1: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
0: ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ.
1: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
0: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
1: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
0: ద మైండ్ ఆల్సో షుడ్ బి ప్యూర్.
1: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
0: దిస్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ ఆర్ ఔటర్ అండ్ ఇన్నర్.
1: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
0: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
1: Sombeeri sanyasi untunnadu.
0: Here is a celibate. A lazy ascetic.
1: Athaniki aakalaindi.
0: He is hungry.
1: Athanu oka intiki vachi oka illaralu bhavati bichham dehi amma naaku aakaliga untundadi konchi annam pettandi annadu.
0: He approached at the doorstep and said, oh mother, I am hungry, give me food.
1: Aa stree maha vedanti.
0: That woman is a great philosopher.
1: Bharatiya samskruti enta kudunu chakkaga gurtinchinatundi stree.
0: She has recognized the culture of Bharat clearly.
1: Nayana ajitine abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
0: He said it is proper for all householders to receive the guests.
1: Meeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
0: You have come at an odd time.
1: Tachchanami neenu neeniki taginatundi yokka ప్రయత్నం చేస్తాను, అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
0: He said, I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
1: వీడు ఒక దొంగ వేదాంతి.
0: He is a false philosopher.
1: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
0: He is perfectly lazy. He is not willing to have bath.
1: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
0: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
1: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
0: Chanting Lord's name is very bath to us.
1: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ. తెలివితేటలిగినటువంటి స్త్రీ.
0: దట్ లేడీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
1: ఓ, వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతానికి గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఇదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
0: షీ కుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఇస్ నాట్ హీ దట్ ఇస్ ఎ ఫాల్స్ రినన్షియన్స్.
1: వీడికి సరి అయిన బుద్ధి చెప్పాలని
0: టు టీచ్ హిమ్ ఎ లెసన్.
1: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది.
0: షీ ఆల్సో సెడ్ చాంటింగ్ లాస్ట్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యూ గో.
1: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
0: ఇఫ్ చాంటింగ్ లాస్ట్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్.
1: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
0: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే.
1: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
0: దే ఆర్ వెరీ లేజీ.
1: తమో గుణం అధికమైపోతుంది.
0: దే ఆర్ వెరీ లేజీ, దే డోంట్ డూ సర్టన్ యాక్షన్.
1: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
0: దే టేక్ ఇట్ యాస్ ట్రూత్.
1: ఏవి నిత్యమైనటువంటివో వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
0: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఎటర్నల్.
1: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
0: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్.
1: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
0: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్.
1: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
0: టు ప్యూరిఫై ద మైండ్
1: దైవ చింతన అత్యవసరము అన్నారు.
0: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కేవలము ఈ ప్రకృతి
0: దిస్ నేచర్
1: ఈశ్వర సృష్టి కాదు,
0: ఇస్ నాట్ గాడ్స్ క్రియేషన్,
1: సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
0: సమ్ సే ఇస్ నాట్ గాడ్స్ క్రియేషన్, ఇట్స్ నేచురల్. సమ్ ఆర్గ్యూ దట్ వే.
1: కర్త లేక కార్యం ఏర్పడదు.
0: వితౌట్ ద కాజ్ దేర్ కెనాట్ బి ఎఫెక్ట్.
1: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
0: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ నీడిల్ అండ్ థ్రెడ్, కెన్ ఇట్ బి ఎ గార్లెండ్?
1: హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
0: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ మేక్ ఎ గార్లెండ్?
1: ఏమిటిది, జడముంది చైతన్యం ఉంటుండాలి, మ్యాటర్ ఉంది ఎనర్జీ ఉంది.
0: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు?
1: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, డు యూ గెట్ ద లైట్?
1: ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
1: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున.
0: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్, డు యూ గెట్ జ్యువెలరీ?
1: చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి ఎ మేకర్.
1: విద్య కలదు, బుద్ధి కదలు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు?
0: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
1: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసి వచ్చును, కానీ విద్యార్థులు అడిగిన ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
0: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
1: అక్షరం ఉంది,
0: దేర్ ఇస్ లెటర్.
1: అక్షరంలో అర్థం ఉంది,
0: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ద లెటర్.
1: అక్షరంలో శబ్దం ఉంది,
0: దేర్ ఇస్ సౌండ్.
1: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
0: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్ ఇన్ ద లెటర్.
1: ఇది ఏ,
0: దిస్ ఇస్ లెటర్ ఏ.
1: ఇది బి,
0: దిస్ ఇస్ బి.
1: ఇది సి,
0: దిస్ ఇస్ సి.
1: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకడు కావాలి.
0: అబ్సల్యూట్లీ ఏ టీచర్ ఇస్ నీడెడ్ టు షో ద నేమ్.
1: ఏబిసిడి అక్షరాలు ఉంటున్నాయి,
0: ఏబిసిడి లెటర్.
1: దేనిని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
0: దేర్ నాట్ బి వన్ హూ టెల్, హూ షుడ్ టెల్ అస్ వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి.
1: అలాంటి వాడే గురువు అన్నారు.
0: హీ ఈస్ ట్రూ గురు, ప్రిసెప్టర్.
1: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
0: హౌ హీ షుడ్ బి?
1: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్.
1: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
0: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్.
1: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
0: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
1: ఈ నిర్మలత్వముకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు.
0: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
1: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
0: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
1: పైన సూర్యుడున్నాడు,
0: దేర్ ఇస్ సన్ అబౌవ్.
1: నీవు కింద ఉన్నావు,
0: యు ఆర్ డౌన్ బిలో.
1: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
0: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
1: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్?
1: సూర్యుడి నుండినే పుట్టాయి.
0: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్.
1: సూర్యుడి నుండి పుట్టినటువంటి ఈ యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
0: క్లౌడ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్.
1: అయితే ఈ క్లౌడ్స్ ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు కాదు.
0: However, these clouds, are they permanent? No.
1: అశాశ్వతమైనవే.
0: Not temporary.
1: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
0: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
1: ఓపిక పట్టు.
0: యూ షుడ్ బి పేషెంట్.
1: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిస్కరేజ్మెంట్.
1: ఓపిక పట్టుకో.
0: Wait patiently.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. ఏ కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు.
0: దే ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. దే కమ్ అండ్ గో, నాట్ పర్మనెంట్.
1: శాంతము అత్యవసరము.
0: So peace is most essential.
1: నీవు కొంచెం ఓపికను సాధించు.
0: Be patient.
1: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
0: Immediately clouds will vanish, you will see the sun.
1: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వ మీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ దర్శన పూర్వ మీమాంస టీచర్స్ దిస్ పేషెన్స్.
1: నిత్య జీవితంలో మానవుడు ఏ విధమైనటువంటి సమయం నందు ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఇస్ టాట్ బై దిస్.
1: దుఃఖం కలిగింది.
0: యు ఫీల్ మిజరబుల్.
1: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
0: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
1: సుఖాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దుఃఖం దూరం అవుతుంది.
0: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ.
1: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో.
1: అజ్ఞానం వచ్చింది.
0: యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ.
1: అజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
0: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
1: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది.
0: యు ఆర్ యాంగ్రీ విత్ సమ్వన్.
1: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
0: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సో.
1: వాడిపైన కోపం వచ్చింది.
0: యు ఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
1: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
1: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
0: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్?
1: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
0: వెన్ యు ఎంక్వైర్ లైక్ దట్ ది స్పీడ్ ఆఫ్ ద యాంగర్ వుడ్ బి లెస్.
1: అక్కడ కోపం వచ్చిన తక్షణమే
0: ద మూమెంట్ హీ హ్యాస్ యాంగర్ యు గెట్ ఇన్
1: ఒక గ్లాస్ చల్లని మంచినీళ్లు త్రాగు.
0: డ్రింక్ టంబ్లర్ ఆఫ్ కూల్ వాటర్.
1: కూర్చో నెమ్మదిగా.
0: సిట్ డౌన్ సైలెంట్లీ.
1: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది.
0: అండ్ ద యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
1: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
0: ద యాంగర్ ఇస్ పర్వర్షన్, ఇస్ నాట్ ద ట్రూ.
1: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
0: వెన్ యు ఆర్ యాంగ్రీ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ డోంట్ లైక్ యువర్ ఫామ్.
1: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
0: దెన్ యాంగర్ విల్ బి పాసిఫైడ్.
1: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
0: దిస్ యాంగర్ మేడ్ మీ లుక్ అగ్లీ.
1: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపం చల్లార్చుకుంటాడు.
0: దెన్ హీ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
1: ఇంకే విధమైనటువంటి యొక్క మనసుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా? విచారం కలిగిందా? ఒంటరిగా ఒక చోట పో. నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
0: వెన్ దర్ ఆర్ అజిటేషన్స్ అండ్ వరీస్ ఇన్ ద మైండ్ గో ఫోర్త్ ఆల్ అలోన్ అండ్ వాక్.
1: స్పీడ్ గా నడిచేటప్పటికీ నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
0: As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified.
1: ముఖ్యమైనా నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే అదృష్టవంతుడేగినైతే.
0: If you are really lucky one with the knowledge of music,
1: bathroom లో వెళ్ళు.
0: Go to bathroom.
1: Bucket లోకి నీళ్ళను విడుచు.
0: Fill the bucket.
1: ఆ నీళ్ళు ఒక స్వరంగా వస్తుంటాయి.
0: The water will come in a particular tune.
1: ఆ స్వరాన్ని నీవు ఆధారం చేసుకుని పాట పాడు.
0: Basing on the tune of the water that comes out of the tap, you start singing.
1: ఆ స్వరముకు ఈ పాటకు లీనము గావించు.
0: And then make your song and the tune of the water same.
1: పరిటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది.
0: You also try to discriminate the difference in the tune, your tune and the water.
1: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
0: There are so many secrets. There are so many devices to pacify our anger.
1: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువైపోయారు.
0: And today there are no one to teach such secrets.
1: ఇది ఏ పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
0: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పూర్వ మీమాంస.
1: అది ఈనాడంతా అడుగున పడిపోయినాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ నౌ.
1: ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: వీ డోంట్ సీ ఎనీవేర్.
1: ఒక దేహమాంసం కనిపిస్తుంది కానీ పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
0: వీ సీ ది మాంస ద ఫ్లెష్ ఆఫ్ ద బాడీ దేహ బట్ నాట్ పూర్వ మీమాంస.
1: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది సాక్రెడ్నెస్ ఆఫ్ పూర్వ మీమాంస.
1: ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉత్తర మీమాంస దర్శన ఇస్ ఆల్సో హియర్.
1: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
0: దే ఆర్ లైక్ టూ, వన్ ఇస్ పూర్వ అండ్ అదర్ ఇస్ ఉత్తర.
1: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
0: ఇట్స్ ఆల్సో ప్రూవ్ దట్ బోత్ కెనాట్ బి వన్.
1: ఈ ఉత్తర దక్షిణం ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ టు బికమ్ వన్?
1: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతుల్లో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
0: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
1: పూర్వమీమాంస పూర్వమీమాంసే ఉత్తరమీమాంస ఉత్తరమీమాంసే.
0: Till then these two, Purvamimamsa, Uttaramimamsa, lie apart.
1: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
0: దిస్ అర్జున్ ఆల్సో సెడ్.
1: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
0: అర్జున టోల్ విత్ ఆల్ ఎజిటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మేక్ ఎ మిషన్.
1: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
0: కృష్ణ, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ కన్సల్టింగ్ దోస్ పీపుల్.
1: కురచ బుద్ధులా కౌరవుల రమరగి మరతో పొత్తు కొత్తురా.
0: Those wicked people, Kauravas, would they have any kind of compromise?
1: Uttara dakshina dromula kaliyenu kaliyuna.
0: Will ever the east and west meet?
1: Yuddhamu siddhamanaka kala haranamikayela.
0: Why don't you say we are ready for the battle? Why do you waste time?
1: Inta varaku thanu vadinchutu vachesadu.
0: He argued to that extent.
1: Agnilo malle poola vedadalu leela.
0: Do you find anybody throwing
1: jasmine brola? Muskaruni brola. హితోక్తులు మేలా ఓ గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
0: వై డు యూ స్పీక్ ఆఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
1: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన
0: ఎనఫ్. విల్ ఎవర్ ఈస్ట్ అండ్
1: యుద్ధము సిద్ధములకు కాలహరణ మీకు ఏలా?
0: వై డు యూ వేస్ట్ టైం?
1: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడపక కదలు మిట్టికి.
0: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్, అర్జున స్టార్టెడ్ సేయింగ్,
1: ఇంతమంది బంధువులను, ఇంతమంది మిత్రులను, ఇంతమంది పుత్రులను, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తపు కూడు భుజించడానిక నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
0: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
1: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
0: దేర్ ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ ఎజిటేషన్.
1: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
0: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, it discriminates good and bad.
1: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
0: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
0: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
0: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్
1: రెస్పాన్సిబుల్. దూషణకు మనసే కారణము.
0: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
0: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్స్.
1: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నందాగినను.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ బౌండ్ టు ఫాల్.
1: దేహము విధులను పోషించి రక్షించినను.
0: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
0: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
1: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
0: యు షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
1: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: If you protect dharma, it will protect you in turn.
1: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
0: Therefore, what is to be protected is the human ధర్మం.
1: ఏమిటి ఈ మానవ ధర్మము?
0: What is the human ధర్మం?
1: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: One has to discharge
1: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
0: Humans shall follow
1: the human ధర్మం. వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
0: A celibate should
1: observe. సన్యాసి ధర్మమును అనుసరించాలి.
0: Ascetic should observe his own ధర్మం.
1: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
0: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
1: ఇది ఏ జీవితం యొక్క పరమావధి.
0: దిస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
0: బై మియర్లీ క్లోజింగ్ యువర్ నోస్ అండ్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ బీటింగ్ ది స్టమక్ యూ డోంట్ గెట్ లిబరేషన్.
1: దేనినైనా చూడు.
0: యు సీ ఎనీథింగ్?
1: దైవ భావంతో చూ.
0: సీ విత్ దట్ డివైన్ ఫీలింగ్.
1: దేనినైనా విను దైవభావంతో విను.
0: యు లిసన్ టు ఎనీథింగ్ విత్ లిసన్ విత్ డివైన్ ఫీలింగ్.
1: దైవభావంతో చేయి.
0: వాట్ ఎవర్ యు డూ విత్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
0: యు షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
1: ఈ విధంగా చేసినప్పుడు
0: వెన్ యు డూ సో
1: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
0: దెన్ యూ అటైన్ బ్లిస్.
1: కాన
0: సో
1: విద్యార్థులు విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
0: Listening to all these things so long, enjoying it, you should not forget.
1: విన్న విషయములను,
0: all those things heard,
1: కన్న దృశ్యమును,
0: the scenes you have seen,
1: హృదయమునందు చేర్చుకొని,
0: keeping them in heart,
1: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ,
0: recapitulating them,
1: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకమవుతుంది.
0: If you practice one or two, then your life will be sacred.
1: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
0: Then only you will earn the true result by participation in summer classes.
1: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
0: This you deserved out of great good fortune.
1: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
0: Never spoil this deservedness.

దాట్ వాజ్ భగవాన్ బాబాస్ ప్రొఫౌండ్ డిస్కోర్స్ ఆన్ పూర్వ మీమాంస ఆ ఫిలాసఫీ ప్రొఫౌండెడ్ బై ది ఏన్షియంట్ ఇండియన్ సేజ్ జైమిని విచ్ ఎనేబుల్స్ ద కామన్ మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద బ్లెస్ ఆఫ్ బ్రహ్మ ఇన్ హిస్ డైలీ లైఫ్. ద సమర్ కోర్స్ డిస్కోర్స్ వాజ్ డెలివర్డ్ ఆన్ 31st May 1980.

0: లెట్ us now listen to the excerpts from the divine discourse by Bhagwan Baba delivered on 20th October 2003 in Prashanthi Nilayam during the Vice Chancellor's conference. In today's discourse, Bhagwan Baba says, we should crave for the principle that has no birth or death. Why should we wish to be born again? Bhagwan Baba underscores the need to inquire into the nature of Atma Tattva. It is this need with which the MBA course was introduced in the Satya Sai University.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. వీరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు.
2: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ చాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. వన్ కెన్ ఫైట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వేలర్ యాజ్ ఎ సోల్జర్ అండ్ కమ్ అవుట్ ట్రయంఫెంట్లీ. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
1: Gaganamanduna chukkalu lekka konavachu. Gaganamanduna chukkalu lekka konavachu. Jivarasula perlu cheppavachu.
2: You can even count the number of stars in the sky. You can also name all the living creatures in this universe.
1: Kani dehendriyamularikatti

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu vidyarangamunandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్, వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మొత్తం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata vidyanu adhyasinchinatvanti veerulu mahajanulu kanipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chaduvu valla vaaru chesinatvanti maarpu emiti, jagattuluku em vivekamunu andistu vacharu, deeni valla vachinatvanti oka paritham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly

0: ఇంటెలిజెన్స్.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వం గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
1: Anaga M anaga manasika tattvani gurtinchadam.
0: M stands for the knowledge, the awareness of the mind.
1: B anaga bhautika tattvani gurtinchadam.
0: B is the understanding of the physical world.
1: A atma tattvani vicharinchadam.
0: A is getting into the details of the spirit or the soul.
1: MBA anaga aneka mandi కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
0: MBA ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ దాట్ విచ్ రిలేట్స్ టు ది మైండ్.
1: అది కాదు ముఖ్యం.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు నో ద వేస్ ఆఫ్ ద మైండ్.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: బట్ టు నో ద సెల్ఫ్, ది ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
1: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
1: దానికి ఒక రూపం లేదు.
0: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఈస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
0: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
1: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
0: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
0: టుడే వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ కాన్షియస్నెస్ క్లియర్లీ, వీ కెన్ నో వాట్ కాన్షియన్స్ ఈస్.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
1: కాన్షియస్ అనగా సెన్సెన్స్.
0: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
0: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
0: Consciousness is all encompassing.
1: ఈ నాటి మానవుడు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Till this day, no one made any attempt to know the in-depth meaning of these terms.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
0: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
1: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
0: But we have to consider it as total understanding only.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: To know the reality of the self, it is not enough if we know the physical material knowledge.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వి హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వి షుడ్ నో ద కాన్షియస్నెస్ ఈజ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
0: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్
1: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువుల యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు
0: వెన్ వన్స్ వీ అక్వైర్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఇట్ ఈస్ ఈజీ టు నో ద ఫిజికల్ నాలెడ్జ్ ద మెటీరియల్ నాలెడ్జ్ అండ్ ద సెక్యులర్ నాలెడ్జ్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఆధ్యాత్మికమనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు
0: నెవర్ ఫీల్ దట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్
1: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే
0: ఇట్ ఈస్ ద వన్ విత్ ఆల్ ఇన్నర్ అవేర్నెస్
1: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు
0: అవేర్నెస్ వీ థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్
1: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్ ఇది అవేర్నెస్
0: What is this? This is a kerchief. Awareness.
1: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము ఇది ఒక అవేర్నెస్
0: What is this? This is a flower. Awareness.
1: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రధానస్తున్నాయి
0: These are all related to physical objects.
1: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు బట్ట
0: You say it is kerchief cloth.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు
0: What is the fundamental behind this cloth, kerchief?
1: ఇది వస్త్రము
0: This is the cloth.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు
0: The cloth cannot be there without
1: దారం పత్తి లేకుండా కాలేదు
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది
0: So cotton is first.
1: రెండవది దారము
0: Then the thread.
1: మూడవది వస్త్రము
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు
0: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ
1: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే
0: వాట్ హ్యాస్ టు బి నోన్ టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ దిస్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మతత్వ
1: ఆత్మతత్వం గుర్తించినటువంటి వాడు అన్ని తత్వం నువ్వు సులభంగా గుర్తించుకోగలడు
0: వెన్ వన్స్ యు నో యువర్ సెల్ఫ్ యూ విల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్ ద రెస్ట్
1: కనుక ఆత్మతత్వం అనగా ఏమిటి
0: వాట్ ఈస్ దిస్ సెల్ఫ్
1: ఇప్పుడు శరీరం ఉన్నది
0: హియర్ ఇస్ ద బాడీ
1: ఈ శరీరమునకు అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నవి
0: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ సెన్సెస్
1: ఈ అంగములు అన్ని కూడా ఆడుతూనే ఉన్నవి
0: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
1: అంగములు అన్ని కూడా పనిచేస్తూనే ఉన్నవి
0: దే ఆర్ ఆల్ ఫంక్షనల్
1: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫార్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్
1: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను
0: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ As I hold this flower.
1: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది అది
0: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్ వాట్ ఈస్ దట్ గివ్స్ సపోర్ట్ టు మై హ్యాండ్ దట్ హోల్డ్స్ ఇట్
1: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము
0: వెల్ ఐ స్మెల్ దిస్ ఫ్లవర్
1: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అది
0: హౌ డు యూ స్మెల్ ఇట్
1: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు
0: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
0: You say this is my leg.
1: ఇది my head.
0: My head.
1: My fingers.
0: My fingers.
1: My hand, my finger, my leg, my head. కానీ who are you?
0: You say this is my hand, my finger, my leg. Then who are you?
1: నీవు అనేటువంటిది అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
0: If only you know who you are, you can say this is mine.
1: ఈ తల ఎవర్ది?
0: Whose head is this?
1: ఈ కాలు ఎవర్ది?
0: Whose legs are
1: they? ఈ వాసన ఎవర్ది?
0: Whose hands are they?
1: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
0: You do not know who you are exactly, but you go on claiming this is mine.
1: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
0: Actually,
1: who am I? Who am I? Who am I?
0: The actual spirituality is to investigate and answer
1: to this question, who am I? Who are you? Who are you? Where did you come from? Where did you go? అని అంటున్నా, హు ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా, కానీ హు ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేయించుకోవడం లేదు.
0: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హు ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హు ఆర్ మై.
1: ఆధారమైనటువంటిది హు ఆర్ మై.
0: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హు ఆర్ మై.
1: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారు అవుతాం.
0: ఇఫ్ యు నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి ఒక వ్యర్థం కాదు.
0: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
1: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది.
0: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ లవ్?
1: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుండాలి?
0: వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
0: కెన్ మ్యాన్ లివ్ విదౌట్ లవ్?
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో ఇట్ ఈస్ సెడ్, లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమను మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో లవ్ ఫస్ట్.
1: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: విదౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
0: Without love there are no objects either.
1: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
0: Without this love you cannot see.
1: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
0: There is an inner latent immanent energy.
1: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
0: Many people refer to this truth. What is this truth?
1: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
0: Truth is changeless in all the three periods of time.
1: కాని ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
0: You cannot stop at that level.
1: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
0: Truth transcends all the three periods of time.
1: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుందది?
0: Where does it come from?
1: సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
0: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
0: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
0: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్, ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
1: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం, దీనికి రూపం లేదని మనం భావించరాదు.
0: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, బట్ వీ కెనాట్ డినై ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్.
1: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
0: We use this word God, apply.
1: God అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of this God?
1: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
0: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
1: తెలియనటువంటి దానికి కూడాను God అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
0: Though he has no idea, yet he says, oh my God.
1: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
0: Nobody can give the definite meaning to this word God.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
0: To know this meaning, you need your self-experience.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
0: How can you know your experience?
1: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
0: Here is an illustration. 1 + 1 = 2.
1: 2 + 2 = 4 అయింది.
0: 2 + 2 = 4.
1: 2 - 1 = 1 అయింది.
0: 2 - 1 = 1.
1: ఈ ప్లస్ మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
0: యూ స్పీక్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలిషన్స్, బట్ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దీస్?
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడా మనం చెప్పగలుగుతున్నాము.
0: వీఆర్ ఏబుల్ టు సీ అండ్ సే ఆల్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ దీని యొక్క సత్య స్వరూపం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: బట్ వీ హావ్ నాట్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఫండమెంటల్ ట్రూత్.
1: ప్రపంచం అంతా కూడా వస్తువులతో చేరినటువంటిది.
0: The whole world is a combination of material.
1: ఇదంతా మెటీరియల్ లోకం.
0: All this world is full of material.
1: కానీ దీనికి మించినటువంటి మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
0: But beyond this material world, there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
0: Beyond this realm of the mind, there is something beyond. That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
1: Aithe manam endaina manam gurtinchavachunu.
0: We may know many.
1: Prapanchamlo anni gurtinchi inni kotlu ani cheppavachunu namaru.
0: You can know everything, count and say crores.
1: Aa kotuku tarvata mari em cheppagalamu?
0: Beyond this, what do you say?
1: Ivanditiki cherthe kattagapudiki emi artham kaadu.
0: Finally, you would not end anywhere.
1: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం గాని పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వి డోంట్ నో ద డెప్త్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
0: But in every man, this fundamental principle is there.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
0: When we say love is God, it only it implies that love is everywhere.
1: సర్వుని ఎందు ఉంటున్నది.
0: This fundamental love is in everyone.
1: Truth is in me.
0: Truth is in me.
1: I am truth.
0: I am the truth.
1: I am truth.
0: I am truth.
1: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
0: యు సే ఐ యామ్ ట్రూత్ దెన్ హూ ఆర్ యూ?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
0: వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫైనల్లీ యు కమ్ టు అ
1: స్పిరిచువల్ మార్గం. స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడ తేలేది అది ఒక్కటే.
0: As we gradually research, investigate, explore, you will know the result.
1: ee naadi parisheelana cheyatam ledhu.
0: We are not investigating anyway.
1: ee parisheelanalo kodanu konni ardhabaddhamainatundi parisheelana chestunnaru.
0: There are certain perversions, deviations in the field of research.
1: Kaadu kaadu kaadu kaadu.
0: It shouldn't be so.
1: Antarmukhamainatundi yokka nijamainatundi truthunu manam chudali.
0: It's only by inner inquiry you know the truth.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: ఎంక్వైరీ,
0: ఎంక్వైరీ,
1: ఇన్క్వైరీ,
0: ఇన్క్వైరీ.
1: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
0: దిస్ క్వైరీ, ఇన్క్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
1: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
0: We use words.
1: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not understanding the inner meaning of the words that we use.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
0: Don't waste your time thinking of those things that you do not understand.
1: God is there.
0: God is there.
1: You are God.
0: You are God.
1: దాన్ని నీవు నమ్ము.
0: Have full faith in that.
1: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
0: It is only the faith that will help you to know. Without this faith you cannot.
1: కనుకనే మొట్టమొదట నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
0: First have full faith in you.
1: I అనేటువంటిది నమ్మినప్పుడే.
0: When you have faith in yourself, I.
1: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Then you can understand the second person, you.
1: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
0: When you cannot understand the simple I, how do you expect to know you?
1: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Make every attempt to know this simple I.
1: అది యు అనేటువంటిది, ఉయ్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యు అండ్ దెన్ వి.
1: ఒక చిన్న పదము,
0: ఎ స్మాల్
1: ఐ,
0: ఐ
1: ప్లస్ యు,
0: ప్లస్ యు,
1: ఐ ప్లస్ యు రెండు చేరినప్పుడు ఉయ్ అయింది.
0: ఐ ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వి.
1: ఉయ్ ప్లస్ హీ,
0: వి ప్లస్ హీ
1: ఏమవుతుంది?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ దెన్?
1: ఓన్లీ హీ అవుతుంది.
0: ఉయ్ ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
1: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
0: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
1: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: ఐ చేంజెస్.
1: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: యు ఆల్సో చేంజ్.
1: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
0: ఇన్ఫాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
1: కానీ ఐ ఆమ్ బాయ్,
0: ఐఎమ్ ఎ బాయ్,
1: ఐఎమ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎ మ్యాన్,
1: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
0: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: ఆ విధంగా నీకు నువ్వే మార్పు చెందుకుంటున్నావు.
0: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
1: హ్యాండ్ హీ హీ హీ
0: ఫర్ ఎవ్రీథింగ్. హీ హీ ఈజ్ మోస్ట్
1: ఇంపార్టెంట్. దైవత్వం తో
0: దట్ హీ ఈజ్ గాడ్.
1: ఆ హీ అనేటువంటి దాన్ని నీ ఎందు, వారి ఎందు, వారి అందరి ఎందు ఉంటున్నది.
0: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: He, God,
1: in you, with you, above you, below you, around you.
0: He, the God, is in you, with you, above you, below you, around you.
1: కానీ ఐ అనేటువంటిది ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ నార్ ఇట్ గుడ్ ఎనఫ్ టు సే ఇట్ ఈస్ ఇన్ మీ, విత్ మీ అలోన్.
1: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది.
0: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
0: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
0: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
1: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
0: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్.
1: అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
0: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
1: ఇది యచ్చ సత్యం అవుతుంది.
0: హౌ కెన్ దట్ బి ట్రూత్?
1: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
0: యు డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
0: హౌ డు యు లవ్ యువర్ సెల్ఫ్?
1: దిస్ ఇస్ మై బాడీ.
0: దిస్ ఇస్ మై బాడీ.
1: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
0: Do you have full faith in your body?
1: నమ్మటం లేదు.
0: నో.
1: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
0: When you have no faith in your body, how can you say that this is my body?
1: ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
0: The body goes on changing.
1: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
0: All are changeable.
1: అద్వితీయం అద్వైతమైనటువంటిది అన్నింటికి అతీతమైనటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ బియాండ్.
1: అది నిజమైన ఆత్మతత్వం.
0: దట్ నాన్ డ్యువల్ చేంజ్ లెస్.
1: దానికి వేరే మనకు పేరు లేదు.
0: దట్ ఈస్ ఆత్మ.
1: మనకు పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
0: దిస్ ఈస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
0: Who has given this
1: name? పెట్టి పట్టినటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్.
1: నమ్మటం లేదు.
0: నో.
1: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
0: When you have no faith in your body, how can you say that this is my body?
1: ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
0: The body goes

0: ఈజ్ ఎవ్రీవేర్.
1: Is everywhere.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నీవు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఇస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ share with everybody, publicize.
0: నీ ఫుల్ ఫెయిత్ నువ్వు పెట్టుకున్నప్పుడే అన్నింటి యందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: When once you have full faith, you will be successful.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: Here is a drop of water.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది. అది
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ of water would fill in the container.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమిస్తున్నటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కానీ అన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: And once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం? దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మ.
0: ఈ ఆత్మకు అనేటువంటి ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తుంచుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్, వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైం మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is
0: in you, with you, above you, below you, around you.
1: This ఆత్మ the self is everywhere, in you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యు అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది నీ యందు ఉన్నటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుకనే నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: So you have to experience, understand awareness.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: What is this awareness?
0: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
1: You say it's only recognizing, understanding.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: It's not enough if you say understand.
0: ఇది ఏంటి?
1: What is this?
0: ఇది గులాబీ పుష్పము.
1: This is a rose flower.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: You have known it.
0: ఈ గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: Who named it as a rose flower?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: I don't know.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: It is just an English word.
0: కనుక ఈ words ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: You just express by word, but you don't know the reality.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చును.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: ఫస్ట్ నో యువర్ ఫిజికల్ నేచర్ బాడీ.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: దిస్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ లింబ్స్ అటాచ్డ్.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడినే నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: Is my hand.
0: This is my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: Then what is the finger?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి యందు ఉన్నటువంటి ఒక్కటే.
1: When you go on inquiring, you will understand the uniform same principle.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: To understand the spirituality is very difficult.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: Because it's difficult, do not give up.
0: దానినే మనం సాధించవలసింది.
1: We have to achieve that alone.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: You don't need to have all these worldly

0: కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్
1: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
0: that self which exists if it is
1: not సర్వమును సాధించిన వారైతాం
0: you will be achieving everything else
1: కానీ ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి
0: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్
1: నేనెవరు
0: హూయమ్ఐ
1: నేనెవరు
0: హూయమ్ఐ
1: నేనెవరు
0: హూయమ్ఐ
1: నేనెవరు నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది
0: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్
1: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది
0: హూయమ్ఐ వాట్ ఈస్ ఇట్ ఫార్మ్
1: ఇది అరూపంలో ఉంటుండాలి
0: ఇట్ ఈస్ ఫార్మ్లెస్
1: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి
0: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ
1: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు
0: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ
1: కానీ ఇదంతా ఒక వెనకరు కానే కాదు
0: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే
1: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి
0: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
1: మానవుడి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా నువ్వు లేదు
0: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
1: It is awareness, consciousness.
0: It is the consciousness of the awareness.
1: The conscious kaadu.
0: It is not conscious.
1: Conscience kaadu.
0: It is not conscience either.
1: Consciousness.
0: It is consciousness.
1: The consciousness nu sarain reetiga manam artham chesukovali.
0: We have to understand this consciousness clearly.
1: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు
0: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్
1: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము
0: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్
1: కాన్షియస్నెస్ అంటున్నాము
0: ఈ
1: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా
0: హాజ్ ఎనీబడి మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్
1: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్
1: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి
0: టు అండర్స్టాండ్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎంక్వైరీ
1: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు
0: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్
1: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి
0: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్
1: విద్యార్థులు అయినటువంటి మీకు
0: యువర్ స్టూడెంట్
1: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్
1: కానీ నమ్మకం అనేటువంటిది పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది
0: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టెన్లీ
1: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంతులేని లేడు అవని అందు
0: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్
1: బ్లైండ్ అంటే ఏంటి
0: హూ ఇస్ బ్లైండ్
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు
0: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్
1: చీకటి
0: అండ్ డార్క్నెస్
1: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు
0: వేర్ ఫ్రమ్ హాస్
1: ఆ చీకటిని చూసిన వాడెవరు
0: హూ ఇస్ ద సీయర్
1: కన్నులు మూసుకో
0: క్లోజ్ యువర్ ఐస్
1: ఏం చూస్తున్నావు
0: వాట్ డు యు సీ
1: చీకటి చూస్తున్నాను
0: యూ ఓన్లీ సీ
1: ఆ చీకటిని చూసిన వాడెవరు
0: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్నెస్
1: ఆ చీకటిని చూసిన వాడు ఒకటి ఉండాలి కదా
0: దేర్ మస్ట్ బి ఎ సీయర్
1: ఆ చూచిన వాడు లేకపోతే చీకటిని నువ్వు ఎట్లా చెప్పగలవు
0: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది darkness
1: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి
0: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఫార్మ్
1: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం
0: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ది ఎంప్టీనెస్
1: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి
0: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్
1: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం
0: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ
1: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి
0: To know the reality, faith is necessary.
1: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
0: Travel with this faith.
1: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
0: Without this faith, you cannot journey anywhere.
1: నువ్వు ఎక్కడో పోతున్నావు.
0: You are going somewhere.
1: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికైనా నువ్వు చేరగలవు.
0: If you don't know where you are going, how do you reach your destination?
1: మొట్టమొదట నేను పలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
0: You first decide, I am going to mandir.
1: అక్కడ మందిరం ఉందో లేదో.
0: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్
1: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి
0: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యూఆర్ గోయింగ్ టు మందిర్
1: కనుక నీవు మందిరానికి చేరగలవు
0: యూ కెన్ రీచ్ దెన్
1: ఎక్కడ పోతున్నాననేటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు
0: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు రీచ్
1: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి
0: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్
1: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు
0: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు
0: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్
1: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు
0: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్
1: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు
0: యూ లవ్ ద బాడీ
1: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు
0: లవ్ యువర్ మనీ
1: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు
0: లవ్ యువర్ ఫామ్
1: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు
0: బిహేవియర్
1: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది
0: బిహేవియర్ హౌ
1: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది
0: ద ఫామ్ హౌ యు
1: ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది
0: మనీ హౌ యు
1: ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది
0: హౌ డు యు గెట్ ఆల్
1: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ
1: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము
0: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్
1: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: తిరిగి మార్పు చెందుతూ ఉండాలి.
0: దిస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
1: మార్పు చెందనటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
0: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఆ మార్పు చెందినటువంటిదే ఆత్మతత్వము.
0: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
1: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
0: ఇట్ హ్యాస్ నో చేంజ్.
1: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
0: ఇట్ హ్యాస్ నో ఎడిషన్స్.
1: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
1: మనం చెప్తుంటాం,
0: వీ సే,
1: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
0: You say that I love him very much.
1: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
0: What is that you love in him?
1: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
0: Is his form?
1: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
0: Behavior?
1: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
0: Or his happiness?
1: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
0: What is that makes you love him?
1: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు.
0: In fact, none of these.
1: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
0: They are all temporary things.
1: ప్రేమ అనేది ఒకటి ఉంది.
0: Love is there.
1: ఆ ప్రేమ అనే దైవము.
0: Love is God.
1: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
0: Love is God. God is the personification of love.
1: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
0: It's only connection, love to love.
1: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: Without love there is no life.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
0: A mother has a son.
1: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
0: This mother has a son age 20.
1: తర్వాత కుమారుడు మరణించాడు.
0: Later the son died.
1: తల్లి ఒకటే ఉంది.
0: And the mother remained.
1: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
0: And she went on feeling sad.
1: నాయనా, నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
0: The mother said, I could live
1: without you. బ్రతికేది ఎక్కడ?
0: Without you how can I live?
1: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
0: Then who am I?
1: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యము కాదు.
0: These are only of our own making. None of them are true.
1: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
0: ఇన్ఫాక్ట్ లవ్ ఈస్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
0: ఇన్ఫాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
1: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
0: The love should not be restricted to the physical frame.
1: తదుపరి దేనిని ప్రేమించలేడు.
0: And so you are not able to love the all.
1: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
0: So in fact, attach it to this love.
1: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
0: And this love is life.
1: ఈ ప్రాణమే దైవము.
0: And this life
1: అది
0: is God.
1: ఆత్మ.
0: That is ఆత్మ.
1: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: So the fundamental truth is this self, ఆత్మా.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
0: It's only through love you can be loved.
1: ప్రేమ రహిత మరి భూములలో,
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంది,
0: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
1: ప్రేమావేశముతో,
0: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్
1: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
0: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
1: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
0: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
1: ప్రేమ నదులు ప్రవహించాలి.
0: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
1: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
0: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వము.
0: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
0: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
1: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
0: And do not have any material objects as the centers of love.
1: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
0: With the material objects as the centers of love, there will be void.
1: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
0: If you have this love, it will remain eternally.
1: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
0: So you should be love to love only.
1: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
0: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
1: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
0: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫెమరల్.
1: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
0: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
1: అది భౌతికమైనటువంటి ప్రేమ.
0: And it's only physical love that
1: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
0: And the true love is permanent.
1: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
0: Consider the fundamental truth.
1: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
0: Truth is not material.
1: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
0: And love is not a material.
1: Truth is truth.
0: Truth is truth.
1: Love is love.
0: Love is love.
1: కనుక love is Lord. Love is God.
0: Love is Lord. Love is God.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
0: With this love you can certainly have God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: అనేక రకములైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడాను డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
0: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
1: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
0: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
1: కనుక నీవు అపాయింట్ అనేటువంటి చేసుకోవద్దు.
0: Don't have any appointment.
1: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: Then there is no scope for disappointment.
1: కనుక డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
0: So for disappointment, appointment.
1: అపాయింట్మెంట్ అనేటువంటి రూపమే.
0: So this kind of appointment.
1: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
0: Don't go by form.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
0: Have your inner form.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
0: This self is your real form.
1: అది ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
0: It will think of any other forms.
1: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
0: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
0: Rama, Krishna, Govinda are the names given.
1: Ee pettina perluku shastram ledhu.
0: These names given are not permanent.
1: Kaani edo oka naamaanni manam nirnayam cheskovali.
0: However, you need one to proceed with.
1: Kanuka mee chaduvulanni kunu chadavatam satyame.
0: Yes, it's needed that you should
1: educate.
0: It is also true that you know the essence.
1: అది ఎంతవరకు సత్యం అవుతుంది?
0: How long does it last?
1: దాన్ని అనుభవించేంత వరకు సత్యం అవుతుంది.
0: Until it comes to experience.
1: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యం అయిపోతుంది.
0: After experience, even the truth also becomes a falsehood.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
0: సో నెవర్ గో బై ద ఫిజికల్ ఫార్మ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
0: దట్ లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
0: Go on enhancing this love.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారం చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
0: When once you investigate along the path of truth, you will experience love.
1: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
0: There is God.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
0: Without God, the world does not exist.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుంది.
0: And we also find the God, the Creator.
1: పరమాత్మ నుంచే పరతత్వం ఏర్పడుతుంది.
0: And the Creator is
1: ఆత్మతత్వం.
0: The Creator God is the true self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
0: Then once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ని ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
0: Don't go on praying a definite form in the name of God.
1: ఇవంతా తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
0: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
0: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
0: Then once you understand this love clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ టు డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
0: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమును నువ్వు ఏమైనా రూపంలో పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
0: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గాడ్,
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
0: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
1: అది ఏ ప్రేమ.
0: That is the path of love.
1: అది ఏ ట్రూత్.
0: That is truth.
1: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along this path of truth.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along the path of love.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
0: And once you hold on to love, you will understand.
1: ఒక నిమిషంలో, ఒక దినంలో తేలేటువంటిది కాదు.
0: It's not to be decided in a day or two.
1: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
0: You should determine to achieve this.
1: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
0: At one time, as you all know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: Everyone would say that Swami, I have come for this purpose.
1: నీవెవరు నాయన అంటాడు.
0: Then Swami puts this
1: question. నీవెవరో నీవు తెలుసుకుంరా, తప్పక నేను చెప్తానంటాడు.
0: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
1: నీవెవరో నీవు తెలుసుకుంరా.
0: First know who you are.
1: నేను మిగతా అన్ని చెప్తానన్నాడు.
0: Then I'll tell the rest.
1: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమైపోతుంది.
0: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality. So this I, the self, has no
1: difference.
0: The birth and death are utterly false. When there is birth, there
1: is death.
0: Birth and death relate to the body, not to the self. Therefore, love the self which is birthless and deathless and not the body. Bhagavan addresses each and every one of you as Bangaru.
1: Bangaru antamlo unnatundi artham emiti meeku?
0: What is the meaning when Swami calls you Bangaru?
1: Bangaru chikutundi.
0: You have gold.
1: Ee Bangaru ye naatiki ni peru tappadu.
0: And this gold is required for
1: ఆ గోల్డ్ ఎన్ని విధంగా కరిగించవచ్చు, ఎన్ని రకమైనటువంటి నగరగాను మార్చుకోవచ్చు.
0: You can just change it and make any ornament jewel out of it.
1: కాని బంగారం మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
0: But you cannot change the gold its nature.
1: కాబట్టి మీరు బంగారంతో చేరినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
0: So you may be changing, but you are essentially gold.
1: కానీ బంగారం మాత్రం నువ్వు పెట్టుకో.
0: But have this gold.
1: అది ఎప్పటికీ మారదు.
0: It is changeless.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
0: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
0: సో భగవాన్ అడ్రస్సెస్ యు
1: బంగారు బంగారు బంగారు బంగారు
0: బంగారు గోల్డ్ విచ్ ఇస్.
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
0: And this bangaru gold is not going to die.
1: Nor would be born. బంగారు
0: గోల్డ్ ఈజ్ నాట్
1: గోయింగ్ టు ఎప్పుడు బంగారే.
0: గోల్డ్ ఈజ్ గోల్డ్.
1: శాశ్వతమైనటువంటిది.
0: ఇట్ రిమైన్స్
1: అది సత్యమైనటువంటిది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ఆ సత్య నిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
0: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
1: కనుకనే శంకర్ వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారి కృపయా పారే పాహి మురారి భజ గోవిందం భజ గోవిందం. గోవిందాన్ని భజించండి.
0: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్, యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్. యు గెట్ ఇన్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ. బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీటెడ్లీ.
1: చావు పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
1: డెత్. చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకుని ఎందుకు కోరాలి?
0: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై?
1: కనుక మనం పుట్టుకులేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందు ఉన్నటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
0: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
1: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
0: దిస్ లవ్ గెట్
1: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
1: ఇన్ యూ
0: ఇన్ యూ ఆల్సో.
1: ఆ ప్రేమనే మనం కోరాలి.
0: And desire that eternal love.
1: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
0: If you hold on, cling on to that love, you'll be eternal.
1: దీన్ని మీరు సత్యంగా కోరండి.
0: Consider this truth.
1: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
0: And have full faith in this love.
1: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
0: Don't have faith in this worldly love.
1: నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
0: In fact, you have been cheated and deceived by this worldly love.
1: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
0: All this worldly love is like temporary clouds.
1: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
0: Clouds come and go.
1: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని చెప్పండి.
0: Not even one cloud is permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
0: So love that which is permanent.
1: ఆత్మ.
0: That is the self.
1: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
0: Love the self.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
0: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
1: ఎక్స్ప్లెయిన్
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంత కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
0: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
1: చదువును చదవండి.
0: యు స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
0: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
0: ది ఎసెన్స్ హాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: దాన్ని అనుభవించండి.
0: అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్.
1: అంతేగాని
0: మేక్ యు బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
0: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
0: లవ్ ఈజ్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
0: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
1: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
0: డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
1: చాలా మంది పిల్లలంతా కూడాను ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
0: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్
1: దెమ్సెల్స్ డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
1: ప్రేమించిందని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
0: దెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
1: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
0: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
0: Develop only that love.
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
0: When once the love which is with you, it will safeguard you.
1: అది with you, in you, around you, below you.
0: That is with you, in you, around you, below you.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

హిత మనసు కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

నవ సముద్రసుఖజనావ సముద్రసుఖజనావ శేఖరామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంతం చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: Everyone should join in chorus. God has gifted you the tongue. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: Band paadthe band ku ostunda result.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: You note to paadthe meeku ostunda result.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanukane neevu note tho neevu hrudayam tho paadathu.
1: So sing joyfully, wholeheartedly.
2: Listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of your praise, nor diminish because of the blame either.
0: తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్ యొక్క ప్రవృత్తులే.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: దివ్యత్వమునకు ఈ రెండును లేవు.
1: These two do not apply to the divinity.
0: పేరు ప్రతిష్టలకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: Those who are for name and publicity have no place here in this field.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయా పసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధనలు కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఈజ్ బ్లిస్ఫుల్ బికాజ్ అవర్ బ్లిస్ ఈజ్ హిస్ ఫుడ్, ఈజ్ హిస్ బ్లిస్.
0: నిన్నటి దినము కేవలము రామాయణ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ డెమన్స్ట్రేటెడ్, ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సర్టన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది డివినిటీ.
0: భరతుడు పాదుకులను తీసుకుని కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండ్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హీ బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిజ్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద
0: వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలం ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద ఫారెస్ట్.
0: వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: వెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలియగలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: We find many, many intellectuals.
0: Vicharana shakti kalinatunte vyaktulu velaku velu perigipothunnaru.
1: We have thousands and thousands of people of inquiry.
0: Kani aadhyatmika prabhavam cheta ilanti pavitramainatunte yokka vyaktulanu evaru vicharinchadaniki తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: సుమంత వాజ్ సర్వింగ్ యాజ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ దశరథ.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: బట్ సుమంత యాక్టెడ్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ దశరథ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: అడ్మినిస్ట్రేటర్ రామ ఇస్ నౌ అట్ దిస్
0: మోమెంట్. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: రిప్రజెంటేటివ్ రామ భరత ఇస్ నౌ రిసైడింగ్ ఇన్ ఎ హెర్మిటేజ్ ఇన్ ఎ విలేజ్.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు స్థాపిస్తున్నారు?
1: దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్
0: అయోధ్య? ఎవరు సాధిస్తున్నారు?
1: హూ ఇస్ రూలింగ్?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: హియర్ వీ మస్ట్ టేక్ మేక్ ప్రాపర్ ఇంక్వైరీ.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడా శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ది బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవల యందు పవిత్రమైనటువంటి కార్యములు యందు అన్నతప్పుల యొక్క ఐకమత్యం నందు నిమగ్నులవుతూ వచ్చారే కాని ప్రచార ప్రబోధనకు ఏమాత్రము వారు పాల్పడలేదు.
1: బోధ్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎన్ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసావహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న టోటలీ సరెండర్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ భరత.
0: కనుక శత్రుఘ్నుడు మహా యుక్తిపరుడు శక్తిపరుడు తెలివితేటలు గలవాడు.
1: సో శత్రుఘ్న ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఏబుల్ విత్ ఆల్ స్కిల్స్.
0: ఇలాంటి శత్రుఘ్న యొక్క శక్తి సామర్థ్యం ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది కెపాసిటీ అండ్ ద పొటెన్షియాలిటీస్.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya, nee kumarudu raju kavachunu.
1: Sister.
0: Kaani nee kumarudu rajainappudu naa kumarudu lakshanudu sevakudiga untadu.
1: Sister Kausalya. Your son may be the king and my son will serve him.
0: Kaika nee kumarudu raju kavachunu.
1: Kaika your son may be the king.
0: Taanu raju ainappudu taanu sevakuduga shatrughnu neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your son.
0: Naa iruvuru kumarulu kudunu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittamai nee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nenu ee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka shatrughnudu lakshanudu entati gunavantulu vaari iruvile lekapothe itu vaipuna bharatudu gaani atu vaipuna ramulu gaani ee karyamulu kudunu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana, Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support.
0: అన్నా తమ్ములకు తగినటువంటి తోడ్పాటును కావిస్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ ద కోఆపరేషన్ అండ్ సపోర్ట్ టు దేర్ బ్రదర్స్.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా,
1: ఎట్ ద టైమ్ ఆఫ్ ద వార్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్,
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: ఐ కెన్ ఫైండ్ ఎ వైఫ్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకున్నా కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ.
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణ నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి,
1: దెన్ హనుమాన్ కేమ్,
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవై అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడాను ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహపు వృక్షమైనటువంటిది ఎక్కడదో
1: హీ కుడ్ నాట్ ఫైండ్
0: ఏమాత్రమో తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకొని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల,
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై,
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయం వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatam tho paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teesukoni potunnanu.
1: To save his life I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvatamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamlo yokshadakta naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvatanni teesukoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskonu vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: ye jarugutundade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on with Rama and Rama.
0: Oka rendu dinamulu lopala poorthi idi samapta avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatham ni ettukoni pothunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted to save his life, Sumitra, I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi,
1: Sumitra
0: etti badhalu ledu.
1: Sumitra said, there is no
0: na
1: suffering.
0: Em avutadu anetundi badha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramuniki ananukulam emaina jarugutado emo anetundi badha ni nannu badhistundadi.
1: I'm only worried that something come in the way of their service to Rama.
0: Na kumarudiki emaina lakshmanudu emaina marninchina chatrukuni nenu Rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కుమారుడి విషయంలో నాకే మాత్రమే బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రాముకు సుఖంగా కలగాలి.
1: I want that Rama should
0: be. రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference.
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
1: It's for that reason I sent Lakshmana to follow.
0: అని ఆమె చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was about to leave,
0: painting prarambham chesindo,
1: the kind of painting she started,
0: aa urmila adi ee paint lopalle munigi undi.
1: She spent all the time in full concentration on the painting.
0: Appudu cheppi Bharatudu, and then maa sodarudu ee vidhanga moorchilinadata.
1: And the news that painting of Lakshmana was conveyed,
0: ఏమి గతి నాకేమి తోచటం లేదు.
1: ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: అండ్ ఉర్మిళ డిడ్ నాట్ స్టాప్ అట్ దట్ మోమెంట్.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: షీ డిడ్ ఫీల్ సాడ్.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there in the heart of Lakshmana.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: Perhaps he has been sleeping in a blissful state without
0: any worry. ఈ బాధంతా అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణ్ ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సత్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణము.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిదే.
1: And in fact she is not ordinary.
0: మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunti varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunti varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunti varu.
1: After that they returned and attended to their duties.
0: Ilanti gunavanturalainatunti okka kodanlo chikatam aa naati goppa adrushtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ దశరథ,
0: అతను కుశధ్వజుడు.
1: హీస్ కుశధ్వజ.
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చాయి.
1: ఆర్ ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా ముందు ఎంతనో జరుగుతుంది.
1: Many more things you have to learn to know in
0: 11 samvatsaramulu
1: for 11 years
0: etti abhyantaramu lekunda
1: without any objection
0: etti complaint raakunda
1: without any complaint
0: ayodhya desamu dharma pariparanalo konasagutu vachindi.
1: The reign, the administration there in Ayodhya went on peacefully.
0: Ekkadiki poyinappudu satyam vada dharmam chara, satyam vada dharmam chara,
1: everywhere truth was
0: satyanni palakandi,
1: everywhere righteousness
0: got... acharinchandi.
1: Righteousness was adhered, was followed.
0: ఈ ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: Because of the adherence of these two, Satya and Dharma, Shatrughna was successful as the ruler of Ayodhya.
0: శత్రుఘ్నుడు ఒక్క నిమిషమైనా నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో,
1: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్
0: నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భర్తునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాటెడ్ అగెన్స్ట్ హిమ్.
0: భర్తునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాములు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకనే రామాజ్ఞను నేను శిరసా వేయించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: రామ. శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలనంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏంటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగనొక్కేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్.
0: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarukunu ekanga undali.
1: All brothers should stand in mind.
0: Yavariki apakirti kudanu raakurudu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevithamnu saadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ త్రూ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్స్ సంథింగ్ సో సీరియస్.
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానములు వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెడ్ యాక్ట్స్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కర దూషణ వీరిద్దరికి కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కర దూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు తినముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హడ్ హ్యాపెన్డ్.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly virtuous.
0: ఆమె మృదు మధురంగా మాట్లాడేటువంటిది.
1: షీఈస్ టాక్ స్వీట్.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: Gives advice.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: హి సెడ్ వై ఆర్ యూ ఫీలింగ్ సాడ్.
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: అండ్ భరత హాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ది న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్ళి
1: షీ వెంట్.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: హి సెడ్ డోంట్ వరీ అబౌట్ రామ.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: మీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రసిద్ధించదండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాములు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నేను ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రువుకి నీకు ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదంటే అన్న యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: Yochinchukunda telisindi telisinattuga cheppatamu chaala parapaatu.
1: You cannot advise as you think immediately.
0: Idi goppa pramadam kudunu sambhavistundi.
1: It will take you to danger at times.
0: Kanaka satyamunu maatrame paluktu raavali.
1: So one has to speak truth.
0: Dharmamunu maatrame chestu povali.
1: One has to follow dharma.
0: అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆర్ యంగ్
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైం వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే ఈ ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముని యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
1: షీ హస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: శతకీర్తికుడును చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై శతకీర్తికుడును. చాలా గుణవంతురాలి. అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆర్ యంగ్
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్.

0: వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives
0: advice.
1: Sritakirti never uttered harsh words, painful words.
0: Sritakirti, aa vinatamulone kirtivanturalu.
1: Sritakirti, good listening, highly reputed.
0: Aa eppudu kodanu manchine vineetvantidi.
1: She always listened to
0: manchine vinipinchetvantidi.
1: And she also make others
0: manchine bodhinchetvantidi.
1: She teaches good things.
0: Manchine cheyinchetvantidi.
1: And she sees to it that good things are done.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాజ్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ as far as we know, Rama and Sita are most important.
0: Migitha vaari vishayam evvaru pattinchukoru,
1: but no one is bothered about the rest of the
0: characters. Migitha vaare lekapothe lakshmanudeyagini lekapothe Sritakirti Mandavi lekapothe veela yokka kirti ee vidhanga bayataku vachindi.
1: Without Mandavi Sritakirti, what about the kirti or the reputation of the people?
0: Lakshmanudeya okka second lekundaginipothe Ramulu nivasinchetuvanti vaadu kaadu.
1: Rama would not have survived without the company of Lakshmana for a moment.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాముడు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాముడు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికే ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్ అమంగ్ బ్రదర్స్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్
0: బీన్ శతమానం భవతిస్తాయి పురుషచైతన్య ఆయుష్య అని చెప్తూ వచ్చి
1: the Veda said let you live for 100 years
0: manam kalasi melisi melisudam
1: let's grow together
0: kalasi melisi tirugudam
1: let's move together
0: kalasi melisi telisukunna telivini poshinchudam
1: let's grow in intelligence together
0: కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే
1: వెన్ వీ హ్యావ్ ఫోర్ చిల్డ్రన్
0: నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టారు.
1: యాక్చువల్లీ 40 డిఫరెంట్ వేస్.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హీ హాస్ నో వెపన్స్.
0: ఏదీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథుని దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ్
0: మీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
1: లక్ష్మణ సెడ్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేస్.
0: నాకు ఒక బేసిన్ చాలు.
1: బేసిన్ ఈజ్ ఎనఫ్.
0: అన్నకు గడ్డపార చాలు.
1: అండ్ క్రోబార్ ఈజ్ ఎనఫ్.
0: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వర్క్ మై బ్రదర్
0: మాకు ముఖ్యంగా కావాల్సి
1: వస్తుంది విల్ డిగ్ అండ్ ఐ విల్ క్యారీ విత్ ద బేస్.
0: దీనికంటే మాకు సామాగ్రి మరొకటి లేవు.
1: ఐ వీ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఇంప్లిమెంట్.
0: ఆయన నార చీరలు కట్టుకుని
1: without ropes
0: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
1: they moved in the forest for 14 years.
0: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసేది? లక్ష్మణుడితో చెప్పాడు.
1: హి టోల్డ్ లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్
0: అట్ మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: I know that you don't look at the face of sister-in-law.
0: Let me take Sita to a cave nearby.
1: And I will certainly face the situation and I will be successful.
0: He
1: has no weapon whatsoever. But
0: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల
1: యాజ్ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద ఫారెస్ట్
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హీ హ్యాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: కనుకనే అక్కడ చెప్పాడు కరదూషణం ఒక ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునీంద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
1: Therefore it is said, oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision.

0: టు శరభంగ అండ్ యూ ఆల్సో బ్లెస్
1: హనుమంతుని
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ హెల్ప్ ది
1: హనుమాన్ రవి స్తుతి పాలించి చెండిని కినుకతో వాలిని దుంచి
0: అండ్ యూ కిల్డ్ వాలి
1: చేరిన వారన వీరుల బ్రోచిన రామ రామ రామ
0: Rama, you blessed all the monkeys, vanaras, and you have killed the wali who is wicked and bad.
1: ఈ విధంగా రామనామమును స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ sang the glory of Rama incessantly.
1: ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
0: Though he has understood
1: విశ్వామిత్రుడు తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
0: విశ్వామిత్ర has handed over all the weapons he had.
1: ఈ ఆయుధాల వల్లనే
0: Because of these weapons.
1: 40,000 మందిని కూడాను ఒక అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
0: Rama could kill all the 40,000
1: ఒక అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రములు 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు 10,000 అస్త్రములు ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
0: When one astra arrow is shot at, they it got multiplied in geometrical proportion.
1: దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు.
0: And there is a shower of flowers.
1: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
0: కరదూషణ are wicked people.
1: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
0: Both have been killed and Rama has no other
1: Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteji kottaru.
0: They went on praising the glory of Rama Lakshmana.
1: Ee vartanu ayodhyaku pampinchadu.
0: This message was sent to Ayodhya.
1: Appude Ayodhya vasulu ainatunte okka
0: the inhabitants of
1: Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachchu.
0: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughnulu they are extremely happy.
1: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైన యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
1: ఈ అగస్త మహాముని వచ్చాడు.
0: దెన్ కేమ్
1: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
0: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్.
1: అతను కూడా రామునికి అప్పచెప్పి
0: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
1: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు,
0: రామచంద్ర
1: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై
1: ఇదిగో పంచవటి పంచవటి అనేటువంటిది 5 నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
0: రామ బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద 5 రివర్స్
1: మీట్. తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
0: And you spend all the 10 years over there in Panchavati.
1: అది దండకారణ్యంలో ఒక భాగము.
0: And it's a part of దండకారణ్య.
1: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
0: After 10 years
1: అక్కడ క్రమక్రమేణా ఈ సుర్పణకు సహాయం ఒకటి వచ్చింది.
0: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
1: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్
1: తేజ దుర్జన సంసర్గం
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: బట్ సాధు సమాజగం
0: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ
1: పుణ్య మహోరాత్రం
0: డూ గుడ్ ఈచ్ డే నైట్
1: తేజ దుర్జన సంసర్గం
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
0: యూ గెట్ అవే ఫ్రమ్
1: ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
0: బట్ సుర్పణక అపియర్డ్ దేర్
1: చాలా తమాషాలు చేశారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్
1: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
0: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: నేను చాలా అందమైనటువంటి దానిని
0: సుర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ
1: రామ నీవు నన్ను వరించు అని రాములు దగ్గర పోయింది.
0: అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యూ లవ్ మీ.
1: రాముడు చెప్పాడు అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాడివి.
0: రామ సెడ్ యూఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: కానీ నీ ఆ సీతకు ఏమాత్రం అందం లేదు.
0: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
1: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీ ఉండడానికి వీలు కాదు.
0: సిన్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్.
1: నీవు నాకు సత్యవైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
0: అండ్ ఇఫ్ యు హావ్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు.
0: నో నో,
1: లక్ష్మణుడు ఒక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు అని.
0: లక్ష్మణ ఇస్ అలోన్, యు కెన్ గో ఓవర్.
1: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికి లక్ష్మణ్ చెప్తూ వచ్చాడు.
0: అండ్ లక్ష్మణ్ వెంట ఆన్ టెల్లింగ్,
1: ఓ సుర్పణక,
0: ఓ సుర్పణక,
1: నీవు గొప్ప గుణవంతురాలవు,
0: యు ఆర్ వెరీ నోబుల్,
1: గొప్ప సాహసవంతురాలవు, చాలా అందమైన
0: బ్యూటిఫుల్,
1: నీవు నాకు భార్యవైపోతే
0: యు ఆర్ టు బి మై వైఫ్.
1: ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు.
0: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
1: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
0: యూ మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు వద్దు.
0: నో నో నో నో, ఇట్స్ నాట్.
1: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
0: అండ్ హీ హస్ సెంట్ హర్.
1: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ
0: వచ్చారు. దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
1: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
0: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
1: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
1: అప్పుడు చూచింది.
0: దెన్ షీ సా అండ్ సెడ్,
1: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను దూరం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్.
1: ఈ సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు.
0: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్
1: అందరూ నాకు సులభంగా వశమైపోతారు.
0: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
1: అని సీతను మింగటానికి అని ఎగిరింది.
0: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
1: అప్పుడు రాముడు సైగ చేశాడు.
0: దెన్ రామ గేవ్ సైన్.
1: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
0: లక్ష్మణ
1: సీత ముక్కు చెవులు కోసి,
0: అండ్ హి హడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్
1: పంపించా. ప్రాణం తీయకూడదు, నీడిస్తూ సింహం హింస జరుగుతుందేమో.
0: అండ్ శూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీ ఇస్ అ వుమన్.
1: వెళ్ళింది,
0: షీ వెంట్
1: రక్తం కాచుకుంటూనే రావణాసుని దగ్గరికి వెళ్ళింది.
0: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ టు రావణ.
1: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
0: It appears to be sons of Dashrath. And they are responsible for my present plight. And he too went on making fun of her. Sister, the nose is at one place and ear at another place.
1: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
0: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
1: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
0: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్ వై కుడ్ యు నాట్ ఎస్కేప్
1: రాకూడదు,
0: వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్.
1: అప్పుడు ఆమె చెప్పింది,
0: దెన్ షీ సే,
1: అన్నా నేను చెప్పలేను.
0: బ్రదర్ ఐ కాంట్ సే.
1: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికీ నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
0: ద మూమెంట్ దే టచ్ మై బాడీ ఐ లాస్ట్ మై సెల్ఫ్.
1: నన్ను మైమరిపించింది.
0: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
1: మహా సుందరవంతులు వాళ్ళు,
0: దట్ సో హ్యాండ్స్.
1: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
0: దేర్ టచ్ మేడ్
1: ఇలాంటి గుణవంతులు, ఇలాంటి అందం వాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
0: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
1: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కనుక
0: సో
1: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుఘ్నుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
0: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
1: పది సంవత్సరములు పూర్తి శత్రుఘ్నుడి పాలన చేశాడు.
0: Shatrughna ruled the kingdom for a long period.
1: పేరుకు భరతుడనే కాని,
0: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
1: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుఘ్నుకే ఉండేది.
0: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
1: ఈ పది సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
0: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
1: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
0: దేర్ వాస్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
1: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
0: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
0: And Rama sent message through Bharata.
1: Bharata, నీవే ఇంక రాజు.
0: You are the future king.
1: మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు.
0: And our father was an able administrator.
1: అతను మరణించిన తర్వాత ఇంక నీవే దీని బాధ్యత వహించాలి.
0: After his demise, you should take the responsibility.
1: జవాబు ఎవరికి చెప్పవద్దు.
0: Never give
1: reply. ఎవరిని కఠినమైన వాకులు పలకవద్దు.
0: Never use harsh words.
1: మధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
0: Talk always softly and sweetly.
1: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ కింగ్డమ్.
1: బోధన చేస్తూ వచ్చాడు.
0: హీ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
0: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హి యాక్టెడ్.
1: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతూ ఉన్నాయి.
0: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
1: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడిపక్కన ఉంటుండాలి హార్ట్.
0: ది హార్ట్ of a person from Nepal,
1: దాన్ని తీసి
0: ఎడవపక్కన
1: మార్చినారు.
0: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్.
1: సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
0: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
1: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
0: భగవాన్
1: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
0: పీపుల్
1: అందరినీ ఆనందపరచడమే మీ పని.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
1: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
0: And all these four sleep there.
1: పైన ఉంటుంటాను.
0: భగవాన్ ఇస్ దేర్ అప్స్టేర్.
1: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
0: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
1: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
0: అండ్ భగవాన్ నెవర్ వాంటెడ్ టు స్పీక్.
1: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
0: అండ్ యూ జస్ట్
1: వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
0: యూ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్.
1: మొన్న ఒకతూరి వచ్చాడు.
0: హీ కేమ్ రీసెంట్లీ.
1: ఒక ఇంజక్షన్ ఇవ్వాలట.
0: An injection is to be given.
1: ఆ ఇంజక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
0: అండ్ దట్ విల్ హెల్ప్ ది.
1: ఆ ఇంజక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
1: 80,000 ఆ ఇంజక్షన్.
0: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజక్షన్ ఇస్ 80,000.
1: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
0: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజక్షన్.
1: బ్రతకడానికి ఎంతటి విలువైనదో ఇవ్వాల్సింది.
0: టు సేవ్ హిస్ లైఫ్ డజంట్ మ్యాటర్.
1: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టే సేవ.
0: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిస్ లైఫ్.
1: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
0: భగవాన్ సెండ్ మనీ, సెండ్ మెసెంజర్.
1: ఒక్కొక్క ఇంజక్షన్ 80,000 to 90,000 కూడా ఉంటున్నాయి.
0: ద కాస్ట్ ఆఫ్ ఇంజక్షన్ ఇస్ 80,000 to 90,000.
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ దిస్ థింగ్.
1: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
0: ఐ విల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ, హ్యాపీ.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
0: దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
2: ప్రేమ ముదిత మనసే.

0: The one law that holds the key to the wonders and mysteries of this universe is the law of karma. In his Guru Purnima discourse on the 21st of July 2005, Bhagwan Baba tells us how no one is immune from the cycle of cause and consequence, and why we must live pure and noble lives.
1: కట్టడయ్యి నిజ కర్మము చుట్టుచూ వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
2: Who can estimate the consequences of the true action in life and the destiny that awaits? It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
1: ప్రపంచమున రెక్కలు గల పక్షి ప్రతి ఒక్క చూడను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది.
2: In this world, you find birds flying high across the sky.
1: కాని రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
2: The bat, although it has got the wings, will not fly. But it hold on to the tree with its feet and with the head turned down.
1: ఇది చేరిన కర్మం కాదా?
2: Is it not the fate or the destiny?
1: ఎవరైనా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
2: Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action.
1: ఇది లోక సహజం.
2: This is quite natural in this world.
1: విద్యార్థులారా,
2: students,
1: విద్యార్థినీలారా,
2: boys and girls,
1: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
2: In this world, one might act in one's own way, but they cannot escape destiny or the results of one's own action.
1: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి యొక్క పని చాలా ప్రధానమైనటువంటిది.
2: Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from this results of his action.
1: Aithe mahaneeru chesinatundi mahaneeruku, paamaru chesinatundi paamaruku, daukikam chesinatundi daukikamuku, dani results tappaga vastuntadi.
2: Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action.
1: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
2: Therefore one should never entertain the thought that he can run away from the results of his action.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
2: The results of your action will follow you like your own shadow wherever you go.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డలు రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: Therefore we have to keep in view always installed in the altar of our mind the good and the bad deeds that we have done.
1: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
2: This has not dawned with any prior announcement.
1: వెంటనే తన నీడ వలె తన వెంటాడుతుంటుంది.
2: It follows you like your own shadow.
1: దీనిని తప్పించుకున్నట్టు ఎవరికి వ్యసం కాదు.
2: యు కెనాట్ రన్ అవే నార్ ఎస్కేప్.
1: అయితే కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
2: హౌఎవర్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ఏ వే అవుట్ ఆఫ్ దిస్.
1: గాడ్స్ గ్రేస్ కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికని, ఎంతకాలం సంచరించినప్పటికని, ఎంత గొప్పవాడైనప్పటికని తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాయి.
2: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
1: వెంటనే వచ్చి తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటారు.
2: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
1: కాని దీనిని రక్షణ చేయకుండా మానవులు సంచరిస్తుంటారు.
2: Man is not mindful of this divine law, natural law, and he moves about.
1: కనుక ఈ గబ్బిలములు ఇన్ని రకములైనటువంటి జాతులు అయినప్పటికీ సంచరిస్తూ ఉంటాయి.
2: Bats move like that, though they have all the faculties.
1: దానికి ఒక ఇల్లు వాకిలి అనేటువంటిది లేదు.
2: They don't have any permanent abode or place of dwelling.
1: ఈనాడు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకో మొన్నాడు ఇక్కడ, ఈ విధంగా స్థానాలను మారుస్తూ ఉంటాయి.
2: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దాట్ ప్లేస్ హిదర్ అండ్ థిదర్.
1: తిన్నది నోటి నుంచి.
2: అండ్ ఇట్ జస్ట్ పార్టేక్స్ ఫుడ్ లైక్ ఎనీ వన్ త్రూ మౌత్.
1: కానీ అనుభవించినది నోటి నుంచి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ది సేమ్.
1: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
2: Though it knows what is good and bad, it is not able to give up its own nature.
1: Kanuka manavuni yokka karmalu kudanu ittivi.
2: Human actions are also of same kind.
1: Itti gabbinamlo yokka jeevitham jeevithamu evarichcharu.
2: Who gave this life of a bat?
1: Gabbinamlo taamu chesinatvanti yokka karmane thanaki ee rakamga baatavane yerpadutu untadi.
2: The kind of life led by the bat is of its own making, the results of its own action.
1: Kanuka manamu etti pani chesamo ante manchidiki manchi cheddaku chedda literally results vastune untuntadi.
2: Therefore, based on our actions, good and bad, give us the results equally proportionately.
1: Kanuka bhagavatuni yokka sambandhamu భగవంతుని యొక్క చర్యలు ఎవ్వరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పుకో వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
1: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
2: అట్ ద హ్యూమన్ లెవెల్ వన్ మైట్ కమిట్ ఎ మిస్టేక్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గెట్ లాంగ్.
1: అయితే అవి మాత్రము నిన్ను మూయవు.
2: బట్ the actions will not cover you.
1: Good or bad. Good or bad.
2: Good or bad, whatever may be.
1: అది ఎప్పుడు కూడాను రెండు వల్ల వెంటాడుతుంటుంది.
2: The good and bad will always necessarily follow you.
1: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిలములు ఎన్నో విధములు నేర్చుకున్నది.
2: These are the lessons that a bat teaches to everybody.
1: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
2: యాజ్ వి జస్ట్ అబ్జర్వ్ వి ఫైండ్ మ్యాన్ ఇస్ మైటీ.
1: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటాడు.
2: యాజ్ హి టాక్స్ ఇస్ రియలీ గ్రేట్ బొంబాస్టిక్.
1: కానీ దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి ముఖం చూపడు.
2: బట్ యాజ్ హి ఫేసెస్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్స్ హి డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ఎనీబడీ.
1: అక్కడ వీని గుట్టును బట్ట పెట్టుతుంది.
2: బికాస్ దేర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్.
1: కనుక మనము గబ్బిడం వంటి వారం.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ రైట్ నౌ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ బ్యాట్.
1: ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎన్ని ఘనకార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పేది కాదు.
2: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్.
1: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తి చేసుకోగలం.
2: We have to remind ourselves constantly of this basic law.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రములైనటువంటిది.
2: The worldly ways and the goal and the destiny are mysterious beyond our comprehension.
1: చిత్రంబులు,
2: peculiar.
1: లోక చరిత్రంబులు,
2: and as forms the history of the world.
1: ఇవన్నీ కూడా నువ్వు ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించడము చేయించటము జరుగుతూ ఉంటుంది.
2: Though these factors are non-apparent, but they are heard and motivate you to take to action.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవరతాల విత్తంబులు, సన్మిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
2: They are so peculiar, mysterious and understandable, sacred to the all three worlds, so endearing to all saints and seers and sages. And the most important for everybody, that is the story of God.
1: Karuka, nivu dini evidenga kodanu moosipettukovu veeru kaadu.
2: Therefore, it is impossible to hide it forever and ever.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Meeku. ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
1: బట్ దీన్ని అనుభవించే సమయంలో మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
2: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
1: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
2: Therefore, karma phala, the results of action, are inescapable.
1: Karmam tappipoyinappudini karma phalitam matramu tappadu.
2: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
1: Ee gabbidamulu ee rakamainatundi oka cheriyalu chesi kattagalpatara swasthanam cheruthuntayi.
2: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
1: సాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
2: We appear as though we have not committed any mistake.
1: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
2: Though it is negated, denied on the face value, the fact remains as it is.
1: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకోవడం వీలు కాదు.
2: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
1: అనేక గ్రంథములను మనం చదువుతుంటాం.
2: We go through many text books.
1: ఈ టెక్స్ట్ బుక్స్ లోపల కావాల్సినంత మ్యాటర్స్ అంతా ఉంటాయి.
2: There's lot of material matter in our textbooks.
1: కానీ అన్నింటినీ మనం చర్యలో పెడుతున్నామా?
2: Do we translate them all into action?
1: No. కొన్ని అవసరమైనవి మాత్రము తీసుకుంటాము, అనవసరమైనటువంటివి వదిలిపెడుతుంటాము.
2: We take those that are essential and drop out those which are non-essential.
1: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
2: Therefore, that which is dropped will certainly catch hold of you later.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
2: You may think that you can escape karma phala, the results of your action.
1: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
2: Sometimes it is escapable, no doubt.
1: ఎప్పుడు?
2: When?
1: దైవానుగ్రహములకు పాత్రులైనటువంటి వారికి ఆ కర్మం తప్పిస్తుంది.
2: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
1: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మ ఫలం లభిస్తుంది.
2: As is the action, so is the consequence, even much more.
1: కనుక మనము ఫలితం తప్పించుకోవాలనుకుంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
2: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
1: కనుక అందరూ పండితులందరూ చెప్పారు ఈనాడు.
2: So many scholars spoke to you.
1: ఈ కర్మఫలం తప్పింది కాదు, వెంట వస్తుంటుంది, వెంట వస్తుంటుంది.
2: Many pundits, scholars said that your karma phala will follow you.
1: కానీ వెంట వస్తుంది, కానీ మనకు బాధ పెట్టదు.
2: Though with God's grace it may follow you, but it won't hurt you.
1: ఎట్లా అనగా?
2: How?
1: మంచి పవర్ఫుల్ మిషన్ వచ్చింటుంది.
2: సంథింగ్ ఏ పవర్ఫుల్ మిషన్.
1: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు బాటిల్ లో.
2: We have got this medicine in the bottle.
1: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము ఈ ఫలము ఈ ఫలము కొన్ని రాసి ఉంటారు.
2: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటైన్డ్ ద రెమిడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
1: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
2: బై మియర్లీ గోయింగ్ త్రూ దాట్ రిటన్ కెప్ట్ ఆన్ ద బాటిల్
1: రాశారు
2: వీ షుడ్ నాట్ రిమైన్ దేర్.
1: దీనికి ఈ ఫలం ఇస్తుంది అని
2: There it is clearly indicated the results, the fruits.
1: కానీ కొంతకాలంలో చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
2: After some time you will notice that you don't find a remedy even after consumption.
1: ఎట్లనగా ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది ఎట్లంటే
2: as the date of expiry is already over.
1: అది మందు ఎంత తిన్నప్పటికీ దాని ఫలితం ఇవ్వదు.
2: You may go on consuming medicine, but it will not give you any relief.
1: కనుక బాటిల్ లో ఉన్నటువంటి ఒక మెడిసిన్ కర్మఫలం తప్పొచ్చింది.
2: Therefore, the medicine in the bottle will help you to escape the karma phala.
1: ఎట్ల దైవానుగ్రహం చేత దీనికి ఎక్స్పైర్ అయిపోతుంది.
2: By God's grace, the date of expiry would be near.
1: కనుక ప్రపంచంలో వ్యక్తి కర్మను ఆచరించినప్పటికీ కొంచెం తప్పుతాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ వీ మే యాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్ బట్ యెట్ వీ కెన్ జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.
1: తప్పించుకునేటప్పుడు మానవుని యందు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
2: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
2: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్డ్నెస్ అండ్ గాడ్స్ గ్రేస్